0: evil. Do not talk evil. Do not hear evil at any time in the world. Establish in your heart the statue of those three monkeys which give you this lesson. This is a matter of fact which I am telling you.
1: Vidyarthulara,
0: dear students,
1: Upanishad Vakyanusaramu, Shariramu Rathamaniyu, Indriyamulu Gurramaniyu, Manasu Paggamaniyu, Manam Gurtinchukunnam.
0: According to the declarations of the Upanishad, we have recognized that physical body is like chariot and senses are horses, mind is the rope.
1: Sarira indriya manasu yokka tattvamu kevalamu oka nirupayogamainatuvantivi.
0: The principle associated or the basis of the physical body, the senses and the mind is by itself useless.
1: గుర్రములు ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్, and the rope may also be very strong and sturdy, but if there is no chariot here, all these are useless.
1: Kanuka jeevita yatralo buddhi atyanta pradhanamainatundi.
0: Therefore in the journey of life, intelligence is a very important instrument.
1: Nishchayatmaka buddhihi annaru. Idi నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈస్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధములైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్.
1: అయితే ఈ యొక్క పరిహారమునకు ఏది ప్రధానమైన సూత్రము?
0: వాట్ ఈస్ ఇట్ దట్ కెన్ హెల్ప్ యూ టు ప్రొవైడ్ ఎ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్స్?
1: బుద్ధి.
0: దాట్ ఈస్ ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క ప్రవేశము లేక మన యొక్క సమస్యలు కానీ, మన యొక్క సంబంధమైన చిక్కులు గాని తీరుటకు వీలు కాదు.
0: వితౌట్ ఇంటెలిజెన్స్ ప్లేయింగ్ ఇట్స్ ఓన్ రోల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్.
1: సంశయాత్మ వినశ్చతి. సంశయముల యొక్క నిర్మూలం గావించినటువంటిది బుద్ధి కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. ఇంద్రియములకు అతీతమైనటువంటిది కనుక ఇది సంశయాత్మకమైనటువంటి ఒక స్వరూపం.
0: యాజ్ ఇంటెలిజెన్స్ ట్రాన్సెండ్స్ the senses, it is that which can help in deciding and solving the problems.
1: Bhagavad Gita tane yokka pravahamulaku rendu haddulunu yerparchukunnadi.
0: There are two bands prescribed by Bhagavad Gita for its flow.
1: Ee haddule lekundina ee jeevita pravaham anetundi kevalamu అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది.
0: ఇఫ్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ డస్ నాట్ హ్యావ్ దీస్ టూ బండ్స్ ఆర్ టూ బ్యాంక్స్, దెన్ ఇట్ ఫేసెస్ ఇన్యూమరబుల్ డేంజర్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఒకవైపున అష్టాక్షరీ మంత్రము, మరొక వైపున అష్టాక్షరీ మంత్రము, ఈ రెండు మంత్రములు అనేటువంటి గట్టు నడుమ ఈ జీవితం అనేటువంటి ప్రవాహం ప్రవహించిన సుఖశాంతి అయినటువంటి యొక్క అనుగ్రహ సాగరము చేరగలవు అని దీని యొక్క అంతరార్థము.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ దిస్ ఫ్లో there is an 8-lettered mantra on both the sides. And within this, the life flows, it can reach the goal of grace and enjoy it.
1: Vakavaipuna Sreddhavan Labhate Ganam. Idi 8 aksharamulu yokka mantram.
0: This 8-lettered mantra, one such is Sraddhavan Labhate Gnanam.
1: Maroka vaipuna Samsayatma Vinasyate. Idi ashtachara mantram.
0: The other side is Samsayatma Vinasyate, 8-lettered mantra.
1: Vakavaipuna Sraddha, Vakavaipuna Nisamsayamu, Undinappude, Manava Jeevitamu, Gamyamunu Cheragaladu.
0: A human life can reach its goal only when on one side it has a Sraddha, interest, on the other side, freedom from doubts.
1: Kanuka, Manavunaku, Sraddha, Nisamsayamu, Atyavasaramanetvantidi, Gita ninnayaparastu vachindi.
0: Gita has expounded that for man's happy life, there is a need for one side Sraddha, another side freedom from all doubts.
1: Ee buddhiki mari aneka perlu kuda untunnavi.
0: This intelligence, buddhi, has different names.
1: Deeniki antarvani ani maroka peru.
0: Another name for this is inner voice.
1: ఈ అంతర్వాణిని పురస్కరించుకునియే మానవుడు కొంతవరకు తమ జీవిత మార్గమును అనుసరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ ఫాలోయింగ్ ది డిక్టేట్స్ ఆఫ్ దిస్ ఇన్నర్ వాయిస్.
1: సమస్యలు తెలియజేగినప్పుడు అంతర్వాణి యొక్క సంబంధమైన జవాబును కోసం కాచుకొని ఉంటాడు.
0: మ్యాన్ వెయిట్స్ ఫార్ ది ఆన్సర్స్ కమింగ్ ఫ్రమ్ ది ఇన్నర్ వాయిస్ వెన్ ఎవర్ హీ ఫేసెస్ ప్రాబ్లమ్.
1: అంతర్వాణియే సంతృప్తియా లేకుండా తాను సంతృప్తిని ఏమాత్రం కూడా ప్రకటించలేడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ డస్ నాట్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్, నో అదర్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్ కెన్ గివ్ హిమ్ రియల్ సాటిస్ఫాక్షన్.
1: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడా సంతృప్తిని ప్రకటిస్తాడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ హిజ్ కాన్షియన్స్ ఈజ్ హ్యాపీ దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
1: అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: వెన్ యూ సే అంతర్వాణి, ఇట్ ఈస్ కాన్షియన్స్. ఇన్ ది కామన్ పార్లెన్స్ ఆల్సో వి కమింగ్ అక్రాస్ స్టేట్మెంట్స్, మై కాన్షియన్స్ ఈజ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ మై కాన్షియన్స్ ఈజ్.
1: కనుక మొట్టమొదట ఫాలో ది మాస్టర్ అన్నాం. నీ మాస్టర్ ఎవరు? ఇదే అంతర్వాణియే, నీ కాన్షియన్సే నీ మాస్టర్.
0: ఇన్ ది స్టేట్మెంట్ ఫాలో ది మాస్టర్, హూ ఈస్ ద మాస్టర్ రెఫర్ టు? ఇట్ ఈస్ ది కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ను, అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరి అయినటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: ఇఫ్ యూ కెన్ ఫాలో ది కాన్షియన్స్ ప్రాపర్లీ, యూ కెన్ రీచ్ ది ప్రాపర్ స్టేజ్.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: దెర్ ఈస్ వన్ మోర్ నేమ్ for this buddhi, intelligence.
1: దీనికి విజ్ఞానము అని కూడా చెప్పగలరు.
0: ఫర్ దిస్ విజ్ఞానము ఆర్ విజ్డమ్.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది భాష సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
0: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్ప్స్ యూ టు కమ్ టు సర్టన్ డెసిషన్స్.
1: కనుక దీనికి సరి అయినటువంటి విజ్ఞానం అని చెప్పటము సరి అయినటువంటి యొక్క పేరు కాదు.
0: దేర్ ఫోర్ దిస్ వర్డ్ విజ్ఞానం ఈజ్ నాట్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది భాష సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
0: This word, vijnanam, is applicable to the physical world, the external world.
1: Buddhi, antar sambandhamaina, sushma swarupamaina, tattvaniki sambandhinchinatvantidi.
0: The intelligence is associated with the inner world, which is subtler.
1: Kanuka, ee buddhi yokka tattvanni, chakkaga gurtinchutaku prayatninchadam atyavasaramu.
0: Therefore, it is necessary to understand the principle and the nature of intelligence.
1: అయితే మధ్య మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటుంది.
0: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో.
1: శరీరమున కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను
0: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
1: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటి గాను
0: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
1: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్.
1: బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సెటిలర్ కంపేర్ టు ఆల్ దీస్ థింగ్స్.
1: నిర్ణయించవచ్చు.
0: వీ కెన్ డిసైడ్ దిస్ వెరీ కన్ఫ్యూజింగ్.
1: అయితే ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనం నిరూపించాలి.
0: When you say that intelligence is enveloped by ego, ego must be subtler than intelligence.
1: ఈ అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది.
0: Ego is extremely subtle.
1: సర్వత్రా ప్రవేశిస్తుంది.
0: It is found everywhere.
1: సర్వ కర్మలయందు కూడాను ప్రవేశిస్తుంది.
0: It enters into every action of yours.
1: కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ దిస్ ఈగో అండ్ రీచ్ ఆత్మ.
1: ఒకనొక రాజు ఒక పెద్ద సమావేశంను గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు.
0: వన్ కింగ్ కాల్డ్ ఎ బిగ్ అసెంబ్లీ ఆఫ్ పండిట్స్ అండ్ స్కాలర్స్ అండ్ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఈ సమావేశంలో ఈ మహారాజు ఒక ప్రశ్నను వేశాడు.
0: This king put a question to the participants in that assembly.
1: Inta veda shastra itihasa puranamul yokka pramanamulnu satyachya roopakanga gochirimpa chesi anubhavinchi aanandinchi jagattuku andinchinatundi o pandita varyulara,
0: o great scholars who have mastered the vedas shastras itihasas and various scriptures and who have enjoyed all these things.
1: ఈ సమావేశంలో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు.
0: ది క్వశ్చన్ కంటిన్యూడ్ అమంగ్ ఆల్ దోస్ పీపుల్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ హూ హ్యాస్ ది పవర్ టు రీచ్ మోక్ష లిబరేషన్.
1: అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు.
0: These scholars who have assembled have no doubt scholarship, but they did not dare come out with an answer for the question of the king about liberation.
1: Aa samaveshamlo sabha anta kudunu stambinchipoyindi.
0: There was perfect silence and stillness.
1: Shabdamga undinatundi aa yokka shabdamulo oka samanyamainatundi vyakti lechi maharaja nenu pote povachunu annadu.
0: In that great assembly where there was perfect silence, there was one lone voice from an ordinary man. Well, O king, I may be able to reach
1: panditulakandariki maha asuya kalindi. Ye shastramu, ye itihasamu, ye puranamu, ye bhagavad gita, ye brahma sutramu, emi telinatundi samanya manavudu.
0: All these scholars who were assembled were jealous of this ordinary man who dare answer that he would go to liberation as he has not mastered or studied any of the scriptures, Bhagavad Gita, Vedas, Upanishads, Brahma Sutra or anything like that.
1: Yetti sadhana sampattini kudanu erugunatundi ee paamarudu.
0: This particular person who has not acquired
1: nenu mokshamunu nenu pote povachunu ani cheppina dhairyamga cheptunnade, idaniki ekkadi nunchi vachindi ee dhairyam, deenini patti cheptunnadu, deeni yokka antarartham emiti ani varilo varu chaala gusagusalu prarambhamainayi.
0: How dare this gentleman declare that he may be able to reach liberation when he has not done anything like that? They began questioning among themselves and whispering among themselves about the foolhardiness of this gentleman.
1: Maharaju aa vyaktini chenta cherchi nayana ye aadharamna puraskarinchukani neevu nenu pote povachunani palikavu inta manchi panditula varyulu lopala idi panditulu avamanapachinattu kada.
0: King called that gentleman nearer and just told affectionately, well, on what basis can you say that you can reach liberation? Is it not putting all these scholars to shame?
1: Maharaja, chaminchani. నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో నేను అనేటువంటి అహం పోతే పోవచ్చు అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
0: హీ సెట్ వెల్ మహారాజా వెన్ ఐ సెట్ దట్ ఐ మే నేను పోతే పోవచ్చు దట్ మీన్స్ ఇఫ్ ఈ గో ఇఫ్ ఐ గో ఐ మే గో
1: అహం అహం అహం నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది.
0: వెన్ హి సెడ్ దట్ ఇఫ్ ఐ గో దట్ రెఫర్ టు ది ఈగో హీ మెంట్ దట్ ఇఫ్ ఈగో గోస్ వన్ కెన్ గో టు లిబరేషన్.
1: కనుక నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దాట్ వాస్ దాట్ ఇఫ్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ అండ్ ఇఫ్ ఈగో ఇస్ డిస్ట్రాయ్డ్
1: మానవుని ఎందుకూడను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: వెన్ ఎ పర్సన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ బాడీ దెన్ హీ డెవలప్స్ ఈగో.
1: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ సఫర్స్ ఫ్రమ్ ఈగో వన్స్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ షైన్.
1: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు డిస్ట్రాయ్ ఈగో విచ్ ఎన్వలప్స్ ఇంటెలిజెన్స్.
1: ఇది క్రమక్రమేణ బుద్ధి అన్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ క్లోజ్లీ సెట్ టు ఆత్మ.
1: ఆత్మకు సమీపంలో ఉండటం చేత ఆత్మ యొక్క ప్రభావము ఆత్మ యొక్క ప్రకాశము ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటుంది.
0: యాజ్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు ఆత్మ ఈజ్ వెరీ హై ఇట్ ఈస్ లైక్లీ టు గెట్ యాజ్ ఇట్ ఈస్ వెరీ నియర్ ఇట్ ఈస్ లైక్లీ టు జస్ట్ హ్యావ్ ది ఇంపాక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆత్మ ఆన్ దట్.
1: కనుక ఆత్మశక్తి అంతైకుడు ఇంచుమించు 90% బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
1: ఈ తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
0: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మ పవర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
0: ద పవర్ ఆఫ్ మైండ్ is set on the senses.
1: Indriyamulu yokka prabhavame deham paina.
0: The power of the senses is left on the body.
1: Buddhi shuddhamaina addam vantidi ani anukunnam.
0: We thought that intelligence is like a pure mirror.
1: Suryuni yokka kiranamulu mana intilo praveshinchutaku idi chaala kashtam.
0: The rays of the sun may not straight away get into our house.
1: Atyanta chikatito koorinatunte yokka gruhamulo ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపును త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ ద రేస్ ఆఫ్ ది సన్ టు రీచ్ యువర్ హోమ్ వేర్ దర్ ఇస్ డార్క్నెస్ యు మేక్ ది రేస్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మిర్రర్ టర్న్ ది మిర్రర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రేస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ లైట్ ఈ షెడ్
1: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రేస్ ఆఫ్ ది సన్ డైరెక్ట్లీ ఇంటు ది హౌస్
1: అద్దం ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దిస్ రేస్ గో ఇన్ టు ది హౌస్ త్రూ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ది మిర్రర్
1: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
0: ది పవర్ ఆఫ్ ది రేస్ కమింగ్ through falling on the mirror may not be as powerful as the direct rays of the sun falling on the mirror.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణము.
0: Here is one more example.
1: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
0: The origin of a river is sacred, the place. The place where the water spring is there, it is sacred, it is pure.
1: కాని క్రమక్రమేణ ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
0: బై ది టైమ్ దిస్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ది స్ప్రింగ్ టు ది ప్లేస్ వేర్ ది మెన్ ఆర్ యూజింగ్ ఇట్ గెట్స్ పొల్యూటెడ్ అండ్ ఇట్ బికమ్స్ డర్టీ.
1: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి అనగా బుద్ధి పైన పడి బుద్ధి నుంచి మనసు పైన పడి మనసు నుంచి ఇంద్రియంలో ప్రవేశించి ఇంద్రియం ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
0: ఇన్ ద సేమ్ వే ది పవర్ ఆఫ్ ఆత్మ ఆఫ్టర్ ఫాలింగ్ ఇట్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ ఆన్ ద మైండ్ అండ్ దెన్ ఆన్ ద సెన్సెస్ అండ్ బై ది టైమ్ ఇట్ రీచెస్ ది బాడీ దే వుడ్ హావ్ లాస్ట్ మచ్ ఆఫ్ ఇట్స్ పవర్.
1: కనుక మనము ఈ పవిత్రమైనటువంటి బుద్ధిని పరిశుద్ధమైనటువంటిదిగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఈ బుద్ధి యొక్క ప్రభావము డైరెక్ట్ గా దేహం పైన కూడా పడడానికి అవకాశం ఉంటుంది.
0: ఇఫ్ వీ కెన్ మేక్ ది ఇంటెలిజెన్స్ ప్యూర్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ ది పవర్ విచ్ ఇంటెలిజెన్స్ డిరైవ్స్ ఫ్రమ్ ఆత్మ మే బి డైరెక్ట్లీ అలౌడ్ టు ఫాల్.
1: కనుక బుద్ధి యొక్క పవిత్రతకు బుద్ధి యొక్క నిర్మలత్వంకు మానవుడు ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్ టు కీప్ హిస్ ఇంటెలిజెన్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్.
1: దశోపనిషత్తులు ఉంది, ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు.
0: అమంగ్ ద ఉపనిషత్ తైత్రీయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఉపనిషత్తునందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ తైత్రీయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
1: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
0: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
0: ద రైట్ వింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ రుతము.
1: ఎడమ వైపున ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది.
0: ద లెఫ్ట్ వింగ్ హెస్ బీన్ కాల్డ్ సత్యము ట్రూత్.
1: మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది.
0: ద బాడీ ది ప్రాపర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మహత్తత్వము.
1: దీని తోకకు యోగము అని నామకరణం చేసింది.
0: ద నేమ్ గివెన్ టు ఇట్స్ టెయిల్ ఈజ్ యోగము.
1: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
0: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హెడ్.
1: కుడి ప్రక్కన రెక్క రుతము.
0: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
1: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
0: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
1: దేహము మహత్తత్వము.
0: ది రిమైనింగ్ బాడీ ఈజ్ మహత్తత్వం.
1: తోక యోగము.
0: ద టెయిల్ ఈజ్ యోగ.
1: కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. రుతము సత్యము మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగంతో కూడినటువంటిది.
0: దేర్ఫోర్ వెన్ యూ సే ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రుత ట్రూత్ ఇంట్రెస్ట్ మహత్తత్వ అండ్ యోగ.
1: బుద్ధి సామాన్యమైనటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్.
1: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
0: టు బి ఫుల్ ఇంటెలిజెన్స్ ఇట్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ లింబ్స్ టుగెదర్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫుల్.
1: విక్రమాదిత్యుని కాలమునందు
0: డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ విక్రమాదిత్య
1: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
0: హీ కాల్డ్ ఫార్ ఎ వెరీ బిగ్ మీటింగ్ అసెంబ్లీ.
1: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధా ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
0: హీ ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధా ఇంటెలిజెన్స్ మేధా ఆర్ బుద్ధి విచ్ ఆఫ్ దీస్ త్రీ.
1: బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: ఈ పండిత సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడాను చెప్తూ వచ్చారు.
0: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
1: కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు.
0: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: విక్రమాదిత్యుడు పండితుడి యొక్క జవాబునకు చాలా చింతించి దీనికి సరి అయినటువంటి జవాబును చెప్పలేకపోయారు కదా అని యోచించాడు.
0: కింగ్ విక్రమాదిత్య వాజ్ ఫీలింగ్ సారీ దట్ ఎ ప్రాపర్ రిప్లై హ్యాస్ నాట్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది పండిట్స్.
1: ఆయన చెప్పాడు.
0: హీ టోల్డ్ దెమ్
1: ఆస్థ్య ఆస్థ స్వస్థాత్యాయ స్వాత్ మేధయే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి.
0: ఓ స్కాలర్స్,
1: స్వాస్థ అనగా ఒక స్థిరత్వము.
0: డిజైర్ స్టెడీనెస్,
1: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
0: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టెడీనెస్ ఈజ్ యూజ్లెస్.
1: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
0: దేర్ మే బి మెనీ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ మేధస్.
1: శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు?
0: వితౌట్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ విత్ దట్ మేధాశక్తి?
1: ఈ మేధాశక్తి పైననే ఒక స్థిరత్వమే లేకపోతే ఏ కార్యమును వాడు సాధించలేడు.
0: Without that sense of steadiness, with merely having intelligence, they are not going to achieve anything at all.
1: Stedda sthirattamu rendu undinappude aasakti balapadutundi.
0: Interest and steadiness alone will
1: kanuka mottamode aasakti.
0: The first one is aasakti
1: sthirattamu.
0: The second one is
1: ee rendu koodinatvante buddhi.
0: Intelligence must be associated with these two.
1: కనుక మానవుడు తెలివితేటలు ఎందు మాత్రమే ఆధారపడి తెలివితేటల్ని నమ్ముకుని జీవించటము ఇది కేవలం వెర్రితనం.
0: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ థింగ్స్ దట్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్ గివ్ హిమ్ సక్సెస్ హీఈస్ మిస్టేకన్.
1: దీనిపైన అమితమైన ఆసక్తిని మనం పెంచుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్ట్ ఇన్ దట్.
1: ఆసక్తిని స్థిరత్వంగా మనం రూపొందింప చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ టు స్టడీనెస్.
1: అప్పుడే మానవుడు ఎట్టి ఘనకార్యం లేనప్పుడు సులభంగా సాధించగలడు.
0: దెన్ ఓన్లీ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
1: కనుకనే వేదాంతము శ్రద్ధావాన్ లభకే జ్ఞానం అన్నారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై వేదాంత హాస్ డిక్లేర్డ్ వన్ కెన్ గెట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: శ్రద్ధనే లేకపోతే మనము ఎట్టి చిన్న కార్యం నందుకు విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
0: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ you would not be able to gain either success or joy in life.
1: Anu matram agni mana yokka chetiki chikkinappudu dani saddare unte aneka rakamga dani fan veso inke vidhamaina pitti margamlono danini goppaga abhruddhi gavinchukovachu.
0: Even if you can get a spark of fire, if only you have interest, you can develop that into any amount.
1: Thalenaatunti vaaniki tattadu nippulu tetti pettina kodanu ashraddhato aaragottukovachu.
0: On the other hand, even if you give any quantum of fire, he does not have shraddha, it can be extinguished.
1: Anuswarupamainatundi marriginjani teeskoni vachi shraddhato poochi dani sareinatundi oka shraddhato pochinchinappudu oka brahmandamainatundi vrutchanga roopondutundi.
0: If you can get a small tiny seed of people tree, if you can just develop into a tree, it can become a very big vast tree.
1: Kalukuni anoraniyan mahato mahiyan adavu nunchi ghanam varaku kuda pentadaniki shraddha atyavasaram.
0: For developing even the small and minutest things into mountainous big things, it is shraddha interest which is essential.
1: Kani manavunaku shraddha unnadi.
0: Man has interest.
1: Deni paina shraddha.
0: But on what does he have?
1: Phalamu paina shraddha unnadi kani kriya paina shraddha ledu.
0: He has interest in the fruits of action and not of action.
1: That is spirit of work.
0: And not the spirit of work.
1: Idi manavuli yandu sannagalinadi.
0: He is not having that spirit of work in him.
1: Ee science yokka develop valla abhruddhi valla
0: on account of the development of this science
1: manavudu sukamunaku marigi
0: man has become indolent.
1: సోమరత్వాన్ని పెంచుకుని
0: హాస్ డెవలప్డ్ లేజినెస్.
1: శ్రద్ధను క్రమక్రమేణ సన్నగింప చేసుకున్నాడు.
0: హీ హాస్ లాస్ట్ ఆల్ ద ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: సైన్స్ ఈజ్ నాట్.
1: కానీ మన ఉపయోగం అనేటువంటి దాని వల్ల పెడమార్గం పడుతుండాలి.
0: బట్ ద యూజ్ ఆఫ్ సైన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
1: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నంగా ఆవించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ ద లవ్ బై డిఫ్యూజింగ్ ఇట్ అండ్ డైవర్టింగ్ ఇట్ టు మెనీ డైరెక్షన్స్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధిగా ఆవించుకోవాలి, ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ ప్రాపర్లీ దాట్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ లవ్ అండ్ డైవర్ట్
1: ఫలములో ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
0: If you want to bring out the difference between spirituality and science, you can do it with one word.
1: Spirit of love, ide adhyatmikam. Spirit of love, ide science.
0: Spirit of love is spirituality. Spirit of love is science.
1: Deeniki enta vyathyasam chudandi.
0: You can see the ocean of difference that exists between these two.
1: Unnadi chinna padame.
0: There is only a small word.
1: Kani. ఇది అనంతమైన అర్థంతో కూడి ఉంటుండాలి.
0: బట్ దిస్ ఇస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్.
1: లౌకికమైనటువంటి భోగ భాగ్యములను అనుకూల సదుపాయములను కేవలము ఈ వైజ్ఞానం మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: సైన్స్ కన్ఫర్స్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ వరల్డ్లీ బెనిఫిట్స్.
1: కానీ మానవునికి కావలసినటువంటిది అంతర్ సంబంధమైనటువంటి ఆనందం.
0: బట్ వాట్ మ్యాన్ రియలీ నీడ్స్ ఈజ్ ఇన్నర్ జాయ్.
1: కోరేది ఆనందము.
0: He is seeking joy.
1: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
0: బట్ హీ ఈజ్ మేకింగ్ ఎఫర్ట్స్ ఫర్ జాయ్.
1: కానీ ఆ ఆనందం వస్తువాను ఎందు ఉన్నదా?
0: బట్ డస్ హీ గెట్ ఇట్ ఇన్
1: విషయంలో ఉన్నదా?
0: డస్ హీ గెట్ ఇట్ ఇన్ సెన్సెస్?
1: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: వెన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ ఇంపర్మనెంట్ హౌ కెన్ యూ గెట్ పర్మనెంట్ జాయ్ అవుట్ ఆఫ్ దెమ్?
1: కనుక ఇచ్చే పదార్థమును అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహమును అశాశ్వతమే, మనం నివసించే దేశము అశాశ్వతమే.
0: ద సెన్స్ ఆబ్జెక్ట్స్ ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యు లివ్ దెమ్సెల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్.
1: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్ యూ విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
1: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
0: సైన్స్ టుడే,
1: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
0: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
1: రాజకీయ పరిణామము,
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: ఆర్థిక పరిణామము,
0: ది ఎకనామిక్ రెవల్యూషన్
1: వైజ్ఞానిక పరిణామము,
0: సైంటిఫిక్ రెవల్యూషన్
1: లౌకిక పరిణామికము,
0: ది వరల్డ్లీ రెవల్యూషన్,
1: అన్ని అభివృద్ధి అంచనాయి.
0: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
0: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
1: అయితే ఈ మనసు ఎక్కడ నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్?
1: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
1: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
0: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ది సీక్రెట్.
1: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
0: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
1: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
0: the food that you partake,
1: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్ళిపోతుండాలి.
0: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ద రిఫ్యూజ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ
1: సూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
0: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్.
1: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనం అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు పార్టేక్.
1: దీనికి ప్రాణం అత్యవసరము.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్.
1: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
0: ఫర్ దిస్ లైఫ్ ప్రాణం
1: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
0: ఆఫ్టర్ మైండ్ దెన్
1: విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం.
0: ఆఫ్టర్ దాట్ సీత్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: కనుక అతి స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
0: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ ప్రాణ లైఫ్ హ్యాస్ టు స్టార్ట్.
1: ఈ ప్రాణం ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డు యూ గెట్?
1: ఎవరు తెచ్చి పెడుతున్నారు?
0: ఫ్రమ్ వేర్ డు
1: ఏ కనెక్షన్ తో ఇది ప్రాకుతుండాలి?
0: How is it connected to various things?
1: ఏమి లేదు. అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
0: దట్ ఆల్సో ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
1: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి.
0: ది వాటర్ దట్ యు పార్టేక్ The gross aspect of it goes as
1: urine. అతి జలమే ప్రాణంగా మారుతుండాలి.
0: The subtle aspect of the water becomes prana or life principle.
1: అన్నము మనసుగాను నీరు ప్రాణముగాను చేరి మానవుని యందు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే విజ్ఞానమయంగా మారుతుండాలి.
0: The food becomes mind. The water becomes life. The mind and the life principle together become the vijnanamaya or the intelligence sheath.
1: ఈ విజ్ఞానమనగా కేవలము భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు.
0: Here the intelligence referred to is not the external one.
1: ఈ బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
0: The external intelligence is only applicable to the
1: gross మాత్రమే,
0: only for the waking state.
1: కాని సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫార్ అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇట్స్ ఫంక్షనింగ్.
1: అయితే బాహ్యాన్ని ఆధారం చేసుకుని అంతర్భావమును పోషించుకోవడానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు బేస్ అవర్ అండర్స్టాండింగ్ ఆన్ ది ఎక్స్టర్నల్ లైఫ్.
1: అన్ని మనయందే ఉంటున్నవి కానీ బయట ఎక్కడి నుంచి రావటం లేదు, పోవటం లేదు.
0: Everything exists inside of you. There is nothing which comes externally.
1: ఆత్మకు అహంకారమునకు ఉండిన వ్యత్యాసమును కూడా మనం గుర్తించాలి.
0: We have to recognize the difference that exists between ఆత్మ అండ్ అహంకార, ఈగో.
1: ఇది ఆత్మ నుండి ఆవిర్భవించింది.
0: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆత్మ.
1: ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది.
0: ద థాట్ కమ్స్ ఫ్రమ్ ఆత్మ.
1: ఈ తలంపు నుండి వాక్ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ థాట్ ద వరల్డ్ హ్యాస్ కమ్.
1: ఏతా వాత, వాక్, తలంపు, అహంకారము, ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
0: ద వరల్డ్, ద థాట్, దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
0: ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు తలంపు పుత్రుడు.
0: థాట్ ఈజ్ ద సన్ ఆఫ్ ఈగో.
1: తలంపుకు వాక్కు పుత్రుడు.
0: వరల్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
1: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: దిస్
1: గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వరల్డ్ ఈజ్ అ గ్రాట్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్, ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
0: Great grandson, grandson, son and father all belong to one family.
1: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
0: This ego is one which appears and disappears.
1: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
0: It is associated with coming and going.
1: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
0: The principle of ఆత్మా neither comes nor goes, it stays continuously.
1: కనుక ఆత్మకు అహంకారములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాము. ఇది చాలా తప్పు పదం.
0: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
1: అహంకారం అనగా కేవలం శరీరకు సంబంధించిన అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
0: ది ఫీలింగ్ దాట్ యు ఆర్ ది బాడీ, దిస్ ఇస్ రియల్ అహంకారం.
1: ధనమును పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి, విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారం అది అహంకారం కాదు.
0: ద ఈగో
1: కేవలం ఒట్టి భ్రమ.
0: ద ఈగో దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ వెల్త్, యువర్ క్వాలిటీస్, యువర్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టైప్ ఆఫ్ డెల్యూజన్.
1: ఏ ధనమును చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధనమును చూచి అహంకారం కాదు తాను పడేది, భ్రమ పడుతున్నాడు.
0: On the basis of the wealth that you have, are you egoistic? You say,
1: "Nee vidyanu chusi nenu goppa vidyavantudanu anukuntunnavu." Idi kevalam otti bhramaga untundali.
0: Considering yourself as a great man on the basis of your education, you are
1: ahankaram ani cheppakoddu.
0: That should not be called really ahankaram.
1: Dhanamunu patti, gunamunu patti, kulamunu patti, vidyanu patti vachetundi ahankaram adi ahankaram kaadu.
0: The ego
1: kevalam otti bhrama.

0: వీటి అన్నింటినీ
1: అహంకారం అని చెప్పకూడదు.
0: That should not be called really ahankara.
1: ఒకరికి విద్య ఉండి కూడాను ఈ విధమైనటువంటి భ్రమ లేకుండా ఉండొచ్చు.
0: There may be some people who may have education, but may not.
1: ధనముండి కూడాను ఈ యొక్క భ్రమ లేకుండా ఉండొచ్చును.
0: With wealth there may not be the delusion of the.
1: కానీ అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
0: But all people have equally this ahankara.
1: అనగా దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అది నీకు అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
0: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
1: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటుంది దేహాన్ని.
0: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్ because it is enveloped by ahankara.
1: Kanuka ee buddhi aneetuvanti daniki saddanu develop cheskovalanukunte ee ahankaraanni motta motta manam nirmoolam cheyali.
0: Destroy the ahankara if you want to make your intelligence develop shraddha.
1: Inka rendavadi ee pachiku undinatuvanti deento koodu prakka rutam.
0: The right wing of this bird intelligence is rutam.
1: Rutam anaga sarva samanyanga వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు.
0: యూజువలీ ఇన్ ది కామన్ పాలన్స్ వైల్ డిస్క్రైబ్ స్పీకింగ్ అబౌట్ వేదాంత రుత ఇస్ టేకన్ యాజ్ ట్రూత్, సత్యం.
1: రుజుమార్గమును చూపేటువంటిదే రుతము అని.
0: షోయింగ్ ద ప్రాపర్ అండ్ రైట్ పాత్ దట్ ఈస్ రుతం.
1: అయితే సత్యమునకును రుతమునకును వ్యత్యాసం ఉంటున్నది.
0: దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సత్య ట్రూత్.
1: సత్యమే రుతము, రుతమే సత్యం అని చెప్పరాదు.
0: It is wrong to say satyam as rutam and rutam as satyam.
1: Matato cheppinatundi danni chetito cheyatamu, chetito chesinatundi danni matato cheppatamu, idi satyam.
0: It is truth when you do something and speak out what you have done. When you tell something and also do the same thing,
1: aide rutam aneetundi adi kaadu.
0: Rutam refers to something else.
1: Manasulo puttina danni మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది కనుక దీనికి రుతము అన్నారు.
0: రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్, ద థాట్, ద వర్డ్ అండ్ డీడ్.
1: రుతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
0: వీ కెన్ జస్ట్ సే దట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ సత్యం ఇస్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: సత్యం సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం అంటారు.
0: దట్ ఈస్ వై ట్రూత్ ఇస్ కాల్డ్.
1: కానీ ఇది త్రికాల భాజ్యం కావచ్చు.
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ త్రికాల.
1: కానీ త్రిలోక భాజ్యం రుతం.
0: బట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ వరల్డ్స్.
1: అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియందు ఏకత్వాన్ని పొందేటువంటిది రుతం. కనుకనే రుతము అనేటువంటిది కూడాను, సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయినటువంటి స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ రుత సత్యములు కూడాను ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
0: ది ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ద వన్ రెఫర్డ్ టు.
1: రుతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ to be correct must be associated with shraddha, rutam and satyam.
1: Aithe deeniki toka vere untundadi.
0: It has also one tail.
1: Ee toka endu kosam?
0: Why is this tail?
1: Rekkalanu samanvaya parche nimittamai balance sariga pette kosam ee toka atyavasaram.
0: This tail is necessary in order to bring about balance between two wings.
1: Ruta satyamulanu ee jagattunandu క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరము.
0: ద టెయిల్ ఆఫ్ యోగా ఈజ్ నెససరీ ఫర్ మేకింగ్ మ్యాన్ ప్రాక్టీస్ రుతం అండ్ సత్యం ఇన్ డైలీ లైఫ్.
1: లౌకిక జగత్తునందు ఎయిర్ప్లెయిన్ మనం చూస్తుంటాం.
0: విల్ బి సీయింగ్ ఇన్ ది వరల్డ్ ది ఏరోప్లేన్.
1: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ వింగ్స్.
1: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఏరోప్లేన్ పరిగెత్తదు.
0: But the aeroplane will not be able to fly.
1: ఈ రెండు లెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
0: It must have a tail which can bring about balance between these two wings.
1: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి ఒక దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.

0: The body, in the midst of all these three, will enjoy balance only when you have got all these three.
1: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో.
0: While sitting in the plane, I don't know whether you have seen it.
1: ఒక రెక్క కొంచెం కింద పడుతుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: While going up, one wing slightly goes upwards and another.
1: ఇదే సమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: While landing, one wing will be on.
1: అనగా ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, మృతం వెనుక వస్తుంది.
0: ఇదే when you are carrying on your worldly work, సత్యం comes first and రుతం comes next.
1: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు రుతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
0: When you are looking into and inquiring into spiritual world, రుతం కమ్స్ ఫస్ట్.
1: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటారు.
0: ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద బ్యాలెన్స్.
1: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి ఉండినప్పుడే ఇది బుద్ధిగా రూపొందుతుంది.
0: Intelligence will be really able to function as intelligence when there is a balance and equilibrium in all these aspects.
1: కేవలము రుతము సత్యము యోగము లేకుండా పోతే ఇది బుద్ధి కాదు.
0: You cannot call that intelligence at all if it is not associated with rhythm, satyam and yoga.
1: Ee yogam ante emiti?
0: What do you mean by yoga?
1: Emiti kriya yogama?
0: Is it kriya yoga?
1: Leka hata yogama?
0: Hata yoga?
1: Leka raja yogama?
0: Raja yoga?
1: Ee yogam idi? Ee yogamu kaadu. Yogam anaga emiti? Asanalu veyatame yogamu kaadu. Idi kevalamu oka vidhamaina physical idi training, oka vidhamaina kasaratu.
0: Now the yoga which is normally understood refers to physical exercise, it is not real yoga at all.
1: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
0: All these are given to maintain the body.
1: నిజమైన యోగం ఏంటి? యోగః చిత్తవృత్తి నిరోధకః. మన ఇంద్రియములను అరికట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
0: Real yoga is one which controls the senses.
1: ఈ యోగం అనేటువంటిదే తోక.
0: That is the tail.
1: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
0: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్
1: కేవలం తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
0: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
1: ఇది తెలివివంతుడు కావచ్చు.
0: He may have
1: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు యూజ్ ద వర్డ్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ దేర్.
1: దీన్ని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
0: తెలివి ఆర్
1: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ సత్యము రుతము యోగము ఈ యొక్క మహత్తత్వము ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండే దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
0: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ సత్యం రుతం అండ్ యోగం అండ్ మహాశక్తి.
1: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి, అది మహత్తరమైన తత్వం తత్వము అని.
0: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఆల్ దిస్
1: మహత్ అనగా గొప్ప అని అర్థం.
0: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
1: తత్వము అనగా రెండింటినీ గుర్తించినటువంటిది అని.
0: తత్వము ఈజ్ మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
1: అందువల్లనే మహామంత్రములు యందు తత్వం అసి అన్నారు. తత్వం అసి అదే నేను అన్నాడు.
0: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెడ్ తత్వం అసి థౌ ఆర్ట్ దట్ ఐ యామ్.
1: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
0: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ ద ప్రిన్సిపల్.
1: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిదే మహత్తత్వం.
0: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ దట్ ఐఎమ్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము.
0: అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ ఫార్మ్ అండ్ రియల్
1: స్వస్వరూప సంధానమే తత్వము.
0: తత్వం ఈజ్ స్వస్వరూప సంధానం.
1: అనగా తానెవరో తనను గుర్తించుకోవటమే ఈ యొక్క సరైన తత్వము.
0: The real tattvam is recognizing your real self.
1: Buddhi taanevaro taanu gurtinchukogaladu, adhe nijamaina buddhi.
0: రియల్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్ విచ్
1: కేవలం తెలివితేటలతో ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నంత మాత్రమే వీడు బుద్ధిమంతుడు కాదు.
0: యూ కెనాట్ కాల్ ఎనీ పర్సన్ బుద్ధిమాన్ ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ జస్ట్ బికాస్ హి అండర్స్టాండ్స్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఈజ్ ఇంటెలిజెంట్ వన్.
1: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
0: హూ షుడ్ నాట్ థింక్ దట్ బుద్ధి రెఫర్స్ టు దిస్ ఆర్డినరీ క్లవర్నెస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబమనే చెప్పవచ్చు.
0: హూ కెన్ సే దట్ దిస్ బుద్ధి ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రియాక్షన్ అనే చెప్పవచ్చును.
0: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ అనే చెప్పవచ్చును.
0: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: ఇది ఆత్మ యొక్క రీసౌండ్ అనే చెప్పవచ్చు.
0: యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ ఆత్మ యొక్క తత్వమే బుద్ధి యొక్క ప్రమాణం.
0: ద రియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక విద్యార్థులు ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడిన వాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
0: ఓన్లీ ఆఫ్టర్ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ వెదర్ హీస్ రియలీ ఇంటెలిజెంట్.
1: ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గల వాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
0: Now, just because you get a first rank or O grade, if you say that you are extremely intelligent, well, you have cleverness. You have that intellect.
1: Me. Adi medha shakti. Medha. Dantlo puttinatvanti shakti.
0: It is the power which has taken its origin.
1: Ee medha shakti e maya shakti.
0: This power of medha is itself illusion. The power of maya.
1: రామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి శ్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయం నందు రాముని దగ్గరికి వెళ్లి, నాయన, నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పి కోరింది.
0: ఆఫ్టర్ రామా రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ కైకేయి వాజ్ హైలీ రిపెంటెంట్. షీ వెంట్ టు రామా అట్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ కాస్డ్ యూ అన్టోల్డ్ ట్రబుల్స్, లెట్ మీ రిపెంట్ అండ్ ఎక్స్పియేట్ ఫార్ వాట్ సిన్స్ వాట్ ఎవర్ సిన్స్ ఐ హావ్ కమిటెడ్.
1: రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గములు చూపించినాడు.
0: రామ కన్వే ది వేరియస్ మెథడ్స్.
1: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే. ఇది ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
0: అవతారం
1: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. Most of the things they convey indirectly only.
1: కారణం ఏమనగా మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: The reason is, in every human being there is divinity basically. In order that divinity manifests,
1: కేవలం అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
0: When it is told directly, one would not be able to understand
1: తన దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ కెపాసిటీ అండ్ దట్ ఫ్రీడమ్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ, థింగ్స్ ఆర్ కన్వేడ్ ఇండైరెక్ట్లీ.
1: ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తారు, కానీ సరైన నది తీరములకు వెళ్లి స్నానము చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటున్నాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూచుకుని రామన్నాడు.
0: Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath.
1: Amen. ఈనాడు గొప్ప ఉపదేశం అందుకోగలుగుతున్నాను, నా కుమారుడైన రామచంద్రమూర్తి ద్వారా అని చాలా ఆనందపడి తన చెలికత్తెలతో సరియు నదికి పోయింది. స్నానం చేసింది, చుట్టూ చూసింది ఏమిటండాయని. కానీ అక్కడ అంత గొర్రెలు ఉంటున్నాయి.
0: Look to the surroundings and come back. She went with the other male. And when she went and had the bath in Sarayu River, what she saw was goats and sheep.
1: Chuchindi. Chuchetappudiki ekkada chusina gaani me me me ani arustunnayi ee gorlu ee mekalu.
0: The sheep and these goats were making the sound me me.
1: వచ్చింది పాపం, అమ్మా మీరు స్నానం చేశారా? చేశారు. సరియు నది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
0: కైకేయి రిటర్న్ రామ ఆస్క్డ్ మదర్ డిడ్ యు హావ్ యువర్ బాత్ వాట్ డిడ్ యు ఫైండ్ వాట్ అనిమల్ డిడ్ యు ఫైండ్
1: ఆయన గొర్రెలు మేకలు పచ్చిగడ్డిని మేస్తున్నాయన్నాడు.
0: అండ్ షీ సెడ్ వెల్ దిస్ goats and sheep were grazing.
1: అవి ఏ విధంగా శబ్దం చేస్తున్నాయన్నాడు.
0: What sound were they producing, mother?
1: దాని స్వభావమే కదా మే మే మే అని అరుస్తున్నాయన్నాడు.
0: It is their nature to shout మే మే.
1: మే అంటే ఏమిటి అన్నాడు.
0: He asked, what do you understand by
1: మే? నేనెవరు అనేటువంటిది. నేనెవరు అనేటువంటిది.
0: మే మీన్స్ హు ఆమ్ ఐ.
1: గొర్రెలు కూడాను ఆశిస్తున్నాయి, నేనెవరు నేనెవరు నేనెవరు నేనెవరు అని ప్రశ్నిస్తున్నాయి. కనుక నీవు మానవుడై పుట్టుకుంటావు, నీవు నేనెవరు అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకపోతే నీవు గొర్రెతో సమానమే అన్నాడు.
0: ఈవెన్ ది షీప్ గో ఆన్ ఆస్కింగ్ హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ. ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు నో పుట్ ది క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు నేనెవరు అనేటువంటి ప్రశ్న మాత్రం వేసుకోకుండా నీవెవరు అతనెవరు ఇతనెవరు అని ప్రశ్న వేస్తుంటే వీరంతా గొర్రెలతో సమానమే.
0: టుడే if you don't put a question to yourself as to who you really are and are interested in knowing who the other person is,
1: who am I?
0: In the first instance put the question to yourself, who am I?
1: kanukane puttinappudu ye yokka deenito neevu puttavo neevu gittinadatte varaku kodanu aa yokka deenito neevu gittaradu.
0: With whatever you are born you should not die with the same thing.
1: puttinappudu neevu కోహం కోహం కోహం అని ఏడ్చినావు.
0: వెన్ యు ఆర్ బోర్న్ యు క్రైడ్ అవుట్ కోహం.
1: కోహం అనగా నేనెవరు నేనెవరు.
0: హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ, దాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కోహం.
1: సత్యంత వరకు నేనెవరు నేనెవరు అని సత్యసిస్తే ఇంక పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ డెత్ ఇఫ్ యు డై ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆమ్ ఐ, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లైఫ్?
1: పుట్టినప్పుడు కోహం అని పుట్టావు, సత్యసమే సోహం అని చావాలి, అదే సార్థకం.
0: వెన్ యు ఆర్ బోర్న్ యు సెట్ హూ ఆమ్ ఐ, when you are dying you should say I am that and die. That sanctifies your life.
1: kanuka manavuni endunnatundi ahankara tattvanni manam nirmoolam kavinchukovalante oka marganni manam anusarinchali.
0: If we want to destroy this ahankara for want of our ego you will have to just follow a particular path.
1: ఇది ఒక భగవత్ యొక్క మార్గములో తప్ప అన్య మార్గంలో మనకి ఇది ఏమాత్రం కూడాను తలింప చేయదు.
0: ఎక్సెప్ట్ బై ఫాలోయింగ్ ది పాత్ డివైన్ దెర్ ఇస్ నో అదర్ పాత్ విచ్ కెన్ లీడ్ యు ఆన్.
1: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
0: వెన్ యూ సఫర్ ఫ్రమ్ దిస్ అహంకార
1: పరీక్ష గావించు.
0: యూ గో ఆన్ అబ్జర్వింగ్ యువర్ ఓన్ బ్రెత్,
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమైనా పలుకుతున్నాయో నీ విచారణ చేయి.
0: ఎన్క్వైరింగ్ టు వాట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ప్రొడ్యూస్ సౌండ్.

0: ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐ ఆమ్ దాట్.
0: సోహం అనగా సహ, అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహ అహం.
1: సోహం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సహ అండ్ అహం.
0: సహ నీవు, అహం నేను.
1: సహ ఈజ్ యూ, అహం ఐ.
0: సహ బ్రహ్మ, అహం నేను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాధించదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ ఇన్ యూ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, అయం బ్రహ్మ, దెన్ దిస్ అహంకార విల్ నాట్ బాదర్ యు.
0: ఈ వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు. సోహం, హం అనగా హంస, హంస గాయత్రి యొక్క సోహం అని.
1: దిస్ సోహం మంత్ర ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హంస గాయత్రి ఇన్ వేదాంతిక్ పార్లెన్స్.
0: విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వంతో మనకు క్షణ క్షణం కూడా బోధిస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వీఆర్ గెటింగ్ లెసన్స్ ఫ్రమ్ అవర్ కాన్షియన్స్ విత్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: ఒక దినమునకు 24 గంటలు,
1: ఎ డే కన్సిస్ట్ ఆఫ్ 24 అవర్స్.
0: 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం, సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయము చెప్తూ ఉండాలి. 21,600.
1: We chant this soham within a day of 24 hours 21,600 times.
0: 21,600 times. నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అని అంతర్వాణి నీకు ఉపదేశం చేస్తుంటే ఈ ఉపదేశాన్ని కట్టబెట్టి ఒక తట్టు కట్టిపెట్టి దీనిని నేనే బ్రహ్మ అనేటువంటి దాన్ని మర్చిపోయి నేను రామయ్య, నేను సీమయ్య, నేను జోగయ్య, నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఇది ఏమైనా సరైన మార్గమా?
1: When your own conscience is repeating 21,600 times that you are a Brahman, and if you refuse to recognize that and go on with your own names as Ramayya, Krishnaya, are you just
0: Ramayya, Krishnaya anukoni neevu enta kaalam sadhana chesina kudanu idi prayojanamee ledhu. Neevu Ramayya gaane untavu, neevu Krishnaya gaane untavu. Ee Ramayya Krishnaya dehaniki pettina perlu kaani nee perlu kaadu.
1: With the feeling that you are Ramayya and Krishnaya, you may do this sadhana any duration of time. It is useless. The name is given to your body and not to yourself.
0: ఇది దేహానికి పెట్టిన పేరు.
1: This name is given to the body.
0: నా సోహం అనేటువంటి పుట్టిన పేరు.
1: This soham is my name from birth.
0: పుట్టిన పేరు శాశ్వతం కానీ పెట్టిన పేరు శాశ్వతమా?
1: The name which is born with you is permanent. No name which is given is not
0: permanent. Artificial.
1: Whatever is given is artificial.
0: పుట్టినది real.
1: Whatever is born with you is real.
0: అదే నీ సత్యం.
1: దాట్ ఈజ్ యువర్ ట్రూత్.
0: ఆ సత్యమే ఋతముగా భావించుకోవాలి.
1: దాట్ ట్రూత్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఋతం.
0: ఈ సత్య ఋతములు రెండింటిని ఏకత్వం గావించుకుని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి.
1: ఇఫ్ యు యునైట్ దిస్ ఋతం అండ్ సత్యం, యూ విల్ బి ఏబుల్ టు రీచ్ సచ్చిదానంద.
0: కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కానీ అనుభవించేటువంటిది కానీ దానిని ఉపయోగించేటువంటిది కానీ కాదది.
1: The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense.
0: Kanuka buddhi aneetundi dani yokka rahasyanni chakkaga gurtinchukoni tadwara ee ratasarathi yokka vishayanni manamu poorthi telusukunnappude ataniki mana jeevitham aneetundi rathanni ataniki arpitam cheyataniki oka vidhamaina avakasam untuntadi.
1: Only when we understand the secret and the full aspects of buddhi, we would be able to hand over this chariot to the charioteer with full satisfaction.
0: Krishnudu partha sarade ayinadu.
1: Krishna was partha sarade.
0: Parthudu ante evaru?
1: Who is partha?
0: Kevalam Arjunudu maatrame kaadu.
1: It is not Arjuna alone.
0: Prithvi putrudainatunti vaade parthudu. Kabatti meerandaru prithvi putrule. Meerandarkini partha sarade. Aa bhagavantuni saradiga meeru tisthikarinchali.
1: It is not merely Arjuna. Everyone born on earth is the son of Prithvi, and that is Partha. You have to accept the Lord as the charioteer.
0: Idi bhagavantuni aatma pratibimbam ainatundi ganaka ee buddhi buddhini saradiga pettukoni
1: As intelligence is a reflection of God,
0: మీ పెన్నిధి అయినటువంటి యొక్క భగవంతుని సన్నిధిని చేరడానికి కృషి చేయండి.
1: With itself, try to reach the lotus feet of the Lord.
0: ఈ అన్నింటికి ప్రేమ అత్యవసరము.
1: Love is essential for all these things.
0: ప్రేమ లేకుండా ఏ కార్యము కూడాను మనం చేయడానికి వీలు కాదు.
1: It is impossible to accomplish anything without love.
0: కేవలం తినటము త్రాగటం కూడా ప్రేమ ఉండినప్పుడే దాన్ని తినడానికి త్రాగడానికి కొనుక్కుంటాం.
1: ఈవెన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ డిపెండ్స్ అపాన్ ద లవ్.
0: కనుక ఆ ప్రేమ స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్
0: ఆఫ్ సత్యభాస్కరుడే భగవంతుడు.
1: హీఈస్ ది
0: సద్గుణములకు నిలయమైనటువంటి వాడే సత్య.
1: అండ్ ఈస్ ద వన్ హూ నోస్ ట్రూత్.
0: కనుక ప్రేమ చేత మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి బుద్ధిని ఆశ్రయించి తద్వారా మీ యొక్క మానసిక తత్వాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపకంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: త్రూ లవ్ ట్రై టు రికగ్నైజ్ యువర్ రియల్ నేచర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ప్రాపర్ ఇంటెలిజెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ మైండ్ అండ్ త్రూ దాట్ యు శాంక్టిఫై యువర్ లైఫ్.

0: നപ്പുടെ മഹിതുടകുന്നു മനസ്സു നിളിപ്പിനപ്പുടെ മഹിതുടകുന്നു.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred, if he has got this steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Shaddarshanamulandu, Nyaya Darshanam, Vaiseshika Darshanam, Sankhya Darshanam, Ainadi.
1: In Shaddarshanas, we completed three, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga Darshanam.
1: And today, Yoga Darshana.
0: Prachinapa Maharshalu.
1: Ancient saints.
0: Visishtamayanakunti ye yogamanu. Anadikalamanundi. Anubhavistu. Jagattunaku. Prachara prabodhamanu cheyichu vachchaaru.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: Idi ashtanga yogamunato koodinatvantidi.
1: This has got something to do with ashtanga yoga.
0: Yama, niyama, asana, pranayamam, pratyaharam, dharana, jhanam, samadhi aneetvanti perlato prachurichutu vacharu.
1: This ashtanga yoga has eight, the yama, niyama, asana, pranayama, pratyahara, jhana, dharana, samadhi.
0: ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ది సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగా, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కానీ లేక ఆధునిక నాగరికత వల్ల కానీ భారత మానవులు యందు ఒక విధమైనటువంటి ఒక అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: Either because of education that is marching ahead or because of the effects of modern civilization, the blind faith is on the rise among Bharatiyas.
0: మానవుడు ఏ విషయం తెలుసుకునేవాళ్ళనన్నను దానిని పరిపూర్ణమైనటువంటి యొక్క శ్రద్ధ చేతను విశ్వాసము చేతను దానిని పరిశీలన గావించవలసి వస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ ఇస్ టు నో ఎనీథింగ్ హి షుడ్ ఇన్వెస్టిగేట్ విత్ ఆల్ సిన్సెరిటీ అండ్ ఫుల్ ఫెయిత్.
0: కేవలం శ్రద్ధ లేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: వితౌట్ సిన్సెరిటీ అండ్ వితౌట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ హీ కెనాట్ నో.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి కందమూలాదులు భుజించి కారణములు యందు నివసించేటువంటి కేవలం సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు.
1: భారతీయస్ నెగ్లెక్టెడ్ దిస్ సైన్స్ ఆఫ్ యోగా, థింకింగ్ దట్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ సెలిబ్రేట్స్ ఎసెటిక్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇది కేవలం సామాన్యమైనటువంటి గృహస్థులకు కానీ మానవులకు కానీ సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసము జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగం సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో హ్యాడ్ ఫీలింగ్స్ దట్ దిస్ యోగా ఇస్ నాట్ మెంట్ ఫర్ హౌస్ హోల్డర్స్ అండ్ ఆర్డినరీ పీపుల్, దట్ ఇట్ ఇస్ ఫర్ రెనన్షియన్స్ హూ స్పెండ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్.
0: కానీ ఇది సత్యము కాదు.
1: But this is not true.
0: సామాన్యమైన మానవులకే ఈ యోగం అత్యవసరమని కూడాను ఈనాటి పరిశోధకుల ద్వారా ప్రపంచంలో ప్రచారం సరుపుతూ వచ్చారు.
1: Today it is understood that it is meant for ordinary people. It's known all over the world.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారం చే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రిం పగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ, టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ, హీ స్ట్రగుల్స్ హార్డ్ and thus exerts more of work.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్రలేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: Because of exertion, he becomes tired and he doesn't get sleep. Therefore, he has to take sleeping pills or intoxicant drinks to get into sleep. Thus, he spoils his health.
0: నిద్ర సకాలములకు నిద్ర లేకపోవటము నిద్ర నిమిత్తమై కృత్రిమమైనటువంటి యొక్క ఔషధములు సేవించటము దాని ద్వారా కూడా ఫలితం లేకపోవటం చేత మత్తు పదార్థములను సేకరించటము ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు రక్తపోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life, and therefore he suffers from cardiac diseases and blood pressure, heart diseases.
0: ఈ విధమైనటువంటి యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: మానసిక శాంతిని కోల్పోయి
1: having lost mental peace
0: దేహ ఆరోగ్యమును కూడా కోల్పోయి
1: having lost body health
0: ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి
1: because of exertions in the world
0: నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ
1: following all perversities
0: నిరంతర తాపత్రయములచే
1: with earnest pining for everything
0: అంతులేని ఆశలచే
1: with limitless desires
0: అర్థము కాని ఆవేదనలచే
1: with meaningless
0: అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మలకు ప్రాప్తులాడుకుంటూ
1: is working for the money which he doesn't deserve
0: మానసిక శరీరము యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక
1: he neglects the body and the mind
0: samsara poshanarthamai
1: to maintain his family
0: tava sarvasvamunu kolipothu vachadu manavudu
1: man is losing everything
0: deeniki margamunu parishodhan chestu vacharu
1: people started finding out the path
0: kaani ee parishodhana phalitham valla sariyinatundi yokka jawabu kudanu variki dorukutu vachindi
1: because of this continuous investigation they could get proper replies
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ ద బాడీ బికమ్స్ వీక్
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్ స్పాయిల్డ్
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది
1: ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్ దేర్ఫోర్ హి డెవలప్స్ బ్లడ్ ప్రెషర్
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది
1: ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడా నిర్ణయిస్తూ వచ్చారు
1: దేర్ఫోర్ యోగా ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ సొల్యూషన్ ఫర్ హెల్త్ ద పీస్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్
0: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అమెరికా లోపల
1: International University in America,
0: Physiology Professor,
1: a Physiology Professor,
0: అనేక విధమైనటువంటి పరిశీలనలు చేస్తూ వచ్చాడు.
1: He experimented in different ways.
0: ఇందులో
1: here,
0: సరైనటువంటి యొక్క జవాబు చిక్కేంత వరకు కూడాను దీనిని వదలకూడదని అత్యంత పట్టుదలతో ఈ పరిశోధనలు సాగిస్తూ వచ్చాడు.
1: He determined to continue his experiments until he arrives at a good result.
0: Itane cotton cane.
1: He is
0: cotton cane.
1: Cotton cane.
0: Itanu kattakadapatiki monna monnane deeni yokka sariyainatvanti yokka jawabunu gurtinchi
1: he could recognize the correct answer.
0: Idi Patanjali yogam yokka prabhavam cheta emainanu marchavachunani ninnayistu vachadu.
1: He decided Through the principles of Patanjali Yoga Shastra, everything could be changed.
0: Taruvartha, ee satyanni gurtinchinatvanti kontha mandi professors,
1: some other professors who recognize this truth,
0: yokka Hawaii anetvanti university lopala parishodham chestu vacharu.
1: They conducted experiments in Hawaii University.
0: Collier, Cheetham, Johnson. ఈ ముగ్గురు కూడాను ప్రొఫెసర్స్ ఒకదానికోటి విరుద్ధమైన రీతిగా పరిశోధన చేస్తూ వచ్చారు.
1: The three professors conducted experiments in opposite directions.
0: ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు.
1: Johnson is very intelligent.
0: ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు.
1: He has no faith in yoga.
0: కానీ పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు.
1: Ultimately, he could find out through his experiments that it is his own mistake that made him stop.
0: Patanjali sutramanandu chitta vrutti nirodhakaha.
1: The control
0: of the senses. Chitta vrutti arikattinappudu entaki vijayanni ayinappudunu sadhinchavachunu. Ee jagattulo manasika sharirikamaina shaktulanu abhivruddhi gavinchukovachunu ani kudalu varu nirnayistu vacharu.
1: They also decided by controlling the senses they can accomplish any kinds of powers.
0: ఒక నయా పైసా సెలవు కాకుండా,
1: వితౌట్ స్పెండింగ్ నయా పైసా,
0: డాక్టర్ సన్నిధి ఆశ్రయించకుండా,
1: వితౌట్ గోయింగ్ టు ఆల్ డాక్టర్స్,
0: ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తము యోగాభ్యాసము అత్యవసరమని కూడాను ప్రచురిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పబ్లిసైజింగ్ టు మెయింటైన్ హెల్త్ యోగా ఇస్ నీడెడ్.
0: అయితే ఈ యోగం యొక్క ప్రభావాన్ని మానవత్వంలో ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: How is it possible to recognize the effect on the human life?
0: ఈ చక్కని పరిశోధన చేతనే ఒక నిర్ణయం కూడాను తేలింది.
1: Through these experiments it could be arrived.
0: 2 గంటలు మనము గాఢ నిద్ర లోపల ఏ సుఖాన్ని పొందుతామో ఆ సుఖము 12 నిమిషాల్లో మనము పొందవచ్చును యోగాభ్యాసములని కూడాను నిర్ణయమైంది.
1: It is also decided the blissful state you would experience in deep sleep over a period of 2 hours.
0: మానవునికి నిద్ర అత్యవసరం.
1: నిద్ర deep is very necessary.
0: కనుక ఆహారం లేకపోయినను మానవుడు ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సాధనం చేత దానిని అడ్జస్ట్ చేసుకోవచ్చును, సరిపుచ్చుకోవచ్చును. కానీ నిద్రనే లేకుండినా మానవుని యొక్క ఆరోగ్యము పూర్తిగా చెడిపోతుంది.
1: హీ కెన్ క్యారీ ఆన్ వితౌట్ ఫుడ్ బట్ వితౌట్ స్లీప్ హీ కెనాట్ క్యారీ ఆన్ బికాస్ హీ స్పాయిల్స్ హిస్ హెల్త్.
0: కనుక ఈనాటి మానవుడు సహజమైన నిద్రను కూడా కోల్పోతున్నాడు.
1: సో మ్యాన్ టుడే ఈజ్ లూజింగ్ ద న్యాచురల్ స్లీప్.
0: కర్షకులు, కార్మికులు, ఈ యొక్క వ్యవసాయదారులు వీరందరూ కూడాను శ్రమించి అధికమైనటువంటి యొక్క దీనిని ఉత్పత్తి గావించుకుని వాళ్ళని రాత్రింపగలు కూడాను పనిచేస్తూ వచ్చారు.
1: ద ఫార్మర్స్, ద లేబర్, దే వర్క్ డే అండ్ నైట్ ఫర్ హై ప్రొడక్షన్.
0: ఈ శ్రమ చేత మానవుడు తన యొక్క శారీర ఆరోగ్యంను కోల్పోతూ వచ్చారని అమెరికా, రష్యా, జర్మనీ, పెంచి ఈ దేశములంతా కూడాను చాలా కొంతవరకు పరితపిస్తూ వచ్చారు.
1: ఆల్ ఫెల్ట్ సో సాడ్ బికాస్ మ్యాన్ లూజెస్ హెల్త్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అనారోగ్యములకు పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్స్ ఫర్ ద ఇల్ హెల్త్ అండ్ ఫర్ యాంగ్జైటీ.
0: భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు, కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కానీ తగినంత ఆరోగ్యములు వారు అందుకోవటం లేదు.
1: ఇన్ భారత్ ద ఫార్మర్స్ అండ్ లేబర్ వర్క్ వెరీ హార్డ్ బట్ దే ఆర్ నాట్ హెల్దీ.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకు ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.
1: అమంగ్ ద ఫోర్ ది హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు, బ్లడ్ ప్రెషర్స్ కు పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్స్ ఫర్ ద ఇల్ హెల్త్ అండ్ ఫర్ యాంగ్జైటీ.
0: భారతదేశమునందు కూడాను అనేక

0: ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు, బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి.
1: టుడే ది హార్ట్ డిజీజెస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఆర్ మోర్ అండ్ మోర్.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము,
1: ది మెంటల్ వరీ,
0: సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకుండా పోవటము,
1: నాన్ అవైలబిలిటీ ప్యూర్ ఆక్సిజన్,
0: దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడా లేకపోవటము,
1: ది అబ్సెన్స్ ఆఫ్ గుడ్ ఎన్వైరన్మెంట్,
0: ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినములకు నశింపజేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ఇల్ హెల్త్.
0: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడాను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: టు మెయింటైన్ హిస్ హెల్త్ హి వేస్ట్ ఆల్ హిస్ మనీ.
0: ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కూడాను సరైనటువంటి ఆహారము భుజించలేకపోతున్నాడు.
1: యాజ్ ద మనీ ఇస్ షార్ట్ హి ఇస్ నాట్ ఏబుల్ టు టేక్ గుడ్.
0: ఈ విధముగా అనేక విధములుగా అయినటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును, మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు.
1: ఫర్ దీస్ రీజన్స్ మ్యాన్ లూజెస్ హిస్ బాడీ హెల్త్ అండ్ మెంటల్ పీస్.
0: కనుకనే ఈనాడు విదేశములయందు
1: ఈ
0: యోగముల యొక్క ప్రభావము అధికంగా పెరిగిపోతూ వచ్చింది.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఆర్ మోర్ అండ్ మోర్.
0: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ఆల్సో ఇన్క్వైర్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పాత మెక్సికో లోపల, ఓల్డ్ మెక్సికో,
1: ఇన్ ఓల్డ్ మెక్సికో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్.
0: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
1: హియర్ ఇన్ మెక్సికో మెనీ ఆఫ్ దెమ్ వర్ కెప్ట్ ఇన్ ప్రిజన్.
0: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి, అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
1: Those who were kept in prison, they were all restless and they were sick.
0: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకుడును పరిశీలన జరిపారు.
1: Doctors investigated the reason cause. Is it the food?
0: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
1: It is decided that the mental restlessness is the chief cause.
0: ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు.
1: రైట్ నౌ దే స్టార్టెడ్ యోగా ప్రాక్టీస్ ఇన్ దట్ జైల్ దేర్ ఇన్ మెక్సికో.
0: 2 నెలల యోగాభ్యాసం ప్రారంభించారో లేదు అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు.
1: ఇన్ 2 మంత్స్ టైమ్ దే గెయిన్ పర్ఫెక్ట్ హెల్త్.
0: ఆరోగ్యాన్ని పొందటమే కాదు ఆనందాన్ని కూడా అనుభవిస్తూ వచ్చారు.
1: దే వర్ నాట్ ఓన్లీ హెల్దీ, దే వర్ వెరీ హ్యాపీ.
0: వారు నిరంతరం కూడా యోగాభ్యాసం చేయాలనేటువంటి యొక్క ఆశలు కూడా వారిలో అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: దే డెవలప్డ్ కీన్ ఇంట్రెస్ట్ ఆన్ యోగా.
0: ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ రాగా,
1: యాజ్ దే వర్ ప్రాక్టీసింగ్ యోగా,
0: పూర్వం ఉండినటువంటి యొక్క ఈ డ్రగ్స్, కొన్ని మత్తు మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
1: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్స్యూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్, దట్ హ్యాబిట్ ఈస్ గాన్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: సిగరెట్లు, బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ స్మోకింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన జరుపుతూ వచ్చారు.
1: విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ స్టార్టెడ్ టీచింగ్ అదర్ స్టూడెంట్స్.
0: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఎవ్రీ డే 3-4 లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ డూ యోగా.
0: ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితంలో పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ దే విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్.
0: కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశం.
1: It is Bharat where you find Patanjali.
0: కాని దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు.
1: బట్ ద ఫారినర్స్ ఎంజాయ్.
0: దీనికి కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం.
1: వాట్ ఇస్ ది రీజన్? భారతీయస్ డోంట్ హ్యావ్ దట్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్.
0: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లాలబుద్ధిగా పెంచి కృష్ణుని యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
1: Yashoda was very happy with the divine child because she happened to the mother and delighted herself.
0: Kani Devaki Devi vicharapadutu vachindi.
1: But Devaki Devi was feeling so sad.
0: Okanadu oka vruksham kinda kurchoni vicharam chestundadi.
1: One day she sat under a tree and was worried.

0: గుటె గుటె చనుబాలు గ్రోలు పూతను బట్టి చంపు వింతను చూడజాలనైతి.
1: ఆ పూతన పాల తాగుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయాను.
2: When you were drinking the milk from Putana, I could not see you.
0: Enni traallanu gattina pattani nee bojja muddaadanaiti.
2: Bound by all ropes, I could not kiss your stomach.
0: Prasava vedana paduta naa paalivantu.
2: I only suffered the pangs of delivery.
0: నీదు ముచ్చట బడుట యశోదవంతు.
2: ఇట్ వాజ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యశోద టు డిలైట్ హర్సెల్ఫ్ దిస్ వే.
0: బిడ్డడు

0: Though I have children, I do not have that delight. It is their whole delight has fallen to the share of Yashoda.
1: అట్లని ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్, దిస్ ఈస్ దేర్ బర్త్ ప్లేస్, బట్ దే ఆర్ ఆల్ డెవలప్డ్.
1: ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని మీరు కొని తెచ్చుకుంటున్నారు.
0: భారతీయస్ గో అబ్రాడ్, లర్న్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యం అనే చెప్పవచ్చు.
0: దిస్ ఇస్ ది మిజరబుల్ స్టేట్ ప్లైట్ ఆఫ్ భారతీయస్.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమశక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటున్నప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కానీ, లేక కాపాడుకున్నట్టు కానీ, అనుభవించుటకు కానీ తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: ఇట్స్ బేస్డ్ ఆన్ హెల్త్.
1: ఆరోగ్యమే లేకుండా మానవ జీవితమే లేదని,
0: వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని,
0: ఫర్ ఆల్ యాక్టివిటీస్ బాడీ ఇస్ ఇంపార్టెంట్,
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: ద డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ,
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ యోగా, ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై పతంజలి.
1: నశ్రేయో నియమం వినా,
0: వితౌట్ డిసిప్లిన్ దేర్ ఇస్ నో వెల్ఫేర్.
1: ఈ యోగమునకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి.
0: యోగా హ్యాస్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
1: దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి.
0: ద గుడ్ ఫుడ్ అండ్ ద లిమిటెడ్ ఫుడ్.
1: హితాకారం, హితము మితంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లిమిటెడ్.
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిదిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో బి గుడ్,
1: రుచిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ది టేస్ట్ యాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మెటీరియల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రము లక్ష్యం పెట్టడం లేదు.
0: But man today is not taking into account these two factors.
1: ఏది చిక్కితే అదంతా భుజించి,
0: eating all that is available,
1: తన ఆరోగ్యమును పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: He is spoiling his health completely.
1: బిచ్ఛాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. మనం ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కానీ నీ రుచి కోసం కాదు.
0: The food is for the maintenance of the body, not for your taste.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: The hunger is a disease.
1: అన్నము ఒక ఔషధం.
0: Food is the medicine.
1: దప్పి ఒక రోగము.
0: Thirst is disease.
1: నీరు ఒక ఔషధం.
0: Water is medicine.
1: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
0: We want these medicines should be very good, very tasty.
1: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
0: We should never be mindful.
1: రోగం యొక్క నివారణ మనం లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: We should keep in mind the cure of the disease.
1: అదే విధముగానే,
0: సిమిలర్లీ,
1: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
0: టుడే వి రిలై ఆన్ ద టేస్ట్.
1: ఆ పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
0: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ది మెటీరియల్.
1: కనుకని ఈనాడు విదేశీయులందరూ కూడాను,
0: టుడే ఆల్ ఫారినర్స్,
1: ఈ విధమైనటువంటి నియమమును పాటిస్తూ,
0: అబ్జర్వింగ్ దిస్ డిసిప్లిన్,
1: కారము, ఉప్పు, పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
0: They are also reducing the quantity like salt, chili and so on.
1: మన భారతీయులకు చింతపండు చాలా రుచి.
0: For Bharatiyas, they like tamarind very much.
1: ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తంలో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది.
0: Excessive use of tamarind spoils blood.
1: దీని వల్ల కొంత అలర్జీ కూడా బయలుదేరుతుంది.
0: Because of this we develop allergy.
1: ఈ అలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది.
0: Because of allergy the stomach would be upset.
1: కొంతమందికి ఈ చింతపండే సరైనటువంటి రుచిగా ఉండదు.
0: సమ్ డోంట్ రిలిష్ టామరెండ్.
1: కనుకనే పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టరు.
0: వాళ్ళ
1: చింతపండు అంటే ఏమో తెలియదు.
0: So foreigners don't make use of tamarind, they don't know.
1: Lime.
0: They make use of lime.
1: ఈ విధమైనటువంటి యొక్క మితాహారంను ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
0: They are practicing eating this limited food.
1: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
0: సో పతంజలి స్పీక్స్ ఆఫ్ దీస్ టూ థింగ్స్, పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పర్ఫెక్ట్ పీస్.
1: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే,
0: as we are not able to practice that sacred yoga,
1: naramulanta kudanu balahinatai,
0: nerves become weak,
1: blood yokka sarapara kudanu ati veganga undatam cheta,
0: the blood circulation will be at a high rate,
1: manavudi yendu amitanga udrekalu bayal jertu vastunnayi,
0: man will develop agitations more and more.
1: Ee udrekalaku moola karanamu,
0: the reason for the mental agitations,
1: manavu yokka raktapu pote.
0: It is only the blood pressure that is responsible.
1: Ee raktapu potuku moola karanamu,
0: the cause for blood pressure,
1: విశ్రాంతి లేకపోవటమే.
0: ఈస్ రెస్ట్లెస్నెస్,
1: విశ్రాంతి లేకపోవటం కారణము.
0: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్,
1: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
0: హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
1: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడాను దేశం లోపల ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈస్ ఫేసింగ్ సో మెనీ అజిటేషన్స్.
1: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది, భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిండే.
0: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
0: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
1: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫైండ్ ఆపోజిట్స్.
1: చిన్న చిన్న విషయాలకంతా కూడాను అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
0: అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు అజిటేషన్.
1: విప్లవములకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
0: The reason for revolution is absence of
1: health. Yoga abhyasam cheta,
0: out of yogic practice,
1: manavuniki manasika sambandhamainatundi vishranti amitanga chikkutuntundali.
0: Man will have mental rest.
1: Deenini Germany lopala kudanu,
0: this in Germany,
1: Wilton aneetundi vaadu parishodham chestu vachadu.
0: Wilton conducted many experiments.
1: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతుల పైన పరిశోధన చేశాడు.
0: హీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
1: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినమునకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
0: ది రిజల్ట్స్ ఆఫ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ హీ ఫౌండ్ దట్ మంకీస్ ఆల్సో అబ్జర్వ్డ్ సైలెన్స్ ఫర్ 3-4 అవర్స్ ఎవ్రీ డే.
1: ఈ 3-4 గంటల కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Because of observance of silence, they developed power latent.
1: కేవలము ఏ శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి?
0: What sort of powers developed?
1: జ్ఞాపక శక్తి,
0: memory,
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క ఉత్సాహము,
0: the encouragement, mental,
1: బుద్ధి కుశలత అనగా జ్ఞాపక శక్తి,
0: memory.
1: ఈ విధమైన మనుషుల కంటే ఎక్కువగా అవి ఉత్తేజపూర్వమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతూ వచ్చాయి.
0: The monkeys were more active than human beings.
1: దీనిని జర్మనీ లోపల మనుషుల పైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
0: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఒక విద్యార్థి,
0: ఏ స్టూడెంట్,
1: అన్ని పరీక్షలు ఎందుకూడను తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడా విచారపడుతూ వచ్చాడు.
0: ఏ స్టూడెంట్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ గెటింగ్ లో మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్.
1: కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు.
0: బట్ హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగిక్ ఎక్సర్సైజ్.
1: కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు.
0: బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద టీచర్ హి స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా.
1: 3 నెలల తర్వాత,
0: ఆఫ్టర్ 3 మంత్స్,
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఎగ్జామినేషన్
1: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడో, ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
0: What kind of encouragement he had.
1: Amita marks techukunnadu.
0: He got very high marks.
1: Anaga gnapak shakti abhiruddhi avutundadi.
0: Meaning memory power increased.
1: Ee yoga abhyasam cheta nijamaina manavatvanni nirupam chestu untundadi.
0: This yogic practice will prove the human
1: quality. Chinna chinna vishayamlo kudanu atri jagadalu vesetundi swabhavam.
0: He has got the quality to fight in silly matters.
1: Alanti vidyarthi పరమశాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడిచినప్పటికీ, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ అండ్ యూజ్ వెరీ పొలైట్ సాఫ్ట్ వర్డ్స్.
1: ఏనాడు కూడాను అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు.
0: Never he said please in his words.
1: Excuse అనేటువంటిది కూడాను ఎప్పుడు చెప్పి ఎరుగడు.
0: He never said excuse.
1: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్ లెడ్ హిజ్ లైఫ్ with all obedience.
1: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
0: This peculiar change was noticed by parents.
1: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు, అనగా 70 సంవత్సరం అతను.
0: The father of the student is aged 70
1: years. యోగాభ్యాసం ప్రారంభించాడు.
0: He too started yogic exercise.
1: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
0: He had all the energy as though he is 50 years old.
1: యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you do yogic exercise.
1: దానికి తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
0: You should follow regulations also.
1: ఒకదానిని ఒకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: When you observe discipline, you will have the proper result.
1: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది.
0: The entire yogic exercise is based on discipline.
1: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: Yoga is not merely physical exercise.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసముతో కూడినటువంటిది.
0: It is the one with inhalation.
1: ప్రాణాయామ ప్రత్యాహారములు కూడా దీనికి ప్రధానమైనటువంటివి.
0: It has got dhyana, dharana, pratyahara. Pratyahara, important.
1: కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం.
0: ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రాణాయామం అనగా
0: ప్రాణాయామమెంట్
1: గాలిని తీసుకోవటము, గాలిని విదటము.
0: Inhalation and exhalation.
1: ఇది మూడు విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది.
0: ఇట్ గోస్ బై ఇన్ 3 names.
1: పూరకము, రేచకము, కుంభకము అని.
0: The 3 are పూరక, రేచక అండ్ కుంభక.
1: పూరకమనగా పూరించటము, గాలిని తీసుకోవటము, దీనిని పూరించుకోవటము.
0: పూరక మెంట్ ఫిల్లింగ్, ఇన్హలేషన్.
1: తిరిగి రేచకమనగా దానిని వదలటము.
0: రేచక మెంట్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
1: కుంభకమనగా పూరించినటువంటి గాలిని స్తంభింప చేసుకోవటము.
0: కుంభక మెంట్ రిటైనింగ్, హోల్డింగ్ దట్ బ్రెత్.
1: ఇది ఏ రీతిగా జరగాలి?
0: How should it happen?
1: కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ డూ దాట్ బై జస్ట్ రీడింగ్ ద బుక్ వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచర్. ఇట్స్ డేంజరస్.
1: మనం ఒక గడియారాన్ని పెట్టుకుని,
0: కీపింగ్ క్లాక్ దేర్,
1: ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము, తీసుకుంటున్నాము, దాన్ని చక్కగా గుర్తించాలి.
0: యూ షుడ్ ఆల్సో నోటీస్ క్లియర్లీ ది టైమ్ యూ టేక్ ఫర్ ఇన్హలేషన్.
1: ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చు, ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ లిమిట్.
1: అయితే ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చెయ్యాలి, నిలబెట్టుకోవాలి.
0: ద టైమ్ టేకెన్ ఫర్ ఇన్హలేషన్ ఆల్సో షుడ్ బి ది సేమ్.
1: నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
0: ద టైమ్ యూ టేక్ ఫర్ రిటెన్షన్ షుడ్ బి టేకెన్ ఫర్ ఎక్సలేషన్.
1: సమకాలంలో ఉంటుండాలి.
0: All these 3 should be equal.
1: చూడు, తీసుకుంటున్నావు ఈ విధంగా, ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
0: Therefore, the time taken for inhalation, the time taken for retention,
1: ఈ విధంగా సమకాలంగా తీసుకున్నప్పుడు అని ఆయాస పడకూడదు.
0: When you do so, you should never go.
1: అది కూడా సహజంగానే ఉండాలి.
0: That should be natural.
1: ఇది క్రమక్రమేణా అభ్యాసం చేసి
0: ప్రాక్టీసింగ్ ఇట్ స్లో.
1: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి, ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపునే మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
0: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్, ఎక్సేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
1: ఇది ఈడ, పింగళ, సుషుమ్న అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఈడ, పింగళ, సుషుమ్న.
1: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి.
0: ఈడ మీన్స్ టేకింగ్ ద బ్రెత్ టు ద రైట్ సైడ్.
1: దీనికి ఎడమ వైపు నుంచి వదిలి,
0: లీవింగ్ ఇట్ టు ద లెఫ్ట్ సైడ్.
1: సుషుమ్న నాడిలో దీన్ని భద్రం చేసుకోవాలి.
0: వీ రిటైన్ ఇట్, హోల్డ్ ఇట్ ఇన్ సుషుమ్న.
1: ఇవి కూడా సమకాలంలో ఉంటుండాలి.
0: దిస్ షుడ్ ఆల్సో షుడ్ టేక్ ఈక్వల్ టైం.
1: ఇందులో ఏ విధమైనటువంటి పొరపాటు జరిగినప్పటికీ,
0: వెన్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ద ప్రాసెస్,
1: లంగ్స్ దెబ్బతింటుంది.
0: లంగ్స్ విల్ బి స్పాయిల్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: బ్రెయిన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది.
0: ద బ్రెయిన్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్.
1: కనుక ఇది చాలా సూక్ష్మమైనటువంటి, మన ఇంట్లో మనం అభ్యాసం చేస్తూ వస్తే ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిదే ఉండదు.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద సటిలిటీస్, హౌఎవర్ వెల్ యూ మే ఎగ్జర్ట్,
1: అనేక మంది పరిగెత్తుతూ ఉంటుంటారు.
0: సమ్ విల్ బి రన్నింగ్.
1: పరిగెత్తిన తర్వాత కుక్కలుగా ఎక్కినట్టు ఈ విధంగా ఆయాస పడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
0: ఆఫ్టర్ రన్నింగ్ ద గాస్ప్ లైక్ dogs is not a proper thing.
1: Enta parigettinappatikini tirigitaru nilchinappudu aa swasa samangane undali.
0: In spite of all running, the breath should be same.
1: Idi okka yoga abhyasam chetane labhyam avutundi.
0: This is possible only through yogic exercise.
1: Ee naadu workers untuntaru factory lopala, industries lopala chaala mandi raatrimpagulu avastha padutuntaru.
0: Today there are workers in factories and industries working day and night.
1: Extra parikkudalu velutuntaru vaallu.
0: Later also they go.
1: Endukosam potuntaru?
0: Why do they go?
1: Paapamu samsaram lopala kharchulu adhikam kavatam cheta ఈ ఖర్చులను భరించుకునే నిమిత్తమై అధికమైనటువంటి పనులు కూడా చేసి దాన్ని సంపాదించుకునే కోసం ప్రయత్నం చేస్తుంటారు.
0: As the expenses are very high to maintain the family, they do additional
1: jobs. అలాంటి వారు అలసిపోయి వచ్చి భోజనం కూడా చేయరు పాపం, అట్టనే పడిపోతాడు.
0: Because of tiresomeness, they don't eat food, they just lie down.
1: పడి నిద్రిస్తున్నాడంటే నిద్ర రావటం లేదు.
0: Though he lies down, he doesn't go to sleep.
1: ఈ నిద్ర రాకపోవటం చేత
0: because of sleeplessness,
1: ఈ మత్తు మందులు తింటున్నాడు.
0: Then he consumes intoxicants.
1: దీని వల్ల సహజ బుద్ధి కూడాను పాడైపోతుండాలి.
0: Therefore the natural sleep is also lost.
1: కనుక దీనికి ఈనాడు సరైనటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే.
0: The correct solution for this is yogic exercise.
1: ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు.
0: You should not receive it from everybody.
1: ఈనాడు విదేశంలో కూడాను,
0: today even in foreign countries,
1: భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది.
0: They come to Bharat and do physical exercises.
1: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు.
0: They teach there the same physical exercises.
1: ఈనాడు విదేశం లోపల ఇంటింటిలోనే కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం.
0: In foreign countries, in every house there will be a board.
1: సరైన యోగాలు కాదు ఇవన్నీ, రోగాలు.
0: That's not proper yoga, that is roga disease.
1: నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
0: The true yoga, we should take the Patanjali principle as standard.
1: ఈ యోగము,
0: this yoga,
1: కేవలము ఒక సాంఖ్యముతోన,
0: either with సాంఖ్య
1: వైశేషికముతోన,
0: or వైశేషిక
1: న్యాయముతోన కూడి ఉండాలి.
0: It should be in combination with న్యాయ వైశేషిక or సాంఖ్య.
1: న్యాయము,
0: న్యాయ
1: దేనికి ఎంత, ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అదే కుంభకరేచక పూరకములు.
0: యు షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ హౌ మచ్ ఇస్ టు బి ఇన్హేల్డ్, హౌ మచ్ ఇస్ టు బి ఎక్స్హేల్డ్.
1: చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పును తినడానికి వీలు కాదు.
0: టు మేక్ ది లేడీస్ అండర్స్టాండ్ ఈజీ, యూ నీడ్ ద సాల్ట్, దే ఆర్ బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ దాల్.
1: ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి.
0: యు షుడ్ పుట్ ది సాల్ట్ బేసింగ్ ఆన్ ది దాల్ యూ టేక్.
1: ఎట్టి వంటకు ఎట్టి మంటను అంతవరకే ఉంటుండాలి.
0: యు షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ అప్రోప్రియేట్ ద ప్రిపరేషన్.
1: ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది.
0: అట్ ది టైమ్ ఆఫ్ బాయిలింగ్ స్టేట్ యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఫ్యూర్.
1: బియ్యం అంతా ఉడికి ఇంకా కొంత ఇదే అయ్యే సమయంలో మంటను తీసివేయాలి.
0: After the boiling state of the rice, you should withdraw the plate.
1: This is the shastram.
0: This is the science of cooking.
1: కనుక ఈ విధంగానే ఈ ప్రాణాయామం కూడాను ఒక శాస్త్రం ఉంటుండాలి.
0: Similarly, this
1: అది ఏ న్యాయాన్ని పాటించాలి.
0: So for breathing exercise, you should observe న్యాయ.
1: తర్వాత వైశేషిక.
0: Next to వైశేషిక.
1: వైశేషికం అనగా అణు పదార్థం యొక్క విభాగము.
0: వైశేషిక meant the separation of
1: atom. ఒక అణువుకు మరి ఒక అణువుకు ఎంత భేదం ఉంటుంది.
0: What kind of difference is there between
1: atom and atom? ఈ అణుమయమైన స్వరూపమే కదా.
0: The entire world is full of atoms.
1: అణువులో అణువే ఉంటుంటాది, అణువులో ఘనం ఉంటుంటాది.
0: It's only in the microcosm there is the macrocosm.
1: అణువులో రెండు కూడాను అణు ప్రయోగమే.
0: The micro and the macro are based on atom.
1: కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి.
0: How the atom should be present in what quantity.
1: ఇది ఏ యొక్క ప్రమాణం జరిగినప్పటికీ అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: Whatever is done, it would be all pervasive.
1: Chinna udaharanamu,
0: a small example.
1: Oka pedda bhavi untundadi leka kolanu untundadi.
0: Here there is a big well or a lake.
1: Aa kolanlo oka rayi manam visiram.
0: Suppose you felt stone into the lake.
1: Akkada oka chinna ala prarambhamaindi.
0: There starts a wave.
1: Aa ala enta varaku potundadi?
0: To what extent does the wave go?
1: Enta varaku maatrame neeku alalu kanti kanipistuntayi.
0: You see the wave spreading to some extent.
1: Kaani ee waves enta varaku ee kolanundo anta varaku potuntadi.
0: But the waves spread to the extent the lake is.
1: Kanipinchadu kaani ala maatramu kolananta kudanu praakutuntadi.
0: You don't see, but yet the wave spreads toward the lake.
1: Adhe vidhamgani nee manasa sarovaram lopala.
0: Therefore similarly the lake, the mind,
1: talampu aneetunte rai visirinappudu,
0: when you felt the stone of thought,
1: adi manchi talampu kavachu chedi talampu kavachu,
0: that thought may be good or bad,
1: adi anta matram tone aagadu.
0: It doesn't stop there.
1: ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లలో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడాను ప్రాకిపోతుంది.
0: The mental waves would spread into your hands, the legs, eyes and ears.
1: చెడ్డ పేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
0: If the thoughts are bad, the waves effect will be, you'll have bad looks through the eyes, you'll have bad hearing through the ears.
1: మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
0: Therefore man should have good thoughts.
1: మంచి తలంపులు మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
0: When good thoughts enter
1: మానసిక సరోవరము,
0: this is the lake of the mind.
1: సరోవరము లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
0: The thoughts are little stones.
1: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
0: Then feelings of waves emanate.
1: ఈ తరంగములు దేహంతా వ్యాపించిపోతుంది.
0: The waves spread all over the body.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నచ్చినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్పుతున్నామంటుంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
0: టుడే వెన్ యూ సే ఐ సీ బ్యాడ్, ఐ లిసన్ టు బ్యాడ్ థింగ్స్, ఐ డూ బ్యాడ్ థింగ్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక హాని చూపిస్తూ వచ్చింది.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ బై పతంజలి యోగ.
1: నీ మంచి చెడ్డలు అన్నీ కూడా చిత్తం పైన ఆధారపడి ఉంటుండాయి.
0: The good and bad are based on your heart.
1: బయట మనిషి ఎవరు కారణం కాదు.
0: No man outside is responsible.
1: మంచికి కాని చెడ్డకి కాని నీ తలంపులే దీనికి మూల కారణము.
0: For good or bad, your thoughts are responsible.
1: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
0: సో మైండ్ ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: నీ మనసు ఏ సంకల్పములపైన దీనిని ప్రసరింపచేసుకోలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
0: యు షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్.
1: కనుకనే ఈ యోగమునంతా కూడాను యమ నియమ అన్నారు. యమమనగా దైవం యొక్క అంతరింద్రియములు, బహింద్రియములు అరికట్టుకోవటము.
0: Yama, the first one, is control over external and inner senses.
1: Inte kaadu parigrahamu teeskovatam kodanu manchi din daggarne teeskovali.
0: The next one is parigraha, you should receive good.
1: Ilanti vanta kodanu konni rakamainatvanti nibandhanato koodi untuntadi.
0: All such regulations are there.
1: కనుక యోగమంతా కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
1: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఎలాంటి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
1: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
0: ద డివైన్ థాట్స్ హ్యావ్ నో బిగినింగ్ నార్ ఎండ్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
0: దే హావ్ నో లిమిట్స్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కి చూపించినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు డు, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ థింగ్ ఇస్ ది డివైన్.
1: భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా సర్వత పాడి పాదం తస్సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృద్ధిష్టతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ ఓ భగవంతుడా నా కష్టములు నీ కళ్ళకు కనిపించలేదా అని నువ్వేమైనా ప్రార్థిస్తే అలాంటి ప్రార్థన పురస్కరించుకుని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదము స్వామి, నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనలు నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయి.
0: దోస్ దట్ ప్రే స్వామి, డోంట్ యూ సీ మై డిఫికల్టీస్. There they find the two eyes of the Lord.
1: నాకు వెంట జంట ఇంట కంట ఉంటుంది, నా కష్టములు పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకల్నే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
0: When he cries and shouts for help, oh Swami, you are after me.
1: సర్వత పాదం తస్సర్వతోచి శిరోముఖం. ఈ విధంగా కూడాను మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్మ కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
0: బేసింగ్ ఆన్ అవర్ ప్రేయర్స్ గాడ్ మేనిఫెస్ట్.
1: కనుక ఈ అంగములంతా కూడాను భగవద్ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ షుడ్ టేక్ ఇన్ టు యాక్టివిటీ దట్ విల్
1: దీన్ని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దిస్.
1: పతంజలి యోగ సూత్రం లోపల
0: ఇన్ పతంజలి యోగ సూత్ర
1: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
0: ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
1: ఎట్లా అంగార్పణము?
0: హౌ?
1: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
1: ఒక పుష్పం తీసుకుంటాడు. ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కానీ గృహస్థుడు కానీ సాధకుడు కానీ
0: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్
1: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి విసిరేస్తున్నాడు భగవంతుడికి.
0: హీ విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి ఆఫర్ టు
1: గాడ్. నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ ఈజ్ నాట్ ఆఫరింగ్ ఐస్, హీ విల్ టచ్ ది ఫ్లవర్, టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
1: భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
0: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ టు ది లార్డ్.
1: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ సేస్ ఐఎమ్ ఆఫరింగ్ మై ఐస్ బట్ హీ ఆఫర్స్ ఫ్లవర్.
1: శ్రోత్రం సమర్పయామి.
0: He says, I'm offering my ear.
1: నీ యొక్క మంచి శ్రవణము నేను వినాలి స్వామి, నీ యొక్క మాటను వినే నిమిత్తమై నాకు ఈ స్తోత్రములు ఉంటున్నాయి అని ఆ స్తోత్రాన్ని భగవత్ శ్రవణం లోపల అంకితం చేసుకోవాలి.
0: He should dedicate his listening by listening to sacred things and divine things.
1: ఇవ్వటం అంటే కోసి ఇవ్వటం కాదు,
0: నాట్ కటింగ్ ఆఫ్ ది ఇయర్.
1: ఆ యొక్క స్తోత్రములు అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
0: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
1: నేత్రం సమర్పయామనగా దీని యొక్క చూపును మంచి ఎందే ప్రవేశపెట్టాలి.
0: వెన్ యూ ఆఫర్ ఐ ఇట్ మీన్స్ యూ షుడ్ హావ్ గుడ్ లుక్.
1: అంగార్పితము అని చెప్తూ వచ్చారు, అంగార్పితము.
0: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ది లింబ్స్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఏం చేస్తున్నాం అని స్వామి ఏమి చెప్తున్నాడని కూడాను సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
0: There are many people who don't listen properly to what Swami says.
1: Swami ni chustunnare kaani ekkado chinta chestuntaru.
0: They see Swami but they'll be thinking something else.
1: Migita vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku poyi vastaru.
0: But to listen to others matters they listen in that attention.
1: Bhagavad vishayalu vinalatante daniki deeniki viruddham aipothundi.
0: But to listen to God his mind walks hither and thither.
1: Karukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యు గో విత్ ఆల్ ది సిన్సరిటీ.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవుల, మీరు వద్దికగా నుండరేల ఓ చెవుల.
0: ఓ ఇయర్స్ వై డోంట్ యూ కమ్ టుగెదర్, వై డోంట్ యూ లిసన్ టు ది లీలాస్ ఆఫ్ గాడ్.
1: శివ శివ శివ శివయన రాధా మీ చింతలెల్ల బాపుకోనమన్న రాధా, మీ చింతలెల్ల బాపుకోనమన్న రాధా.
0: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety? Shiva
1: metti jagam anta tirigeru oh chittama meekenta siggulede.
0: With all madness you move about, are you not shameful?
1: Avani sukambula kalladedu meeku avaliki kaligedi adiyede. Cheppu avaliki kaligedi adiyede.
0: All the pleasures that you experience on earth, what will happen later?
1: పని మానేసి నిమాలు పలుమారు మీరు కని కని చనియును తనివిలేదే.
0: యు సీ మెనీ సినిమాస్ యూస్లెస్లీ.
1: ఇక్కడ ఏమాత్రము కన్నులకు శ్రమనే ఉంటుండదు.
0: ది ఐస్ వోంట్ హావ్ ఎనీ ఎగ్జర్షన్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరుగా కనులారా కడు కష్టమట ఓ కనులారా మీకు కష్టమా.
0: ఐస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టేర్ ఎట్ ద లార్డ్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది.
0: క్లోజింగ్ అవర్ ఐస్ వెన్ వి ఎంక్వైర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డన్ బై దెం.
1: కంబువలే మీరు పరు పరుగిడి వగిరించి తిరుగుదురే, మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే.
0: యు రన్ రన్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్ లైకింగ్ దోస్ థింగ్స్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరుగా పాదముల మీకు కష్టముల.
0: Oh feet, you find it difficult to stand for a moment in front of the Lord. Rendu
1: padamulu bhagavantu yokka sthanilo undalatunte e maatramu nilavadu.
0: The feet don't like to stand in front of the Lord for a moment.
1: Oka bus stand lopala gantalu gantalu gantalu gantalu queue lopala nilchukoni untuntaru.
0: There at the bus stand he stands for hours and hours.
1: Cinema degara kuda hours hours queue lo nilchukoni untuntaru.
0: There in cinema theater he stands there in the queue.
1: Kaani bhagavantuni devalayamiki vaste తక్షణమే లోపలి విడిచాలి, తక్షణమే దేవుని చూడాలి, తక్షణమే వెళ్లిపోవాలి.
0: బట్ వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టెంపుల్ హీ షుడ్ బి లెట్ ఇన్ ఇమీడియట్లీ, హీ షుడ్ కమ్ అవుట్ ఇమీడియట్లీ.
1: సత్యమైన నిత్యమైనటువంటి విషయంలో అతి తొందరపాటు మనకు వస్తుండాలి.
0: హీఈస్ ఇన్ ఎ హరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్
1: అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము.
0: దట్ వీ హ్యావ్ ఆల్ ద
1: రాయల్ ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి.
0: బట్ నౌ వీ షుడ్ చేంజ్.
1: అదే యోగము.
0: దట్ ఈస్ కాల్డ్ యోగా.
1: యోగం అనగా ఏది మంచిదో దాంట్లో స్థిరత్వాన్ని పొందాలి.
0: Yoga meant to have steadiness in good things.
1: దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన కావాలి. అదే డిస్క్రిమినేషన్ పవర్.
0: దట్ ఈస్ డిస్క్రిమినేషన్.
1: ఏది మంచి, ఏది చెడ్డ.
0: వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్.
1: ఇలాంటి దీనిని మనం విచారణ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే మంచిగా తోస్తుంది.
0: టు సమ్ ద వరల్డ్లీ లైఫ్ అపియర్స్ టు బి గుడ్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తాత్కాలికం.
0: ఓన్లీ టెంపరీ.
1: దీనికి సంతోషము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్.
1: ఏమిటి దీని యొక్క అర్థము?
0: వాట్ ఈస్ ది మీనింగ్?
1: సంతోషం, కొద్దిపాటైనటువంటి తోషమే. గిఫ్ట్ ఏది?
0: సంతోష. హ్యాపీనెస్ ఫ్రాక్షనల్.
1: ఆకలి అవుతుండాలి.
0: యు ఆర్ హంగ్రీ.
1: క్యాంటీన్ కి వెళ్ళావు.
0: గో టు క్యాంటీన్.
1: రెండు చపాతీలు తిన్నావు.
0: యు ఈట్ టు చపాతీ.
1: ఆకలి తీరింది.
0: హంగర్ ఇస్ ఎ పీస్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తిరిగి రెండు గంటలే.
0: ఓన్లీ టూ అవర్స్.
1: తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది.
0: ఇన్ ద థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ.
1: ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు.
0: దేర్ఫోర్ ద టెంపరీ హ్యాపీనెస్ ఈజ్ సుఖ.
1: కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
0: బట్
1: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
0: జస్ట్ ఎంక్వైర్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
1: ఆ బ్లిస్ అనేటువంటిది, ఆనందం అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: సంతోషం అనేది తల నుండి వస్తుంది.
0: హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే.
0: హెడ్ క్యారీస్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ.
1: హార్ట్ రైట్.
0: హార్ట్ హ్యాస్ రైట్.
1: కనుక ప్రతి మానవునికి తల హృదయం రెండు ప్రధానము.
0: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: మంచిది యోచించు.
0: థింక్ గుడ్.
1: యోచించిన దానిని మంచిగా తలంచు.
0: దట్ విచ్ యు థాట్ ఓవర్.
1: తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
0: దెన్ పుట్ ఇట్ ఇంటూ యాక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది
1: హార్ట్, హెడ్, హ్యాండ్. ఇది త్రీ హెచ్ స్వరూపాన్ని ధరించినటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
1: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
0: పతంజలి యోగా సే you should have control over the senses and unity among
1: unity,
0: the senses.
1: Unity, unity, unity.
0: There should be unity among senses.
1: Dani valle the proper study of mankind is man annadu.
0: So Swami says proper study of mankind is man.
1: Evati a mankind.
0: What is this mankind?
1: Hudayamu,
0: the heart.
1: Vaku,
0: word.
1: Chetula pani,
0: an action.
1: Moodinti yokka ekattvam,
0: the harmony.
1: Kanukane appude dini unity valane,
0: out of this unity
1: manaku purity labhyamavutundi.
0: We will develop purity.
1: Purity valane,
0: out of purity
1: divinity lo praveshistamo.
0: Then we can step into divinity.
1: Eppudu ee divinity lo manu praveshinchamo,
0: the moment we step into divinity
1: enmity dooram aipothundi.
0: You will be away from enmity.
1: Kanukane ee divinity ni andinchetvantide patanjali yoga sutramo.
0: Patanjali yoga sutra gives you this divinity.
1: Kanuka sadhyamainta varakunu yukulaina vidyarthi vidyarthinilu కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకొని భరించుకొని దానిని నెట్టుకొని తట్టుకొని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
0: దేర్ఫోర్ యూత్, మెన్ అండ్ విమెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగర్, డిఫికల్టీస్ దే షుడ్ బి ఏబుల్ టు టాలరేట్.
1: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది.
0: ఇట్ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
0: యాజ్ యూ ప్రాక్టీస్ గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ హ్యాబిట్.
1: దీనినే భగవద్గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, ఈటింగ్ అన్ని కూడా అభ్యాసమే.
0: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: పుట్టిన తక్షణమే ఏ బిడ్డ అయినా పరిగెత్తుందా?
0: Right at the time of birth, we find any child running.
1: దుగ్గాడటము, తర్వాత కూర్చోటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచటం ప్రారంభమవుతుంది.
0: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్, వాకింగ్, ఫాలోయింగ్ దట్.
1: కనుకనే క్రమక్రమేణ మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసంను అభివృద్ధి పరచుకోవాలి.
0: సో గ్రాడ్యువల్లీ వీ షుడ్ డెవలప్.
1: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
0: This yoga is not mainly meant for
1: దేహమును ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ద బాడీ నీడ్స్ యోగా.
1: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీడ్ ది లీఫ్.
1: నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
0: ఐ షుడ్ లీవ్.
1: అనుకున్నప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ ఇన్ ఆల్ స్టడీస్.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
0: యూ డు నాట్ నో
1: ఇన్ లెక్కలేదు.
0: దట్ యూ డోంట్ నీడ్.
1: క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి,
0: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి.
1: అది ఏ? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ.
0: ద నెక్స్ట్ వన్ ఈస్ ధారణ.
1: ధారణ అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ధారణ?
1: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
0: మెనీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్.
1: దీనిని ధారణగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
0: ధారణ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
1: రాత్రి మిద్దె పైన పండుకునేవాడు.
0: నైట్ టైమ్ యూస్ టు స్లీప్ ఆన్ ద
1: టెరెస్. ఒకే చుక్కను చూస్తూ ఉండేటువంటి వాడే.
0: He used to watch single star.
1: ఒకే చుక్క, రెండో చుక్క కనిపించకూడదు.
0: Only one star. He didn't look at the other.
1: అది ఏ ధారణ? ఒక్క వస్తువు పైన దృష్టిని నిలపటమే ధ్యాన ధారణ.
0: ధారణ meant single pointed
1: attention. ఈ ధారణను అభ్యాసం చేసిన తర్వాత ధ్యానము చాలా సులభంగా మనకు వస్తుంది.
0: When you develop this single pointed attention, you can proceed to meditation.
1: ఏదైనా ఒక దీని రూపాన్ని నువ్వు పెట్టుకుని,
0: కీపింగ్ వన్ ఫామ్,
1: ఆ రూపంలో ఏదో ఒక పాయింట్ పైన నీ దృష్టిని పెట్టుకుని దాన్ని చూస్తూ ఉంటుంది.
0: You concentrate on one point, you start staring at it.
1: అది ధారణ.
0: That is ధారణ.
1: ఆ ధారణ క్రమక్రమేణా కూడాను ధ్యానంగా రూపొందుతుంది.
0: ధారణ gradually shapes into meditation.
1: కనుక ఇది చాలా శ్రమ అయినటువంటి సాధన కాదు.
0: ఇస్ నాట్
1: చాలా సులభమైనటువంటి సాధన.
0: ఇస్ నాట్ డిఫికల్ట్ ప్రాసెస్.
1: స్వామి ఇంత సులభంగా చెప్తున్నాడు, మాకు చాలా కష్టం అనుకుంటారు.
0: యూ ఫీల్ దట్ స్వామి పుట్స్ ఇట్ వెరీ ఈజీ, బట్ ఇట్స్ డిఫికల్ట్.
1: తెలియని సమయంలో కష్టం అనిపించుకుంటుంది.
0: You call it difficult because you do not know.
1: ఒక గులాబీ రేఖనైనా కూడా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్.
1: ధారణ చేయటం అంత సులభం.
0: ధారణ ఇస్ సో ఈజీ.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా బిగబెట్టడం చాలా సులభము.
0: ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఈజీ.
1: మీరు నమ్మినా నమ్మకపోయినా,
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: నేను ఈ సాధనలు ఎప్పుడు చేయలేదు.
0: స్వామి నెవర్ డిడ్ దిస్ సాధన.
1: కానీ
0: బట్
1: ఒక్క క్షణమైనా, ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ, ఒక విధమైనటువంటి ఇది కానీ, అలసటని కానీ నాకు లేనే లేదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ 67 ఇయర్స్ ఓల్డ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ గాస్పింగ్.
1: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా, సర్వశక్తులు లోపలనే ఉంటున్నాయి.
0: The reason is all powers are latent in this body.
1: ఈ యోగ శక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
0: Everything is present here.
1: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
0: బాడీ ఇస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఆ యోగ శక్తి చేతనే,
0: బికాస్ ఆఫ్ యోగిక్ పవర్,
1: ఏదాన్నైనా కూడా నువ్వు శపిస్తే అది అక్కడే ఇదవుతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
0: ఇఫ్ ఎనీథింగ్ ఇస్ కర్స్డ్ ఇట్ కమ్స్ టు స్టాండ్ స్టిల్.
1: ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
0: If you say that feeling should not enter, it comes to
1: you. Vaake kaadu evarikaina kuda ee vidhanga jaragadaniki avakasam untundali.
0: Not only to me, it's possible to everyone.
1: Kaaranam emaraga sarvulu yendu daivame.
0: The reason is God is in everyone.
1: Ee dehamulundu aa dehamulundu ee deham sarvadehamulundu untunnatundi aatma okkate.
0: In this body, that body, in all bodies, the self is same.
1: Meeru dehaanni pratyekanga meeru bhedam pettukokandi.
0: You don't have differences in this body.
1: Anni yendu untunnatundi aatma okkate. Ekaatma bhavanni penchukondi.
0: That self is one. Develop that idea.
1: Udrekalaku,
0: agitation,
1: kopalaku,
0: anger,
1: ahankaralaku,
0: ego,
1: asuyaku,
0: jealousy,
1: avakasam ivvakandi.
0: Now give scope to
1: adi vachana chi nenu pasivu kaadu nenu manushini.
0: When they come, I am not animal, I am human being.
1: Ee anger, ego, jealousy ivanni kudunu kopataapa asuya dammamlanni kudunu pasivu yokka lakshanalu.
0: Anger, ego, jealousy, they are animal qualities.
1: Nenu pasivu kaadu,
0: I am not animal.
1: I am not animal. I am God.
0: I am not animal.
1: ఈ సాధన ఒక్కదాన్ని మీరు చక్కగా మీరు నిలబెట్టుకోండి, కొన్ని దినముల లోపలే మీరు ఎంతనో ప్రశాంతిని పొందుతారు.
0: If you take to such practice, we will have that peace.
1: ఈ దేహం భగవంతునికి ఒక మందిరము.
0: This body is a temple of God.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః. అందువల్లే చెప్పింది, ఈ దేహం అనేటువంటి దేవునికి మందిరంగా ఉంటుండాలి.
0: Body is the temple of God.
1: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్
1: మందిరము మందిరము అని అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
0: యూ కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
1: మనం ఇల్లు కట్టుకున్నాము,
0: యూ కన్స్ట్రక్ట్
1: వాకెండ్లు పెట్టుకున్నాము, తలుపులు డోర్స్,
0: యూ హ్యావ్ డోర్స్ ఆల్సో దేర్.
1: మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి, మన ఫ్రెండ్స్ మన రిలేషన్స్ మన బంధువులు ఇంటి అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
0: యూ గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
1: డోర్స్ పెట్టుకున్నామని చెప్పండి, బజార్లో పోయేటువంటి గాడిదలు పందులు కుక్కలన్నింటినీ వదులుతాము మనము.
0: బికాస్ యూ గాట్ ది డోర్స్, యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్.
1: ఇంద్రియములు ఉంటున్నాయి.
0: సో హియర్ ఆర్ ది డోర్స్.
1: కానీ ఇంద్రియాలు దేనికోసమని?
0: We have got the senses, what for?
1: మన దీని కోసం మనం అనుభవించి కోసం పెట్టుకున్నాము.
0: It's for our own sake to experience.
1: అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని చెప్పి బజార్లో పోయేటువంటి అన్నిటి మనం చేర్చుకుంటున్నాం, ఇదే చౌట్రీగా తయారవుతుంది.
0: బికాస్ వీ హావ్ ది సెన్సెస్ ద డోర్స్ వీ కలెక్ట్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఆన్ ది
1: స్ట్రీట్.
0: వి షుడ్ డు దట్.
1: ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు, తరం కొట్టండి ఈ కుక్కరు.
0: దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు మీ, దే షుడ్ బి డ్రివెన్ అవుట్ ద డాగ్స్.
1: నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
0: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత
0: out of discretion.
1: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
0: Human being can become sacred to any extent.
1: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడు అవుతున్నాడు.
0: Because there is scope for this sacredness.
1: అబ్బో మానవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Never get disappointed how man can become God. Man is God.
1: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
0: In all
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుక ఈ మానసు దేహము మానవ దేహము దైవ స్వరూపమే.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
0: వీ షుడ్ హ్యావ్ ద ట్రూ ఫీలింగ్.
1: మూడు దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3 డేస్ టైం.
1: ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంకా 30 తరములు వచ్చినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యూ విల్ నెవర్ అకంప్లిష్.
1: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
0: Truly students are very lucky.
1: ఇలాంటి అవకాశము ఎంతో మీకు ప్రాప్తించింది.
0: యూ హ్యావ్
1: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
1: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది, చాలా సులభమైనటువంటిది.
0: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
1: శ్రమలతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ రిక్వైర్
1: పైసా, ఖర్చు లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
0: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్ట్.
1: సులభమైనటువంటి మార్గములు.
0: ఇట్స్ ఈజీ పాత్.
1: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

నిత్య నిత్యం చెప్పియే తెరే నాం జీ బోలో.

0: ಕೋರಿಗುಳ್ಕೆಡು ಚಂದ್ರ ಮರ್ಕಂಡಗಳ ತೋಳ ಬೆಳೆದಾರು ಗುಂಪೆಡು ಜಡಲ ತೋಡ ಜಡಲೋ ಪ್ರವಹಿಂಚು ಚದಲೇಟೆ ಜಿಗುತೋಡ ಡಂಬೈನ ಪಾಲ ನೇತ್ರಂಬುತೋಡ ಕುದುರು ದೆಚ್ಚಿನ ದೊಡ್ಡ ಕುಂಕುಮ ಬೊಟ್ಟುತೋ ತಾಂಬೂಲರಗಾದರಂಬುತೋಡ ತಟಹೇ ಮೊಮ್ಮಯ ವಜ್ರ ತಾಟಂಕ ಮುಲತೋಡ ವೀಕ್ಷಾಸ್ರವದ್ದಯ ವೃಷ್ಟಿತೋಡ ನಲ್ಲ ಕೊಲುವಲು ದುನು ಮಾಡಿ ಕೊಲ್ಲಲಾಡು ಮೆರುಗು ಚಾವನ ಚಾಯಲ ಮೇನಿತೋಡ ಪ್ರೇಮ ಸ್ವರೂಪುಲಾರ
1: embodiments of law.
0: శివరాత్రి అనగా ఎవరు ఏమిటో దీని అర్థం ఇంతవరకు ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Till this day, no one ever made an attempt to know the inner significance and the depth of శివరాత్రి.
0: పదమునందే ఉన్నది దీని అర్థము.
1: The meaning is there in the very word itself.
0: Shiva chayala menitoda prema swarupulara
1: embodiments of love.

0: ఈ అర్థము.
1: ద మీనింగ్ ఈస్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ ఇట్ సెల్ఫ్.
0: శివ రాత్రి.
1: శివ రాత్రి.
0: శివ అనగా మంగళకరమైన.
1: శివ మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: మంగళకరమైనటువంటి రాత్రి శివరాత్రి అని.
1: శివరాత్రి ఇస్ ద హోలీ నైట్, ఆస్పిషియస్ నైట్.
0: శివుడు అనగా ఎవరని?
1: హూ ఈజ్ శివ?
0: సర్వజీవుల యందు సంచరించేది చైతన్యమే శివుడు.
1: శివ ఈజ్ ది యూనివర్సల్ కాస్మిక్ కాన్షియస్నెస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్, ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కేవలం మానవులు మాత్రమే కాకుండా పశుపక్షి మృగాదులు ఎందు కూడాను ఈ శివత్వం అనేటువంటిది ప్రజ్వలిస్తూనే ఉంటుంది.
1: శివాస్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు హ్యుమానిటీ అలోన్. యు ఫైండ్ ఇట్ అమంగ్ బర్డ్స్, బీస్ట్ అండ్ యానిమల్స్ టూ.
0: ముఖ్యంగా ప్రతి క్షణం కూడాను శివరాత్రి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవ్రీ మూమెంట్ ఈజ్ శివరాత్రి.
0: కేవలం శివరాత్రి నిమిత్తమై ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
1: వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ లాంగ్ ఇయర్ ఫర్ దిస్ శివరాత్రి.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: శివుని చైతన్యము చాలా ప్రజ్వలిస్తూనే ఉంటున్నది సర్వత్రా.
1: శివాస్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఈజ్ ఎఫల్జెంట్ రేడియంట్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ ఉన్నది అని చెప్పగా సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: శివాస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ పర్వేజివ్ ఎవ్రీవేర్.
0: శివుడు అనగా మంగళకరమైనటువంటి ఒక శబ్దము.
1: The term Shiva meant that which is auspicious.
0: ఇది మంగళకరమైనటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: This auspiciousness is present everywhere.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమతత్వమునకు మించినటువంటి శివతత్వము మరొకటి లేదు.
1: This aspect of love, the principle of love, is greatest of all. Nothing beyond.
0: ఏ విధముగా తేజినప్పటికీ సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ యూనివర్సలీ.
0: సర్వత పాణిపాదం, తర్వత వచ్చి శిరోముఖం, సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: It is love which is present all over the cosmos, in the human body. It is present in all the heads, in all the limbs of the divinity.
0: Manamu okka turi vicharinchi chuchina mana kanipinchedantha kudanu shiva tattvame.
1: If we investigate and explore, we'll find the divinity of Shiva.
0: శివతత్వం తప్ప మరొకటి ఏమాత్రం కూడా లేదు.
1: ఎక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ దర్ ఇస్ నథింగ్ ఎల్స్.
0: శివుడు అనగా కేవలము జటాజూటము ధరించి కాషాయాంబరదారుడై ఉండటం మాత్రం శివత్వం కాదు.
1: శివ డస్ నాట్ నెసెసరీ మీన్ హ్యావింగ్ మ్యాటెడ్ హెయిర్ అండ్ వన్ విత్ ఆకర్ రోబ్స్ ఓన్లీ. నో,
0: ఎక్కడ చూసినా కూడాను ఏ బారుని ఎందు కాని, ఏ వృద్ధుని ఎందు కాని, ఏ స్త్రీ ఎందు కాని, ఏ పురుషుని ఎందు కాని శివత్వమే మనకు తాండవమాడుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ డివినిటీ ఆఫ్ లార్డ్ శివ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ద టైనీ టాట్స్, ద బాయ్స్ అండ్ ద గర్ల్స్, ద మెన్ అండ్ విమెన్.
0: ఇటువంటి సర్వత్రా ఉండినటువంటి ఒక శివతత్వమును ఏ విధంగా మీరు నిర్ణయించగలరు?
1: హౌ కెన్ యూ ఎస్టిమేట్ ద డివినిటీ ఆఫ్ శివ which is present everywhere?
0: Mauri gulikeda chandra markanda kalato kuda bedadaru gumpeda jadato kuda.
1: With all the shine, with all the brilliance of the moon, with the matted hair, how can you visualize, how can you estimate?
0: Jadaro pravahinchu chadayati jigutoda dambaina pala netramutoda.
1: With a broad forehead, with eyes so beautiful.

0: shining, how can you estimate, how can you extol him?
1: కుదరతి ఇచ్చిన దొడ్డు కుంకుమ పట్టుతో తాంబూలనాగాధారమ్ముతో
0: విత్ ద వెర్మిలియన్ ఆన్ ద ఫోర్ హెడ్ విత్ ఆల్ ద రెడ్నెస్ ఆఫ్ ద బీటల్ లీఫ్
1: తథేమమయ వజ్ర తాడంకములతో విచ్చాసుర వద్దయా వృష్టితో
0: విత్ ద బ్రెస్లెట్ విత్ ఆల్ ద బ్యూటీ విత్ ఆల్ ద గ్రాండియర్ హౌ కెన్ యూ ఎక్స్టోల్ హిమ్ నరేష్
1: నల్ల గులగులు దుర్మారి కొలలాడు
0: With all the beauty of the flower of the lotus, and his complexion, how can you imagine it?
1: Seela Rajendra Taredu Pratyaksha Magunu.
0: And you'll certainly face the very manifestation of Shiva right in front of you.
1: Itti sarvatra undinatvanti yokka Shivatattvamunu evaru palani chotu palani kaalamlo palani sthanamlo ఉన్నారని వర్ణించడము ఇది అసాధ్యమైన విషయము
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు డిసైడ్ ఏ స్పెసిఫిక్ ప్లేస్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ లార్డ్ శివ
1: ఇట్టి శివతత్వమును ఎవరు వర్ణించగలరు
0: హూ కెన్ ఎక్స్టోల్ హూ కెన్ నరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ
1: శివతాండవం అనగా కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు అది ఏ శివతాండవం అని చెప్పి భావిస్తుంటారు
0: యు నో ద చిల్డ్రన్ డాన్సింగ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ శివతాండవ దట్ వీ టేక్ ఇట్ శివతాండవ ఇన్ ద ట్రూ సెన్స్
1: అది కేవలము ఒక చిహ్నం మాత్రమే కానీ అది సత్యమైన స్వరూపం కాదు
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైన్ ఎ సింబల్ బట్ నాట్ ఎ రియాలిటీ
1: ఇట్టి అతీతమైనటువంటి యొక్క అవాగమాన సంకోచరమైనటువంటి యొక్క శివతత్వమును ఎవరు వర్ణించగలరు
0: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ విచ్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ హూ కెన్ గేజ్ హూ కెన్ ఎక్స్ప్రెస్
1: కానీ ముక్కంటి వేలుకు శివుడు అని చెప్తుంటారు
0: అండ్ వీ సే శివ హ్యాస్ త్రీ ఐస్
1: కానీ అది ముక్కంటి అనేటువంటిది కాదు సరైనటువంటి అర్థము మనకు రెండు కనులు ఉన్నాయి కానీ భగవంతుడికి మూడో కన్ను కూడా ఉంటున్నది
0: వి ది హ్యూమన్స్ హ్యావ్ టూ ఐస్ బట్ గాడ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా ఐ ద థర్డ్ ఐ
1: ఫస్ట్ ఫ్యూచర్ చూస్తుంది కానీ ఈ రెండు కన్నులు కానీ భవిష్యత్తును చూడలేదు
0: ద టూ ఐస్ కెన్ సీ ద ప్రజెంట్ ఇన్ ద పాస్ట్ అండ్ నాట్ ద ఫ్యూచర్
1: ఇట్టి మూడవ నేత్రమును ధరించినటువంటి వాడు ముక్కంటి అని పిలిచాడు
0: శివ హ్యాస్ త్రీ ఐస్ బికాస్ హీ నోస్ ద పాస్ట్ ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్ ముక్కంటి
1: కనుక దైవత్వమునకు అనేక రకములైనటువంటి స్వరూపములు ఉన్నవి
0: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ విత్ అట్రిబ్యూట్స్ విత్ డిఫరెంట్ ఫ్యాసెట్స్
1: ఇట్టి దైవత్వమును ఎవరు ఎన్ని విధములుగా ఏర్పడిన ఉన్నప్పటికీ వర్ణించినప్పటికీ అది కేవలము కొంత లోపముగానే ఉంటుంటుంది కానీ పరిపూర్ణంగా కనిపించదు
0: ఆల్ అవర్ డిస్క్రిప్షన్స్ కాంప్రిహెన్షన్స్ ఆర్ అండర్ లిమిటేషన్స్ దే డు నాట్ కన్వే ది రియాలిటీ ఆర్ ద టోటాలిటీ
1: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు
0: హూ కెన్ డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద డివినిటీ
1: ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆయా భావ స్వరూపమును పురస్కరించుకొని దైవాన్ని నిర్ణయించుతున్నారు
0: వి గో ఆన్ ఎస్టిమేటింగ్ గాడ్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: పార్వతి వినాయకుడు రాగారై
0: ద మూమెంట్ వినాయక అప్రోచ్ క్లోజర్
1: అయ్యా మీ పెద్ద కుమారుడు ఎక్కడా అని ఈశ్వరుని ప్రశ్నించింది
0: అండ్ హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఈశ్వర్ హౌ అబౌట్ యువర్ ఎల్డెస్ట్ సన్
1: తాను ఎక్కడ చూసినను ఉన్నాడు
0: ఇన్ ఫ్యాక్ట్ హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
1: అయితే కంటికి కనిపించడు
0: హీఈస్ నాట్ సీన్ విత్ ఫిజికల్ ఐ
1: అవాంగ్మానస గోచరుడు
0: ఈస్ బియాండ్ ఆల్
1: అప్రమేయుడు
0: is beyond all measure beyond all description
1: ఇది దైవత్వమును ఎవరు వర్ణించగలరు
0: who can express such divinity
1: దైవత్వమనగా కేవలం ఒక్కటే దేని గుర్తు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ ఇస్ వన్.
1: అది చైతన్యంతో కూడినటువంటిదే కానీ మరొక రూపంతో కూడినటువంటిది కాదు.
0: ద డివినిటీ ఇస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ విదౌట్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
1: ఆ కాన్షియస్నెస్ ఏ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపంగా కనిపిస్తాడు.
0: ద డివైన్ కాన్షియస్నెస్ అస్యూమ్స్ ఎ పర్టికులర్ ఫామ్ డిపెండింగ్ అపాన్ ద వెస్చర్ ఇట్ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్.
1: ఏ కుక్క రూపం ధరించవచ్చును, ఏ కాకి రూపం ధరించవచ్చును, ఏ కొంగ రూపం ధరించవచ్చును, ఏ మానవ స్వరూపం ధరించవచ్చును.
0: ద డివినిటీ మే టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఎనీ ఫామ్ ఆఫ్ ఎనీ బర్డ్ ఆఫ్ ఎనీ క్రేన్ ఆర్ ఎ క్రో.
1: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి.
0: God is present everywhere. All heads are His, all hands are His, all ears are His, all feet are His. He can take any form of His choice.
1: ఇలాంటి స్వరూపాన్ని ఎవరు ఇట్టిది అట్టిది అని నిర్ణయించగలరు?
0: Who can estimate, specify the form of God?
1: కనుక ఈశ్వరత్వం అనగా కేవలము ఒక చైతన్య స్వరూపమే దీనికి.
0: Therefore, divinity is consciousness.
1: క్రిమికీటి కాదు ఎందుకు కూడాను క్రిమికి చైతన్యం ఉంటున్నది.
0: వి ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఈవెన్ అమంగ్ ది టైనీ క్రీచర్ సచ్ అస్
1: మానవుని ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
0: దేర్ ఇస్ కాన్షియస్నెస్ ఎవ్రీవేర్.
1: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్.
1: ఈ చైతన్య తత్వమనే శివత్వము అని పేరు పెట్టారు.
0: దిస్ కాన్షియస్నెస్ వెరీలీ ఈ శివత్వ ద శివ ప్రిన్సిపల్.
1: కనుక ఈ శివత్వం అనగా కేవలము ముక్కంటి వేలు పని లేక త్రినేత్రము స్వరూపని శంఖచక్ర గదాధారులు అని అది కేవలము గుర్తులకు పేరు పెట్టుకున్నారే కానీ ఇవన్నీ కూడా సరైన గుర్తులు కావు.
0: వి అసోసియేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ అదర్ ఇన్సిగ్నియా లైక్ శంఖాద కాంచ్ గదాధర అండ్ విత్ అదర్ థింగ్స్ అసోసియేటెడ్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ బియాండ్.
1: కనుక శివతత్వం అనగా కేవలము సర్వుడు ఎందుకును సర్వ మానవుడు ఎందుకును కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
0: Therefore it could be concluded that the Sivatva, this principle of consciousness is present in the entire cosmos, the whole of the universe.
1: ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నటువంటి ఎన్ని స్వరూపములు ఉంటున్నావో అవన్నీ కూడా శివ స్వరూపములు.
0: In this hall we had myriad of forms. They are all basically divine.
1: ఇట్టి శివత్వమును ఏది నిర్ణయించగలరు?
0: How can you limit it? How can it narrow it down?
1: కనుక సర్వం శివమయం.
0: Therefore everything is Shiva.
1: ఇటువంటి శివమయమైనటువంటి తత్వాన్ని వర్ణించడం అసాధ్యము.
0: This divine which is whole is beyond our comprehension.
1: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పింది.
0: And it is clearly said in our Vedas.
1: శివుడు అనగా ఎవరని?
0: Who is Shiva?
1: చైతన్య స్వరూపమైనటువంటి శివతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: This consciousness of Shiva is spread all over.
1: జగదగల మిగిలిన ముగ్గిన నిమ్మగల పాతాళ దత్తత్త నిమ్మ శ్రీ చరణమకుట పాదాభిన్నాభి లోకేశ భుజపాంత పదంతాం భూతాయ పతయే నమః అన్నారు. జగదగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దత్తత్త నిమ్మ శ్రీ చరణమకుట పాదభిన్నాభి లోకేశ. ఎక్కడ చూసినా కూడా నువ్వు తిరుగాడేటువంటిది, ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపించేటువంటిది, ఎక్కడ గుడి చూసినా నువ్వు సర్వత్రా వ్యాపించేటువంటిది, దీన్నే శివతత్వం అని చెప్పారు.
0: ద శివ ప్రిన్సిపల్ ఇస్ ద వన్ దట్ ఈస్ నోటీస్ దట్ ఈస్ ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఎవర్ యూ వాంట్ టు వేర్ ఎవర్ యూ గో.
1: జగదగల మిగిలిన నిమ్మగల పాతాళదిందత్త నిమ్మ శ్రీచరణం ఒకటి పాతాళ లోకములందు కూడాను భూలోకం నందు కూడాను జగత్లోకం నందు కూడాను సర్వత్రా ఉన్నది అదియే.
0: ఇట్ ఇస్ ఓన్లీ శివాస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
1: త్రికాలం త్రిగుణం త్రిలోకం త్రిగత్రం అన్నారు.
0: అండ్ శివా రిప్రజెంట్స్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ద త్రీ బేసిక్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది హ్యుమానిటీ.
1: మూడు కాలములు ఎందు కూడాను కనిపించేటువంటిది శివతత్వము.
0: అండ్ శివాస్ ప్రిన్సిపల్ ఇస్ నోటీస్డ్ అండ్ ఫెల్ట్ in all the three periods of time.
1: Konni present tona konni past tona konni future tona chudavachunu kaani past present and future moodinti endukudunu ఒకే రూపము ధరించినటువంటిది శివత్వము.
0: We may think of the past, we may also visualize the present, but divinity is the one which is beyond, that can see the past, present and future too.
1: కనుక శివతత్వమును మీరు వర్ణించుకోవాలంటే 24 గంటల సేపు కూడాను శివతత్వాన్ని వర్ణించినప్పటికీ తనివి తీరదు.
0: You may go on describing, you may go on extolling the Shiva's principle for all the 24 hours, but it would not be suffice nor adequate.
1: కనుక శివతత్వాన్ని మనము ఇది అది అని వర్ణించటకు వీలు కాదు.
0: Therefore, Shiva Tattva, the principle of Shiva,
1: ఎక్కడ
0: చైతన్యమో
1: అక్కడంతా కూడా ఉంటుంది, అది భగవత్ తత్వం.
0: గాడ్ ఈస్ ప్రజెంట్ ఎవ్రీవేర్.
1: చైతన్యమే శివతత్వము.
0: కాన్షియస్నెస్ ఇస్ శివ.
1: ఇట్టి కాన్షియస్నెస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది, ఎక్కడ లేదు.
0: హౌ కెన్ యూ డినై ద ప్రెసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అట్ సమ్ ప్లేస్ అండ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ సమ్వేర్.
1: సర్వత్రా తాండవమాడుతున్నది కాన్షియస్నెస్.
0: ద కాన్షియస్నెస్ డాన్సెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్.
1: ఇట్టి తత్వములకు అనేక మంది అనేక రూపనామములు ధరించి పూజిస్తూ వస్తున్నారు.
0: పీపుల్ గో ఆన్ వర్షిపింగ్ దిస్ కాన్షియస్నెస్, అట్రిబ్యూటింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ఎంత కాన్షియస్నెస్ గా ఉంటుండదో శివత్వం కూడా అట్టిది.
0: యాజ్ లవ్ ఈజ్ ఎ వెరీ కాన్షియస్నెస్, సో ఆల్సో శివత్వ.
1: ప్రేమకు ఒక విధమైనటువంటి భేదమే లేదు.
0: లవ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
1: అట్టి దైవత్వమును నీవు ఏ రీతిగా వర్ణించగలవు?
0: హౌ కెన్ యూ కాంప్రిహెండ్ నరేట్ ది డివినిటీ?
1: కానీ నీ ప్రేమ అధికంగా ఉండినప్పుడు తల్లిని, తండ్రిని, బ్రదర్ను, సిస్టర్ను, వీళ్ళందరినీ ఆ యొక్క సంబంధ బాంధవ్యంగా నీవు ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ యువర్ పీపుల్ కిత్ అండ్ కిన్, ద బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ మదర్, ఎవ్రీబడి, బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్.
1: ఇవన్నీ భావించినటువంటి భావములే కానీ ఇవి సరైనటువంటివి కాదు.
0: They are only feelings of your own attachment. They are not true or reality.
1: భగవంతుడు నీ రూపంగానే ఉంటున్నాడు.
0: God is in your own form.
1: కనుక నీకు నువ్వే నీవు దీనికి సాక్షి.
0: You are the witness to the divinity.
1: ఒకానొక సమయం లోపల పార్వతి ఈశ్వరుని ప్రశ్నించింది.
0: At one time Parvati questioned Ishwara.
1: ఈశ్వర, మీ స్వరూపము సర్వత్రా ఉన్నదని అంటున్నారే, ఏ విధంగా ఉన్నదని గుర్తించడానికి నాకు భయం వేస్తుండాలి అన్నది.
0: హి సెడ్, ఓ లార్డ్, ఇట్ ఈస్ సెడ్ దట్ యు ఆర్ ఎవ్రీవేర్. ఐఎమ్ రియలీ ఫియర్ స్ట్రికెన్ యాజ్ ఐ థింక్ ఆఫ్ యూ. హౌ కెన్ ఐ అండర్స్టాండ్?
1: కానీ నా చైతన్యము చూడు, నీ చేతి ఎందు కూడా ఉన్నది.
0: అండ్ లార్డ్ శివ రెస్పాన్స్ దిస్ వే, దిస్ కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ వెరీ.
1: నరం నందు కూడాను, కణ కణములందు కూడాను చైతన్యం చెప్పుచునే ఉంటుంది.
0: ఎవ్రీ సెల్, ఎవ్రీ మూమెంట్ ఈస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇటు చైతన్యమును ఎక్కడిది, ఎక్కడి ఎట్లా ఉంటుంది అని ఎవరు కూడా ప్రశ్నించడానికి అర్హత లేదు.
0: నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు క్వశ్చన్, టు ప్రూవ్ ఆర్ టు డెమాన్స్ట్రేట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ ఇన్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: కనుక ఇట్టి దైవత్వమును ఎవరు నిర్ణయించగలరు?
0: హూ కెన్ జడ్జ్ ద డివినిటీ? హూ కెన్ మెజర్ ద డివినిటీ?
1: ఎట్టి రూపమో అట్టి భావము.
0: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ ద ఫామ్.
1: ఎట్టి భావమో అట్టి గుణము.
0: సో యాజ్ ఈస్ ద ఫీలింగ్, సో విల్ బి ద అట్రిబ్యూట్.
1: ఎట్టి గుణమో అట్టి చైతన్యము.
0: యాజ్ ఈస్ ద అట్రిబ్యూట్, సో ఈస్ కాన్షియస్నెస్.
1: కనుక ఈ చైతన్యం యొక్క తత్వము అన్ని రకముగా కూడి ఉంటుంటుంది.
0: Therefore, the consciousness is the combination of all that is apparent and non-apparent.
1: Kanuka manam ee naadu poojinchetvantidi taranchetvantidi Shivuni yokka tattvamu.
0: So the one whom we adore, worship, sing in praise is Shiva.
1: Jagadagala migeyala nimmagala paataala dandatta nimmase charana mogata paada vinnaru lokesana mudi brahmanda bittayoho భుజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. సర్వుల ఎందు కూడాను, సర్వత్ర కూడాను సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తి ఈశ్వరత్వం.
0: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ ద యూనివర్స్.
1: దైవములకు ఎట్టి సంస్కారములు లేవు.
0: గాడ్ డస్ నాట్ ఫాలో ద మండేన్ ప్రొసీజర్.
1: సర్వులను సంస్కరింపజేసేటువంటి వాడే కనుక దైవము. తనకు సంస్కారి అని పేరుకు వచ్చింది, కానీ సంస్కరణం అనేటువంటిది లేదు.
0: ఇన్ఫాక్ట్ గాడ్ క్లెన్సెస్ ఎవ్రీబడి, రిఫైన్స్ ఎవ్రీబడి, బిల్డ్స్ అప్ కల్చర్ ఇన్ ఎవ్రీబడి. హీ డజంట్ నీడ్ ఎనీ ఫర్ హింసెల్ఫ్.
1: కనుక ఇవన్నీ మన భావభేదములే తప్ప భగవంతుడు ఎట్టి భేదములు కనిపించవు.
0: వీ నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ అస్ బట్ గాడ్ ఈస్ బియాండ్ విత్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: భగవంతుని ఎందు కల్పించేటువంటి కల్పనలన్నీ కూడాను భక్తుని యొక్క కల్పనలే.
0: ఆల్ దట్ యు థింక్ ఆఫ్ గాడ్ ఆర్ మియర్లీ దోస్ ఆఫ్ యువర్ థాట్స్ దట్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు హిమ్.
1: ఎట్టి భావమో అట్టి బ్రహ్మము.
0: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో ఈజ్ హిస్ ఫామ్.
1: ఎట్టి బ్రహ్మమో అట్టి బ్రహ్మలు.
0: అండ్ యాజ్ యూ థింక్ ఆఫ్ ద ఫామ్ దట్ లీడ్స్ టు దట్ కైండ్ ఆఫ్
1: ఎట్టి భ్రమలో అట్టి స్వరూపములు.
0: Basing on your own expectation, imagination,
1: kanuka,
0: that form.
1: ఈ బ్రహ్మను పట్టి మనం దీన్ని బ్రహ్మను మార్చకూడదు.
0: We should not be carried away by our imagination and thought and change the deities.
1: ఎప్పుడు కూడా భగవంతుని రెండు రకములుగా మారుస్తూ ఉంటారు.
0: We go on changing our deities.
1: రుద్రుడిగాను శాంతస్వరూపుడిగాను వర్ణిస్తూ ఉంటారు.
0: We describe God as the very personification of peace.
1: భగవంతుడు ఎప్పుడు కూడా శాంత స్వరూపుడే కాని రుద్రుడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ రుద్ర, నాట్ వన్ ఆఫ్ యాంగర్, హీస్ ఫుల్ ఆఫ్ పీస్.
1: ఎప్పుడు కూడా భగవంతుడు చిరునవ్వులు చిందులు నొక్కుతూ ఉండేటువంటి వాడే.
0: గాడ్ ఈజ్ ఎవర్ స్మైలింగ్.
1: అలాంటి భగవంతుడికి అనేక రకములుగా పెట్టుకోవడం అది వారి భక్తుల యొక్క భావతత్వములే తప్ప భగవంతుని యొక్క స్వరూపములు కాదు.
0: ద డైవర్సిటీ, ద డిఫరెన్సెస్ that we attribute to God are truly based on our own thoughts and feelings.
1: Kanuka manamu vedamlo emaina untunte mana yandu dani drosiveyali.
0: Therefore we should brush aside all these differences, duality.
1: Ee vedamulanta kudanu manavuniki sankalpa balamle tappa anyamu kaadu.
0: The duality, the cause of the duality is one's own thought.
1: Kanuka mana vedamulnu dooram chesi భేదరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఏకంగా చూడాలి.
0: Therefore we should go beyond this diversity, understand the unity in the divinity and experience.
1: కానీ ఈ అండర్స్టాండింగ్ అంతా కూడా మనము డివినిటీగా భావించుకోవాలి.
0: We should understand this. This capacity of awareness, understanding is divine.
1: ఈ డివైన్ అనేటువంటి ఒకటే కానీ రెండు లేవు.
0: Divine, the divinity, is only one without the second.
1: కానీ ఈనాటి ప్రపంచంలో కలియుగ ప్రభావం చేత వైన్ త్రాగటం చేత డివైన్ మాత్రమే ఇంత ఆటలాడుతున్నాయి కానీ డివైన్ కాదు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ వీ థింక్ ఆఫ్ డైవర్సిటీ బికాస్ వీ హావ్ ఫర్గాటెన్ ది డివైన్ and get intoxicated drinking wine only, and therefore we entertain thoughts of plurality or multiplicity.
1: Bhagavantudu eppudu kudanu divine.
0: God is essentially divine.
1: Adagulu yendunna,
0: maybe in the forest,
1: aakashamulunna,
0: or in the space,
1: pattanamulunna,
0: in the city,
1: pallanunna,
0: or in the village,
1: gutta meedanunna,
0: on the mountain top,
1: natteetapadiunna,
0: or deep in sea,
1: daivam okkade.
0: God is one and the same.
1: ఇవన్నీ కేవలము మానవుని యొక్క భ్రమల చేత అనేక రకములైనటువంటి పేర్లు ఉద్భవిస్తూ ఉంటున్నాయి.
0: ఆల్ దీస్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు గాడ్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్, బికాస్ ఆఫ్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
1: ఇటువంటి భగవతత్వమును మనం ప్రేమతో పొందాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
1: ఎన్ని రకములైనటువంటి స్వరూపములు ఉండినప్పటికీ భగవంతుని ప్రేమకు వశుడైపోతుంటాడు.
0: God submits himself only to love, nothing else.
1: Aa prema tattvam cheta bhagavatani ekatvanga manam bhujinchali.
0: It's only love that will help you to understand this oneness or unity.
1: Ekam,
0: one,
1: nityam,
0: eternal,
1: vimalam,
0: pure,
1: asaram, sarvadhi sakshibhutam,
0: eternal witness,
1: bhavatitam,
0: beyond feeling,
1: trigunarahitam,
0: attributeless.
1: Ittuvanti gunamule leyinatvanti vaadu bhagavantudu.
0: God is beyond all attributes, beyond the time and space.
1: అటువంటి భగవంతునికు అనేక రకములైనటువంటి గుణములను మనం కల్పించి
0: we attribute different qualities to God.
1: ఆ భేద భావముల చేత మనము తబ్బిబ్బైపోతున్నాము.
0: Because of this duality we are utterly confused.
1: కనుక ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనము ఈ ఫ్యూజనే పోకుండా చూసుకోవాలి.
0: We should never give scope for this confusion. Let fusion, unity remain with us.
1: కనుక మనము ఏకత్వంగా భావించుకొని దైవత్వాన్ని ఏకంగా చూసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ, ద వన్నెస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఇవి మనము భగవంతుని యొక్క భేదములు కాను కాదు.
0: The compositions and the narrations and the paintings have nothing to do with the reality.
1: ఎక్కడిది ఈ భేదము అని భగవంతుడికే సందేహం కలిగింది.
0: In fact, God begins to question, how do you find diversity in me?
1: క్రమక్రమేణ భక్తుల యొక్క హృదయంలో మార్పు చెందటం చేత ఈ భక్తుల యొక్క హృదయాలకు ఆహార విహారములే మూల దోషము.
0: For these differences, for this diversity and the duality, our habits, association, food, mentality are responsible.
1: ఈ యొక్క మానవుని యొక్క ఆహార విహారములు ఏకంగా ఉండినప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం కనిపించదు.
0: When the food and other habits are perfect, there will be no duality.
1: ఎక్కడ చూసినప్పుడు ఎవరికి ఒక్కరిగానే కనిపిస్తాడు.
0: We'll see this oneness of divinity everywhere.
1: గణపతి.
0: గణపతి
1: అనగా గుణములతో మార్పు కలిగినటువంటి వాడు గణపతి.
0: గణపతి రిప్రజెంట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది బేసిక్ క్వాలిటీస్.
1: అతనికి ఎట్టి గుణములు కూడా లేవు.
0: In fact, is beyond these gunas or attributes.
1: ఆ గుణములు లేనటువంటి వాడే గణపతి.
0: And గణపతి is beyond attributes.
1: గణపతికి మరొక నాయకుడు లేడు.
0: And గణపతి has no other master above him.
1: కనుకనే అతన్ని వినాయకుడు అని చెప్పారు.
0: So he is వినాయకా without a master.
1: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
0: The one without a master, a leader above him is
1: వినాయకుడు. ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే ఒక్కొక్క పేరు లోపల కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఒక థాట్స్ బయలుదేరుతుంటాయి.
0: లైక్ దిస్ ఈచ్ టర్మ్, ఈచ్ నేమ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డెప్త్, ఇట్స్ ఓన్ ప్రొఫండిటీ.
1: వినాయకుడు అనగా తొండం కలిగినటువంటి వాడు అనుకుంటాం మనం.
0: అండ్ విత్ వినాయక ఈస్ ద వన్ విత్ ద ట్రంక్.
1: వి నాయక అతనికి మించినటువంటి నాయకుడు ఎవరు లేరు.
0: వి నాయక దేర్ ఇస్ నో మాస్టర్, నో లీడర్ గ్రేటర్ దెన్ హిమ్.
1: అందుకోసమనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడాను వినాయకుడినే పూజిస్తుంటారు.
0: ఫర్ దట్ రీజన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వర్షిప్ వినాయక అలాయ్.
1: ఎవరికి ఏ భేదం కూడాను ఏ నాయకత్వం కూడాను కల్పింపజేయడు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో లీడర్షిప్ కెన్ ఎవర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: ఇటువంటి దైవ నిర్ణయాలను మనం సరైనటువంటి రూపంలో గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to recognize the reality, the truth of divinity.
1: ఈ విధమైనటువంటి యొక్క భేదములను మనం కల్పించుకోవటం చేతనే మనలో కూడా భావ భేదములు ఏర్పడుతున్నాయి.
0: These differences that are innate, immanent within us, they entertain diversified thoughts.
1: మీరు క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని అనేక రూపములుగా మీరు వర్ణించుకుంటూ మీ భావములను మీరు అభివృద్ధి పరుచుకుంటున్నారు. అది చాలా పొరపాటు.
0: Therefore devotees, because of their imaginations, because of their thoughts, they think the divine is divided. Multiplicity, duality, no, it is a mistake.
1: Divine divide చేస్తున్నారు.
0: We divide the divine.
1: కనుక ఈ డివైడ్ చేసుకోవటము భక్తుని యొక్క దుర్గుణములే.
0: ఇట్ ఈస్ ఎ రాంగ్ పాత్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు డివైడ్ ద డివైన్.
1: కనుక డివైడే చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ డివైడ్.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
0: గాడ్ ఈజ్ వన్. గాడ్ ఈజ్ వన్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ విట్నెస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ బ్లెమిష్లెస్.
1: అటువంటి భగవంతుని తత్వాన్ని మనమే మనమే కొన్ని మార్పులు చేసుకుని దీనికి అనేక రకంగా ఒకరినొకరు వాదోపవాదం చేసుకుంటూ వస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ అవర్ థాట్స్, బికాస్ ఆఫ్ ది మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ అండ్ సూపర్ ఇంపొజిషన్, వీఆర్ డివైడెడ్ అండ్ కన్ఫ్యూజ్.
1: అన్నిటికీ చేరి ఏకత్వం ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ డివినిటీ ఇస్ వన్.
1: ఆ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా మార్చుకోవటం, భిన్నత్వాన్ని అనేకత్వంగా తీర్చుకోవటం, ఇది మన యొక్క పొరపాట్లే.
0: ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు థింక్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ దిస్ యూనిటీ అండ్ టు ఇమాజిన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
1: కాన దైవత్వాన్ని మనము ఏకంగానే భావించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్, వన్ ఓన్లీ.
1: ఈశ్వరుడన్నను, విష్ణు అన్నను, రామునన్నను, కృష్ణుడన్నను, అందరూ ఒక్కటే.
0: రామ, కృష్ణ, ఈశ్వర, విష్ణు, ఆల్ ఆర్ వన్.
1: ఇవన్నీ పేర్లు మన తృప్తి కోసం అని పెట్టుకుంటున్నామే కానీ నిజంగా భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు.
0: ద నామెన్క్లేచర్, ద నేమ్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: కనుక చైతన్యం అనేది సర్వత్రా నిండినటువంటిదే కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర ఉన్నటువంటిది కాదు.
0: దేర్ఫోర్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్, కెన్ నాట్ బి లిమిటెడ్ టు ఎ పర్టికులర్ స్పాట్.
1: కనుక భగవంతుని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం ఎక్కడా కనిపించదు.
0: దేర్ ఇస్ ఓన్లీ యూనిటీ ఇన్ డివినిటీ, నో స్కోప్ ఫర్ డైవర్సిటీ ఆర్ డ్యూయాలిటీ.
1: కనుక ఇలాంటి ఏకత్వాన్ని భావించుకొని దాన్ని మీరు నమ్ముకొని దాన్ని మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
0: Therefore, the noblest path and that immediate task in front of us is to deepen, to strengthen that principle of unity. Go by the path of unity, worship and adore and live.
1: మీకు ఏ రూపం ఇష్టమతో దాన్ని నీవు వరించుకో.
0: You can certainly worship the form of your choice.
1: అందుకోసం భగవంతుడు మీ ఇష్టానుసారం వదిలిపెట్టాడు.
0: Therefore, God left your own option.
1: భగవంతునికు ఎట్టి భేదములు లేవు.
0: God has no differences whatsoever.
1: రాముని పూజ చేస్తే కృష్ణుడి కోపం వస్తుందేమో, కృష్ణుడి పూజ చేస్తే రాముని కోపం వస్తుందేమో, ఇలాంటి భేదాలు నీలో ఉంటున్నాయి కానీ రామకృష్ణుడికి కోపతాపములు ఎక్కడ కూడా లేవు.
0: You may begin to feel that if you worship Rama, Krishna will be angry. And if you worship Krishna, Rama will be angry. The feelings of anger are in you. Nothing to do with God.
1: ఈ దైవత్వానికి ఎట్టి దుర్గుణములే కనిపించవు.
0: In fact, there are no negative feelings in God. That quality is in him.
1: ఈ నెగటివ్ ని పెట్టుకున్నటువంటి ఒక మానవుని ఎంది ఈ పాజిటివ్ వచ్చి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
0: Because modern man is full of this negativity, negative thoughts. There is no scope for the positive things to get into his life.
1: ఈ పాజిటివ్ అంతా కూడాను ప్రకృతి యొక్క విచిత్రములే తప్ప మరి వేరు కాదు.
0: Therefore, the positivity is essentially divine. The negativity relates to the creation, the world.
1: దైవత్వములు ఒక్కటి ఒక్కటి.
0: God is only one, one.
1: ఒక్కటి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్.
0: Positive, positive, totally, absolutely positive.
1: నెగిటివ్కి అక్కడ ఏమాత్రం కూడా ఛాన్స్ చిక్కదు.
0: There is no chance for the negativity to get in.
1: తమాషకు చూస్తాం అనుకున్నా కూడాను ఛాన్స్ చిక్కదు.
0: Even for fun, out of curiosity, you cannot find any negativity in God.
1: Vidyarthulara,
0: students,
1: దైవత్వాన్ని భేదంగా భావించుకోకూడదు.
0: Never think that God is dual.
1: ఎవరికి ఏ పేరు పడితే ఆ పేరును మీరు ఎన్నుకోవచ్చును, ఆ పేరును మీరు పూజించుకోవచ్చును.
0: You can prefer any form. You can worship any name of your choice.
1: కనుక మీరు దైవ భేదములు ఏమాత్రం కూడా ఊహించవద్దండి.
0: Never imagine any differences in relationship.
1: ఎవరెవరికి ఏదేది ఇష్టమో దాన్ని మీరు ఆనందంగా ఆరాధించుకోండి.
0: You can worship God of your own taste, temperament and choice. Nothing wrong with that.
1: కనుక ఈ రాంగ్ అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దోషమే తప్ప పాజిటివ్ దోషం కాదు.
0: The differences are because of the negativity that is latent in you.
1: కనుక మీరు దైవతత్వంలో మీరు ఎట్టి భేదమును కూడా భావించుకోకుండా అందరూ ఈక్వల్ గా ఉంటుంది. డివినిటీ డివినిటీ డివినిటీ, ఆ డివినిటీనే ప్రధానమైనటువంటి ఒక పాజిటివ్ గా తీసుకోండి మీరు.
0: లెట్ దేర్ బి యూనిటీ అమాంగ్ యూ. Consider that God is one. Think of him, sing in praise of him and remain united.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the morning of the 8th of March 2005 on the occasion of Mahashivratri.

సత్యవాక్కు వలన సన్మానముంగల్గు సత్యయుతుడుయుందు సౌఖ్యమెసెసు. సత్య జీవితమనకన్నా సత్య జీవితమునకన్నా

0: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is what is conveyed to you.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Palamuloni madurasam tarutanu yeruguna.
0: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
1: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
0: The nectar of the flower is not tasted by the creeper.
1: Nivrittisara sahityamu pravurti panditunde terugunu.
0: A scholar who is outward cannot know the inward essence.
1: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
0: All the matter present in the sacred text is not known to the paper.
1: Prapanchamuna pravurti margamaniyu nivrutti margamaniyu renduga vibhajistunnaru.
0: In this world there are two paths. One is outward, another is inward.
1: Kani pravurti nivrutti yokka nijasthanam okkate.
0: Actually the point is one and the same for both the ways.
1: Bhautikanga laukikanga prakritikanga anubhavinchedantai kudanu pravurtulani deeniki atitamai antarmukhamai aanandamayamai amrutamayamai unnatvintidanta nivrutti margamani bhavistunnaru manavulu.
0: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same. That is the human
1: life.
0: We classify into two categories, the outward and inward, in human sojourn.
1: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
0: All that you find outward is the reflection of the inward.
1: ప్రతిధ్వనులే.
0: Resound.
1: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
0: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
1: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
0: Though God has taken human form, why is it that we go by this classification?
1: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
0: Over generations of past lives, people have been spending time with external approach.
1: కనుకనే ఒకే పర్యాయము నివృత్తి మార్గములో ప్రవేశించుటకు వీలు కాదు.
0: Therefore it's not possible to proceed inward at a time.
1: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
0: As one follows the outward, one has to follow the inward path.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
0: All the festivity in the gate are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Mithilapura.
1: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: In all the external activity that goes on, there is inward significance.
1: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
0: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
1: మొదటి దినము వరప్రహేము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
0: On the first day, the wedding invitation will be taken in procession by all purohits and will be handed over to the bride's
1: తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
0: On the following day, the bride's party, all ladies will go in a procession
1: and will handle the wedding invitation.
0: The same thing went on from morning till the evening on the first day.
1: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
0: Basing on the royal prestige, they express their gratitude.
1: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
0: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
1: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
0: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
1: Gadachina rajulandaru kudanu satkirtini సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథునికి దక్కేటువంటిది కాదు.
0: హ్యాడ్ నాట్ ద పాస్ట్ కింగ్స్ అబ్జర్వ్డ్ ద ట్రూత్ అండ్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద రెప్యుటేషన్, దశరథ వుడ్ నాట్ హ్యావ్ బీన్ టుడే వాట్ హీ ఈజ్.
1: కోసల దేశమును పాలించినటువంటి రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు, ధర్మపరులు, సత్య సంపన్నులు కనుకొని అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
1: కనుకని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
0: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెస్టివల్.
1: తదుపరి నీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తన తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
0: లైక్ వైజ్ జనక ఆల్సో ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ది పాస్ట్ కింగ్స్ దట్ రూల్డ్ మిథిలాపుర.
1: మిథిలాపుర నగరమును మొట్టమొదటి నిమి అనేటువంటి మహారాజు దీన్ని ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ ది కింగ్ నిమి హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
1: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
1: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
0: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
1: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
0: Therefore, on all auspicious occasions, gratitude is expressed as a matter of life principle.
1: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీయగలేదు.
0: They were never egoistic thinking in this direction. Today I'm the king, how am I bothered? Are the past kings.
1: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
0: It's our responsibility and duty to express gratitude.
1: అట్టు కృతజ్ఞతనే తెలుపుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
0: If we don't express our gratitude, we are not discharging our duty.
1: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
0: If we are ungrateful, we are demonic in our behavior.
1: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
0: Therefore, gratitude is the life.
1: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
0: On the second day of the wedding, the expression of gratitude is the routine.
1: Inka moodavadi.
0: Third.
1: Tana naluguru kumarulaku bhavishyattulo taginatvanti yokka keerti gauravamulu pratishthalu perigi samajam lopala prajala yokka sukshemanni dushyandunchukoni dana dharmamulu aneetvanti yokka peru cheta aneka vela govulanu dudalato koodinatvanti govulanu బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
0: ఆన్ ద ఫాలోయింగ్ ఫోర్త్ థర్డ్ డే, కీపింగ్ ది వెల్ఫేర్ అండ్ ద రెప్యుటేషన్ ది ఎస్టీమ్ ఆఫ్ ఫోర్ సన్స్, to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows and the calves and the cows decorated with the gold in the, around the horns.
1: నాలుగు విధములైనటువంటి మాతలు ఉంటున్నాయి.
0: The four types of mothers.
1: మొదలు భూమాత.
0: The first mother earth.
1: రెండవది వేదమాత.
0: Second mother Veda.
1: మూడవది గోమాత.
0: Third one mother cow.
1: నాలుగవది దేహమాత.
0: The fourth one the physical mother.
1: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
0: It's our duty to express our gratitude to all these four mothers.
1: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
0: Everyone has these four mothers.
1: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
0: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
1: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: On third day, they were so happy distributing the cows to the poor people.
1: నాలుగవ దినము
0: Fourth day.
1: కన్యాదానము.
0: Wedding, కన్యాదాన.
1: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
0: It is the day when the daughters will be offered in marriage to sons of Dasharatha.
1: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
0: జనక brought Sita along with Urmila.
1: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంకిరువురు కూడాను.
0: The other two are the daughters of the brother of Janaka.
1: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
0: ఇస్ కుశికుమార హూ బ్రాట్ దీస్ టూ.
1: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
0: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
1: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు
0: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక.
1: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
0: The other two are his daughters.
1: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
0: They were married to భరత and శత్రుఘ్న.
1: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
0: When they were all seated, Dasharatha came over there along with his four sons.
1: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
0: They were all made to sit in one line facing the north.
1: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
0: సీత, ఊర్మిళ ద అదర్ టూ డాటర్స్.
1: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
0: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
1: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
0: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
1: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
1: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్, ఇట్ ఆల్సో హాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
1: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
0: బిఫోర్ ద మ్యారేజ్ ద బ్రైడ్ గ్రూమ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లుక్ ఎట్ ద బ్రైడ్.
1: ఇక్కడ కన్యాదానం జరిగిన తరువాత సుముహూర్తము తరిగిన తర్వాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
0: ఆఫ్టర్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఓన్లీ ది కర్టెన్ విల్ బి రిమూవ్డ్.
1: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
0: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
1: కాని ఊర్మిళ వైపును కాని చూడలేదు.
0: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
1: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: జనక కేమ్ అండ్ సెడ్ మై డాటర్ సీత ఇస్ హియర్, యు ఆర్ లుకింగ్ ఇన్ దాట్ డైరెక్షన్.
1: కానీ వినిపించుకోలేదు.
0: బట్ రామా డిడ్ హియర్ ఆల్ దిస్.
1: తిరిగి రెండు మూడు పర్యాయం చెప్పాడు. ఇదం సీత, ఇక్కడ ఉంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: అండ్ జనక రిపీటెడ్ ట్వైస్ ఆర్ థ్రైస్, హియర్ ఇస్ సీత, యు ఆర్ లుకింగ్ ఇన్ అదర్ వే.
1: కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఇంకా మంగళసూత్రము కట్టలేదు.
0: He has not tied that Mangala Sutra, the sacred thread.
1: Vivaham kaanatvanti streeni chudatam mahapapam.
0: It is the worst of the sins to look at an unmarried woman.
1: Ichchakulu vamsamunake apakirti techinatvanti vaadu avutanu.
0: We'll be bringing the Shikshwaku clan to disrepute.
1: Kanuka nenu chudanu unna.
0: So I won't look at her, he said.
1: Neeni pattiye ekapatni anetvanti peruku saarthakamaindi.
0: For that reason he got this name, that he had one word.
1: Oke maata.
0: One word.
1: Oke patni.
0: One wife.
1: Oke ambu.
0: One arrow.
1: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
0: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హి హాడ్.
1: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
0: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేయింగ్.
1: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళులు.
0: మెనీ లేడీస్ కేమ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ జనక ఎంపరర్.
1: స్త్రీలు మించిన మిక్కుటాలు, స్త్రీలకు ఎక్కువ భూషణాలు, ముందర దర్బార్లు, సీతకు రాముడు సూత్రము గట్టుతాడు, ఇద్దరినొక్క ఈడు జోడుగా కూర్చినాడు, సీతకు తగువాడు శ్రీరాముడు, రారే చూడగపోదాము రాముల పెళ్లి, రారే చూడగపోదాము. స్త్రీలకు ఎక్కువ భూషణాలు,
0: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్,
1: ముందర దర్బార్లు,
0: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
1: సీతకు రాముడు
0: అండ్ రామ ఫర్ సీత,
1: సూత్రము గట్టుతాడు,
0: ఈజ్ రెడీ టు టై అప్ మంగళ సూత్ర,
1: ఇద్దరినొక్క ఈడు,
0: దేర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్,
1: జోడుగా గుర్చినారు,
0: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
1: సీతకు తగువాడు శ్రీరాముడు,
0: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత,
1: చూడగపోదాము రాముల పెండి, రారే చూడగపోదాము,
0: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
0: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈ మంగళసూత్రం కట్టారు.
0: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
1: కట్టిన తర్వాత
0: ఆఫ్టర్ దట్
1: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
0: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
1: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
0: రామ ఇస్ సో టాల్.
1: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
0: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
1: కనుక దాసీలు తెచ్చినటువంటి హారంను సీత పట్టుకుంది.
0: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెయిన్.
1: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
1: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
0: అండ్ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
0: షీ డిడ్ంట్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
1: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
0: Rama is so tall.
1: తనకు తన యొక్క మెడ అందలేదు.
0: She could not catch him.
1: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
0: So she bent her head and holding the garland.
1: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
0: Noticing that this, Rama signed to Lakshmana.
1: అనగా ఏమని సైగు?
0: What is the sign?
1: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
0: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ అనేల్.
1: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజ్ ఆల్సో సెడ్.
1: ఎందుకంటే ఇంత సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
0: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
1: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
0: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
1: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
0: వాట్ ఇస్ ది సైన్ హియర్?
1: నీవు ఆదిశేషుడు కదా.
0: యు ఆర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
0: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
1: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ద వర్బ్ ఆఫ్ రామ?
1: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
0: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
1: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
0: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
1: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
0: దాట్స్ ద వర్బ్.
1: అప్పుడు ఏమిటి ఈ సైగ్ చేయటం?
0: వాట్ ఇస్ ది సైన్ హియర్?
1: నీవు ఆదిశేషుడు కదా.
0: యు ఆర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్

0: I don't bend my head.
1: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
0: That's the vow.
1: అప్పుడు
0: then
1: వీలు వేయకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటలపై కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైం లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
0: Rama had to bend to lift Lakshmana with both of his hands. It was the right time for Sita to garland him.
1: Kanukane
0: so
1: ee lakshmana yokka yukti ramana yokka shakti ee jagat vyapti gaavinche nimittamai ilanti atyanta sookshamainatunte yokka chestalu jarugutu vachayi.
0: So many such actions convey the power of Rama and the intelligence of Lakshmana.
1: Sita takkuna kaadu,
0: is not ordinary.
1: Aave bhujata,
0: she is the daughter of Mother Earth.
1: కనుకనే లక్ష్మణ్ని ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
0: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
1: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
0: ద మూమెంట్ గార్లాండింగ్ ఇస్ ఓవర్ వెడ్డింగ్
1: నాలుగు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
0: దే ఆర్ గోయింగ్ రౌండ్ ద ఫైర్.
1: తదుపరి ఒక చెలికెత్త జలమును తెచ్చి ఇచ్చింది సరయూ నది జలమును.
0: ఎ సర్వెంట్ మేడ్ బ్రాట్ ద వాటర్ ఫ్రమ్ సరయూ రివర్.
1: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
0: రామాస్ ఫీట్ హ్యాడ్ టు బి వాష్డ్ విత్ దిస్ వాటర్.
1: పాత్ర తీసుకుంది కానీ పాదములు కడగటం లేదు.
0: షీ బ్రాట్ ది వెసల్ బట్ షీఈస్ నాట్ వాషింగ్ ద ఫీట్ యాజ్ ఎక్స్పెక్టెడ్.
1: ఎంతసేపు అయినప్పటికీ పాత్రం పట్టుకుని కూర్చుంది.
0: షీ వాస్ హోల్డింగ్ ది వెసల్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
0: దెన్ షీ స్టార్ట్
1: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
0: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
1: Sita chetunu ninduku pedda pedda kankanalu vesukundi.
0: Sita was wearing bangles, very big bangles.
1: Ippude mana yokka midrapanamuku vacheku munduga Ahalya shapa vimochan jarigindata.
0: Ahalya was free from all the curse before reaching this.
1: Ee padamulu vallane raayiga maarinatte Ahalya streega roopondindi.
0: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
1: her
0: form. Nenu
1: maranu kaani ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
0: ఇఫ్ ఆల్ ది బ్యాంగిల్స్ ఐఎమ్ వేరింగ్ ఇఫ్ దే కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ విమెన్ రామా మే డ్రాప్ మీ.
1: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి
0: దిస్ ట్రూత్ ఈస్ నోన్.
1: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి
0: లక్ష్మణ హస్ టేకెన్ ది క్లాత్ హి వాస్
1: రాముని పాదం తుడిచాడు.
0: హి వాస్ వైపింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: తుడిచి తదుపరి కడగమన్నాడు.
0: లేటర్ హీ సెడ్ వాష్ హిస్ ఫీట్.
1: చూశారా ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
0: ది సీక్రెట్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్ ఇస్ సో సబ్టిల్.
1: ఈ పాదములు కడిగింది.
0: షీ వాష్ ది ఫీట్.
1: ఆ యొక్క పాదముల యొక్క తీర్థము శిరస్సు పైన చల్లుకుంది.
0: షీ ఆల్సో స్ప్రింకిల్ ఫ్యూ డ్రాప్స్ ఆన్ హర్ హెయిర్.
1: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
0: షీ వెంట్ రౌండ్ అండ్ షీ మేడ్ ఆల్ వౌస్.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల
0: ఆఫ్టర్ టేకింగ్ ఓత్
1: ఈ జనకుడు రాములకు చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినట్టు సీతను నీకు దానం చేస్తున్నాను నీవు అందుకో అన్నాడు.
0: జనక స్టార్ట్ టెలింగ్ రామా హియర్ ఇస్ మై డాటర్ సీత యాక్సెప్ట్ హర్.
1: అప్పుడు ఈ యొక్క వధువు ఏం వరుడు ఏమని చెప్పాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైట్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
1: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
0: హి సే ఐ యాక్సెప్ట్.
1: కానీ చెప్పటం లేదు.
0: బట్ ఈస్ నాట్ టెలింగ్.
1: పురోహితుడు వచ్చాడు.
0: పురోహిత్ కేమ్.
1: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
0: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్ యాక్సెప్ట్ నౌ.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు,
0: రామా స్టార్ట్ టెలింగ్,
1: మా ఇక్ష్వాకుల వంశము,
0: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్.
1: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుక కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుకలేదు.
0: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్.
1: మేము దానమంతా ఇచ్చేటువంటిదే మా యొక్క అభ్యాసము.
0: Our habit is only giving continuously.
1: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
0: We don't accept anything from anybody. It's not our habit.
1: ఇది కన్యాదానం అయ్యా పదార్థ దానం కాదన్నారు.
0: It's offering one's own daughter, not any material, you know.
1: కన్య కూడాను ఒక పదార్థమే.
0: Even woman is also matter.
1: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
0: So long one is in nature, everyone is a matter.
1: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
0: If you can't remove that word offering, I am ready to accept.
1: అప్పుడు జనక మహారాజు
0: ఎంపరర్ జనక
1: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
0: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
1: నా కుమార్తె మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూచుకో, తల్లి లేని బిడ్డ.
0: జనక స్టార్ట్ టెలింగ్ మై డాటర్ సీత ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
1: ఇది భూమాత పుట్టినటువంటిది.

0: ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: అప్పుడే అతని పురోహితుడు వచ్చి రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు,
0: అండ్ హి వెంట్ ఆన్ టెల్లింగ్ ద పురోహితుడు,
1: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
0: సీత
1: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
0: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
1: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
0: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస్ పుడింగ్.
1: సంబంధం లేదు.
0: సో నో కనెక్షన్.
1: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
0: బోత్ హ్యావ్ ది సేమ్ ప్రాబ్లమ్.
1: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
0: దట్ వెరీ డివైన్ ఫామ్.
1: పుడమీ పరమాత్మ.
0: This earth is
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
0: నేచర్ ఇస్ గాడ్.
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామా టు టేక్ కేర్ ఆఫ్ హర్.
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మేచ అర్థేచ కామి ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
0: He has to take a note telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
1: అప్పుడు చెప్పాడు రాములు.
0: Then Rama said,
1: దీనికి నేను అంగీకరించను.
0: I am not going to accept this.
1: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడాను నేను కోరవలసి వస్తుంది.
0: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
1: ఒకవేళ ప్రజాక్షేమం అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
0: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
1: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కానీ తాను చాకల వానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
0: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హి సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హి డిడ్ంట్ పనిష్ దట్ వాషర్మన్.
1: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందుకు కూడాను ఆనాడు ప్రతి దాని ఎందుకు లక్ష్యం ఉంచేటువంటి వాడు రామచంద్రుడు.
0: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
0: వాట్ కైండ్ ఆఫ్
1: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు,
0: వాట్ ఈస్
1: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకొని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
0: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్
1: సమ్టైమ్స్. ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం,
0: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
1: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
0: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
0: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాడు రాజులు.
0: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
0: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
1: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోష పెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
0: రామా సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
1: జరిగిపోయింది వివాహం.
0: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
0: All grouped and they went to bride's residence.
1: చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: All arrangements are
1: well. జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
0: In the meantime, విశ్వామిత్ర కే
1: రామలక్ష్మణ
0: రామలక్ష్మణ
1: ఇది నా కడపటి ఆశీర్వాదము.
0: This is the ultimate blessings I am conferring.
1: ఇక్కడి నుంచి హిమాలయంకు వెళుతున్నాను.
0: From here I am proceeding to Himalayas.
1: అన్నాడు.
0: He said.
1: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడాను భోజనం దగ్గర నుంచి లేచారు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నిచ్చగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యమేమున్నది.
0: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayana and Adilakshmi.
1: భాగ్యము అక్కర్లేదు.
0: I don't want anything more.
1: ఎట్టి స్థానము నాకు అక్కర్లేదు.
0: I don't want any position.
1: ఈ శరీరాన్ని వదలటమే నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: Now the only thing is to drop this body.
1: ఆనాటి నుండి ఈ రామాయణంలో ఎక్కడ కూడా ఇంకా విశ్వామిత్రుని పేరే లేదు.
0: Later you don't find Vishwamitra name anywhere in Ramayana.
1: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి
0: He sent Vishwamitra.
1: దశరథ మహారాజు కంటిదారాలు కార్చుకుంటూ
0: Dasharatha was shedding here.
1: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమును కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
0: Dasharatha expressed his gratitude saying that he cannot thank him adequately for all that he did to his son.
1: రామచంద్రునికి అందించాడు విశ్వామిత్ర.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ. దీనికి
1: పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
0: ఎక్సెప్టింగ్ ఆరో రామ వాజ్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ పవర్ఫుల్ వెపన్స్.
1: కనుకనే శబ్ద ప్రమాణంతో కూడినటువంటి అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
0: రామ విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
1: రామ దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: Why am I giving?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: In fact, you gave all.
1: నీవు సర్వజ్ఞుడవు.
0: You know all.
1: సర్వవ్యాపకుడవు.
0: You are all pervasive.
1: సర్వశక్తిమయుడవు.
0: Powerful.
1: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కాని నా దగ్గర ఉండవలసింది కాదు.
0: These powerful weapons should be with you.
1: ఎందుకనగా
0: రీజన్
1: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
0: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక నీకు ఇచ్చిన.
0: సో ఐ గేవ్ యూ.
1: నావి కాదు ఇవన్నీ.
0: దే డోంట్ బిలాంగ్ టు మీ
1: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
0: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
1: రామచంద్రుడు
0: రామచంద్ర
1: భరత శత్రుఘ్నులు
0: భరత శత్రు
1: తమ తమ పత్నిలో చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
0: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
1: కానీ
0: బట్
1: మాండవి శత్రుఘ్ని భార్య శతకీర్తి మేము ఇంకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
0: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
1: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
0: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
0: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
1: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
0: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
1: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
0: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
1: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
0: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
1: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
0: As she is the one of reputation, she is called శృతకీర్తి.
1: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అని.
0: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
1: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
0: మాండవికి సెట్ టు ఊర్మిళ.
1: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
0: ఊర్మిళ టోల్డ్ టు సీత.
1: సీత చెప్పింది.
0: సీత సెట్
1: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వైఆర్
1: అతని స్వరూపము.
0: ద టైమ్ ఇస్ హిస్
1: కాలం అంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
0: టైమ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్.
1: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదండి.
0: ఈజ్ ద టైమ్ ఇస్ బియాండ్ టైమ్. యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
1: ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అబ్స్టికల్స్ ఆన్ ద వే, రామా విల్ టేక్ కేర్ ఆఫ్ అస్.
1: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణమయ్యారు.
0: He said all encouraging words.
1: కూర్చున్నారు.
0: They sat in the chariot.
1: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడా కంటిదారలు కారుస్తున్నారు.
0: All inhabitants of Mithilapura were shedding tears.
1: మహాకర్మయోగి జనక మహారాజు.
0: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
1: ఏ యొక్క అటాచ్మెంట్ కూడా లేనటువంటి వాడు.
0: He has no trace of attachment.
1: ఏనాడు కూడా ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
0: No day he was worried of anything.
1: జనక మహారాజు కూడాను
0: such an emperor Janaka.
1: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చాడు.
0: He brought both of his daughters and started shedding tears.
1: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
0: People were very much surprised watching Janaka shedding tears.
1: ఇది దుఃఖం కాదు నాయన.
0: It's not grief.
1: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
0: I have been longing to see the combination union of nature and divinity.
1: ఇది ఏ యూనిటీ.
0: This is unity.
1: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
0: వాట్ మోర్ డివినిటీ?
1: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
0: ఇట్ ది యూనియన్
1: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
0: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
1: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంతా కూడాను వీరికే అప్పగించాడు.
0: He handed over all his kingdom and all his property.
1: అనేక మంది దాసులను పంపించాడు.
0: He sent so many servants.
1: రథమును, గజమును, తురగమును, వేణుకు అంతా కూడాను పంపించాడు వీరితోనే.
0: And he sent the chariots and horses and
1: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
0: They started moving from Mithila.
1: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
0: Loud sound around.
1: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
0: As they reached the halfway, they heard very loud sound like thunder.
1: నిలు, నిలు అన్నాడు.
0: He said, stop, stop.
1: ఎవరు రాలి రథం దిగిస్తే పరశురాముడు.
0: ద మూమెంట్ దే గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్ దే సా పరశురామ.
1: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని దైవశక్తిని ఇంతకుముందు నీవు అవమానపరిచినావని ఇతనిపైన యుద్ధం చేయడానికని వచ్చాడు.
0: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
1: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
0: రామ బికాస్ యూఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్
1: డస్ట్ నా పర్సును దీన్ని విరుచు అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
0: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యూఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
1: రాములు రెండు చేతులు జోడించి
0: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్
1: పరశురామ నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
0: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
1: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
0: ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
1: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
0: అండ్ హి త్రూ దట్ అసైడ్
1: ఒక్కతూరు తీశాడు, రాములు విరిచాడు.
0: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
1: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
0: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థం,
0: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: భగవంతునికి 16 కళలు.
0: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
1: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రుడివి.
0: 12 బిలాంగ్ టు శ్రీరామ.
1: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుఘ్న లక్ష్మణుడివి.
0: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
1: 15 అయిపోయినాయి.
0: 15 ఓవర్.
1: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
0: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
1: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
0: టు పుట్ అప్ ఆల్ దిస్ షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
1: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రామునిపైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దాట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
1: కనుకనే 16 కళలతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
1: కానీ పరశురామను చూచిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీనికి ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
0: ఎవరు వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
1: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో చంద్రుడు దొక్కుతున్నాడు.
0: బట్ రామ వాజ్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation.
1: ఆనందంగానే ఉంటాడు.
0: He is always in a state of bliss.
1: అతని ఎట్టి పరిస్థితులు ఎందుకు అతని తేజస్సు మారదు.
0: Under any circumstance there will be no change in the brilliance.
1: కనుకనే ప్రతి మానవుని ఓజస్సు ఉండటం వల్ల మారుతుండవు, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ
0: is on the divine who has got out all that radiance, the brilliance.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: Only man delights himself with the worldly power.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: It's only God who delights himself because of the divinity they manifest expresses to others.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: They all reached Ayodhya.
1: అయోధ్య వాసులందరూ కూడాను
0: all those people there in Ayodhya
1: వీరికి స్వాగతం చెప్పే నిమిత్తమై
0: to welcome them
1: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
0: They made all sorts of festivity and gaiety.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: Men and women were ecstatic.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
0: Each one
1: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
0: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి, ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
1: ఒకరు వచ్చారు, రామా నీ దయ రాధా.
0: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
1: ఆనంద నిలయ, రామా నీ దయ రాధా.
0: ఓ రామా డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్ యువర్ కైండ్నెస్.

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion?
0: ఈ విధంగా పాడుతూ రాముని పాదాల పైన పడింది.
1: సో సింగింగ్ దే ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: హీ బ్లెస్డ్ హర్.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హీ స్టెప్డ్ ఇంటు హిస్ ప్యాలెస్.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగ.
1: 10 డేస్ ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ ద రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్
0: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటుంది.
1: సో హిస్ హ్యాండ్ విల్ ఆల్వేస్ బి అప్.
0: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: బట్ ఫర్ వన్ థింగ్ ఓన్లీ హి స్ట్రెచెస్.
0: అదే ప్రేమ.
1: దట్స్ లవ్.
0: దైవము సత్య ధర్మముల చేతనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: గాడ్ ఆల్వేస్ ట్రెడ్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్.
0: మానవుని ఎందుకు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిమాన్స్ట్రేట్ డివినిటీ ఇట్స్ ఓన్లీ పాసిబుల్
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ గాడ్.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో దైవ గాడ్ బట్ దేర్ ఇస్ దయ్యా ద డెమన్.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దీస్ ట్విన్స్ ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి షుడ్ ఆఫర్.
0: ఈ విధంగా కాలం జరుగుతూ ఉండగా
1: యాజ్ టైమ్ పాస్ బై
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునికి రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: కేకయ రాజ్యమునకు తీసుకుని వెళ్లారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: ఆ జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chukara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtinchu vacharu.
1: That was those days when they could know the divine power within.
0: Na indriyam nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Na hastamle na swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadanu inta rajyanni nenu eritiga yeyagalanu.
1: How can I administer?
0: Naaku arhata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: ఈ సమన్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రైన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యం వెళ్ళాలని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
0: They don't want to be reposed.
1: They cannot even write.
0: చూడడానికి కూడా ఫైల్స్ చూడడానికి కూడా కన్నులు లేవు.
1: They don't have even proper eyesight.
0: ఎవరైనా ఏమైనా చెప్తే వినడానికి చెవులు లేవు.
1: They can't listen properly.
0: ఇలాంటి అంగహీనులైనటువంటి వాళ్ళు రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడని కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
1: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
0: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుండాలి.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: విషయాన్ని సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: వశిష్ఠ సే
0: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said భరత శత్రుఘ్నులు are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషమేం కాదు.
1: There's no mistake in what I did.
0: రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: He's all knowing.
0: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: All people gave the title to Rama ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కాని ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: This is not understood by all.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: All arrangements were ready.
0: కాని
1: బట్
0: ప్రతి మంచి కార్యములకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతూ ఉంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బిన్ ఆబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైక రూమ్ కు వెళుతుందాది రోడ్డు లోపల.
1: వన్ డే షీ వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ కౌసల్య లీవింగ్ ఫ్రమ్ కైకాస్ హౌస్.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: ద ప్యాలెసెస్ వర్ సెపరేట్ దెన్.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుగులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రున వర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: అండ్ రామ హెడ్ హిట్ ద బాల్ ఇట్ టచ్ ద బ్యాక్ ఆఫ్ మందర.
0: రాములు నవ్వలేదు.
1: రామ డిడ్ లా.
0: కానీ లక్ష్మణ భరత శత్రుగులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడాను పక్కును నవ్వారు.
1: లక్ష్మణ భరత శత్రుగులు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
0: ఎందుకోసం నవ్వారు?
1: వై డిడ్ ద లా?
0: మందర వీపుకు తగిలేటప్పటికి మందర ఎగిరింది.
1: ద మూమెంట్ బాల్ టచ్ ద బ్యాక్ ఆఫ్ మందర
0: నవ్వినారు.
1: వాచింగ్ హర్ జంపింగ్ దే లా.
0: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: రామ హెస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
0: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ అన్ యాంగర్
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: షీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
0: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: the anger of mandara,
0: surpanaka kamamu,
1: the desire of surpanaka.
0: Ee kamakrodhamulu rende ramayananiki moola karananga tayaraipoyi.
1: The krodha, the anger, kama, the desire are responsible for ramayana.
0: Ee krodhamu ayodhyalo undinatundi ramunni aranyaniki pampinchindi.
1: It's only this anger that sent Rama to exile.
0: Kamamu ayon aranyamlo undinatundi sitanu lankaku pampinchindi.
1: It's only the desire that made Sita to be sent to Lanka.
0: Anaga prakruti paramatmanu viyogam sambhavinchindi.
1: It led to the separation of nature and God.
0: Ee viyogam entiki badhale ramayanamlo vachinatundi maha badhalu.
1: All the suffering that we find Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్
0: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుండదని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles and committing sins. And he will lose his wealth.
0: Tanakungala gauravambu dhaddamu seyunu.
1: He will lose his respect.
0: Tanavarala keda cheyunu.
1: He will be separated from his own people.
0: Kopambu valana sarvamu chedugun.
1: Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు.
1: Rama is ready for coronation.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి.
1: Here you have to recognize.
0: అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటెడ్ టు ది హారోస్కోప్స్.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: Who had set that auspicious moment for coronation?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
1: వశిష్ఠ ది బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద డాట్ ఆఫ్
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు ఎగ్జైల్.
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్.
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్.
0: కాదు కాదు.
1: నో.
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామ దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామ వాస్ టెలింగ్ కైక
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యు బి రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ది ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యూ విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యూ డిజైర్
0: యూ డిజైర్ ఈ విధంగా రాములే మొట్టమొట్ట కైకు చెప్పాడు.
1: సో రామ టోల్డ్
0: కైక రామాయణంలో కూడా లేదు.
1: ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ రామాయణ.
0: కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
0: లవ్. భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: More than her own son, she loved Rama much more.
0: ఈ రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: Both of them know this secret.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: He started proceeding to pass.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: He was very happy while going.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: ఉన్నటువంటి వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
1: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్
0: సాడ్నెస్. కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం లాభజయాజయాత్. రెండు కుటుంబం సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్రెషర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. ఆమె సామాన్యురాలి.
1: షీ ఈజ్ ఆర్డినరీ.
0: కౌసల్య.
1: కౌసల్య.
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ంట్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద
0: లక్ష్మణ క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏమిటి? అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు. సుమిత్రకు చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు.
1: ఎనీబడీ.
0: రాములతో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద bed of arrows.
0: Adi Sesha. అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణములు తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరాము.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: దే డిడ్ నమస్కార్ టు మదర్.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్
0: లోకంలో కూడా అంటే జరుగుతుంటుంది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your
0: Ayodhya. Aranyam.
1: For me, this Ayodhya is the forest.
0: You
1: make proper use of this time in return. She sat.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: I don't need to live any longer.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: ఎందుకు నా బ్రతుకు
1: బీ సపరేటెడ్ ఫ్రమ్?
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను, ఒకవైపున శుద్ధునికి దూరం అయ్యాను, నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
1: వై షుడ్ ఐ లివ్ ఫర్ హూ సేక్?
0: అని అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడా బాధపడుతుండాలి.
1: షీ సాక్రిఫైస్ ది ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత
1: డెత్ ఆఫ్ దశరథ
0: వశిష్ఠుల వారు
1: వశిష్ట
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ.
0: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు.
1: భరత అండ్ శత్రుఘ్న.
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: Those days there were no flights.
0: రథములో రానే రావాలి.
1: They must come in chariots.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: ఇట్ విల్ టేక్ 15 days టు రీచ్.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసు గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
0: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: Just as a pickle in the dead body is kept in the oil there.
0: Bharata Shatrughna vachchenta varaku noonillo tarip pettaru.
1: So until the arrival of Bharata Shatrughna, the dead body of Dasharatha is kept in oil.
0: Bharata Shatrughna parigetti vastunnaru.
1: Bharata Shatrughna
0: chaala veganga vastunnaru.
1: Coming very fast.
0: Ayodhya lo praveshinchetappatiki ayodhyulanta pakshulu kudanu talalu vanchukoni edustunnayi.
1: By the time they reach the shore, Ayodhya, everybody bent their heads including birds.
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రేజ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమున కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత.
0: తండ్రి మరణించాడు.
1: Father died.
0: కర్మకాండను నీవు ఆచరించమని చెప్పింది.
1: All the last rites must be performed.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: What happened to రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో, తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of the Sarada.
0: కట్టె కనబడి తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: Ramalakshmana could be there when the Sarada was dying.
0: చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He felt so sad that he was not there at the time, bedside.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్ళాడు.
1: Immediately went to Kausalya's palace.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పింది.
1: He told in verbatim what all that had happened.
0: అమ్మ, అడవికి పోయినటువంటి రామలక్ష్మణుడు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: Mother, how is it that Rama has gone to forest? Has not returned.
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: They are not going to return for 14 years to come.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుడు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: They are feeling so sad because the death of the father. On hearing that Ramalakshmana are there in the forest,
0: anaga
1: oka daanikante
0: adigamainti premanu chuchinappudu rendavo prema tagipothundi. Oka daanikante adigamaina premanu chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento premaga undinatunte varu bharata shatrughnulu.
1: Bharata shatrughnulu loved their father.
0: కాని అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుడి పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లాయల్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లాయల్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నాడు.
1: ఐ విల్ గో టు రామ, హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
1: నాయన
0: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
0: నీవంతకుడు నువ్వు కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have to
0: show, అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaika.
0: మనలో ఉండినటువంటి దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one of it.
0: Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries will be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుకుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: దట్స్ ఆల్సో ప్రే.
0: నాయన మీరెవరు లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని. నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: While they were there on the top of that mountain top, Chitrakuta, they were listening to the sounds of the footsteps of the elephants and the horses.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: సీతారాములు
0: లక్ష్మణుడు ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు, కపివారతి దాటునా.

0: కలచునా శుచబుద్ధి గల భరతుడు చూచి చూచి మ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is
0: somewhere?
1: Bharata is very intelligent.
0: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru daari chupetunte vaadu ledu.
1: Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pakshulanta oka daggara untunnayi.
1: He saw all the
0: pakshulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pakshulu aadukune place lokala jalam untadi.
1: Where the birds all around him.
0: Ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water
0: and ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా నువ్వు జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్టెడ్ టు ప్రొసీడ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్ అండ్ నోటిస్డ్.
0: ఆదిశేషుడు.
1: లక్ష్మణ ఇస్ ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బి రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: ఈజ్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ద చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామ స్మైల్డ్.
0: లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగకూడను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీ.
0: మహా శాంతి స్వరూపుడు
1: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భర్త టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు. భరతుడు పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాలపైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పార్డన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డస్ నో దట్
0: సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్,
0: అన్న
1: బ్రదర్,
0: నాన్న నీ వియోగాగ్నిలో మరణించాడు అన్నాడు.
1: ఫాదర్ డైడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ ద ఫైర్ ఆఫ్
0: సెపరేషన్. నీ భస్మం అయిపోయాడు అన్నాడు.
1: హి గాట్ హింసెల్ఫ్ బర్న్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: వియోగాగ్ని,
1: వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ది ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: తక్షణమే విన్నాడు.
1: హి హర్డ్.
0: నలుగురు చేరారు.
1: ఆల్ ది ఫోర్ అసెంబ్లీ.
0: నదికి వెళ్లారు. తర్పణాలు విడిచారు.
1: దే వెంట్ టు ద ఫారెస్ట్ అండ్ డిడ్ ది లాస్ట్ రైట్.
0: వచ్చిన తర్వాత ఈ భరతునకు రాములకు చాలా వాదోపవాదం జరుగుతుంది.
1: లేటర్ దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్.
0: నీవు రాక తప్పదు.
1: యూ వర్ బౌండ్ టు
0: రిటర్న్. రాకపోయినా నేను అయోధ్యలోనే ఉండను.
1: ఇఫ్ యూ డోంట్ రిటర్న్
0: నేను కూడా ఇక్కడ అరణ్యంలోనే ఉంటాను.
1: ఆర్ ఎల్స్ ఐ విల్ స్టే విత్ యు ఇన్ ద ఫారెస్ట్.
0: కానీ
1: బట్
0: రాములు తండ్రి ఆజ్ఞను మీరకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్.
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ ఓపెన్
0: పనెస్. సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేన్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతనే,
1: బట్ హి డిడ్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణము.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికీ దీనికి వేరు ప్రశ్ననే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్, ఎస్.
1: యూ షుడ్ సే ఎస్, ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బి రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్ యాజ్
0: సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణుడు పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ వేర్ ఆమ్ ఐ టు బిల్డ్
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ని చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్.
0: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్.
0: రాముడు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
0: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ది హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate choice
0: or preference. నిర్మించమంటే నేనేమో రాముకు దూరమైనటువంటి వాడిని.
1: If Rama says I should do it where I like,
0: ఏ నాడు నేను అర్పితం చేశాను రాములకు.
1: What harm I have done?
0: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: I have surrendered all my wealth in the family and the kingdom.
0: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the
0: children. అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
1: And if you say that I should build on my own choice.
0: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీ చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You
0: don't feel so sad." నిన్ను ఎందుకు క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో పలాని చోట్ల నీవు దీన్ని పర్ణశాలను నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hut is.
0: ఆనందించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ was happy.
0: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే. భరతుడు
1: ఏం భరత?
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఉభయ కమాండ్
0: మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దేర్ ఇస్ వన్ డిసిప్లిన్, వన్ రామ రూల్.
0: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడాను నేను అయోధ్యలో ఉండను.
1: Until you reach Ayodhya, I will not stay there in Ayodhya.
0: నంది గ్రామము లోపల ఒక నేను కూడాను పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడాను అక్కడ జీవిస్తాను.
1: I will also build a hut there in Nandi village.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: Your own feet will rule the entire Ayodhya. నీ
0: పాదములను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామానికి వచ్చేస్తాను.
1: Your divine sandals will rule the entire kingdom there.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: Until you return, I don't step into Ayodhya.
0: అలాంటి పుత్రులు, అలాంటి అన్నదమ్ములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: That's the type of the sons and the brothers in those times.
0: కనుకనే ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యా భర్తలంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ ఎన్ ఐడియల్ కపుల్ టు ఎవరీ ఫ్యామిలీ.
0: ప్రతి కుటుంబములకు తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకనే ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: స్టూడెంట్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచర్.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గురువులు కూడాను గమనించటం లేదు.
1: అండ్ ద టీచర్ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్.
0: లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ రామాయణం ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: టు క్యూర్ ఆల్ ద డిఫెక్ట్స్ ఇన్ ద
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో రామాయణ.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామ
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: ఇది దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది
0: డివైన్. దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: ప్రేమ భూదానములు ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon. But controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: inadu prapanchamulaku kavalsinatuvantidi dhanakaraka vastu ahanadulu kadu.
1: Today what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
0: Gunavantulaina vidyarthi vidyarthinilu atyavasaram.
1: The world needs the men and women of character.
0: Deshamantayu varalapaine aadharapadi untunnadi.
1: The progress of the country depends on them.
0: Idiye nijamaina bharatiya samskruti.
1: This is the true culture of Bharat.
0: Kalamto marani charitrato mayani pralayamto taragani srishtito peragani ye satyamaithe unnado aa satyamulaku roopakalpaniye bharatiya samskruti.
1: The culture of Bharat does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
0: ఆ భారతీయ సంస్కృతి యొక్క అంతర్స్వరూపమే సనాతన ధర్మము.
1: The reality of the culture of Bharat is Sanatana Dharma, the ancient one.
0: ఈ మానవతా విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిఖ పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
0: భారతదేశమునందు వీచేటువంటి గాలియందు ధర్మం చేరి ఉన్నది.
1: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
0: మనం నడిచేటువంటి డస్ట్ యందు సత్యం చేకూరి ఉన్నది.
1: The dust of Bharat has got the principle of truth.
0: భూమి యందు పడినటువంటి దుమ్మునందు కరుణ చేరి ఉన్నది.
1: The entire sand all over is full of compassion.
0: గంగ యందు ప్రేమ ప్రవహిస్తున్నది.
1: Here you find the Ganges flowing continuously, full of love.
0: Bharatiya manavuni yandu chama aneetvantidi sampurnanga unnadi.
1: We notice this forbearance in plenty.
0: Itti pavitramainatvanti gunamulanu anadi kaalamu nundi kudanu Bharat deshamu poshistu vachinadi.
1: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సెయింట్స్ కరోనేటెడ్ ది సాక్రిఫైస్.
0: వ్యక్తులకు కాదు,
1: నాట్ ది ఇండివిజువల్,
0: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
1: సాక్రిఫైస్ ఈజ్ ద డివైన్ స్ట్రెంగ్త్, ద పవర్.
0: త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: Dharmamunu andalekkincharu.
1: And it was dharma that was viewed highest and noblest.
0: Nyayamulaku kankanam kattaru.
1: They have determined to follow justice.
0: Satyanni swagatam chesaru.
1: They have welcomed truth.
0: Prachina rushulu yokka prabhavamu anadi kaalam nundi Bharat deshamunu aneka vidhamuluga samrakshistu vachinadi.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: కానీ దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించుకోలేని మానవుడుగా ఈనాడు తయారవుతున్నాడు.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: Kanukane ee naati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
1: What man has to realize this day is this culture of
0: kevalam okka bharatadeshamulake kaadu yavat prapanchamulake ee sanskruti chaala mooladharamainatundi.
1: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
0: Satyamunu ye desham vandadani cheptaru.
1: Which country denies truth?
0: Dharmamunu ye desham anusarinchakoodadani cheptaru.
1: Which country says that you should not follow dharma?
0: Shantamu ye manavudu vaddani cheptadu.
1: Which man denies peace?
0: Premaleni manavudu jagatlo unnada?
1: Is there any man bereft of love?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: And hence the human values such as the truth, righteousness, peace, love and non-violence are important to the entire world.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: In fact, they sustain the very life of humanity.
0: అట్టి మానవతా విలువలను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values, and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: repati Bharat bhavatulu paurulu meere,
1: you are the future citizens of Bharat.
0: Mee dwarane ee Bharat desham yokka prachina sanskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient Bharatic culture can be upheld, you are the torch bearers.
0: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవ మాడుతున్నవి.
1: టుడే యు ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: ఇట్టి సమయమునందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారదోలుటకు కంకణం కట్టుకోవలసింది విద్యార్థులే.
1: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: కనుకనే ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినీలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore, students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: మానవతా విలువలు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీ యందే,
1: విత్ ఇన్ యూ,
0: నీతోనే,
1: విత్ యూ,
0: నీ వెంటనే
1: ఆఫ్టర్ యూ
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి
1: అండ్ వాల్యూస్ ఫాలో యూ
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములనే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్ హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్ హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ
0: కనుక మొట్టమొదట మన ఎందుకునేటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి
1: Therefore, we have to love the two immanent values, the truth and righteousness.
0: దీనినే భారతీయ సంస్కృతి ఎందు ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర.
1: This is what is said in Bharatiya culture. First of all, speak truth and second, follow dharma.
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువ సున్నా
1: ఆల్ ద ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్ ఎ వాక్యూమ్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ది హ్యూమన్ వాల్యూస్ లైక్ ట్రూత్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా
1: యాక్ట్స్ ఆఫ్ చారిటీ యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్ దే ఆర్ ఆఫ్ నో వాల్యూ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness,
0: Satya
1: peace and love?
0: Dharma, prema, chantunu lekunna, bahula, satkarya, labhambu sunna.
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: Ee sanatana, dharma harmyammu niluva. గుణమునివి నాలుగు పునాది గోడలప్ప
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్ దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ పైయస్ అండ్ నోబుల్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడా విసర్జించకూడదు
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్ యు షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు ఎందు మీరు ప్రాకులాడకూడదు
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్
0: ఎంత శక్తివంతులైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu.
1: Highly powerful.
0: Atanaki leni yokka shakti e matramu ledu, itharulaku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sir sampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Bhoga bhagyamulo muniki telutunnadu.
1: He is full of pleasures and can be comforted.
0: Atanaki yetti koratha kudanu ledu.
1: There is no shortage in earth at all.
0: చదువరి
1: బట్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్
0: 34 విద్యలు నేర్చినటువంటి వాడు
1: హిస్ ఎక్స్పర్ట్ ఇన్
0: 34 యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు
1: హి హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్
0: ఇంత శక్తి ఉండి కూడాను
1: బీయింగ్ సో పవర్ఫుల్
0: కట్టకడబటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు
1: హి హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఏ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్
0: కనుకనే సర్వమును కోల్పోయినాడు
1: అండ్ హెన్స్ హి లాస్ట్ ఎవ్రీథింగ్
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యు చెప్పించాడు
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టు
0: ఈ భ్రాంతులను తాను అరికట్టుకునలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్
0: కట్టకడబడికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్డ్ టు యాషెస్
0: ఇంకా రెండో వాడు
1: ద సెకండ్ వన్
0: హిరణ్యకశిపుడు
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు
1: ద మోడర్న్ సైంటిస్ట్ హెస్ గాన్ టు ద మూన్
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపు దిస్ స్మాల్
0: నక్షత్ర మండలాలు కూడా చేరిపోయినాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ రీచ్ ద ప్లానెటరీ సిస్టమ్ అండ్ అదర్ ప్లానెట్స్ స్టార్స్.
0: ఈ నక్షత్ర మండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని వంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్.
0: అప్పుడే భూమి అంతా కదిలిపోయింది.
1: దెన్ ద ఎర్త్ స్టార్ట్.
0: దేవతలందరూ ప్రార్థించారు.
1: మెనీ మెనీ ప్రే.
0: ప్రయానికి అవకాశం చేస్తున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్.
0: మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి ఒక హిరణ్యకశిపుడు.
1: Hiranyakashipu so powerful, highly educated.
0: దైవమును ఉద్దేశిస్తూ వచ్చాడు.
1: He hated God utterly.
0: అది ఏ ద్వేషము.
1: That is hate.
0: అది ఏ క్రోధము.
1: That's anger.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది.
1: Anger. To what extent has it
0: తనకని భంగపుచ్చెను.
1: In fact, he lost his wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేసెను.
1: He lost all his respect.
0: తన వారల కెడసేసెను.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన, క్రోధంబు వలన సర్వము చెడిగింది.
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ థింగ్.
0: గునుగునుగును.
1: యు విల్ హావ్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్.
0: బలులను చేయును.
1: హి కమిట్ సిన్.
0: చీ పొమ్మని పించుకొనును.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: ఇంక దుర్యోధను ఎలాంటి వాడు తెలిసినా వారి తమ్ముడే.
1: దుర్యోధన ఆల్మోస్ట్ హిస్ బ్రదర్.
0: అతను తనది కాని రాజ్యమును కూడాను తనదిగా అపహరించి,
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఓన్డ్ అదర్స్ ప్రాపర్టీ ది కింగ్డమ్.
0: తాను ఏలుతూ
1: రూలింగ్ ఇట్.
0: దీనికి నాయకులైనటువంటి వారు, దీనికి అధిక హక్కులైనటువంటి వారు, అధికారులైనటువంటి పాండవులను వనవాసం చేశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ సెంట్ అవుట్ ది లీగల్ హైర్స్ ఆఫ్ ది కింగ్డమ్ పాండవస్ ఇన్ టు ది ఎగ్జైల్.
0: ఇది ఏ గుణము చేత?
1: వాట్ ఫార్? వై డి
0: లోభము చేత.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్.
0: కామ క్రోధ లోభములు మూడు కూడాను మానవునికి గొప్ప శత్రువులు.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనుకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క చెడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంకా ఈ మూడు గుణములు కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకే.
1: హ్యూమన్ బీయింగ్స్ విత్ ఆల్ ది త్రీ బ్యాడ్ క్వాలిటీస్, వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్? వి కెనాట్ సే ఎస్టిమేట్.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు,
1: ద మోడర్న్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈ కామక్రోధ లోభములు కూడా కొంత పరిమితంలో ఉంచుకొని,
1: దే షుడ్ పుట్ ఆల్ దీస్ త్రీ వీక్నెసెస్ అండర్ రెస్ట్రిక్షన్.
0: పూర్తి లేకుండా చేసుకున్న సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు బి అవే ఫ్రమ్ ది
0: గ్రేట్ ఆఫ్ దెం. ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: అండ్ ఓన్లీ గ్రేట్ పీపుల్ కుడ్ బి ఏబుల్ టు డూ దట్.
0: కానీ సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వెన్ దీస్ త్రీ బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యు, ఏ చెడ్డ
0: భావం తనలో ఆవిర్భవించినా కూడాను,
1: when any bad feeling comes to you,
0: kaalam teeskovaddu. Tatchaname danni, is it good or bad, is it right or wrong ani oka parishodham cheyali.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: Nee yokka hrudayaniki ee chedda ani telisina tatchaname danni dooram cheyali.
1: When once you realize it is bad, be away from that.
0: Appudu neevu sariyainatundi oka deshoddharakudiga neevu tayaravutavu.
1: Then only you can become emancipator of this country in future.
0: Kaani ee naati duradrishti prakaramu,
1: unfortunately today,
0: తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: స్కూల్లో అధ్యాపకులు కానీ,
1: or teachers in school,
0: దేశంలో నాయకులు కానీ,
1: or leaders in the country,
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: Are not teaching in the proper sense expected of them, that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థపరులైనటువంటి వారు.
1: The students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడాను తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పటికి సర్వము నాశనం అయిపోతుంది.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడాను నాశనం చేసేది రాజకీయములి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైన భావం అరికట్టి దుర్మార్గమైన భావములు పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ గివింగ్ ఏ ప్లేస్ టు వికెట్ మానోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెందకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: దట్ ఎనీథింగ్ కమ్ సర్వ్ దిస్ కంట్రీ.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: నథింగ్ ఎక్సెల్స్ సర్వీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఆర్ హైలీ సీక్రెట్.
0: సర్వే లోకహితే రతః, అందరూ కూడా లోకహితాన్ని కోరేటువంటి వాళ్ళు.
1: దే ప్రేడ్ అండ్ డిజైర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వే సమితా గుణై, అందరూ మంచి గుణములతో ఉండాలని ఆశించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో వాంటెడ్ ఎవ్రీబడి టు బి వర్చువస్.
0: సర్వే సముద్ధి అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానముతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రంగా ఆవించుకోవాలి.
1: షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషము లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు అటర్.
0: ఎట్టి పాపముల చేత కూడాను నీవు అరికట్టబడినటువంటి ఒక వాడుగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ వాల్యూ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: అండ్ ద ట్రూత్ హావింగ్ బీన్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రియత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏ శివార్పణం చేయవలసినటువంటి?
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: దేహమే ఒక బిల్వము.
1: యువర్ బాడీ ఇస్ దిస్ బిల్వా లీఫ్.
0: మీ మనసే ఒక పత్రము.
1: యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లీఫ్.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: అండ్ యువర్ హార్ట్ ఇస్ ఫ్రూట్.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్ అమౌంట్ టు ద వాటర్.
0: ఆనంద తోయములు నీవు కంటి దారాలు కార్చవలసిందే కానీ శోకధారాలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: యూ షుడ్ షెడ్ ద టియర్స్ ఆఫ్ జాయ్, నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: శోకములకు అర్థమేమిటి?
1: వై షుడ్ యూ గ్రీవ్?
0: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
1: ద సాడ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ పొసెసివ్.
0: శోకానికి మనం ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: We should never give scope to
0: nirantaram aanandam aanandam aanandam.
1: We should be happy.
0: Aanandam ekkada nunchi undi?
1: Where is happiness?
0: Where is happiness?
1: Where is happiness?
0: Happiness is union with God.
1: Happiness is union with God.
0: Aa daivam tho koodi undali.
1: We should be
0: appude manaku etti badalu undavu.
1: Then you will never suffer.
0: ఏదో వస్తుంటాయి పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత గాని, సంబంధ బాంధవ్యముల చేత గాని, సంపర్కముల చేత గాని కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: ది అసోసియేషన్ అండ్ ద రిలేషన్షిప్ లీడ్స్ టు ఆల్ సాడ్నెస్ అండ్ సారో.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దెం.
0: పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోయేటువంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: అండ్ డోంట్ గివ్ సీట్ టు యువర్ హార్ట్.
0: నీ హృదయాన్ని ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: యువర్ హార్ట్ షుడ్ రిమైన్ ఏ విట్నెస్.
0: నాట్ వీక్నెస్,
1: విట్నెస్, విట్నెస్ స్వామి.
0: కనుకనే నీ హృదయమే ఒక విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యు ఆల్సో అడ్వైజ్
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptor.
0: ఆ తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like great presiding
0: deities. ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాడు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతా విలువలను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మికము మంట కలిసిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంట కలిసిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటి కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone,
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము
1: వెరీ ఆర్ ఐడియల్,
0: ఏమిటి ఆదర్శము,
1: వాట్ ఈస్ ఐడియలిజం.
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం ముందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ భారత్ వీ హావ్ టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్.
0: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ది హోల్ కంట్రీ విల్ బి ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: ద మూమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: ద మోరల్స్ అండ్ ఎథిక్స్ విల్ ఫాలో.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: వెన్ వన్స్ వీ ఆర్ మోరల్,
0: ఇది ఏ ధర్మస్థాపన
1: leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమును ఒక గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation.
0: ఈ ధర్మమును పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure,
0: ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: You should be ideals.
0: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే,
1: if you want to be ideal,
0: ధర్మములో మనం ప్రవర్తించాలి.
1: And see that you act in a righteous way.
0: కాబట్టి ఏది ధర్మము,
1: వాట్ ఈస్ రైచియస్నెస్,
0: ఏది ధర్మము,
1: వాట్ ఈస్
0: ధర్మం, ఏది ధర్మం కాదు,
1: వాట్ ఈస్ నాట్ ధర్మ,
0: నీవు చక్కగా విచారించు,
1: ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: నైతికమైనటువంటి ఒక విలువలే నిజమైన ధర్మములకు మూల కారణము.
1: ఆల్ ది హ్యూమన్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఆర్
0: ధారయతీతి ధర్మ. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ గాడ్, దెన్ న్యాచురలీ దట్ లీడ్స్ టు ధర్మ.
0: నిప్పుకు ఏది గుణము,
1: what is the quality of fire?
0: Burning sensation.
1: It burns. The he quality burns to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed light.
0: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి,
1: వాట్ ది క్వాలిటీ ఆఫ్ ఐస్,
0: చల్లదనం,
1: ఇట్ ఇస్ సో కోల్డ్,
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు,
1: వెన్ ఇట్ నాట్ సో కోల్డ్ టు టచ్ ఇట్ కెనాట్ బి ఐస్.
0: మానవుడికి ఏది గుణము,
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ,
0: సత్యమే మానవుని గుణము,
1: ట్రూత్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ ఎనీవేర్.
0: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అబద్ధమే.
1: Whatever we say or lie, వారి
0: మాట నమ్మేటువంటి వారే లేరు.
1: దేర్ నన్ టు హూ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీబడీ.
0: ఈ విధంగా కాలము వృథా ఖర్చుపోతుంటే బాలువులు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: వెన్ ది టైమ్ ఇస్ వేస్టెడ్ లైక్ దిస్, హౌ డు ఎక్స్ప్రెస్ ది అడ్వాన్స్?
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ క్వాలిటీ దట్ ఇస్ బియాండ్ ట్రూత్.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్, దేర్ ఇస్ నో ధర్మ.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని,
1: హీ కుడ్ ఫేస్ ఆల్
0: డిఫికల్టీస్,
1: హీ కుడ్ ఫేస్,
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టకడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏం పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he speaks truth.
0: తుచ్చమైనటువంటి ఒక ఉద్యోగాల కోసం పాటుపడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కాని ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగా the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job anytime.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవుడు దానికి కూడా నువ్వు డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం.
1: టుడే వీఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్ మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఏ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు. కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యూ షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యూ ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
1: దెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్ హౌ కెన్ యూ బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
0: కూడా అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏమాత్రం కాపాడుతున్నాడు?
1: టు వాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రొటెక్షన్? ఈనాడు
0: చెప్పేటువంటి వారు లేకపోవడం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్, దెర్ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే.
0: ఏమి భయం పడగనక్కరలేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: రెసిస్ట్ అండ్ ఫేస్.
0: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరం.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్ అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ట చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యు విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు,
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హై.
0: అనాది కాలం నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హాస్ బీన్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్యధర్మములు ఆవిర్భవించడం.
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: మన భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
1: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశం యొక్క లీడర్స్,
1: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశీయులు అని చెప్పుకునేటువంటి అధికారం మనకుంది.
1: వి గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్.
0: ఏ దేశానికైనా పో,
1: యు గో ఎనీ కంట్రీ,
0: నేను భారతీయుడని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యూ మెయింటైన్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ దిస్ మై ప్రాక్టీస్ ట్రెడిషన్. ఎదగొట్టి
0: నిలవనేరని బతికిన పీనుంగొక్కండు వస్తుందని కలడా?
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ?
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూట్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అందుకనే ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే,
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్.
0: ఆధ్యాత్మిక శక్తి ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్.
0: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
1: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
0: అలాంటి క్వశ్చన్స్ లోపల,
1: దోస్ క్వశ్చన్స్,
0: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
1: నన్ గాట్ లెస్ దాన్ 90%.
0: అందరూ 95, 96, 97, 98.
1: ఆల్ గాట్ 95, 97, 98
0: లైక్ దాట్. ఇద్దరు మాత్రమే 100 వచ్చింది.
1: టూ సెక్యూర్డ్ 100 out of 100.
0: నా ఉద్దేశం అందరికీ 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
1: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100, 10%.
0: ఇలాంటి విద్యార్థులు,
1: సచ్ స్టూడెంట్స్,
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరారు.
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: డిసిప్లిన్ కూడా చాలా పవిత్రమైనటువంటిది.
1: అండ్ యువర్ సీక్రెట్,
0: వారు ఎదురుగా చెప్పకూడదు.
1: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
0: ప్రపంచంలో ఏ సంస్థను ఎందైనా పోయి మీరు చూడండి.
1: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
0: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
1: The discipline of Satya Sai institutions is not noticed anywhere.
0: ఇప్పుడు అందరి యందు ఉండవచ్చును.
1: It may be there now and then.
0: కాని సత్య సాయి సంస్థల యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
1: The discipline in Satya Sai institutions is highly
0: sacred. ఏ దేశమైనా పోని,
1: you go to any country,
0: ఏ కాలమునందైనా పోని,
1: any time,
0: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
1: And they bring a good name to the institution.
0: సత్య సాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
1: సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
0: ఏదో ఒకరిద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
1: One or two may have defects.
0: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
1: ది డిసిప్లిన్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ మైటీ అండ్ హైలీ పవర్ఫుల్.
0: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నా.
1: Anyone, if he notices you, he should say he is a boy of Satya Sai Institution.
0: అంతటి ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: ది ఐస్ షుడ్ క్యారీ ది లుక్స్.
0: పలుకులెప్పుడు సత్యం అలుగుచుండు.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: తమ మోము యందు నా నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను విద్యార్థులు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: యు ఆర్ గెటింగ్ ఇన్ యువర్ క్లాసెస్ నౌ.
0: ఎక్కడికైనా వెళ్ళండి.
1: యూ మే గో ఎనీవేర్.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: బట్ ట్రెషర్ యువర్ క్వాలిటీస్.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో ది సీక్రెట్ బిహేవియర్.
0: ఇది నేను ఆశించేది.
1: దిస్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యు.
0: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ ఈవెన్ వన్ నయా పైసా ఇస్ యాక్సెప్టెడ్.
0: ఫ్రీ ఎడ్యుకేషన్.
1: వి హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
0: ఉచితము ఉచితము ఉచితము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
1: అండ్ దట్ వి షుడ్ నాట్.
0: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యు అండ్ యు బిలాంగ్ టు హిమ్.
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఇన్ దీస్ టూ.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
1: హావ్ గాన్ టు ఫాదర్,
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్,
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యూ డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్, యూ హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యూ గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: ఏమొస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get or
0: ఆ విధంగా రైట్గా నన్ను నడుపుకోవడానికి మీకు అధికారం ఉంటుంది.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సీక్ ఫ్రమ్ భగవాన్.
0: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి.
1: యు గాట్ దిస్ రైట్.
0: స్వామి మాకు ఇది కావాలి అది కావాలి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
1: యూ డోంట్ నీడ్ టు ప్రైజ్ ఆర్ బెగ్.
0: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్.
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్ అండ్ దేర్.
0: దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దాట్ ఇస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్ర మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్. నథింగ్ is more than that.
0: Kanuka,
1: so
0: మీరందరి కూడాను,
1: ఆల్ ఆఫ్ యు,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ ఇయర్
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మంది కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 other students టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైనందు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ యందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
1: సత్యసాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్.
0: భారతదేశము
1: భారత్
0: ధనకనక వస్తు వాహనాదులు ఎందుకు వెనుకబడినటువంటిది నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉంది. అది
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీని వల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
0: ధనము. ఏ ధనము?
1: వాట్ వెల్త్ వి హావ్?
0: దైవ ప్రేమ అనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యు హావ్ దట్ వెల్త్.
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవులు పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
0: ఎవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఎవరికైనా సరియే
1: ఎనీబడీ.
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపెట్టి తనా పనా అనే భేదమని పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ అస్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఏకత్వం అని పెట్టుకున్నప్పుడే
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
0: కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
0: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసును.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము.
1: దిస్ ఈస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
1: ఇఫ్ యూ హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30 మంది 40 మంది ఉండటం.
1: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20 to 30.
0: ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
1: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
0: కానీ అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
1: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యు డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటిది చాలా అవసరము.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: ది అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటి గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకా అన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
0: ఇంకా భోజనాలు.
1: దెన్ ఫుడ్.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
0: ఆనందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
0: ఈ వేదం కూడాను వాళ్ళను చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు షుడ్ సస్టైన్.
0: ఏ దేశం పోయినా,
1: మే గో ఎనీవేర్.
0: ఏ కాలంలో పోయినా,
1: ఎనీ టైం.
0: ఏ పరిస్థితి ఎందైనా,
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: మీ యొక్క విద్యాసమయమైనందు నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
1: విన్ యూఆర్ హంబుల్ దేర్.
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యూ విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇస్ దట్ యూ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు సచ్ సైన్స్. Swami does not want anything from you.
0: You take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: Adhe na kavali.
1: That's what Bhagavan wants.
0: నా కోసమే మీరు ఏం పాటు పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
0: మీ కోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కానీ
1: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధింపు చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వేటెడ్ అండ్ ప్రిజర్వ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి, నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే,
1: ఇఫ్ ఎనీ ఎల్డర్లీ పర్సన్ కమ్స్
0: అండ్ ఆస్క్స్ యు వేర్ యువర్ ఫాదర్, ఆ విధంగా కఠినంగా పాటకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో.
0: సార్, మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
1: యూ కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సార్.
0: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: Watching your humility, that elderly person will
0: bless
1: you.
0: You cannot always oblige.
1: You cannot always oblige.
0: Always obligingly.
1: But you can speak always obligingly.
0: అది నేర్చుకోండి మీరు.
1: That you learn.
0: అది నేర్చుకోవటమే కాకుండా.
1: Not only this.
0: భగవత్ భావం మాత్రం ఎక్కడపోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుడి నీవు చూచావు.
1: You might have come across a wicked man.
0: కానీ ఆ దుర్మార్గుడని నీవు భావించవద్దు.
1: Never consider him wicked.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కానీ.
1: The body is wicked.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వము నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
1: బట్ దేర్ ఇన్ హిమ్ ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ యాజ్ ఇన్ యు.
0: నా ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందం గౌరవం ఇచ్చేది.
1: ద సెల్ఫ్ ఇన్ హిమ్ ఇస్ యాజ్ మచ్ సేమ్ యాజ్ ద సెల్ఫ్ ఇన్ మీ.
0: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: యూ షుడ్ లవ్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: సర్వ దేశములు ఎందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ.
0: మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జనని జన్మభూమశ్చ స్వర్గాధిప గరియసి
1: ది మదర్ ల్యాండ్.
0: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇది కూడా స్వర్గమును కంటే మించినటువంటి వారు.
1: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ది వెరీ హెవెన్.
0: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
1: వెన్ యు లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైనటువంటి మహనీయులుగా రూపొందుతారు.
1: యు విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
0: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
0: పైన కాషాయము.
1: One may have ochre robes
0: లోపల కషాయము.
1: కషాయ ఆకర్ రోబ్ కషాయి ది పాయిజనస్ విదిన్ ఇస్ నాట్ ద డ్రెస్.
0: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
1: హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
0: మనసు మార్చుకోవాలి.
1: చేంజ్ యువర్ మైండ్.
0: మనిషి మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్ చేంజెస్.
0: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
1: నథింగ్.
0: గుణములు మార్చుకోవాలి.
1: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్. యువర్ క్వాలిటీ షుడ్ చేంజ్.
0: పవిత్రమైనటువంటి గుణముల చేత మీ జీవితాన్ని అంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ హావ్ దట్ యు విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: సత్య ధర్మము శాంతి.

ఇచ్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

0: Cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosh. ఎవరు ఫాలో చేయటం లేదు లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: The whole secret of life lies in this song. It's unfortunate that we are not able to follow Bhagwan.
1: Take time. రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: We'll write down, we'll practice Swami. Certainly next time we'll follow you.
1: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ రామ.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: Ee prema tappa prema swaroopunni pondutaku maroka margamu ledu.
0: To attain the embodiment of love, there is no other royal road except in the path of love.
1: Itti prema chanamulo perigi chanamulo tarugunatundi kaadu.
0: Such love is not the one which grows in a moment and declines in another moment.
1: Ee premane manavuni yendu atma swaroopamuga nilchi unnadi.
0: This love is established as atma in every man.
1: Deho devalaya prokto. Dehame oka devalayamu.
0: The physical body is temple of God.
1: Indulo premane atma swaroopudu.
0: Love in this physical body is atma.
1: Kitti pavitramaina prema nirmalamaina hrudayamunandu pratishthayi untunnadi.
0: Such sacred love is established in a pure heart.
1: Kanuka premamayamu kanatunti hrudayamunnande bhayamu bhrantulu nindi untuntayi.
0: Fear and delusions exist in heart which does not have love in it.
1: Bhagavat premagala hrudayamu nirantaramu nirbhayam ganu nischintaganu anandanni pondutuntadi.
0: A heart filled with love for God is always free from fear and anxiety.
1: Chanamulonane taruguchu chanamulone perugunattidi nijamaina prema kadu.
0: Love which grows in a moment and declines in another cannot be called love at all.
1: Chavu puttakalenatti jeevu nedalo nitya nirmala jyoti ai negative prema.
0: In a human being, the love exists as birthless and deathless, shining like a flame in his heart.
1: Kanuka bhagavantunni prema swaroopudu ani cheppudakante premane tane yokka swaroopamu ani cheputa chala manchidi.
0: It is more appropriate to describe God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane atma swaroopamuga bhavistu aneka mandi aaradhana salputu vacharu.
0: A number of people worship love in the form of atma.
1: Prema bhagavat swaroopam aguta chetane deho devalayam ee deham devalayamuga polchukogaligaru.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: Antiye kaadu idu oka bhavanamuga kudanu visheshistu vacharu.
0: Not merely that, this has been compared to a palace.
1: Nirdosho nirmamo nataha sadosho chanchalo vaduhu. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త, దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్. ద హస్బెండ్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఇస్ పర్ఫెక్ట్, ద వైఫ్ హూ ఇస్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఇస్ వేవరింగ్ ఇన్ అవర్ మైండ్.
1: దోషి అయిన భర్త భార్య, నిర్దోషి అయిన భర్త, నిశ్చలమైన భర్త, చంచలమైన భార్య, ఈ ఇరువురు గమనందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: వెన్ యూ హ్యావ్ A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace from this world?
1: శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ది వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: If you only inquire, it would not be appropriate for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi chanchalamainatunti yokka bharya nirdoshi nirmalamainatunti bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: ఇక్కడ భర్త ఎవరు, భార్య ఎవరు?
0: Here, who is husband and who is wife?
1: నిర్దోషియై నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమైనటువంటి యొక్క ఆత్మనే భర్త.
0: ఆత్మ who is free from fault, pure, steady and selfless, that is husband.
1: దోషియై చంచలమై స్వార్థమై కేవలము పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
0: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ with the vision of atma is devotion.
1: Deha drishtito jeevitamu gadapatame mohamu ani.
0: It is infatuation if we spend our life with the body consciousness and fixing our vision on body.
1: Vishnu bhaktulu vishnu priyulu bhaktulu vishya priyulu vishaya priyulu manavulu.
0: Those people who love the Lord and who follow the Lord Vishnu is devotee. Those people who follow the world and who are slaves of the world, they are not the world.
1: Kanukane krishna trushta kaliginatunti vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushta kaliginatunti vaare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kanukane ee jeevudu devudiga anubhavinchadaniki taginatunti krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the vision of atma and spend our life towards God.
1: Nirantaramu krishna trushtato kalamunu sarthakam gavinchukoni tama janmalu kudanu pavitramu gavinchukunnatunti varu gopikalu.
0: Gopikas are those who have sanctified their lives constantly thinking of the Lord, fixing their mind on the Lord.
1: Aithe bhagavantudante elanti roopam kaligi untadu, ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్? ఇన్ వాట్ వే డస్ హి గ్రేస్ ద డివోటీ?
1: భగవంతుడనగా ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞాన వైరాగ్యము ఇన్ని ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్ who is full of the splendor, the righteousness and the fame, are all these six qualities which are attributed to the Lord.
1: Vishakkarudu ani kodanu itaniki oka peru.
0: He has also another name as Vishakka.
1: Shadaishwarya sampannam kaliginatunti vaadu kanukane itaniki vibhudu ani kodanu oka peru.
0: He has been called Vibhudu because he commands all the six types of splendor and
1: wealth. Itane ee jagattunandu unna daniki raaboye daniki jarigina daniki kodanu తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది త్రీ థింగ్స్, వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇదానికి భావహ అని పేరు వచ్చింది.
0: హీ హాస్ బీన్ కాల్డ్ భావహ బికాస్ హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: మూడు కాలములు ఎందుకూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: Bhavaha anante jagattunanta srushtincheetunti vaadu ani kodanu maroka artham.
0: Another meaning of the word bhavaha is that he is the creator of the entire cosmos.
1: Samasta surya chandradulaku nakshatradulaku kodanu prakasham nandincheetunti vaadu kanukane itaniki bhavaha ani peru.
0: He has lent splendor for the sun, stars and every planet. And therefore he has been called Bhavaha.
1: Samasta srushti sthiti layamulakanta kunnu moolakarakude kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction, and therefore he has been called Bhavaha.
1: Itti bhagavantudu sarvatra undutaku sakshyam emiti?
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: Diniki chakkani చిన్న ఉపాయం కూడాను మనం గుర్తించుకోవాలి.
0: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: దైవం ఎక్కడ ఉన్నాడు,
0: వేర్ ఈస్ గాడ్
1: అని విచారణ చేసినప్పుడు నీరు గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: వెన్ యూ పుట్ దట్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ యూ కెన్ సే దట్ వేర్ ఎవర్ యూ ఫైండ్ వాటర్ అండ్ విండ్ యూ హ్యావ్
1: నీరు గాలి ఆత్మ నుండియే ఆవిర్భవించినాయి.
0: వాటర్ అండ్ విండ్ have taken their birth from Atma.
1: Karukune bhagavantunu kodunu naramulu ani kodunu maroka peru.
0: That is why God has also been called naramulu.
1: Jeevitaniki aadharabhootamainatunti okka ee gaali neeru atyavasaramu.
0: This water and wind are essential for
1: ivie mana pranadhanamainatunti okka aatma swaroopamu.
0: This air and water are essential aspects of life.
1: Itti bhagavat tattvamunu సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: హీ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్గెస్ట్ మౌంటైన్.
1: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
0: ఇన్ ది ఫిజికల్ బాడీ హీఈస్ ఫౌండ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మయన్నే స్వరూపం అనేటువంటిది దేహమునందు మాత్రమే కాదు సర్వత్రా కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్, నాట్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ది ఫిజికల్ బాడీ.
1: అంతర్బహిష్య తర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫౌండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి ఒక దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: ద హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కేవలము తాత్కాలికమై భౌతికమై లౌకికమై ఉండినటువంటి వస్తువులను వ్యక్తులను విషయములు మాత్రమే ఆశిస్తూ ఉంటాది.
0: ది హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ద మొమెంటరీ థింగ్స్ అండ్ వరల్డ్లీ థింగ్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్.
1: కనుక ఏతావాత దీనికి ప్రవృత్తి లక్షణం ఉన్నది ఈ శిరస్సుకు అని చెప్పవచ్చింది.
0: The sum and substance of this is the head follows the path of action, pravritti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తిలు లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: బాహ్య సంబంధమైన, క్షణికమైన, ఈ యొక్క లౌకికమైన, ఈ దేహంతో అనుభవించేటువంటి ఆనందములే ప్రధానములని భావిస్తూ మానవుడు దీని నిమిత్తమై అనేక విధములుగా పాటుపడుతుంటాడు.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: అట్టి వారికి హృదయ తత్వం ఏమాత్రం కూడాను అర్థం కాదు, దానిని సరైనటువంటి రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హీ ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్.
1: ఎట్లనగా?
0: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరువు తాను ఎరుగున?
0: డస్ ది ట్రీ నో the sweetness of the juice of a fruit?
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున?
0: Does the creeper know the fragrance available in a flower?
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున?
0: Does the book know the greatness and the sacredness of the contents of the book?
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్తి పండితుండెట్లెరుగును?
0: A scholar who is given to the external joys, how can he understand the power?
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయంలోని యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహమనే వృక్షము ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించటం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bayam aneetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manamu undinappude manaki bayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam,
0: a small example.
1: రైళ్లందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టిక్కెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్లు పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హీ హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుండది?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తం ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా నిస్సందేహముగా నిర్మలంగా నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికీ మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీఈస్ చేస్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్ వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్.
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా
0: వాట్ ఎవర్ బి ది వెల్త్
1: ఎంతటి పండితుడైనప్పటికీ
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూకుచుండినప్పటికీ
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్
1: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనిథింగ్ వీ కెనాట్ ఎంజాయ్ ఎనిథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనము చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్ నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్ హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎంతకాలం మనము ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్ దెమ్ ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ అండర్గోయింగ్.
1: ఈ యోగం చేత మీ యొక్క బాధలు అనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ వీ డు నాట్ హ్యావ్ ఎనీ డిసీజ్.
1: మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
0: వీ డు నాట్ వాంట్ ఎనీ యోగా ఐదర్.
1: ఒక కృష్ణుణ్ణి పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ ది యోగా టు అటైన్ గాడ్ దాట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్.
1: ఏమిటి ఈ యోగము అని.
0: వాట్ ఈస్ దిస్ యోగా?
1: ఒక గోపిక చెప్పింది.
0: వన్ గోపిక డిస్క్రైబ్డ్
1: త్యాగభావంతో అనుభవించేటువంటి భోగమైనా కూడాను అది ఒక యోగమేను అన్నది.
0: షీ సెడ్ దట్ ఈవెన్ ఇండల్జెన్స్ ఎంజాయిడ్ ఆన్ ద బేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఇట్ ఈస్ ఆల్సో యోగా.
1: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
0: This sacrifice and indulgence can never go together, said Uddhava.
1: Tyagam unnatundi vaadu భోగం వైపును చూడండి.
0: ఏ పర్సన్ ఫిల్డ్ విత్ సాక్రిఫైస్ విల్ నెవర్ లుక్ ఫార్ ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఏ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్ లుక్ ఫార్
1: భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్
1: కాన్ఫ్లిక్ట్. యోగం ఎట్లవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
1: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
0: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్, దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హావ్ డన్ దెమ్.
1: ఆసక్తి ఎందు రాగము, ఆచరణ ఎందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: ఇఫ్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డిజైర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డూయర్షిప్ ఇన్ యువర్ యాక్షన్, దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ త్యాగ.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి,
0: ఇట్ ఈస్ రెయినింగ్,
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుతున్నాయి.
0: ది క్రాప్స్ ఆర్ రేస్డ్,
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: సన్ అండ్ మూన్ షైన్,
1: ఇవి ఎవరి కోసం?
0: ఫర్ హూమ్ ఆర్ దే?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద
1: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
0: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారం ఉంటుంది.
0: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హు హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడాను దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
1: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యు హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
0: ఈవెన్ దట్ మైండ్ డజంట్ ఎగ్జిస్ట్ విత్ అస్ నౌ.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: ఇట్ హాస్ ఆల్రెడీ గాన్ విత్ కృష్ణ టు మధుర.
1: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
0: వెన్ వీ డు నాట్ హ్యావ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్, వెన్ వీఆర్ ఎంజాయింగ్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ, వేర్ ఇస్ మైండ్ టు?
1: నీ వలే మాకు 10 మనస్సులే ఉంటుండినా మేము కూడాను ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను పాలించటము, ఈ విధంగా జరుపుకుని ఉండవచ్చును.
0: If we also had 10 minds like you have, would have used one mind to go listen to the message of Krishna, one mind to bother about the husbands, and one mind to bother about the difficulties and problems given by the mothers-in-law, and all such things. We don't have 10 minds.
1: Sakala Shastrala Granthala Saramella, Okka Vakyala Cheppudu Okka Sari.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: Sarvajeevulu Yendu Unna దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్
2: that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం ఒకటే.
2: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతనకు కూడాను మూల కారణం మనసే.
2: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
2: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
2: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
2: Family life is another worry.
1: చావు చింత.
2: Death itself is a worry.
1: బాల్యమంతయు చింత.
2: The full childhood is worry.
1: వార్ధక్యం ఒక చింత.
2: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
2: Living itself.
1: చెడుపు చింత.
2: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
2: All actions
1: are worry. కష్టములు ఒక చింత.
2: Difficulties worry.
1: సంతసం ఒక చింత.
2: And joy is a worry. And surprise and
1: ఈ వంటెండు చింతలనేటువంటి పగ్గములు కట్టినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడ లభిస్తుంది?
2: If we are bound by these 12 ropes of bondage and still want to have peace and joy, how can we?
1: సర్వేశ ప్రేమ కొరుడు ఇకనైన ప్రజలార కోర్కె మీరా.
2: Oh, citizens, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: సమస్త చింతలకు పరిహారం చేసేటువంటి చింత ఒక్కటే, అదే ప్రేమ.
2: ఇట్ ఈస్ ది లవ్ విచ్ కెన్ ఫ్రీ యూ ఫ్రమ్ ఆల్ దీస్ వరీస్ అండ్ దిస్.
1: ఈ ప్రేమ యందు ఎట్టి వ్యత్యాసం కూడాను మనకు కనిపించదు.
2: దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్సియేషన్ ఇన్ దిస్ లవ్.
1: సమస్తము భగవత్స్వరూపంగానే మనం నిరూపిస్తాం.
2: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
2: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kalukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
2: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
1: Oka deshamulo unnadu, oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one country and not in another country.
1: Oka kalamulo unnadu, maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
2: It is wrong to say that God dwells in one time and not at another time.
1: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: Kanuka desha kala vastula parichhedam leni vadu.
2: Therefore he is one who transcends the time, ది కంట్రీ అండ్ ది
1: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
2: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్, ఆల్ పర్వేజివ్ హీస్.
1: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
2: God who is all pervasive, how can you describe he is here and not there?
1: వ్యాపించి ఉంటున్నాడు.
2: He is found everywhere.
1: కనుక దీనికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
2: Therefore it is wrong to say that he
1: సర్వత్రా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
2: It is possible to clearly declare that God dwells everywhere.
1: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
2: With reference to time frame, it is not possible to say God
1: ఈ మధ్య అంతములు ఎందు కూడాను ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
2: When God dwells in the beginning and in the middle and in the end, how can
1: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
2: He is the one who is found in beginning and end and beyond that.
1: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
2: When he is described as to be found everywhere, how can you just say that he exists in one object?
1: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
2: That is why God has been described as సర్వాత్మక.
1: ఒక్కొక్క పదమునకు కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
2: There are significant meanings associated with every word that is
1: used. పదములు కాని దాని అర్థములు కాని మనం ఏమాత్రమో గుర్తించుకుంటకు ప్రయత్నించడం లేదు.
2: We are not caring to recognize the words and their meaning.
1: Sakala shastramulanni kudunu sarveshwarattanni samastatvanga prakatistu vachindi.
2: All the scriptures have declared God as found everywhere.
1: Devudanaga vyakti swaroopudu kaadu.
2: He cannot be identified with a particular individual.
1: Samastatmakudu.
2: He exists in collectivity, totality.
1: Sarvatra undinatundi oka aatmatattvam okkate.
2: The principle of atma found everywhere is the same.
1: Atti atmane lokanni uddharinche nimittamu dharmanni nilabette nimittamu okka akaraanni dharisthi vastuntadi.
2: This principle of atma, in order to establish dharma, righteousness. And in order to
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
2: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
2: They never had any sense of differentiations. This is a tree.
1: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
2: They felt that Krishna, the Lord, is found in every object.
1: కృష్ణుడు లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
2: There is nothing in the creation which does not have Krishna in it.
1: సృష్టి తృష్ణనే కృష్ణ తృష్ణ అన్నారు వాళ్ళు.
2: They said that the thirst for the creation is thirst for Krishna.
1: విశ్వమును విశ్వరూపంలో మీరు చూడకండి, విష్ణు రూపంలో చూడండి అన్నారు.
2: Do not see the world as world. See the world as the very manifestation of the Lord.
1: అంతి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనిపిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
2: If you can consider everything as the manifestation of the Lord, what great delight and joy.
1: కేవలం గోపికలంత మూర్ఖులని అజ్ఞానులని కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
2: Quite a few people criticize Gopikas as ignorant ones, the foolish ones, the ones who are not having intelligence.
1: Chala porapatu.
2: This is a very great mistake.
1: Vari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, premapuritamainavi.
2: Their hearts are pure, selfless and full of love.
1: Loka prema pucchukunedi kani ichchukunedi kaadu.
2: The worldly love believes in getting and not in giving.
1: Paramatma prema ichchukunedi kani pucchukunedi kaadu.
2: The love of the Lord believes in giving and not getting.
1: Ide laukika premaku paramatmika premaku undinatvanti vyathyasam.
2: This is the basic difference between the worldly love and divine love.
1: Karukuni itti prema chetane aa gopikalu divyatvanni pondagalugutu vacharu.
2: The gopikas were able to attain divinity only through this kind of love.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి యొక్క జీవితం సార్థకమవుతుంది.
2: ఓన్లీ వెన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ గోపికాస్ హిస్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
1: కృష్ణ ఆదము అనగా నాదము, కృష్ణ వాణి, కృష్ణుడు ప్రత్యేకం కాదు వారికి.
2: ఫర్ దెమ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ కృష్ణ, ద వర్డ్ ఆఫ్ కృష్ణ,
1: జీవో దేవ సనాతన. మన యొక్క దేహము ఒక దేవాలయము.
2: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
2: వెన్ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ టెంపుల్?
1: దైవ చింతన మన హృదయం నుంచి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
2: అవర్ బాడీ బికమ్స్ టెంపుల్ ఓన్లీ వెన్ యూ కాంటెంప్లేట్ ఆన్ గాడ్.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
2: ఇఫ్ యూ డోంట్ కాంటెంప్లేట్ ఆన్ గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ హౌస్.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
2: After a few days, even this house becomes a forest.
1: Kanuka, ye okka vishayam nandu kudanu ekkado manam devalayamku ponakkarledu. Bhagavat naamam mana yokka naaluku paina cherinchunnanta varaku kudanu mana yokka deham devalayame.
2: As long as we make the name of the Lord dance on our tongue, our physical body is also a temple of God.
1: భగవద్గీత మన ఎందు ఇంటి ఎందు ఉంటున్నాదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సార్థకం గావించుకోవాలి.
2: వీ షుడ్ రియలీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
2: ఎ టెంపుల్ వేర్ గాడ్ డ్వెల్స్. How sacred it should be, how nicely we should use.
1: Avidamuga pavitramu gavinchukunnatundi vare gopikalu.
2: Gopikas were those who sanctified their physical bodies.
1: Variki dhanakanaka vastuvahanadala pani ye maatram kodanu vyamoham ledu.
2: They never had any love for the world.
1: Variki sarvasthamu bhagavantude.
2: For them everything consisted of
1: tvameva mata cha pita tvameva tvameva bandhuscha sakastvameva tvameva vidya dravinam tvameva త్వమేవ సర్వం మమ దేవ దేవా అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
2: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: వ్యత్యాసమే లేదు.
2: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
1: కేవలం కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
2: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
2: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ the sweet music of the flute of Krishna.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
2: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్ దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్
1: గాడ్. కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
2: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
1: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
2: Even Meera knew that Krishna was found anywhere and
1: everywhere. Sarvaswarupudani kuda nu telusunu.
2: He is found in all forms.
1: Kani Giridhara Gopala antene aanuku chaala trupti.
2: But she got real delight only when she addressed him as Giridhara Gopala.
1: Sakubai kuda Krishna sarvavyapakudani telusu.
2: Sakubai also knew Krishna as
1: Sarvaswarupudani telusunu.
2: And she also knew that he dwells
1: Kani
2: in all forms.
1: Kani aanuku ranga panduranga antene aanuku trupti.
2: She would be happy only when she calls Ranga and Panduranga.
1: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
2: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
1: యశోదకుడును ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
2: బట్ ఫర్ యశోద దేర్ వాజ్ ఓన్లీ వన్ నేమ్.
1: బృందావని విహారి ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
2: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారి గోస్.
1: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
2: This name Gopala was very sweet for Yashoda. How is my Gopala? Is he okay?
1: అదే విధంగానే గోపికలకంతకును భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
2: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్ బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్ ఫ్లూట్ ఆఫ్ మ్యూజిక్ లో
1: ప్రవేశించారు.
2: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
2: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
2: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
1: అడుగుతున్నారు పొదలను.
2: దే వర్ ఆస్కింగ్ దెమ్.
1: నల్లని వాడు.
2: He is a black one.
1: పద్మనయనమ్ముల వాడు.
2: Lotus eyed one.
1: కృపారసంబుపై చల్లెడి వాడు.
2: He is the one who showers the
1: మౌళి రసిప్పిత పించము వాడు.
2: He is the one who was having
1: నవ్వు రాజుల్లెడి మోము వాడు.
2: Face full of smile, sweet smile.
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే.
2: He has stolen my heart.
1: ఓ మల్లియలారా.
2: ఓ క్రీపర్స్.
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
2: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా చెప్పండి చెప్పండి చెప్పండి.
2: Please let us know.
1: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచారణ శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
2: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
1: ఎక్కడ విచారణ శక్తి ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటాదో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్స్.
2: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubt.
1: Purna vishwasame variki.
2: They had full faith.
1: Ade purnamada purnamidam purnatpurnamudachyate. Ee purnatvamlo undinatundi variki ee asampurnamainatundi variki em artham avutundi?
2: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
1: Kadukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
2: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
2: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ? వాట్ ఈస్ హిస్ నేచర్?
1: ఇతను అందరితో ఉండినప్పటికీ
2: హీ వాస్ ఫౌండ్ విత్
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ
2: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్.
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
2: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్.
1: దేనికి తాను అంటనటువంటి వాడు.
2: He is not touched by anything.
1: Nitya truptudu.
2: He is always content. He doesn't have any desire whatsoever.
1: Nirgunudu.
2: He doesn't have any quality.
1: Nirahankari.
2: He does not have any ego at all.
1: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
2: He is the one who is real emperor.
1: Enni rajyamulu jayinchinappatikini okka rajyamulaina taanu palinchaledu.
2: He conquered a number of kingdoms. బట్
1: ఇతను రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
2: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
1: ఎట్టి వాంఛలు కూడా అతయంది లేదు.
2: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
1: అన్ని వాంఛలు కూడా అన్యుల నిమిత్తమే.
2: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
2: యాజ్ కృష్ణ ఈజ్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్ హీ బీ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
1: గుణములు యందు కూడాను భగవంతుడు ఉన్నాడు కాని భగవంతుని యందు గుణములు లేవు.
2: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణములు ఆవిర్భవిస్తున్నాయో,
2: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
1: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
2: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఆర్త్,
1: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
2: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
2: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్
1: దివ్యత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలం,
2: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
2: వు షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
1: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
2: వు షుడ్ లివ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్
1: ఆధార ఆధేయములు రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
2: వు షుడ్ టేక్ ద పాత్ విచ్ రికన్సైల్స్ దీస్ టూ థింగ్స్, వన్ ఇస్ ద బేసిస్, ది అదర్ ఇస్ ద మేనిఫెస్టెడ్ వరల్డ్.
1: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
2: వన్ ఈస్ ద ఉపాదాన కారణ, ది అదర్ ఈస్ నిమిత్త కారణ.
1: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
2: దిస్ నిమిత్త కారణ ఈజ్ ద వన్ విచ్ ఈస్ అసోసియేటెడ్
1: విత్ కారణము, దైవత్వానికి సంబంధించినటువంటి
2: ఉపాదాన కారణ ఈజ్ వన్ అసోసియేటెడ్ విత్. కనుక
1: ఈ జగత్ అంతా కూడాను నిమిత్త ఉపాదాన కారణము చేత కూడినటువంటిది.
2: దేర్ ఫోర్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ కాజెస్, వన్ ఈస్ గాడ్, ది అదర్ ఈస్ ద వరల్డ్.
1: ఈ టమ్లర్ చూడండి, వెండి టమ్లర్.
2: టేక్ దిస్ టమ్లర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. హియర్ ఇస్
1: కానీ వెండి అనేటువంటిది ఉపాదాన కారణం.
2: Silver may be described as the upadhana.
1: The tumbler ga chesinaatundi kamsali nimitta karanam.
2: The goldsmith who made this tumbler is the upadhana karanam.
1: Kevalamu ee yokka silver nu ee yokka vendi ni srushtinchinaatundi vaadu inkokadu kaadu, bhagavantude.
2: It is God who has created the silver itself.
1: Deenini tumbler ga srushtinchinaatundi vaadu maatram ee lokamlo untunnadu.
2: The silversmith is found in the world who has made సిల్వర్ ఇన్ టు ది టమ్లర్.
1: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
2: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఏ ప్లేట్.
1: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది, అది ఊరి అదే ఉపాదాన కారణం.
2: ది ఫార్మ్స్ టమ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్,
1: మార్పు చెందినటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
2: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్, బట్ ది వరల్డ్
1: చలించే జగత్తునందు,
2: ఇన్ ది చేంజింగ్ వరల్డ్
1: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుందని.
2: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
1: ఈ రెండింటితోనే కూడినటువంటిది ఈ లోకం.
2: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ ఎంటిటీస్.
1: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు.
2: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్,
1: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
2: When you sit in a car or a bus, it moves on the road.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదే.
2: The car is moving, but the road is steady.
1: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం.
2: If road itself moves, it leads to danger.
1: కనుక కదిలే కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
2: The moving cars will have to go on a steady,
1: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
2: దిస్ రోడ్ విచ్ ఈస్ స్టడీ,
1: ఇది ఉపాదాన కారణం.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఉపాదాన.
1: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
2: ది మూవింగ్ కార్స్ మే బి కాల్డ్
1: కదిలే ఈ జగత్తు కంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్, దిస్ డస్ నాట్ చేంజ్. దిస్
1: ఎవరు అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
2: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్, టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ ట్రూత్.
1: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ,
2: దిస్ చేంజింగ్ వరల్డ్ నో డౌట్,
1: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చలనము మనం ఏమి చేస్తుంది?
2: వెల్, యూ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
1: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పటికీ అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
2: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, సారోస్ యు మే గెట్, వీ విల్ నెవర్ బి షేక్.
1: చెప్పారు మరే, నీటి లోతును చూసి భయపడనక్కర్లేదు. ఈత నేర్చుకున్న వాడికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
2: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. A person who knows swimming need not be afraid of the depth of the water.
1: ఈతేమను నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
2: వై షుడ్ వి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్ ఇఫ్ వి నో?
1: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే
2: ఇఫ్ వి ఓన్లీ
1: ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదు.
2: We need not be afraid of the problems of the world if only we have love for God.
1: కనుకొని గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
2: Gopikas were such who had attained this love for God.
1: దైవత్వం సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
2: God is exists in the form of love everywhere.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటాది కానీ
2: you may get the impression that he is changing.
1: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
2: Those are not changes in God.
1: భక్తుల్లో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
2: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
1: గిల్టీ కాన్షియస్ అంటారు.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
2: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
1: ఎట్టి దోషములు కూడాను ఉండడానికి వీల్లేదు.
2: There cannot be any defect in God.
1: దోష రహితుడు.
2: God is absolutely
1: perfect. అందువల్లే నిర్దోషో నిర్మమో నాతః అన్నారు.
2: That is why he has been described as the one who is free from all fault.
1: అతనే పురుషుడు.
2: And he is
1: సదోషో చంచలో వధుః అదే ప్రకృతి.
2: This prakriti or nature may be compared to the one who is
1: ఇది దోషములతో కూడినటువంటిదే.
2: There are defects in it.
1: చంచలమైనటువంటిదే.
2: It is wavering.
1: కానీ దానిని దాని యందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
2: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of divine.
1: కేవలం కృష్ణ జన్మదినము రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
2: We should not consider the birthday of only Krishna or Rama as a festival day.
1: పర్వదినమును చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏ మాత్రమూ ఉండదు.
2: What is the fruits of celebrating such festivals?
1: ఎవరిని భగవంతుడని మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
2: We should make efforts to practice the words of those people whom we consider as God.
1: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
2: if we don't practice it,
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
2: It is no use worshipping with all sorts of devotion.
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
2: All such worship would become only good action.
1: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
2: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
1: అన్ని అవతారముల కంటే
2: ఆఫ్ ఆల్ ది టైప్స్
1: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
2: ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇస్ మోస్ట్ అట్రాక్టివ్.
1: అందువల్లే కృష్ణ అనేటువంటి పేరునికే ఉంటుండాలి దీని అంతరార్థం.
2: ది మీనింగ్ ఈజ్ ఇంబెడెడ్ ఇన్ ద వర్డ్ కృష్ణ ఇట్సెల్ఫ్.
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
2: One meaning is karshatiti krishna,
1: akarshinchetundi that krishnatvam.
2: The principle of krishna is highly attractive.
1: Krushititi krishna annaru.
2: Another version is krushititi krishna,
1: krushi anaga sedyam cheyatam, bhoomi paina pantanu pandinchatam.
2: Krushi refers to cultivation and raising crops.
1: Ikkada hudayam ane kshetram lopala durgunamulu anetunte mokkalanu teesivesi sadgunamulu sadaacharam anetunte pantanu pandistuntadata.
2: Krishna is one who raises the crops of good qualities and virtues in the field of heart, removing the weeds of bad qualities.
1: Karshatiti Krishnaha annaru.
2: That is why he has been described as Karshatiti Krishnaha.
1: Mari katta kadapatiki Kushtiti Krishnaha annaru. Anaga aanandamunu andinchetunti vaadu ani. Nenu chaala khushiga unnave ante kushi. Kushi anetundi krishnatvam nunchi vachinatundi.
2: The word kush means bliss. And this bliss is derived from Krishna Tattva, the principle of Krishna.
1: Krishna anaga hudayanni saagu chesi manaku divyamainatundi yokka aanandam aneetundi pantanu andinchetundi vaadu.
2: Krishna is one who gives the crop of bliss, cultivating the field of our heart and removing all the weaknesses.
1: Ee aakarshinchetundi hudayam kaliginatundi vaadu kanakane adariki Atmaramudu ani kudanu peru.
2: He has also been called Atmarama because he has a heart which can attract everyone.
1: ఆకర్షిస్తుండాది ఈ ఆత్మ.
2: ఆత్మా అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
2: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
2: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
0: We have to think of one more aspect.
1: Bhagavad Gita yandu dharma kshetre kurukshetre samaveta yutsavaha mamaka pandavascheva kimakurvata sanjaya ani oka shlokam pradham shlokam.
0: The first stanza in Bhagavad Gita is dharma kshetre kurukshetre.
1: Dharma kshetre kurukshetre. Dharma kshetram ante emiti?
0: What do you mean by dharma kshetra?
1: Ekkado oka pradeshamlo undileetundi kaadu adi.
0: It is not a field found somewhere. Our physical body is dharma kshetra in the very first
1: place. Puttina samayam lopala nisvarthamai nischalamai nirahankaramai etti korikalu lekunda pavitramainatunte hrudayanga untuntadi.
0: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
1: Nirgunudai untadu.
0: The first stanza in Bhagavad Gita is dharma kshetre kurukshetre.
1: Dharma kshetre kurukshetre. Dharma kshetram ante emiti?
0: What do you mean by dharma kshetra?
1: Ekkado

0: whatsoever does not have any selfishness at all.
1: నిర్గుణుడై ఉంటాడు.
0: He is free from all qualities in fact.
1: అట్టి మానవ జీవితమనే ధర్మక్షేత్రంగా పోల్చుకున్నారు.
0: Such human life can be compared to ధర్మక్షేత్రం.
1: ఇది పెరుగుతూ పెరుగుతూ ఆహారం మారిన కొలది, అభిరుచులు అభివృద్ధి అయిన కొలది, సహవాస దోషములు పాశములు అంటగట్టుకున్న కొలది, ఇవి మరింత కొన్ని బంధనలు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగ ద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: అభిమానం అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and minus,
1: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes Kurukshetra.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఒకదానికోటి ప్రారంభమవుతాయి.
0: When you get this feeling of duality, I and you, then there will be differences and problems.
1: నా పర అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
0: As long as you are free from mine and thine,
1: నా పర అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడే కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Once you develop the feeling of mine and thine, it becomes Kurukshetra.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వము అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమకురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్ర ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయ వాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వర్ల్డ్లీనెస్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హాస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ ది వర్ల్డ్లీనెస్.
1: పాండవా చేవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of
1: ఇంతే కాదు. దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారులు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రీషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
1: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
1: alanti tallitandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
0: In today's world the kaurava clan is growing because of this kind of approach towards their children.
1: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
0: just by
1: sanjayudu alaga sarveendriyamulu kulanu nigrahinchukunnatundi yokka mahagnani.
0: Just by the side of Dhritarashtra who is so ignorant is one
1: Kimakurvata Sanjaya. Sanjaya nivu naaku cheppamannadu.
0: Sanjaya who has conquered all the senses
1: anaga gnani kalukane nivu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
0: As you are the wise one you have got the authority to tell me
1: naaku kavalsinanta siri sampadalu untunnayi.
0: I have got all the
1: naaku kavalsinanta bhoga bhagyamulu untunnayi
0: all the worldly possessions.
1: Kaani ee bhoga bhagyamulu siri sampadalu aanandanni andinchatam ledu.
0: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
1: Okka indriya nigrahame aanandanni andistundi.
0: Joy you can get
1: okka daiva premane aanandanni andistundi.
0: Love of God alone can give you joy.
1: Deeniki Dhritarashtrude sarainatundi okka example.
0: For this Dhritarashtra is an outstanding example.
1: హంసతూలిక పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్ హ్యావ్
1: లవ్ ఫర్ ప్రీతి లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
1: దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్ నో
1: దైవ ప్రీతి పాప ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దెర్ ఈస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ life will be full of joy and peace.
1: కనుకనే ధర్మక్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: Therefore ధర్మ
1: మన దేహమే ధర్మక్షేత్రము.
0: Our body itself is ధర్మ
1: దోషరహితమైనటువంటి దేహమే ధర్మక్షేత్రము.
0: Body free from defects and evil tendencies ధర్మ
1: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
0: Body full of defects is కురుక్షేత్ర
1: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
0: In this physical

0: బాడీ ఆర్ ఫౌండ్ ద పాత్ ఆఫ్ యాక్షన్
1: ఈ రెండింటికి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ టూ.
1: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్,
1: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
0: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
1: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
0: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్ టుక్, దే కెప్ట్ కృష్ణ ఇన్ ఫ్రంట్ అండ్ అండర్
1: రాజసూయ యాగం చేయాలనుకుంటే కూడా కృష్ణుని ఆజ్ఞ కోసం కాచుకుని ఉన్నారు.
0: ఈవెన్ వైల్ కండక్టింగ్ రాజసూయ యాగ దే కెప్ట్ కృష్ణ బిసైడ్ దెమ్.
1: ఏ కార్యం గావించవలన ముందు కృష్ణుడు.
0: వాట్ ఎవర్ వర్క్ దే వాంటెడ్ టు డూ దే గేవ్ ఫస్ట్ ప్లేస్ టు కృష్ణ.
1: అందువలనే పాండవులకు విజయాన్ని సాధించుకోగలిగారు.
0: దట్ ఈస్ వై పాండవస్ వర్ విక్టోరియస్ ఆల్వేస్.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచూ అది ఏ మాకు ప్రధానము అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ వర్ దోస్ హు ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: దే గేవ్ అప్ కృష్ణ.
1: విశ్వమును విశ్వసించారు.
0: దే బిలీవ్డ్ వరల్డ్.
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము, కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్ల కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
0: కౌరవాస్ బిలీవ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
0: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
1: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
0: దిస్ ఇస్ వాట్ సంజయ్ టోల్డ్ ధృతరాష్ట్ర.
1: ధృతరాష్ట్ర, యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: హీ సెడ్ వేర్ దెర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దెర్ విల్ బి ఆల్వేస్ విక్టరీ.
1: భగవంతునికి తగినటువంటి విశ్వాసము రెండు ఉండాలి అక్కడ.
0: దెర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భగవంతు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
0: దెర్ మే బి గాడ్ ఇఫ్ దెర్ ఇస్ నో పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
0: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
1: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్.
1: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహంలో నా హస్తగతం అయిపోతాయన్నాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది నైన్ ప్లానెట్స్.
1: అదే ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ యు హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
0: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
1: కృష్ణ జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
0: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రమో అర్థం కాదు.
0: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
1: తానే ప్రేమమయుడు.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
1: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
0: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్
1: చాలా విలువైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్, చాలా
1: ప్రకాశవంతమైనటువంటిది,
0: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
1: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, we can achieve it only through the love of diamond.
1: Cut చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్
1: మీన్స్. మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్, ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
1: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
1: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్రెడ్.
1: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
0: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ బై
1: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
0: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
1: క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
0: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
1: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
0: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
1: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో ఏ ద్వేషమో ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్ హేట్రెడ్ జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికెన్ లాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
0: ఇఫ్ యు వాంట్ టు సీ ది షైనింగ్ మూన్ ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
1: ఏవి మనకు అక్కర్లేదు.
0: There is absolutely
1: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండర్లెస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
1: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: The social culture has gone into the drain. The satisfaction has disappeared in humanity. The moral and ethical values are totally smashed. What is to be said about this human life?
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కుటుంబం క్షేమంగా ఉండవలనన్నను, సంఘం పురోభివృద్ధి గాంచవలనన్నను, దేశం సస్యశ్యామలము కావాలనన్నను, మానవ జాతి యందు ఐకమత్యము సంఘీభావము రెండు అభివృద్ధి కావాలి.
0: For the family to be safe and secure, for the society to progress, and for the nation to enjoy the peace and prosperity, there needs unity among people.
1: Sanghe Sikti Kalav Yuge. E Kaliyugamanandu Anni Siktulu Kante Sangha Sikti Chala Balamainatundi.
0: In this age of Kali, the power that's latent in society is more powerful than any other form of power.
1: Sangham anaga emiti?
0: What is society?
1: అనేక మంది అనేక భావములతో అనేక మార్గములతో అనేక తలంపులతో ఉండినటువంటి వారు ఏక భావముతో ఏక తలంపుతో ఏక లక్ష్యముతో జీవింపజేసేటువంటిదే సంఘము.
0: సొసైటీ కంప్రైజెస్ ఇండివిజువల్స్ విత్ మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విత్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పర్సూట్స్ living in unison with one pointedness, with one feeling and one thought.
1: Vyakti sadhinchaleinatundi karyamunu samasti sulabhamga sadhinchagaladu.
0: What an individual cannot achieve, society can accomplish.
1: Bharat desha samskruti samasti bhavamune angikarinchindi kani vyakti bhavamunu ye matramu angikarinchaledu.
0: The culture of Bharat endorsed the community feeling and not the individual.
1: Mana jeevitamu సమస్త జీవితమే కాని వ్యక్తి జీవితము కాదు.
0: అవర్ లైఫ్ ఇస్ ద వన్ ఆఫ్ కమ్యూనిటీ కలెక్టివ్ అండ్ నాట్ ఇండివిజువల్.
1: కనుక నీ సమస్త జీవితాన్ని ఈనాడు సమృద్ధి పరిచినప్పుడే మానవత్వం అనేటువంటిది సుఖశాంతిని అందుకోగలదు.
0: వెన్ వన్స్ వీ డెవలప్ దిస్ కలెక్టివ్ ఫీలింగ్ ఆఫ్ సొసైటీ వీ కెన్ లీడ్ అవర్ లైఫ్ బెటర్.
1: అనైక్యం అనేటువంటిది అసంతృప్తి కలిగిస్తుంది, అనేక విధమైనటువంటి బాధలను చేకూరుస్తుంది.
0: మెనీ ఫేస్ దిస్ dissatisfaction and suffering.
1: Samprutti anetuvantidi manavatvanni ekatvam gavinchi divyattvam cheta pavitram chestundi.
0: It is only satisfaction that gives you the unity and attain divinity.
1: Kanukane sangha shakti anetuvantidi enta varninchinu kudanu idi veelu kaanatuvantidi.
0: Therefore we cannot fully measure the power in the society.
1: Kevalam oka gaddi pocha చిన్న చీమను కూడా నువ్వు బంధించలేదు.
0: ఎ గ్రాస్ బ్లేడ్ కెనాట్ బైండ్ ఈవెన్ ఎ స్మాల్ లిటిల్.
1: కానీ అలాంటి గడ్డి పోచలు అనేకంగా చేరి ఒక త్రాడుగా పేడినప్పుడు మదించిన గజాన్ని కూడా నువ్వు బంధించగలదు.
0: గ్రాస్ బ్లేడ్స్ ఓవెన్ టుగెదర్ కెన్ ఈవెన్ బైండ్ ఎ మైటీ ఎలిఫెంట్.
1: కనుకనే మానవత్వంలో ఈనాడు ఐకమత్యము సంఘీభావము అత్యవసరం.
0: దేర్ఫోర్ దిస్ కైండ్ ఆఫ్ టుగెదర్నెస్ unity are essential in society.
1: Kani duradrishtavashattu prachina kalam nundi bharatadesham nundu ee aikamatyam cheenichatam chetanu sanghi bhavam kudanu rahitamayipo chetanu bharatadeshamu aneka vidhamulaitunti yokka badhanu anubhavinchavalsi vachindi.
0: Unfortunately the sense of togetherness and unity vanished, declined gradually in Bharat.
1: Bharatadeshamulo shaktivantulu lekapoledu, శ్రీమంతులు లేకపోలేదు, బలవంతులు లేకపోలేదు.
0: There's no dearth of strong people, physically strong.
1: మేధావంతులు లేకపోలేదు.
0: There are intellectuals.
1: కానీ ఇంతమంది ఉండినప్పటికీ వీరికి ఒకరికి ఒకరి మధ్య కేవలం ఐకమత్యము సంఘీభావము లేకపోవటం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది.
0: Though we have people of various faculties, there's no sense of togetherness and unity.
1: కనుక భావి భారతోద్ధారకులైనటువంటి మీరు ఈ ఐకమత్యమును సంఘీభావమును అభివృద్ధి గావించడానికి తగిన చర్య తీసుకోవాలి.
0: Therefore you are going to be future citizens of this country and must cultivate
1: రాజకీయ నైతికత గురించి కేవలము ఇది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రెండింటినీ పురస్కరించుకుని భారతదేశమును అనేక విధముగా దీన్ని విచ్ఛిన్నం చేస్తూ వచ్చాయి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ డివైడ్ దిస్ కంట్రీ, ఫ్రాగ్మెంటెడ్ దిస్ కంట్రీ.
1: కనుక మనం దీనిని డివైడ్ చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ డివైడ్ దిస్ కంట్రీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటిదే మహాబలం.
0: స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ.
1: దీన్ని ఆచరించడమే మహాశక్తివంతమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ విల్ మేక్ అస్ పవర్ఫుల్.
1: కేవలము వైజ్ఞానిక భాగ్యము అనేక విధమైన అభివృద్ధి గాంచినది భారతదేశం.
0: భారత్ హెస్ ప్రోగ్రెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞాన శాస్త్రంలో ఎంత అభివృద్ధి గాంచినప్పటికీ దీనికి వివేకం అనేటువంటిది కూడా నువ్వు చేరినప్పుడే ఈ విజ్ఞానం కొంత శోభించగలదు.
0: When there is this sense of discrimination, the knowledge of science will be of some use.
1: వివేకమునకు విజ్ఞానం కూడాను అత్యవసరము. విజ్ఞానమునకు కొంతవరకును ఆచరణ కూడాను అత్యవసరము.
0: Therefore, the science needs discrimination, which also necessarily requires
1: knowledge. Practice. Without action is useless.
0: Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: So knowledge without action is foolishness.
1: కనుక ఈనాడు నాలెడ్జ్ ఉన్నది కానీ యాక్షన్ లేదు.
0: టుడే వి హావ్ నాలెడ్జ్ బట్ నాట్ యాక్షన్.
1: యాక్షన్ ఉన్నది కానీ నాలెడ్జ్ లేదు.
0: దేర్ ఇస్ యాక్షన్ విదౌట్ నాలెడ్జ్.
1: అదే విధంగానే వైజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండినప్పుడే ఇది రాణించగలదు.
0: లైక్ వైజ్ అలాంగ్ విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యు హావ్ డిస్క్రిమినేషన్ ఇట్ విల్ షైన్.
1: ఏ చిన్న విషయం నందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికం నందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క విచ్ఛిన్నములు అనేక విధమైనటువంటి విభాగం చేస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ఫీల్డ్స్ ది మొరాలిటీ ది ఎథిక్స్ the science and technology we find this kind of division segmentation.
1: Antiye kaaka vikaramainatundi arthamulu kudanu deeni prabodhisthu vastundi.
0: And we also give distorted perverted versions.
1: Lokamulo swartharahitamainatundi edi ani manu chakkaga vicharinchinappudu daivame swartharahitamainatundi vaadu.
0: If we question this way, who is selfless? Answer is God is only.
1: ఏ తల్లి తండ్రి భార్య భర్తలు బిడ్డలు తల్లుకూడలు కూడాను అంతో ఇంతో కొంతవరకును స్వార్థం ఉండవచ్చును.
0: The father, mother, wife, children, they have.
1: కాని దైవమునందు ఎట్టి స్వార్థం కూడాను ఉండదు.
0: But there is no trace of selfishness in God.
1: అయితే దైవ కార్యములు కొంతవరకు ఆలోచించినప్పుడు ఇది స్వార్థం ఉండినట్టుగా గోచరిస్తుంది.
0: But it appears as though there is little selfishness.
1: ప్రహ్లాదుని రక్షించాడు.
0: He protected Prahlada.
1: హిరణ్యకశిపుని హింసించాడు.
0: And he has killed Hiranyakashipu.
1: విభీషణుని రక్షించాడు.
0: He protected.
1: రావణాసుని హింసించాడు.
0: And he killed Ravana.
1: కంసుని శిక్షించాడు.
0: He punished Kamsa.
1: కనుక ఈ విధంగా ఒక్కోదాని పట్టి చూసినప్పుడు ఈ శిక్ష రక్షణ రెండు కూడాను స్వార్థంతో కూడినటువంటివి కదా అని భావించవచ్చు.
0: We may consider basing on these dual principles of punishment protection. Well, at least they
1: దుష్టుని శిక్షించడం కానీ శిష్టుని రక్షించడం కానీ దైవం కాదు.
0: Is not the God who protects the pious, is not God who punishes the
1: wicked. ఇది మానవులు యందు ఉండినటువంటి యొక్క అపార్థములు.
0: It is a misunderstanding among men.
1: మంచి చెడ్డ రెండు కూడాను తన యొక్క గుణముల యొక్క స్వభావమే.
0: Good and bad are our own qualities.
1: తన మంచియే తన రక్షించుస్తుంది.
0: Your own good will protect you.
1: తన చెడ్డనే తను శిక్షించింది.
0: Your own bad punishes you.
1: దేవుడనగా వేరు దేశమందురు లేడు, దేవుడనగా తనదు దేహమంది.
0: God is not in a foreign land, he is in your body.
1: పాపమనగా వేరు పరదేశములు లేదు, తాను చేయు పనులు తగియుండు.
0: Sin is not in a foreign country, it is attached to your action.
1: కనుక ఈ శిక్షణ రక్షణ కూడాను దైవం వల్ల జరిగినటువంటివి కావు.
0: Therefore, punishment or protection are
1: దైవం రెండింటికి సాక్షిభూతుడే కానీ దీనికి ఒక కారకుడు కాదు.
0: God is only the witness but not the cause.
1: కనుకని ఈ రకమైనటువంటి ఒక సత్య ప్రబోధలు జగత్తులో సలపలేకపోవటం చేతనే సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటం చాలా కష్టమవుతుందని.
0: As this true teaching is not given, the ordinary people are misguided.
1: ఒకానొక సమయం లోపల షిరిడి యందు,
0: at one time in Shirdi,
1: ద్వారకామాయ యొక్క ఆశ్రమకు ముందు మెట్ల పైన కూర్చొని బాబా కాపర్ నాణ్యములను చూస్తూ కూర్చున్నాడు.
0: Before this Dwarakamai mantap is erected, Baba was watching the copper coins.
1: ఎంత మంది భక్తులు వేచి ఉన్నారు.
0: Many devotees were waiting.
1: కానీ ఎవరిని గమనించలేదు.
0: But no, he didn't observe anybody.
1: ఈ చేతికి ఈ చేతికి ఈ చేతికి ఈ కాయిన్స్ అంతా ఈ విధంగా మార్చుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాడు.
0: He is shifting the coins from one hand to another and watching.
1: కానీ ఎంతసేపు చూసినప్పటికీ తాను కన్నెత్తి ఎవరిని చూడలేదు.
0: Though they waited for long, he
1: ఎవరితో మాట్లాడలేదు.
0: No one talked.
1: ఇంత లోపల ధామా వచ్చాడు. ధామా
0: ఇన్ ద మీన్ టైమ్ ధామా
1: అనగా నిరంతరము బాబాతో కూడి ఉండేటువంటి ఒక వ్యక్తి.
0: ద వన్ హూ ఇస్ ఆల్వేస్
1: అతని పేరు ధామా.
0: హిస్ నేమ్ ఇస్ ధామా.
1: ధామా వచ్చి, బాబా ఏమిటి ఇంతమంది కాచుకొని ఉంటున్నారు, మీరేదో ఆడుకుంటున్నారే, ఇది ఏమిటి దీని రహస్యము, ఎందుకోసం ఈ కాయస్సంతా ఈ విధంగా చూస్తున్నారు అని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించాడు.
0: Dama came and questioned, Baba, many are waiting for you. What is it that you are playing, shifting the coins from one hand to another? Are you examining them?
1: అప్పుడు చూచాడు.
0: Then he looked at
1: him. చూడు, ఒక్క కాయిన్ కూడా నువ్వు సరిగా లేదు.
0: My son, not even one coin is genuine.
1: ఒకవైపున అక్షరాలు పోయినాయి.
0: On one side there are no letters.
1: మరొకవైపున రూపం పోయింది.
0: Another form there is no.
1: కొన్ని ముక్కలు అయిపోయినాయి.
0: Some have lost.
1: కొన్ని సొట్టబడిపోయింది.
0: Disfigured.
1: కొన్ని క్రాకులు వచ్చినాయి.
0: Cracked.
1: కనుక దీన్ని నేను చూస్తూ ఉంటున్నాను, ఏది పనికి వస్తుంది అని.
0: I am watching these coins to find out which is genuine and useful.
1: పనికిరాని ఉంటే పారవేయండి, ఎందుకు దీన్ని చూడటం అన్నాడు ఈ దామ.
0: దామ సెడ్, త్రో అవే విచ్ ఇస్ యూస్లెస్, దెన్ వై డు యు వాంట్ సో
1: మచ్. సరే బేటా, చక్కగా అర్థం చేసుకో.
0: హి సెడ్, మై డియర్ సన్, అండర్స్టాండ్ క్లియర్లీ.
1: వస్తున్నారు ఇంతమంది భక్తులు.
0: సో మెనీ డివోటీస్ కమ్ హియర్.
1: ఇందులో ప్రతి ఒక్కరి ఎందుకును ఈ కాయిన్ మాదిరి సొట్టబోయినటువంటివి, ఏదో ఒక చెల్లనటువంటివి ఇలా కనిపిస్తున్నారే, కానీ ఒక్కరైనా నాకు అవసరమైన వారు కనిపించడం లేదు అన్నాడు.
0: So many devotees come here, they are like the coins on hand. Some are disfigured, some have lost the letters, some have lost everything, they are not genuine, some are useless. Kontha
1: mandi sambandhamainattu vanchalu korukovadaniki vastunnaru.
0: Some come here for worldly desires.
1: Kontha mandi pass kavalani vastunnaru.
0: Some come here to secure pass.
1: Kontha mandi pass kavalani vastunnaru.
0: Students come here to pass.
1: Kontha mandi marriage kavalani vastunnaru.
0: Some come here to get married.
1: Kontha mandi udyogam kavalani vastunnaru.
0: Some come here for job.
1: Kontha mandi promotion kavalani vastunnaru.
0: Some come for promotion.
1: Andaru ee vidhangane okokaru okka korikato vastunnaru kani ఆత్మజ్ఞానం కావాలనేటువంటి కోరేటువంటి వాడు ఒక్కడైనా ఇందులో నాకు కనిపించలేదు.
0: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కమ్ హియర్ టు హ్యావ్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్, బట్ దే డోంట్ కమ్ హియర్ సీకింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్.
1: వీరందరూ ఈ కాయిన్స్ మాదిరి ఉంటున్నారు, ఇందులో ఎవరు నాకు పనికి వస్తారా అని నేను చూస్తున్నాను అన్నాడు.
0: యు ఆర్ ఆల్ లైక్ దీస్ కాయిన్స్, ఐఎమ్ జస్ట్ ఎగ్జామినింగ్ విచ్ వన్ ఆఫ్ యూ ఆర్ యూస్ఫుల్.
1: ఇందులో ఒక్కరైనా చెప్పిన మాట వినేటువంటి వారు కాదు.
0: నాట్ ఈవెన్ వన్ వుడ్ ఒబే మీ.
1: మాకు స్వామి కావాలంటారు.
0: You say we want Swami.
1: Swami ఆజ్ఞను ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: To what extent you follow Swami's command?
1: పాటించలేనటువంటి సమయంలో ఇంకా భక్తి అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: When you don't follow him, how can you call yourself a devotee?
1: తచ్చమే దామాని పిలిచాడు. దామా, చూడు ఆ మామిడి మొక్క.
0: Then immediately he said, pointing the mango tree, he said, Dama, watch that.
1: బాగా పూలంతా కూడాను కాకులు కనిపించకుండా పూలు విచ్చింది.
0: And that mango tree was full of flowers that you can't see when the leaves
1: are
0: there.
1: ఎన్ని పువ్వులు ఉంటున్నాయి ఈ వృక్షంలో.
0: See how many flowers are there in the tree.
1: కట్టగలపడికి ఎన్ని కాయలు కాస్తున్నాయి.
0: How many fruits you get ultimately.
1: ఇంకా కట్టగలపడికి ఎన్ని ఫలములు అయిపోతున్నాయి.
0: How many become ripe fruits.
1: కావటం లేదు.
0: No.
1: మంచుకు కొన్ని పువ్వులంతా రాలిపోతున్నాయి.
0: సమ్ ఫ్లవర్స్ డ్రాప్ డౌన్.
1: గాలికి మరికొన్ని పువ్వులు రాలిపోతున్నాయి.
0: ఫర్ ద విండ్
1: కొన్ని పిందెలుగా మలుస్తున్నాయి.
0: సమ్ గోయింగ్ టు టెండర్.
1: ఈ పిందెలన్నీ కూడా రాలిపోతున్నాయి.
0: సమ్ డ్రాప్ ఫాల్ ఆఫ్.
1: కొన్ని కాయలుగా తయారవుతున్నాయి.
0: సమ్ గ్రోయింగ్ టు ఫ్రూట్.
1: ఈ కాయలు కూడా పచ్చలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ దట్ ఈటన్ అవే బై బర్డ్స్.
1: కొన్ని ముడతలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ సమ్ డాగ్స్ ఆల్సో ఈట్ దెం.
1: పండేటి విన్ను.
0: అల్టిమేట్లీ వి డోంట్
1: గెట్. నిజంగా ఈ పువ్వులన్నీ కాయలైపోతే ఇన్ని కాయలను ఆ వృక్షం మోయగలదా?
0: In fact, if all the flowers are to grow into fruits, can that bear the weight of that fruit?
1: అదే విధంగానే ఒకానొక సమయంలో వేమన కూడాను ప్రశ్నించుకున్నాడు.
0: వేమన ఆల్సో సెడ్ అట్ వన్ టైం సేమ్ క్వశ్చన్.
1: అయ్యా, రాళ్లంతా దేవుళ్ళైతే రాజులంతా మింగరా అన్నాడు.
0: If all the stones are the presiding deities, don't you swallow them?
1: అదే విధంగానే వచ్చిన వారందరూ భక్తులేగినైపోతే ప్రశాంతి నీళ్ళు స్థలమే ఉంటుండదు ఇంకా.
0: If all those that visit Prashantalam are devotees, there will be no space in
1: Prashantalam.
0: All that come here are not devotees.
1: Sai matanu nachina vare bhaktulu. Mataku nachina vare.
0: Those that follow his command, those that release his message.
1: Kanukane shirini nunchi kuda na vidhanga vetuktu vetuktu vastunde.
0: Therefore, there is a constant search for devotees.
1: Vetukuchunnanu nedu vetukuchune unnanu.
0: I am in search, I have been searching.
1: ఎవరిని? నిజమైన మానవుడు.
0: ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ మ్యాన్.
1: మానవుడు అంటే ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కేవలం కాళ్ళు చేతులు స్వరూపం ధరించినటువంటి వాడా?
0: ఇస్ ఓన్లీ విత్ ద వెస్చర్ ఆఫ్ ది లింబ్స్ అండ్
1: ఆర్గన్స్. మూలగ కాయను చూచి మామిడి అని భ్రమించవద్దు.
0: యు కెనాట్ బి క్యారీడ్ అవే వాచింగ్ అనదర్ ఫారెస్ట్ ట్రీ యాజ్ ఎ మ్యాంగో.
1: కనికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
0: అండ్ యూ కెనాట్ మిస్టేక్ ఎ స్టోన్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్యాండీ.
1: వెర్రి చెరకు చూచి చెరకని నీవు నమలవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే బై ఫారెస్ట్
1: రూపు చూచి మోసపోకు.
0: డోంట్ బి క్యారీడ్ అవే ద ఫార్మ్.
1: రూపు చూచి మోసపోకు.
0: నెవర్ గెట్ డిసీవ్డ్.
1: గుణమే నిజ మానవ స్వరూపము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద క్వాలిటీ క్యారెక్టర్ ఇస్ హ్యూమన్ ఫార్మ్.
1: కనుకనే ఇట్టి గుణమును మాత్రమే మనం చూసినప్పుడు మానవత్వం అనేటువంటిది ఎక్కడా మనకు కనిపించనే కనిపించదు.
0: When we go by this character, you don't find any true man.
1: కనుక మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత ఆదర్శవంతమైనటువంటిదో చక్కగా మీరు గుర్తించాలి.
0: You have to understand how sacred, how pure, how ideal is human life.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: The human life is very rare among all the creatures.
1: మీరందరూ చదువుతున్నారు,
0: you study,
1: గొప్ప గొప్ప ఉద్యోగాలను ఆశిస్తున్నారు,
0: you want good positions,
1: ఇంకా విదేశాలకు వెళ్ళదలుచుకున్నారు,
0: you want to go abroad,
1: కావలసినంత ధనమును సంపాదిస్తున్నారు,
0: you also earn money,
1: ధనమూలమిదం జగత్తు అని భావిస్తున్నారు,
0: you think that money is everything.
1: కానీ పూర్వమంతా కూడా ధర్మ మూలం విధం జగత్ అని విశ్వసించారు.
0: బట్ ఇన్ ద ఎర్లియర్ డేస్ దే కన్సిడర్ ద ధర్మ ఇస్ ఎవ్రీథింగ్.
1: ప్రాచీన కాలంలో ధర్మ మూలం విధం జగత్తు.
0: ఇన్ ఎర్లియర్ డేస్ ఇట్ ఈస్ ఓన్లీ ధర్మ.
1: ఈ ఆధునిక యుగంలో ధన మూలం విధం జగత్తు.
0: ఇన్ ద మోడర్న్ ఏజ్ మనీ ఇస్ ఎవ్రీథింగ్.
1: కానీ సాయి ధర్మమును కాని ధనమును కాని జగత్ అని భావించటం లేదు.
0: బట్ భగవాన్ విల్ నాట్ కన్సిడర్ ఐదర్ ధర్మ ఆర్ ధన.
1: పరిస్థితిలో దయ మూలం విధం జగత్తు. దయ కావాలి.
0: భగవాన్ కన్సిడర్ దయా, ద కంపాషన్.
1: ధనము కాదు,
0: ఇస్ నాట్ మనీ.
1: ధర్మము కాదు,
0: ఇస్ నాట్ ధర్మ.
1: ఏదో కొంత కాసులు ధర్మం చేయవచ్చును.
0: యూ కెన్ గివ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ చారిటీ.
1: కాదు మన జీవితం యొక్క లక్ష్యము.
0: ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: దయం అనే యొక్క లక్ష్యము.
0: కంపాషన్ దయా.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫుల్.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ హ్యాస్ ఎ హార్ట్.
1: ప్లస్ దయా ఇస్ హృదయ.
0: హృత్ ప్లస్ దయా ఇస్
1: హృదయ. దయతో నింపినటువంటి హృదయమే నిజమైన మానవ హృదయము.
0: దేర్ఫోర్ ఇన్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: లేకపోతే కుక్కలకు నక్కలకు కోతులకు కూడా ఉంటుండాలి హృదయము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఇస్ దేర్ టు ఫాక్సెస్ అండ్ డాగ్స్ యాజ్ వెల్.
1: కనుకనే దయతో కూడిన హృదయమే నిజమైన మానవత్వము.
0: Therefore, the heart full of compassion is true human quality.
1: Kanuka prati manavuniki daya aneetvantidi oka hrudayamlo nimpukoni undali.
0: Therefore, one has to fill one's own heart with
1: compassion. Ee dayanu taanu maatrame anubhavinchadam gaakunda sarvulaku deeni panchi pettali.
0: He should not only experience and joy, he should share with his fellow men.
1: Kanukane daya premanu rendi leneetundi manavattamu idi manavattame kaadu.
0: Therefore, you cannot call a true human life
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున.
0: Do you think that all other birds can speak like a parrot?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
0: Do you think that all insects that crawl on the flowers are butterflies?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుంటాయా?
0: If the pig is very hefty, it cannot be an elephant.
1: కాదు కాదు.
0: No.
1: ఎందుకనగా మానవత్వం అనేటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం.
0: The human life is very rare among the living creatures.
1: ఈ దుర్లభమైనటువంటి మానవత్వం ఎక్కడ మనం నిరూపించాలి?
0: Where should you demonstrate this rare life of a
1: human being? శరీర మాధ్యము కలు ధర్మ సాధకం. ధర్మాన్ని మనం అనుసరించాలి.
0: We should follow the righteous path.
1: ఈ ధర్మం కూడా దయతో కూడినటువంటి ధర్మాన్ని అనుసరించాలి.
0: Along treading along the righteous path, we should have compassion too.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను స్వార్థపరుడు కాదు.
0: God is never selfish.
1: నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము.
0: Selfless, selfless.
1: స్వార్థపరులకు నిస్వార్థంగా ఎట్ల కనిపిస్తాడు?
0: How do you expect selfish people to know the selfless?
1: తన యొక్క భావమును తాను ఎదుటిగా ప్రతిబింబించుకో చేసుకోగలడు.
0: He can only see the reflection of his own feelings.
1: తద్భవతి.
0: As is your feeling, so is your vision and experience.
1: కనుక ఎవరెవరి భావములకు తగినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు.
0: You imagine basing on your own thought.
1: కనుక ఉపనిషత్తులు ముండే ముండే మతిర్భిన్న. ఒక్కొక్క తల వేరువేరుగా ఉంటాం చేత ఒక్కొక్క తలంపులు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: As our heads vary, our thoughts are also different.
1: కనుక మనము తనువును దండించినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ పనిష్ ద బాడీ.
1: మనసును దండించాలి.
0: యూ షుడ్ పనిష్ ద మైండ్.
1: పుట్ట పైన మర్దించిన పాము మరణ ముందున.
0: విల్ ఎవర్ ద స్నేక్ డై ఇఫ్ యూ జస్ట్ రబ్ తనువును
1: దండించిన విషయభోగములు అనుగుణ.
0: ఇఫ్ యూ పనిష్ ద బాడీ, కెన్ యూ కిల్ ది సెన్సిటివ్ ప్లెజర్?
1: వీటినంత ఆత్మజ్ఞాని తానగున.
0: ఇఫ్ యూ జస్ట్ గివ్ అప్ ది డ్రింక్ అండ్ ఫుడ్, కెన్ యూ ఎవర్ బి తెలియకున్న తత్వజ్ఞానం?
1: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదుగు.
0: ఇఫ్ యూ డు నాట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ నో స్పిరిచువాలిటీ?
1: మొట్టమొదట తానెవరో తెలుసుకోవాలి.
0: ఫస్ట్ నో థై సెల్ఫ్.
1: అది మానవత్వంలో ఉండేటువంటి మొట్టమొదటి యొక్క లక్ష్యం.
0: దట్ ఇస్ ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: నేను ఎవడు?
0: హూ యామ్ ఐ?
1: నేను దేహమా?
0: Am I the body?
1: లేక మనసా?
0: Am I the mind?
1: లేక బుద్ధి?
0: Or intellect?
1: లేక అంతఃకరణ?
0: Or innocence?
1: కాదు కాదు.
0: No.
1: ఇది నా దేహం.
0: This is my body.
1: నేను వేరే.
0: I'm different.
1: కనుక దేహం నేను కాదు.
0: సో ఐఎమ్ నాట్ ద బాడీ.
1: దేహం ఒక ఉపాధి.
0: దిస్ ఓన్లీ దిస్ చైన్.
1: ఇది మనకు ధరించినటువంటి ఒక వస్త్రము.
0: దిస్ ఓన్లీ ది బెస్ట్ క్లాత్ దట్ హస్ బీన్ పుట్ ఆన్.
1: కనుక నీ ఉపాధి తానని చెప్పడానికి వీలు కాదు.
0: సో యూ కెనాట్ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాస్ ది బెస్ట్ చైన్.
1: మనం చేసిన దానికి అన్నిటికీ నీ దేహమునికే దండిస్తున్నాం మనము.
0: ఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ వీ పనిష్ ద బాడీ.
1: కానీ బాడీలో ఏ దోషము లేదు.
0: నో, దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద బాడీ.
1: కానీ అన్ని దోషములు మనసునికే ఉంటున్నాయి.
0: ఆల్ మిస్టేక్స్ ఆర్ ఇన్ ద మైండ్.
1: ఒకడు ఏదో ఒక చేయరాని పని చేశాడు.
0: వన్ కమిటెడ్ ఎ మిస్టేక్.
1: కానీ ఇది తప్పని తెలుసుకుని ప్రభుత్వము ఆ దేహానికి ఉరిశిక్ష ఇచ్చింది.
0: And the government has punished him that he should be hanged.
1: కానీ తప్పు చేసింది దేహమా మనసా?
0: The crime is committed by the body or the mind?
1: Body చేయలేదు.
0: Body has not committed.
1: మనసు యొక్క ప్రోద్బలం చేత బాడీ చేసింది.
0: Because the prompting of the mind, the body has committed the crime.
1: కాబట్టి మనసు దేహాన్ని చేయించింది.
0: So it's the mind that made the body.
1: చేయించింది చెడ్డదా? చేసింది చెడ్డదా?
0: What is it that's bad here, body or the mind?
1: చేయించినది చెడ్డది.
0: It is the mind that prompted this action.
1: కాబట్టి మనసుని నీవు శిక్షించడం లేదు, దేహాన్ని శిక్షిస్తున్నావు.
0: You are not punishing the mind, you are punishing the body.
1: ఇది మన శాస్త్రం యొక్క న్యాయమా?
0: Is it, are you justified?
1: కాదు కాదు.
0: No.
1: కనుక నీ చేసినటువంటిది ఓడి జడమైన దేహం.
0: Therefore what that has got action.
1: చేయించినది మనసు.
0: Is the mind that prompted this action. కనుక
1: మనుష్యానాం కారణం బంధం వచ్చేహు. ఈ రెండింటికి నీ మనసే మూల కారణం.
0: So mind is the cause for liberation and attachment.
1: కనుకనే మనస్సును మనం సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్
1: ఏది చేసినప్పటికీ మనిషి యొక్క దోషమే కానీ మనిషి యొక్క దోషం కాదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ద మిస్టేక్ లైస్ విత్ ద మైండ్ నాట్
1: విత్ ద బాడీ. బోధించవలసింది కూడా నువ్వు మనిషికి కాదు, బోధించవలసింది మనసుకు బోధించు.
0: సో యూ షుడ్ నాట్ టీచ్ ది హ్యూమన్ యాజ్ సచ్, యూ షుడ్ టీచ్ యువర్ మైండ్.
1: కనుక ప్రతి బోధన కూడాను మనసుకు సంబంధించిందిగా ఉండాలి.
0: సో ఎవ్రీ టీచింగ్ షుడ్ బి గివెన్ టు ది మైండ్.
1: కనుకనే షిరిడి ఎందు కూడాను అనేక పర్యాయములు అనేక విధమైనటువంటి యొక్క మార్గంలో అనేక ఉపమానముల చేత జ్ఞానోపదేశం జరుపుతూ వచ్చినటువంటి.
0: సో దేర్ ఇన్ షిరిడి ఆల్సో దేర్ సో మచ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ విజ్డమ్.
1: దైవము సర్వత్రా ఉండేటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వభూతములు ఎందు ఉండేటువంటి వాడు.
0: ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఈశావాస్యం ఇదం సర్వం.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: లక్ష్మీబాయి డాంగే.
0: లక్ష్మీబాయి
1: చాలా శ్రీమంతురాలు.
0: షీ ఇస్ ఎ రిచ్ లేడీ.
1: కానీ అంత శ్రీమంతురాలు అయినప్పటికీ షిరిడిలో ప్రవేశించి ఆశ్రమంతా శుద్ధం చేయటము, వచ్చిన వారికి సేవలు చేయటము, ఈ విధమైనటువంటి మార్గంలో సేవా వృత్తి లోపల ప్రవేశించింది.
0: దో షీ ఈస్ వెరీ రిచ్ బట్ షీ వాస్ క్లీనింగ్ ది హోల్ క్యాంపస్ అండ్ సర్వింగ్ ఆల్ ది డివోటీస్ దట్ విజిటెడ్ దట్.
1: ఒకనాడు అవకాశం చిక్కింది కనుక బాబా పాదాలపైన పడి నమస్కారం చేసింది.
0: యాజ్ షీ కుడ్ గెట్ ఎ ఛాన్స్ షీ కుడ్ ఫాల్ అట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
1: లక్ష్మీబాయి హమ్కు భూఖ్ హై, ఆకలిగా ఉంటుందని అన్నాడు.
0: బాబా సేడ్ లక్ష్మీబాయి ఐ యామ్ హంగ్రీ.
1: భగవంతుడు నోటారా చెప్పుకుంటుంటే, నోటారా అనుకుంటుంటే నేను విని ఎట్ట ఉండేది, కొంతసేపు తాళండి అని పరిగెత్తిపోయింది ఇంటికి పాప.
0: లక్ష్మీబాయి థాట్ వాట్ ఇస్ ఇట్ బాబా హింసలో డైరెక్ట్లీ సెడ్ ఈస్ హంగ్రీ, హౌ కెన్ ఐ బేర్ ఇట్.
1: అడుగని కూటంత నైవేద్యం పెడుతున్నాము, అడిగినటువంటి పరమాత్మకి ఇవ్వలేకపోతున్నానా అని చాలా బాధపడి ఇంటికి వెళ్ళింది. బిరిబిరి చపాతులు చేసింది రేండు.
0: వీ ఫీడ్ ఎవ్రీ వన్ టాస్క్ బట్ కాంట్ వీ సర్వ్ బాబా హూ డైరెక్ట్లీ ఆస్క్ లైక్ దిస్.
1: అప్పుడు బాబా బాబా చేసేవాడు.
0: And Baba eats well.
1: బాబా ఇంకెత్తు చపాతీలంతా తినేటువంటి వాడు.
0: He eats pile of chapatis.
1: ఒక్కొక్క చపాతి నాలుగు మడతలు వేసి ఒక్కొక్క తూరే తినేటువంటి వాడు.
0: He will make four folds and take in one gulp.
1: కనుకనే ఆమె వెళ్ళింది, చాలా ఎక్కువ చపాతీలే చేసింది.
0: She made many chapatis.
1: తట్టలో తీసుకుని వచ్చింది.
0: She brought in a plate.
1: ముందు పెట్టేటప్పటికి ఆహా చాలా బాగున్నాయి, మంచి రుచిగా ఉన్నాయి అంటున్నాడు.
0: అండ్ బాబా సెడ్ దే ఆర్ వెరీ టేస్టీ, దే ఆర్ వెరీ ఫైన్.
1: ఈ లోపల ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ వచ్చింది.
0: ఇన్ ది మీన్ టైమ్ ఏ బ్లాక్ డాగ్ కేమ్ దేర్ వేవింగ్ ఇట్స్
1: టెయిల్. దాని దగ్గర పిలిచి దాన్ని నిమురుతూ ఉంటే ఆ కుక్క ఆ చపాతీలన్నీ తినేసింది.
0: యాజ్ బాబా వాస్ ప్యాటింగ్ దిస్ డాగ్ ఇట్ స్టార్టెడ్ ఈటింగ్ చపాతీస్ దేర్.
1: చూస్తూ ఉండాలి లక్ష్మీబాయి డాంకి.
0: లక్ష్మీబాయి వాస్ వాచింగ్.
1: చూచి బాబా ఇదేనా మీరు చేసేటువంటి పని?
0: He said, what is it?
1: ఆకలి ఆకలి అన్నారు.
0: You say you are hungry.
1: భగవంతుడు నోరు తెచ్చి అడిగాడని చెప్పి నేను ఎంతో ఆప్యాయంగా నేను ఎంతో భక్తి శ్రద్ధతో ఈ చపాతి చేసుకుని వచ్చాను.
0: When God asked openly, I brought the chapati. నా కంటి
1: ఎదురుగాని కుక్కకి పెట్టేసిస్తున్నారు.
0: In right in front of my eye.
1: నేను పాపం చేశాను.
0: You are serving to the dog. What sin I committed? What mistake lies with me?
1: ఈ చపాతిని చేసే సమయంలో నేను ఏదైనా దుర్భావం నాలో ఆవిర్భవించా?
0: Did I have any bad thoughts as I prepared chapatis?
1: నేను ఎంతో హృదయపూర్వకంగా కూడాను ప్రేమపూర్వకంగా ఈ చపాతీలు చేశాను.
0: With full of love and affection I made these chapatis for you.
1: ఎందుకు నన్ను ఇంత అవమానపరిచావు?
0: Why do you insult me?
1: మీకు న్యాయమా?
0: Are you justified?
1: ఈ విధంగా కొంతవరకు అధికార స్థానంలో ఉన్నట్టుగా దేవుడు అంటే తండ్రి అంటే ఎంత అధికారమో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది లక్ష్మీబాయి.
0: She went on speaking as she would talk to her father.
1: లక్ష్మీబాయి
0: Sit down, bite home.
1: నేను నీ తినేశాను, నా కడుపు అంతా నిండింది అన్నాడు.
0: I have eaten in full, my belly is full now.
1: బాబా నేను ఎత్త నమ్మేది కుక్క వచ్చి కళ్ళతో చూస్తూ ఉన్నాను నేను తినేటువంటిది, నీవు తిన్నాననుకోవటంలో నేను ఎంత విశ్వసించేది.
0: బాబా హౌ కెన్ ఐ బిలీవ్ యూ, ఐ సీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ డాగ్ ఈటింగ్ ఆల్ చపాతీస్, హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యూ హావ్ ఈటన్.
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్
1: మానవుడు ఆకలి అని అడుగుతాడు.
0: The human being will have all the hunger.
1: పశుపక్షి మృగాదులు ఆకలి అనేటువంటిది ఏనాడు అడగడానికి కాదు.
0: And man asks for food but not the birds.
1: వాటి కూడా ఆకలి ఉంటుందని.
0: And there is hunger.
1: అవి చెప్పలేవు.
0: They don't say.
1: కానీ అవి కూడాను దైవత్వం యొక్క సృష్టియే.
0: But that's also God's creation.
1: కనుకనే ఆ మృగములు తిన్నప్పుడు నేను తిన్నట్టే కదా.
0: When animal eats, it amounts.
1: ఈ దేహం ఒక్కటే నీవు బాబా అని భావించవద్దు.
0: Don't think this body is baba.
1: ఆ కుక్క కూడాను బాబాని.
0: Even the dog is baba.
1: ఈ పక్షి కూడాను బాబాని.
0: This bird is baba.
1: ఈ ఎనుము కూడాను బాబాని.
0: This everything.
1: సర్వ జీవరాశులు కూడాను బాబాని.
0: All beings are baba.
1: ఈశా వాస్యం ఇదం సర్వం.
0: God is everywhere.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is in all creatures.
1: అన్నింటి యందు ఉండేటువంటి బాబాను ఎందుకు ఇంత సంకుచితంగా మీరు చూస్తున్నారు?
0: When baba is everywhere, why do you limit him?
1: మన బాబాని మీరు పెంచుకోవడం చేతనే నిన్ను ఈ విధంగా ఏడిపించడానికి పూనుకున్నాను.
0: Because you had this narrow ideas, I had to make you cry.
1: భావం పోవాలి, విశాల భావం రావాలి.
0: Give up the narrow ideas, narrow feelings, develop broad mindedness.
1: కనుక నీవు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకో.
0: Have the broad feelings and thoughts.
1: ఎవరు ఏది చేసినప్పటికీ నీ దైవం యొక్క ఆజ్ఞగా భావించు.
0: Whatever is done, take it as divine.
1: ఏ చెడ్డ మంచి జరిగినప్పటికీ this is good for me. ఇది నా మంచి కోసమేని భావించు.
0: If anything bad happens, take it that is for your own good.
1: ఈ విధమైనటువంటి సద్భావములు భక్తుల హృదయాల లోపల ఆవరించినప్పుడే ఇది సరైనటువంటి భావంగా ఉంటుంది.
0: When such good thoughts are there in your hearts, then it would be proper.
1: కానీ ఎంతమంది వచ్చినప్పటికీ
0: though so many have
1: come, కొంతమంది మాట్లాడలేదని పోతుంటారు.
0: Some say that
1: కొంతమంది మమ్మల్ని చూడలేదని పోతుంటారు.
0: Some say the Swami has not looked at them.
1: మమ్మల్ని పిలచలేదని పోతుంటారు.
0: Say that they have not looked at them.
1: ఇక్కడ అనేక రకంగా ఇంకా కొంతమంది వస్తారు.
0: Some come.
1: మందిరంలోనే ఉంటారు, బయట తట్టింత వ్యాపారాలు చేస్తుంటారు.
0: They are here in mandir but they have business transactions.
1: అనేక రకాలుగా ఉంటుంటారు.
0: Many people are here.
1: వీళ్ళందరూ భక్తులేనా?
0: Are they all devotees?
1: కనుకనే భక్తి అనేటువంటిది కావాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ఒక ఆత్మ జ్ఞానం కోసం రావాలి.
0: If you are a true devotee, you should come here for the knowledge of the self.
1: కానీ అది చాలా తక్కువ.
0: But very few are like that.
1: రాని రాకపోని.
0: They come or not.
1: కానీ ఆత్మ జ్ఞానం అనేటువంటిది కలిగినప్పుడే ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
0: When once you have the knowledge of the self, you will have the bliss of this self.
1: అట్టి నిజమైనటువంటి తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: You should make every effort to know that nature of the self.
1: ఒక ఠాకూర్ వచ్చాడు షిర్డీకి. ఠాకూర్.
0: A ఠాకూర్ came to Shirdi.
1: అతని జోబులో 2 crore ఉంది. 5-5 రూపాయల నోట్ అంతా దండిగా ఉంటున్నాయి.
0: Lots of 500 rupee notes in his pocket.
1: బాగా కనిపిస్తున్నాయి.
0: They are quite apparent.
1: దీన్ని చూచాడు బాబా.
0: బాబా saw this.
1: ఏ దామా,
0: he said,
1: ఆ ఊర్లోకి పోయి ఒక పటేల్ దగ్గర ఒక 5 రూపాయలు తీసుకునిరా అన్నాడు.
0: He said, Dama, you go to that village and bring 5 rupees from that Patel.
1: ఆయన వెళ్ళాడు దామా.
0: దామా went.
1: ఈ లోపల ఈ పటేల్ అడుగుతున్నాడు, బాబా నాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు.
0: And this Patel prayed that he should have the knowledge of the self, Atmajnana.
1: నాకు దివ్యమైన వైరాగ్యం ప్రసాదించండి.
0: గివ్ గ్రాంట్ మీ ద డివైన్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్.
1: కొంతసేపు ఉండు అన్నాడు.
0: ఈ సెడ్ వెయిట్ ఫర్ సమ్.
1: తిరిగి వచ్చాడు దామా.
0: దామా రిటర్న్.
1: స్వామి ఆ పటేల్ ఇంటి దగ్గర లేడు అన్నాడు.
0: ఈ సెడ్ స్వామి పటేల్ ఇస్ నాట్.
1: సరే ఇంకొక కొట్టు దగ్గరికి పోయి, ఆయిల్ కొట్టు దగ్గరికి పోయి ఒక 5 రూపాయలు తీసుకురా.
0: ఈ సెడ్ గో టు అనదర్ షాప్ అండ్ బ్రింగ్ 5 రూపీస్.
1: అక్కడికి పోయాడు.
0: హి వెంట్ దేర్.
1: కానీ వచ్చిన పటేల్ అంతా కూడా, స్వామి నాకు ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించండి అంటున్నాడు.
0: బట్ దిస్ పటేల్ వెంట్ ఆన్ ప్రేయింగ్, స్వామి టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: సరే మరి దామా వచ్చాడు.
0: దామా కేమ్.
1: మరి ఇంకొక దగ్గర పోయి కుల్లీ కొట్టు వాడిని పోయి ఒక 5 రూపాయలు అడుగు అన్నాడు.
0: అండ్ దెన్ బాబా సెడ్ గో టు ద పాన్ షాప్.
1: ఈ విధంగా 5-6 పర్యాయములు ఈ దామాను పంపించాడు.
0: హి సెంట్ దామా 5-10 టైమ్స్.
1: నాకు 5 రూపాయలు చాలా అవసరంగా ఉంటుండాలి, తీసుకుని రామన్నాడు.
0: హి సెడ్ 5 రూపీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ నౌ, బ్రింగ్ ఇట్.
1: అప్పుడు ఈ పటేల్ ను చూసి చెప్తున్నాడు బాబా ఇండైరెక్ట్ గా.
0: బాబా స్టార్టెడ్ టెలింగ్ ఇండైరెక్ట్లీ టు పటేల్.
1: అరే పటేల్.
0: ఓ పటేల్,
1: నీ 5 రూపాయల నోట్ నాకు బాగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: ఐ సీ ది కరెన్సీ నోట్.
1: నీ పర్యాయం 5 రూపాయల కోసమని పట్టణానికి పంపించాను.
0: ఐ హావ్ సెంట్ ఫర్ ద మనీ టు ది సిటీ.
1: పోనీ స్వామి, నా దగ్గర ఉన్న 5 రూపాయలు తీసుకోండి, నీ ఇచ్చినావా?
0: Did you try to give the 5 rupees which you are holding in your pocket?
1: నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందిరా?
0: When you are such a miser, how do you expect to have the knowledge of the self?
1: ఇంత లోభికి నీకు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించాలి?
0: You are a miser, how to teach you the knowledge of the spirit?
1: కనుకనే త్యాగేనేకి అమృతత్వ మానసః. త్యాగం చేయనటువంటి మూర్ఖునికి ఈ ఆత్మ జ్ఞానం అనేటువంటిది ఎన్నో వేల మైళ్ళ దూరంగా ఉంటుంది.
0: The one who cannot sacrifice will be far off, thousands of miles away.
1: కనుకనే వేదం కూడాను నకర్మణ నప్రజాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసో.
0: So no position, no authority, it's only sacrifice that confers immortality.
1: ఈనాడు నీవు 5 రూపాయలు వదిలిపెట్టడానికి బాధపడుతుంటావు.
0: Today you feel sad to give up 5 rupees.
1: కానీ ఇవన్నీ ఏదో ఒకనాడు నీవు వదిలిపెట్టి పోక తప్పదు.
0: You must give them up one day or other.
1: ఆనాడు ఏమి చేయగలవు?
2: వాట్ కెన్ యూ డూ?
1: ఏమి వెంటనే పోగలవు?
2: వాట్ ఇస్ దట్ కెన్ కమ్ విత్ యూ?
1: ఇది ఏ నిజమైన ఆత్మజ్ఞానము?
2: దిస్ ఇస్ ద ట్రూ నాలెడ్జ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే,
2: ఇఫ్ యు నో దిస్ ట్రూత్,
1: జీవితము లోపలే మనం అనుభవించవలసిన అన్ని కూడా మనం అనుభవించాలి.
2: యు హావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ సపోజ్డ్ టు డ్యూరింగ్ యువర్ లైఫ్ టైం.
1: చాలా మంది చిన్న చిన్న పిల్లలంతా కూడాను భజనలు భక్తి ఏదో ఒక విధమైన ధ్యానము ఇలాంటివి చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడాను వారిని విమర్శిస్తుంటారు.
2: వెన్ బాయ్స్ స్టార్ట్ డూయింగ్ భజన్స్ అండ్ ట్రై టు మెడిటేట్,
1: ఇంత చిన్న వయసు లోపల ఇంత పెద్ద భక్తి నీకెందుకు?
2: పేరెంట్స్ టెల్ దెమ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్,
1: పాస్ అయిపోయి గొప్ప ఉద్యోగం చేసి తర్వాత మంచి సంబళాలు తీసుకుని తదుపరి రిటైర్డ్ అయిన తర్వాత నీవు అప్పుడు కావాల్సింది జపమాలు తీసుకుని కూర్చో.
2: Just pass, get a pass in the examination, take a good position, earn money, then sit in the name of devotion with a talisman.
1: అంతా ఇంద్రియాలు ఉడిగిన తర్వాత పద పద మంచు కింకరులు పాశములాగడి వేళ.
2: When the soldiers of the god of death drive you from this earth,
1: దబదబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ.
2: Everyone says that the body should be kept out of the house.
1: ఆలు లబలబ ఏడ్చు వేళ.
2: And wife and family start crying.
1: పరిణామం నోటని పలక.
2: Is it possible to chant the name of god?
1: అప్పుడు చేసేది రిటైర్ అయిపోయి కన్నులు కాళ్ళు అన్ని కూలిపోయినప్పుడు వాడు ఏమి జపం చేస్తాడు, ఏమి భజన చేస్తాడు?
2: When all the senses and the limbs become weak, is it the proper time?
1: మంచి ఫలమైనటువంటి దాన్ని మనం భుజించాలి, కానీ కూలిపోయినటువంటి పండును ఎవరైనా భుజిస్తారా?
2: You should only eat a fruit which is ripe enough, not the one that
1: జీవితం అంతా వ్యర్థం గావించుకొని వృద్ధాప్యములో ఏ విధమైనటువంటి సాధన చేయగలవు నీవు?
2: Having wasted all the life, what kind of spiritual sadhana you can do in old
1: age? యుద్ధంలో ప్రవేశించి వీరుడు కావాలని విజయాన్ని సాధించాలనుకుంటే చిన్న వయసు నుంచి నీవు రిక్రూటింగ్ లో చేరాలి.
2: In order to win the war, you should be recruited while young.
1: ఈ రిక్రూటింగ్ లో పాస్ అయిన తర్వాతనే నీవు యుద్ధంలో దీన్ని పట్టుకొని సాధించవచ్చు.
2: And once you are recruited into the army, you can join the war.
1: ఈ బాల్యమునందే దీని యొక్క తత్వము రిక్రూటింగ్ కావాలి, దీనికి ఒక ట్రైనింగ్ కావాలి.
2: Right from this young age, you need training.
1: జీవితకాలంలో చేసినటువంటి స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
2: All that smarana chanting will be adarana refuge.
1: ఏ దైవ భక్తి లేకపోతే ఎప్పుడు మనకు దైవ భక్తి వస్తుంది?
2: If you don't have devotion now, when can you cultivate?
1: ఎప్పుడో వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు.
2: It's a mistake to think that you'll have later.
1: ఇప్పటి నుంచినే రావాలి.
2: It should be there right from now.
1: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు కూడా చక్కగా అవుతుంది.
2: If the plant is straight, the tree would be straight.
1: మొక్క వంగితే చెట్టు కూడా వంగిపోతుంది.
2: If the plant bends, also the tree.
1: కనుకనే ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క వయసులో చాలా పవిత్రమైన వయసు.
2: This tender age is sacred.
1: దైవ భావాన్ని మనము హృదయంలో నింపుకోవాలి.
2: యు షుడ్ ఫిల్ యువర్ హార్ట్,
1: త్యాగ భావాన్ని కూడా మనం హృదయంలో నింపుకోవాలి.
2: యు షుడ్ ఫిల్ విత్ సక్తి,
1: సేవకా వృత్తిలో మనం ప్రవేశించాలి.
2: యు షుడ్ సర్వ్.
1: కనుకని నకర్మణ అని చెప్పినప్పుడు ఏ కర్మ చేసినప్పటికీ దైవ కర్మగా భావించాలి.
2: వాట్ ఎవర్ యు మే డూ, యు షుడ్ ప్లీజ్ గాడ్.
1: నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. జపం చేయటం కాదు, తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి.
2: సో ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి.
2: హూమ్ సో ఎవర్ యూ సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
1: అందరి యందు ఉండినటువంటిది దైవమే.
2: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: ఇట్స్ ఓన్లీ ది వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: కొరకు ఈ వయసు లోపల మనం ఈ పవిత్రమైన భావాలే మన హృదయాన్ని నింపుకోకపోతే ఏనాడో మనకు వస్తాయనుకోవడం చాలా పొరపాటు.
2: ఇఫ్ యూ డోంట్ ఫిల్ యువర్ హార్ట్స్ రైట్ నౌ విత్ ది సీక్రెట్ థాట్స్ టు థింక్ దట్ యుల్ హ్యావ్ దెమ్ లేటర్, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: కనుక బాబా మొదటి నుంచి కూడాను డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడాను అనేక రకమైనటువంటి ఒక ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ వచ్చేటువంటి కాదు. తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి.
2: సో ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా

0: మొదలు నుంచి కూడాను డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా అనేక రకమైనటువంటి ఒక ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ వచ్చేటువంటి వాడు.
1: దేర్ఫోర్ బాబా హస్ స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ.
0: కానీ ఇట్టి జ్ఞానం లేనటువంటి వారు, ఇట్టి సూక్ష్మం తెలియనటువంటి వారు, ఇట్టి పవిత్రమైన గుర్తించుకోలేనటువంటి వారు భౌతికాన్ని, లౌకికాన్ని, ప్రాకృతాన్ని చూసి భ్రమించిపోతుంటారు.
1: Those people who cannot understand the spiritual knowledge, the subtleties and the sanctity, they go by the worldly ways.
0: కరెక్ట్. ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే.
1: That's all the trend of the outward.
0: దివ్యమైనటువంటి భావము, నవ్యమైనటువంటి భావము మనలో ఉంటుండాలి.
1: The divine and the novel thoughts are within.
0: ఐకమత్యమైనటువంటి చాలా భావం ఉంచింది.
1: For this unity is essential.
0: దీనిని సంఘీ భావం కూడా చాలా అవసరము.
1: For this unity is absolutely needed.
0: ధర్మజుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు.
1: ధర్మజ has set a very good ideal.
0: ఏమిటి ఆ ఆదర్శము?
1: వాట్ ఈస్ దట్ ఐడియల్?
0: మేమందరూ కూడా 105 మంది అన్నదమ్ములము.
1: ఆల్ ఆఫ్ అస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 105 బ్రదర్స్.
0: మా బ్రదర్స్ అంతా మేమెవరు? 5 మంది కాదు, 105 మంది మేము బ్రదర్స్.
1: వీ బ్రదర్స్ నాట్ 5, 105.
0: మాలో మాకేమైనా డిఫరెన్స్ ఏమైనా బయలుదేరినా పాండవులు మాత్రమే 5 మంది, కౌరవులు 100 మంది.
1: వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ అస్, 5 పాండవాస్ ఆన్ వన్ సైడ్, కౌరవ్స్.
0: కానీ మాపైన ఎవరైనా వచ్చిరా, మేము 105 మంది కూడా చేరిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ ప్రిపేర్ టు ఇన్వేడ్ us, ఆల్ ది 105 వుడ్ జాయిన్.
0: అదే విధంగానే భారతీయులందరూ కూడా ఒక్కటిగా ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఆల్ భారతీయ షుడ్ బి,
0: భారతీయ సంస్కృతి ఒక్కటే,
1: ద కల్చర్ ఆఫ్ భారతీయ,
0: భారతీయ ధర్మం ఒక్కటే,
1: ధర్మ ఇస్ వన్,
0: భారతీయ జాతి ఒక్కటే,
1: ద భారత జాతి ఇస్ వన్.
0: దీన్ని విస్మరించి మేము వేరు మేము వేరు అనేటువంటి ఒక భేదములు పెంచుకోవటం చేతనే చిన్న భిన్నమైపోయి దేశాన్ని కూడాను, దేశం యొక్క పవిత్రతను కూడాను పాడు చేస్తున్నారు.
1: బికాస్ వీ అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్, ద హోల్ కంట్రీ ఇస్ డివైడెడ్.
0: ఏ పార్టీనైనా కానీ,
1: లెట్ ఇట్ బి ఎనీ పార్టీ,
0: ఏ జాతి అయినా కానీ,
1: లెట్ బి ఎనీ రేస్,
0: ఏ రాష్ట్రమైనా కానీ,
1: ఎనీ స్టేట్,
0: భారతీయులందరూ ఒక్కటే,
1: ఆల్ భారతీయ సర్ వన్.
0: అలాంటి భావంలో మనం ఏకమైపోయి దీన్ని ఎదుర్కొని దేశాన్ని రక్షించడానికి కూనుకోవాలి.
1: విత్ దట్ ఫీలింగ్ వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్ అండ్ రెసిస్ట్
0: ఎనీ ఎన్నో ఉండవచ్చును,
1: దేర్ బి మెనీ డిఫరెన్సెస్.
0: కానీ వ్యక్తిగతమైనప్పుడు నీవు నీవే తాను తానే.
1: యాజ్ ఫర్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ వి ఆర్
0: ఆల్, దేశం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఒక్కటే.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ వి షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: అది ధర్మజని యొక్క సూత్రము.
1: That is the principle of dharma.
0: మాలో మాకు భేదములు సంభవించినప్పుడు మేము 5 మంది బ్రదర్స్ వేరు, 100 మంది బ్రదర్స్ వారు.
1: When there are differences among us, we 5 are apart from those 100.
0: కానీ మా దేశం పైన ఎవరైనా వస్తే మేమందరూ ఏకమైపోతాం.
1: If anyone tries to invade us, all the 105 would stand united.
0: ఐకమత్యం అనేటువంటి దాన్ని మనం విచారించాలి.
1: That unity we should have and
0: follow. ఇది ధర్మజని యొక్క ప్రధానమైన సూత్రము.
1: This is the main principle of dharma.
0: అన్నింటికీ ధర్మమే ప్రధానము.
1: For everything dharma is important.
0: ఈ ధర్మం కూడాను దయతో కూడినటువంటి ధర్మంగా ఉండాలి.
1: And this dharma should have daya compassion.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నాలుగు కూడాను అన్ని ధర్మముతో ప్రారంభం కావాలి.
1: Therefore all the objectives of life commence with dharma.
0: అర్థము ధనము కావాలి. ధర్మంతో కూడినటువంటి ధనం కావాలి.
1: యూ షుడ్ హావ్ వెల్త్ ఎర్న్డ్ ఇన్ ద రైట్ వాంచ
0: కావాలి. ధర్మంతో కూడినటువంటి వాంఛలుగా ఉండాలి.
1: కామ డిజైర్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ రైచియస్లీ.
0: కనుకనే ధర్మంతో కూడినటువంటివి అన్ని కూడాను దయతో కూడినటువంటివిగానే ఉంటాయి.
1: దేర్ఫోర్ ధర్మ రైచియస్నెస్ షుడ్ హ్యావ్ విత్ ఇట్ ద కంపాషన్ దయ.
0: ఇది ఎక్కడ ఉంది ఈ దయ?
1: వేర్ డు యూ ఫైండ్ దిస్?
0: హృదయం నందే ఉంటుండాలి.
1: కంపాషన్ ఇస్ ఇన్ అవర్ హార్ట్.
0: అదే నిజమైనటువంటి యొక్క దయ, అదే నిజమైనటువంటి హృదయము.
1: దట్ ఇస్ ద ట్రూ హార్ట్.
0: దేహమనే హృదయమందు, దేహమనే జీవియందు హృదయమనే దేవుడుండే.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ గాడ్ ఇన్ ద ఫార్మ్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
1: బోత్ ప్లే అండ్ ఆర్ డ్రివెన్ అపార్ట్.
0: ఆటలాడి ఆడించే సూత్రధారి ఒకరికొకరు.
1: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ దిస్ పపెట్ షో.
0: ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోదు.
1: దే ప్లే టుగెదర్ అండ్ దే డ్రివెన్
0: అపార్ట్. కట్టగలిపి రెండు ఒక్కటే అయిపోతుంది.
1: అల్టిమేట్లీ దే బికమ్
0: జీవాత్మ పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు.
1: ది ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: దేవుడు దేవుడే జీవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
0: ఒకటి బింబము, రెండోది ప్రతిబింబము.
1: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్ ఇస్ రిఫ్లెక్షన్.
0: రెండోది రియాక్షన్.
1: వన్ ఇస్ యాక్షన్, అదర్ రియాక్షన్.
0: సౌండ్ రెండు రిసీడ్.
1: వన్ ఇస్ సౌండ్, అదర్ ఇస్ రిసౌండ్.
0: కనుకని అన్ని కూడాను సౌండ్ రిసౌండ్, యాక్షన్ రియాక్షన్. ఈ విధమైన తత్వంతో జీవాత్మ రెండు కూడా ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్షన్ రియాక్షన్ సౌండ్ అండ్ రిసౌండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ వయసు లోపల చదువుతో పాటు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంఘీ భావాన్ని కూడా మీరు అభివృద్ధి భావించుకోవాలి.
1: అలాంగ్ విత్ దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్, యూ షుడ్ కల్టివేట్
0: సంఘములో, నీవు పెరిగిన సంఘములో, నీవు ఈనాడు జీవించే సంఘములో సంఘానికి దూరం ఏ విధంగా ఉండగలవు?
1: యూ గ్రో ఇన్ సొసైటీ, you develop in society, in what way should you be?
0: నీవు ఏమేమి అనుభవించావో, ఏమేమి సాధించావో ఇవన్నీ సంఘం ద్వారా నేను సాధించావు.
1: You have achieved, you have accomplished everything in society
0: only. ఇన్ని సాధించినటువంటి నీవు సంఘానికి ఇంతైనా కూడా కృతజ్ఞత చూపనక్కర్లేదా?
1: Should you not express gratitude to society?
0: ఈ సంఘానికి నీవు కొంత సహాయం చేయనక్కర్లేదా?
1: Should you not render service to

0: నీ పుచ్చుకోవడానికి సిద్ధమైతే ఇచ్చుకోవడానికి ఏమి గతి?
1: When you accept, receive, should you not give in turn?
0: కనుక నీవు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
1: So be ready to give.
0: అది నీ యొక్క సరైనటువంటి మానవత్వం.
1: That is true human quality.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూత్రములను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: It is only culture of Bharat that taught the sacred principles.
0: MBA boy చెప్పాడు.
1: MBA boy said.
0: సహనావవతు సహనవగుణవత్తు సహవీర్యం కరవావహీన్. సహనావవతు, అందరూ కూడా చేరి ఉండాలి.
1: That all should be united.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us డెవలప్ ది ఇంటెలిజెన్స్.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్ us లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ విదౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: వేదం మొట్టమొదట బోధించినటువంటి ఇంత ఏకత్వాన్ని బోధించింది.
1: ఇట్స్ ది వే దట్ టాట్ యూనిటీ ఇన్ ది ఫస్ట్ ఇన్ ప్లేస్.
0: కానీ ఇట్టి ఏకత్వాన్ని బోధించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవడం చేతనే వేదం అంటే ఏదో ఒక పనికిరాని ఒక పదార్థంగా భావిస్తున్నారు.
1: Since there are none who could explain this Veda properly,
0: ఏదో చాలా ఉచ్చరించేటువంటి ఒక మంత్రములుగా విశ్వసిస్తున్నారు.
1: We just take it as a ritual full of mantras.
0: కాదు కాదు.
1: No.
0: సర్వశక్తులకు వేదమే మూల కారణము.
1: Veda is the cause for almighty power.
0: సమస్తము వేదములందే ఉంటున్నది.
1: Everything is contained in Veda.
0: సమస్తము వేదము నుంచినే ఆవిర్భవింప చేసి సర్వ దేశములకు సప్లై చేస్తూ పోయింది.
1: Everything is originated out of Veda and reaches all over.
0: దేశాల్లో ఉండినటువంటి అస్త్రశస్త్ర విద్యాలందే కొన్ని కూడాను మన వేదము నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ద వెపన్ ఇన్ ద ఆర్మమెంట్స్ అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
0: నాలెడ్జ్
1: ఓన్లీ ది వేద దట్ ఇస్ ద ఆరిజిన్.
0: భారతీయులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: అండ్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోన్ టు
0: అన్ని దేశములకు. భారతదేశము నాయకత్వాన్ని వహించినటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ భారత్ దట్ ఇస్ ద లీడర్ ఫర్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్.
0: అలాంటి భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు విద్యార్థులు చక్కగా విశ్వసించడానికి ఆదర్శాలు లేకపోతున్నాయి.
1: The students should have such an ideal so that the Bharat would be a leader for all the nations of the world.
0: Gata jeevudagu patin bratikinchi emugelche Savitri Bharata sadvigade.
1: Savitri, the lady, the one of charity who could bring back her husband to life.
0: Tana satya mahimache davadni challarche truti chandramati bharatiya kade.
1: The Chandramati belongs to this Bharat, the one of charity and sacrifice.
0: Kulasatittamu agnigundana prakatinche Sita Bharata dharajata gade.
1: Is only Sita who belongs to the sacred land of Bharat.
0: Kinisi,
1: who could stand the
0: durmada,
1: test of fire.
0: Kiratiyu bhutigavinche Damayanti Bharati ramani gade.
1: Is not the Damayanti the one of Bharat who could show her all of
0: her? Sattasagaramesti tatmatalamuna Bharata dati pativrata prabhava bhava bhava sampannataku gade pantabhumi.
1: Is only the field and the harvest and the crop that speaks for the wealth of the country.
0: Akhila deshalaki di upadhyayi kade. భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి.
1: భారత్ ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎ టీచర్ అండ్ ప్రిసెప్టర్ టు ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంతటి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములు భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
1: ద శాంక్టిటీ ఆఫ్ దిస్ భారత్ ఈజ్ నాట్ నోన్ టు భారతీయర్స్.
0: విదేశముల యొక్క విషయాన్ని చిన్నదైనప్పుడు పెద్దగా పెంచుకుంటున్నారు.
1: ఎ స్మాల్ థింగ్ ఇఫ్ ఇట్స్ ఆఫ్ దట్ అదర్ కంట్రీ
0: ఈ విధంగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ భారత్ టుడే.
0: ఇంటిలో వండిన పంచభక్ష పరమాన్నముల కంటే పక్కింటిలో పాల్చిపోయిన పప్పు చాలా రుచి అంటారు.
1: The delicious items at home cooked so well in the kitchen are not relished, whereas neighbor's rotten doll is very much relished.
0: కనుకనే మనం విదేశాల వెంట తిరుగుతున్నామే కానీ స్వదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వీఆర్ ఆఫ్టర్ ఓవర్సీస్ ఫారెన్ ల్యాండ్ బట్ వీ డోంట్ నో అవర్ కంట్రీ. వాట్స్ దిస్?
0: ఈనాడంతా కూడా డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
1: Today we think of money.
0: ఈ ధనం మనం ఏమి ఉద్ధారం చేయగలదు?
1: హౌ డస్ ఇట్ హెల్ప్ యూ?
0: దయను పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
1: డెవలప్ కంపాషన్.
0: ధర్మాన్ని పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
1: డెవలప్ ధర్మ.
0: ధనం నిన్ను ఉద్ధారం చేయదు.
1: నాట్ ధన.
0: పతనం చేస్తుంది. పతనమే చేస్తుంది.
1: ఇట్ విల్ రూయిన్ యూ.
0: కనుకనే ధనం అనేటువంటిది ఎంతవరకు అంతవరకు ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ టు ది
0: ఎక్స్టెంట్. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను పిల్లలకు
1: లిమిట్స్.
0: ఈ ధనం అనేటువంటిది మనకు కాలికి తొడిగేటువంటిది ఒక చెప్పులు వంటిది.
1: భగవాన్ సేస్ దట్ మనీ ఇస్ లైక్ ది చెప్పల్స్ దట్ వీ వేర్.
0: కాలికి సరైనటువంటి సైజు గా ఉండినప్పుడే ఆ చెప్పులతో నడచడానికి వీలవుతుంది.
1: ఇఫ్ దే ఆర్ టు ది ఎగ్జాక్ట్ సైజ్ అండ్ మెజర్మెంట్ యూ కెన్ వాక్ ఫ్రీ.
0: అది ఓవర్ సైజ్ అయినా నడచడానికి వీలు కాదు, టైట్ అయినా నడచడానికి వీలు కాదు.
1: ఇఫ్ ది చెప్పల్స్ ఆర్ ఓవర్ సైజ్ యూ కాన్ వాక్ నార్ టైట్.
0: అదేవిధంగా మనకి ఎంత ధనమో అంతవరకు ఉండాలి.
1: సో ద మనీ షుడ్ బి దేర్ టు ఎక్స్టెండ్ ఇట్. మితిమీరి
0: ధనము మతిహాని కలిగిస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ మోర్ ఇన్ ఎక్సెస్ యూ
0: కావిస్తుంది.
1: You have what bad quality.
0: దానాన్ని చూసి తన్మయత్తుని చేస్తుంది.
1: You forget everything looking at the money.
0: కట్టకడపై మత్తులో ముంచుతుంది.
1: Ultimately, you will be intoxicated.
0: It's
1: not the one you should have. You should have the wealth of quality.
0: It's
1: not the wealth of virtue.
0: It's
1: only virtuous one who will find a place. We should know the truth. The culture of Bharat since
0: the అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. లోకస్తమస్తా సుఖినో భవంతు, ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక్క భారతదేశమే అందిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇస్ హియర్ వేర్ వి ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్
0: ఉండాలి.
1: ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ.
0: అన్ని దేశములు సుఖంగా ఉండాలి.
1: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ.
0: అన్ని ఏమైనా అయిపోయి మన భారతదేశం సుఖంగా ఉండాలని మనం అంత స్వార్థంగా మునక్కూడదు.
1: వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్ యాజ్ టు ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అన్ని దేశములు కూడా ఈ భారతదేశంలో ఒక భాగములే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ఒక పెద్ద భవనం నిర్మించాము.
1: యు హావ్ బిల్ట్ ఎ బిగ్ మ్యాన్షన్.
0: ఈ భవనంలో అనేక రూములు నిర్మించుకున్నాము.
1: దేర్ సో మెనీ రూమ్స్ దేర్.
0: అదే విధంగానే
1: Likewise,
0: ఈ విశ్వమైనటువంటి ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాము.
1: ఇన్ దిస్ మ్యాన్షన్
0: ఈ భవనం లోపల అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, జర్మనీ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూము, ఇవన్నీ కొన్ని కొన్ని రూములుగా ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ యూనివర్స్ దేర్ ఆర్ సో మెనీ రూమ్స్ లైక్ అమెరికా, జపాన్, జర్మనీ.
0: రూములో నీవు జీవిస్తున్నావు.
1: హౌఎవర్ యు లివ్ ఇన్ యువర్ ఓన్ రూమ్.
0: కానీ ఇవన్నీ ఒక్క భవనంలో ఉన్నటువంటి రూములే.
1: బట్ దేర్ ఆల్ ది రూమ్స్ బిలాంగింగ్ టు సేమ్ బిల్డింగ్
0: గదులే ఇవన్నీ.
1: దేర్ ఆల్ ది రూమ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: ఈ ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి.
1: యూ షుడ్ నో దిస్ అండర్లైన్.
0: ఈనాటి విద్యార్థులు ఈ ఏకత్వం చాలా అత్యవసరం.
1: ఫర్ స్టూడెంట్స్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: ఈనాటి విద్యార్థులు ఏకత్వం లేకపోవడం చేతనే
1: because the absence of unity among students,
0: ఈ జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్లోలాలు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
1: We find so much of agitation everywhere.
0: దైవ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We should develop love for God.
0: దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing more than that.
0: ఈ ఒక్క ప్రేమ ఉండినా ఈ సర్వమును మనం సాధించుకోవచ్చు.
1: And once you have love you can achieve anything.
0: కారణం ఏమిటి? అందరియందు ఉన్నది ప్రేమని ఒక్కటే.
1: Because this love is in everybody same.
0: అందరి ఎందు ప్రతిబింబిస్తుంది అది ప్రేమ ఒక్కటే.
1: It's the same love that reflects in everybody.
0: ఈ విధమైనటువంటి యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించినప్పుడే
1: when we know this true nature
0: మానవత్వాన్ని కూడా మనం గుర్తించిన వారం అవుతాం.
1: We can know the human quality.
0: లేకపోతే మానవత్వాన్ని కూడా గుర్తించిన వారం కాము.
1: Otherwise we will not know the human value.
0: మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడని చెప్పాను.
1: Human being means the meaning is not
0: ఏ మానవునికి నమ్మకం అనేటువంటిదే లేదు.
1: Today there is no faith at all.
0: నమ్మకం లేనప్పుడు ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use in doing so many things without faith?
0: కనుకనే నమ్మకం అనేది అన్ని పెంచుకోవాలి.
1: Therefore you have to develop faith.
0: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు.
1: Unearth people are blind having lost the eyes of faith.
0: ఈ నమ్మకం అనేటువంటి కన్నులు లేకపోతే మనం దుడ్డివారమే.
1: We are blind when we lose the eyes of faith.
0: పోని నిన్ను నీవైనా నమ్ముకుంటున్నావా?
1: At least you have faith in you.
0: నిన్ను నీవు నమ్మినటువంటి వాడు దేవుణ్ణి నమ్మినటువంటి వాడు.
1: If you have faith in your own self.
0: అందువల్లే faith, faith, faith in yourself and faith in God. This is the secret of greatness.
1: Therefore you should have faith in yourself, then faith in God. This is the secret of greatness.
0: నీ పైన నీకు faith ఉంటే చాలు.
1: If you have faith in yourself, that's enough.
0: నిన్ను నీవే నమ్మలేనటువంటి వాడు ఇంకెవరు నమ్మగలవు?
1: If you have no faith in yourself, on whom you are going to
0: rely? విద్యా విధానం ఈ విధమైనటువంటి ఒక దిగజారిపోయింది.
1: This is the downward trend of the modern education.
0: That's
1: no education at all.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: విజ్ఞానం బోధించేటువంటి విద్య అనుకుంటున్నారు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యు ది డిస్క్రిషన్.
0: విజ్ఞానం అనేటువంటిది ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి.
1: అండ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డివైడ్స్ దిస్ వరల్డ్.
0: వివేకాన్ని వితక్షణను మనం కోరుకు ఉండాలి.
1: సో వీ షుడ్ డెవలప్ డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
0: ఈ విచక్షణ జ్ఞానం లేనటువంటి విద్య ఏం ప్రయోజనం?
1: వితౌట్ డిస్క్రిమినేషన్ వాట్స్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఏమి విలువ ఉండదు.
1: All this education will be a zero without
0: BA pass ayyochiyu peru ganchina pedda varalaina.
1: You may be big reputed people with degrees like BA and MA.
0: Sampadalundi saddana parulaina pudami kirtini ganna punyulaina.
1: You may be reputed in this world as the one of charity with all the fluence and
0: ayur aarogyamula navaratamundi paripurna balulagu varulaina.
1: You may have a long span of life with the physical strength present in
0: this world. Japamulu tapamulu jeyuchu వేదములను నేర్పు విప్రులైనా.
1: చాంటింగ్ రిపీటింగ్ టీచింగ్ వేద ఆల్ ద టైమ్ యూ మే బి
0: సాటిరారు ఏనాటికి భక్తులకు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ నెవర్ ఈక్వల్ డివోటీస్.
0: భక్తులకు ఏనాటికైనా
1: ఎనీ డే దే విల్ నెవర్ బి ఈక్వల్ టు
0: దైవ భక్తులు కానిదే రాదు ముక్తి.
1: వితౌట్ బీయింగ్ ఎ డివోటీ ఆఫ్ గాడ్ యూ కెనాట్ హ్యావ్ లిబరేషన్.
0: ఇంతకన్నాను వేరెద్ది ఎరుగపరతు
1: What else is to be communicated?
0: Sadhu sadguna ganyulavu vidyarthulara. Vidyarthulara. Vidyarthulara.
1: O students of this august assembly with noble qualities.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: వాట్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్?
0: ఎన్ని చేసినప్పటికీ ఒక దైవ విశ్వాసమే లేకపోతే ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆల్ యూస్లెస్ ఇఫ్ వి డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మంచి ఫ్రెష్ కూరగాయలు తెచ్చాము.
1: యు బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్.
0: మంచి వంటవాడుగా చిక్కాడు.
1: యు కుడ్ హావ్ ఎ వెరీ గుడ్ కుక్ ఎక్స్పర్ట్.
0: మంచి చక్కని ఉప్పు పప్పు.
1: And you could have the dal and salt.
0: కొత్త చింతపండు.
1: New tamarind.
0: మంచి పాత్ర.
1: A good vessel.
0: దీంతో సాంబార్ వండాము.
1: Sambar is made.
0: కానీ
1: బట్
0: ఎందుకో చెడిపోయింది.
1: Some of sambar is spoiled.
0: ఇది ఏమైపోయింది?
1: What happened?
0: కేవలం పులుసు పట్టిపోయింది.
1: And you can't eat it. It's spoiled.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: చింతపండులో దోషమా?
1: Mistake within
0: tamarind. కూరగాయల్లో దోషమా?
1: Or vegetable?
0: లేక పప్పులో దోషమా?
1: Or dal?
0: లేక ఉప్పులో దోషమా?
1: Or salt?
0: పాత్రలో దోషమా?
1: Or vessel?
0: కాదు.
1: No.
0: ఈ పాత్రలో కళాయి లేకపోవడం వల్ల ఇదంతా కూడా తుప్పు పట్టిపోయింది.
1: The vessel is not tinned, therefore the whole thing is spoiled.
0: కనుకనే మనం ఇన్ని జపములు తపములు ధ్యానములు యోగములు అన్ని భజనలు చేస్తున్నా ఉన్నాం, కానీ హృదయం అనే పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయనే లేకపోతే ఇదంతా పాడైపోతుంది.
1: వీ డూ ఆల్ మెడిటేషన్, వీ గో త్రూ ద సీక్రెట్ టెస్ట్ అండ్ డూ భజన్స్. అన్లెస్ వీ టిన్ ది హార్ట్ ద వెసల్ విత్ దట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్.
0: ఈ ప్రేమ అనేటువంటి కళాయి ఈ పాత్రలో ఉంటుండాలి.
1: అండ్ దిస్ లవ్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ వెసల్.
0: ఈ ప్రేమ లేకపోతే ఎన్ని విధములైనటువంటి పాకం చేసినప్పటికీ ఇదంతా పాడైపోతుంది.
1: విదౌట్ దిస్ లవ్, వాట్ ఎవర్ యు మే డూ, వాట్ ఎవర్ యు ప్రిపేర్ ది వెసల్,
0: చక్కగా కళకళలాడుతుంటుంది ఫల పుష్పాలతో.
1: హియర్ ఇస్ ఎ ట్రీ విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్.
0: కానీ ఈనాడు చూస్తే చాలా శోభంగా కనిపిస్తుంటారు.
1: టుడే ఇట్ లుక్స్ వెరీ ఫైన్ టుడే.
0: రేపటి దినమే వాడిపోయింది.
1: టుమారో దే ఫేడ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: దానికి వేరు పురుగు కొట్టింది.
1: బికాజ్ ఇట్ ఇస్ అటాక్డ్ బై
0: కనిపించలేదు.
1: దేర్ఫోర్ దట్ డజంట్ సస్టైన్.
0: అదే విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికీ,
1: though the tree of life is just progressing towards peace and security,
0: okata lekapothe durguna anetundi vere purugu manaku pattite okka chanamlo idi vaadipothundi.
1: Without God's grace, when the root life is attacked by
0: kanaka mana jeevithaniki parama shatruvulu evaru? Kama krodha lobhamule parama shatruvulu.
1: Who are our enemies today? The anger, the lust and the greed.
0: Kamamu karmanu chaligottundadi.
1: And therefore the desire that
0: spoils action. Bhaktini chaligottundadi.
1: And the anger that spoils devotion.
0: Lobhamu jnanaanu chaligottundadi.
1: The greed that spoils wisdom.
0: Kanaka karma upasana jnanam moodintilu kuda chaligottundayi.
1: Therefore action, the worship and wisdom are spoiled. Moodintilu
0: tarvata inkem prayojanam ee undi?
1: What is the use in living thereafter?
0: కనుక మనం కర్మ మార్గంలో అయినా ప్రవేశించాలి.
1: సో లెట్స్ గో ఇన్ ది ఫీల్డ్ ఆఫ్
0: యాక్షన్. ఉపాసన మార్గంలో అయినా ప్రవేశించాలి.
1: ప్రొసీడ్ ఇన్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: లేక జ్ఞానములోనైనా మునగాలి.
1: ఆర్ అట్లీస్ట్ జస్ట్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ విజ్డమ్.
0: లేకపోతే ఏం ప్రయోజనం మీ యొక్క జీవితం?
1: వితౌట్ దీస్ త్రీ వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: ఇది ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: హిస్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ రియాలిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ప్రేమను కావలసినంత పెంచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ప్రేమను పెంచుకునేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు కెన్.
0: ప్రేమ మీ యందే ఉంటున్నది.
1: లవ్ ఈజ్ ఇన్ యూ.
0: కానీ ఆ ప్రేమను మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
1: బట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ లవ్ లేటెంట్
0: ఇన్ యూ. అనవసరమైనటువంటి ఒక విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయకండి.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అన్నెసరీ మ్యాటర్.
0: చదువులు బాగా చదవండి.
1: స్టడీ వెల్.
0: మంచి మార్క్స్ తెచ్చుకోండి.
1: గెట్ గుడ్ మార్క్స్.
0: తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్
0: హ్యాపీ. వారికి అయినటువంటి శాంతిని ఇవ్వండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకోసం కాదు? మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: ద రీజన్ ఇస్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్ మీ దుడ్డు అంతా పేరెంట్స్ యొక్క గిఫ్టే.
1: సో యువర్ బ్లడ్ దుడ్ అండ్
0: బ్లడ్
1: బ్లడ్
0: ఫుడ్
1: ఫుడ్
0: అండ్ హెడ్
1: పేరెంట్స్ గిఫ్ట్స్.
0: కనుక మీరు మొట్టమొట్ట పేరెంట్స్ గ్రాటిట్యూడ్స్ ఇవ్వండి.
1: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు పేరెంట్స్ ఇన్ ద ఫస్ట్.
0: పేరెంట్స్ ను సంతృప్తి పరచండి.
1: మేక్ దెమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్.
0: దేవుడు తప్పక సంతృప్తి పడతాడు.
1: అండ్ దెన్ గాడ్ విల్ బి హ్యాపీ. కనుక
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: సో మదర్ ఇస్ గాడ్,
0: తల్లి దైవమే, తండ్రి దైవమే, సర్వులు దైవమే.
1: Mother is God, father is God, all are divine.
0: కాని నీ మొట్టమొదట తల్లిదండ్రుల గురించి ప్రారంభించు.
1: సో యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ పేరెంట్స్.
0: తర్వాత విశ్వమంతా కూడా వ్యాప్తి చేసుకో.
1: దెన్ ఎక్స్పాండ్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: అది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము.
1: దట్ ఇస్ ట్రూ బ్లిస్.
0: కనుక దైవ ప్రార్థన చేసుకుంటూ కాలాన్ని పవిత్రము గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది టైమ్ అండ్ ప్రే ఎవ్రీ డే అండ్ మేక్ యువర్ లైఫ్ ఐడియల్.
0: సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం.

శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

个卖面，这个卖面站。

0: You are not the blood, the mass of flesh or the bones. You are not the unmanifested desires or the manifested mind. You are not the infatuated delusion which is coming in the way of liberation and which is binding you. You are the permanent Paramatma who can confer on you your own real capacities.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, డియర్ స్టూడెంట్స్,
1: దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ నాలుగు కూడాను మానవుడు ధరించినటువంటి ఉపాధులు మాత్రమే.
0: The physical body, the sense organs, the mind and intellect are the vestures worn by each real human being.
1: ధరించినటువంటి పదార్థముల యొక్క రహస్యమును గుర్తించినప్పుడే ఆ పదార్థములు కూడాను సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవచ్చును.
0: Only when you understand the subtle meaning and the mysteries of the clothes that are worn, the vestures that are worn, you will be able to use them properly and for your own benefit.
1: Meeru pantu, shirtu, banin, kotu, ivanni meeru dharistuntaru.
0: You are wearing pant, shirt, coat, etc.
1: Ye upadhini ఏ విధముగా ధరించాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించినప్పుడే అది సక్రమమైనటువంటి వినియోగంగా మీరు అనుభవిస్తారు.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ అండ్ హౌ టు వేర్ ఈచ్ పర్టికులర్ క్లోత్, యూ బి ఏబుల్ టు వేర్ దెమ్ ప్రాపర్లీ అండ్ గెట్ ఆల్సో ద బెనిఫిట్.
1: అట్లు కాక షర్ట్ అంటే ఏమిటో తెలియకుండా ఉండినప్పుడు దీనిని వికారంగా కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: On the other hand, if you do not know what a shirt is, you are likely to misuse that.
1: ee banin ante emito dinni artham cheskolenatunte varu shirt paina banin veskovachunu.
0: A person who does not understand what a banin is, he may wear it on and over a shirt.
1: ee pant ante emito telinatunte samayalo venukodi mundu mundu venukku dharinchavachunu.
0: A person who does not know what a pant is like may wear in the reverse fashion.
1: Kanuka meeru nityamu dharinchetvanti okka vastramalanu chakkaga gurtinchi dani parijnanam chetana anubhavinchadaniki poonukuntunnaru.
0: Therefore, all those clothes which you wear, you have to understand properly and you have been using them also.
1: Appude aa yokka dustulu సరి అయినటువంటి రీతిగా అలంకారంగాను ఆనందాన్ని అందిస్తుండాలి.
0: దెన్ ఓన్లీ దే గివ్ యూ బ్యూటీ అండ్ ఆల్సో గివ్ యూ జాయ్.
1: అటులని మనము ధరించినటువంటి ఈ దేహము,
0: సిమిలర్ ఇస్ ది సిచ్యుయేషన్, దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ వర్న్
1: బై యూ. కేవలము వస్త్రం వంటిది.
0: ఇట్ మే బి కంపేర్డ్ టు సమ్ క్లోతింగ్ విచ్ ఈజ్ వర్న్.
1: దీనిని ఏ విధంగా మనము ధరించాలి, ఏ విధంగా దీనిని అనుభవించాలి, ఏ విధంగా దీనిని వినియోగించాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించినప్పుడే ఇది సద్వినియోగం అవుతుంది ఈ దేహము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు వేర్ ఇట్, హౌ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ వుడ్ బి ప్రాపర్లీ యూస్ఫుల్ టు యూ.
1: దహ్యతే ఇది దేహ అని దీనికి ఉత్పత్తి స్థానము, అనగా దహింపబడేటువంటిది ఈ దేహము అని.
0: Dehamu, which is referred to body, is the one which would be burned down. That is the meaning.
1: Maraninchin tarvata dahimpabadatamu idi andariki telusu.
0: Everyone knows after death the physical body is consigned to flames.
1: Attu kaaka jeevita samayamunde idi dahimpabadutundali.
0: Not that way alone. Even when you are living, this also gets burned down.
1: ఎట్లనగ చింతల చేత ఈ దేహము దహింపబడుతుండాలి.
0: This physical body is burnt down by worries.
1: కనుక ఇది జడ స్వరూపమైనటువంటిది.
0: This is inert.
1: ఇవన్నీ కూడాను ఒక మాలిన్యంతో కూడినటువంటిది.
0: This is also full of dirt.
1: మలినపు కొంప.
0: It is a house full of dirt.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It is a basket which is full of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It is the one which undergoes various modifications.
1: భవసాగర మీదకి లేని కంప.
0: It is the one which may not help you to cross the ocean of bhava.
1: భవసాగర మీదకి లేని కంప అంబుల పదిలంబు మనమెప్పు దలంప.
0: If only you try to understand, all these things become clear to you.
1: మే నుశ్చలమని నమ్మబోకు మనస హరిపాదములు ఆశ్రయించవే అని ప్రబోధించారు ఈ దేహాన్ని.
0: While describing about the body, it was just said, well, this is not going to be a permanent one. Resort to the lotus feet of divine Vishnu.
1: దేహము పాంచభౌతికము.
0: Physical body is made up of
1: దేహము కూడా తప్పదెప్పుడు.
0: It is going to fall down one day or the other.
1: దేహి నిరామయుండు.
0: The indweller is a permanent one.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: If only you properly see, there is nothing like birth, death and bondage for the indweller.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, the indweller itself is God.
1: ఆ దేవదేవుడైనటువంటి మీరు ధరించినటువంటిదే ఈ దేహం.
0: You are really such God of gods. And this physical body is only worn by you.
1: ధరించిన దేహాన్ని వరించవచ్చు.
0: You may like the body which is only
1: అనుభవించవచ్చు.
0: You can enjoy the body.
1: కానీ ఏ విధంగా వరించాలి, ఏ విధంగా అనుభవించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానంతో దీనిని పొందాలి.
0: But you should enjoy and experience this physical body with a sense of discrimination.
1: దీనికి మరొక పేరు కూడాను కలదు, శరీరము అని.
0: There is another name given to this physical body, శరీరము.
1: దీని ఉత్పత్తి శీర్యతే ఇది శరీర అన్న. అనగా జీర్ణించినటువంటిది, శీరించినటువంటిది ఈ శరీరము.
0: That means this physical body gets worn out and also gets destroyed.
1: ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది.
0: When this physical body is born, it is a mass of blood and flesh.
1: కోమలత్వంతో ఆకర్షింపచేస్తుంది.
0: With all its tenderness, it would be highly attractive.
1: క్రమక్రమేణ ఇది యవ్వనములో ప్రవేశిస్తుంది.
0: Gradually, this physical body enters into the stage of youth.
1: అందానందముల చేత అహంకారాన్ని ప్రకటిస్తుంది.
0: It also expresses itself with a sense of ego on account of its beauty.
1: తదుపరి వృద్ధాప్యములో ఇది ప్రవేశిస్తుంది.
0: Then it enters into old age.
1: వికారత్వాన్ని పొందుతుంది.
0: ఇట్ ఆల్సో బికమ్స్ వెరీ.
1: ఈ శరీరము అనేక రకములుగా మార్పు చెందినటువంటిది.
0: దిస్ ఫిజికల్ బాడీ అండర్గోస్ మెనీ చేంజెస్.
1: కనుకనే శీరితే ఇది శరీర, జీర్ణతే జీర్ణించేటువంటిది, మార్పు చెందేటువంటిది, కనుక దీనికి శరీరము అని ఒక పేరు.
0: ఇట్ హెస్ గాట్ ద నేమ్ శరీరము బికాస్ ఇట్ అండర్గోస్ సో మెనీ చేంజెస్ అండ్ ఫైనలీ ఇట్ విల్ బి రూయిన్, ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్.
1: ఈ శరీరమునకు మూడొక పేరు కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఎ థర్డ్ నేమ్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
1: ఇది ఒక మందిరము అని కూడాను అనేక మంది ఉచ్చరిస్తూ వచ్చారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హావ్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ మంతనము.
1: ఈ మందిరము దేని నిమిత్తమై ఏర్పడినటువంటిది?
0: వై ఇస్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్ మందిరము ఆర్ టెంపుల్?
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. జీవుడు దేవుడైనటువంటి జీవునకు ఈ దేహము ఒక మందిరంగా నిర్మించబడింది.
0: ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మందిరము ఎ టెంపుల్ బికాస్ ఇట్ ఈస్ హౌసింగ్ గాడ్ ఇన్సైడ్.
1: మందిరం అనగా దీనిని ఏ విధంగా మనం ఉపయోగించాలి?
0: హౌ షుడ్ యూజ్ దిస్ టెంపుల్?
1: ఇది పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నిలయం.
0: దిస్ ఈజ్ మోస్ట్ సేక్రెడ్ and divine house of the Lord.
1: భగవంతుని నిలయమైనటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచటకు ఏమాత్రం కూడా వీలు కాదు.
0: It is not proper to abuse or misuse this temple of God.
1: దీనిని సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో దీనిని వినియోగించాలి.
0: This has to be utilized and used in the proper way and in a sacred way.
1: కనుకనే సత్కర్మలు సదాచారములు సచ్చింతనలు సలిపే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ దేహము అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫార్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్స్
1: ధర్మాచరణ నిమిత్తమై నియమించినటువంటిది ఈ దేహము అని.
0: దిస్ బాడీ ఈజ్ గివెన్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ అవర్ సెల్స్ ఆన్
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: దిస్ ఎంటైర్ బాడీ ఈజ్ గివెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రైచియస్ డీడ్స్.
1: ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహము.
0: This body is meant for performing right action.
1: Aithe ee dehanni sariyaina sthitilo manam unchukovali.
0: But you have to maintain this physical body in a proper way.
1: Ee dehamu oka panimuttu vantidi.
0: This is something like an instrument.
1: Ee panimuttu kudanu sariyaina sthitilo undinappude manamu sankalpinchukunnatundi panini sariyaina reetiga upayoginchukovachunu.
0: When this instrument is in a fit condition, we can use it properly for the purpose for which we want to.
1: పనిముట్టు పెన్ను మన దగ్గర ఉంది.
0: Let us take the example of a pen.
1: దీన్ని వినియోగించుకోవాలంటే దీన్ని సరైన స్థితిలో పెట్టుకోవాలి.
0: If you want to use it, it must be in a fit condition.
1: నిబ్బు సరిగా ఉంటుండాలి, ఇంకు దీనిలో ఉంటుండాలి. దీన్ని సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే రాయడానికి కూడా ఒక ఉపయోగం అవుతుంది.
0: You would be able to write when there is ink inside the pen and when the nib is in a good condition.
1: కత్తి ఒక పనిముట్టు.
0: Every instrument,
1: అయితే ఆ కత్తి కూడా సరైనటువంటి సూటిగా సరైనటువంటి పదురుగా ఉండినప్పుడే అది సద్వినియోగం గావించుకోవచ్చు.
0: Sword is another instrument. Only when it is sharp, when it is in a fit condition, it could be used.
1: కనుక ఏ పనిముట్టు ఏ స్థితి ఎందు సరిగా ఉండినప్పుడే ఆయా పనులు మనం సక్రమంగా చేసుకోవచ్చును.
0: We would be able to use the instruments properly only when all the instruments are in fit condition.
1: ఈ దేహం కూడాను పనిముట్టే కనుక ఈ ధర్మాచరణ నిమిత్తమై ఈ దేహమును సరైన స్థితిలో ఉంచుకోవాలి.
0: As this body is also an instrument for performing right action, we have to maintain this body and keep it in a fit condition.
1: ఈ కత్తితో ఫలములు లేక కూరగాయలు ఇంకే విధమైనటువంటి చిక్కుబడినటువంటి గంటలు మనం తీసుకోవచ్చును కోసుకోవచ్చును.
0: If you take a sword may be used for the purpose of cutting vegetables and such other things.
1: అట్లు కాకుండా కత్తితో ఇనుమును కొయ్యడానికి ప్రయత్నం చేస్తే ఈ కత్తి కూడా పదును తప్పిపోతుంది.
0: Instead of that, if you use this sword to cut the iron or steel, then it will be ineffective.
1: అదే విధముగానే ఈ దేహాన్ని ఏ కార్యములు యందు సద్వినియోగం గావించుకోవాలో దాని విచక్షణ జ్ఞానంతో దీన్ని వినియోగించుకోవాలి.
0: సిమిలర్లీ యూ షుడ్ నో అండ్ హ్యావ్ ది డిస్క్రిమినేషన్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఇక్కడ ఏ కార్యము చేయడానికి మనం పూనుకున్నా కూడా అక్కడ ఒక్క ప్రశ్నను మనం వేసుకోవాలి.
0: ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ, యూ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆత్మస్వరూపుడైన బ్రహ్మను నేను,
0: ఐఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: ఈ కాయములో నివసిస్తున్నాను,
0: ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: కనుక ఆత్మస్వరూపుడైన నేను, బ్రహ్మస్వరూపుడైన నేను ఈ కాయముచే ఈ కర్మను నేను ఆచరించవచ్చునా ఆచరించకూడదా అని విచారణ చేసుకోవాలి.
0: ది క్వశ్చన్ ఈజ్ ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ, ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ, కెన్ ఐ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఆఫ్టర్ బీయింగ్ బ్రహ్మ అండ్ ఆత్మ.
1: ఈ కర్మ చేయదగినదా చేయతగనిదా అనేటువంటి విషయాన్ని కూడా విచారించుకోవాలి.
0: ఈజ్ దిస్ యాక్షన్ వర్తీ ఆఫ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఆర్ అన్వర్తీ ఆఫ్ బీయింగ్.
1: అప్పుడే ఈ దేహాన్ని సద్వినియోగం గావించుకున్న వాడవుతావు.
0: దెన్ ఓన్లీ యూడ్ బి ఏబుల్ టు శాంక్టిఫై అండ్ యూజ్ ది బాడీ.
1: ఈ దేహం ఉన్నది కదా అని ఇష్ట ప్రకారం ఉపయోగించుకోరాదు.
0: జస్ట్ బికాస్ యూఆర్ హ్యావింగ్ ఎ ఫిజికల్ బాడీ, యూ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ వే.
1: దానిని ధర్మ విరుద్ధమైనటువంటి చర్యలో ఉపయోగించుకున్నట్టు అవుతుంది.
0: If you use like that, it would be going contrary to the right action and
1: righteousness.
0: This physical body is given to you for performing
1: right action.
0: This physical body should be recognized as the temple of God.
1: దీనిని మరొక పేరుగా క్షేత్రము అని కూడా చెప్తూ వచ్చారు.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈజ్ క్షేత్రము ఫీల్డ్.
1: క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞాపవాన్ విద్య అనగా క్షేత్రము అనేటువంటిది దేహము, దీనిని గుర్తింపబడేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, గుర్తించేటువంటి వాడు.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఫీల్డ్ అండ్ ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఈజ్
1: క్షేత్రాన్ని గుర్తించేటువంటి వాడే కాని గుర్తింపబడేటువంటిది దేహమే.
0: యు ఆర్ ద వన్ హూ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ అ క్షేత్ర అండ్
1: నీవు గుర్తించేటువంటి వాడు.
0: యు ఆర్ ద వన్ హూ హ్యాస్ టు నో ఇట్.
1: కనుక నీవు దీనికి సాక్షిభూతుడిగా ఉంటుండాలి.
0: యూ హ్యావ్ టు రిమైన్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
1: దీన్ని సద్వినియోగంగా దీనిని అది అనుభవించడానికి తగినటువంటి అధికారిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ యూ బీ ఎన్ అథారిటీ హూ కెన్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ.
1: చాలా పవిత్రమైన స్థితిలో దీనిని ఉంచుకోవాలి.
0: యూ షుడ్ మెయింటైన్ దిస్ ఇన్ ద మోస్ట్ సేక్రెడ్ వే.
1: కాశీని ఒక క్షేత్రము అంటాము.
0: వీ డిస్క్రైబ్ కాశీ
1: బద్రీని ఒక క్షేత్రము అంటాము.
0: అండ్ బద్రి ఆల్సో
1: తిరుపతిని ఒక క్షేత్రము అంటాము.
0: తిరుపతి ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
1: ఈ క్షేత్రం అనేటువంటి పదం వినియోగించుకోవడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ యూజింగ్ దిస్ వర్డ్ టు డిస్క్రైబ్ దిస్ ప్లేసెస్ యాజ్ క్షేత్ర పిల్గ్రిమేజ్ సెంటర్?
1: దైవ సంబంధమైనటువంటి యొక్క వాతావరణంతో కూడినటువంటిది.
0: దెర్ ఈస్ ఎ డివైన్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
1: కనుకనే దీనికి పవిత్రమైన స్థానం కాబట్టినే దీనికి క్షేత్రము అనేటువంటి సార్థక నామం ఉంటుంది.
0: యాజ్ దిస్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్ ఇట్ హెస్ బీన్ గివన్ దట్ నేమ్ క్షేత్రము ఆర్ పిల్గ్రిమేజ్ సెంటర్.
1: ఆ క్షేత్రములో నిరంతరము పూజలు, సత్కర్మలు, మంత్రములు, దీక్షలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ దెర్ విల్ బి వర్షిప్, వేరియస్ టైప్స్ ఆఫ్ వర్షిప్ పర్ఫార్మ్డ్ ఫర్ ప్లీజింగ్ ద లార్డ్.
1: అదే విధంగానే ఈ దేహం అనేటువంటి క్షేత్రం నుంచి సత్కర్మలు, సదాచారములు, సచ్చింతన్లు ఇలాంటి సేవలు ఎందు పాల్గొని చేసుకోవాలి.
0: సిమిలర్లీ వీ షుడ్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్ ఫర్ థింకింగ్.
1: సత్కర్మలు ఎందు ప్రవేశింపచేయటమే ఈ క్షేత్రం యొక్క సరైన అంతరార్థము.
0: The inner meaning of this physical body is that it must be put to good work, good action.
1: Kshetram ante rendo artham kuda untunnadi.
0: There is one more meaning for this word kshetram.
1: Polamu ani untuntadi rendo artham.
0: A second meaning is field.
1: Ee polamulo manam etti vittanamu naadudumo atti phalame manaku labhistundi.
0: The speciality of a field is whatever seeds you sow, ది క్రాప్ దట్ యు గెట్ వుడ్ డిపెండ్ అపాన్
1: సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు సత్ఫలము అనేటువంటిది మనకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యు సో గుడ్ థాట్స్ యు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
1: దుస్సంకల్పములు అనేటువంటి విత్తనములు నాటినప్పుడు ఇది మనకు ఒక విధమైన దుర్ఫలమునే మనకు లభిస్తుంటాయి.
0: ఇఫ్ యు సో ద ఈవిల్ థాట్స్ యు విల్ గెట్ ద ఈవిల్ ఫ్రూట్.
1: పాప పుణ్యములు అనేటువంటి యొక్క బీజములు నాటుకునేటువంటి యొక్క ప్రదేశమే ఈ దేహం అనే క్షేత్రము.
0: దిస్ ఫీల్డ్ ఈజ్ ద వన్ వేర్ యు సో ద సీడ్స్ ఆఫ్ ఎయిదర్ ది సిన్ ఆర్ వర్చ్యూ.
1: లౌకిక ప్రపంచమందు, లౌకిక భూములు యందు మనం లౌకికంగా ఆచరించేటువంటి యొక్క దీనిలో సరైనటువంటి కాలము, సరైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం.
0: వెన్ ఎవర్ యు అండర్టేక్ కల్టివేషన్ ఇన్ ది ఫీల్డ్స్, ఇన్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్, you will have to see the proper time.
1: Palani rutunandu palani bijamle naatali challali aneetvanti okka idi untu paddhati untundadi.
0: The different aspects of cultivation like sowing seeds will depend upon the seasons and you observe all the seasons.
1: Ye kshetramanandu ye pantana pettali aneetvanti okka niyamam kuda untundadi.
0: And also there are rules which prescribe what type of crop can be raised in what type of field.
1: Eppudu padithe appudanta aa polamlo vitramu challadaniki veelu kaadu.
0: You can't go on sowing these seeds in season and out of season any time that you like.
1: Adi oka kala ninnitamainatundi oka dinni kaligi untuntadi.
0: It is regulated by certain rules of time.
1: Kani ee shariram anetundi polam lopala ee vidhamainatundi oka ninnitamainatundi kalamu ledu.
0: But for this body which will be compared to the field, there is no such
1: sarvakala sarvavasthali endukudanu dinni saagu cheyatundi oka anukoolam kaligi untundadi.
0: This field can be cultivated under all times, under all circumstances.
1: Raatrim pagalu kudanu deenini saagu cheskovachu.
0: Throughout the day and night you can go on cultivating this field.
1: Baaki sambandhamainatundi palamulu yendu ittaramulu naatinappudu pantalu pandavachunu lekapothe endavachunu.
0: In the external fields, agricultural fields, when you sow the seeds, you may get crop or you may not get crop also.
1: Aashinchinatundi yokka palamulu manamu pondalekapovachunu.
0: You may not realize your expectations in the outside fields.
1: ఈ శరీరం అనేటువంటి దీని యందు నాటుకున్నటువంటి యొక్క సత్సంకల్పంలో దుస్సంకల్పం అనేటువంటి పంట ఏమి చేసినా ఇది తప్పేటువంటిది కాదు. ఆ ఫలము తప్పక అనుభవించవలసి వస్తుంది, ఆ ఫలము మనం అందుకోవలసి వస్తుంది.
0: ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ది ఫీల్డ్ ఈస్ దట్ వాట్ ఎవర్ సీడ్స్ యూ సో గుడ్ డీడ్స్ గుడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ థాట్స్
1: నూటికి నూరు పాళ్ళు పంట పండుతుంది.
0: యూ విల్ హ్యావ్ టు రీప్ ది ఫ్రూట్స్ 100%.
1: ఏమాత్రం కూడా హాఫ్ పర్సెంట్ కూడా తక్కువ కాదు.
0: ది క్రాప్ కెన్ నెవర్ బి లెస్ ఈవెన్ బై హాఫ్ ఎ పర్సెంట్.
1: ఇది

0: Don't get tired and exhausted telling yourself, I am going to do this, I am going to do that.
1: Ye vitulanu naati ichota nuntiro aa phalamula meeku anduchundu.
0: By sowing what seeds you have been able to come to this particular place, and that is certainly depends in turn.
1: Vittanambokataina veraina phalamulu labhinchutadi ettu sadhyamagunu.
0: How can the crop be different from the seeds which have sown?
2: Kanuka ee dehamaneetundi phalamulandu ye vittanamu naadutunnamo ade pantane manu anubhavinchavalsu.
0: You are going to reap the fruits and raise the crop depending upon the seeds which have sown in this physical body.
2: Kanuka panta mana yokka sankalpamaina aadharapadi untundali.
0: The crop depends upon your own thought process.
2: Panta mana yokka karmala paina aadharapadi untundali.
0: The crop also depends upon your own actions.
2: Kanuka etti sankalpamlo atti panta.
0: Whatever your thoughts be, the actions will also be the same.
2: Kanuka deva mandiramainatundi ee dehamanandu సత్సంకల్పంలోనేటువంటి యొక్క బీజములే నాటుకోవటానికి తగినటువంటి అవకాశము.
0: యూ షుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు సో గుడ్ సీడ్స్ ఇన్ దిస్ ఫీల్డ్ విచ్ ఇస్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. దేహమును
2: ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకోరాదు.
0: యూ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎనీ వే యూ లైక్.
2: నీ ఇష్టానుసారం దానిని అనుభవించరాదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ ఎంజాయింగ్ ఇన్ ఎనీ వే యూ లైక్.
2: నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి దీనిని సద్వినియోగం గావించుకోవాలి.
0: యూ షుడ్ ప్రాపర్లీ పుట్ టు the good use based upon discrimination.
2: Kanuka manamu ee dehamunu ye vidhanga vinyoginchukovali aneetundi vicharana atyavasaram.
0: It is very essential to think and understand how to use this physical body in a proper way.
2: Deenni sadvinyogam gavinchukovalani aashinchetundi varu,
0: the one who aspires to put this body
2: సద్భావమును అభివృద్ధి గావించుకోవాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు ఆల్వేస్ హ్యావ్ గుడ్ థాట్స్,
2: సత్ఫలమును మనం పొందాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు హ్యావ్ గుడ్ ఫ్రూట్,
2: రెండు విధములైనటువంటి మార్గాన్ని తూచా మనం అనుభవించాలి.
0: దే విల్ హ్యావ్ టు అబ్జర్వ్ టూ మెథడ్స్ వెరీ క్లియర్లీ అండ్ స్టిక్.
2: ఆహార నియమము,
0: దట్ ఈస్ ద
2: విహార నియమము, ఈ రెండు కూడా అత్యవసరము.
0: The code relating to food and also to habits.
2: Ahara viharamulu idi sariyainatundi margamlo manam anubhavinchali.
0: We have to take food and we should have good habits.
2: Etti aharamunu manam andukovali, etti aharamunu manam swikarinchali aneetundi vicharana cheyali.
0: We should also think what type of food should we partake.
2: Akali ainappatikini manaku viruddhamainatundi aharanu manam bhujincharadu.
0: Just because you have hunger, you should not satisfy it with any type of food.
2: Sattvika aharamunu bhujinchali.
0: You should always take sattvic food.
2: Oka chinna udaharanam.
0: One small example.
2: Manam oka manta vestamu.
0: We just make a small.
2: Elanti karralu danlo vesi manta vestamo, alanti pogane andu nunchi aavirbhavistundi.
0: The fire and the smoke that you get depends upon the type of fuel that you use.
2: Gandhapu chakkalu veste sugandhanga vastundi dani poga.
0: If you use sandalwood as the fuel, you get the smell and the smoke.
2: Inka durgandhamto cherinatundi karalu vesinappudu aa durgandhame manaku andistundi.
0: On the other hand, if you use fuel which emits bad smell,
2: etti mantano atti poga.
0: The smoke depends upon the type of fire that is there.
2: Etti pogano atti megamu.
0: The clouds depend upon the type of smoke.
2: Etti megamo atti neeru.
0: The water depends upon the type of clouds.
2: Etti neeru atti varshamu.
0: The rain depends upon the type.
2: Etti varshamu atti panta.
0: The crop depends upon the type of rain.
2: Etti pantanu atti vanta.
0: The food that is prepared depends upon the crop.
2: Etti vantanu atti tala. Talampu vallo vastundi.
0: The thoughts and the head depend upon the type of food.
2: Kanuka manam bhujincheetundi aaharamunu puraskarinchukoniye mana talampulu manchi cheddaluga maarutunnayi.
0: All the thoughts, good or bad, come on the basis of the food that you take.
2: Aahar niyamu atyavasaramu ee dehamunaku.
0: Therefore you should strictly observe the code relating to the food.
2: Deha shuddhi jalamuto jarugutundi.
0: You can purify the body with water.
2: మనశుద్ధి అనేటువంటి సత్యంతో జరుగుతుంది.
0: యూ కెన్ ప్యూరిఫై ది మైండ్ విత్ ద ట్రూత్.
2: కనుక నీ సత్యమార్గమైనటువంటి యొక్క ఆహారం మనం భుజించినప్పుడే సత్య సంకల్పం మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: దేర్ఫోర్ వెన్ యు పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ది థాట్స్ ఆల్సో విల్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్.
2: కనుక ఈ పవిత్రమైనటువంటి దైవ మందిరంగా విశ్వసింపబడినటువంటి ఈ దేహమునందు మత్తు పదార్థములు ఏమాత్రము మనం స్వీకరించరాదు.
0: ఆఫ్టర్ బిలీవింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు షుడ్ నాట్ పార్టేక్ ఎనీ ఇంటాక్సికేటింగ్
2: రజోగుణ సంబంధమైన ఆహారం మనం స్వీకరించరాదు.
0: యు షుడ్ నాట్ ఆల్సో పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ ఫిల్
2: ఈ ఆహార నియమం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ కోడ్?
2: ఏది సాత్వికము అని మనం నిర్ణయించాలి.
0: హౌ కెన్ యూ డిసైడ్ వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్?
2: ఏదో ఫలములు పాలు భుజించడం సాత్వికమని భావిస్తున్నాము.
0: We are under the mistaken notion taking fruits and milk is sattvic food.
2: అంత మాత్రమే కాదు సాత్వికము.
0: That is not confined only to that.
2: మనము ఫలములు పాలు ఇవంతా కేవలం ఒక్క ఇంద్రియముతో మాత్రమే అనుభవిస్తున్నాము.
0: The milk and the fruits are enjoyed only by one sense organ.
2: దేహము పంచేంద్రియములతో కూడినటువంటిది.
0: The physical body is consisting of five sense organs.
2: శబ్ద స్పర్శ రూప రస గంధము.
0: That is the sound, touch,
2: manaku mukku untundali,
0: smell and
2: chevulu untundali,
0: we got nose,
2: noru untundali,
0: we got
2: kannulu untundali,
0: we got eyes,
2: chetulu untundali, chetulu sparsha,
0: hands are associated with the touch,
2: roopamu kannulato chudagaladu,
0: the form can be seen by the eyes,
2: shabdamunu chevulato vinagaladu,
0: the sound can be heard by the
2: gandhamunu mukkuto vasana chudagaladu.
0: The smell can be
2: done by nose. పంచేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమును ఒక్క ఇంద్రియము ద్వారా ఫలము పాలు భుజించినంత మాత్రం సాత్వికమవుతుందా?
0: When the body is consisting of these five sense organs, if you partake sattvic food only through one sense organ,
2: are you eating the భుజించే ఆహారము పంచేంద్రియములతో చేరుతుంటాది.
0: So all the food that you partake through these five sense organs must be sattvic.
2: Kannulato pavitra drishti aneetvanti oka sattvika aharanni bhujinchali.
0: You have to look only at sacred sights through eyes.
2: Ante kaani kannulu unnavu kada ani ishta prakaram manam chudakoodadu.
0: Just because you have got eyes, you cannot go on seeing.
2: Idi anek pramadamulu kodanu guri kavachchu.
0: It leads you to many dangerous situations.
2: Kanuka pavitramanga bhavamtone ee drishtini manam upayoginchukovali.
0: Fill your vision with sacred thoughts.
2: Kani ee naati yuvakulu endu keechaka drushti abhirudhi avutundari.
0: But today's youth are developing keechaka's vision.
2: Ee keechaka drushtiki tagineetundi phalitamu tananu gaddalu gottukotame.
0: The result of having such keechaka's vision
2: is keechakudiki ee phalitamaindi bhimudu gadam teeskoni tananu viragottadu.
0: What happened to keechaka? Bhima smashed his head into pieces.
2: మనలో ఏమాత్రం కూడా కలగరాదు.
0: Therefore, we should not have a defective.
2: ఇది విద్యార్థులకు అత్యవసరము.
0: This is an extremely essential thing for students.
2: పవిత్రమైన భావంతో దృష్టిని భగవత్ భావంతో దృష్టిని చూచినప్పుడే ఆ యొక్క కన్నుల యొక్క ఆహారము చక్కగా సాత్వికమైన ఆహారంగా ఉంటుంది.
0: ఓన్లీ వెన్ యూ లుక్ అట్ థింగ్స్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్ విత్ ఎ డివైన్ ఫీలింగ్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ డివైన్ లుక్.
2: చెవులకు కొన్ని ఆహారం అత్యవసరము.
0: And similarly is the food partaken by the ears.
2: విషయాలే మనం వినాలి.
0: We should always hear good things.
2: దైవ సంబంధమైన విషయాలే మనం శ్రవణం చేయాలి.
0: We should always listen to things associated with God.
2: ఇతరుల యొక్క సంతోష వార్తను మనం స్వీకరించాలి.
0: We should always hear things which are happy about others.
2: ఈ విధంగా శ్రవణ దోషము లేకుండా మనం సాధ్యమైనంత వరకు చూసుకోవాలి.
0: We should always protect ourselves from
2: దోషరహితమైనటువంటి యొక్క శ్రవణాన్ని మనం స్వీకరించాలి.
0: We should listen to things which are free from all sorts of defects.
2: ఈ ఇంద్రియ ద్వారా సాత్విక ఆహారాన్ని మనం ఆరగించినట్టు అవుతుంది.
0: Then only we can say that we have partaken through ears sattvic food.
2: మన ముక్కుల ద్వారా సుగంధమును మాత్రమే స్వీకరించాలి.
0: Through our nose we would always smell.
2: దుర్గంధమును స్వీకరించినప్పుడు ఆరోగ్యం ఇంట్లో దెబ్బ తగులుతుంది.
0: Good and with good perfumes not
2: ఇంతే కాకుండా ఈ యొక్క స్వీకరించేటువంటి గాలి లోపల అనేక క్రిములు కూడా చేరుతుంటాయి.
0: వెన్ యు ఇన్హేల్ సో మెనీ టైప్స్ ఆఫ్ జర్మ్స్ గోయింగ్ టు
2: ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి యొక్క గాలిని మనం పీల్చుకోరాదు.
0: వీ షుడ్ నాట్ ఇన్హేల్ సచ్ విచ్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్.
2: విశాలమైన ప్రదేశమునందు పవిత్రమైనటువంటి గాలిని మనం స్వీకరించాలి.
0: యుడ్ ఆల్వేస్ గో టు ఎ వెరీ ప్లేగ్రౌండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఇన్హేల్
2: మనం చేతులతో కూడా ఒక ఆహారాన్ని స్వీకరించాలి.
0: విత్ హ్యాండ్స్ ఆల్సో వీ షుడ్ ఆల్వేస్ టేక్
2: అనగా దోషరహితమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ
2: అప్పుడే ఇది దైవ మందిరంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ బాడీ వుడ్ బి ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
2: దోషము, దృష్టి దోషము, శ్రవణ దోషము, మనస్దోషము, క్రియాదోషము, ఈ పంచదోషములు మనం దూరం చేసినప్పుడు మనమే పరమాత్మగా మారుతాం.
0: వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్, డిఫెక్టివ్ టాక్, డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ లిజనింగ్, డిఫెక్టివ్ స్మెల్లింగ్ అండ్ డిఫెక్టివ్ యాక్షన్,
2: పంచదోషములతో నిండినటువంటి ఈ యొక్క ఈ దేహాన్ని పవిత్ర ఆహారం స్వీకరిస్తున్నానని పాలు పండ్లు స్వీకరించినంత మాత్రమే అది సాత్విక ఆహారం కాదు.
0: When you are having all these five types of defective sensual partaking of
2: food, panchendriyamula dwara kuda nu satvikaanni manam anubhavinchali.
0: You should always partake of through all these five sense organs only satvic food.
2: Karukane ee deham aneetundi mandiramulaku aidu dwaramulu untunnavi.
0: This physical body which is a temple has got five doors.
2: Ee dwaramulu endukosam nirminchaaru?
0: Why are these five doors given to this
2: daiva darshana nimittamai ప్రవేశించేటువంటి యొక్క దివ్య భక్తుల నిమిత్తం ఏర్పడినటువంటివి?
0: బికాస్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ మెంట్ ఫర్
2: దేవాలయములకు అనేక ద్వారములు ఉంటుంటాయి.
0: ఫర్ టెంపుల్స్ దేర్ మే బి నంబర్
2: ఈ ద్వారములో భక్తులే ప్రవేశిస్తుంటారు కానీ అన్యులు ప్రవేశించడానికి వీలుండదు.
0: టు ఆల్ ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓన్లీ డివోటీ సెంటర్
2: చిన్న ఉదాహరణ.
0: నన్నెల్ సెంటర్ దియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
2: మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వీ హావ్ బిల్ట్ ఎ హౌస్.
2: చక్కగా సుందరంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ బ్యూటిఫుల్.
2: మనం అనేక ద్వారములు పెట్టుకున్నాము.
0: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ ఎ టెంపుల్ హ్యాస్ గాట్ ఫైవ్ డోర్స్.
2: ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించారు?
0: వై ఆర్ దీస్ ఫైవ్ డోర్స్ గివెన్ టు దైవ
2: దర్శన నిమిత్తమై

0: మనం అనేక ద్వారములు పెట్టుకున్నాము.
1: పుట్ నంబర్
0: ఈ ద్వారములు ఎందుకోసం నియమించుకున్నాము?
1: వై హావ్ వి పుట్ దిస్?
0: మనము మన బంధువులు మన వారు అందులో ప్రవేశించటము వెలుపల పోవటము ఈ అనుకూల నిమిత్తమే ద్వారములు పెంచుకున్నాం.
1: We have put so many doors for our own benefit and for enabling our own relatives and friends.
0: ద్వారములు ఉన్నవి కదా అని గాడులు పందులు కుక్కలు అన్నింటినీ లోపల ప్రవేశింపజేస్తామా?
1: ఆర్ ది డోర్స్ మెంట్ ఫర్ లీవింగ్ పిగ్స్ డాంకీస్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎనిమల్స్ ఇన్సైడ్ ది హౌస్?
0: కాదు కాదు, అలాంటి ప్రవేశింపరానటువంటివి ఏమైనా అక్కడ వచ్చినప్పుడు ద్వారములు బంధిస్తాం.
1: ద మోమెంట్ సచ్ animals are likely to enter the house, you close the door and save your
0: ప్రవేశించదగినటువంటి వారు వచ్చినప్పుడే దాని ద్వారములు మనం తెరుస్తాము.
1: We open the doors only when people who are worthy of entering the house.
0: ఈ దేహం అనేటువంటి దేవాలయం యొక్క ద్వారములు మనము పవిత్రమైనటువంటి వాటికి మాత్రమే ప్రవేశించడానికి తగిన అవకాశం అందించాలి.
1: సిమిలర్ ఇస్ ద సిచ్యుయేషన్ విత్ దిస్ బాడీ. ద డోర్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి కెప్ట్ ఓపెన్ ఓన్లీ ఫర్ సేక్రెడ్
0: అప్పుడే ఈ దేవాలయం అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకోగలదు.
1: దెన్ ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ కెన్ బి
0: అప్పుడే క్షేత్రం అనేటువంటి సార్థక నామం కూడా చెల్లుతుంది.
1: Then only we can call this body justifiably as a temple of God.
0: ఇది ఒక క్షేత్రం క్షేత్రం అని అనుకుంటే ఇది క్షేత్రానికి విరుద్ధమైనటువంటి మార్గములను అనుసరించినప్పుడు ఇది క్షేత్రం కానేరదు.
1: By merely calling this physical body as a temple, if it is not properly used, it is not justified by calling it.
0: ఆహారము అత్యవసరము ఈ యొక్క దేహం యొక్క సద్వినియోగానికి.
1: For the protection and use of this physical body, food is very essential.
0: ఇంకా విహారము.
1: Then habits.
0: మనము ఏ విధంగానటువంటి ప్రదేశములకు మనం వెళ్లాలి, ఏ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారించాలి.
1: We should also deliberate and come to a conclusion to what type of place should we go.
0: ఎట్టి వారితో మనం సంబంధ బాంధవ్యాన్ని మనం కలుసుకోవాలి,
1: విత్ వాట్ టైప్ ఆఫ్
0: పెంచుకోవాలి,
1: విత్ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ షుడ్ వీ హ్యావ్ సమ్ రిలేషన్షిప్.
0: దుష్టంగంతో మనం ఏమాత్రము దూరంగా ఉంటుండాలి.
1: We should never be associated with evil ones. యొక్క చెడుని
0: మనం దూరంగా ఉంచాలి.
1: We should keep such wicked people at arm's length.
0: కారణం ఏమనగా ఎట్టి సంఘమును మనం అనుభవిస్తామో అట్టి భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
1: The reason is all sorts of thoughts depend upon
0: that. Tell me your company, I shall tell you what you are.
1: It is in this
0: company. నీవు ఎలాంటి సంఘముతో కూడి ఉంటావో అలాంటి వాడిగా నీవు తయారవుతావు.
1: As you what you are going to be depends upon the company, it is said. Tell me your company, I'll tell you what type of person you are.
0: Kanuka dussangamunu duranga unchali.
1: Keep the wicked company at a distance.
0: Taginatvanti yokka aacharana yende deenni sadviniyogam cheyali.
1: Use the body properly and put
0: kali ee naati yuvakulu dussangamu chaala abhiruchiga untadi.
1: Today's people are very fond of evil company, bad company.
0: దుష్కర్మంలో ప్రవేశించడం చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు.
1: ఇట్ ఈస్ ఈజీ టు ఎంటర్ అండ్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్ అండ్
0: దురాచారములు చాలా సులభంగా జరుపుతున్నారు.
1: ఇట్ ఈస్ ది టుడేస్ యూత్ ఆర్ అండర్టేకింగ్ టు డూ బ్యాడ్ డీడ్స్ వెరీ ఈజీలీ.
0: ఇది మానవ దేహమునకు సరైనటువంటి యొక్క విలువ కాదు.
1: This is not a proper value given to the physical body which is so
0: sacred. జంతునాం నరజన్మ దుర్లభము. ఇంత దుర్లభమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం పట్టటము ఇది మానవత్వానికి ఒక తీరని లోటు.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ సో సీక్రెట్ టు యూజ్ ది టైమ్ అండ్ ది బాడీ ఫర్ రాంగ్ థింగ్ ఇట్ ఈస్ రాదర్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: పవిత్ర ఋషులందరూ కూడాను ఈ దేహం చేత సత్కర్మలు ఆచరించే నిమిత్తమై భగవత్ చింతనలు చేసే నిమిత్తమై ఏకాంతమైన ప్రదేశమునకు వెళ్లి అక్కడ తపస్సులు ఆచరిస్తూ వచ్చారు.
1: That is why the ancient rishis and ascetics used to go to forest to keep themselves away from bad company and used to do penance.
0: Kani na uddesham adi kudanu oka balahinate.
1: In my own view, even that is a type of weakness.
0: Oka chinna udaharanam,
1: one small example.
0: Neevu kopanni jayinchali anu sankalpinchukunnavu.
1: You have resolved that you want to conquer anger.
0: Ee kopanni jayinchali anu sankalpinchukunnappudu నీవు అరణ్యములో పోయి కూర్చొని ఎన్ని సంవత్సరములు నీ తపస్సు చేసినా ఈ కోపం జయించలేవు.
1: ఇఫ్ యూ వాంట్ టు కాంకర్ యాంగర్ ఇఫ్ యూ గో టు యువర్ ఫారెస్ట్ వేర్ నో వన్ డ్వెల్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: ఈ కోపమునకు కారణం ఏమిటి అని విచారించాలి.
1: యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది కాజ్ ఫర్ యాంగర్.
0: ఏ స్థానంలో నీకు కోపం ఆవిర్భవిస్తుండాలి?
1: Under what circumstances do you become
0: జన
1: angry?
0: సమూహంలోనే కోపం ఆవిర్భవిస్తుండాలి.
1: Only in the midst of people you are likely to become angry.
0: కనుక నీవు జన సమూహమునందే ఉంటుండి ఆ కోపాన్ని నీవు అరికట్టడానికి ప్రయత్నించాలి. కానీ ఏ జన సమూహము లేనటువంటి అరణ్యంలో పోయి కోపాన్ని అరికట్టినాననుకుంటే

0: నీ భ్రమనగానే ఉంటుంటాది.
1: బై రిమైనింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ యూ కాంకర్ యాంగర్ యు ఆర్ రియల్లీ కాంకర్.
0: అరణ్యంలో ఉండినంత వరకు శాంతంగా ఉండవచ్చును.
1: బై మియర్లీ గోయింగ్ టు ఫారెస్ట్ యూ,
0: కానీ తిరిగి నీవు గ్రామంలో ప్రవేశించినప్పటికి అది సిద్ధం సుమతి అని ప్రవేశిస్తుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద ఫారెస్ట్ యూ మై హ్యావ్ కాంకర్డ్ యాంగర్, ది మొమెంట్ యూ ఎంటర్ ఇన్ టు ది విలేజ్ యూ ది యాంగర్ ఓవర్టేక్స్ యూ.
0: కనుక మన ఇంద్రియాల్ని అరికట్టాలనుకున్నప్పుడు ఇది ఒక కఠినమైనటువంటి తపస్సుగా గాని ఇంద్రియ నిగ్రహం కోసం ఏమేమో ప్రయత్నములు కాదు, ఇవన్నీ కూడా కేవలం భ్రమలు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు అచీవ్ విక్టరీ అండ్ కాంకర్ యువర్ సెన్స్ ఆర్గన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ దిస్ రిగరస్ అప్రోచెస్,
0: దేహం యొక్క రహస్యాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడు అవి సులభంగా మనం అరికట్టవచ్చు.
1: If you can understand the subtleties of this physical body, you would be able to conquer.
0: దేహం యొక్క రహస్యాన్ని గుర్తించకుండా ఎన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికి ఇది ప్రయోజనం ఉండదు.
1: Without understanding the mystery and the subtle secrets of the physical body, whatever efforts you do, it would be a waste.
0: మనం కొత్త కారు కొన్నామంటే ఆ కారును ఏ విధంగా వినియోగించాలి, ఎట్ట స్టార్ట్ చేయాలి, ఎక్కడ పెట్రోల్ వేయాలి, ఎక్కడ ఆయిల్ వేయాలి, ఎక్కడ బ్రేక్ వస్తా, ఇవన్నీ చక్కగా మనం గుర్తించినప్పుడే ఆ కారు సద్వినియోగం అవుతుంది.
1: సపోజ్ యూ బై ఎ న్యూ కార్, ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ how to use that particular car, where is the brake, where is the steering and where to put the petrol.
0: Na santam dabbu betti nenu car konnanu.
1: I have put my own money.
0: Na registration ayindi.
1: It is registered in my name.
0: Na car vanni neevu steering lo kurchoni ishtam ochinattu drive chesthe neeku pramadame, baita variki pramadame.
1: Just because it is your own car, if you use the steering in the wrong way, you are going to cause damage to others.
0: Santam ainappatikini neevu danini etta viniyoginchali అనేటువంటి ఒక విధానాన్ని నీవు మొట్టమొదటి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.
1: యూ మైట్ బి ది ఓనర్ బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఇన్ వాట్ వే యూ కెన్ యూజ్ ఇట్ టు గెట్ ద మాక్సిమం బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ కార్.
0: కనుక ఆ విధమైనటువంటి యొక్క వినియోగించుకునే విధానం తెలుసుకుండా పోవటం చేతనే ఈ విధమైనటువంటి కష్ట నష్టములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ బికమింగ్ అండ్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్
0: అనేక ప్రమాదములకు అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: And he is also becoming a victim of lack of peace. అనేక
0: రోగములకు కూడాను గురి అవుతున్నాడు మానవుడు.
1: And also he is becoming a victim of diseases.
0: ఒక్కటి మాత్రం మనం చక్కగా గుర్తించాలి.
1: One thing you should properly
0: దైవ నిర్ణయానికి ఎవరు కూడాను విరుద్ధంగా చేయడానికి వీలు కాదు.
1: It is impossible to go against the will of God.
0: శాసనం
1: God's will cannot be
0: ఆ శాసనమును మార్చుకోవడానికి ఎవరికి వీలు కాదు.
1: It is impossible for any person to go against the law of the Lord.
0: Manam dehanni poshinchukuntunnam.
1: We are taking care of our physical body.
0: Ee deham jadavettavutundi ani aneka mandi vaadinchavachchunu.
1: Many people may argue, how can you call this physical body as
0: inert? Manam jadavainatundi ee dehamu.
1: This body is after all inert.
0: Jadavaina deham aithe etta perugutundadi ani manam sandeham raavachchu.
1: You may get a doubt, if it is really inert, how is it growing?
0: Peragadaniki emi pedda kaaranam kaanakkarledu.
1: For such kind of growth,
0: nityamu illu urchi inta chetta isipoyi oka dibbala vestuntunte aa dibba oka nellu ovale peddaga perigipothundi.
1: Even if you are putting the dust collected from your house after sweeping, over a period of time
0: atani ee jadamaina dehaniki nityamu bhojanamu tiffanlu coffeelu ee chettananta vestunte adi perugutu untundadi.
1: The same thing is the case with this inert body. Because you are putting breakfast and food and day after day,
0: jadamu peragadan kovatam chala తప్పు. జనం కూడా పెరగడానికి అవకాశం ఉంటుండాలి. ఎక్కడ నుంచి వచ్చింది,
1: హౌ డిడ్ దిస్ బికమ్ కాన్షియస్,
0: అయితే ఈ చైతన్యానికి ఒకటి ఆధారం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ బేసిస్ ఫర్ దిస్.
0: ఆ చైతన్యం యొక్క ఆధారం చేతని ఈ జడం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి, మాట్లాడుతుంటుండాలి. కాబట్టి దీనికి ఏమైనా ఆధారం ఉండాలి, గాని అవి జడమే కదా.
1: హెడ్ లైట్స్ ఆర్ ఇనర్ట్ ఇఫ్ దే ఆర్ బర్నింగ్ అండ్
0: బ్యాటరీ, ఆ యొక్క కరెంట్ ఉండటం చేతనే హెడ్ లైట్స్ జడమనేటువంటి వెలుగుతూ ఉన్నాయి.
1: బికాస్ ది పవర్ ఇస్ సప్లైడ్ బై ది బ్యాటరీస్ యూ కెన్ గెట్ ది లైట్ త్రూ దిస్ ఫ్లడ్ లైట్.
0: ఆ కార్ లోపల హారన్ చెప్తుండాలి, ఎవరైనా దారి విడచండి విడచండి అని హారన్ చెప్తుండాలి.
1: దేర్ ఇస్ ఎ హార్న్ ఇన్ ద కార్, ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్.
0: ఈ హార్న్ జడం కదా, ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటి, లోపల కరెంటే.
1: And you may just say, this horn is inert. How is it producing sound?
0: ఇంకా ఇంజిన్ లో చూస్తే అన్ని ఇంజిన్ లోపల ఆ బోల్ట్స్ నట్స్ స్క్రూస్ పిన్స్ బెల్ట్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి.
1: టేక్ ఇంజిన్, దేర్ ఆర్ బోల్ట్స్ అండ్ నట్స్.
0: స్టార్ట్ చేసేటప్పటికి అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ ది ఇంజిన్ ఇట్ స్టార్ట్స్ ఫంక్షనింగ్.
0: ఇది జడమే కదా, ఈ విధంగా కదలడానికి కారణం ఏమిటి?
1: ఆల్ దీస్ నట్స్ అండ్ బోల్ట్స్ ఆర్ ఇనర్ట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ ది కరెంట్ ఇస్ ఇన్ దేర్ ఇస్ పవర్ ఇన్ సైడ్.
0: అదే విధంగానే ఈ దేహం అనేది ఒక కారు.
1: సిమిలర్ ఇస్ ది సిచ్యుయేషన్. దిస్
0: ఈ కన్నులు అనేటువంటి హెడ్ లైట్స్,
1: ఐస్ ఆర్ హెడ్ లైట్స్,
0: చూస్తున్నాయి.
1: దే ఆర్ సీయింగ్.
0: మన నాలుక ఒక హార్న్.
1: టంగ్ మే బి కంపేర్డ్ టు ఎ హార్న్.
0: ఇది అరుస్తుండాలి, మాట్లాడుతుండాలి.
1: దిస్ ఈస్ టాకింగ్, ప్రొడ్యూసింగ్ సౌండ్.
0: మన చెవులంతా కూడా లౌడ్ స్పీకర్స్.
1: అవర్ ఇయర్స్ మే బి కంపేర్డ్ టు లౌడ్ స్పీకర్స్.
0: దీంట్లో కరెంటే లేకపోతే స్పీకర్ పెట్టి ప్రయోజనం ఏమిటి?
1: If there is no current inside this physical body,
0: ఈ అన్నిటికి లోపల కరెంట్ ఒకటి ఉంటుండాలి.
1: For all these inner things, there is current which is
0: Atma.
1: And that current is Atma.
0: ఈ ఆత్మ యొక్క శక్తి చేతనే జడమైన దేహము అన్ని పనులు చేస్తుండాలి.
1: This inert physical body has been able to function different functions because there is Atma which is making.
0: ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: There is a particular matter.
0: ఆ మ్యాగ్నెట్ పక్క లోపల ఇనుప ముక్కలు పడేశాం.
1: There is a magnet and there are iron filings.
0: ఆ మ్యాగ్నెట్ ఇటు తిప్పితే ఆ యొక్క ఇనుప ముక్కలు దాని వైపునే పరిగెత్తుతాయి.
1: When you move the magnet, the iron filings move.
0: అటు తిప్పితే ఆ మ్యాగ్నెట్ మూడు దాని వైపునే ఇనుప ముక్కలు పరిగెత్తుతాయి.
1: The iron filings also move to whichever direction
0: you turn them. జడమైనటువంటివి కదా.
1: Iron filings are inert.
0: పరిగెత్తడానికి ఏది ఆధారం?
1: How is it that they are moving?
0: Magnet.
1: It is the magnet which is causing them to move.
0: అదే విధముగానే భగవంతుడనేటువంటి ఆత్మస్వరూపుడు ఆ మ్యాగ్నెట్ గా లోపల ఉంటుండి అన్నింటి చేత అన్ని పనులు చేస్తున్నారు.
1: ది డివైన్ లార్డ్ హూ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ సైడ్ ది బాడీ.
0: అంతేకాని జడము కేవలము ఒక దేహము జడమైనటువంటిది.
1: బట్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ ఆల్ ద సేమ్. ఓన్లీ
0: జడమైన దేహానికి అనేక రకములుగా మనం అలంకారాలు చేస్తున్నాం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఇస్ బీయింగ్ డెకొరేటెడ్ ఇన్ నంబర్ ఆఫ్
0: ఎన్ని అలంకారములు చేసినప్పటికీ తాత్కాలిక తృప్తిలే కాని భగవంతుడిచ్చినటువంటి ఒక అలంకారం ఇది మార్పు చేయడానికి వీలు కాదు.
1: ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ డెకొరేషన్స్ విచ్ ఆర్ డన్ టు దిస్ బాడీ, దే ఆర్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ.
0: వేసుకోవచ్చును, ఎన్ని స్టోలైనా వేసుకోవచ్చు, భగవంతుడిచ్చిన రంగును మాత్రం ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ యూస్, యూ కెనాట్ చేంజ్ ది కలర్ గివెన్ బై గాడ్.
0: కనుకనే అదే సత్యమైనది, అదే నిత్యమైనటువంటి.
1: దిస్ ఈస్ ట్రూత్, దిస్ ఇస్ అ పర్మనెంట్ థింగ్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ విత్ ఇన్ హిమ్ సచ్ పర్మనెంట్
0: అది
1: సచ్ ట్రూత్.
0: తమ తమ కర్తవ్య నిమిత్తమై ధరించినటువంటి ఈ దేహము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివెన్ టు పర్ఫార్మ్ వన్స్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్.
0: కనుక దేహమే నిత్యమని, దేహమే నేనని ఈ విధమైనటువంటి పెడమార్గంలో మనం ప్రవేశించరాదు.
1: హు షుడ్ నాట్ గో ద రాంగ్ వే విత్ ది బిలీఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్.
0: ఈ దేహమునకు మూడు రకములైనటువంటి దోషములు ఉంటుండవి.
1: దేర్ ఆర్ త్రీ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
0: ఒకటి ఏమిటంటే తాను కానటువంటి దాన్ని తానుగా భావిస్తుండాలి.
1: వన్ డిఫెక్ట్ ఈస్ ఇట్ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రియలీ ఇట్స్ యాజ్ ఇట్స్ ఓన్.
0: తనవి కానటువంటి దానిని తనవిగా విశ్వసిస్తుండాలి.
1: ఇట్ ఆల్సో బిలీవ్స్ పీపుల్ as its own who really do not believe to that belong to that body.
0: Anityamainatunti yokka vaatini satyamga visheshistundadi.
1: And it also considers untruth.
0: Ive mundu dehamudu moodu doshamudu.
1: These are the three defects.
0: Ee dehame nenani bhramistunnadu manavudu.
1: Man wrongly believes that he is the physical body.
0: Dehame taanukunnappudu idi naa dehamani enduku cheppali?
1: If you are really the physical body, why should you say this is your body?
0: నా బాడీ అనుకున్నప్పుడు, నా దేహం అనుకున్నప్పుడు నీవు వేరు, దేహం వేరు కదా.
1: వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ.
0: ఇది నా కర్చీఫ్,
1: దిస్ ఇస్ మై కర్చీఫ్.
0: నా కర్చీఫ్ నాకు దూరంగా ఉంటుండాలి.
1: ఐ త్రో దిస్ కర్చీఫ్ అండ్ ఇట్ ఇస్ డిస్టెంట్.
0: అదే విధంగానే నా దేహం అనుకున్నప్పుడు దేహం నీకు దూరంగా ఉండాలి కదా.
1: అండ్ వెన్ యూ సే దట్ దిస్ ఇస్ మై బాడీ, బాడీ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ యూ.
0: కాబట్టి దేహమే నేను ఎట్ట చెప్పగలను?
1: హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ది బాడీ?
0: ఒక దోషం.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ డిఫెక్ట్.
0: ఈ దేహమే నేననుకోవటమే ఈ దోషములకు మూల కారణం.
1: The first defect is that you are identifying yourself with the physical body.
0: Aithe jagattunandu idi naa bhoomi, idi naa illu, idi naa kaaru, naa vastu ani aneka rakamuga naavi naavi naavi naave aneetundi bhavantho manamu mosapothunnam.
1: In the world we go on telling these are my field, this is my wealth, this is my body, this is my house, and with we are full of this my. For how long are you having
0: illu kattavu, idi naad anukunnavu, ammi vesavu, adi needi kaadu.
1: You have constructed a house and you said that was yours. You have sold it off.
0: Car naane anukuntunnavu upayoginchukunenta varaku needi tadivari needi kaadu ammi vesin tarvata.
1: As long as you use the car and you own it is yours. Once you sell it is no longer yours.
0: Ee chanabanguramainatuntiga visheshisti idi naavi naavi ani manam daani nimittame abhimanam ammukaramlu pondutunnam.
1: towards such transient things we develop so much of attachment and start thinking
0: edi neevu edi neevu kaadu
1: nothing is yours
0: dehama neevu kaadu
1: you are not the body
0: neevu kaanatvanti dehamuku sambandhinchinatvanti padarthamulanta neeve avutayi
1: how can those things which belong to the body be yours
0: idi anta kevalam oka maya cheta kappabadi
1: this is all covered by illusion
0: కేవలం మమతి చేత నింపబడి
1: దిస్ ఆల్సో ఫిల్డ్ విత్ దట్ పొసెసివ్
0: భ్రాంతి చేత నడుచుకుంటూ వస్తున్నాయి
1: అండ్ ఆల్ దీస్ ఆర్ మూవ్డ్ బై
0: వెలివని మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి
1: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ విచ్ కమ్ అండ్ గో
0: పెండి కాకపోలపు ఎవరు భార్య ఎవరు భర్త ఎవరు చెప్పలేరు
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్ అండ్ హూ ఇస్ వైఫ్ నో వన్
0: కెన్ పురము తల్లి ఎవరో కుమారుడు ఎవరో ఎవరు చెప్పలేరు
1: బిఫోర్ బర్త్ హూ ఇస్ ఫాదర్ హూ ఇస్ ద సన్ నో వన్
0: పుట్టిన తర్వాతనే ఇతను నా కుమారుడు అంటాం
1: ఓన్లీ ఆఫ్టర్ బర్త్ యూ సే దట్ హీస్ మై సన్
0: వివాహం జరిగిన తర్వాతనే ఈమె నా వైఫ్ అంటాం
1: ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ యూ సే షీ ఇస్ మై వైఫ్
0: పూర్వం వారెవరు నీవెవరు
1: బిఫోర్ మ్యారేజ్ హూ వాస్ షీ
0: ఈవెన్ మధ్యలో కలిసినటువంటి మేఘములే కదా
1: ఇన్ ద మిడిల్ ఓన్లీ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ లైక్ పాసింగ్
0: కనుక ఒకదానికొకటి ఏమాత్రం కూడా శాశ్వత సంబంధాలు లేవు
1: దేర్ ఇస్ నో పర్మనెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ థింగ్స్ అట్ ఆల్
0: నావారు నావారు నాది నాది అనుకుంటున్నాము
1: యూ గో ఆన్ టెలింగ్ దీస్ ఆర్ మై పీపుల్
0: దేహ భ్రాంతి
1: దిస్ ఈస్ ది
0: ఎవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తీసుకుంటాడు
1: దిస్ ది ఫిజికల్ డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వెన్ యూఆర్ కమింగ్ యూ హావ్ నాట్ బ్రాట్ ఈవెన్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ క్లోత్
0: పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోడు
1: వైల్ గోయింగ్ యూ డోంట్ లీవ్ యూ ఈవెన్ యువర్ అడ్రస్ వేర్ యూఆర్ గోయింగ్
0: నిజంగా నీ వాడైతే నీకెందుకు అడ్రస్ ఇవ్వకూడదు ఎక్కడ పోతుందని చెప్పకూడదు
1: ఇఫ్ ఓన్లీ దే ఆర్ యువర్స్ వై షుడ్ దే నాట్ గివ్ యూ ది అడ్రస్ వేర్ దే ఆర్ గోయింగ్
0: ఏది నీవి కాదు
1: నథింగ్ ఈజ్ యువర్స్
0: కానీ ఈ మిథ్య లోకమునందు సత్యమైన తత్వాన్ని మనం విస్మరించి అసత్యమైనటువంటి దానిని విశ్వసించే మనం ఈ అవస్థలకు గురి అవుతున్నాం
1: వీఆర్ కమింగ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ బికాస్ ఇన్ ది ఇంపర్మనెంట్ వరల్డ్ వీ థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్
0: నీవు ఎప్పుడు నీవే
1: యూఆర్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్
0: నీవు ఎవరివాడు కాదు
1: యూ బిలాంగ్ టు నన్
0: ఎవరు నీవారు కాదు
1: నో వన్ ఎల్స్ ఇస్ యువర్స్
0: ఉన్నదే ఒక్కటి
1: దేర్ ఇస్ ఓన్లీ వన్
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా మనం భావిస్తున్నాము
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ వీఆర్ థింకింగ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్ అండ్
0: ఒక్క ఇంటి యజమానుడు ఉంటాడు
1: దేర్ ఈస్ వన్ పర్సన్ ఇన్ ఎల్డర్ ఆఫ్ ది
0: ఫ్యామిలీ వైఫ్ వస్తుంది భార్య వస్తుంది మై డియర్ హస్బెండ్ అంటుంది
1: వైఫ్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్
0: బిడ్డ వస్తుంది మై డియర్ ఫాదర్ అంటాడు
1: ది డాటర్ కమ్స్ అండ్ అడ్రస్సెస్ హిమ్ యాజ్ మై డియర్ ఫాదర్
0: తల్లి వస్తుంది మై డియర్ సన్ అంటది
1: The mother comes and addresses him as my dear son.
0: Kodala vastundi my dear father-in-law antundi.
1: The daughter-in-law comes and addresses him as my dear father-in-law.
0: Ivanni dehaniki sambandhinchinatundi okka perle tappa vyaktimu okkade.
1: All these relationships are based upon
0: koduku taane, tandri taane, mama taane, anni taane.
1: But there is only one person. He is the father.
0: Adi ekam sat vipra bahuda vadanti. ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధం చేత దానిని పిలుచుకుంటూ వచ్చారు
1: దిస్ ది మీనింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ బట్ డిఫరెంట్ పీపుల్ కాల్ ఇన్ ఎ డిఫరెంట్
0: అతన్ని అనేక విధములైనటువంటి సంబంధంగా అనుభవిస్తూ వచ్చారు
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ విత్ సింగిల్
0: ఏకోహం బహుశ్యాం ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేకంగా రూపొందుతున్నది
1: ఐ హావ్ వన్ అండ్ ఐ హావ్ మల్టిప్లైడ్ మై సెల్ఫ్ ఇన్ టు మెనీ థింగ్స్
0: ఈ అనేకత్వంలో ఉండినటువంటి ఏకం ఒక్కటే
1: The unity in this, all this diversity is only one.
0: Unnadi okkate.
1: There is only one thing which is really
0: existing. Ade hero.
1: That is the hero.
0: Prapancham anta oka zero.
1: The entire world is a big zero.
0: Ee zero hero ku prakkalo pette 10 ayipoyindi.
1: When you put this zero besides one, it becomes 10.
0: Inkoka zero betteste 100 ayipoyindi.
1: You put one more zero, it becomes
0: 100. Inko zero betteste 1000 ayipoyindi.
1: Put one more zero, it becomes 1000.
0: Ee zeros kante ekkada nunchi vilu vastundadi?
1: How are these zeros getting value?
0: Ee hero nunchine zeros kante vilu vastundadi.
1: All these are zeros are getting value because
0: hero tisesthe anta zero ne.
1: You remove the hero, all these zeros have no value, they are
0: zero. Kanukane daivatame, daiva shaktiye, daivame hero.
1: Divinity, divine power and divine...
0: ఈ దేహ భ్రాంతి ఈ మనోభ్రాంతి ఈ బుద్ధి భ్రాంతి ఈ లోక భ్రాంతి ఇవన్నీ కూడా అన్ని జీరోలే
1: ది డెలివిషన్ ఆఫ్ ది బాడీ డెలివిషన్ ఆఫ్ ది మైండ్ డెలివిషన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆల్ దీస్ ఆర్ ఆల్ జీరోస్
0: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి
1: బట్ అట్ ద సేమ్ టైం వీ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్
0: దీనిని వదన్నక్కర్లేదు
1: వీ షుడ్ నెవర్ గివ్ ఇట్ అప్
0: నీ బిడ్డను నీవు పోషించేటువంటి కర్తవ్యం నీది.
1: ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ చిల్డ్రన్.
0: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ పారమాత్మిక దృష్టిని మనము చెలించకుండా చూసుకోవాలి.
1: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది
0: పారమాత్మిక దృష్టితో వ్యావహారికమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి.
1: ది వరల్డ్లీ లైఫ్ హస్ టు బి ఎంజాయ్డ్ కీపింగ్ పారమాత్మిక.
0: ఈ లోకంలో ఉండినంత వరకు లోక సంబంధమైనటువంటి నియమాల్ని అనుసరించాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ యు లివ్ ఇన్ ద వరల్డ్ ఫాలో ది కోడ్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్.
0: అనుసరించినప్పటికీ మన యొక్క లక్ష్యము ఒక్కటిగానే ఉంటుండాలి.
1: While doing all the things, our goal and purpose
0: is to know God. Mata nasti, pita nasti, nasti bandhu sahodara. Artham nasti, gruham nasti, tasma jagrata, jagrata, jagrata. Lokamlo anni kudanu, enatikena kudanu, marpu chendunavi.
1: In the world, everything undergoes change.
0: Karukane, ఇట్టి మార్పు చెందేటువంటి యొక్క మనస్సును ఏ విధంగా కలిగి ఉంటున్నాం?
1: హౌ కెన్ యూ బిలీవ్ దిస్ మైండ్ విచ్ అండర్గోస్
0: ఆహార విహారం చేతనే ఈ దేహము ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటుంది.
1: ఆల్ దిస్ చేంజెస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఆర్ బేస్డ్ అపాన్
0: ఎన్ని మార్పులు చెందిన వ్యక్తిత్వం ఒక్కటే.
1: వాట్ ఎవర్ ఫిజికల్ చేంజెస్ కమ్ అబౌట్ ది ఇన్సైడ్
0: దీనికి పేర్లు రూపములు మారుతూ వచ్చాయి.
1: Depending upon the change in the time, the form changes and also the...
0: Pasibiddega puttinappudu, idi kevalam oka child ani pilustu vacham.
1: When it is born, it is described as child.
0: 10 samvatsaramulaku perigetappatiki itanu boy ani pilustu vacham.
1: After 10 years, you call the same thing as boy.
0: 30 years ayyetappatiki itanu man ani pilustu vacham.
1: After 30 years, you call the same entity as man.
0: 75 years ayyetappatiki grandfather antunnam.
1: After 75 years, you call the same boy.
0: The child, boy, man and grandfather okkade.
1: This child, man, the boy, man and grandfather is only one.
0: Ee vividhamainatunte roopanamamu chetane vividhamaina sambandhamulnu manamu aavirbhavistunnam.
1: These changes are only with reference to name and form and
0: ee kevalam oka bhramthule.
1: These are all different types of delusion.
0: Bhramthulaku aadharamainatunte ee dehamu.
1: This physical body is the basis of all these delusions.
0: Kanuka dehamu ఇది ఒక శాశ్వతమని, ఇది ఒక సత్యమని దీనిని అనేక రకములుగా మనం విశ్వసించటము ఇది ఏమాత్రము చెల్లదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ ఫిజికల్
0: పరాధీనం కాకుండా రోగములకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం మంది.
1: బట్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ సో దట్ యూ మే నాట్ హావ్ టు డిపెండ్ అపాన్ సమ్వన్ ఎల్స్ అండ్ కమ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
0: ఈ పనిముట్టును మనము తగినంత వరకు పనికి తగినటువంటి రీతిగా మనం మార్చుకోవాలి.
1: You have to keep this physical body as an instrument fit for performing action.
0: Neeru daati teppa nippulo padave.
1: The moment you cross
0: neeru daate enta varakunu nadini daate enta varakunu mana yokka padava chillulu padakunda chidiram kaakunda chusukovali.
1: Until you cross the ocean, cross the river, you have to take care of your ship free from all sorts of
0: manam enta kaalam ee jeevitam aneetuvanti nadilo prayanam chesinappatikini పడవలో మాత్రము నీరు చేరకుండా చూసుకోవాలి.
1: ఫర్ వాట్ ఎవర్ డ్యూరేషన్ యూ మే లివ్ యువర్ లైఫ్ బట్ డు నాట్ అలౌ ది వాటర్ ఆఫ్ వరల్డ్నెస్.
0: పడవలు నీటిలో వేయి కానీ నీరును మాత్రం పడవలో వేయి.
1: పుట్ ది బోట్ ఇన్ టు ద వాటర్ బట్ డోంట్ అలౌ ది వాటర్ టు ఎంటర్ ఇన్ టు ద బోట్.
0: నీవు సంసారంలో ఉంటుండు,
1: యూ లివ్ ఇన్
0: నీ కర్తవ్యాలు నీవు అనుభవించు,
1: యూ ఆల్సో ఎంజాయ్ ఆల్ ది థింగ్స్ రిలేటెడ్
0: కానీ మనసులో పెట్టుకుని బాధించదు.
1: But do not worry yourself and get attached.
0: దాని వలనే రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
1: All the diseases come because of that kind of attachment.
0: నీవు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి.
1: You stay where you are.
0: నీవు దీనిని ఒక పనిముట్టుగానే విశ్వసించాలి.
1: Consider the body as only an instrument.
0: అంతే కానీ నీవు కర్తవ్యాన్ని ఆచరించు అంతే బాధ్యతలంతా కూడా అన్న మనసులో పెట్టుకుని ఊరికి విచారం చేసి అనారోగ్యానికి గురి కాకూడదు.
1: Discharge your duties. Don't accept unnecessary responsibility and worry yourself.
0: కరెక్ట్ దేహాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ఆహార విహారములు అత్యవసరం.
1: If you want to keep your physical body in a fit condition, observe the rules relating to food and habits.
0: కనుక ఈ దేహం ఒక పనిముట్టుగా మనం విశ్వసించి
1: బిలీవ్ దట్ దిస్ బాడీ ఈజ్ అన్ ఇంపార్టెంట్
0: మనం ధరించినటువంటి వస్త్రంగా మనం స్వీకరించి
1: కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ వెస్చర్.
0: ఈ వస్త్రంలో చేరినటువంటి మాలిన్యాన్ని అప్పుడప్పుడు దీన్ని పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎఫర్ట్స్ టు క్లీన్స్ యువర్ ఫిజికల్ బాడీ అసోసియేట్.
0: మనం ధరించిన దేహము వస్త్రము మాలిన్యం అవుతుంది.
1: ది క్లోత్స్ విచ్ యు వేర్ బికమ్ డర్టీ.
0: ఏం చేస్తున్నాం? దోబికి వేస్తున్నాం.
1: What are you doing with such clothes? You are giving it for the washerman. What is
0: మాలిన్యాన్ని తీసుకుని వచ్చేసేస్తున్నాడు.
1: Washerman is removing the dirt from the
0: దీని యొక్క సహజం ఏమిటి? దీని రంగు ఏమిటి? ఇది సహజ రంగు తెలుపు.
1: What is the natural color of this cloth? It is white.
0: ఇది సహజ కలర్ రంగు.
1: This is natural color.
0: కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం వేరే రంగుగా మారుతుంది.
1: When you use it, its color undergoes a change.
0: ఈ మారినటువంటి యొక్క ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ వస్త్రమును చాకలికి వేస్తున్నాం.
1: When it becomes dirty, you are putting it to the washerman for wash.
0: చాకలి దీన్ని మాలిన్యం తీసుకుని వస్తున్నాడు.
1: The washerman removes the dirt and gets it back to you.
0: మనం అనుకుంటున్నాం బ్రాంచ్ చేత చాకలి దీన్ని తెల్లగా చేసుకుని వచ్చాడు అని.
1: On account of your delusion, you think that washerman has made this white cloth.
0: తెలుపు దీని స్వభావమే.
1: Whiteness is its natural color.
0: చాకలి ఇవ్వలేదు.
1: The washerman has not given a new color to
0: చాకలి చేసిన పని దీని మాలిన్యాన్ని దూరం చేశాడు.
1: All that the washerman has done is he has removed the dirt.
0: అదే విధంగానే మనం ఈ ధరించినటువంటి యొక్క దేహము ఇది సహజమైనటువంటి యొక్క రంగే.
1: This physical body is
0: సహజమైన స్వభావములే.
1: It is natural for this physical
0: body. కానీ మనం అస్వభావంలో దీన్ని వినియోగ పెట్టుకోవడం చేత ఇందులో మాలిన్యం చేరిపోతుంది.
1: When you put this to a wrong use, then the dirt accumulates.
0: దానిని భగవత్ చింతన, భగవత్ ప్రేమ, భగవత్ ధ్యానము అనేటువంటి చాకలికి వేసినప్పుడు అది పరిశుద్ధమైపోతుంది.
1: But when you think of the Lord, chant his name and do japa tapa,
0: bhagavantudu chakali vaadu.
1: God may be compared to washerman.
0: Anaga nee hrudayanni parishuddhamuga avinchetundi vaadu.
1: He is the one who purifies your heart.
0: Anaga nee hrudayanni bhagavantuniki appa cheppu.
1: You offer your heart to God.
0: Taane daani subhra paristadu.
1: He will cleanse it, purify it.
0: Attu kaakunda nee malinya vastranni ఎవరికి వేసి పరిశుద్ధం గావించుకోవాలో ఆ విధానాన్ని నువ్వు గుర్తించుకోకుండా వస్త్రాన్ని తీసుకుపోయి మంగళవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు?
1: వితౌట్ నోయింగ్ టు హూమ్ దిస్ క్లాత్స్ విల్ బి గివెన్ ఫర్ వాషింగ్ యు గివ్ ఇట్ యు బార్బర్ హౌ కెన్ యు క్లీన్ ఇట్
0: కనుక వస్త్రం శుభ్రం చేయాలంటే చాకలికే వెయ్యాలి.
1: యు వాంట్ టు క్లీన్ ది క్లాత్స్ గివ్ ఇట్
0: అనేటువంటి పరిశుద్ధం కావాలంటే భగవంతునికే అప్పచెప్పాలి.
1: యు వాంట్ టు ప్యూరిఫై యువర్ హార్ట్
0: దీన్ని మరొకరు శుభ్రం చేయలేరు.
1: నో వన్ ఎల్స్ కెన్ క్లీన్స్ ఇట్
0: కనుక ఈ దేహము సద్వినియోగపరుచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ దేహము సత్కర్మ చేత సార్థకమవుతుంది.
1: వెన్ యూ పుట్ దిస్ ఫిజికల్ బాడీ టు ప్రాపర్ యూజ్ బై ప్రాపర్ యాక్షన్
0: ఇది ధరించినటువంటి కేవలం వస్త్రం వంటిది.
1: కన్సిడర్ దిస్ యాజ్ ద థింగ్ వోర్న్ బై యూ
0: కనుక దేహము ఇది ఒక ఉపాధి. దేహమే నీవు కాదు.
1: యు ఆర్ నాట్ ద బాడీ ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్
0: కాన ఈ నేను కానటువంటి దేహాన్ని నేనుగా భావించుకోవటమే ఒక అజ్ఞానము.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ బాడీ యాజ్ రియలీ
0: యువర్ అజ్ఞానాన్ని నిర్మూలము గావించుకున్నప్పుడే నీవు జ్ఞాన భాస్కరుడుగా ప్రకాశిస్తావు.
1: యూ కెన్ షైన్ యాజ్ ఎ స్ప్లెండరస్ సన్ ఆఫ్ విజ్డమ్ ఓన్లీ వెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: విద్యార్థులారా, దేహతత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: డియర్ స్టూడెంట్స్, అండర్టేక్ టు రికగ్నైజ్ ది principles underlying the physical body.
0: ఈ దేహానికి మరి కొన్ని ఆధారాలు ఉన్నాయి.
1: There are a few more things which form the basis of the body.
0: ఈ దేహం కేవలము ఒట్టి బట్ట వలే లేదు.
1: It is not like something.
0: మనం ఒక షర్టును ధరించామంటే దానికి అనేక రకములైనటువంటి యొక్క భాగాలంతా ఉంటున్నాయి.
1: If you take a shirt, it has got different parts.
0: ఇక్కడ కలర్ ఉంటుంది. కలర్
1: దేర్ ఇస్ ఎ కాలర్.
0: ఇక్కడ షోల్డర్స్ అంతా ఉంటాయి. షోల్డర్స్ అంతా చేతులంతా ఉంటాయి.
1: దేర్ ఆర్ దిస్ ఆర్మ్, దేర్ ఆర్
0: పాకెట్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ పాకెట్స్.
0: దీనికి అనేక రకములైనటువంటి యొక్క అంగాలు చేరి ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్.
0: అదే విధంగా దేహమునకు ఏ విధంగా అంగాలు ఉంటున్నాయో అదే విధంగానే అంతర అంగాలు ఇంద్రియాలు కూడా ఉంటున్నాయి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ విచ్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ.
0: ఇంద్రియాలతో పాటు దీనికి ప్రధానమైనటువంటి యొక్క మనసు కూడా ఉంటుంది.
1: అలాంగ్ విత్ ది సెన్స్ ఆర్గన్స్ దేర్ ఇస్ ది మైండ్ ఆల్సో విచ్ ఇస్ ది
0: ఇంద్రియములను మనస్సును సరైనటువంటి స్థితిలో ఉంచేటువంటి బుద్ధి కూడా ఉంటుంది.
1: యు హావ్ ఆల్సో ది ఇంటెలెక్ట్ విచ్ కీప్స్ ది మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్ అండర్ కంట్రోల్.
0: ఈ మైండ్ అనేటువంటిది ఎట్ట ఉంటుంటాదంటే మనం జోబీ లోపల ఏదో ఒక పదార్థం వేసుకున్నాం.
1: సపోజ్ యు హావ్ పుట్ సమ్ thing in your pocket.
0: లేక ఏదో ఒక ప్రసాదం ఇచ్చేటప్పటికి లడ్డు నీవు జోబీలో పెట్టుకున్నావు.
1: సంథింగ్ లైక్ లడ్డు ఇస్ గివెన్ అస్ ప్రసాదం.
0: లడ్డు లడ్డుగానే ఉంటుంది. అది లడ్డు చేయబడినటువంటి యొక్క ఒక ఆయిల్ నీ షర్ట్లంతా పాడు చేసి పెట్టింది.
1: ది ఆయిల్ ఆఫ్ ది లడ్డు హ్యాస్ స్పాయిల్డ్ యువర్ షర్ట్.
0: లేదు ఏదో ఒక ఒక్కనో లేక ఒక పోకనో లేక ఒక లవంగాలు ఇలాంటివి జోబిలో వేసుకున్నావు.
1: ఇట్ మే బి ఎ నట్, ఇట్ మే బి ఎ క్లౌ.
0: నీవు మర్చిపోయి చాకరికి వేసింటే అక్కడ ఒక కర్ర పుట్టేసేస్తుంది.
1: When you put it to washerman, if he does not take it out, if there is a mark made
0: on it. ఈ మార్కులంతా రావడానికి కారణం మన సంకల్పాలే.
1: All these marks are brought about by our own thoughts.
0: కనుక సంకల్పాలను సక్రమైన మార్గంలో కూడా పెట్టుకోవాలి.
1: Put your thoughts in the proper.
0: ఈ దేహం అనేటువంటి వస్త్రం అనేక అంగములతో కూడి ఉంటున్నాయి.
1: This physical body consists of different limbs.
0: నిజంగా వైశ్యాసులు కోరినట్టుగా శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే నిజంగా మానవుడు పరిపూర్ణుడవుతాడు.
1: As prayed by Vice Chancellor, when a man recognizes the correct meaning of the physical body, the sense organs, the mind and the intellect,
0: పోకుండా పోటం చేతనే అనేక చిక్కులకు గురి అయిపోతున్నాం, అనేక అశాంతులను మనం అనుభవిస్తున్నాం.
1: People undergo various sufferings and lack of peace because they have not understood this.
0: ఏదో సాధన సాధన సాధన అనేటువంటి దీంతో మనం కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం.
1: We are wasting time in the name of sadhana.
0: ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: There is no need for doing any type
0: of సత్యాన్ని గుర్తించుకుంటే అదే నిజమైన సాధన.
1: Recognize the truth.
0: సర్వ సాధనలు సత్యాన్ని బోధించేటువంటివి.
1: All the sadhanas are meant to teach you only truth.
0: సత్యాన్ని దర్శింపజేసేటువంటివి.
1: They give you a vision of truth.
0: సత్య దర్శనమైన తర్వాత ఇంకా సాధనలు ఎందుకు?
1: Once you have the vision of truth, where is the need for sadhana?
0: అయ్యేంత వరకే కట్టెలతో మనకు అవసరం.
1: As long as food is to be cooked, there is need for fuel.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలు మనకు అక్కర్లేదు.
1: వన్స్ ఫుడ్ ఈస్ కుక్డ్ రిమూవ్ ది ఫ్యూయల్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దట్.
0: కనుక ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి వీటి రహస్యాన్ని చక్కగా మొదలు గుర్తించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ రిలేటింగ్ టు ద బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: విద్యార్థులారా, ఈ 15 దినం లోపల వైస్ ఛాన్సలర్ కోరినట్టుగా దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి అన్నింటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మ, ఈ ఐదింటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే ఇది పంచభూతముల యొక్క ప్రపంచాన్ని మన హస్తగతం గావించుకోవచ్చు.
1: As desired by Vice Chancellor, if we can understand the subtleties and the secrets of the body, the sense organs, the mind and the intellect and atma, which is
0: సర్వత్రానిండినటువంటిది పంచభూతములే.
1: It is these five elements which are all pervading.
0: ఈ దేశమంతా కూడా సర్వంగా సంచరించేటువంటిది పంచభూతములే.
1: The entire cosmos is filled with these five sense organs.
0: ఈ దేశమంతా కూడా దేహము యొక్క ప్రతిబింబాలే.
1: This country is only a reflection of
0: కనుక బింబ ప్రతిబింబముల యొక్క సత్యాన్ని మనం గుర్తించుకోవటం అత్యవసరము.
1: It is necessary to recognize the object and its reflection and the type of relationship that exists between these two.
0: కేవలం గుర్తించుకున్నంత మాత్రమే చాలదు.
1: It is not sufficient if we are
0: చక్కగా అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should also understand properly and conduct ourselves in the light of that understanding.
0: అన్నింటినీ భగవత్ యొక్క రహస్యంగా భావించుకోవాలి.
1: We should understand God as the very basis of
0: భగవత్ సంకల్పమే.
1: This is God's will.
0: కనుక ఈ భగవత్ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నీ చిత్తమును భగవంతునికి అర్పితం గావించుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చూడండి.
1: మేక్ ఎఫర్ట్స్ టు ఆఫర్ యువర్ హార్ట్స్ టు గాడ్.

கோர்க்கல் அதிமித்ரொக்கி கூலே மேலும் లేదు పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖం లేదు జగతి ఎందు లేదు లేదు కుండెలదరు నట్టి గొప్ప సంపద లేల కోర్కెల్ అది మిత్రుకు కూలి మేలు లేదు పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖము ద్వంద్వభావమైన ధరణియందు లేదు పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖము

0: What for is all that wealth that is most shocking? It's most desirable to control the desires and do a small job, small work. There is no happiness in total. There is no misery in full in this dualistic world. On earth, in this world, there is no total happiness nor complete sadness either.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Pavitra Bharatiya Samskriti Yandu.
0: In the sacred...
1: Anadikala Mundi. ఉపనిషత్తులు మానవులకు అనేక సందేశములు అందిస్తూ వస్తున్నవి.
0: As per the ancient sacred culture of Bharat, Upanishads has been passing on the rich cultural heritage and offering teachings.
1: ఈ ఉపనిషత్తుల యొక్క సందేశము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: The message of Upanishads is immortal, permanent, eternal.
1: రసోవై సహ భగవంతుడు రసస్వరూపుడనియే ప్రపంచమునకు చాటుతూ వచ్చిన ఉపనిషత్తు.
0: Upanishads declared, God is rasa, the essence of all.
1: రసమనగా పానకంలోని చక్కెర వలె సర్వ అణుమునందు కూడాను, సర్వ కణమునందు కూడాను చేరి ఉంటుంది.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ షుగర్ ఇన్ సిరప్, యు ఫైండ్ ద డివినిటీ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ సెల్.
1: పాలలోని వెన్న వలె ప్రతి కణమునందు కూడాను, ప్రతి అణువునందు కూడాను ఈ రసస్వరూపుడైన భగవంతుడు చేరియే ఉంటాడు.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ బటర్ ఆల్ ఓవర్ ద మిల్క్, యు ఫైండ్ ది ఎసెన్స్ ద డివినిటీ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ సెల్ అండ్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును అందరూ గుర్తించలేరు.
0: బట్ this mysterious principle, the holy principle, is not recognized by everyone.
1: Bhagavantuni yokka uniki evarunu artham chesukunaleru.
0: God's existence cannot be understood by all.
1: Bhagavantuni yokka rahasyamunu evarukudunu chaatukoleru.
0: The secrets of God cannot be known, cannot be comprehended nor shared.
1: గుడ్డులోని పిట్టవలే, గుడ్డులోని పిట్టవలే,
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ది బర్డ్ విత్ ఇన్ ఎన్ ఎగ్,
1: మానవత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క ఉనికి అందులోనే మనం తెలుసుకునవచ్చును.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ విత్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: అణువునందు మొదలుకొని ఘనం వరకు కూడాను ఈ సత్యం మనకు ప్రత్యక్షంగా గోచరమవుతున్నది.
0: దిస్ ఇస్ క్వైట్ అపరెంట్ ఫ్రమ్ ది మైన్యూటెస్ట్ టు ది ఎంటైర్ కాస్మస్.
1: మానవత్వంలో అర్థం కానటువంటి ఎన్నో విషయములను ఈ ఉపనిషత్తులు ప్రత్యక్షముగా సందేశం అందిస్తూ ఉన్నవి.
0: ఉపనిషత్స్ టీచ్ డైరెక్ట్లీ many of the things that are not known to human beings in their lifetime.
1: Charakaloni deepu vale,
0: just a sweetness within the sugar cane.
1: Merapaloni karam vale,
0: just as you find the hot stuff within this chili.
1: Nimmaloni pulupu vale,
0: just as an astringent taste within the lime.
1: Puvuloni vasana vale,
0: as aroma in a flower.
1: Bhagavantuni unikini sarvatra chaatutune unnadi.
0: The existence of the divine is known everywhere.
1: Idi ye engineer kudunu dini artham chesukolleru.
0: No engineer would be able to.
1: Ye scientist kudunu dini artham chesukolleru.
0: No scientist can understand.
1: ఈ అన్ని కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రదర్శనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి ఉనికిని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every effort to know the divine existence.
1: ప్రవహించేటువంటి ప్రవాహము ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: The river that flows incessantly makes you happy.
1: నిండిన చెరువులను చూస్తే చాలా ఉల్లాసం ఉప్పొంగిపోతుంది.
0: You will be so happy to watch the tank full of water.
1: పెరుగుతున్నటువంటి పంటలు చూస్తే ఎంతనో ఆనందం వేస్తుంది.
0: As you see the growing crop, you will be joyful.
1: ఇవన్నీ కూడాను భగవంతుని ఉనికికి ఇది ప్రత్యక్ష ప్రమాణములే.
0: They are all the proofs of God's existence.
1: ఇత్యాది ప్రత్యక్ష ప్రమాణములన్నీ కూడాను మానవులకు సందేశం అందిస్తూనే ఉన్నవి.
0: The direct evidences convey a message to mankind.
1: కానీ మానవుడు గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: But man is not making an attempt to know.
1: ఈ ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క అనుభూతులు ఎన్నియో కనిపిస్తున్నవి.
0: In this vast world there are many many experiences.
1: మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాడు.
0: Man passes through number of experiences right from the beginning.
1: కానీ ఈ అనుభూతులన్నీ కూడాను తాను కల్పించుకున్నవనియు తాను నెరవేర్చుకున్నవనియు తన ప్రయత్నం చేత సాధించినవనియు తాను భ్రమిస్తూ ఉన్నాడు.
0: But he is deluded with the feeling that all his activity between time of birth till death are of his own making creation.
1: కాని ఇవి తనకు తాను కల్పించుకున్నటకు వీలు కాదు.
0: It's not possible to make on your own.
1: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఈ యొక్క అగమ్య గోచరమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
0: A man who cannot understand his own nature, how is it possible for him to know the transcendental principle of the divine?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని కదిలించినది, ఉప్పొంగింప చేయునది అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికియే.
0: In fact, all that we see, all that we heard, all that makes us blissful are all the proofs of God's existence.
1: ఇత్యాది దివ్య తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించుటకు తగిన కృషి చేయాలి.
0: Such a divinity must be investigated by every individual.
1: కానీ ఈనాటి మానవుడు ఏది గుర్తించినప్పటికీ భగవత్ యొక్క ఉనికిని మాత్రము గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: Man wants to explore everything, but he has not gone to understand God.
1: ఒక కంప్యూటర్ కాని, ఒక ఇండస్ట్రీస్ కాని, లేక ఒక టెలివిజన్ కాని, లేక ఒక టెలిఫోన్ కాని, ఇత్యాది విషయములను గుర్తించుటకు కావలసినంత కాలమును దుర్వినియోగం చేస్తున్నాడు.
0: Man has spent and wasted his time in inventing things like television, telephone, computer and so on.
1: కనుకనే ఈ యొక్క ఉపనిషత్తులన్నీ కూడాను మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకో అని ప్రశ్నింపజేసింది.
0: సో ఉపనిషత్ వాంట్స్ యు టు నో దిస్, నో థై సెల్ఫ్.
1: నీవెవరో నీవు గుర్తించు.
0: నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: నిన్ను నీవు గుర్తించుకోలేనిటువంటి వ్యక్తి ఎదుటి మనిషిని ఏ రీతిగా నువ్వు గుర్తించగలవు?
0: If you don't know yourself in the beginning, how do you know the other?
1: తాను ఎవరో తనకు తెలియదు.
0: You don't know who you are.
1: కానీ కలిసిన వారినందరినీ మీరెవరు, మీరెవరు, మీరెవరు, మీరెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
0: బట్ యు పుట్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యు, హూ ఆర్ యు, రిపీటెడ్లీ.
1: అదే ప్రశ్న ఆ ఎదుటి వ్యక్తి నాయనా నీవెవరు అని అడిగితే తనకు జవాబు లేదు.
0: ద సేమ్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ టు హిమ్ బై మ్యాన్ ఇన్ ద ఫ్రంట్, హూ ఆర్ యు, హీ హాస్ నో ఆన్సర్.
1: ఇలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేక మానవత్వంతో కూర్చున్నా?
0: షుడ్ వి జాయిన్ సచ్ ఎ పర్సన్ ఇన్ ద మెంటల్ హాస్పిటల్ ఆర్ కెన్ వి కాల్ హిమ్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: అన్నింటినీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు.
0: హీఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్.
1: ఈనాడు అమెరికాలో ఏం జరుగుతున్నది, బ్రిటన్లో ఏం జరుగుతున్నది, పాకిస్తాన్ లో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కదైన కూడా కంఠస్థం చేసుకున్నట్టుగా చెప్తుంటాడు.
0: He knows what all that is happening abroad, USA, UK, Pakistan, as if he got it by
1: heart. But he
0: does not know what is happening within
1: him.
0: If anyone puts a question, who are you?
1: నేను పలాని వారిని అని పేరు చెప్తాడు.
0: He mentions his name, I am so and so.
1: తరుపరి కూరను మీరెవరండి అని ప్రశ్నించగా,
0: Further you question, who are you?
1: నేను పలాని వర్క్ చేసేటువంటి డాక్టర్ నండి అంటాడు.
0: He mentions his profession, I am a doctor.
1: మూడవ పర్యాయం తిరిగి అతన్ని ప్రశ్నించి మీరెవరండి అని అడిగితే,
0: If you ask for the third time, who are you?
1: నేను బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాడనండి అంటాడు.
0: He mentions nativity, I am from Bangalore.
1: ఇవన్నీ కూడా నిత్య జీవితం లోపల మన సంభాషణలో జరిగేటువంటి యొక్క డైలాగులే కాని ఇవి నీకు సరి అయినటువంటి యొక్క అర్థమును ప్రబోధించేటువంటి యొక్క పదములు కాదు.
0: These are all the situations in our daily routine, dialogue and conversation, but nothing to do with the reality.
1: కానీ నీ వివరాన్ని ప్రశ్నించిన దానికి సరైన జవాబు లేదు.
0: We have not got the correct answer for this question, who are you?
1: తాను దేహమునే అని భ్రమించి,
0: He identifies with the body.
1: దేహం పుట్టిన స్థానమును,
0: And his place of birth.
1: దేహం చేసే పని,
0: The job that he does.
1: దేహం వచ్చిన స్థలమును,
0: And the place from which he has come.
1: వీటిని గురించి తాను జవాబు చెప్తున్నాడు కాని నీవు అనేటువంటిది ఎవరనేటువంటిది అర్థం కావటం లేదు.
0: Are the points that prompt him to give the answers but not the reality.
1: అప్పుడు ఉపనిషత్తులు చెప్తుండాలి.
0: Then Upanishad
1: Chetrajna Chapyaman Viddhi annindi. Ayya, neevu kshetranivu kaadu, kshetrajnudavu.
0: And Upanishads say, you are kshetrajna, the knower, not the kshetra, the body.
1: Neevu doctor ennadi, ee kshetrame. Bangalore nunchi vachinadi, ee kshetrame. Neevu peru cheppinadi, ee kshetramuniki pettina pere. నీ వయసు చెప్పినది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వయసే. అంత క్షేత్రాన్ని గురించి నీవు జవాబులు ఇస్తున్నావు కానీ క్షేత్రజ్ఞ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు.
0: ఆల్ ది ఆన్సర్స్ యూ హావ్ సో ఫార్ గివెన్ బేస్డ్ ఆన్ యువర్ నేటివిటీ, యువర్ నేమ్, ది యాక్టివిటీ, ది ఏజ్, రిలేట్ యువర్ బాడీ, నథింగ్ టు డూ విత్ ది డూయర్ ఆర్ ది ఇండ్వెలర్.
1: కనుకనే ఈ దేహం అనేటువంటిది క్షేత్రం మాత్రమే.
0: Therefore, body is only kshetra.
1: నీవు క్షేత్రజ్ఞుడవు.
0: You are the knower, kshetra.
1: ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి నీవు ఎవరు?
0: Kshetrajna, the knower, who are you?
1: ఇందులో నివాసం గడిపేటువంటి వాడు నీవు.
0: Are you the indweller?
1: కానీ ఇంటి పేరు చెప్తున్నావు, ఇంటి డ్రాయింగ్ రాస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పడం లేదు.
0: You give the plan of your house, you mention the surname, but you don't know your real nature.
1: ఆత్మను అనేటువంటి జవాబు రావాలి.
0: The correct answer is, I am the self, Atma.
1: Atma anaga emiti?
0: What is meant by Atma?
1: Kevalamu chaitanya tattvame Atma.
0: Atma is chaitanya, constant integrated awareness.
1: Ee Atmaku maroka peru ledu.
0: This Atma has no other name.
1: Vedamulu puttinappudu ee yokka kshetrajnini nenu aham anetuvanti peru pettindi.
0: In the beginning, the Veda gave this title, Nenu, I.
1: Nenu aneetvanti padamu sarvulu endu kuda untundadi.
0: This Nenu, I, is common to all.
1: Ippudu indulopala evaru Ramayya ani chepte Atmanu aneetvanti jawabu raavali.
0: The correct answer is, I am the self, Atma.
1: Atma anaga emiti?
0: What is meant by Atma?
1: Kevalamu.

0: ఉంటున్నది.
1: దిస్ నేను ఐ ఇస్ కామన్ టు ఆల్.
0: ఇప్పుడు ఇందులోపల ఎవరు రామయ్యా అని చెప్తే నేను అని లేస్తాడు.
1: If a question is put, who is Ramayya? One would say, I am Ramayya.
0: And who is Krishna? Ani adigithe vaadu lestadu, nenu Krishnudini antadu.
1: If you say, who is Krishna? One would get up, I am Krishna.
0: Inkokaru evaru Govindudu ante inkokudu nenu Govindudu ani lestadu.
1: Then who is Govinda? Another will say, I am Govinda.
0: Anaga ee kshetramunu puraskarinchukoni kshetramulaku pettina perunu puraskarinchukoni taanu nenu aneetundi itiga bhavistunnadu.
1: Therefore he gets himself identified with the name
0: Ramudu, he bears. Krishnudu Govindaniki puram evan cheptunnadu.
1: Prior to that, the naming Rama, Krishna and Govinda, who are you?
0: Nenu Krishnunni.
1: I am Krishna.
0: Nenu Ramunni.
1: I am Rama.
0: Nenu Govindunni.
1: I am Govinda.
0: Ramudu Krishnudu Govindudu vere.
1: Rama, Krishna, Govinda.
0: Kani muggari endu unnatundi nenu anetundi adhe nijamainatundi tana roopam.
1: But this nenu I is common in all the three.
0: దీనిని అహం అని పేరు పెట్టింది ఉపనిషత్తు.
1: ఉపనిషత్ కాల్స్ దిస్ ఐ నేను యాజ్ అహం.
0: నీవు నీవే కాని నీవు మరొక పేరుకు సంబంధించిన వాడే కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ది రియల్ యూ ద సెల్ఫ్ అండ్ నాట్ ద నేమ్.
0: ఈ విధమైనటువంటి ఒక సందేశములను ఉపనిషత్తులు క్లియర్ గా అందించుకుంటూ మానవునికి సందేహ నివారణ గావిస్తూ వచ్చింది.
1: ఉపనిషత్ పాస్డ్ ఆన్ ద మెసేజ్ resolving, clarifying all the doubts of humanity.
0: ఇది మానవత్వానికి అతీతమైనటువంటి శక్తులు.
1: These are all the faculties beyond the man's capacities.
0: ఈ మానవత్వానికి అతీతమైనటువంటి దానిని ఏమని పిలుస్తుంటారు?
1: What is it that crosses the human limitations?
0: Neotics అన్నారు అమెరికన్ వారు.
1: Americans call it neotics.
0: అనగా దీనికి కొత్త పేరు పెట్టారు.
1: They have given a new name.
0: తనకు గోచరము కానటువంటిది,
1: దట్ విచ్ హాస్ నాట్ సీన్,
0: తనకు అర్థము కానటువంటిది,
1: దట్ విచ్ కెనాట్ బి అండర్స్టుడ్,
0: ఏదో ఒక శక్తి మానవుని యందు ఉంటున్నది,
1: ఎ నాన్ అపారెంట్ అన్సీన్
0: అమానుష్య రూపమైనటువంటి తత్వానికి,
1: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్
0: నియోటిక్స్ అని పేరు పెట్టారు.
1: ఈస్ కాల్డ్ నియోటిక్స్.
0: దీనిని సరైన రీతిలో మనం గుర్తించుకోవాలంటే దీనికి అన్నింటికీ నకర్షిక పర్యంతం కూడాను ఒక చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ క్లియర్లీ దేర్ ఇస్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేట్ అవేర్నెస్ ఫ్రమ్ టాప్ టు టో ఆల్ ఓవర్ ద బాడీ.
0: ఇది ఎంత కూడాను కేవలము ఒక మ్యాగ్నెట్ అనగా ఒక విధమైనటువంటి అయస్కాంతం అనేటువంటిది దీని ద్వారా జరుగుతూ వచ్చింది.
1: ది మ్యాగ్నెట్ వర్క్స్ ఆల్ త్రూ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఈ అయస్కాంతం అనేటువంటి దానిని ఒకరు పుట్టించడానికి కానీ ఒకరు దాన్ని నాశనం చేయడానికి కానీ వీలు కాదు.
1: ఇట్స్ నైదర్ పాసిబుల్ టు క్రియేట్ నార్ టు ఎనిహిలేట్.
0: ఇదే విషయమును న్యూటన్ చెప్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై న్యూటన్.
0: నాయన ఈ మ్యాగ్నెట్ అనేటువంటి దాన్ని ఈ అయస్కాంతం అనేటువంటిది ఒకరు పుట్టించేటువంటిది కాదు ఒకరు సంహారం గావించేటువంటిది కాదు.
1: Newton said, this magnet can neither be generated nor destroyed.
0: ఇది చావు పుట్టగలేనట్టు శాశ్వతుండు.
1: It has neither birth nor death. It is
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: It has neither beginning nor the end. It is
0: తాను చావక పుట్టక చంపబడక.
1: It can neither be killed nor would allow himself to be killed.
0: పరమ సాక్షి అయిండు ఆత్మరూపుడు.
1: But he remains as an eternal witness in the form of self, ఆత్మా.
0: దీని అర్థముకును ఈ యొక్క న్యూటన్ దీన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ వాస్ కన్వేడ్ బై న్యూటన్.
0: ఈ న్యూటన్ ఎవరంటే గొప్ప సైంటిస్ట్.
1: న్యూటన్ ఇస్ ఎ బిగ్ గ్రేట్ సైంటిస్ట్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని తానే గుర్తించుకున్నటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వన్ హూ హస్ నోన్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్.
0: అయితే తాను గుర్తించిన స్థానం నుండే దీనికి ఆ గ్రావిటేషన్ ఉన్నదని కాదు.
1: Not that gravitation is limited to that place.
0: భూమి సర్వత్రా కూడాను ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉంటున్నది.
1: దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపరేట్స్ ఆల్ ఓవర్ ఎర్త్.
0: అయితే దీన్ని ఈ యొక్క ఆకర్షణ శక్తిని ఏ విధంగా కూడాను దీన్ని చేయడానికి వీలు కానున్నప్పుడు ఈ ఆకర్షణ శక్తిని శక్తి యొక్క ప్రయోజనం ఏమిటి అని మరికొందరు ప్రశ్నిస్తూ వచ్చారు.
1: Some have put this question, when gravitation could not be generated by anybody, what for?
0: దానికి ఐన్స్టీన్ చెప్పాడు.
1: The Einstein said,
0: నాయన దీన్ని సంహరించుటకు వీలు కాదు.
1: యు కెనాట్ రిమూవ్ ఇట్ ఆల్ టుగెదర్.
0: లేక సృష్టించుటకు వీలు కాదు.
1: నార్ క్రియేట్ ఇట్.
0: దీన్ని అనేక రకములుగా మార్పులు చేయవచ్చును అన్నాడు.
1: బట్ ఇట్ కెన్ బి అలౌడ్ టు గెట్ ఇట్ సెల్ఫ్ మోడిఫైడ్ ఇన్ వేరియస్.
0: అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు.
1: ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ

0: విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చవచ్చు.
1: ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇంటూ ద లైట్ ఇంటెన్సిటీ.
0: ఈ కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా మార్చుకోవచ్చు.
1: లైట్ ఇంటెన్సిటీ ఇంటూ ద హీట్ పవర్.
0: ఈ విధంగా దీనిని అనేక రూపములుగా మార్చవచ్చునే కానీ దీనిని నాశనం చేయటం ఎవరి తరము కాదు అన్నాడు.
1: It is only possible to bring in transformations into various forms, but none can remove it. ఇలాంటి పరిస్థితుల
0: లోపల భగవత్ తత్వాన్ని ఎవరు ఏ రీతిగా అని చెప్పగలరు?
1: Under these circumstances, who can specifically say about God?
0: గుడ్డులో పుట్టినటువంటి పిట్ట,
1: జస్ట్ ఎస్ ది బర్డ్ ఇస్ హ్యాచ్డ్ అవుట్ ఆఫ్ ది ఎగ్,
0: ఏ విధంగా ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ ఇట్?
0: ఆ యొక్క సృష్టి ఎవరికి తలమవుతుంది?
1: టు హూమ్ ఇస్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ ఇన్ క్రియేషన్?
0: ఆ పిట్ట చిన్నదైనప్పటికీ ఆ గుడ్డుని పగలగొట్టుకుని తిరిగి ఏ రీతిగా బయటకు వస్తుంది?
1: ద టైనీ యంగ్ వన్ బ్రేక్స్ ది షెల్ ద ఎగ్ అండ్ కమ్స్ అవుట్.
0: పిత్తులో పుట్టినటువంటి చెట్టు ఎంత గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
1: ద మైటీ జైజాంటిక్ ట్రీ ఈజ్ అవుట్ ఆఫ్ ఎ టైనీ సీడ్.
0: కానీ ఆ విత్తులో ఉన్నటువంటి చెట్టు మనకి ఎవరికీ కనిపించదే.
1: బట్ నో వన్ సీస్ ది ట్రీ విత్ ఇన్ ఎ సీడ్.
0: ఆ విత్తులో ఉండినప్పుడు ఏ యొక్క స్వరూపము మనకు కానరాదే.
1: నో ఫార్మ్ ఆఫ్ ది ట్రీ వీ ఫైండ్ ఇన్.
0: కానీ ఇది పెరుగుతూ పెరుగుతూ పెద్ద వృక్షం అయిపోయి,
1: బట్ యాజ్ ఇట్ గ్రోస్ మోర్,
0: ఆ వృక్షం లోపల అనేక కొమ్మలు రెమ్మలు అభివృద్ధి కాంచి,
1: ద ట్రీ డెవలప్స్ బ్రాంచెస్ మోర్ అండ్ మోర్,
0: దాని ఎందుకు కొన్ని ఫలములు కూడా మనకు గోచరమవుతున్నాయి.
1: అండ్ ఇట్ బేర్స్ ఫ్రూట్స్ ప్లెంటీ.
0: ఈ ఫలములు ఇవన్నీ ఆ చిన్న విత్తనంలో ఏ రీతిగా ఇమిడి ఉన్నాయి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఆల్ ది ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్
0: భగవంతుని యొక్క ఉనికి?
1: This is God's existence.
0: సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు,
1: స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్,
0: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
1: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్,
0: సర్వతను సాక్షి అయి ఉండునట్టి,
1: He remains as an eternal witness.
0: ఆత్మయే విత్తు, విత్తునే ఆత్మ యగును.
1: And that very self is the seed and the seed is the self.
0: కనుకనే గుడ్డులో ఉన్నటువంటి పిట్టకు గాని విత్తులో ఉన్నటువంటి వృక్షమునకు గాని ఎవరు కూడా దీనికి సరైన జవాబు చెప్పలేరు.
1: For the bird that is hatched out of the egg, nor for this tree that sprouted out of the
0: ఏదో కొంతమంది వారి వారి ఊహను పురస్కరించుకుని బోధించగలరే కాని సత్యమైనటువంటి యొక్క మార్గమును సరైన రీతిగా అందించేటువంటి వారు లేరు.
1: They can only give their own interpretations and explanations, cannot expound the reality.
0: ఒక అగ్ని కణమును చూస్తే,
1: a spark of the fire,
0: అగ్ని యొక్క స్వరూపాన్ని మనం గుర్తించవచ్చును.
1: We can see the very fire.
0: గంగ ఒక బిందువును చూస్తే, నీటి బిందువును చూస్తే,
1: ఎ డ్రాప్ ఆఫ్ వాటర్,
0: గంగ మనకు జ్ఞాపకం వస్తుంది.
1: యుల్ బి రిమైండెడ్ ఆఫ్ గంగెస్.
0: నీటి బిందువుకు గంగకు ఎంత వ్యత్యాసం ఉన్నది?
1: బట్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ డ్రాప్ అండ్ రివర్.
0: అది క్వాంటిటీలో వ్యత్యాసం రావచ్చును.
1: దేర్స్ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ.
0: అంతా బిందువుల నుంచినే చేరినటువంటిదే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్లీ అవుట్ ఆఫ్.
0: వర్షంలో ఒక్కొక్క బిందువు ఒక్కొక్క బిందువు కింద రాలుతుంటాది.
1: In rain we find drops of water.
0: అన్ని బిందువులు చేరి చిన్న ప్రవాహంగా రూపొందుతున్నాయి.
1: All these drops make a flow.
0: ఈ ప్రవాహం అన్ని చేరి ఒక జీవనదిలో చేరిపోతున్నాయి.
1: And they all constitute a river.
0: ఈ జీవనదులన్నీ ఇటు చేరి సముద్ర రూపాన్ని పొందుతున్నాయి.
1: All the rivers merge into ocean.
0: కాబట్టి ఈ సముద్ర స్వరూపం అంతా ఇక్కడను నీటి బిందు స్వరూపమే.
1: So it is the drop which is the ocean.
0: అణువు లోపల తానై అణువు అగుచు.
1: And is smaller in an atom.
0: ఘనమునందును తానుగా ఘనము అగుచు.
1: And is the biggest in a big one.
0: ఘనములో ఘనము, బిందువులో బిందువు.
1: So he is a drop within a drop and
0: చిన్న అగ్ని కణమును తీసుకుందాం.
1: Take a small spark of the fire.
0: అగ్ని కణమును తీసుకుంటే ఎంతైనా గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
1: It will grow into any extent.
0: ఈ గొప్ప ప్రజ్వలించేటువంటి ఒక మంటలకు ఏది కారణము?
1: What is the responsible for?
0: అగ్ని కణమే కారణము.
1: For the entire flame bonfire, the spark is responsible. Such a small principle.
0: అతి ఆకార హీనమైనటువంటిది కూడాను గొప్ప ఆకారాన్ని ధరిస్తూ ఉండాలి.
1: Such a small one which is formless becomes so gigantic.
0: గోచరము కానటువంటి యొక్క వస్తువులు కూడాను గోచరమైనటువంటి యొక్క పెద్ద ఆకారంగా గోచరిస్తూ ఉంటాయి.
1: The non-apparent, inconspicuous becomes conspicuous and apparent.
0: ఇదే విధంగానే
1: similarly
0: భగవంతుని యొక్క ఉనికిని మనం కనుక్కోవాలనుకుంటే,
1: we want to know
0: ఈ జగత్తులో జరిగేటువంటి ప్రతి మార్పునకును ఒక్కొక్క ఉనికిని మనం కనిపెట్టవచ్చును.
1: In every change we can notice God's existence.
0: కనుక భగవంతుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అన్నింటి యందు కూడా మనం చూడవచ్చును.
1: If you want to see God, you can see him
0: everywhere. పశ్చన పిచాన పశ్యతి మూఢో. నీవన్నీ చూస్తూ కూడాను నేను చూడలేదని భావిస్తున్నావు, నీకంటే మూఢుడు ఇంకొకడున్నాడా?
1: Though you have been witnessing, watching, yet you deny. There cannot be greater fool than you.
0: ఈ మానవుల పుట్టి పెరగడానికి ఏది కారణము?
1: What is the response for the growth of man?
0: ఏదో తినే తిండి దీనికి ఆధారం అనుకుంటారు.
1: వి థింక్ ద ఫుడ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఆ తిండిని ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ ఫుడ్.
0: కనుక ఈ విధంగా ఒకదానికొకటి పోతే మూలాధారమైన తత్వము మనకు ముచ్చటగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లెయినింగ్ యు విల్ బి నోయింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ఈనాడు సముద్రంలో గొప్ప జలం ఉంటుండాలి.
1: యు ఫైండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
0: ఈ ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: కానీ దీనికి ఒక విధమైనటువంటి ఆధారం ఉంటుండాలి.
1: బట్ హౌఎవర్ ఇట్ హెస్ గాట్ ద బేసిస్.
0: దీని ఉనికిని మనం చక్కగా విచారణ చేసినప్పుడు
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత. ఈ యొక్క సూర్యరశ్మి చేతనే సముద్రంలోని జనంనంతా కూడాను ఆవిరిగా మార్చుకుంటుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సన్లైట్, ది హీట్ ఆఫ్ ది సన్లైట్ కన్వర్ట్స్ ద వాటర్ ఆఫ్ ది సీ.
0: సముద్రంలో ఉన్నటువంటి జలము నోట్లో వేసుకుంటే త్రాగడానికి వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ సీ వాటర్ ఈస్ సెలైన్ సాల్ట్.
0: అంత సాల్ట్ ఇస్.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సాల్ట్.
0: అట్టి ఉప్పుగా ఉన్నటువంటి జలమును దీని ఆవిరిగా మార్చుకునేటప్పటికి ఇక్కడ తీపి ఏర్పడుతుండాలి.
1: ద సాల్ట్ ఇష్ వాటర్ బికమ్స్ ఎ క్లౌడ్ అండ్ bears the sweet water.
0: ఈ క్లౌడ్స్ పైన వాయు చక్కగా వీచిందంటే ఒకదానికొకటికి చేరి క్రమక్రమేణ వర్షముగా బిందెముతుంది.
1: As the wind blows, the clouds meet and start raining.
0: ఈ రెయిన్ ఒక్కొక్క డ్రాప్ గా వచ్చేసేస్తుంది.
1: రెయిన్స్ కమ్ డౌన్ బై వేవ్ డ్రాప్స్.
0: తిరిగి డ్రాప్లంతా చేరి వంకలుగా పోతుంది.
1: ఆల్ దిస్ డ్రాప్స్ విల్ బి ఎ ఫ్లో.
0: ఈ వంకలంతా నదిగా రూపొందుతుంది.
1: అండ్ దే మోల్ ఇంటు ఎ రివర్.
0: ఈ నదులన్నీ చేరి సముద్రంగా రూపొందుతుంది.
1: ఆల్ ద రివర్స్ ఫైనల్ ఇమర్జ్ ఇన్ ఓషన్.
0: పుట్టింది సముద్రం నుంచినే.
1: ఇన్ ఫ్యాక్ట్ బర్త్ ప్లేస్ ఇస్.
0: కానీ ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు కలిగి
1: ఇట్ అండర్గోస్ ఆల్ దీస్ ట్రాన్స్ఫర్మేషన్స్.
0: కూర్పులు జరిగి
1: విత్ ఆల్ దీస్ ఎడిషన్స్
0: కడపటికి సముద్ర రూపాన్ని పొందిపోతుండాలి.
1: ఫైనల్లీ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ది ఓషన్.
0: దీనిని వేదాంతం కూడా చెప్పింది. ఎచ్చట పుట్టినచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి.
1: దిస్ వేదాంత సేస్ ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ మ్యాన్.
0: ఎక్కడ నుంచి పుట్టిందో అక్కడికి పోవటం సత్యము.
1: It is a fact that you go back to the place of your origin.
0: కానీ ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know.
0: నేను ఎక్కడి నుంచి వచ్చాను?
1: Where do I come from?
0: అది తెలుసుకోవటం లేదు.
1: He is not knowing.
0: తాను ఎక్కడికి పోతాడో అది అసలే తెలియదు.
1: But where he goes finally he doesn't know.
0: నీ ఏదైనా ఒక జాబ్ రాసి ఒక ఫ్రెండ్ కు నీవు పోస్ట్ చేస్తే,
1: if you write a letter and want to post to your friend,
0: ఆ పోస్ట్ లో వేసినటువంటి కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ లేక టు అడ్రస్ వెయ్యాలి.
1: ది కవర్ షుడ్ బేర్ బోత్ ది అడ్రస్సెస్ ఫ్రమ్ అండ్ టు.
0: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టు అడ్రస్ కానీ లేకుండా పోస్ట్ లో వేసేస్తే అది ఎక్కడ పోతుంది? డిటెయిల్స్ ఆఫీస్ కు పోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ రైట్ ఫ్రమ్ అడ్రస్ ఆర్ టు అడ్రస్ వాట్ విల్ హ్యాపన్? ఇట్ విల్ గో టు డెడ్ లెటర్ బాక్స్.
0: కానీ అది ఎవరికి చేరదు.
1: ఇట్ విల్ నాట్ రీచ్ ఎనీబడీ.
0: నీకు రాదు.
1: యూ డోంట్ గెట్ ఇట్ బ్యాక్.
0: చేరవలసిన వారికి చేరదు.
1: నాట్ టు ది అడ్రస్సీ.
0: కనుకనే ఇక్కడ అడ్రస్ చాలా ముఖ్యము.
1: సో అడ్రస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: నీవు వచ్చావు.
1: యు ఆర్ హియర్.
0: నీవు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ అయినా నీవు తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో యువర్ ఫ్రమ్ అడ్రస్ అట్లీస్ట్ వేర్.
0: నీవు చేసే కర్మలను పురస్కరించుకుని టూ అడ్రస్ ఎక్కడికి పోయి చేరుతానని టూ అడ్రస్ అయినా తెలుసుకోవాలి.
1: బేసింగ్ ఆన్ యువర్ యాక్టివిటీ అండ్ యాక్షన్ అట్లీస్ట్ నో.
0: ఈనాటి మానవుడు ఫ్రమ్ అడ్రస్ తెలీదు, టూ అడ్రస్ తెలీదు. వీ డెడ్ ఇట్ ఆఫీస్.
1: So man today neither knows his from address nor to address.
0: Puttadam chavatam punarapi jananam punarapi maranam.
1: It is all the cycle of birth and death repeatedly. Idena
0: varam cheyavalsinatuvanti pani.
1: Is that the what we do?
0: Manavuniga janminchi madhavattamunu pondi divyattamtho manam jeevisthu kattagadapatiki manam cheseetuvanti pani emiti cheereetuvanti sthanam emiti.
1: Having been born a human being with the divinity within, leading the life of
0: ఎన్ని
1: పర్యాయంలో పుట్టున్నాము,
0: ఎన్ని పర్యాయంలో నటిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ వర్ బోర్న్ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ లెఫ్ట్ ద బాడీ.
0: కానీ పుట్టడం చావటమే జరుగుతుండదు, కానీ ఎక్కడ పోయి చేరేది అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
1: ది టూ ఈవెంట్స్ బర్త్ అండ్ డెత్ హ్యాపెన్స్ రిపీటెడ్లీ.
0: ఇలాంటి వాడు ఒక పెద్ద దొంగ వంటి వాడే.
1: సచ్ ఎ మ్యాన్ ఇస్ ఎ బిగ్ థీఫ్.
0: గట్టిగా చెప్పు.
1: బిగ్ థీఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: ఒక దొంగతనం చేశాడు.
1: ఎ థెఫ్ట్ ఇస్ కమిటెడ్.
0: ఒకడిని జైల్లో పెట్టారు.
1: వన్ ఇస్ కెప్ట్ ఇన్ ప్రిజన్.
0: ఈ జైల్లో పెట్టి 3 నెలలు శిక్షాని ఇచ్చారు.
1: అండ్ హీ వాస్ టు బి ఇన్ జైల్ ఫర్ 3 మంత్స్.
0: ఈ 3 నెలలు పూర్తి అయిన తర్వాత
1: ఆఫ్టర్ ది 3 PM
0: ఆ జైల్ సూపరింటెండెంట్ వచ్చి,
1: ది జైల్ సూపరింటెండెంట్ కేమ్,
0: అయ్యా రేపటి దినమే నీ 3 నెలలు అయిపోతుంది.
1: హీ సెడ్ యువర్ పీరియడ్ విల్ బి కంప్లీటెడ్ టుమారో.
0: నీ తట్టా బుట్టా జుట్టా అంతా కూడా సిద్ధం చేసుకో.
1: యూ ప్యాక్ ఆల్ యువర్ లగేజ్.
0: నీవు వెళ్ళు.
1: యూ గో.
0: ఇంటికి వెళ్ళి బాగా జీవించు.
1: యూ గో హోమ్ అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: సరే, వీడు లేచాడు.
1: హీ గాట్ అప్.
0: నమస్కారం అండి అన్నాడు.
1: అండ్ హీ పెయిడ్ హిస్ రెస్పెక్ట్స్.
0: నేను వెళ్ళొస్తాను అన్నాడు.
1: హీ సెడ్ I am going, I will return, he
0: said.
1: What is that you are not carrying your luggage?
0: నీ ప్లేట్ కానీ నీ బుట్ట కానీ నీ తట్ట కానీ ఏమి తీసుకోవటం
1: లేదు.
0: ఎందుకండి తీసుకుపోవటం తీసుకురావటం, తిరిగి రేపు వస్తాను కదా అన్నాడట.
1: He says, why should I carry all this baggage? I am going to return. It means he is not going to give up that stealing habit.
0: He is coming to death and return.
1: Anyhow he is sure to return. Why should he carry
0: baggage?
1: This is the reply in the modern man today.
0: ఎక్కడికి పోతున్నావయ్యా ఏమో నాకు తెలియదు.
1: Where are you going? I don't know where I go.
0: చస్తాను, తిరిగి పుడతాను.
1: I am going to die, I will be reborn anyway.
0: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవుడిగా పుట్టాలా?
1: To know this, should you be born a human being?
0: కాదు కాదు.
1: Not necessary.
0: నేను ఆత్మ నుంచి వచ్చి పుట్టాను.
1: I am born out of this
0: ఆత్మ స్థానానికే పోయి చేరాలి.
1: I reach that state of self.
0: కనుకనే ఈ ఆత్మ స్థానాన్ని నుంచి నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to know the position and the state of self. That is your existence.
0: నీవు మానవుడై పుట్టినందుకు దైవం యొక్క ఉనికిని ఏ రీతిగా నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో, మానవుడిగా కూడా ఈ ప్రకృతి యొక్క ఉనికిని నీవు గుర్తించాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఆల్సో ది ఎగ్జిస్టెన్స్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ నేచర్.
0: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాం, మొట్టమొదట
1: వేర్ ఫ్రమ్ వీ హావ్ కమ్,
0: ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఎక్కడికో అర్థమే కావటం లేదు.
1: వెన్ వీ ఇన్వెస్టిగేట్ వీ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హావ్. అగమ్య
0: గోచరమైన స్థానం నుంచి వచ్చాము.
1: ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెనాట్ కాగ్నైజ్.
0: వర్ణించడానికి యథో వాచే నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: ద వర్డ్ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్ ద రిటర్న్ ఇన్ ఫ్యూచర్. కానీ
0: ఎప్పుడు మనకు అర్థమవుతుంది?
1: బట్ హౌ టు అండర్స్టాండ్ ఇట్?
0: నిజంగా మనం సరైనటువంటి పనులు చేసినప్పుడు,
1: వెన్ వీ డూ ద రైట్ యాక్షన్,
0: పవిత్రమైనటువంటి పనులు చేసినప్పుడు,
1: వెన్ వీ డూ హోలీ,
0: పవిత్రమైన స్థానానికి చెందుతాము.
1: విల్ సర్టన్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
0: అది ఏ పవిత్రమైన స్థానం? దైవత్వము.
1: దట్ ది సీక్రెట్ స్టేట్ ఈస్
0: చెడ్డ పనులు చేసినప్పుడు
1: డూయింగ్
0: చెడ్డ స్థానానికి పోయి చేరుతాము.
1: ద బ్యాడ్ యాక్టివిటీ విల్ టేక్ యూ టు ద బ్యాడ్ ప్లేస్.
0: పాప ఫలము.
1: That's what, that is the result of the sin. That is the very hell.
0: కాబట్టి నరకానికి పోతాను, స్వర్గానికి పోతాను.
1: Therefore, I either go to hell or paradise.
0: మానవుడు బ్రతికినట్టే చెప్పాలి.
1: And these things he should say while alive.
0: ఏదో చచ్చిన తర్వాత ఎక్కడ పోతానో పోతాను అనుకుంటే ప్రయోజనం కాదు.
1: It is useless.
0: బ్రతికినట్టే నేను చేసేదంతా మంచి పనులు.
1: While alive, what all have been doing is good.
0: The confidence atanlo kaligali.
1: That confidence should be there in you.
0: Ah, nijamainatundi yokka nammakam tanlo puttali.
1: That faith you should have.
0: Ah, nammakam puttinappude daivam tannu premistadu.
1: When once that faith is born in you, God loves you.
0: Kanukane ekkada faith akkada దైవం అనేటువంటి ప్రేమ ఉంటుంటుంది.
1: సో దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ఫెయిత్,
0: ఎక్కడ ప్రేమనో అక్కడే శాంతి అనేటువంటి లభ్యమవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్,
0: ఎక్కడ శాంతి అనేటువంటి లభ్యమవుతుందో అక్కడే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ బ్లెస్,
0: ఎక్కడ ఆనందం లభ్యమవుతుందో అక్కడనే దైవత్వం సాక్షాత్కరిస్తాడు.
1: వేర్ దేర్ ఇస్ బ్లెస్ దేర్ యూ ఫైండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ లవ్. Where there is love, there is truth. Where there is peace. Where there is peace, there is bliss. Where there is bliss, there is God. కలుగునే మొట్టమొదటి నమ్మకమే లేకపోతే వీనికి గాడ్ అనేటువంటిది అర్థం కాదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యు డోంట్ హావ్ ఫెయిత్ యు కెన్ నెవర్ అండర్స్టాండ్ గాడ్.
0: నీవు నీ తల్లినైనా పలానాయమ నా తల్లి అనేటువంటి నమ్మకం ఉంటే కదా ఆ తల్లి నిన్ను ప్రేమిస్తుంది.
1: అన్లెస్ యు గాట్ ద ఫెయిత్ సోన్ సో యు ఇస్ యువర్ మదర్ యు కాంట్ ఎక్స్పెక్ట్ హర్ టు లవ్ యు.
0: ఆమె నా తల్లియో కాదో అని సందేహపడుతుంటే ఆమె నిన్ను కూడా సందేహపడుతుంది.
1: ఇఫ్ యు డౌట్ యువర్ మదర్ షీ స్టార్ట్స్ డౌటింగ్ యు.
0: కనుకనే యద్భావం తద్భవతి.
1: As is the feeling, so is the action.
0: Manam sachi.
1: And in fact, you are the witness to your mind.
0: Gunam sachi.
1: But the body, the virtue is the witness.
0: Mutalukku murkham sachi annaru.
1: And for the fool, foolishness is his witness.
0: Mutaluniki ide murkhame sachi.
1: And his foolishness is the evidence of the
0: witness.
1: The one who has no faith in himself. How can he repose faith in others? When he has no faith in anybody, what for is the life? So self-confidence
0: is necessary.
1: When you have self-confidence, you love the society. మనం ప్రేమించినప్పుడే
0: సర్వేశ్వరుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
1: When you love your society, God will love you.
0: కానీ ఈ సొసైటీపై మనకు ప్రేమ లేకపోతే ఇంక నిన్ను సొసైటీ ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తుంది?
1: ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సొసైటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది సొసైటీ టు లవ్ యు?
0: మొట్టమొదట ఏ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసినా పునాది వేయాలి భద్రంగా.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ హౌస్ యూ షుడ్ లే ది ఫౌండేషన్.
0: కాబట్టి ఆ పునాదే కాన్ఫిడెన్స్.
1: దట్ ఫౌండేషన్ ఈస్ ది కాన్ఫిడెన్స్.
0: ఈ కాన్ఫిడెన్స్ పైనే మనం వాల్ కట్టాలి.
1: ఆన్ ద కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాది పైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాల్ కట్టాలి.
1: దేర్ఫోర్ ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ ద వాల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ రేజ్డ్.
0: దానిపైన రూఫ్ వేయాలి.
1: ఓవర్ దట్ ద రూఫ్ ఈస్ టు బి లేడ్.
0: అదే సెల్ఫ్ సాక్రిఫైజ్.
1: దట్ సెల్ఫ్ సాక్రిఫైజ్ ఇస్ ద రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైజ్ అవుతావో అక్కడే నీవు నివసిస్తావు.
1: ఆఫ్టర్ దట్ దేర్ యు స్టార్ట్ యువర్ లైఫ్.
0: రూఫ్ లేకుండా ఇంట్లో నీవు జీవించలేవు.
1: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యు కెనాట్.
0: గోడ లేకుండా రూఫ్ వేయలేవు.
1: వితౌట్ వాల్స్ రూఫ్ కెనాట్ బి లేడ్.
0: గోడ లేకుండా గోడ కట్టలేవు.
1: వితౌట్ ఫౌండేషన్ యు కెనాట్ లే.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైజ్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లో ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద కాన్ఫిడెన్స్, సాక్రిఫైస్, సాటిస్ఫాక్షన్, ఎవ్రీథింగ్ లైస్ ఇన్ ది కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ అనేటువంటిదే ఆత్మ.
1: అండ్ ద వెరీ సెల్ఫ్ ఇస్ ఆత్మ.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది లభ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అటైన్ ఎనీథింగ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఎప్పుడు కూడా డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్ గా ఉంటుంటే ఇంక నీవెప్పుడు డౌట్ మీరేది?
1: When we spend our life as a doubting Thomas, where will it end?
0: ఈ డౌట్స్ ను మనం దూరం చేయాలి.
1: We should distance ourselves from these doubts.
0: ఒక విధమైన యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop the strong faith.
0: ఈ నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే,
1: when we have this strong faith,
0: నమ్మకమను రెండు నయనములేని అంధులైరి నేడు అవని యందు.
1: You will know that in the modern world, people are blind because of lack of faith.
0: ఈ నమ్మకం లేనటువంటి వాడు బ్లైండ్ వాడితో సమానమే.
1: The one without faith is blind.
0: ఎన్నింటినో నమ్ముతున్నాడు.
1: హి హస్ ఫెయిత్ ఇన్ మెనీ.
0: ఫలాని వాడు అమెరికా వాడు అని అనుకుంటే ఆ పేరు చెప్తే చాలు, ఇతను ప్రెసిడెంట్ అనుకుంటాడు.
1: ద మూమెంట్ హీ కమ్స్ టు నో ద వర్డ్ ద నేమ్.
0: ఎంత నీవు నమ్మినావు?
1: హౌ డిడ్ యూ బిలీవ్ ఇట్?
0: కేవలం నీ పేపర్లో రావటం వల్ల, లేకపోతే ఎవరో ఒకరు ప్రచారం చేయటం వల్ల నీవు అతని ప్రెసిడెంట్ గా భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ద పేపర్ న్యూస్. And also other news that reach you.
0: Nuisance.
1: All this news is nuisance.
0: వాడి తగినట్టుగా వాడు రాసుకోబోడు.
1: They write accordingly their taste.
0: నీకు heart to heart దాని న్యూస్ నువ్వు తీసుకోవాలి.
1: But the real connection is heart to heart which you take it.
0: ఎన్ని రకమైనటువంటి న్యూస్ లో వస్తుంటాయి, మంచి వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ న్యూస్ యూ హావ్ గాట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఈ మంచి చెడ్డ లోపల కూడా న్యూసే ఉంటుండదు, పూర్తి గ్యాసే ఉంటుంటది.
1: అండ్ ఇన్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ దేర్ ఇస్ నో న్యూస్, నథింగ్ న్యూ, ఇట్ ఇస్ ఓన్లీ గ్యాస్.
0: ఇలాంటి దీనికంతా మనం చెవులిచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈనాటి మానవుడు.
1: వి లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
0: నీ హృదయం ఎక్కడ పోయింది?
1: వాట్ హ్యాపెన్ టు యువర్ హార్ట్?
0: కాలిపోయిందా నీ హృదయము?
1: హ్యాస్ ఇట్ బర్న్?
0: మాడిపోయిందా నీ హృదయము? కూలిపోయిందా నీ హృదయం?
1: హ్యాస్ ఇట్ ఫాలెన్ డౌన్?
0: నీ హృదయాన్ని నీవు పోషించుకోవాలి.
1: అండ్ అప్హోల్డ్, కీప్ అప్ యువర్ హార్ట్.
0: తన హృదయాన్ని పవిత్రంగా గావించుకున్నటువంటి వాడికి ఎక్కడికి పోయినా క్షేమమే.
1: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ హోలీ అండ్ సేక్రెడ్, యూ విల్ బి గుడ్ ఎవ్రీవేర్.
0: కనుకనే మొట్టమొదటి నేను చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ instance.
0: ఏమిటి చెప్పాను?
1: What did he say?
0: కదిలేటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పేరు నేను ఏ విధంగా జీవించగలను?
1: And when this heart which has been constantly changing.
0: గొప్ప సంపద అయినా నాకు అక్కర్లేదు.
1: I don't want in plenty and prosperity.
0: కూలి అయినా నాకు ఆనందమే.
1: And if the pittance is enough.
0: ఎప్పుడు?
1: When?
0: కోరికలు అది త్రొక్కు కూలి మేలు.
1: And once you control your desire, little pittance is enough.
0: అప్పుడు అదే కూలి.
1: And in fact that the reward, that little reward is enough to carry the life.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: ఏ విధమైనటువంటి దీన్ని కూడా నిగ్రహించటం లేదు.
1: He is not able to control anything.
0: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నశించిపోయింది.
1: The sense control is totally gone.
0: ఎక్కడ పోయింది?
1: What happened to him?
0: మానవునికి ఉండవలసినటువంటి ఇంద్రియాలు ఉంటున్నాయి.
1: Man has senses.
0: ఈ ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: You should make proper use of the senses.
0: కన్నులను ఇచ్చిన నీకు తెలుసా?
1: You know why eyes are given?
0: అందులు చూచే నందులు కా?
1: Is it simply watch everything?
0: కాదు కాదు.
1: No.
0: కైలావాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
1: To see God in total info.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్
0: చెడ్డను మంచులు వినుటక?
1: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు గాసిప్?
0: కాదు కాదు కాదు కాదు కాదు. దివ్యమైన పరమాత్మ నామ స్మరణను వింటుకే.
1: ఓన్లీ లిసన్ టు ద గాడ్స్ నేమ్, హోలీ నేమ్.
0: పాదములను ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
0: సందులు గొందులు తిరుగుటక.
1: ఇస్ ఇట్ వాక్ అరౌండ్ ది లేన్స్ అండ్ బై లేన్స్?
0: కాదు కాదు కాదు.
1: నో.
0: సాక్షాత్కారమైన దైవాన్ని ప్రదక్షిణ చేయుటకు.
1: ఓన్లీ టు సర్కమాంబులేట్ రౌండ్ ది టెంపుల్.
0: అంగములంతా దేనికోసం ఇచ్చారనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో వై ద సెన్సెస్ ఆర్ గివెన్ టు మ్యాన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
0: ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
1: వీఆర్ రెడీ టు లిసన్ టు ఆల్ ది వెయిన్ గాసిప్ అండ్ స్టోరీస్.
0: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ వద్దికగా నుండరేలా ఓ చెవులా.
1: ఓ ఇయర్స్, యు ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ద నెక్టరైన్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఆఫ్ గాడ్.
0: ఏమిటేమిటో వినడానికి రెండు చెవులు కాదు, ఇంకా 12 చెవులు పెట్టుకుని వింటాడు.
1: Not only 2 years, you will have many more to listen to rumors.
0: కాని భగవంతు నామస్మరణ వినాలంటే రెండు చెవులు కూడా మూసిపోతాయి.
1: But to listen to holy matchless name of God, he closes his ears.
0: ఎందుకోసం ఇచ్చిండే ఈ చెవులు?
1: Why the ears are given?
0: అలాంటి చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If we don't hear, what for are they?
0: కనుకనే సద్వినియోగం గావించాలి ఒక్కొక్క ఇంద్రియమును.
1: So all of the senses must be properly used.
0: ఇది బుద్ధుడు చేసినటువంటి సాధన.
1: This is the spiritual practice.
0: బుద్ధుడు ఏ విధంగా చేశాడు?
1: హౌ డిడ్ బుద్ధ డు?
0: గొప్ప మహనీయులందరినీ దర్శించాడు.
1: హీ మెట్ మెనీ నోబుల్
0: పీపుల్. మహానుభావుల దగ్గరికి అంతా వెళ్లాడు.
1: హీ మెట్ ఎవ్రీబడి.
0: వారి ప్రబోధనలంతా విన్నాడు.
1: హీ లిసన్ టు దేర్ టీచింగ్.
0: వారు రచించిన గ్రంథాలంతా చదివాడు.
1: హీ హస్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్.
0: కష్టకడుపుకి ఏం చేశాడు? గ్రంథాలు పారవేశాడు.
1: అల్టిమేట్లీ హస్ థ్రోన్ ఆల్ ద బుక్స్.
0: ప్రయాణాన్ని మానుకున్నాడు.
1: అండ్ హీ స్టాప్ హిస్ పిల్గ్రిమేజ్.
0: మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలను నేను సద్వినియోగం చేస్తున్నానా లేదా.
1: He started questioning whether I am making proper use of the senses or not.
0: అది సద్వినియోగం చేయనప్పుడు నేను ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
1: If the senses are not properly used, what for is this coming?
0: నేను ఎంతమందిని దర్శించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of meeting great people?
0: ఎన్ని విధములైన శ్రవణం చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of listening?
0: కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగము.
1: So they are all useless, he felt.
0: అని మొట్టమొదట కన్నులు బుద్ధి చెప్పాడు.
1: So first he corrected his vision.
0: ఓ నేత్రమా,
1: ఓ ఐ,
0: సమ్యక్ దృష్టిని పెంచుకో.
1: డెవలప్ గుడ్ లుక్స్.
0: ఆ సమ్యక్ దృష్టిని పెంచుకునేటప్పటికీ
1: దెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ లుక్స్,
0: సమ్యక్ వాక్ వచ్చేసేసింది.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ వర్డ్స్.
0: ఆ సమ్యక్ వాక్ వచ్చేటప్పటికీ
1: వెన్ వన్స్ ఆర్ గుడ్ వర్డ్స్,
0: సమ్యక్ థాట్స్ అంతా బయలుదేరినాయి.
1: అట్ లీస్ట్ గుడ్ థాట్స్.
0: సమ్యక్ థాట్స్ వచ్చేటప్పటికీ
1: వెన్ వన్స్ ఆర్ గుడ్ థాట్స్,
0: సమ్యక్ జీవితమే జరిపింది.
1: దట్ లీడ్స్ టు గుడ్ లైఫ్.
0: కనుకనే మొట్టమొదట అన్ని చేశాడు. కట్టగలిపటికి ఇంద్రియాన్ని అరికట్టుకోవటం ఇదే నిజమైన సాధన.
1: Having undertaken all religious pursuits, first he started with the sense control.
0: ఇంద్రియాన్ని నిగ్రహించుకునక విన్నవన్నీ వినటము, చూచినవన్నీ చూడటము, చేసినవన్నీ చేయటము, తిన్నవన్నీ తినటము, ఈ విధంగా ఉంటుంటే తాను ఏ రీతిగా జీవించగలడు?
1: Without controlling the senses, if he looks in a wayward way, paying heed to all that is said, doing all deeds which he is not supposed to, what for are these spiritual practices?
0: Shirdi lopala Chandubhai Patel aneetundi shishyam undeetundi vaadu.
1: Chandubhai Patel was an ideal disciple.
0: ఆ చందుబాయ్ పటేలు, మహాలక్ష్మతి, చంద్రాకర్ వీరందరూ కూడా ఒక సెట్ వారు.
1: మహాలక్ష్మతి, చందుకర్ వారు, they belong to the same group.
0: Chandubhai Patel chala parama bhaktudu.
1: Chandubhai Patel was an ardent devotee.
0: Adanu goppa srimantudu.
1: He is a very rich man.
0: Anni vidhala kudanu vyaparamlo chala dandiga aadayam ochindi.
1: In business he earned lots of money.
0: కానీ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు.
1: బట్ హీ వాస్ యూజింగ్ ది మనీ ఇన్ రైట్ వే.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అతని ఇంటికి వచ్చాడు.
1: ఎ బిగ్ బిజినెస్ మ్యాన్ విజిటెడ్ హిమ్.
0: కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్.
0: కూర్చున్నప్పటికి చందుబాయ్ పటేల్ పూజ రూమ్ లో ఉంటున్నాడు.
1: చందుబాయ్ పటేల్ వాజ్ ఇన్ హిస్ పూజా రూమ్.
0: చూచాడు వాచ్ ని.
1: హీ నోటీస్ ద టైం.
0: గంటలైంది, గంటలైంది, ఇంకా ఆ పూజ రూమ్ నుంచి రాలేదు.
1: అండ్ హీ హస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది పూజా రూమ్. హీ స్పెంట్ అవర్స్ అండ్ అవర్స్.
0: విసుగు పుట్టిపోయింది ఈ బిజినెస్ మ్యాన్ కు.
1: అండ్ దిస్ బిజినెస్ మ్యాన్ వాజ్ వెక్స్డ్.
0: కోపం వచ్చింది.
1: అండ్ హీ వాజ్ వెరీ యాంగ్రీ.
0: ఆ చందుబాయ్ పటేల్ బయటకు వస్తానే,
1: ద మూమెంట్ చందుబాయ్ పటేల్ కేమ్ అవుట్,
0: నీకు కావాల్సినంత ధనం ఉంది,
1: యూఆర్ రిచ్ ఎనఫ్,
0: నీకు ఇంటి నిండుకు పిల్లలున్నారు,
1: యుగట్ చిల్డ్రన్ టూ,
0: కావలసినంత నీకు సిరి సంపదలంతా ఉన్నాయి,
1: యుగట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్,
0: అన్ని ఏది తక్కువ లేదు,
1: దేర్ ఇస్ నో డెత్,
0: ఆరోగ్యమా మహాభాగ్యంగా ఉంటుండాలి,
1: యూఆర్ వెరీ రిచ్ మ్యాన్,
0: ఆరోగ్యం,
1: అండ్ యూఆర్ వెరీ హెల్దీ,
0: అన్ని ఉండి కూడాను ఎందుకు భగవంతుని ఇంకా పూజిస్తున్నావు?
1: వై డు యూ వర్షిప్ గాడ్ స్టిల్?
0: అప్పుడు ఆ చందుబాయ్ పటేల్ చెప్పాడు.
1: నేను చందుబాయ్ పటేల్ సార్,
0: అయ్యా నేను భగవంతుని ప్రార్థించడము ఈ ఆరోగ్యం కోసమని కానీ, సిరి సంపదల కోసం కానీ, ధన కనుక వస్తు ఆనాదుల కోసం కానీ కాదు, కాదు, కాదు.
1: He said, sir, I am not praying to God for health or wealth, comforts or conveniences.
0: Many
1: no,
0: there unnai,
1: they I have them all.
0: Unnatvante nenu enduku korali?
1: Then I have all these, why should I pray to God for them?
0: Buddhi takku kaadu.
1: I am not foolish.
0: నా దగ్గర లేనటువంటి దాన్ని నేను భగవంతుని కోరుతున్నాను.
1: I should pray to God to have that what I don't have.
0: మరి నీకు అన్ని ఉన్నాయే కదా, నీవు ఎందుకు కోరటం ఇంతసేపు భగవంతుణ్ణి?
1: Why should you pray to God so long when you have everything?
0: అయ్యా నాకు ఆనందం లేదు.
1: Sir, I don't have bliss.
0: ఈ ఆనందమునకంతా నిలయుడు భగవంతుడే.
1: In fact, the bliss is in the hands of God.
0: ఆనందమును ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
1: I am praying to God so that he to make me blissful.
0: నాకు సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
1: I have all comforts.
0: సర్వ సదుపాయములు ఉంటున్నాయి.
1: All conveniences.
0: కానీ మానసిక శాంతి నాకు లేదు.
1: But I don't have mental peace.
0: ఈ శాంతికంతా ఆధారభూతుడు భగవంతుడే.
1: And God is the center of all peace.
0: కనుక నేను నా దగ్గర లేనటువంటి ఆనందము శాంతి.
1: So what I don't have are the peace and bliss.
0: ఈ ఆనందమును శాంతిని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను.
1: I am praying to God to confer peace and bliss.
0: అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు, వరే ఇంత గొప్పవాడైనా కూడాను ఇంకా సిరి సంపదల కోసం ప్రార్థిస్తున్నాడేమో అనుకున్నాను. అది కాదు, నాది చాలా బుద్ధి తక్కువ.
1: Then businessman could know his mistake.
0: మానవుడు ఎందుకోసం భగవంతుని ప్రార్థించాలి?
1: Why should man pray to God?
0: తన దగ్గర లేనటువంటి వస్తువును భగవంతుని నుంచి అందుకునే కోసం ప్రార్థించాలి.
1: He should pray to God to receive that which is not within.
0: మానవునికి అన్ని ఉంటున్నాయి, సాధించవచ్చు.
1: Man can achieve anything.
0: ఏమైనా సాధించవచ్చును.
1: He can attain it.
0: కానీ ఆనందాన్ని శాంతిని మాత్రము దైవం నుంచి తప్ప అన్ని స్థానంలో సాధించలేడు.
1: But bliss and peace could be received only from God.
0: కనుకని దానికోసం భగవంతుని ప్రార్థించటము.
1: For that purpose one has to pray.
0: ఆ సత్యాన్ని గుర్తించాడు ఈ యొక్క బిజినెస్ మ్యాన్.
1: This businessman has understood this truth.
0: అప్పటి నుంచి చాందుబాయి పటేల్ పరమ భక్తుడు.
1: And right from the beginning Chandubhai Patel is not anti
0: one. అతను షిర్డీకి పోయేటువంటి వాడు.
1: He used to visit Shirdi.
0: పోయినప్పుడంతా కూడాను అక్కడ 10 మందికంతా భోజనాలు పెట్టేటువంటి వాడు.
1: And he used to serve food to many.
0: ఇది కేవలం ఏమనుకునేటువంటి వాడు.
1: What was his feeling?
0: బాబా నేను ఎవరికో పెడుతున్నాను కాదు, మీకే పెడుతున్నాను.
1: హీ సర్వ్డ్ ఫుడ్ టు ఎవ్రీబడి బాబా, నాట్ విత్ ది ఫీలింగ్ దట్ ఐ
0: యామ్ సర్వభూతానాం. అందరిలో నీవే ఉన్నావు కదా.
1: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్, దేర్ ఫోర్ ఐ యామ్ ఆఫరింగ్ టు యు.
0: అందరికీ పెట్టింది నీకు పెట్టినమే.
1: దేర్ ఫోర్ యు నై సర్వ్ ఎవ్రీబడి ఇట్ అమౌంట్స్ టు
0: సర్వింగ్ యు. కుక్కను పిలిచి దాటికి కూడాను అన్నం పెట్టేవాడు.
1: అండ్ యు సర్వ్ feed dogs also.
0: Kaani adi dog e, kaani adi dog kaadu roopamlo athan god e.
1: Though in form it is dog but in reality it is god.
0: Kaani lokulanta kudanu baahya drishtilo gelinatvaranta kudanu dog dog ani pilustaru.
1: But from the outer worldly point of view it is only dog.
0: Kaani atmatvani gurtinchinatundi vaadu god god ani pilustadu.
1: But the one from the point of the self he will call god god.
0: Vadu dog nunchi itta potunnadu, inko dog nunchi itta vastunnadu.
1: One proceeds from dog while other proceeds from god.
0: One out
1: and one is entrance, another is exit.
0: Management de oka maya.
1: This in is out
0: illusion. Is freedom.
1: The out is liberation, freedom.
0: Freedom kosam thana avidhanga sarvulu yendu kudunu daivame unnadani visishtunnadu.
1: So for this liberation out exit he was struggling hard.
0: నానక్ కూడా చాలా గొప్ప భక్తుడే.
1: నానక్ ఇస్ ఆల్సో ఎ గ్రేట్ డివోటీ.
0: అతను కూడాను పరమ భక్తుడు.
1: ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: బాబా అంటే చాలా ప్రాణము.
1: అండ్ కన్సిడర్స్ బాబా ఇస్ హిస్ వెరీ లైఫ్.
0: కానీ ఏం చేసేది, కొన్నిసార్లు సంసార బాధ్యతలంతా ఉన్నాయి.
1: బట్ హి హస్ గాట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
0: బాబానే చెప్పేశాడు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉండు.
1: బాబా సెడ్ యు డూ యువర్ డ్యూటీ.
0: కొంతకాలం అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: డాటర్ ఇన్ లా గర్భంగా ఉంటుంది.
1: షీ వాజ్ ఇన్ ద ఫ్యామిలీ వే.
0: ప్రసవేదంతో చాలా బాధపడుతుండాలి.
1: అండ్ షీ సఫరింగ్ ఫ్రమ్ లేబర్ పెయిన్.
0: అప్పుడు బాబా ప్రార్థించాడు నానా.
1: అండ్ నానా ప్రేయర్ టు బాబా.
0: కానీ ప్రార్థించి ప్రయోజనం లేదు.
1: బట్ ఇట్ వాజ్ ఇన్ వెయిన్.
0: చెప్పినాడు కదా విభీషణుడు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని 24 గంటల సేపు రామనామస్మరణ చేశాడు.
1: యాజ్ ఇట్ వాజ్ ఆల్రెడీ సెడ్ విభీషణ చాంటెడ్
0: రామ్ అంటే ఎంతో ప్రీతి.
1: And he loves Rama.
0: Ento prema.
1: He loves him intensely.
0: But Ramana sutte kada Sita. Sita vachi 10 nellalu ayipoyinte aame okkuturaina poi nivu darshinchava.
1: Sita is property of Rama. Though she has been here for the last 10 months, he never
0: Sita karyamlo emaina Rama karyamlo emaina nivu palgonnava.
1: Have you participated in Rama's mission?
0: అని హనుమంతుడు ప్రశ్నించాడు.
1: దట్ వాజ్ ది క్వశ్చన్ ఆఫ్ హనుమాన్.
0: పిచ్చివాడా, స్మరణ చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్.
0: స్మరణ తగిన సేవను కూడా చేయాలి అన్నాడు.
1: అలాంగ్ విత్ ది చాంటింగ్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ యూ షుడ్ ఆల్సో సర్వ్.
0: పరిగెత్తిపోయాడు రామ రామ రామ రామ అని సముద్ర తీరంలోకి వెళ్ళాడు.
1: దెన్ హీ ర్యాన్ రిపీటింగ్ హిస్ నేమ్ టువర్డ్స్ ది సీ షోర్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నామస్మరణ చేశాడు నానా.
1: నానా రిపీటెడ్ గాడ్స్ నేమ్.
0: కానీ ఏం చేసేది, వదిలిపెట్టి షిరిడీకి పోదామనుకుంటే ఈమెన్ వదిలిపెట్టి పోవడానికి ఎవరు ఇంటిలో మగవారు లేరు.
1: ఇట్ నాట్ పాసిబుల్ టు గో ఓవర్ టు షిరిడీ బికాస్ ద డాటర్ లైస్ అట్ హోమ్.
0: బాబా నీవే మా దిక్కు, నీవే మాకు సంరక్షకుడు.
1: బాబా యు ఆర్ ఓన్లీ ద రిఫ్యూజ్ అండ్ ఎటర్నల్ ప్రొటెక్టర్.
0: దీనిని చక్కగా విన్న తక్షణమే
1: ద మూమెంట్ ఇట్ ఇస్ హర్డ్
0: అక్కడ ఒక బాబు ఉన్నాడు.
1: దేర్ ఇస్ వన్ బాబు,
0: వాడి పేరు శ్యామ్.
1: హిస్ నేమ్ ఇస్ శ్యామ్.
0: శ్యామ్ ని పిలిచాడు.
1: హి కాల్డ్ శ్యామ్.
0: శ్యామ్, ఇగో ఇవ్వు తీసుకుని పోయి ఫలాని గ్రామం లోపల అహ్మదాబాద్ దగ్గర అక్కడ నానా ఇంటికి పోయి ఇచ్చేసేయ అన్నాడు.
1: సో హీ కాల్డ్ శ్యామ్ అండ్ గేవ్ హి విభూతి, గో టు దట్ విలేజ్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు నానా.
0: ఎక్కడ పోవడానికి ఒకటిన్నర దినం పట్టాలి.
1: ఇట్ విల్ టేక్ వన్ అండ్ హాఫ్ డేస్ టు గో టు దేర్.
0: నువ్వు పో అన్నాడు.
1: హీ సెడ్ యు గో.
0: బయటకు వచ్చేటప్పటికి ఒక ట్యాక్సీ నిలుచుకుంటుండాలి.
1: అండ్ అవుట్ సైడ్ దేర్ వాస్ ఎ ట్యాక్సీ వెయిటింగ్.
0: ఆ ట్యాక్సీలో కూర్చున్నాడు.
1: హీ సెడ్ దేర్.
0: ఆ ట్యాక్సీ వాడు చెప్పాడు నేను అహ్మదాబాద్ పోతున్నాను అన్నాడు.
1: ట్యాక్సీ వాలా సెడ్ దట్ ఇస్ గోయింగ్ టు అహ్మదాబాద్.
0: పోయింది.
1: ఇట్ వెంట్
0: నేరుగా నానా ఇంటి దగ్గర పోయి దిగింది.
1: స్ట్రైట్ వెంట్ అండ్ స్టాప్డ్ దేర్.
0: ఎంతసేపు కాలేదు, అన్ని క్షణాలపైన జరిగిపోయినాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విదిన్ కపుల్ ఆఫ్ మొమెంట్స్.
0: అక్కడ పోయి దిగేటప్పటికి
1: దాని
0: పేరు టాంగా అని పిలిచేవారు పూర్వము.
1: అండ్ ఇట్ వాస్ కాల్డ్ దిస్ కాల్డ్ టాంగా.
0: అప్పుడు బయటకు వచ్చాడు ఈ నానా.
1: నానా కేమ్ అవుట్ ఆఫ్ హిస్
0: నానా, మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు.
1: హి సెడ్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
0: అయ్యా నన్ను బాబా పంపించాడు, నా పేరు శ్యామ్ అన్నాడు.
1: హి సెడ్ బాబా హాస్ సెంట్ మీ.
0: మీ బాబా పంపించాడా, ఏమని చెప్పాడు అన్నాడు. ఇగో ప్రసాదం ఇచ్చి మీ కోడలికి ఇమ్మన్నాడు అన్నాడు.
1: డిడ్ బాబా సెండ్ యు, వాట్ ఇస్ దిస్ వాస్ హిస్ మెసేజ్. హి సెడ్ దిస్ విభూతి గివెన్ టు మీ.
0: నీళ్ళలో కలిపాడు, కోడలికి ఇచ్చింది, క్షణంలో ప్రసవం అయిపోయింది.
1: హి మిక్స్ దిస్ విభూతి ఇన్ వాటర్ అండ్ గేవ్ టు డాటర్ ఇన్ లా, షి డెలివర్డ్ ఇమిడియట్లీ.
0: తర్వాత వచ్చి చూస్తే ట్యాక్సీ లేదు, శ్యామ్ లేడు.
1: దెన్ హి కేమ్ out, he did not notice the tanga nor the tanga wala.
0: Uranta తిరిగాడు.
1: హీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద టాంగా వాలా.
0: టాంగా కనిపించలేదు.
1: హీ డిడ్ నాట్ నోటీస్.
0: ఇక్కడే కానీ శ్యామ్ కూడా కనిపించలేదు.
1: నార్ శ్యామ్.
0: ఇదంతా బాబా చేసినటువంటి మాయలు.
1: ఇట్ వాజ్ ఆల్ ది డ్రామా ఆఫ్ మాయా ఆఫ్ బాబా.
0: బాబా డ్రామాలు ఆడనటువంటి డ్రామానే లేదు.
1: దేర్ ఇస్ నో డ్రామా దట్ ఇస్ నాట్ ఎనాక్టెడ్ బై
0: డ్రామా. బాబా బెస్ట్ యాక్టర్.
1: బాబా ఇస్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఎవ్రీ డ్రామా.
0: కనుకనే బాబానే వచ్చి ఇన్ని యాక్ట్ చేసిపోయినాడు ఇక్కడ.
1: ఓన్లీ బాబా హూ యాక్టెడ్ హియర్.
0: అప్పుడే ఆ పుట్టినటువంటి మనమడికి బాబా అని పేరు పెట్టారు.
1: అండ్ న్యూ బోర్న్ బేబీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ బాబా.
0: ఈ విధంగా అనేక చిత్రములైనటువంటివి ప్రతి భక్తులకు జరుపుతూ వచ్చారు.
1: సో మెనీ మిరకిల్స్ హ్యాపెన్ టు డివోటీస్.
0: చెప్పారు కస్తూరి పైన స్వామి కూర్చున్నప్పుడు ఒక నిమిషంలో దేహాన్ని వదిలిపెట్టాడు.
1: కస్తూరి స్వామి లెఫ్ట్ హిస్ బాడీ వెన్ కస్తూరి వాస్ హియర్.
0: కాచుకున్నాడు. కస్తూరి ఉన్నాడు, లోకనాథం ఉంటున్నాడు, సూరయ్య ఉంటున్నాడు.
1: కస్తూరి అండ్ సూరయ్య అదర్స్ వర్ దేర్.
0: లోకనాథం,
1: లోకనాథం వాస్ దేర్.
0: ఈ ముగ్గురు పాపం నేను పరుండేంత వరకు కూర్చునేవాడు.
1: ఆల్ ది త్రీ వర్ వెయిటింగ్.
0: చాలా భక్తులు పాపం.
1: దే ఆర్ ఆర్డెంట్ డివోటీస్.
0: వీరందరూ చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండే.
1: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్.
0: ఒకరికొకరు సైకిల్ చేసుకుంటున్నారు, కంటిన్యూ గాచుకుంటున్నారు.
1: సిగ్నలింగ్ ఈచ్ అదర్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: ఇది ఉన్నట్టుండి ఈ విధంగా దేహాన్ని వదిలిపెట్టేదాని బాబా.
1: దే వర్ asking, questioning themselves, how is that Baba has withdrawn from the body?
0: లోకనాథం పాదాల పైన పడ్డాడు, ఒకే ఏడుపు ఏడుస్తున్నాడు.
1: లోకనాథం ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్.
0: కానీ కస్తూరికి అంతో ఇంతో కొంచెం తెలుసును.
1: బట్ కస్తూరి నోస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఏడవకండి, దీనికి మనం ఆనందించాలి.
1: డోంట్ క్రై, బీ హ్యాపీ.
0: ఎవరు ఏడ్చినారో ఏమో, వారిని ఏడుపు నివారణ గావించుకునే కోసం స్వామి వెళ్లాడు.
1: సమ్వన్ మస్ట్ బి క్రయింగ్ ఎల్స్వేర్, సో స్వామి వెంట్ ఇన్ రెస్పాన్స్.
0: ఆ విధంగా చెప్పి
1: సో సేయింగ్
0: వారికి అంత ధైర్యం చెప్పేటప్పటికీ తర్వాత 2 గంటల తర్వాత నేను తిరిగి ఆ దేహంలో ప్రవేశించాను.
1: After 2 hours, Bhagavan came back to this body.
0: అప్పుడు చెప్పాడు కస్తూరి.
1: దెన్ కస్తూరి సే,
0: స్వామి
1: స్వామి,
0: మీరు భక్త సంరక్షణకు మేము వద్దని చెప్పము.
1: వీ నెవర్ సే నో వెన్ యూ వాంట్ టు హెల్ప్ యువర్ డివోట్.
0: కానీ మీరు ఇష్టం వచ్చిన చోటు పోయి వాడు రక్షించండి.
1: యూ మే గో ఎనీవేర్.
0: భక్తులను రక్షించడం కూడా నా వద్దని చెప్పడానికి నేను ఎవరు అర్హతని?
1: వాట్ అథారిటీ ఐ హావ్ టు సే నో వెన్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ డివోటీస్.
0: కాబట్టి మీరు వెళ్ళండి.
1: యూ గో స్వామి.
0: కానీ దేహాన్ని మాత్రం వదిలిపోకండి.
1: బట్ డోంట్ డ్రాప్ యువర్ బాడీ అండ్ గో లైక్ దాట్.
0: మీరు ఇక్కడనే ఉంటుండి కూడా అక్కడ పోయి చూడవచ్చును కదా.
1: In fact, you can be here still.
0: కస్తూరి సూరయ్య ప్రామిస్ తీసుకున్నారు.
1: దెన్ కస్తూరి అండ్ సూరయ్య టుక్ ప్రామిస్ ఫ్రమ్ భగవాన్.
0: నేను దేహాన్ని వదులుతాను కానీ ప్రాణం ఉంటుంది.
1: బట్ ఐ మే డ్రాప్ ద బాడీ బట్ దేర్ విల్ లైఫ్.
0: నేను అక్కడికి పోయి వారి పని పూర్తి చేసుకుని వస్తాను. మాట ఇచ్చాను.
1: I'll go and complete my work.
0: అందువల్లనే ఈనాడు ఇప్పుడు ఎక్కడైనా కూడా పోతే దేహంతో వెళుతున్నాను కానీ ప్రాణం మాత్రం ఉంటుంటాయి.
1: భగవాన్ ఈజ్ రీచింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ దేర్ ఇస్ లైఫ్ హియర్ ఇన్ దిస్ బాడీ.
0: ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు
1: దేర్ ఆర్ సర్టన్
0: అనేక రకములుగా ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి.
1: మెనీ మెనీ హావ్ బీన్ హ్యాపెనింగ్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్.
0: చిత్రంబులు విచిత్రంబులు
1: దే ఆర్ మిస్టరీస్.
0: విష్ణులోక చారిత్రంబులు
1: ద స్టోరీస్ ఆఫ్ లార్డ్.
0: అన్ని కూడా అంతా ఒక చరిత్రంలే.
1: దట్స్ ఆల్ ఎ హిస్టరీ.
0: ఆ చరిత్రను చెప్పాలంటే సాధ్యం కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ టు గో త్రూ ఇన్ఫో.
0: ప్రతి మానవుని ఎందుకు పవిత్రమైన ఆత్మ ఉంటుండాలి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సీక్రెట్ సెల్.
0: అది పానకంలో ఉన్నటువంటి ఒక చక్కెర వలె.
1: దట్ ఈస్ లైక్ షుగర్ ఇన్ ఎ సిరప్.
0: ప్రతి మానవుని ఎందుకును ఒక పానకం అనేటువంటి మనసు ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సిరప్.
0: మనసు అనేటువంటి దాంట్లో దైవత్వం అనేటువంటి ఒక చక్కెర కలిపింది.
1: And then you find the divinity has mixed this sugar in this syrup of the mind.
0: Raso vaisaha ani vedamulu cheptuvachu.
1: Veda declares as a rasa essence.
0: Rasa swaroopude untunnadu.
1: God in the form of rasa essence.
0: Aa rasame lekapothe vidu neerasudaipothadu.
1: Without this rasa essence he is neerasa weak.
0: కనుకనే ప్రతి మానవుని ఎందు ఉంటున్నటువంటి దైవత్వాన్ని ఇంకోరు పిలవనక్కర్లేదు, ఇంకోరు దానికి సహాయం చేయనక్కర్లేదు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్, నో వన్ నీడ్స్ ఎనీబడీస్ హెల్ప్.
0: కానీ నమ్మకం లేనటువంటి పరిస్థితిలో 10 మంది సహాయం చేయాలి.
1: బట్ వెన్ యూఆర్ ఫెయిత్లెస్ యూ నీడ్ హెల్ప్ బై 10 పీపుల్.
0: ఎంతమంది సహాయం చేసినప్పటికీ ఆ నమ్మకం లేనటువంటి వానికి ప్రయోజనం ఉండదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది హెల్ప్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇట్ ఇస్
0: డెడ్ బాడీకి అలంకారం చేసినట్టుగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ సంథింగ్ ఎ డెకరేషన్ టు ది డెడ్ బాడీ.
0: చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఇది ప్రయోజనం ఉండదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: కనుకనే మొట్టమొదటి అంతో ఇంతో నమ్మకం ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ టు సమ్ ఎక్స్టెంట్ టు బిగిన్.
0: ఆ నమ్మకం కూడా పవిత్రమైనటువంటి నమ్మకంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి హోలీ అండ్ సీక్రెట్.
0: అచంచలమైనటువంటి నమ్మకంగా ఉండాలి. అప్పుడే ఏమైనా చేయవచ్చును.
1: దెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్.
0: కనుకనే
1: సో
0: గత జీవుడగు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగాదే.
1: సావిత్రి ఇస్ ఎ వుమన్ ఆఫ్ చాస్టిటీ బికాస్ షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు ద లైఫ్.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే.
1: చంద్రమతి బిలాంగ్స్ టు దిస్ కల్చర్ ఆఫ్ ల్యాండ్ బికాస్ షీ కుడ్ ఎక్స్టింగ్విష్ ద ఫ్లేమ్. తృతి
0: చంద్రమతి భారతీయగాదే. కులసతిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దళ జాతగాదే.
1: సీత హ్యాస్ డిక్లేర్డ్ హర్ చెస్టిటీ బై స్టెపింగ్ ఇన్ టు ద ఫైర్.
0: కిరిషి దుర్మద కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణిగాదే.
1: దమయంతి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎనిహిలేషన్ ఆఫ్ ఆల్ ద వికెడ్ పీపుల్.
0: సాగర వేష్టి ప్రతిమాసులమున భరత తాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి. అఖిల దేశాలకి ఇది ఉపాధ్యాయి కాదే. భారతదేశము అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానంలో ఉండేటువంటిది.
1: భారత్ ఈజ్ ది టీచర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్.
0: అలాంటి భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశంలో జీవించి, భారతీయ సంస్కృతి అంతో ఇంతో కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంక భారతీయుడని ఏ విధంగా చెప్పి ప్రయోజనమే?
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ భారత్, గ్రోయింగ్ ఓవర్ హియర్, ఇఫ్ యూ డోంట్ నో ది కల్చర్ ఆఫ్ భారత్.
0: కానీ ఈనాటి భారతీయుడు కూడా భారతీయ అనేటువంటి ఒక పేరు మాత్రమే ఉంటుండదు, కానీ భారతీయ వేషంలో మాత్రమే ఉంటుందా కానీ, కానీ బయటతట్టు ప్రపంచంతో చాలా పక్షుల వలె కాకుండా పశువుల వలె ప్రవర్తిస్తున్నాడు.
1: But behaving worse than a bird and animal.
0: కలిగినటువంటి వానికి భగవంతుడు ఏ రీతిగా దక్కుతాడు, చిక్కుతాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దెమ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్?
0: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తనలన్నీ కూడా పశువు కంటే హీనమైపోయినాయి.
1: ద హ్యూమన్ బిహేవియర్ టుడే ఇస్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
0: రాక్షసుల కంటే హీనమైపోయినాయి.
1: వర్స్ దెన్ ఎ డెమన్.
0: శ్రీనివాస్ చెప్పాడు.
1: శ్రీనివాస్ సార్
0: ఒక రాక్షసి పేరు చెప్పాడు.
1: మెన్షన్ ది నేమ్ ఆఫ్ ఎ డెమన్.
0: ఏం ఆ రాక్షసి పేరు?
1: మహిషాసురమర్దని.
0: ఈనాడు మహిషాసుర మర్దన అన్నాడు.
1: ఇట్ ఈస్ మహిషాసుర మర్దన.
0: మహిషాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు కాడు.
1: మహిషాసుర ఇస్ నాట్ ఎ
0: డెమన్. మనిషి ఆసుర వర్ధన. మనిషి అసురుడు.
1: మనిషి ఇస్ అసుర డెమన్ హింసెల్ఫ్.
0: అటువంటి మనిషి అసురుడిగా మారిపోయినాడు.
1: మ్యాన్ మనిషి హస్ బికమ్ అసుర.
0: కాబట్టి ఆ మనిషి ఎందున్నటువంటి రాక్షసత్వాన్ని దినుమానాలి.
1: దేర్ఫోర్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ మ్యాన్ మస్ట్ బి కిల్డ్.
0: ఆ దైవత్వాన్ని కొంచెం పెంచాలి.
1: ద డివినిటీ హస్ గాట్ టు బి అప్హెల్డ్.
0: అది ఏ మహిషాసుర మర్దన.
1: ది కిండ్లింగ్ ఆఫ్ ది డివినిటీ ఈజ్ మహిషాసుర మర్దన. స్లేయింగ్ ఆఫ్ మహిషాసుర.
0: కేవలము కాలానుగుణ్యంగా కూడా పదాలు కూడా కొన్ని మార్చుకుంటూ మనం పోవాలి.
1: అప్రోప్రియేట్ to the times, the connotation of the words change.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Mukhyanga mana bharatiya charitralanni kudunu enta pavitramainatuvo meeku artham kaadu.
1: You do not know or not understand the sanctity of the history of Bharat.
0: Dan chakkaga oka daniki meeku artham kaakapothe nannu adigandi nenu cheptanu.
1: If you don't understand, ask Bhagavan. He will tell you very clearly.
0: Kevalam artham cheptame kaakudu.
1: Not merely giving you meaning.
0: దానికి తగినటువంటి ఒక సహాయం కూడా నేను చేస్తాను.
1: He will also render help to you.
0: అడిగేటువంటి దిక్కే కనిపించడండి.
1: But no one is prepared to ask.
0: ఏదో చదువుకుంటూ పోతుండారు, కంఠస్థం చేసుకుంటూ వస్తారు.
1: They study, get things by heart.
0: గొప్ప గొప్ప విద్యావంతులు కూడా అదే గతిలో పడుతున్నారు.
1: ది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో టేక్ టు ది సేమ్ ప్రాబ్లమ్.
0: గొప్ప చదువులంతా చదువుతున్నారు,
1: దే స్టడీ వెల్,
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: చిన్నదానికి కూడా అర్థం తెలుసుకోలేరు.
1: దే డోంట్ నో ది సింపుల్ మీనింగ్.
0: భగవద్ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ది డివైన్ టీచింగ్స్ దే డోంట్ రికగ్నైజ్.
0: తన ఎందున్నటువంటి ఒక దివ్యత్వాన్ని కూడా తాను అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: దే కెనాట్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్.
0: కనుక అర్థం చేసుకుని వర్తించేటువంటిది మానవత్వము.
1: సో హ్యూమన్ లైఫ్ రిక్వైర్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్.
0: మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దానవత్వము పశుత్వాన్ని దూరం నెట్టండి.
1: గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది యానిమాలిటీ అండ్ ద డెవిలిష్ డెమోనిక్ నేచర్.
0: దివ్యత్వాన్ని పవిత్రతను పెంచుకోండి.
1: డెవలప్ ఆల్ ది సీక్రెట్ క్వాలిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ అన్నిటి కూడాను ప్రేమనే ప్రధానము.
1: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: ప్రేమ ముదిత మనసు కహో

0: The tongue, being highly skillful, manages to move amidst being surrounded by the sharp teeth. Likewise, man also should learn to conduct himself. Never forget this good word.
1: శంకర్ల వారు మానవ జీవితమును గురించి కేవలము ఇది ఒక నాటక రంగం వలె నటించి జీవించి సుఖించి దుఃఖించి మరణించి మాయమవుతున్నాడని ప్రబోధించారు.
0: శంకర్ టాట్ దట్ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ and we are all actors. We act and leave the stage, commencing with birth, growth, ending with death.

0: It is just like the water bubble present on the leaf of lotus that is not steady and shines brightly. Life is a residence of attachment. The whole world is full of misery and sadness. It is a screen of misery and sadness.
1: మానవ జీవితము అనేక విధములైన అవమానములతో కూడినటువంటి ఒక ఇల్లు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ రెసిడెన్స్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అన్ని విచారములే,
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ,
1: అన్ని నిరాశలే,
0: ఫుల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్,
1: అన్ని నిస్పృహలే,
0: ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్,
1: నిస్సందేహములే అనేటువంటిది కనిపించడం లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో డౌట్లెస్ స్టేజ్.
1: క్షణక్షణం కూడా సందేహములతో కూడినటువంటిది ఈ మానవ శరీరం అనే పుట్ట.
0: ద హ్యూమన్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డౌట్స్ ఎవర్ ఆన్ ద రైజ్ మోమెంట్ టు మోమెంట్.
1: క్షణక్షణం కూడా దిగులుతో చేరినటువంటిదే ఈ మానవ శరీరం యొక్క పుట్ట.
0: హ్యూమన్ బాడీ హాస్ గాట్ మిజరీ ఎవ్రీ మూమెంట్, ద సాడ్నెస్.
1: ఎక్కడ అభయం ఉన్నది,
0: వేర్ దేర్ ఇస్ ఫియర్లెస్.
1: ఎక్కడ పోయినప్పటికీ భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: భయం భయం భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అన్నా అనేటువంటిది కనిపించటం లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో డౌట్లెస్ స్టేజ్.
1: క్షణక్షణం కూడా సందేహములతో కూడినటువంటిది ఈ మానవ శరీరం అనే పుట్ట.
0: ద హ్యూమన్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్

0: bayam bayam bayam bayam latuku bayam bayam bayam bayam bayam latuku bayam.
1: Life is full of fear. It is all of Padma Vyuha specially devised. The whole life is full of tears. Is it going to be gift? Are they going to be our relations? There's no destiny. The whole family, household and life is totally broken.
0: Itti bhayamulato, itti abhimanamulato, itti aveshanato, itti ahankaramulato, koodinatvanti ee manavattamulo chikkinatvanti sukham emiti.
1: In this life of attachment, full of agitation and frustration, what is the happiness you get out of it?
0: Ee chikke aanandam kuda nu bhayamto koodinatvanti aanandame.
1: Even this happiness, fraction of it you get, it's also momentary.
0: Nirbhayam anetundi ee jeevithamlo ekkada kanipinchatam ledu.
1: There is no fearless state at any time.
0: Ekkada nirbhayamu. Ekkada vairagyamo akkada nirbhayam.
1: Where there is renunciation, there is fearlessness.
0: Aa vairagyam ekkada manaku labhyam avutundi.
1: Where is it possible to cultivate the detachment?
0: Daiva sannidhi endu maatrame vairagyam labhyam avutundi.
1: It's only in the proximity of the divine you develop this detachment.
0: Kanuka manavulara,
1: so, O man,
0: meeru ee bhayamunu dooram gaavinchukoni abhayatvanni ponde nimittamai aatmanuku cherandi aatma sannidhi cherandi ani prabodhistu vachadu Shankara.
1: So Shankara in his teaching said, run away from the situation of fear so as to be fearless, which is possible only in the spirit or aatman.
0: Akkadiki vellinappude ee bhayam anetunte yokka yadarthamu manaku chakkaga artham avutundi.
1: There, when once you are in the spirit, you will know the reality of
0: sukhamu,
1: fear.
0: Dukkhamu, papamu, punyamu, labhamu, nashtamu, chikati, velugulu, ivanni kudanu okadani yokka abhavam le, idi pratyekam ichinatundi veru veru kaadu.
1: The sin and the merit, the day and the dark, the profit and the loss is just the another version, the other side of the same coin.
0: Pain and pleasure.
1: The pain and the pleasure.
0: దీనికి మూలాధారం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: అది ఏ ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ.
0: అట్టి ఆత్మను ఆధారం చేసుకుని అనేక విధములైనటువంటివి అక్కడి నుంచి ఉద్భవిస్తూ వస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఆత్మ.
0: ఇది ఒక పుష్పము.
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
0: ఇక్కడ అనేక రేఖలు ఉంటున్నాయి.
1: దర్ మెనీ పెటల్స్.
0: ఈ రేఖలు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: యు ఫైండ్ దెమ్ సెపరేట్.
0: కానీ అన్ని రేఖలు కూడాను ఒకే స్థానం నుండి పుట్టుతూ వచ్చినాయి. చూడండి, ఇవన్నీ ఒకే దగ్గర నుంచి పుట్టుతూ వచ్చాయి.
1: ఆల్ పెటల్స్ అరైజ్ ఫ్రమ్ ద సేమ్ స్టాక్ అట్ ద సేమ్ పాయింట్.
0: ఇది ఏ ఆత్మస్థానము.
1: దట్ మెయిన్
0: ఆత్మస్థానం నుండి అన్ని రేఖలు ఉద్భవిస్తూ వస్తున్నాయి.
1: ఇట్ ద మెయిన్ ప్లేస్ ద స్టార్టింగ్ పాయింట్ తెలమ.
0: కానీ మనం ఒకే పుష్పంగా మనం దీన్ని విశ్వసిస్తున్నాము.
1: బట్ యు టేక్ ఇట్ యాజ్ అ సింగిల్ ఫ్లవర్.
0: పుష్పం ఒక్కటే, రేఖలు భిన్నము.
1: Flower is one, but petals are many.
0: ఈ రేఖలన్నీ ఒక్కటే, స్థానం ఒక్కటే.
1: Petals are many, but the place of origin is one.
0: అనంతమైనటువంటి సాగరం నందు,
1: infinite ocean,
0: అసంఖ్యాకములైనటువంటి అలలు బయలుదేరుతున్నాయి.
1: Has so many infinite waves.
0: అయితే ఒక అల వలె మరొక అల ఉండటం లేదు.
1: One wave does not look like another.
0: ఒక అల వలె మరొక అల కనిపించటం లేదు.
1: అండ్ వన్ వేవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్.
0: అలలు అనేకంగా ఉంటున్నాయి.
1: దర్ ఇన్యూమరబుల్ వేవ్స్.
0: ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ దేర్ రైజ్.
0: దీనికి మూలాధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్?
0: అది సముద్రము.
1: ఇట్ ఈస్ ది ఓషన్ ఇట్స్.
0: సముద్రం ఒక్కటే.
1: ఓషన్ ఇస్ వన్.
0: అలలు భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ వేవ్స్ ఆర్ సెపరేట్.
0: దీనికి రూపనామములు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: దే వేరీ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
0: రూపనామములు భిన్నం కనిపించినప్పటికి సముద్రంలో ఏ చలి, ఏ తెల్లదనము, ఏ తడి ఉన్నదో ఈ అలలు ఎందుకును ఆ చలి, ఆ తడి, ఆ యొక్క రుచి ఉంటుంది.
1: దేర్ఫోర్ ద త్రీ ఫండమెంటల్ క్వాలిటీస్ ఆఫ్ ది మైటీ ఓషన్ బీయింగ్ వెట్ అండ్ కూల్ అండ్ ఆల్సో వైట్ ఇన్ కలర్ ఆర్ ఈక్వల్.

0: noticed in a whale.
1: అలల్లో చూచినా తడి ఉంటుండాలి.
0: వేవ్ ఆల్సో ఇస్ వెట్.
1: అలల్లో చూచినా చల్లదనం ఉంటుండాలి.
0: ఇట్స్ ఆల్సో క్వైట్ కూల్.
1: అలల్లో చూచినప్పటికీ తెల్లదనం ఉంటుండాలి.
0: ఇట్స్ ఆల్సో వైట్ ఇన్ కలర్.
1: సముద్రంలో కూడా అవే ఉంటున్నాయి.
0: సో ఆల్సో ఇన్ ఎన్ ఓషన్.
1: సముద్రం యొక్క చుక్క నోట్లో వేసుకుంటే అది ఉప్పుగా ఉంటుండాలి.
0: ఇఫ్ యు టేస్ట్ ద డ్రాప్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇట్
1: అలలోని నీటి బిందువు నోట్లో వేసుకుంటే అది కూడా ఉప్పగానే ఉంటుంది.
0: సో ఆల్సో డ్రాప్ ఆఫ్ ఎ వేవ్ విచ్ ఇస్ సాల్ట్.
1: అయితే ఈ అలల నుంచి కూడా తిరిగి నురుగు వేరే ఆవిర్భవిస్తున్నాయి.
0: Once again they march back in the ocean, all the waves.
1: Foam.
0: They, out of the waves you get the foam.
1: Ee foam ane daniki aadharam emti?
0: What is the basis for this foam?
1: Deeniki waves e aadharam.
0: And foam gets collected over the waves.
1: Ee waves ki aadharam emti?
0: The basis for the waves
1: samudram e aadharam.
0: Is the ocean.
1: Ee moodintiki aadharam emti?
0: What is the primal thing for all the three?
1: Aa yokka samudram e aadharam.
0: It is the ocean again.
1: కనుకనే సముద్రం నందున్నటువంటి యొక్క జలమే అలలుగా బయలుదేరి అలల్లోనున్నటువంటి యొక్క దినిగే నురుగ్గా బయలుదేరి మూడు రూపాన్ని ధరిస్తుంటుండాలి.
0: అండ్ దేర్ఫోర్ సేమ్ వాటర్ అవుట్ ఆఫ్ ది ఓషన్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్ అండ్ ఫైనలీ ద ఫోమ్
1: అది ప్రత్యక్షము పరోక్షము అనుమానము.
0: వన్ ఈస్ ద డైరెక్ట్ అదర్ ఇస్ ఇన్ డైరెక్ట్ అనదర్ ఇస్ ది ఇన్ డైరెక్ట్.
1: కనుక ప్రత్యక్ష పరోక్ష అనుమానములకు మూల కారణము ఒకే స్థానమే.
0: Therefore, for all the evidences, its only place of origin is one and the same.
1: ఇది అద్వైతము.
0: This is non-dualism.
1: దీనిని దైవత్వానికి త్రిపుటి అన్నారు.
0: This is called Trinity or Triputi.
1: మూడు కూడినటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
0: The atomic principle is this unity of the Trinity.
1: అచిత్ ఈశ్వరత్వం మూడింటి యొక్క భాగమే.
0: The three chit, achit and ఈశ్వరత్వం, all the three.
1: చిత్ అనగా జడము.
0: చిత్ ఇస్ వాటర్.
1: ఈ
0: జడము జడము ఇనర్ట్ ఇనర్ట్ జడము ఇనర్ట్.
1: అచిత్ అనగా భౌతికము.
0: అచిత్ ఇస్ ఫిజికల్.
1: ఈశ్వరత్వం అనగా త్రికాల బాధ్యం.
0: ఈశ్వరత్వ ఈస్ విచ్ ఇస్ చేంజ్.
1: మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క జీవితం యొక్క అంతరార్థము.
0: The unity of this Trinity is the inner significance of human life.
1: అది ఒకటి దేహము ఒకటి మనస్సు ఒకటి ఆత్మ.
0: The same is body, the mind and atma.
1: బాడీని మనసును ఆధారం చేసుకుని ఉన్నది.
0: Body depends on the mind.
1: మైండ్ ఆత్మను ఆధారం చేసుకుని ఉన్నది.
0: Mind relies on atma.
1: అన్నింటికి ఆత్మనే ఆధారము.
0: Atma is the main basis for all.
1: కనుకనే ఈ మానవత్వమునకు మూలాధారం ఆత్మనే.
0: Therefore, for the entire human life, the fundamental principle is Atma.
1: కనుక అదే అద్వైతము బోధిస్తూ వచ్చాడు.
0: That is the teaching of non-dualism.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు,
0: persons who do not understand this truth,
1: ఏదో భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క విషయ మార్గంలో ప్రవేశించి,
0: they go by the fleeting world, the ephemeral world,
1: అనేక విధములైనటువంటి శ్రమల కోర్చి,
0: they
1: కట్టకడబడకు ఆత్మతత్వాన్ని రియలైజ్ చేసుకుంటున్నారు.
0: And they put themselves to a lot of strain and ultimately realize the principle of Atma.
1: Suddhodhanaku lekaleka oka kumaru puttadu.
0: Suddhodhana had a son after a long, long time.
1: Atani peru Siddharthi.
0: His name is Siddhartha.
1: Ee kumarulaki ee prakrutamaina jagattunandu ee vidhamainatundi yokka kashtamu baadha dukkamu kaliginchukunda chuchukovalani illunu vadili bayatiki pampatam ledu.
0: Suddhodhana never wanted his son Siddhartha to watch any sort of grief or pain or difficulty or trouble in the world, so he has not allowed him to step out of the palace.
1: Okanoka samayam lopala
0: at one time
1: Suddhodhana oka panditunu maharshi raagane ataniki ee pillavaanni choopinchadu tandri.
0: He has introduced his son when a great soul, noble soul visited him.
1: Aa mahaneeyuni vaakku amrita vaakku.
0: What all he says, that noble soul is, will be true.
1: Suddhodhana,
0: he said,
1: ee pillavaadu kevalam teevra vairagyaga mari potadu anna.
0: This great sage said, this boy is going to be a renunciant.
1: Intiye kaadu,
0: not only this,
1: kevalam yavat prajalaku kudanu oka vidhamainatundi sandeshanni andincheetundi yokka swaroopudai potadu.
0: Not only that, he will pass on the message to the entire humanity.
1: Ee maata vinna tachaname శుద్ధోధనుడు చాలా భయపడిపోయాడు.
0: ఆన్ హియరింగ్ దిస్ శుద్ధోధన వాజ్ ఫియర్ స్ట్రికెన్.
1: ఇంక ఏ దీన్ని చూస్తే ఈ పిల్లవాడికి వైరాగ్యం కలుగుతుందని ఎక్కడికి బయటికి పంపటం లేదు.
0: He is completely afraid of the situation of renunciation, so he didn't allow his son to step out of the palace.
1: కొంత పెరుగుతూ వచ్చేటప్పటికి 18వ సంవత్సరంలోని వివాహం చేశాడు.
0: As he was aging, at the age of 18, he was
1: వివాహం చేయటమే కాకుండా యువరాజుగా కూడాను పట్టం కట్టాడు.
0: And not only he got him married, but he coronated him as the prince of that kingdom.
1: యువరాజుగా తయారైన తర్వాత,
0: having become a prince,
1: ఈ సిద్ధార్థి ప్రపంచాన్నంతా చూడాలి, నా రాజ్యాన్ని నేను చూడాలి.
0: Wanted to see his own kingdom of which he is the prince.
1: Raju kevalamu antapuramlo kucchovatam kaadu, rajyananta parisilana cheyali.
0: King should not confine himself to the palace.
1: Kanaka nenu rajyam chudaniki bayatiki vellutanu annadu tanne daggara.
0: So he asked his father to permit him to go around his kingdom.
1: Tandi chala bhayapadutune unnadu.
0: The father is completely afraid of the situation.
1: Kani vivaham chesukunnadu kanaka ekkadiki podu aneetuvanti oka మూఢ నమ్మకం కలిగింది.
0: He has got some blind faith because the boy is married already, he would not run away.
1: కానీ రథం పైన కూర్చున్నాడు.
0: He sat on the chariot.
1: కొంత ఊరు దూరకు వెళ్ళాడు.
0: He sat on the chariot, went to the outskirts of the kingdom.
1: ఒక వృద్ధురాలు, వంగిపోయినటువంటి వృద్ధురాలు మరొక కర్రం చేత పట్టుకుని వంగి వంగి అదురుతూ నడుస్తూ ఉంటుండాలి.
0: He saw an old lady with hunch, totally bent, walking with the help of a stick.
1: Chuchadu.
0: He saw her.
1: Pratisaradani adigadu. Emiti ee mrugamu idi chala vintaga kanipistundade annadu.
0: He asked the charioteer, what is this animal that looks quite funny?
1: Kadu prabhu, idi oka manishi. Vayasu meeri poyetappudiki ee vidhanga vangi potundi, onukudu pudutundi, eemi kudanu oka manishi ani annadu.
0: The charioteer said, O king, not animal, just a human being. As one ages, there will be bending over there.
1: One shiver, the body shivers.
0: The king asked, will everyone get into that stage?
1: Raka tappadu.
0: Yes, one must.
1: Ini srishti yokka naijamu.
0: It's natural.
1: Law of nature.
0: It's a law of nature.
1: Kaani inka koncha dooram poyadu.
0: He proceeded.
1: Oka rogi. ఒక చెట్టు క్రింద కూర్చొని టీబీ రోగి దగ్గుతూ దగ్గుతూ ఆయాసపడుతూ చాలా అబ్బా అని అరుస్తూ ఉంటుండాలి.
0: హీ సా ఏ టీబీ పేషెంట్ ట్యూబర్క్లోసిస్ వాస్ గాస్పింగ్ ఫర్ బ్రెత్ అండ్ సఫరింగ్.
1: ఏమిటి ఇది, ఎందుకు ఈ అవస్థ పడుతుండాలి అని ప్రశ్నించాడు.
0: హీ ఇమిడియట్ కింగ్ ఆస్క్ వాట్ ఇస్ ఇట్ దట్ ద పర్సన్ ఇస్ సఫరింగ్ ఓవర్ దేర్.
1: శరీరముకు అనేక రకములైనటువంటి యొక్క వ్యాధులు ఉంటున్నాయి.
0: Body has so many types of diseases.
1: ఈ శరీరమే ఒక రోగములకు గంప.
0: The body is the center of many diseases.
1: కనుక ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి రోగం ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు. ఇది ఒక రోగము అన్నాడు.
0: What sort of disease one would be afflicted with, nobody can say right now.
1: ఎవరికి వస్తుందో ఎవరికి రాకుండా పోతుందో చెప్పడానికి వీలు కాదు.
0: Who will suffer, who will not, no one can decide.
1: సరే, మనసు కొంత మార్పు కలిగింది. ఇంకా కొంచెం దూరం పోయాడు.
0: His mind changed to such an extent, yet he proceeded.
1: Oka dead body ni baaga oka deeniki chutti naluguru mosukuntu swasananiki teesukoni pothunnaru.
0: He saw the dead body carried by four people to the funeral cremation ground.
1: Saradi emiti adi mosukoni pothundeetundi annadu.
0: Yes, charioteer, what is that they are carrying?
1: Adi shavam prabhu annadu.
0: He said, O king, shavam ante dead body.
1: Pranamu lenetundi ide shavamu.
0: He asked, what is the dead body? He said, the one without life is the dead body.
1: Manamu, manam Shivam.
0: Whereas we are Shivam.
1: Shivam anaga pranam untundali.
0: Shivam means the one with life.
1: Aa pranam lenatundi Shivamu.
0: When once there is no life, it is Shivam.
1: Aa pranam tirigi potundi andarki potunda ani prashninchadu Siddharthi.
0: Siddhartha asked, will everyone die like that?
1: Tappinadi kaadu.
0: No one can.
1: Ippudu oka paryayamu aa pranam potundi annadu.
0: No one can escape. One time or other, one is bound to die.
1: Vinnadu.
0: He heard this.
1: Inka tana tour ni cancel chestunnadu.
0: He dropped his tour any longer.
1: Intiki vachadu.
0: He returned home.
1: Bhojanam cheyaledu.
0: He didn't eat that night.
1: Ratri pandukunnadu.
0: He slept.
1: Nidra raledu.
0: He couldn't sleep well.
1: Kani bharya Yashodhara kumarudu pandukunnaru.
0: But there by his side, present wife Yashodhara and also son.
1: Chuchadu okey drishtito chuchadu.
0: He just looked at them.
1: Sarvam dukkam dukkam dukkam annadu.
0: Then he stated, everything is nothing but grief and grief and grief alone.
1: Sarvam bhayam bhayam భయం.
0: ద సెకండ్ హీ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫియర్ అండ్ ఫియర్ అండ్
1: సర్వం అనిత్యం అనిత్యం అనిత్యం.
0: దెన్ హీ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్ ఫ్లీటింగ్ చేంజింగ్.
1: సర్వం శూన్యం శూన్యం శూన్యం అన్న.
0: దెన్ హీ డిక్లేర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎంప్టీనెస్ ఎంప్టీనెస్
1: వెళ్ళాడు.
0: అండ్ దెన్ హీ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ ద హోమ్.
1: ఈ తీవ్ర వైరాగ్యము చూచారా? మనం ఎన్నో రోగులను చూస్తున్నాము, ఎన్నో వృద్ధులను చూస్తున్నాము, ఎన్నో శవాలను చూస్తున్నాము, కానీ అందరికీ ఈ వైరాగ్యం కలగలేదే. ఒక్క సిద్ధార్థకి మాత్రమే కలిగింది.
0: See this intense renunciation. We come across many sickly people, old people and dead bodies. It was only given to Siddhartha to be an ascetic finally.
1: అట్టి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగేటువంటి ఒక శక్తిని సాధించాలంటే అది ఒక్క భగవత్ అనుగ్రహమే కావాలి.
0: One can have total sense control only with the divine grace.
1: అదే విధంగానే ఒక రాజకుమారుడు అరణ్యానికి శికారార్థమై వెళ్ళాడు.
0: A prince went to the forest.
1: వెళ్ళి చాలా తిరిగి తిరిగి అలసిపోయాడు.
0: He went round and he was tired.
1: అలసిపోయి ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు నీటి కోసమని.
0: As he was thirsty, he stepped into a hermitage for water.
1: ఆ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి ఒక స్వాములు వారు, ఎవరండి మీరు అని ప్రశ్నించాడు.
0: A sage residing over there in the hermitage asked, who are you sir?
1: నా పేరు జితేంద్రియుడు.
0: He said, my name is Jitendriya.
1: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
0: Then sage asked, where do you come from?
1: జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చాను.
0: He says, I belong to the Jitendriya kingdom.
1: అన్నాడు.
0: He said, sir.
1: కానీ నాకు నీరు కావాలి అన్నాడు.
0: I want water.
1: నీరు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు.
0: He offered him water and he drank and he
1: said, కానీ పేరుకు తగిన ప్రవర్తన ఉందన్నారా అని విచారించాడు ఈ సన్యాసి.
0: This stage started investigating whether the conduct is in accordance.
1: పేరు ధర్మరాజు పెనువేప విత్తుండ్రు. ఒకరి పేరు ధర్మరాజు అని పెట్టుకుంటుంటాడు, వాడంతా ధర్మమే చేస్తుంటాడు.
0: One has the name of a ధర్మరాజు, one of righteousness, but all his conduct is unrighteous, totally opposite.
1: అదే విధంగానే త్యాగరాజు అతనికి పేరు పెట్టారు.
0: One has the name of త్యాగరాజు, one of sacrifice.
1: కానీ పేరు తగినగా ప్రవర్తించాడు.
0: And his conduct is in accordance to the name.
1: ఇతను జితేంద్రియ అని పేరు పెట్టుకున్నాడు.
0: His name is జితేంద్రియ.
1: ఇతను జితేంద్రియుడు తగినటువంటి రీతిగా తన ఆచరణలో చూపగలడా?
0: Has he sense control?
1: తన రాజ్యం పేరు కూడా జితేంద్రియ రాజ్యం అంటున్నాడు.
0: His name is also జితేంద్రియ kingdom.
1: అక్కడికి వెళ్ళాడు.
0: He went there.
1: ఏం చేస్తున్నాడు? ఈ పిల్లవాడి బట్టలంతా తీసుకుని తన సన్యాస వస్త్రములంతా పిల్లవాడిని కట్టి, బాబు 2 దినాలు మీరు ఇక్కడ ఉండండి, నేను ఉదట్టు పోయి వస్తానని ఆ బట్టలు తీసుకుని దానిపైన అంతా నన్ను ఎర్రని రంగు చల్లుకొని ఆ బట్టలు తీసుకుని పోయాడు జితేంద్రియ రాజ్యానికి.
0: ద సేజ్ మేడ్ ద ప్రిన్స్ వేర్ ద ఆకర్ రోబ్స్ వైల్ ద సేజ్ కలెక్టెడ్ ద డ్రెస్ ఆఫ్ ద ప్రిన్స్ అండ్ స్ప్రింకిల్డ్ రెడ్ కలర్ ఆన్ దట్.
1: సింహద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే అక్కడ వాచ్ మ్యాన్ ఉంటారు సిపాయిలు.
0: దేర్ ద మెయిన్ గేట్ ద సిపాయిస్ విల్ బి దేర్.
1: ఈ సన్యాసి వచ్చాడని చెప్పి వారు నమస్కారం అన్నారు.
0: వాచింగ్ ది సన్యాసి కమింగ్ ఓవర్ దేర్ దే సల్యూట్.
1: ఆయన, ఒక వార్తను చెప్పే నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను.
0: హి సెడ్,
1: ఈ వార్తను రాజుగారికి తెలియజేయండి అన్నాడు.
0: ఐ హావ్ కమ్ హియర్ టు కమ్యూనికేట్ ఎ మెసేజ్, ప్లీజ్ కన్వే టు అవర్ కింగ్.
1: యువరాజు మృగముల చేత చిక్కి మరణించాడు.
0: The prince was caught by wild animals and there he died.
1: అతని దుస్తులను ఇదిగో తీసుకుని వచ్చాను అని చూపించాడు.
0: And here are his clothes, I brought them with me.
1: అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ చెప్పాడు.
0: The watchman said.
1: నవ్వినాడు.
0: He simply smiled.
1: గుడ్డలు ఎందుకు తెచ్చావు ఇవి ఇక్కడ?
0: Why have you brought clothes here?
1: ఎవరికి మరణం లేదు.
0: Who is going to escape from death?
1: పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను మరణించక తప్పదు.
0: Those who are all born are bound to die.
1: జననములకు ప్రక్కనే మరణం ఉంటుంటారు. రెండు ఒకే పర్యాయమే పుట్టి వస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా పుట్టి రావటం లేదు.
0: The birth and death follow. They are born at the same time.
1: జననముతోనే మరణం కూడా చేరి వస్తుంటుంటారు.
0: The birth and death follow each other.
1: ఈ మోడర్న్ ఏజ్ లోపల కూడాను,
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
1: చాలా మంది మీరు చూచారో లేదో ఈ రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీస్ అంతా ఉంటాయి.
0: Most of you, whether you have noticed or not, you find railway coach factories.
1: అక్కడంతా కూడాను ఈ యొక్క బాక్సెస్ అంతా తయారు చేస్తుంటారు, వ్యాగన్స్.
0: దే మ్యానుఫాక్చర్ వ్యాగన్స్.
1: ఈ వ్యాగన్స్ అంతా ఒక్కో దగ్గరికి అవసరం వచ్చిన దగ్గరికి పంపిస్తుంటారు.
0: దీస్ వ్యాగన్స్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ వేర్ ఎవర్ దే ఆర్ నీడెడ్.
1: దానిపైన రిటర్న్ అని ఒక నంబర్ ఒక డేట్ పెట్టి పంపిస్తుంటారు.
0: దేర్ ఆన్ ఎవ్రీ వేగన్ దే ఇట్ విల్ బి రిటన్ లైక్ దిస్ రిటర్న్ ద డేట్.
1: ఈ బాక్స్ ఫలాన్ డేట్ లోపల మీరు రిటర్న్ పంపించాలా.
0: దిస్ వేగన్ మస్ట్ బి రిటర్న్ బ్యాక్ ఆన్ ద డేట్ స్పెసిఫైడ్.
1: మన యొక్క సంబంధమైనటువంటి యొక్క ఈ రైల్వే దేహంలో అనేటువంటి ఈ కంపార్ట్మెంట్ కు ఇక్కడ కూడా ఉంటుండాలి, కానీ కనిపించడం లేదు ఆ రిటర్న్ అనేటువంటి.
0: దిస్ బాడీ విచ్ ఇస్ ఆల్సో రైల్వే వేగన్ హ్యాస్ గాట్ ద నేమ్ ఆఫ్ రిటర్న్ బట్ వీ డోంట్ సీ.
1: ఈ మాదిరి చావక తప్పదని చెప్పేటప్పటికీ ఎవరో వీడు యువరాజు పైన దేశంగా ఉన్నాడేమో అని తాను భావించుకొని తిరిగి లోపలికి వెళ్లాడు.
0: He was very much surprised at the answer and he still has got in.
1: Raju daggariki vellaadu.
0: He went to the king.
1: Raja,
0: O king,
1: nee kumarunu maraninchaadu.
0: Your son died.
1: Ani yedchiraadu.
0: He cried.
1: Ee sanyasi yedste Raju pakkuru navutunnaadu.
0: When this ascetic cried, the king started laughing.
1: Meer darinchinadi kashaya vastramu.
0: You have worn cocker robes.
1: Kaani mee maatalu kashayanga untunnayi.
0: But your words are not appropriate.
1: Enduku yerchadaniki kaaranam em untundadi?
0: Why do you cry?
1: Idi yerchavalsinattundi kaade.
0: This is not anything that calls for crying.
1: Vicharinchavalsinattundi kaadu.
0: Nothing to be worried or bothered.
1: Oka chettu paina sayankalam aneka pakshalu vachi vaalipothuntayi.
0: We find many birds resting on the branches of trees every evening.
1: Tellavaru ayyetappudiki ye pakshulu vaatiki pakshiki egiripothuntayi.
0: By the early hours of the morning they fly.
1: Oka chettu paina kucchunnatundi pakshulaku andariki ye sambandha bandhavyam untundadi.
0: What sort of relationship exists between birds that rest on branches?
1: కాబట్టి నా కుటుంబము అనేటువంటి చెట్టు పైన అన్ని అంత వాళ్ళనైనా భార్య బిడ్డలు కొడుకు కోడళ్ళు అందరూ పక్షులు అనేటువంటి వాళ్ళనై.
0: సో ఆన్ ద ట్రీ ఆఫ్ మై ఫ్యామిలీ సో మెనీ బర్డ్స్ ఆర్ రెస్టింగ్.
1: ఎప్పుడు ఏ పక్షి ఎగిరిపోతుందో.
0: విచ్ బర్డ్ గోస్ ఇన్ విచ్ డైరెక్షన్ హూ కెన్ సే.
1: విచారించిన అవసరం లేదు.
0: దెన్ వై డు యూ వారీ?
1: ఇది సహజము.
0: ఇట్స్ లా ఆఫ్ నేచర్.
1: బా ఎంత కఠినడు ఈ రాజు అనుకున్నాడు. తిరిగి రాణి గారిని చూడటానికి వెళ్ళాడు.
0: Then he was surprised at the words of the king and he wanted to
1: తల్లి ఏ విధంగానైనా దుఃఖపడుతుంది, తప్పినది కాదు అనుకున్నాడు మనసులో.
0: And he thought in his mind, the mother will certainly cry for the loss.
1: తల్లి ఇదిగో మీ కుమారుడు మరణించాడు, దుస్తులు ఇవిగో అని చూపించి
0: said, Oh mother, your son died, here are his clothes.
1: ఆమె కూడా పక్కన నవ్వింది.
0: She too laughed at once.
1: సన్యాసి మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీకు కూడా ఈ అభిమానం ఎందుకు?
0: Oh sage, you have given up everything. What sort of attachment you have? Why?
1: ఆత్మపురికి మధ్య మార్గంలో అనేక మంది ప్రయాణాలు చేస్తుంటారు, మధ్య చత్రాల్లో కొంతమంది ఆగుతుంటారు.
0: Many people as they travel, some stop their travel and stop and come to stand still there.
1: ఆ చత్రంలో రాత్రి ఆగుతారు, తెల్లవారులేస్తారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
0: Some stay there in the chawl tree while others will pass on.
1: కనుక జీవితం ఒక చత్రం వంటిది.
0: సో లైఫ్ ఇస్ ఎ చౌల్
1: ట్రీ. ఈ చత్రంలో అందరూ చేరారు.
0: ఆల్ అసెంబుల్ దేర్.
1: ఈ దేహాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వదులుతుందో ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు ద బాడీ ఇన్ నెక్స్ట్ మూమెంట్.
1: దీనికి అవసరం లేదు అన్నాడు.
0: సో యూ డోంట్ నీడ్ టు గ్రీవ్ ఎనీ మోర్.
1: సరే ఇంకా వారి భార్య ఉంటుండాలి కదా, తప్పక ఆమె ఏడుస్తుంది అనుకున్నాడు.
0: దెన్ ద సేజ్ థాట్ దట్ హి హస్ గాట్ ద వైఫ్, షీ ఇస్ బౌండ్ టు క్రై నౌ.
1: తీసుకుని వెళ్ళి తల్లి మీ యొక్క పతి మరణించాడు అని చెప్పి.
0: హి సెడ్ లుక్ హియర్ యువర్ హస్బెండ్ డైడ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్
1: వర్షం లోపల గాలికి చెట్టు కొమ్మలు రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి.
0: బికాస్ ఆఫ్ ది హెవీ రెయిన్ ద బ్రాంచెస్ బ్రేక్.
1: అక్కడ ప్రవాహం కూడా జరుగుతుంటాది.
0: అండ్ యూ ఆల్సో ఫైండ్
1: ఎక్కడో ఒక అడవిలో కొట్టుకుని నుంచి వచ్చిన ఒక్కర్ర, మరొక అడవి నుంచి కొట్టుకుని వచ్చిన ఒక్కర్ర, రెండు కర్రలు ప్రవాహంలో చేరుతుంటాయి.
0: We find the two different logs of wood running along the current of water.
1: కలుస్తుంటాయి తర్వాత వీడిపోతుంటాయి, కలుస్తుంటాయి వీడిపోతుంటాయి.
0: They go together at one point and get separated.
1: ఈ సంసారం అనే సాగరం లోపల నేను ఒక అడవి కర్ర, ఆయన ఒక అడవి కర్ర, ఇరు కర్రలు రెండు చేరినాయి, కానీ కలిసినాయి వీడిపోయినాయి కలిసినాయి. దీనికి ఎందుకు ఇంత విచిత్రం, ఇదేం ఆశ్చర్యం కాదే అనింది ఆమె.
0: In this going together,
1: మమకారం లే మూల కారణాలు.
0: For all this is attachment and possessiveness that are responsible.
1: అంతే కాని అవస్థలు ఏ మాత్రము భేదం కాదు.
0: There is nothing wrong with the position or the plight.
1: అవస్థలు సహజమే.
0: That is the law of nature.
1: కనుక ఇదంతా కూడా మనం విచారించిన అవసరం లేదు.
0: So we don't need to worry about it.
1: సరే అనుకున్నాడు. అందరినీ పరీక్ష చేశాను, ఇది నిజంగా జితేంద్రియ రాజ్యమే అనుకున్నాడు. తిరిగి ఆ రాజకుమారుని పరీక్ష చేయాలి కదా.
0: Having examined everybody in that Jitendriya kingdom, having been satisfied, he want to test the prince.
1: Rajakumara, pararajulu vachi mee rajyam paina padi rajyanni swadhinam chesukoni మీ అమ్మా నాన్నలు కూడా చెరసాల్లో పెట్టేశారు, చాలా అవస్థల పాలైపోతున్నారు, తక్షణమే నీ వెళ్ళు, వారిని విడిపించు, వారితో యుద్ధం చేయి అన్నాడు.
0: ద సేజ్ టోల్డ్ ద ప్రిన్స్, ఓ ప్రిన్స్, ది కింగ్స్ ఆఫ్ ద నైబరింగ్ కింగ్డమ్స్ కాంకర్డ్, ఇన్వేడెడ్ అండ్ ది ఇంప్రిజన్ యువర్ పేరెంట్స్, బెటర్ యూ గో బ్యాక్ అండ్ రెస్క్యూ దెమ్.
1: అప్పుడు ఆ కుమార్ రాజా చెప్తున్నాడు.
0: అండ్ ద ప్రిన్స్ స్టార్టెడ్ టెలింగ్,
1: అంతా దైవ సంకల్పమే,
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
1: ఆ రాజ్యాన్ని నేను పుట్టే సమయం తెచ్చుకున్నానా?
0: Did I bring that kingdom
1: at the time of death?
0: Will I be able to take it with me at the time of death?
1: నేను పోయి దీన్ని యుద్ధం చేసి జయించాలనా? అది నా రాజ్యం కాదు.
0: Why should I go and fight and win?
1: నా రాజ్యం ఆత్మ సామ్రాజ్యమే నా రాజ్యము.
0: My kingdom is the kingdom of the spirit.
1: ఆత్మ సామ్రాజ్య నిమిత్తమే నేను పోరాడుతున్నాను.
0: I am just struggling hard for the kingdom of the spirit.
1: అది kingdom of heaven.
0: That is the kingdom of heaven.
1: అది నాకు లభ్యం కావాలి.
0: దట్ ఐ షుడ్ గెట్ ఇట్.
1: దాంతో పోరాడితే లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్ నాట్ ద వన్ బై ఫైటింగ్.
1: ప్రేమతో దానిని సాధించాలి.
0: యూ షుడ్ యూ కెన్ ఓన్లీ అచీవ్ త్రూ లవ్.
1: కాబట్టి ఈ రాజ్యాలంతా నాకు అక్కర్లేదన్నా.
0: ఐ డోంట్ వాంట్ దీస్ కింగ్డమ్స్.
1: అప్పుడు ఆ సన్యాసి ఈ కుమార్ రాజాకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
0: అండ్ ఇన్ ది స్టేజ్ ప్రోస్ట్రేటెడ్ టు దిస్ ప్రిన్స్.
1: మేము సన్యాసులుగా వేషాలు వేసుకున్నాము.
0: ఐ థింక్ దట్ ఐ యామ్ ఎ
1: వేషానికి తగినటువంటి ఒక ప్రవర్తనలు మాలో లేవు.
0: వి హావ్ ద డ్రెస్ ఆఫ్ ఎ రెనసెంట్ బట్ నాట్ ఎ కాండ.
1: సంసారంలో నిజమైనటువంటి వైరాగ్యం లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్
1: అని చెప్పి
0: హూ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: శంకరాచార్యులు ఒక చక్కని ఒక ఉదాహరణ తీసుకున్నాడు.
0: శంకరాచార్య హ్యాస్ పిక్డ్ అప్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు టీచ్ దిస్.
1: ఒక నటకుడు,
0: ఎన్ యాక్టర్,
1: ఒక శంకరాచార్య వేషం వేసుకుని
0: ఇన్ ది డ్రెస్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకరాచార్య
1: రాజసభలో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ ఇన్ టు ఎ కోర్ట్.
1: మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ప్రవేశించాడు.
0: He started chanting various things, saying that there is no father, no mother, no property, nothing, be careful, be careful. That's what he was chanting as he stepped into that open court.
1: Rajagaru vachi umatasanam ichadu.
0: King made him
1: kuchunnadu chakkani aadhyatmikanga aatmatattvani ekatvani advaitani chakkaga bodhinchadu oka ganta sepu.
0: He gave a spiritual discourse for one full hour on the principle of non-dualism, unity and oneness.
1: అంతా సభ పూర్తి అయిన తర్వాత
0: రాజు
1: ఆజ్ఞను పురస్కరించుకుని మంత్రి వారు ఒక తట్టలో బంగారు కాసులు పోసుకుని తీసుకుని వచ్చారు.
0: బేసింగ్ ఇన్ రెస్పాన్స్ టు ద కమాండ్ ఆఫ్ ద కింగ్, ద మినిస్టర్ బ్రాట్ గోల్డ్ కాయిన్స్.
1: ఇదిగో మీ యొక్క గోల్డెన్ వర్డ్స్.
0: యువర్ వర్డ్స్ ఆర్ గోల్డెన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి వర్డ్స్ మేము వినగలిగాము.
0: వీ కుడ్ హియర్ యువర్ సీక్రెట్ వర్డ్.
1: బహుమతిగా ఇస్తున్నానన్నాడు.
0: వీ ఆర్ ఆఫరింగ్ దిస్ గిఫ్ట్ టు యూ.
1: మాకు ఇది అక్కర్లేదు.
0: He said, I don't want this.
1: నేను వేసినది ఏమిటి?
0: What is it I have put on?
1: నేను సన్యాసిని.
0: I'm a sannyasi.
1: సర్వసంగ పరిత్యాగే సన్యాసి యొక్క ప్రధాన లక్ష్యం.
0: The main feature of a sannyasi is to give up everything in this world.
1: నేను మీ బహుమానం నిమిత్తమే నేను రాలేదు.
0: I have not come here for these gifts.
1: మీ బహుమానం నాకు అవమానము.
0: The gift is a matter of shame to me.
1: కనుక నాకు అక్కర్లేదు అన్నాడు.
0: I don't want.
1: వెళ్ళినాడు.
0: He went.
1: రెండవ దినము,
0: సెకండ్ డే,
1: ఆ నటకుడే,
0: ద సేమ్ యాక్టర్,
1: నర్తక వేషం వేసుకుని వచ్చాడు. డాన్సర్.
0: హి కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ డాన్సర్ నెక్స్ట్ డే.
1: మంచిగా స్త్రీ వలె అలంకారం చేసుకున్నాడు.
0: హీ హాస్ డెకరేటెడ్ హింసెల్ఫ్ లైక్ ఎ బ్యూటిఫుల్ లేడీ.
1: వచ్చాడు, నృత్యం చేశాడు ఆ సభ లోపల.
0: అండ్ స్టార్టెడ్ డాన్సింగ్.
1: సభలో ఉండినటువంటి వారందరూ కూడా తన్మయత్తున అయిపోయినారు.
0: ఆల్ గాట్ దెంసెల్ఫ్ లాస్ట్ ఇన్ జాయింగ్ దిస్ డాన్స్.
1: భూమిని తగిన కాలు, తాళం విడిచిన చెయ్యి, ఈ విధంగా నాట్యం ఆడాడు.
0: The moment
1: sort of kaadam paadamulu talabu oka bhoomi paine nilavaledu.
0: In fact the tune and the rhythm was so like that the feet didn't stand on earth.
1: Ee nrutyamu chustu undinatundi raju attane stambinchi poyadu.
0: The king was very much surprised watching this dance performance.
1: Kaani mantru chaala telivitetulu kalavaru.
0: But ministers are high
1: aanati mantrulu.
0: Ministers of those days anyway.
1: Jagrata paddadu andukosame mantrulu pettukuntuntaru.
0: That's very purpose. Of having ministers in a court.
1: రాజుకు తెలియకపోయినప్పటికీ రాజుకు తలపైన వజ్ర వైడూర్య మలక్త మాణిక్య గోమేధిక పుష్పరాగాలతో కూర్చున్నటువంటి ఒక బంగారు కిరీటం ఉంటుంది.
0: The king will have a crown of precious gems.
1: కానీ తల లోపల రాళ్ళు ఉంటాయి.
0: But inside the head there will be stones.
1: అందుకోసమే వాళ్ళకి సలహాలు ఇచ్చే కోసం మంత్రులని పెట్టుకుంటారు.
0: Therefore they have ministers to advise them.
1: వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంటది రాజులకు.
0: ద కింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూజువల్లీ.
1: అందువల్ల రాజు చక్కగా గుర్తించాడు.
0: సో కింగ్ కుడ్ నో వాట్ ఆల్.
1: గుర్తించి నిన్నటి దినం వచ్చినటువంటి ఈ యొక్క శంకరాచార్య వేషం వేసుకున్నటువంటి నటుడే ఇతను అనుకున్నాడు.
0: యూ కుడ్ ఫైండ్ అవుట్ దట్ ది సేమ్ యాక్టర్ హూ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకరా యెస్టర్డే ఈజ్ అగైన్ హియర్ ఇన్ దిస్ రోల్ ఆఫ్ దిస్ డాన్సర్ టుడే.
1: రాజుగారి ఆజ్ఞ ప్రకారము తిరిగి బంగారు కాసులు తీసుకొచ్చి ఆమెకు బహుమానంగా ఇచ్చాడు.
0: యాజ్ కింగ్ కమాండెడ్ ద మినిస్టర్ బ్రాట్ గోల్డ్ కాయిన్స్ యాజ్ గిఫ్ట్.
1: రాజా నా నర్తనకు ఇంత మాత్రమేనా బహుమానము, నాకు ఇంకా ఎక్కువ కావాలి అన్నాడు.
0: Then the dancer said, after all, is this the gift you are going to offer for my grand performance? I want more.
1: నిన్నటి దినం మీరు సన్యాసవేషంతో వచ్చారు, నాకు అక్కర్లేదన్నావు, ఈనాడు ఇంకా ఎక్కువ కావాలంటున్నావు, ఏమిటి దీని యొక్క అంతరార్థం అన్నాడు.
0: Then he asked a question. Yesterday in the role of a renunciant you said, no, I don't want. Today you want more. What is the secret behind it?
1: అప్పుడు ఆ నర్తకి చెప్పింది.
0: Then the dancer said,
1: వేషము తగినటువంటి ప్రవర్తన దీనికి అత్యవసరము.
0: The behavior in accordance to the dress is essential.
1: కనుకనే నామము తగినటువంటి యొక్క నడతలు చాలా ప్రత్యేకము.
0: Therefore the conduct also should be in tune with the name. I am a dancer.
1: నా నామము తగినటువంటి యొక్క దీనికి ఆశ నాకు ఉండాల్సింది.
0: Therefore as a dancer I have desire.
1: అతను సన్యాసం ఆ నేమం పేరు.
0: Previous day the role was that of a renunciant.
1: ఆ సన్యాసికి తగినటువంటి త్యాగం అతనికి ఉండవలసింది.
0: Therefore you must be one of sacrifice.
1: నామము తగినటువంటి యొక్క ప్రవర్తన, నామము తగినటువంటి వర్తన, ఈ రెండు చేరిందే నర్తన.
0: Therefore the action must be in accordance to the name and the behavior vartana.
1: ఆ విధంగా చెప్పి మీరు మానవునిగా పుట్టారు.
0: You are born as a human being.
1: మానవునికి తగినట్టుగా నటించాలి, మానవత్వంగా నీవు జీవించాలి.
0: You should lead the life of a human.
1: ఇది శంకరులు బోధించినటువంటిది.
0: This is the teaching of Shankara.
1: ఏ వేషములకు ఆ నడత చాలా అవసరము.
0: As is the dress so should be the behavior.
1: ఏ యొక్క రూపమునకు ఆ ప్రవర్తన అత్యవసరము.
0: As is the form, so should be the conduct.
1: కొరికి ఓ మానవులారా,
0: ఓ హ్యూమన్ బీయింగ్స్,
1: మీరు మానవాకారం ధరించినారు.
0: You are in the form of human.
1: మానవతా విలువలు మీరు ప్రపంచించాలి.
0: You should have human values.
1: మానవతా విలువలు మీరు నటించాలి.
0: You should exhibit human values.
1: మానవతా విలువలు మీరు తెలుసుకోవాలి.
0: You should develop human.
1: లేకపోతే ప్రయోజనం ఏంటి? మానవత్వం అన్నందుకు చాలా అవమానకరంగా అవుతుంటాయి.
0: Or else it would be a matter of shame to be a human.
1: అది the proper study of mankind is man.
0: That's what he said. The proper study of mankind is man.
1: ఏమిటి ఈ mankind?
0: What is this?
1: ఏమిటి మా విలువలు?
0: What is value here?
1: Thoughts, words and action together.
0: The harmony, the togetherness of thoughts, words and deeds.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వానికి సరైనటువంటి అర్థము.
0: ది యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ ద ట్రూ మీనింగ్.
1: ఇది వేదాంతమునందు త్రికరణ శుద్ధి అని చెప్పారు.
0: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ యూ ఫైండ్ ద లవ్.
1: ఈ ప్రేమ మనలో ఆవిర్భవించిన హృదయ కమలం వికసిస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇన్ యూ ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ యువర్ హృదయ
1: కమలం వికసించగానే సర్వసంగ పరిత్యాగం ఏర్పడుతుంది.
0: ద మూమెంట్ దట్ లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ బ్లాజమ్స్ యు విల్ డెవలప్ డిటాచ్మెంట్.
1: కనుక వైరాగ్యం రానటువంటి వారికి హృదయ కమలం విచ్చలేదు.
0: దోస్ హు ఆర్ నాట్ డిటాచ్డ్ ఇట్ ఓన్లీ మీన్స్
1: హృదయ కమలం విచ్చకుండా పోవడానికి ప్రేమతత్వం అంతలో ప్రారంభం కాలేదు.
0: ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ హాస్ నాట్ బ్లాజమ్స్.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే అనిమల్ గా జీవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ హీ లీడ్స్ లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
1: అడవిలో సంచరించేటువంటి క్రూర మృగములకు ప్రేమనే ఉంటుండదు.
0: In fact, the wild animals in the forest has no trace of love.
1: అదియే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు తండ్రికి చెప్తున్నాడు.
0: This is the lesson of a tiny thought Prahlada to his father.
1: తండ్రి మీరు ఎన్నో విద్యలు నేర్చినారు.
0: Father, you have learnt many
1: things. ఎంతో వేదాంతాన్ని చూచారు.
0: You also have gone through
1: శాస్త్ర విచక్షణలో మీరు చూచారు.
0: You read so many
1: కానీ
0: but
1: మీరు మానవుల వలె ప్రవర్తించడం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్.
1: అడవిలో ఉన్నటువంటి మృగములకైనా ఒక దయా దాక్షిణ్యం ఉంటుంటుంది.
0: అట్లీస్ట్ ద వైల్డ్ యానిమల్స్ దేర్ హావ్ గాట్ సమ్
1: కన్న కొడుకే కట్టుకున్న భార్య అనే అవమానం కూడా లేకుండా వాళ్ళని చాలా హింసిస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హర్ట్ యు ఆర్ హర్టింగ్ యువర్ ఓన్
1: కనుక నీకంటే అడవి మృగములు చాలా మేలు అన్నాడు.
0: దేర్ ఫోర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ యూ.
1: కనుక ఇతరులు బాధించి తాను బాధపడేటువంటి వాడు మృగముతో సమానమే.
0: దేర్ ఫోర్ ద వన్ హూ హర్ట్స్ అండ్ హర్ట్స్ హింసెల్ఫ్ is an animal.
1: Kanukane be good.
0: So be good.
1: Nee motta motta manchiga untundu.
0: So you must be good first.
1: Do good.
0: Then do good.
1: Ee rendittiki oka tattvam chetane ee oka jeevithamu good ayipothundi.
0: With these two your whole life will be good.
1: Ee jeevitham manchi kavalanukunte adi ye manam oka manchi gunamulu prarambhinchukovali.
0: So in order to make our life good we should have good qualities.
1: Ee vidhanga Shankarla varu
0: like this Shankara
1: aneka pranthamulaku bayaldeeri
0: went to many places.
1: అనేక విధములైనటువంటి ఈ అద్వైతాన్ని ఈ దుఃఖంతో కూలిపోయేటువంటి యొక్క మానవులకు ధైర్య సాహసాలు ఇచ్చి మానవత్వం యొక్క విలువను కూడాను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
0: He taught human values to the frustrating society, the disappointed souls over there, so that they could pick up the courage and strength.
1: ఈ యొక్క ప్రభువు ఈ రకమైన యొక్క బోధన చేస్తున్నాడని తమ వెంట ఉండినటువంటి ఈ 14 మంది యొక్క శిష్యులు కూడా వారు కూడా భజగోధన లోపల ఒక 12 శ్లోకాలు చెప్తూ వచ్చారు.
0: His disciples or 14 of them could absorb his teachings and started composing their own.
1: చేసుకుంటూ వచ్చి వారు కూడా దాంట్లో లీనమైపోయారు.
0: They also got themselves totally identified with non-dualism.
1: అప్పుడే భారత దేశమందు అద్వైత సిద్ధాంతం అనేటువంటిది స్థిరపడిపోయింది.
0: It was only then the theory of non-dualism has come to stay in Bharat.
1: క్రమక్రమేణ తిరిగి ఈ ఆధునిక ప్రారంభం కాగానే అద్వైత మతము చల్లబారుతూ వచ్చింది.
0: But as an effect of the modern age, the theory of non-dualism is not that effective.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు సన్యాసం తీసుకోమని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ నెవర్
1: ఏక వైరాగ్యాన్ని పొందమని చెప్పడం లేదు.
0: భగవాన్ నెవర్
1: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకుంటూ
0: భగవాన్ వాంట్స్ యూ టు డూ యువర్ డ్యూటీ.
1: లక్ష్యం భగవంతుని పైన ఉంచి
0: హావింగ్ ఎయిమ్ ఆన్ గాడ్
1: అన్నిటికీ ఒకటి మూలాధారం ఒకటి ఉన్నది అనే సత్యాన్ని గుర్తించండి.
0: నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు తమంతట తామే ఒక విధమైనటువంటి యొక్క వైరాగ్యం ప్రారంభిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ డెవలప్ డిటాచ్మెంట్.
1: కాన వైరాగ్యం అనేటువంటిది ఒక ఫోర్స్ తో ఒక విధమైనటువంటి యొక్క బలవత్తరంతో వచ్చేటువంటిది కాదు.
0: డిటాచ్మెంట్ ఈస్ నాట్ వన్ దట్
1: భగవంతుని పైన ప్రేమ పెరిగే కొలది వైరాగ్యం ఇంకా వచ్చేసేస్తుంది.
0: యాజ్ యూ డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్ ద డిటాచ్మెంట్ ఆల్సో విల్ గ్రో సైమల్టేనియస్.
1: ఈ డిటాచ్మెంట్ ఈజీగా పోతుంది.
0: దెన్ డిటాచ్మెంట్ వుడ్ బి ఈజీ.
1: మన మనసు త్రిప్పటంలోనే ఉంటుంది అది.
0: ఇట్ డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్ ఆఫ్ ది మైండ్.
1: ఇది ఒక బీగము.
0: దిస్ ఇస్
1: లాక్.
0: దిస్ ద లాక్.
1: This is one key.
0: This is the key.
1: Put a key.
0: Put the key into the lock.
1: Turn left side.
0: Turn left side.
1: Open.
0: And it gets open.
1: Turn right side.
0: Turn right side. It gets locked.
1: Same lock, same key.
0: Same lock, same key.
1: Turning difference.
0: Difference is there in the turning.
1: Kabatte lock e bondage.
0: The locking is
1: open bondage. Open a liberation.
0: Opening it is liberation.
1: Kabatte liberation and bondage rendu okate gaane untundadu karakane. మన ఏమ మనుష్యానం కారణం బంధం వచ్చేవు. మనసే దీనికి మూల కారణం.
0: దేర్ఫోర్ ఇట్ ద సేమ్ మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద
1: కాబట్టి మన హృదయమే ఒక లాక్.
0: అవర్ హార్ట్ ఇస్ ద లాక్.
1: మన మనసే కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: దీన్ని భగవంతుని వైపున తిప్పితే డిటాచ్మెంట్.
0: ఇఫ్ యూ టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్
1: అది ప్రకృతి వైపున తిప్పితే అటాచ్మెంట్.
0: ఇఫ్ యూ టర్న్ టువర్డ్ ద వరల్డ్ సైడ్
1: ఎట్ అటాచ్మెంట్ అనే సందేహం కలగొచ్చును.
0: యూ మే ఫైండ్ క్వశ్చన్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్.
1: ఉన్నారు మీరు ఇప్పుడు.
0: హియర్ యు ఆర్.
1: మీకు రెండు లెగ్స్ ఉన్నాయి, రెండు కాళ్ళు ఉన్నాయి.
0: యూ హ్యావ్ టూ లెగ్స్.
1: కానీ పరీక్షలో పాస్ అయిపోయి ఎంబీఏ తీసుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత అమ్మా నాన్నలు ఒక అమ్మాయిని కట్టేసేస్తారు.
0: ఆఫ్టర్ గెటింగ్ యువర్ ఎంబీఏ డిగ్రీ యూ సెక్యూర్ ఏ జాబ్ అండ్ యువర్ పేరెంట్స్ విల్ సీ టు ఇట్ దట్ యూ గెట్ మ్యారీడ్.
1: పేరెంట్స్ కట్టవచ్చు, లేకపోతే నీవే కట్టుకోవచ్చు.
0: ఆర్ యూ యువర్ సెల్ఫ్ మే పిక్.
1: కానీ ఏ వ్యక్తి ఏమి, అప్పుడు నాలుగు కాళ్ళు అవుతాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఫోర్ లెగ్స్.
1: నీవి రెండు, ఆమె రెండు.
0: యువర్ టూ అండ్ యువర్ వైఫ్ టూ.
1: మరి తర్వాత ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయేసరికి ఇంకొక సిక్స్ లెగ్స్ అయిపోతాయి.
0: అట్ వన్ ఆర్ టూ ఇయర్స్ యూ హావ్ సిక్స్ లెగ్స్.
1: తర్వాత మరి ఎయిట్ లెగ్స్ అయిపోతాయి.
0: దెన్ ఎయిట్ లెగ్స్.
1: తర్వాత టెన్ లెగ్స్ అయిపోతాయి. ఈ లెగ్స్ అధికమయ్యే కొద్ది నడక చల్లారిపోతుంది.
0: యాజ్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెగ్స్ యూ విల్ బి స్లో యాజ్ టు
1: వాక్. అది బాండేజ్ అన్నారు.
0: దాట్ ఈస్ బాండేజ్.
1: కనుక ఈ బాండేజ్ ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ డిజైర్స్ నుంచి, నీ డిజైర్స్ నుంచి వస్తున్నాయి.
0: సో బాండేజ్ హాస్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. కనుక
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్రెజర్ అన్నారు.
0: సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్రెజర్.
1: జీవితం చాలా దీర్ఘ ప్రయాణం అయినటువంటిది.
0: లైఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ.
1: ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ లగేజ్ ని కొంచెం తగ్గించుకుంటూ పోవాలి.
0: ఇన్ దిస్ లాంగ్ జర్నీ వీ షుడ్ హ్యావ్ లెస్ లగేజ్.
1: అది ఆనందం పెరుగుతూ వస్తుంది.
0: దెన్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధ్యత తగ్గే కొలది ఆనందం పెరుగుతూ పోతుంది.
0: యాజ్ యూ లెసన్ ది వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ యూ విల్ బి మోర్ అండ్ హ్యాపీ.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ భారం తగ్గిపోయేటువంటి విషయము రేపటి దినం మాట్లాడుకుందాం.
0: భగవాన్ విల్ స్పీక్ టు us how to lessen our burden and luggage tomorrow.
1: మీ కర్తవ్యాలు మీరు నిర్వర్తించండి.
0: డూ యువర్ డ్యూటీ.
1: కానీ మనసు లక్ష్యం పైన పెట్టుకోండి.
0: బట్ కీప్ యువర్ మైండ్ ఆన్ ది ఎయిమ్, మెయిన్ ఎయిమ్.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: అస్థిరం యవ్వనం ధనం. ఈ యవ్వనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరము, స్థిరములు కావు.
1: Youth and wealth as well are fleeting, they pass by like clouds.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ అట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: క్రిస్తువటంచు క్రైస్తులన.
1: Muslims claim that Allah is the mightiest Lord, while Christians say Christ is the Lord.

0: గొప్పని, మహావీర గొప్పని, బుద్ధులనగా.
1: The Buddhists say, Lord Buddha, and Jains say that Mahavir is great.

0: that God is truth, that God is righteousness, that God is peace, that God is love.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Manava jeevitamulo భిన్నత్వాన్ని దూరం చేసి ఐకమత్యాన్ని అభివృద్ధిపరచి జీవితము ఆదర్శవంతమైన జీవితంగా మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలీజన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ in this world of diversity, so that we lead an ideal life.
1: Anni matamulu yokka saramu, anni grandamulu yokka moolamu, anni prayanamulu yokka gamyamu, okkate.
0: The essence of all religions, and the summary of all sacred texts, and the goal of all kinds of travel, is one and the same.
1: Kani. మానవుడు స్వార్థపరుడై సంకుచిత హృదయుడై స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు దూతున్నాడు.
0: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: ఆల్ రిలీజియన్స్ టీచ్ గుడ్ థింగ్స్. వి హావ్ టు కండక్ట్ అవర్ సెల్వ్స్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచిమైన మతమేది చెడ్డది.
0: ఇఫ్ అవర్ మైండ్స్ ఆర్ గుడ్ విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: వినుడు భారతీయ veerasutuda.
0: O valiant son of Bharat, listen to this.
1: Niti nijayiti dharmamu danamu satyamu sampradayamu sahanamu ahimsa anni matamulu yokka pranamamulu pradhanamaina pramanamulu.
0: The standard, the main principles of all religions are the morality, the integrity, charity, righteousness, truth, tradition, forbearance, and non-violence.
1: Anni matamulu kudanu angikarinchinatuvi ee yokka samanvayamainatuvanti satya swaroopamulu.
0: These principles of truth are accepted by all religions.
1: Prachina kalamu nundi ee prapanchamunandu aneka vidhamulainatuvanti matamulu abhivruddhi ganchi భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
0: రిలీజియన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
1: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ దిస్ డివినిటీ.
1: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
0: 350 BC బిఫోర్ క్రైస్ట్ జూస్ లివ్డ్.
1: అయితే ఈ యూదులు ఎందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
0: However, among Jews, there were religions such as Islam and Christianity.
1: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
0: People of that land, they are all Jews.
1: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
0: దట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బోత్ ది రిలీజన్స్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
1: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
0: The language, Hebrew language, was very prominent.
1: Hebrew.
0: Hebrew. Very prominent.
1: ఈ హిబ్రూ అనేటువంటి భాష
0: ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
1: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
0: People of that land,

0: ప్రామినెంట్
1: హిబ్రూ
0: హిబ్రూ వెరీ ప్రామినెంట్
1: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది
0: దిస్ హిబ్రూ లాంగ్వేజ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు అవర్ సాంస్క్రిట్
1: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది
0: మెనీ ఆఫ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ ఆర్ కంటైన్డ్ ఇన్ ద లాంగ్వేజ్ హీబ్రూ
1: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు
0: ఇన్ దోస్ డేస్ ఆల్ బిలీవర్స్ ఆఫ్ గాడ్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ విత్ దర్ మైండ్ ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్
1: వారికి మరొక దైవం లేదు
0: దే హ్యావ్ నో అదర్ థాట్
1: లూ బెల్ టేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు
0: దే మేడ్ పామ్స్ లో బెల్ అండ్ స్టార్టెడ్ వర్షిప్పింగ్ దోస్ ఇమేజెస్
1: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు
0: దీస్ డైటీస్ ఆర్ ఆఫ్ దర్ ఓన్ ఇమాజినేషన్ దే వర్షిప్ విత్ దర్ హార్ట్ అండ్ సోల్ అండ్ స్పెండ్ దేర్ లైఫ్
1: ఆ మతములో పురుష స్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహాము అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు ఇబ్రహాము
0: ఇబ్రహాము దేర్స్ వన్ మాస్కులిన్ బై నేమ్ ఇబ్రహాము
1: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్
0: జోసఫ్
1: నాట్ జోసఫ్ యోసఫ్
0: యోసఫ్ బిలాంగ్స్ టు దట్ ప్రోజెని
1: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ అనిగా మారిపోయింది
0: Joseph then is Joseph now.
1: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు
0: they were carpenters in those times and carried out living.
1: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
0: There at that place there's one lady by name Maria.
1: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
0: That Maria today is called Mary.
1: Joseph Joseph Maria ku Mary aneetunte peru maarpu chendutu vachindi.
0: Joseph is now Joseph, Maria then now Mary.
1: Veeriruvulu kudanu bhagavantuni yokka paripurna vishwasam kaliginatunte vaaru.
0: They had absolute faith in God.
1: Vaari yokka kula guruvainatunte yokka Abraham అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చారు
0: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డైటీ ఇబ్రహాం అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్
1: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది
0: Christianity is not just 2000 years in its origin. It was there even before Christ, 350 years.
1: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: There the divinity is explained very clearly.
1: భగవంతుడు 6 దినముల లోపలే ఈ సృష్టినంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
0: Their faith is that God created the whole world in 6 days' time.
1: మొదటి దినము.
0: First day.
1: ప్రకాశాన్ని సృష్టించాడు
0: ఫస్ట్ డే ద బ్రిలియన్స్ లైట్ ఇస్ క్రియేటెడ్
1: 2వ దినము గాలి మేఘములను సృష్టించాడు
0: సెకండ్ డే ద విండ్ అండ్ ద క్లౌడ్
1: 3వ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు
0: థర్డ్ డే సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ క్రియేటెడ్
1: 4వ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు
0: ఫోర్త్ డే ఎర్త్ అండ్ ఓషన్ ఆర్ క్రియేటెడ్
1: 5వ దినము చేపలను పక్షులను సృష్టించాడు
0: ఫిఫ్త్ డే ఫిష్ అండ్ బర్డ్స్ ఆర్ క్రియేటెడ్
1: 6వ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు
0: సిక్స్త్ డే ది అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ క్రియేటెడ్
1: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి

0: They are the main creatures in this world.
1: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
0: God took rest in the name of Sabruta the seventh day.
1: దానిని సండే అని చెప్పారు.
0: That's called Sunday.
1: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి ఒక స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
0: Sunday is a good day when they pray to God.
1: కనుకని క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
0: So Christians attend churches on Sunday the Sabbath day and offer prayers.
1: క్రమక్రమేణా భగవత్ యొక్క సంకల్పం చేతను ప్రభావం చేతను దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోసెఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
0: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
1: అతనికి పేరే యేసు అన్నారు.
0: The name of the child is యేసు.
1: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
0: What's the main meaning of this యేసు?
1: యే అనగా ఒక్కటి.
0: యే మీన్స్ వన్.
1: సు అనగా పవిత్రము.
0: సు మీన్స్ సే దట్ విచ్ ఇస్
1: పవిత్రము. ఒక్కటే ఈ జగత్తునందు.
0: ఇట్స్ ద సాంక్టిటీ విచ్ ఇస్ వన్.
1: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
0: Jews had full faith on this. God is only one who is sacred.
1: కానీ క్రమక్రమేణా యేసు యొక్క ప్రభావము దినదినములకు పెరుగుట చేత అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
0: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
1: లేత వయస్సు నుండే తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయములు చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
0: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
1: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
0: సర్వీస్ అన్ టు ద పేరెంట్స్ ఇస్ రియలీ ఐడియల్.
1: ఎందు నిమిత్తమై?
0: వై?
1: మన యొక్క బ్లడ్, ఫుడ్, హెడ్, దుడ్డు అంత తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
0: ది బ్లడ్, ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్.
1: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్.
1: ఆనాటి యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
0: జీసస్ టాట్ ఇన్ దిస్ వే ద గుడ్ టీచింగ్ టు యంగ్స్టర్స్ దట్ దే హావ్ టు బి గ్రేట్ఫుల్ టు దేర్ పేరెంట్స్.
1: లేత వయస్సు నుండి 11వ సంవత్సరం లోపల జెరూసలేం లో చేరాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11 హి స్టెప్డ్ ఇంటు జెరూసలేం.
1: ఈ జెరూసలేం లో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది.
0: Mother was very much worried at the sight of this.
1: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
0: There in the temple there were many violent acts taking place.
1: హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి.
0: Violence was there.
1: ఈ హింసలు నివారణ గావించి దైవము సర్వభూతముల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
0: He prevented violence and thought that God dwells in everyone.
1: O prajalara,
0: O people,
1: meeru upakaram cheyataku veelu kaanappatiki ooruku kurchondi ante kaani apakaram maatram cheyakoodadu.
0: He said so. O people, if it is not possible to help, keep quiet, never harm anybody.
1: Help ever, hurt never.
0: This was his message. Help ever, hurt never.
1: ఇది అన్ని మతములు యందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
0: This is the essence of all religions.
1: సర్వ మతముల యొక్క సమన్వయమే.
0: It is the integration of all religions.
1: ఈ ప్రబోధలు ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
0: This teaching is meant for the entire humanity.
1: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
0: He also gave relief to those who are sick.
1: అన్నపానాల చేత బాధపడేటువంటి వారికి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
0: హి సప్లైడ్ ఫుడ్ టు దోస్ హూ ఆర్ హంగ్రీ.
1: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
0: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
0: లేటర్ ఇట్ హెస్ బికమ్ వెరీలీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
1: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
1: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ వచ్చాయి.
0: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఈ సమయంలో ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
0: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
1: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
0: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
1: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
0: దర్స్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్ దిస్ గ్రూప్.
1: ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
0: This group is called Protestants.
1: Protestant ante dani edurukuneetundi varu ani nenu artham.
0: As they protested, they are Protestants.
1: Kanukane deeni yokka yudhi tattvam lopala rendu tegaluga maaripothu vachindi.
0: So among Jews, these are the two groups.
1: Catholics, Protestants.
0: Catholics and Protestants.
1: Ivi kramakrameena kramakrameena perigi ee bhedamulu ee dveshamulu dinidina abhivruddhi pondutu vachayi.
0: The difference of opinion has increased day by day.
1: దానివల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
0: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
1: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
0: జూస్ దేర్ ఇన్ జెరూసలేం డిడ్ నాట్ పర్మిట్ జీసస్ టు గో దేర్.
1: ఈ విధముగా మత కల్లోలములు కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
0: Like this, religious conflict and fighting was on ever on the rise.
1: Indulo konni 250 tagalaga maaripothu vachayi.
0: There were 250 schools of thought, divisions there.
1: Deenilo ee yokka konni konni desamulu yokka sambandhalu kuda cheripothu vachayi.
0: They also monopolized certain countries.
1: Yudullo ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
0: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
1: రోమన్లు ఒకవైపున,
0: రోమన్
1: క్యాథలిక్స్ ఒకవైపున,
0: క్యాథలిక్స్ అదర్
1: సైడ్, లూథర్స్ ఒకవైపున, లూథర్
0: లూథర్ ఆన్ అదర్ సైడ్,
1: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
0: There are so many groups which went on changing.
1: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
0: All these differences are based on violence and that led to madness.
1: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
0: Because of this attachment to group affiliations, naturally there was conflict and fighting.
1: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
0: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
1: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
0: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాజ్ టు వాట్ జీసస్ సెడ్ రైట్ ఆర్ రాంగ్.
1: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
0: He himself declared first that he is
1: నేను మాత్రమే కాదు అందరు కూడా దూతలే, భగవంతుని యొక్క దూతలే.
0: He said, I am the messenger of God, not only me here, all of you are the messengers of God.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెస్సెంజరే.
0: So every human being is a messenger of God.
1: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
0: But he has forgotten this truth. And man considers that he is the master and head today.
1: Aithe Yesu ee satyanni abhirudhiga avinchukuntu poyadu.
0: But Yesu propagated this truth only.
1: Modatu, I am the messenger of God annadu.
0: The first declaration is, I am the messenger of God.
1: Tadupari, I am the son of God అన్నాడు.
0: The second statement is
1: సమీపానికి పోతూ వచ్చాడు భగవంతునకు.
0: The son of God indicates proximity.
1: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
0: It only means there's intimate relationship between father and the son.
1: మరొక పర్యాయము సాధన సల్పితూ సల్పితూ I and my father are one అన్నాడు.
0: As he went on doing spiritual endeavor and practice, he declared, I and my father are one.
1: తదుపరియే Holy Ghost.
0: Finally comes Holy Ghost.
1: ఇవి అన్ని మతములు యందు కూడాను ఉన్నటువంటి యొక్క సిద్ధాంతములే.
0: These are the principles present in all religions.
1: అది హిందువులు యందు కూడాను ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని కూడాను ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
0: The Hinduism also advocates these three: dualism, qualified non-dualism, and non-dualism.
1: Person dintlo appina kudanu, I am in the light. The light is in me. I am the light. Aneetundi ee moodu tegalike samanavayam bhavistu vachadu.
0: The Persian concept also reveals the same. I am in the light is in me, and I am the light.
1: Sarva matamula yokka samanvayanni prabodhistu sarva manamula yokka ekatvanni abhivruddhi parichetvanti nimittamai Jesus తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
0: Jesus sacrificed his body to establish and to bring in the synthesis of all schools of thought.
1: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్ వీరు ముస్లింలు వీరు హిందువులు వీరు పార్షియన్స్ వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టగడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
0: We don't understand this philosophy clearly. And we give ample scope for divisions, and we completely ruin, burn to flame the human value and the quality.
1: ఈనాటి మానవుడు మహనీయుని యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
0: Today we are celebrating the birthday of great people, but we don't follow their command.
1: కానీ మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
0: There's nothing great in celebrating the birthday.
1: వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: We should determine to translate into action, practice their teaching and ideals.
1: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరియైనవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
0: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
1: Aithe indulo chaala 1530 samvatsaramula kindata undinatvanti matter nantha probe chesukuntu vacharu.
0: They collected all the matter that existed prior to 1530.
1: Ivi 530 lopala oka England lopala pratyekamainatvanti oka book nu rasaru.
0: All that was composed into one book there in England.
1: Danini peddadiga unte andaru kuda chudagalarani chaala chinna book ga chesi Russians Black Swan daggara oka pedda building petti dantlo pettaru.
0: Russians made it a small book and kept there near the Black Sea in safe custody.
1: Aa chinna dani unde samastamu imidi untundadi.
0: In the tiny book everything is written there.
1: Idi aa book.
0: This is that book.
1: This is the book.
0: This is the book.
1: This is the book.
0: This is the book, the Bible.
1: This is papers.
0: These are the papers you see from there.
1: Idi pradhanamaina chinnam ee oka kattulo untundali. Idi cross.
0: You find the cross on there, on the book.
1: Idi సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
0: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
1: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
0: All that present here is not present anywhere in the Bible.
1: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
0: This is new, brand new story of Jesus.
1: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
0: ఇస్ నాట్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో ద డివినిటీ.
1: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మన యందు ఆవిర్భవించాలి.
0: టు నో ద డివైన్ వీ షుడ్ డెవలప్ డివైన్ థాట్స్.
1: ఇందులో ఉండినటువంటి ఈ దారం ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి ఒక సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
0: హియర్ యు ఫైండ్ ద బుక్ మార్క్ థ్రెడ్ దేర్ ఎవ్రీ థ్రెడ్ హ్యాస్ గాట్ ద టెక్స్ట్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్.
1: సర్వధర్మాం పరిత్యజ్య మాంజేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అనేటువంటి భగవద్గీత యొక్క సారాన్ని ఈ యొక్క గుర్తులోపల ఇమిడ్చి వచ్చారు.
0: మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఆఫ్ భగవద్గీత ఈజ్ రైట్ ప్రెజెంట్ హియర్ ఇన్ ద బుక్ మార్క్.
1: అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ వన్.
1: భగవంతునికి అర్పితం గావించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: సరెండర్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ.
1: సరెండర్ అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
0: సరెండర్ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్. ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: నీ ఎందున్నదే నా యందు, నా యందున్నదే నీ యందు.
0: ద రీజన్ ఇస్ దట్ హూ ద వన్ ప్రెసెంట్ ఇన్ యూ.
1: దేహములు భిన్నమైనటువంటివి.
0: బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక బెలూన్లు వంటివి.
0: బాడీస్ ఆర్ లైక్ బెలూన్.
1: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
0: దే ఆర్ లైక్ బల్బ్స్.
1: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
0: ద కరెంట్ పాసింగ్ త్రూ ఆల్ దీస్ బల్బ్స్ ఇస్ వన్.
1: కలర్స్ డిఫరెన్స్.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ కలర్.
1: వోల్టేజ్ ఇస్ డిఫరెన్స్.
0: వోల్టేజ్ డిఫర్స్.
1: కానీ కరెంట్ ఒక్కటే. ఆ దివ్యత్వం ఒక్కటే.
0: ద కరెంట్ డివినిటీ ఇస్ వన్.
1: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
0: This book contains that important dictum saying that one manifests into many.
1: ఒక్క దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
0: Only one God is present in everyone.
1: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
0: Never follow the differences basing on the differences of the body.
1: కలహములకు అవకాశమే లేదు.
0: There is no chance or scope for conflict.
1: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
0: It is the body attachment which is responsible for fight.
1: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
0: Never believe that body is permanent.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad
1: don't
0: monkey.
1: Don't follow the mind. Don't follow the body. Follow the conscience and not.
0: Don't follow the mind, don't follow the body, follow the conscience.
1: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: That is the main principle of this text.
1: కనుకనే మన conscience ని మనము follow చేస్తూ రావాలి.
0: So we should follow our conscience.
1: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
0: This in the culture of Bharat is called chit.
1: Sat chit ఆనందం.
0: Three aspects, sat chit ఆనందం.
1: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
0: All the three are within us.
1: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
0: We go through the books.
1: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
0: We run after all great people.
1: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
0: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియలీ గ్రేట్.
1: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
1: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
1: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
0: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
1: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
0: Therefore, it submits in itself to Mavot because of that iron rod.
1: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
0: The whole universe is within you.
1: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
0: Everything is within your power.
1: అదే ఫ్రీ విల్ అన్నారు.
0: That's called free will.
1: ఫ్రీ విల్ అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
0: Free will is not separate.
1: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
0: It is divine self, the spirit.
1: కనుక అట్టి దివ్యత్వమునికే ఫ్రీ విల్ అన్నారు.
0: That divinity is called the free will.
1: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహము యొక్క బలము ధనబలము భుజబలము బుద్ధి బలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
0: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantuni pondalante.
0: In order to acquire divinity.
1: Manalo unnatundi divyatvanni manam darshinchalante.
0: In order to find out the divinity within us.
1: Ninnu neevu telusukovalanukunte.
0: If you want to know yourself.
1: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ప్యూర్ లవ్.
1: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
0: ఇట్ ఈస్ దిస్ బాండ్ ఆఫ్ లవ్ దట్ బైండ్స్ ఎవ్రీబడీ.
1: దీనిని ప్రేమ పాశము అన్నారు.
0: దిస్ ఇస్ ది బాండ్ ఆఫ్ లవ్.
1: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
0: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of
1: Jesus.
0: Even today you find men and women involved in evangelism. However, this prachara propagation, there is no achara practice.
1: Practice is very important.
0: Practice is very important.
1: Pracharam cheyavachunu.
0: You can propagate.
1: Pracharam chesinanta matram adi shashvatam kadu.
0: That will never be permanent.
1: Nee aacharana pracharame atyavasaramaintundi.
0: You can propagate by practicing what you say.
1: Through practice.
0: Through practice.
1: అదియే ప్రధానమైనటువంటి యొక్క ఇది.
0: దట్ ఈస్ ది ఫండమెంటల్ థింగ్.
1: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
0: When you practice and enjoy, others will follow you.
1: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
0: You say something and act in a different way.
1: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
0: So nobody would ever believe you.
1: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
0: Doesn't matter even if you don't propagate, but practice it is enough.
1: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్
1: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
1: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
0: దర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
0: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్
1: ఇంక్రీజింగ్. బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
0: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
0: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
1: కామన్ సెన్స్ జీరో.
0: కామన్ సెన్స్ ఇస్ జీరో.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
1: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
0: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
0: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ యూ విల్ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా ఎందు, నీ ఎందు, వారి ఎందు, వీరి అందరి ఎందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
0: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒకటే ఉంటుండాలి.
0: సేమ్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: మమాత్మ సర్వభూతాంతరాత్మ. ఈ ఆత్మనే సర్వల ఎందు ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కానీ ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
0: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. హి హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: సెల్ఫిష్నెస్.
0: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుందా.
0: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
1: మానవాభివృద్ధి మతంగా మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
1: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
1: రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
1: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
0: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
1: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
0: You have to realize what you are. Who am I? Who am I?
1: Nenu dehama?
0: Am I the body?
1: Kaadu.
0: No.
1: Nenu manasa?
0: Am I the mind?
1: Kaadu.
0: No.
1: Nenu buddhya?
0: Am I the intellect?
1: Kaadu.
0: No.
1: Nenu oka sensa?
0: Am I the senses? No.
1: Ivi evi kaadu.
0: None of these.
1: Naadi ee dehamu.
0: This body is my body.
1: My body meaning anduga, who is this my?
0: When you say my body, then who is this my?
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: My body means body is separate from me.
0: When you say my body, body
1: is separate
0: from
1: you?
0: Me. Then who are you?
1: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ, మైండ్, సెన్సెస్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
0: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
1: Wife,
0: and you are the master.
1: Children, bandhulu, mitru, antakunu madhyalo chetundi passing clouds, passing clouds.
0: Wife, children, friends, relations are like passing clouds.
1: Before marriage, who is wife, who is husband?
0: Prior to the marriage, who is the wife and who is the husband?
1: Before birth, who is the son, who is the mother?
0: Before the birth, who is the son and who is the mother?
1: ఇవంతా మధ్యలో వచ్చిన అటాచ్మెంట్లే.
0: ఇట్స్ ఆల్ ద అటాచ్మెంట్ దట్ హెస్ కమ్ ఆన్ ద వే.
1: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
0: It's not love, it's not love, it's not love.
1: Only attachment.
0: It's only attachment.
1: Love you and from divinity.
0: It's only the love relationship between you and God.
1: Adhe real love.
0: That is the real
1: love.
0: Before
1: birth, there is love.
0: Before birth there is love.
1: After death there is love.
0: After death there is love.
1: Living time is love.
0: During lifetime there is love.
1: Trikala bhajyam satyam. This is omnipresent love.
0: This love is indivisible, that remains the same in all the three periods of time.
1: Alanti love manam develop chesukovali.
0: We have to develop that divine love.
1: ఈ మధ్యలో కదిలిపోయే మేఘముల వంటి యొక్క ప్రేమను పెంచుకొని తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
0: The attachment that has come in between on the way of life,
1: అదే
0: like a passing cloud.
1: Biggest foolishness.
0: We have forgotten the divinity. That is the biggest foolishness in humanity today.
1: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
0: Because of this utter state of foolishness, we have forgotten our
1: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్ నువ్వు చేయి, తప్పులేదు.
0: Do your worldly duties.
1: Kani duty is God.
0: Duty is God.
1: Work is worship.
0: Work is worship.
1: Ee renditi oka bhavamato do your duty.
0: With these two feelings,
1: sincerely.
0: Do your duty sincerely.
1: Ante kani oka attachment tho nu cheyakudu.
0: Don't do it with attachment.
1: Karmanyeva adhikarasya ma phaleshu kadachan. Idi naa yokka adhikaram.
0: You got the right.
1: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
0: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
1: ఈ కర్మ కాయం నిమిత్తమే కాలం వచ్చింది.
0: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
1: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ ద బాడీ అండ్ ద డ్యూటీ అండ్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈ గుర్తించినటువంటి వాడే యేసు.
0: ఇస్ యేసు హస్ నోన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
0: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
0: షీ ఆల్వేస్ టాట్ హర్ సన్ టు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక పర్వతం పైన కూర్చొని
0: సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్
1: తన్ని మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
0: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కూర్చున్నాడు 12 దినములు.
0: హీ సాట్ దేర్ ఫర్ 12 డేస్.
1: ఏమిటి ఈ అటాచ్మెంట్?
0: What is this attachment?
1: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from it
1: అని బాగా యోచన చేశాడు.
0: He inquired for
1: it. మనం పెంచుకున్నదే.
0: It's one of our own making.
1: కానీ this is not God's gift.
0: But it's not God's gift.
1: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
0: This attachment is not God's gift.
1: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
0: Bliss is God's gift.
1: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
0: God's gift is peace.
1: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
0: God's gift is truth.
1: That is God's gift.
0: That is the God's gift.
1: Ivanta madhyalo kadilipoyetundi meghamule.
0: All the rest are passing clouds.
1: Deenini Bhagavad Gita yandu mata nasti pita nasti nasti bandhu sahodara artham nasti gruham nasti tasmad jagrata jagrata jagrata.
0: No wife, no family, no wealth whatsoever. Be careful.
1: Evaru sannu evaru bidda evaru talli e matram dehaniki dehaniki sambandhame.
0: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
1: Nenu talli nunchi vacharani bhavistunnadu chaala murkudu.
0: A foolish one thinks that he is born to his mother.
1: From mother.
0: He thinks that he is from mother.
1: Not from mother, through mother. That is important.
0: He is not from mother, he is through mother. That is important.
1: Kabatti through mother. Andaru through mother nunchi vachina vaale kaani not from mother. From God.
0: So all are through mother, but we are from God.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: We have to know this truth clearly.
1: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
0: All are the children of God.
1: Brotherhood of man, fatherhood of God.
0: This is the substance of brotherhood of man and fatherhood of God.
1: క్రమక్రమేణ రెండు కూడాను ఏకమైపోతుంది.
0: Gradually they become unified.
1: Father property లో సన్నుకు రైట్ వచ్చేస్తుంది.
0: The son has a right on father's property.
1: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
0: So we have to fight for that right.
1: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
1: దైవమునకు సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
0: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
1: అది ఏ సాధన?
0: దట్ ఈస్ స్పిరిచువల్ పాత్.
1: సాధన అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
0: ఇట్స్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
1: ధ్యానంలో కూర్చోవడం సాధన కాదు.
0: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
1: టైం వేస్ట్.
0: ఇట్స్ ఆల్ టైం వేస్ట్.
1: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
0: యు థింక్ యు ఆర్ మెడిటేటింగ్.
1: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నీవు
0: ఆన్ హూమ్ ఆర్ యు మెడిటేటింగ్?
1: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
0: డూ యూ థింక్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్?
1: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
0: వెన్ యు సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ సపరేట్
1: ఫ్రమ్. నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
0: వెన్ యు చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
1: ఇది సపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
0: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సపరేషన్.
1: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
1: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
1: అటాచ్మెంట్.
0: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
1: ఓన్లీ ఏకత్వం.
0: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్, ఇట్ ఇస్ యూనిటీ.
1: అది నిజమైనటువంటి దైవం నా యొక్క హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
1: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
0: వేర్ ఇస్ గాడ్?
1: దైవ భావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
0: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
1: Stone.
0: It is a stone.
1: Trut daya. Daya galigina hrudayame ee hrudayamu.
0: Trut daya. That which daya is compassionate.
1: Compassion lekapothe, this is only stone.
0: When there is no compassion, it is only a stone.
1: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
0: సో టుడే యూ హ్యావ్ టు డెవలప్ కంపాషన్.
1: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
0: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
1: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: కనుకని స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: Fill the day with love.
0: Fill the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
0: Therefore we should live in love continuously.
1: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
0: He is beloved to God.
1: గోమద్ భక్తః, అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
0: And here this book contains that saying that he is beloved to me, to God.
1: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో, దైవ ప్రేమను ఆశిస్తాడు, వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
0: The one full of love is a friend of God.
1: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
0: ఫ్రెండ్స్ ఆఫ్ టుడే, దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే.
1: మనీ ఉంది.
0: There is money in the pocket.
1: Father position baga undi.
0: Father is comfortable
1: hello,
0: in position.
1: Hello, hello, hello. Hundreds of friends anta vastaru.
0: You will have hundreds of friends saying hello, hello.
1: Pocket lo money ledu.
0: Pocket is empty.
1: Father position poyindi.
0: Father lost his position.
1: No goodbye. Goodbye kuda chepparu vaadu.
0: No one would ever say even goodbye.
1: Ida mana friendship.
0: Is that friendship?
1: God is not like that.
0: God is not like
1: God
0: that.
1: God is always with you, in you, around you.
0: God is always with you, in you, around you.
1: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
1: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈజ్ గాడ్.
0: సో యాక్చువల్లీ స్పీకింగ్ రియల్ ఫ్రెండ్ ఈజ్ గాడ్.
1: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
0: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
1: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘం వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
0: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇది ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ దే లాస్ట్?
1: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
0: మెనీ ఫారినర్స్ హావ్ కమ్
1: హియర్. మార్పులు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజెస్.
1: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
0: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ ఎ చైల్డ్.
1: After 10 years he is boy.
0: After 10 years we call him a boy.
1: After 30 years he is man.
0: After 30 he is a man.
1: After 75 years he is grandfather.
0: After 75 years he is a grandfather.
1: Person is one.
0: But the person is one.
1: Difference of ages, difference of names.
0: The question is the difference in age.
1: Adhe fundamental.
0: That is the fundamental truth.
1: Unna vyakti okkade.
0: Only one person is present.
1: Atane child. Atane boy. Atane man. Atane grandfather.
0: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
1: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
0: So at the beginning God has a form.
1: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ ప్రే టు గాడ్.
1: మరీ కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
0: సమ్ టైమ్స్ వీ ఆస్క్ ఫర్ మనీ వెల్.
1: తదుపరినే జిజ్ఞాసి.
0: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిధి సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
0: లైక్ దిస్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ఒక చిన్న కథ,
0: ఎ స్మాల్ స్టోరీ.
1: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
0: A rich man has four wives. Four wives.
1: ఈ ఫోర్ వైఫ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
0: ద ఫస్ట్ వైఫ్ ఇస్ హైలీ స్పిరిచువల్.
1: రెండవ వైఫ్,
0: సెకండ్ వైఫ్,
1: ఆమెకు కొంత ఆరోగ్యం సరలేకుండా ఉండేటువంటిది.
0: షీఈ్ సిక్.
1: మూడవ వైఫ్,
0: థర్డ్ వైఫ్,
1: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
0: షీ రీడ్స్ సో మెనీ గుడ్ బుక్స్.
1: ఫోర్త్ వైఫ్ ఇస్ ద మోడర్న్ వైఫ్. అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆయనకు.
0: షీఈ్ ఆఫ్టర్ మోడర్న్ ఫ్యాషన్, ఫ్యాషనబుల్ శారీస్, ఫ్యాషనబుల్ జ్యువెలరీ.
1: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్లాడు.
0: దిస్ రిచ్ మ్యాన్ వెంట్ ఆన్ ఎ మిషన్ టు అమెరికా.
1: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
0: దేర్ హీ డిడ్ కంప్లీట్ హిస్ వర్క్.
1: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
0: సో హీ వెంట్ ఆన్ పోస్ట్ పోనింగ్ హిస్ రిటర్న్.
1: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
0: దెన్ హీ రోట్ ఫోర్ లెటర్స్ టు హిస్ వైవ్స్.
1: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
0: హి సెడ్ ఐ యామ్ రిటర్నింగ్ నెక్స్ట్ వీక్, రైట్ టు మీ వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ.
1: ఫ్యాక్స్ పంపించమన్నాడు.
0: హి వాంటెడ్ ది ఫ్యాక్స్ మెసేజ్ టు బి సెంట్ ఇమీడియట్లీ.
1: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుండాది, మోడర్న్ గర్ల్.
0: ద ఫోర్త్ వైఫ్ మోడర్న్ గర్ల్.
1: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్, లేటెస్ట్ జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుని రా అన్నాడు.
0: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
1: Second wife, akkada mahaneelu yokka charitram emaina unte adi okati teeskunra andi anindi.
0: Second wife wanted books with full of information, biographies of noble people.
1: Moodava bhari cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, నాకు ఈ రోగాలు తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి అని.
0: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
1: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
0: ఫస్ట్ వైఫ్ సేడ్,
1: నాకు ఏమీ వద్దు,
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి, అంతే చాలని.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
1: భర్త వచ్చాడు,
0: హస్బెండ్ రిటర్న్.
1: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
0: He passed on the latest sarees and jewels to the fourth wife.
1: Inka rendo wife chesinaatundi aa grandhalanta teesukochi aamiki ichchadu.
0: And all books are handed over to second wife.
1: Moodo wife akkada aamiki taginaatundi mandulu teesukochi ichchadu.
0: And to the third wife he handed over medicines latest.
1: Inka first wife daggara poi aayam daggane intlo unnadu.
0: And then he started staying with the first wife.
1: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
0: ఆల్ ది త్రీ అదర్ వైఫ్స్ వర్ వెరీ యాంగ్రీ.
1: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు రాకూడదు?
0: వై డు యూ స్టే దేర్, వై నాట్ విత్ us?
1: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
0: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
1: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
0: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
1: మూడు వైఫ్స్ ఉంటుంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
0: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామా బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
1: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
0: ఫోర్ వైఫ్స్ అన్బెరబుల్.
1: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
0: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
1: అప్పుడు ఆయన చెప్పాడు,
0: దెన్ హి సెడ్,
1: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
0: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
1: నీవు కోరింది జ్యువెల్స్, శారీస్.
0: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
1: నీవు కోరింది సద్గ్రంథములు.
0: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
1: నీవు కోరింది మందులు.
0: యూ వాంటెడ్ మెడిసిన్.
1: నీవు కోరింది, నన్నే కోరింది.
0: బట్ యూ వాంటెడ్ మీ.
1: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
0: సిన్స్ యూ వాంటెడ్ మీ, ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
1: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
0: గాడ్ ఈస్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
1: కొందరు, ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇవ్వమన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
0: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్, గాడ్ విల్ గ్రాంట్ యూ.
1: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా, జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
0: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్, సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్, గివ్ దెమ్ విజ్డమ్.
1: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
0: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
1: మిగతా వాడికి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాడికి సమీపమైపోతాడు.
0: But to those who pray, "Oh God, we want you," he'll be very close to them.
1: Adiye indulo unnattu arthi arthati jignasi gnani.
0: These are the four forms of approach to God.
1: Kanuka manam denini korthe adantha bhagavantu isthadu.
0: So whatever you want, God will grant.
1: Kaani ivanni kaadu manaku mukhyamu.
0: But they are not that important.
1: Taane mukhyamu.
0: God is important.
1: Bhagavantu manavaadaithe kavalsinantha manam sampadinchukovachunu.
0: If you have God with you, you will have the rest.
1: కనుకనే రియల్ వెల్త్ ఇస్ గాడ్.
0: రియల్ వెల్త్ ఇస్ గాడ్.
1: రియల్ హెల్త్ ఇస్ గాడ్.
0: రియల్ హెల్త్ ఇస్ గాడ్.
1: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ప్రే ఫర్ గాడ్.
1: మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
0: బికాజ్ వీ ఆర్ ఫ్రమ్ గాడ్, వీ షుడ్ బి బ్యాక్ టు గాడ్.
1: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
0: సో మెనీ అసెంబ్డ్ హియర్.
1: ఎక్కడి నుంచి వచ్చారు?
0: Where did
1: Germany, Japan, Italy, France, ఈ అక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
0: యూ బిలాంగ్ టు డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ యు ఆర్ హియర్.
1: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
0: దో యు ఆర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ when once the money is over you have to go back.
1: And visa అయిపోయేటప్పటికే వెళ్లిపోవాల్సి వస్తుంది.
0: The moment visa expires you must return.
1: కానీ దగ్గర ఉండడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు బి హియర్ ఆల్వేస్.
1: అదే రీతిగానే
0: లైక్ వైజ్
1: మనం టెంపరీగా కొంతకాలం ఉండిపోవటం కాదు.
0: ఇట్స్ నాట్ లైక్ ఎ టెంపరీ స్టే.
1: పర్మనెంట్ వీసా సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ వీసా.
1: అది ఏ గ్రేస్.
0: దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. ఈస్ పర్మనెంట్ వీసా.
1: లవ్ లవ్ లవ్.
0: దట్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ లవ్ లవ్ అండ్ లవ్ అలో.
1: ప్రేమను సంపాదించుకుంటే పర్మనెంట్ గా అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ యూల్ హ్యావ్ పర్మనెంట్ వీసా.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దట్ లవ్.
1: ఆ ప్రేమను 10 మందికి పంచుకోండి.
0: షేర్ ఇట్ విత్ ది పీపుల్.
1: ఆ ప్రేమను 10 మందితో అనుభవించండి.
0: యు ఆల్సో ఎక్స్‌పీరియన్స్ విత్ యువర్ ఫెలో పీపుల్.
1: ఈ ప్రేమ అనేటువంటిది
0: దిస్ లవ్
1: వన్ వే ట్రాఫిక్ కాదు.
0: దిస్ లవ్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
1: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
0: ఇట్ ఈస్ జస్ట్ టూ వే, గివ్ అండ్ టేక్.
1: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇఫ్ యు హావ్ లవ్.
1: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
0: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ వాట్ ఐ డిడ్.
1: ఎక్కడికి పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
0: గాడ్ ఈస్ ఇన్ యువర్ హార్ట్.
1: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
1: దినదినానికి మీ యొక్క ఫెయిత్ మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
1: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
1: ఓన్లీ వన్ పాత్ వన్ బాత్.
0: యు ఫాలో వన్ పాత్. హ్యావ్ బిలీవ్ ఇన్ వన్ గాడ్.
1: అది ఏ ప్రేమ తత్వము.
0: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసు.

ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವ

0: కింగ్డమ్ ఆఫ్ మదర్స్ అని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: The Alumni Association of Girls from Anantapur Campus, they rendered service with the feeling that service to man is service to God.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్ళినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడాను తీసుకుని వస్తున్నారు.
1: Even after their marriage, though they settled abroad, they come here every year along with their husbands.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపచేస్తున్నారు.
1: It's not only transformation at the individual level. They brought transformation in their husbands and brought them here.
0: ఈనాటు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు, కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: దే టూ
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni
0: ye pradeshamulo undinappudiki aa pradesham lopala ee saayi yokka samasthane abhivruddhi parichi aa sevallo veeru paalgontunnaru.
1: They may be anywhere, they participate in sai organizational activity.
0: Premaku okka hadde ledu,
1: love has no limit.
0: Premaku okka birthday ledu,
1: love has no birth.
0: Premaku okka death ledu,
1: love has no death.

0: మై ఫామ్ అంటున్నారు, కాదు నా ఫామ్. ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్
0: సెల్ఫ్. స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్. భగవంతుని లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for love.
0: కనుకని ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: So you should apply Swami teachings to your own self.
0: అది
1: then you become one with Swami.
0: తత్వం అసి.
1: That's what is meant by తత్వం అసి. That the what?
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, I am Brahman.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత, అన్ని గ్రంథములు ఎందుకు కూడా, అన్ని మతములు ఎందుకు కూడా ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏమాత్రమూ మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్
0: రిలీజియన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్, ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's a real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమనే సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్ని దిరిపోతూ చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashami Day, October
1: 2nd, 1987. Vivida Shastra Jayamu, Veda Vedangamu, Vivida Shastra Jayamu, Veda Vedangamu, జీవి మనసు తెరను చీర్చరేవు వివిధ శాస్త్ర జయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు జీవుడి వల నుండు దేవుడ వల నుండు కార్యమిలను అవల కారణంబు జీవుడివల నుండు దేవుడవల నుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు దేవుడివల నుండు
2: A study of Vedas, Vedangas and all the scriptures cannot rent asunder the kartra of the mind. Jeevi, individual soul, would be on one side of the curtain and on the other side would be God, the divinity.
1: Manasu samatvamunaku maraka peru tripti.
2: Contentment is another name for the satisfaction of the mind.
1: Sankalpamu chetane samasta drishti antayinu gocharamavutunnadi.
2: Everything in the created world is seen by the sankalpas.
1: Sankalpamu ettido manava jeevitam attidi.
2: The life of man depends upon his thinking.
1: Jeevitamanaga sankalpamula yokka aatane.
2: Life consists of different types of activity.
1: సంకల్పము సజీవమైనటువంటిది.
2: సంకల్ప ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
2: ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
1: మానవుని ఒక మనసు నుండి మరొక వశమున మనసునకు ప్రయాణం చేయుచుండును.
2: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్.
1: ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును.
2: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్.
1: ప్రాచీన మహర్షులు తత్ప్రథమంలో పామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
2: ది ఏన్షియంట్ రిషీస్ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ బై దేర్ ఓన్ సంకల్పస్ దే గాట్ దెమ్సెల్వ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ
1: కిరాటక వృత్తిగా జీవించుచున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే.
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎన్ ఆర్డినరీ రాబర్ ఇంటూ వాల్మీకి.
1: పామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇంటూ రామకృష్ణ పరమహంస.
1: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
1: పవిత్రమైన కార్యములు ఎందు, పరోపకారమైన కార్యములు ఎందు, పరమాత్మ తత్వమునందు, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
2: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్.

0: helpful thoughts, thoughts of service and thoughts associated with
1: kalyana nimittamai pedala yokka chema nimittamai lokananda nimittamai sankalpinchukuneetundi sankalpamulanni kodunu satsankalpamule.
0: All those sankalpas which are meant for the welfare of the world and welfare of humanity are all pure sankalpas.
1: Swarthamunu aashinchaka saprayojanamunu paatinchaka nirantaram kodunu desham yokka chemame తన క్షేమంగా భావించి విశ్వసించి తలచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే.
0: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దుష్టభావములచే
0: విత్ వికెట్ థాట్స్
1: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
0: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
1: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
0: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది జాయ్
1: యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
0: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
1: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మరిన్ని సంకల్పములు.
0: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
1: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
0: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
1: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
0: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
1: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యమైనటువంటి ఒక ఐషద్వర్గములకు లోనై
0: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రెడ్ జెలసీ అండ్ ప్రైడ్
1: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
0: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ all the faculties and powers given to him for good purposes,
1: dussamskaramula cheta
0: with bad tendencies,
1: viveka bhrashtudai
0: losing the power of discrimination,
1: pasukante heenamainatvanti sthitini anubhavinchadame idi pasutampatti.
0: So suffering a state which is worse than that of an animal is pashu sampatti.
1: Attu kaaka tana manasunu tana kayamunu tana karmanu తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టి
0: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్ హిజ్ ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్ హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
1: ఇంతియే కాక సాధనలు సల్పచు తన యొక్క నిష్ఠాప్రతిష్టలను సక్రమమైన మార్గములందు అనుభవిస్తూ
0: నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ and making use of
1: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ
0: performing activities which will bring about good and
1: దైవత్వాన్ని పొంది
0: obtaining divinity
1: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం
0: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
1: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: వెన్ హీఈస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
1: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని లేక రూపరేఖలచే కాని తలంపులచే కాని విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
1: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
0: The power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world
1: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
0: Other people who are having the same amount of satisfaction and contentment
1: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా?
0: Are they having same amount of wisdom and knowledge?
1: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నవి.
0: దేర్ హాస్ ఆల్వేస్ బీన్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్.
1: భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వంను ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
0: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్ టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
1: కాదు కాదు, అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అడిగి ఉంటున్నందు దానిని ప్రవేశపెట్టక, దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ది పరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
1: ఆత్మానం రతినం విద్ది శరీరం రతినం వచః రథం వచః అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది ప్రతి మానవునికి శరీరమనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియటియర్.
1: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
0: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్ టూ ఫిజికల్ బాడీస్?
1: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
0: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
1: వేరువేరు సమయంలందు వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయంలందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
0: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్. దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
1: కానీ ఆత్మతత్వం అట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కటిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
0: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bhartha.
1: Adiye okka hrudayamu.
0: And that is...
1: Rendu hrudayamulu kaliginatundi manavudu jeevinchaledu.
0: A person with two hearts cannot live.
1: Okka dehamu, okka hrudayame.
0: One physical body and one heart.
1: Idi andari endu samattame.
0: This is equal to all human beings.
1: జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి నీ సహజమే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ న్యాచురల్ ఫర్ ఎవరీ హ్యూమన్.
1: సమానమే.
0: దే ఆర్ ఈక్వల్.
1: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హైలీ వెల్తీ మ్యాన్,
1: కోటి పేదని తల్లి గర్భం నుండి రాడు.
0: అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ పూర్ మ్యాన్, ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్.
1: కోటీశ్వరుడు కూటి పేదయుడు తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
0: రిచ్ మ్యాన్ ఆర్ పూర్ మ్యాన్ దే కమ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ మదర్స్.
1: ఆకలి డప్పులు అందరికీ సమానమే.
0: సిమిలర్లీ థర్స్ట్ అండ్ హంగర్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ పీపుల్.
1: శ్రీమంతుడు పంచపక్ష పరమానములు భుజించవచ్చును.
0: ఏ వెల్తీ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ అండ్ వెరీ కాస్ట్లీ డిషెస్.
1: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
0: పూర్ పర్సన్ మే బి సాటిస్ఫైయింగ్ హింసెల్ఫ్.
1: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
0: బట్ హంగర్ ఈజ్ కామన్ ఫర్ బోత్.
1: కనుక ఆకలి డప్పులు, జనన మరణములు, హృదయము దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
0: హంగర్ అండ్ థర్స్ట్ and joints are physical bodies and hearts, they are equal and common for all people. This must be recognized.
1: Manavuni yendu dushta sankalpamulu kaani satya sankalpamulu kaani raavadaniki konni kaaranamulu untunnayi.
0: There are certain causes which are responsible for bad thoughts or good thoughts emanating from man.
1: Karya milanu avala kaaranambu. కారణం లేని కార్యం జరగడానికి వీలు కాదు.
0: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్. వితౌట్
1: కార్యకారణ సంబంధం అవినాభావ సంబంధము.
0: ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఇనెక్స్ట్రికబుల్.
1: ఇది అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్.
1: ఒకటి వదిలి ఉండలేవు.
0: వన్ కెనాట్ బి వితౌట్ ది అదర్.
1: కనుక కారణం లేని కార్యం జగత్తునందు కానరాదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్ ఇన్ ద వరల్డ్.
1: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణం లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
0: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
1: అది ఏ అహంకారము.
0: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
1: ఇది మహాకారము. ఇది మహాకారము.
0: దిస్ ఈజ్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
1: ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది.
0: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్స్ ఓన్ ఫామ్.
1: తనను తాను కూడా మరిపింపజేస్తుంది.
0: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
1: తోటి మానవులను సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలనే భావిస్తుంది.
0: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్.
1: దానికంటే ఇంకొకటి అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది.
0: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
1: ఇదే దాని యొక్క మహత్యము.
0: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
1: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్నతుడై నిరంతరము కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
0: ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యుడ్
1: ఈ అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమో కనిపించవు.
0: పర్సన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో వుడ్ నాట్ బి ఏబుల్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి అహంకారం ఉండినంత వరకు మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దానికి ఏమాత్రమో అర్థం కాదు.
0: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ దిస్ ఈగో హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్
1: దానవత్వం కంటే హీనుడైపోతుంటాడు.
0: హీ వుడ్ బికమ్ వర్స్ దాన్ అన్ ఎనిమల్ ఆర్ ఈవెన్ ఎ డెమన్.
1: ఈ అహంకారము నిర్మూలము గావించుకునే నిమిత్తమై మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము, అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
0: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
1: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వమునందు కాని పవిత్రత ఎందు కాని ప్రయాణం సలపటం లేదు.
0: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు 40 సంవత్సరములు 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానం నుండే ఉంటున్నది.
0: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ది మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
1: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తనను నింపుకుంటున్నారే కాని ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ హింసెల్ఫ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ బట్ నాట్ ఫిల్లింగ్ హిస్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం వింటున్నారే కాని ఈ ఆనందాన్ని తింటుంటాం ప్రయత్నం చేయడం లేదు.
0: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్.
1: ఎన్ని సంవత్సరంలో మీ సమావేశంలో పాల్గొంటున్నారు?
0: We have been participating in these kind of assemblies.
1: ఎన్ని ఉపన్యాసములో వింటున్నారు?
0: For a long number of years.
1: ఎన్ని సంవత్సరం నుంచినా కూడా ఆశ్రమవాసం చేస్తున్నారు?
0: You have been living in the ashram for a long time.
1: కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
0: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇంటూ హింసెల్ఫ్ అండ్ అంటూ హింసెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
0: యు టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్, నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
1: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
0: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
1: శిలా హృదయులవుతున్నారే కాని కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయులు కావటం లేదు.
0: We are becoming stone-hearted rather than hearted people with love-filled hearts.
1: Kanaka prema hrudayulu kavadaniki prayatninchali.
0: Try to become people with love-filled hearts.
1: Prema chetane manavudu aneka vidhamulaitunte yokka pavitramaina karyamulu acharistadu.
0: Only when he has loved his heart, he would be able to undertake sacred tasks.
1: Ee premaye lekundane jeevitame ledi.
0: If there is no love in you, you have no life at all.
1: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
0: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
1: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
0: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
1: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
0: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
1: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
0: వాట్ ఎవర్ పవర్స్ యు మే హావ్,
1: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడైనప్పటికీ,
0: వాట్ ఎవర్ నాలెడ్జ్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడిగా ఉండినప్పటికీ,
0: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
1: దైవ బలమే లేకుండినా సర్వము కూడా దుర్బలములే.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే కర్ణుడికి ఉండినటువంటి బలము, కర్ణుడికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి బట్టి.
0: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలోకి చేర్చుకోవాలి.
0: Fill your hearts with these sacred thoughts.
1: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
0: We should reflect and remember the great thoughts which are given to us.
1: యాగాది కృతములంతా ఇను ఆచరించటము జీవిత నిమిత్తము.
0: All these yagnas, yagas and sacrifices are performed.
1: మన జీవితమే ఒక యజ్ఞము.
0: For the sake of our life.
1: మానవునికి 116 సంవత్సరములు ఆయుః.
0: Man is supposed to live 160 years.
1: కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంది, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
0: The first 24 years of life is spent in play.
1: తదుపరి 40 సంవత్సరాలంతా కూడా మధ్యాహ్న కాలంగా ఉంటుంది.
0: The next 40 years of maybe
1: అనగా అది శిక్షణమై
0: ఇట్ ఈస్ వెరీ సివియర్
1: ఇండియ ప్రోద్భలము చేత
0: ప్రోక్డ్ బై ది
1: విషయావాసనలో మునిగి
0: ఫిల్లింగ్ హింసెల్ఫ్ విత్
1: వివేక విజ్ఞానములు మరచి
0: ఫర్గెటింగ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: కన్నులు తెరవక
0: క్లోజింగ్ వన్ సైజ్
1: భుజబలం ఉన్నదని
0: థింకింగ్ ఆఫ్ హిజ్
1: ఎర్రవేయటము
0: గెటింగ్ ఓవర్ జాయ్
1: ఇవి 40 సంవత్సరములుగా జరుగుతాయి.
0: ఫర్ 40 ఇయర్స్ మ్యాన్ స్పెండ్స్ హిజ్ లైఫ్ లైక్
1: తదుపరి 48 సంవత్సరములు
0: నెక్స్ట్ 48 ఇయర్స్
1: కాయం సమయంగా మారిపోతుంది.
0: దట్ బికమ్స్ ద ట్విలైట్ పీరియడ్
1: అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు
0: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్
1: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకొని
0: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్
1: ద్వారా పుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు.
0: హీ స్టార్ట్స్ వరీ హింసెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్
1: దేహములో కండబలం ఉన్నంత వరకును కళ్ళులో కొవ్వు బలం లేకుండా పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్ he will have pride and ego and arrogance.
1: Kalaka deha balamunu chusi manam mirchi poradu.
0: One should not be overjoyed by merely physical.
1: Ee deham anetundi kevalamu aisugadda vantidi chana chanamunu deeni aayu pramanam tarigipothuntadi.
0: The strength and power of the physical body melts away like a stone of ice over a period of time.
1: Inka dhanabalamu chustama ante adi dhanabalam marinta anityamu.
0: Same thing is true of the power of wealth.
1: Dhanamu undinanta varaku thanu aneka rakamulainatundi okka paatanu padavachunu.
0: As long as he commands wealth, he may be able to just enjoy.
1: Dhanamu tarigipogane atani mukham chuteechintu vaaru evvaru kuda undaru.
0: The moment he loses wealth, there will be none who would even look at his face.
1: Ati andhakaramu kammukuntundi.
0: He will be filled with blindness and darkness.
1: Idi kevalam manchu ante oka minchu antidi.
0: This is like a flash and a minchu
1: minchina takshaname goppa prakasham ostundi.
0: When there is
1: lani venuventane andhakaram krammukuntundi.
0: The moment that there is lightning, there is effulgence.
1: Kaduka ee dharmanu gurinchi manam yochinchi deenini aashrayinchi deenito aanandanni panchataku ee maatram kodanu aadharam ledu.
0: Therefore we should not take shelter under this physical power and power of wealth.
1: Kanuka nee gunabalamunu chusi neevu jeevinchadaniki prayatninchu.
0: Make efforts to live a life full of good qualities.
1: Balyamulandu nunchi
0: right from your childhood
1: jeevitamni pavitramaina margamulo pravesha pettadaniki poonukovali.
0: Enter your life into a sacred way.
1: Oka satyanni sadinche nimittamai Harishchandrudu enni vidhamulaitundi kashtamulaku guri ayyadu.
0: For the sake of achieving something great and good, to what extent Harishchandra made sacrifices and subjected himself
1: patini anusarinche nimittamai aa chandramati enni vidhamulaitundi sahanamulu pondinadi.
0: To follow the husband and the path laid down by husband,
1: vallidanna aadnani sirasavahinchi aa yokka lohitasudu enta vinayanni prakatitam gavinchadu.
0: Lohitasya also followed in order to obey the parents. What amount
1: anuka Harishchandrudu vanti satyamunu,
0: that is therefore you have
1: chandramati vanti sahanamunu
0: patience of chandramati
1: lohitasuni vanti yokka oka vidhamainatundi shantini
0: and peace which
1: vinayanni had. Eenati prati pillalakunu talidandrulu bodhinchali.
0: Every small child has to teach to their parents.
1: Ee leta hrudayam nundi ee pillala yokka hrudayanni sariyainatundi yokka hrudayamadranga maarchinappude bhavishyattundu varu అనేక విధములైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
0: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే విల్ బి హావింగ్ ఏ హ్యాపీ లైఫ్.
1: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
0: దేర్ ఈజ్ ఎ గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంట్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
1: కనుకనే ఈ యొక్క పదార్థం శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్య శక్తి చాలా ఉత్తమమైనటువంటిది అని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది. వేదము
0: వేద హాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి, తరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమలు పడాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ సచ్ డివైన్ పవర్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ద సేమ్ టు ఏ ఫ్యూ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారమవుతాం.
0: If there is no, not even a small change and transformation in us, we would have wasted our time, our life.
1: Avaru enta kaalam nundi yokudunu prashanthi nilayam vastunnaru.
0: You have been coming to prashanthi nilayam for a long period of
1: time. Anekam andi 40 samvatsaram 45 samvatsaram anta kudalu swami yokka bodhanalu vintune vastunnaru.
0: There are people here who have been listening to swami's teachings for
1: kaani dinadinamunaku vaari yokka korikalu మితిమీరి పోతున్నవి కాని త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం పనులు అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
0: బట్ డే ఆఫ్టర్ డే దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ డిక్లైనింగ్, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ సాక్రిఫైస్ అండ్ రినౌన్సియేషన్ ఈవెన్ టు ఎ స్మాల్ డిగ్రీ.
1: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా?
0: టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ షుడ్ యూ నాట్ కంట్రోల్ యువర్ ఓన్.
1: ఉన్నది ఆశ్రమంలో, చింతించడమంతా సంసారములు.
0: యూఆర్ లివింగ్ ఇన్ ఆశ్రమ్ బట్ inside you are living in a family life in your own heart.
1: సరైన సాధన కానేరదు.
0: This cannot be a good sadhana.
1: ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
0: One day or the other you have to give up your body.
1: వెనకలకు వస్తువు అనాదులు మారక తప్పదు.
0: You have to just give up all your possessions and wealth and
1: అభిమానాలను వదలక పో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
0: That person is a great hero. Who is prepared to give them up before
1: అవన్నీ ఇప్పుడు మనం వదిలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలి ప్రయోజనం ఏమిటి?
0: When all those properties and physical body gives up, what is the use of our
1: త్యాగం అనగా ఏమిటి? పవిత్రమైనటువంటి యొక్క ఫలమును త్యాగం చేయటమే నిజమైనటువంటి త్యాగము.
0: What do you mean by త్యాగ or sacrifice? It is sacrificing.
1: కుళ్లిపోయినటువంటి ఫలమును ఎవరైనా త్యాగం చెప్పడానికి వీలవుతుందా?
0: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
1: కనుక శరీరంలో బలమున్నప్పుడే,
0: ఓన్లీ వెన్ యూఆర్ హ్యావింగ్
1: మనోశక్తి వికసించినప్పుడే,
0: ఓన్లీ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్
1: బుద్ధి ప్రకటించినప్పుడే,
0: ఓన్లీ వెన్ యువర్ ఇంటలెక్ట్ ఈజ్
1: కాలకృత్యములు స్వల్పక మునిపే,
0: ఓన్లీ బిఫోర్ ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ టూ లేట్
1: కాలం యొక్క శాపము అనగా పాశము మన పిల్లల పైన కదలక మునిపే,
0: బిఫోర్ ద గాడ్ ఆఫ్ డెత్ మేక్స్ హిస్ కాల్ ఆన్ us,
1: మనం అతి జాగ్రత్తలు వహించి
0: we have to exercise great care and
1: cheyavalsinatundi yokka satkaryamlo manam palgonali.
0: We have to undertake activities which are sacred and which must be performed.
1: Adiye jana seva,
0: that is
1: adiye samaja seva,
0: that is this service to the society.
1: Attu kaakunda kevalam ahankaramto virraviginanta maatramuna idi jeevitham saarthakam kaadu.
0: On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
1: Ravanudu dehariitiga maha balavantudu.
0: Physically speaking, Ravana was a great
1: కుబేరును కూడా సాధించి అందుకున్నటువంటి మహా ధనవంతుడు.
0: హీ హడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేరా అండ్ గాట్ వెల్త్.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానముల చేత కాని, మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణముల అనేటువంటి ఒక విద్యల చేత గాని, ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
0: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్ పర్సన్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
1: వీటన్నిటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేస్తుంది.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఇస్ అకాంప్లిష్మెంట్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు.
0: హీ వాజ్ ద గ్రేట్ డివోటీ ఆఫ్ ఈశ్వర్.
1: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్?
1: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్?
1: ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
1: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతనే ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడా భస్మం గావించుకున్నాడు.
0: బట్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ హీ వాజ్ నాట్ టేకింగ్ ది రైట్ పాత్ అండ్ దేర్ ఫోర్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్నింగ్ డౌన్ ఆఫ్ లంక.
1: ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ, చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు దారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు.
0: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips,
2: హీ విల్ కమ్.
1: అనగా ఈ అహంకారం అనేటువంటిది మానవుల్లో ప్రవేశిస్తే ఎంతటి హీనస్థితికైనా కూడాను, ఎంతటి సన్యాసినైనను, ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ వాడిని అధోగతి పాలజేస్తుంది.
2: ద మోమెంట్ ఈగో ఎంటర్స్ ఎ మ్యాన్ వెదర్ హీస్ ఎ గ్రేట్ సన్యాసిన్, ఎ గ్రేట్ స్కాలర్ ఆర్ ఎ వెల్తీ మ్యాన్,
1: వేషం వేసుకున్నంత మాత్రం సన్యాసి కాడు.
2: బై మియర్లీ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ వన్ కెనాట్ బికమ్ ఎ సన్యాసిన్.
1: ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడా మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు.
2: ఇఫ్ యు రియలీ బిలీవ్ దట్ ది డ్రెస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ట్రూ సన్యాసిన్, రావణ వోర్ ద డ్రెస్ వన్స్ అండ్ హీ కుడ్ ఆల్సో బి కాల్డ్
1: అర్జునుడు కూడా తనకు ఆవరించినటువంటి యుద్దమును మానుకునే నిమిత్తమే ప్రహ్లాద ఒక విధమైన ప్రమేయుల దగ్గరికి సన్యాసి వేషంతో వెళ్లాడు.
2: ఈవెన్ అర్జున in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes.
1: Kevalamu dehamto kaadu sannyasamu,
2: it is not one doesn't, one should not become sannyasin only
1: dehamto kaadu sannyasamu,
2: not by dress either,
1: gunamto sannyasi kaavali,
2: one should become a sannyasin by the qualities and attributes.
1: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kudanu chaala కొన్ని రకమైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
2: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్ట్ టు ట్రెమెండస్ వీక్నెస్.
1: చెప్పునది వేరు, చేయనది మరికొన్ని.
2: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
1: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
2: దిస్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి
2: Today, in every human being, ego has asserted itself in some degree or the other.
1: Tanatana maripinchi,
2: it is making everyone forget oneself.
1: Jagatlo magnamaipothunnadu.
2: He is getting lost in the world.
1: Mundu emi jarugunu aneetvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu.
2: He is forgetting what is going to happen in him to him in future.
1: Vittalo pettina takshame chettai balam nandinchadu.
2: The moment you sow a seed, it is not going to become a tree.
1: Ee chesinatvanti okka doshamulaku, చెప్పినటువంటి అసత్యములకు, ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
2: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యువర్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యువర్ టోల్డ్, యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
1: కనుకనే సద్భావమును పెంచుకుని,
2: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
1: సత్వత్వంలో మునిగి,
2: ఎంటర్ ఇన్ టు గుడ్
1: సదాచారంలో జీవించి,
2: లివ్ ఇన్ గుడ్
1: రక్షకమును అభివృద్ధిపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
2: టేక్ ఎ వౌ to live a life which is sacred.
1: ఈ ఆరు సప్తాహము సమాప్తము.
2: Today is the end of
1: సమాప్తం అనగా బ్రహ్మ ప్రాప్తం అనేటువంటిదే మనం గుర్తించాలి.
2: సమాప్తి రిఫర్స్ టు రీచింగ్ బ్రహ్మ.
1: బ్రహ్మ ప్రాప్తి అనగా సర్వత్వాన్ని ఏకత్వంగా గుర్తించడమే బ్రహ్మ ప్రాప్తి.
2: బ్రహ్మ ప్రాప్తి రిఫర్స్ టు రికగ్నైజింగ్ మల్టిప్లిసిటీ ఆఫ్
1: సర్వలు ఉండేటువంటి ఒక సర్వేశ్వర తత్వాన్ని మనం విశ్వసించడమే ఒక బ్రహ్మత్వము.
2: ఫర్మ్లీ బిలీవింగ్ ద సర్వేశ్వర తత్వం విచ్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవన్.
1: ఈనాడు మనలో ఉండేటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు, దుర్భావములు ఒక విధమైన ఈ అగ్ని అనేటువంటి దైవత్వము లోపల ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
1: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
2: దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సాధన.
1: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
2: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ కెన్ బి
1: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
2: బట్ దెర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
1: ఏ విధముగా?
2: హౌ?
1: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
2: వెన్ ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ అపాన్ ఎ ట్రీ,
1: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
2: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ ఆఫ్ మల్టిప్లిసిటీ,
1: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
2: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
1: నిజంగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
2: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్ హెస్ మేడ్,
1: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
2: ట్రూలీ స్పీకింగ్ ఈ విజ్డమ్ హెస్ గ్రోన్, దేర్ షుడ్ నాట్ బి ఇగ్నోరెన్స్.
1: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
2: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
1: సరి అయినటువంటి విజ్ఞానం కాదు.
2: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
1: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటారా?
2: ఇఫ్ యూ పుట్ ఆన్ ద టార్చ్ లైట్ కెన్ దర్ బి డార్క్నెస్ దేర్?
1: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
2: If you are operating the torch, you get darkness.
1: Bulb led on the matter.
2: There is neither bulb
1: nor... ఈ బల్బు సెల్స్ రెండు ఉండింటే ఈ విధమైనటువంటి చీకటి రావడానికి అవకాశం లేదు.
2: ఇఫ్ దెర్ ఇస్ బల్బ్ అండ్ సెల్స్ ఇన్ ద టార్క్
1: ఈనాటి విజ్ఞానం కేవలం స్వార్థము సప్రయోజనంతో అభివృద్ధిగా ఉంచుతున్నదే కాని విశాలమైనటువంటి హృదయంతో పవిత్రమైన భావంతో జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు.
2: All the growth of knowledge and science today is only used for selfishness. Therefore, it has not been able to remove ignorance.
1: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల.
2: One country is trying to destroy another.
1: ఇలా సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
2: Is it that is what science has to
1: achieve? ఇది సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
2: Is it the knowledge which science has?
1: ఇది పరిపూర్ణ అజ్ఞానం.
2: This is complete ignorance.
1: కానీ కీడు కీటకమైనా చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది.
2: ఎ వర్మ్ ఆల్సో కెన్ హార్మ్.
1: మేలు మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
2: బట్ టు డూ గుడ్
1: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
2: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్ బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
1: మనసునందు మంచి,
2: ఇన్ యువర్ మైండ్
1: మాటలందున మంచి,
2: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో
1: నడతలందున మంచి,
2: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్
1: ఇడమకున్నా సాయి ఎట్టు మెచ్చి సంతోషం మీకు ఇచ్చు.
2: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ గివ్ యూ ఆల్ జాయ్.
1: మంచి నడతలు లేవు,
2: యూ డు నాట్ హ్యావ్ గుడ్
1: మంచి పలుకులు లేవు,
2: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్
1: మంచి మనసులు లేవు,
2: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
1: భగవంతుడు మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
2: ఇఫ్ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్ హౌ కెన్ హి గివ్ యూ.
1: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
2: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
1: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
2: యూ వాంట్ టు గెట్ బోన్స్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
1: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి.
2: ఆల్వేస్ స్పీక్ స్వీట్
1: మంచి నడతలో ప్రవేశించాలి.
2: ఎంటర్ ఇంటూ గుడ్ కాండక్ట్.
1: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టి పడుతుంది.
2: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్ దెన్ గాడ్ అపియర్.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. అట్టి మహత్తరమైనటువంటి యొక్క స్థితిని పొందుతాం.
2: Only when we there is unity of word, mind and deed, you will have
1: manas anyat vachas anyat karman anyat duratmanam.
2: If your thinking is something, word is different and action is different, then you are a duratmani.
1: Ee naadu
2: wicked one.
1: Alanti paristhiti endi aneka vidhamuluga manavulu కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
2: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ బికాజ్.
1: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
2: దేర్ ఆర్ క్వైట్ ఆఫ్ యూ గుడ్ పీపుల్ ఆల్సో
1: ఉన్నారు.
2: దేర్ ఆర్
1: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు రికగ్నైజ్ సచ్ గుడ్.
1: మంచి వారే ఈ జగత్తునందు లేకున్నా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
2: If there are no good people in the world, the people, the world would not have
1: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
2: How would there have been day and light in the world?
1: Nijamuga jantunam narajanma dullabamu manava janmam etti pashulakante heenanga pravartistunnarante veellu manavulani ee vidhanga cheppadaniki veelavutundi.
2: It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone,
1: nirantaramu dhaneshana dhareshana putreshana.
2: All the three times aspiring for money, aspiring for wealth, and
1: daiveshana anetundi ekkada kanipinchadam ledu.
2: Aspiring to perform dharmika
1: appudu part time devotion appudu gnapakam ostayi kurugayi nanjukunnattuga nanjukuntaru.
2: This is only remembered occasionally and very rarely. Like
1: yad bhavam tad bhavati, nee vettido attide phalatam.
2: As you think you become. As you do, the fruits will depend upon your action.
1: Yanta matramuna evaru talachinam anta matrame neevu annamacharya cheppadu.
2: Annamacharya has
1: declared okkaru enta matram talustaro anta matrame vastundi.
2: Annamacharya has declared God appears to them depending upon
1: their samudramulo kavalsinanta jalam untundadi.
2: There is plenty of water in ocean.
1: Evaravaru enta patram teesukopotaro anta patrake dani neer teesukunnaru.
2: The water which you can bring depends upon the vessel.
1: Samudramulo dandiga jalam unnadi kada ani chinna patram teesukopoyi ekku jalam kavalante adi sadhyamavutunda?
2: If you carry a small vessel and say that there is plenty of water in ocean, I should have more. Can you get more?
1: Bhakti prapattulanta kudano aasthitike untunnayi.
2: Today's devotion and prapatti are like that.
1: Mundu oka veshamu venaka maroka veshamu.
2: Before there is one type.
1: Mundu oka nadata venaka mare oka nadata.
2: There is a difference in your
1: jagatane mosam chesinattiga pravartistunnaru.
2: You are trying to deceive the world.
1: Idi sariyainatunti oka bhavam kaadu.
2: This is not correct.
1: ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: ఈ నాస్తికత్వానికి అంత ఆస్తికులే కారణం.
2: It is only the people who believe who are responsible for
1: the growth of hatred. The most important reason is
2: The most important reason is
1: భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము.
2: యువర్ కాండక్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది డివోషన్ విచ్ యు ప్రొక్లెయిమ్ అండ్ విచ్ టు హ్యావ్.
1: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములు సదాచారములు సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఫ్రమ్ టుడే అట్ లీస్ట్ యూ హ్యావ్ టు ఆఫర్ ఆల్ యువర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఇన్ టు హోమ యాజ్ అన్ ఆఫరింగ్ అండ్ టుడే ఆన్వర్డ్ అట్ లీస్ట్ యూ షుడ్ లివ్ ఎ గుడ్ లైఫ్ బేస్డ్ అపాన్ గుడ్ థింకింగ్ గుడ్ కాండక్ట్ గుడ్ బిహేవియర్.
1: బాగా విన్నాము అనేటువంటిది కాదు నాకు జవాబు కావాల్సింది.
2: ఐ డోంట్ వాంట్ యువర్ రిప్లై ఫ్రమ్ యూ దట్
1: చాలా బాగా ఉన్నాయి అనేటువంటిది కాదు నేను కోరే జవాబు.
2: ఐ డోంట్ వాంట్ యువర్ అప్రిసియేషన్ ఆఫ్ ది డివైన్ డిస్కోర్స్.
1: బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు.
2: యూ వుడ్ బి ఏబుల్ టు సే దట్ వీ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ సెల్వ్స్ ఇంటు గుడ్ బిహేవియర్.
1: మార్పు రావాలి.
2: Such change must come over you.
1: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
2: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్.
1: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కురిచిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తేమిటి?
2: యు సే దేర్ ఈస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఈస్ నాట్ వెట్. హౌ కెన్ యూ సే దట్?
1: మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైన ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తేమిటి?
2: యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్ దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్. అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
2: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
1: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
2: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
1: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్టె చెవికి చేతు.
2: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాక్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ఇట్. బట్ వెన్ సమ్ బ్యాక్టి
1: వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టి వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలున్న ఏమి ఫలము.
2: Can such people ever understand the truth? What is the use of having any type of education, any amount of education either?
1: Manchi matalu cheptey oka chevulo duri maroka chevulo velli potayi.
2: When good words are told, you listen in one ear.
1: Chedda matalu ante rendu chevulu aikyanga vachi vintayi inka itla pettukoni vintaru.
2: On the other hand, if it is bad words, both ears come together and get united to hear such bad words.
1: ఇది ఆ మన మానవుని యొక్క ప్రవర్తన.
2: క్యాన్ దిస్ బి కాల్డ్ హ్యూమన్ కాండక్ట్ అట్ ఆల్?
1: ఇది కాదు.
2: దిస్ ఇస్
1: మంచిని వినాలి.
2: యూ షుడ్ హియర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్.
1: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
2: దే హియర్ ఈజ్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: పూర్వము ఇన్ శనవోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
2: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ trouble for people who are doing upasana.
1: Notito omkaramunu uchcharinchinatti tacharame andulo oka durgandham vachetattuga ee rakshasulu aneka vidhamulu chedukulu chestu vacharu.
2: The moment this omkara is uttered through the word of mouth, the demons used to see that bad odor emanates from their mouths.
1: Kanaka notito uchcharana cheyatam manivesaru ee rishulu.
2: These rishis gave up reciting by word of mouth.
1: Chevulato ee yokka pavitramainatti yokka shabdamu shravanam cheyadaniki prayatnincharu.
2: They wanted to hear the same sound through their ears.
1: Ee chevulu endukodanu dushabdamunu abhiruddhi garchutu kavinchukuntu vacharu rakshasulu.
2: Demons began developing bad sound in the ears of the
1: nasikamato ee yokka uchchasa nishwasamu lopala omkaramunu pranavanni sadhana chestu vacharu.
2: They began practicing this pranava in the form of inhaling and exhaling.
1: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
2: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
1: ఇది సరి అనేది కాదని విశ్వసించారు దేవతలు.
2: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్.
1: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు ఉచ్చరిస్తూ వచ్చారు.
2: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
1: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కానీ ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
2: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ. దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
2: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
1: ఆనాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
2: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ఈ ప్రణవోపాసన.
1: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణం నందు పెట్టుకుని పోషించారు.
2: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
1: ఈ ప్రణవమే దైవము.
2: దిస్ ప్రణవా ఇస్ గాడ్, దిస్ ప్రణవా ఇస్ బ్రహ్మ.
1: అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ.
2: అయమాత్మ బ్రహ్మ,
1: కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణములో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణములో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
2: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
1: సాయిరాం. బయటట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం?
2: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred
1: nijamuga Sai Ram anetundi hudaya nanam nunchi kudana prarambham kavali.
2: That word Sai Ram should come from the core of the heart.
1: Ivanni kudunu kevalamu jagattunu mosaginchetundi yokka pravartanalu.
2: All these acts are only meant for deceiving the world.
1: Sakai samasthalu endukani mariye prantamunandu kani mariye desamunandu kani mariye bhakti pravartanalu endukani మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
2: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
1: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
2: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
1: కార్లు ఉంటున్నాయి, ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, కోడ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
2: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
1: కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
2: బట్ ఆల్వేస్ హ్యావ్
1: కాబట్టి అన్ని కార్లు ఎందుకు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
2: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
1: మన దేహమునంతా కూడా కారుగా భావించుకుని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
1: ఫిజికల్ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
2: There will be no diversity at that
1: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
2: There will be unity in our own feeling at that time.
1: అందుకోసమే ఏకోవశీ సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములియందు.
2: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తనయందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధన కూనుకోండి.
2: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్ లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్ try to bring about a change in your devotion and in your conduct to some extent.
1: Andarni sodha bhavanato penchukondi.
2: Consider everyone as your brother.
1: Okarikokariki ye vidhamainatundi oka abhipraya bhedam undinappudiki dani savarinchukotaniki krushi cheyali.
2: There may be some differences of opinion between one and the other. Try to adjust and
1: mukhyanga manalo undinatundi ahankarani nirmulam gaviste anni adjust ayipothayi, savarinchukoni povachchu.
2: If you can destroy the ego in you, adjustment becomes easy, everything becomes possible.
1: Kanaka ee naadu ajnanam ahurti chesina variga manam bhavinchali.
2: We should consider ourselves as people who have
1: ahankarani ahurti chesinatundi variga visheshinchali,
2: who have offered ego into the agnigunda.
1: Prema hrudayanni penchukovali.
2: Develop a heart full of love.
1: Ee yokka పాషాణం వల్లే ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
2: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ యువర్ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు.
2: We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and then came back.
1: Ramikitta, okati rendu matalu aina aacharanalo petti mee jeevithanni dhanyam cheskondi.
2: Practice at least one or two things which Swami has said and sanctify your life.
1: Bhajana bina sukha shanti nahi.

0: అంచేత స్థూల శరీరము ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

పడదో. ఏది తెలియక సర్వంబు తెలియబడదో. అట్టి పరతత్వమెరి

0: That if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: Bhautika shariramu jadamu,
0: the physical body is inert.
1: Idi kevalamu padarthamulu yokka cheriga cheta yerpadetuvantadi.
0: This is formed because of the combination of matter.
1: Inumu sabbu సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi antey kudunu mayaga sankalpam cheta sarva srushti kudunu jarugutundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary, and so it is illusion.
1: Ivi appatike appatike maatrame satyamuga gocharistayi.
0: It appears to be all truth at that particular moment of time.
1: Maya yanaga unna daarini lenattu ledu daarini unnattu kalpincheetunti yokka tattvamunake maya ani peru.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము

0: ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
1: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: ఇవి కేవలం సత్యమనగా జాగ్రత్త సుషుప్తులు ఎందు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
1: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ ద వేకింగ్ డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
0: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలం ఎందు లేదు.
1: The truth is changeless in all the three times, but such is not present here.
0: Kalukane sukshma shariram anetundi mayato polchabadinatundi,
1: and hence the subtle body is compared to illusion.
0: Inka karana dehamu idi kevalamu pratibimbame.
1: Next comes the causal body, which is just the reflection.
0: Yeni pratibimbamu,
1: so what is it that is reflection?
0: Mahakaranam yokka pratibimbame.
1: It is the reflection of super causal body.
0: Karuka stulamu jadamu sukshmamu maya karanamu pratibimbamu mahakaraname paratattvamu.
1: And therefore the gross body is inert, the dreaming is just illusive, while the causal body reflection, while super causal body is the object.
0: Kanuka paratattvamu chetane pratibimbabadi sukshma shariramunandu కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
1: బీయింగ్ సూపర్ కాజల్ ఇట్ జస్ట్ అపియర్స్ ఇమాజినరీ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
0: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ది ఇండికేషన్స్ విచ్ విల్ మేక్ అస్ అండర్స్టాండ్ దట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఆల్ ద త్రీ స్టేట్స్ ఆర్ ప్రెసెంట్.
0: మనస్సు, మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూజన్ మైండ్, ఇవన్నీ కూడాను ఇందులోనే ఇమిడుకున్నవి.
1: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
0: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడాను జరుగుతూ వస్తూ ఉంటుంది.
1: This mind in the waking state watches, listens, experiences and delights.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఇది కట్టుబడి ఉంటుంది.
1: This mind is bound by the limitations of space and time.
0: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
1: In deep sleep state it remains just a reflection.
0: Akkada manase sarvamunu srishtinchukuntundi kanukane idi kevalamu super mind annaru.
1: As it is entirely the creation of the mind, it is called super mind.
0: Adi kalamunaku maatrame sambandhinchi untuntadi.
1: It is related to the time alone.
0: Karana kartavyamulu ye maatram kudanu andulo gocharinchavu.
1: No factors such as time and responsibility are apparent.
0: Oka chinna udaharanamu,
1: a small example.
0: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
1: A small example, tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
0: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
1: Here you have the effects, all the four factors of the mind, the time, the cause, effect and the result.
0: Yetta poyavu rail lo poyavu.
1: How did you go? You boarded the train.
0: Enta kaalam pattindi? 12 gantala sepu pattindi.
1: How long did it you took? 12 hours of time.
0: Ye vidhanga neevu cheravu?
1: How did you reach there?
0: Tirigi ekkada cheravu?
1: Where did you go?
0: Bombay cheravu.
1: You reached Bombay.
0: Ee cheradaniki kaaranam emiti?
1: What is the reason for reaching?
0: Akkada edo oka office lo pani jarigindi.
1: You have got some work in the office.
0: Kalamu,
1: time,
0: karma,
1: action,
0: kartavyamu,
1: responsibility,
0: karanamu
1: and cause.
0: Ee nalugu cherinatundide manasu.
1: The combination of all the four is the mind.
0: Ratri neeku swapnam vachindi.
1: You dream in the night.
0: Aa swapnamlo neevu Bombay cheravu.
1: In the dream you reached Bombay.
0: Anni drushyamunu chuchavu.
1: You have seen that.
0: ఆనందించావు.
1: యు డిలైటెడ్.
0: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
1: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్, దేర్ నో టైమ్, దేర్ నో రిజల్ట్.
0: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
1: ఇన్ డ్రీమ్ హౌ డి యు గో ట్రావెల్?
0: ఏ కాలంలో వెళ్ళినావు?
1: వాట్ టైమ్ యూ వెంట్?
0: ఏ కారణంతో వెళ్ళావు?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఏమి అక్కడ జరిగింది?
1: హౌ డిడ్ ఇట్ హ్యాపన్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అన్ని ఒక ఐదు నిమిషం లోపల జరిగిపోయింది.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్ విద్ ఇన్ 5 minutes ఆఫ్ టైమ్.
0: ఇది ఏ మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
1: దిస్ ఇస్ మిస్టరీ అండ్ ద పిక్యులారిటీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద మైండ్ దట్ షేప్స్.
0: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ కు కాలకర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
1: ది సూపర్ మైండ్ హ్యాస్ నో సచ్ ఫ్యాక్టర్స్ లైక్ ద టైమ్, ద స్పేస్, ద కాజ్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్,
0: త్రైలోక్య పవిత్రంబులు,
1: దట్ సీక్రెట్ ఫర్ ఆల్ ద వరల్డ్,
0: బ్రజాలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు, ఇవి చాలా విచిత్రమైనటువంటివి. ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
0: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
1: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment. జాగ్రత్తలో
0: 40 సంవత్సరములు జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
1: All our experiences spread over 40 years of time in the waking state will just pass on in a fraction of time in dream.
0: దీనికి చిన్న ఉదాహరణము.
1: For this, a small example.
0: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
1: You are born in the waking state.
0: నీకు 25 సంవత్సరం అంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
1: యు స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
0: తర్వాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యు మ్యారీడ్.
0: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యు హావ్ సన్.
0: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
1: యు ఎడ్యుకేట్ యువర్ సన్.
0: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
1: అండ్ యు ఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
0: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
1: హౌ లాంగ్?
0: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
1: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
0: కానీ రాత్రి నిద్రించావు.
1: బట్ యు స్లెప్ట్ ఇన్ ద నైట్.
0: 3 గంటలకు నీవు లేచావు.
1: యు గాట్ అప్ అట్ 3 o'clock.
0: కాలకృత్యములు తీర్చుకున్నావు.
1: యు అటెండెడ్ టు నిక్
0: కాల్. తిరిగి 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
1: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
0: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
1: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
0: ఏమిటి ఆ స్వప్నము?
1: వాట్ ఇస్ ద డ్రీమ్?
0: నీవు పుట్టినట్టు,
1: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్,
0: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
1: యాజ్ ఇఫ్ యు
0: వివాహం జరిగినట్టు,
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
0: కుమారుడు పుట్టినట్టు,
1: యాజ్ ఇఫ్ యు
0: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
1: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్. ఆల్ ద హ్యాపెనింగ్స్
0: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
1: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
0: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
1: But in a dream, all these things happened just in 2 minutes of time.
0: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
1: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
0: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
1: that which happens in 2 minutes in dream,
0: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
1: It just becomes a moment in the causal state.
0: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
1: So the dreaming state is called సూపర్ మైండ్.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
1: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
0: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
1: అండ్ దేర్ఫోర్ ద న్యాచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: ఇంకా 3వది హయ్యర్ మైండ్.
1: ద 3rd one ఈస్ హయ్యర్ మైండ్.
0: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైమ్.
1: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
0: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
1: Here there is no worry as such, since there is no mind.
0: Indriyamulu levu.
1: No senses.
0: Yetti anubhutulu levu.
1: No experiences.
0: Kani.
1: But.
0: Aa yokka nidra nundi lechina tarvata maha aanandanni anubhavistadu.
1: But the moment you get up from the deep sleep, you will be all blissful.
0: Ee nidra lopa gaadha nidra poi nenu chaala haayiga unnanu antadu.
1: In the deep sleep, after you wake up and you say that, I had a sound sleep.
0: Idi haayini andinchetvantadi.
1: It gives all the comfort.
0: Yetti anubhutulu andinchaka.
1: Without giving an experience.
0: Kevalam sukhanantamunu chekurustundi.
1: It gives, it confers all the happiness of sound sleep.
0: Kevalam sukhamu aanandamu indriyatitamainatundi manasuku atitamainatundi.
1: Happiness and bliss, truly speaking, is beyond the mind and
0: ee gaadha nidra yandu jariginatundi kevalamu pranam unnadi.
1: In deep sleep state there is life.
0: Gaadha nidralo manasu ledu.
1: In deep sleep there is no mind.
0: Manasu lenappudu sukadukkamulu levu.
1: When there is no mind there is neither pleasure nor pain.
0: Sukadukkamu lenappudu prapanchame ledu.
1: When there is no pleasure and pain there is no
0: world. Kevalam okka aanandamu maatrame untundi.
1: Only bliss remains.
0: Meeku telusunu.
1: You know that.
0: Eppudu gaadha nidra lopala meeku sukham emito dukham emito rendu teliyadu.
1: In a state of deep sleep you do not know what is pleasure.
0: Kaaranam emiti akkada prapanchame ledu.
1: What is the reason? There is no world there.
0: Eppudu manaku prapancham gocharistundi?
1: When do you find the world?
0: Eppudu manaku sukadukkamulu anubhavaniki vastayi?
1: When do you experience pleasure and pain?
0: Manasu undinappude ee prapanchamu sukadukkamulu mana venta untuntayi.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: Kanaka gaadha nidrayandu manase ledu.
1: So in deep sleep there's no mind.
0: Kanaka ee manasuku atheetamainatundi kanukane deeniki higher mind annaru.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
0: ఈ కారణము.
1: దిస్ ఇస్ ద కాజ్.
0: కానీ
1: బట్
0: కర్త ఒకడున్నాడు.
1: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ కాజ్.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ రీజన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: Cause is divinity, the effect is the universe.
0: ఈ కారణము ఎవరు?
1: Cause.
0: అదే మహా కారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: That is the divinity.
0: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
1: This main cause, the divinity, is responsible for all the activity.
0: దీనిని illuminated mind అన్నారు.
1: This is called illuminated mind.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతకుడును వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్, దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ the mind, super mind, higher mind, illuminated mind, over mind are all sacred.
0: ee purushatvame over mind.
1: This divinity is over mind.
0: adiye daivattamu.
1: That is divinity.
0: aa daivattam anetundi daniki purushatvamu ani peru.
1: The divinity is called purushatva.
0: ee purushatvam nunde nenu nenu nenu ane uniki manaku gocharam avutuntadi.
1: It is only in this purushatva all of us claim I.
0: ee nenu anetundi ekkada untunnadi?
1: Where is present this I?
0: Sarva jeevulu yandu untundadi.
1: This I is present in all beings.
0: Kevalam koti peda modalu kotiswaranu varaku untundadi.
1: Right from a pauper to a millionaire, I is present.
0: Oka beggar modalu bigger varaku kuda untundadi.
1: From a beggar to a bigger, I is present.
0: Patti manamulu kudanu nenu nenu nenu.
1: Every man says I.
0: Nenu vachanu, nenu chuchanu, nenu chesanu, nenu anubhavinchanu.
1: I have come, I have watched, I have done, I have experienced.
0: Kanuka prati okkari endukodanu ee nenu aneetundi oka uniki pratibimbistu vastundadi.
1: Therefore in everyone this sense of I reflects.
0: Ide maha purusha tattvamu.
1: This is the nature of Mahapurusha.
0: Purusha anaga emiti?
1: What do you mean by Purusha?
0: Kevalam pantu shirtu veskunnatundi vaadu kaadu purushudu.
1: Purusha, the male, is not the one that puts on the shirt and pant.
0: Kumam ichha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati. Pummanaga dehamaneetundi puramunandu నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
1: పుమ్ మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుమ్ అనగా పురుషత్వం.
1: పుమ్ స్టాండ్స్ ఫార్ మ్యాన్.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
0: దేహమునకు పురము అని పేరు.
1: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
0: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెలింగ్ పుర హీస్ కాల్డ్ పురుష.
0: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ అ ఉమెన్ బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
0: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
1: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
0: గుణముల యొక్క ప్రభావము కూడా ఒక్కటే.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
0: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
1: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
0: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ
0: టు వుమన్. కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్
0: ఇన్ పబ్లిక్. దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ బాడీ
0: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ ది సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: దిస్ ఎంటైర్ వరల్డ్
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
0: Karuka karakudu paramatmude.
1: The main cause is God himself.
0: Karyame ee prapanchamu.
1: This entire cause is this
0: ee karana karya swarupame ee yokka vishwamu.
1: The effect, the relationship between cause and effect is universal.
0: Samasta vishwamanandu kudanu ee yokka stoola sukshma karanamulu cheri untunnayi.
1: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
0: Idi prati manavuniki nitya anubhutilo తాను ఆనందించేటువంటివి.
1: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశములు,
1: ఫైవ్ షీట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్,
0: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: ద మైండ్, ద ఇంటెలెక్ట్,
0: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
1: ఆల్ దిస్ కమ్స్ టు 24.
0: ఈ 24 తత్వములతో పాటు సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: In all the 24 aspects, the one that dwells is the all divinity.
0: కరుణనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: సో హ్యూమన్ బాడీ హస్ గాట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఈ దేహంలో 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
0: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హీ ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: వీ డు నాట్ అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అండ్ హెన్స్ వీ సఫర్.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: దిస్ వాట్ రామదాస్ సెడ్.
0: పాటు అయినది చెట్టురా,
1: ఇట్ ఈస్ ద ట్రీ దట్స్ డికేయింగ్.
0: పట్టు అయినది కొమ్మరా,
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ దట్ యు హోల్డ్ ఆన్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
1: If you just leave that hole, you will certainly reach Brahman.
0: Saramainadi chamurra,
1: the essence is oil.
0: Satyamainadi ottira,
1: the truth is the wick.
0: Velugu teedi poyetappudu venta evvaru rarura.
1: When the light is put off, nobody will follow you.
0: Kota yedu chuttura,
1: There is fort all around.
0: Tota lopala totara.
1: There is a thief within.
0: Tota loniki podamante dari teriyedi ettara.
1: How to reach that? How do you know that path?
0: Maya 25 marmamulato koodi maya maya maya maribayyalenu. 25 tattvulato koodinatundi ee prakruti anetundi maya.
1: This entire nature is but an illusion with all the 25
0: mayani.
1: Everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ ఎందు మనమంతా కూడా నువ్వు వింటున్నాము చూస్తున్నాము అనుభవిస్తున్నాము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ వీ సీ వీ లిసన్ వీ ఎక్స్పీరియన్స్.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: ఇన్ స్లీపింగ్ స్టేట్ ఇన్ ద డ్రీమ్ యూ డ్రీమ్ దేర్.
0: ఈ స్వప్నావస్థ ఎందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ ద డ్రీమ్ యాజ్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
0: అది సత్యమా ఇది సత్యమా?
1: Is that the truth or is this the
0: truth? ఇది పగటి నిద్ర పగటి కల అది రాత్రి కల.
1: This is a day dream, that is a night dream.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మయోగి
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫంక్షన్.
0: దేహభ్రాంతి లేనిటువంటి వాడు.
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్.
0: రాత్రి భుజించి
1: after taking food in the night
0: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: లేచాడు.
1: హి గాట్ అప్.
0: అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
1: హి స్టార్టెడ్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూత్ ఇస్ దిస్ ట్రూత్
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true? Is this true?
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
1: Watching the emperor in that state, other people were some.
0: ఎవ్వరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హి హాడ్ నో రిప్లై. ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దట్స్ ద థింగ్ హి రిపీటెడ్.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: విత్ ద థాట్ దట్ హీ మైట్ రిప్లై ద క్వీన్ వాజ్ ఆస్క్డ్ టు అపియర్ దేర్.
0: చక్రవర్తి ఏమిటి మీ విచిత్రము ఎందుకు ఈ విధంగా అంటున్నారు ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
1: The queen started questioning emperor, what is that you dreamt, what is that you have seen?
0: Rani kaadu right kaadu evvaru ochina ye jawabu ledu adi nijama idi nijama.
1: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
0: Tirigi vasishtha maharishini pilipincharu.
1: Then saint vasishtha was to come there.
0: Atanu yoga drishtito chuchadu.
1: He just visualized.
0: Atanu jawabu cheppadu maharaja.
1: Then he gave reply.
0: Adi nijamu kaadu idi nijamu kaadu neevu nijamu annaru.
1: He said, O king, that is not true. This is not true, but you are true.
0: Swapnamlo neevu anubhavinchavu konni.
1: You experience in the dream.
0: Jagratalo konni anubhavinchavu.
1: In waking state you dream.
0: Jagratalo swapnam ledu.
1: In that waking state there is no dream.
0: Swapnamlo jagrata ledu.
1: In dream there is no waking
0: state. Jagratalo neevu unnavu. Swapnamlo neevu unnavu. You are truth.
1: In the waking state you are there. In the dreaming state you are there. You are true.
0: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం రెండు ఇంటి ఎందుకు అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక you are omnipresent.
1: So you are omnipresent.
0: అనగా మానవత్వం అనేటువంటిది omnipresent దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: So human life is divine life, omnipresent.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలముగా మనం అనుసరించకూడదు.
1: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమెరల్ టెంపరరీ.
0: ఈ వర్తమానంలో మనం ఉన్నామని భ్రమించకూడదు.
1: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెసెంట్
0: భవిష్యత్తులో ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది mantras that we chant in Veda and Upanishads, they all describe.
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: We call that God has got all eight forms of wealth.
0: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: No man has got all eight forms of wealth.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Is permanent, unsullied, eternal and immortal.
0: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు. ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు, భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి.
1: మ్యాన్ కన్సిడర్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో, బట్ హిస్ డివైన్. వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్.
0: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
1: An individual may accomplish many powers and may learn many forms.
0: విద్యంతా ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have any accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని, ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: But how far our life travels?
0: నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, ఇటు వరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: Our life travels only between the two positions, I and my family.
0: స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: It's full of selfishness and self-interest.
0: నేను నా కుటుంబము తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
1: Beyond I and my family, there is society.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
1: When there is no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledu.
1: We are not traveling up to the position of society.
0: Manukuni manilo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within
0: us. Nee prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఎస్పైర్ వర్ల్డ్.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: ఎస్పైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: దేనికోసం కోరుతున్నావు?
1: వాట్ ఫార్?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
0: ప్రపంచం యొక్క సుఖం కోసం నీవు ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీవు ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమం అంతకు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజం వరకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ టుడే హాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూర్ సొసైటీ,
0: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ద
0: వేదకాలమునందు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బీ హ్యాపీ.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: ఐ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హావ్ యూ సీన్?
0: స్వప్నంలో చూచావా?
1: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: ఆర్ హావ్ యూ సీన్ ఇన్ సినిమా?
0: టీవీలో చూచావా?
1: ఆర్ యూ హావ్ సీన్ ఇన్ టీవీ?
0: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమనేటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where does this ignorance lie?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: The ignorance is absolute ignorance.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There's wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చును కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
1: Why do you construct house in this big city?
0: ఈ సమాజములో మనం జీవించడం చేత,
1: because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts,
0: మనలో ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పాండ్.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు,
1: వన్ ఇండివిజువల్ రిమైన్స్,
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద లైఫ్ ఆల్ అలోన్.
0: వివాహం ఆడతాడు,
1: హీ గెట్స్ మ్యారీడ్,
0: ఇద్దరు అవుతారు,
1: దే బికమ్ టూ,
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
1: హావ్ ఎ సన్, దే
0: బికమ్ త్రీ, కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
1: దెన్ అనదర్ సన్ ఫోర్,
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
1: వెన్ హీ గెట్స్ మ్యారీడ్ హిస్ డాటర్,
0: వివాహం అయ్యేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తారు, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు, ఒకదాని కోటి చేరిపోతుంటుంది ఇదంతా.
1: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్, ది సన్ ఇన్ లా అండ్ దేర్ ఫ్యామిలీ.
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత,
1: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ద వేద సెడ్ విత్ ఇన్ కన్వీనియంట్ వే.
0: ఇంత విశాలమైనటువంటి దానిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
0: సత్యమైనటువంటి వేదము యొక్క స్వభావము విశాలత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishad yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ది ఎసెన్స్ ఆఫ్ వేద కెన్ బి సెడ్ ఇన్ వన్
0: సెంటెన్స్. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ డివినిటీ.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యువాలిటీ.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి, ఇది అద్వైతం.
1: What we experience in the world, tatvamasi, that the what, is non-duality.
0: Aham brahmasmi.
1: I am the Brahman.
0: Idi advaitamu antunnamu.
1: We say it is non-duality.
0: Idi chala murkattamu, advaitam kadidi.
1: It is foolishness.
0: Idi dvaitame.
1: It is dualism.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద, పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say, I am the Brahman. You say, I. But there is Brahman on the other hand.
0: I am Brahma. నేనే బ్రహ్మను.
1: You say, I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదు ఇక్కడ.
1: Now here there are two, I and Brahma, not one.
0: ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యువలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యువలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు యందు ఉంటుందది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బు లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఇంత ఉంటుందది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వేరియింగ్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: దిస్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
0: ఇది ఏ మానవత్వం యొక్క విశిష్టత.
1: దిస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్
0: లైఫ్. ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: టుడే దేర్ ఆర్ నన్ టు టీచ్ నాన్ డ్యువలిజం. దేర్ ఆర్ నన్ టు లిసన్
0: టు ద భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: బికాజ్ ఆఫ్ డిఫరెన్సెస్ ది హేట్రెడ్ ఇస్ అమంగ్.
0: మీ మతము నా మతము, ఈ మతముల యొక్క దీంట్లో మతం చెల్లుచుకుంటున్నారు.
1: We say this is my religion mata and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundadi.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together thought good.
0: Telisi meligavalanu telivi thoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse, mad.
0: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: The Indian culture, which is so broad.
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత.
1: The infinite sanctity.
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము.
1: The unity of fathomless depth.
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: Teaches divinity.
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: It follows oneness.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే.
1: Today unity is lost.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: And therefore humanity is brought down to ashes.
0: మానవత్వమే లేకుండా పోతుంటుంది.
1: There is no human quality.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాము.
1: There is no honesty and morality.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: This is the progress now.
0: ఇది కాదు మన పరిణామము.
1: This is not our
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: The spiritual progress.
0: ధార్మిక పరిణామము.
1: The progress
0: in నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: today
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: ఈ దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: ఈ రెండింటికి ఆధారమైన సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness, the entire universe will
0: be protected. భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి ఎందే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two, speak truth and do righteousness.
0: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ee naadu bulb velugutu undali, light manaku kanipistu untundali.
1: And today the bulb illuminates, we see the light.
0: Kaani veligedi bulb ani manam ajnananga manamu uchcharistunnamu.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: Gaadu.
1: It's not the bulb that illuminates.
0: Currente.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
0: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద
0: టంబ్లర్? ఆధారము మీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis. Water is adheya.
0: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
1: సో గాడ్ ఈజ్ ఆధార, ద జగత్ ఈజ్ ఆధేయ.
0: కనుక భగవంతుడు జగత్తంతకుడును కార్యకారణ స్వరూపులే.
1: సో గాడ్ ఇన్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause and effect.
0: విశ్వస్వరూపమే.
1: The entire universe is the form of
0: ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the principle of unison between the individual.
0: అనేక జన్మల నుండి కూడా మనము ఈ దేహభ్రాంతిని మనం పోషించుకుంటూ వస్తున్నాము.
1: Over many long births previously we have been developing
0: ఇది మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఇది ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: They are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రక్తంలోన ఉన్నాడు, ప్రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual.
0: అన్ని భగవస్వరూపమే.
1: Everything is a form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్
0: టైం. కానీ సత్యస్వరూపం ఒక్కటే.
1: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: Palamu manchi antunnamu.
1: You call the fruit.
0: Ee palame repadi dinam oka malam maaripoyindi.
1: The very fruit that you have eaten.
0: Malamu chedda antunnamu.
1: Becomes feces tomorrow.
0: Ee ajnanamu.
1: You call it bad, it's ignorance.
0: Oh pichivada. ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you'll know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి.
1: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: యూ కాల్ ఇట్ బ్యాడ్.
0: కానీ నీకు రసం అందించింది.
1: బట్ ఇట్ హస్ గివెన్ ద జ్యూస్.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: అండ్ ది షుగర్ కేన్ హ్యాస్ గాట్ ద జ్యూస్.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: ద మూమెంట్ యూ స్క్వీజ్
0: కాబట్టి ఆ పిప్పి ఆధారము.
1: Therefore, for the Jews, pulp is the basis.
0: మీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
1: Therefore, you take the juice and throw away the palm.
0: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
1: The moment you cross the boat, you put on the
0: మరి ఈ నీరు దాటించినటువంటి పడవ ఇదియే.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కారిపోయింది.
1: The gratitude
0: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: Gratitude is
0: మానవత్వం ఎక్కడ ఉంటుందాది?
1: Then where is human quality?
0: ఇక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి ఒక దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education. ఏ
0: విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్యమార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: ఇఫ్ యూ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యు ఆర్ గుడ్.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు అనేది ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రెప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సత్యమార్గాన్ని అన్వేషించాడు.
1: హీ సచ్
0: సత్యాన్ని దర్శించాడు.
1: హీ విజువలైజ్డ్ ట్రూత్.
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్
0: నేను చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: ఎక్కడి నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చిటివి నీవు అచ్చటికే కావాలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు
1: రామకృష్ణ పరమహంస. Though he didn't have any formal education,
0: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: సత్యనారాయణకు పూజనే చేస్తుంటారు.
1: They go on worshipping.
0: వర్షానికి ఒక్కతూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
1: But every moment is an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is this సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: ట్రూత్ ఈజ్ ద హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
0: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్
0: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
1: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వి షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్. బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు
0: ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: ఫర్ వాట్? ఫార్ షుడ్ యూ గో
0: టు సుప్రీం కోర్ట్? ఎన్ని పాపం చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టుకు కాదు సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: అదే మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ లైఫ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ఈ సహజ మైండ్స్
1: ఇట్స్ న్యాచురల్
0: సూపర్ మైండ్
1: ఓవర్ మైండ్
0: హైయర్ మైండ్ ఇల్యూమినేటెడ్ అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్.
0: కాబట్టి మానవుడు విశ్వస్వరూపుడు.
1: Man is the very form of the universe.
0: సర్వము మానవుని యందే ఉంటుండాలి.
1: Everything is within man.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: Small example.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: When you are just 5 feet high, how do you expect universe in you?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America in return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: నీవు జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes, you'll experience all the scenes.
0: నీ ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాన్, జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You're so small, but yet how do you expect the Germany, Japan in you?
0: విశాలమైనటువంటి వాడు.
1: You're really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You're broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: స్టార్స్ దట్ షైన్ ఇన్ ది ఇన్ఫినిట్ స్కై.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: ఏ స్మాల్ మిర్రర్, దట్ స్కై ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దట్ మిర్రర్.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ మిర్రర్.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చును మనం.
1: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
0: అదే విధంగానే మన హృదయమే అద్దము.
1: సో హార్ట్ ఇస్ ఎ మిర్రర్.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుడిని, నేను మానవుడిని, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

Satyam Jnanam Anantam Brahma.

0: Krishna taught Arjuna, Arjuna, you remember me always. You offer your mind and intelligence to me. And while remembering me, you fight. You will win and you will come to me in the end.
1: ప్రపంచములో గల విలువ కలిగినటువంటి వస్తువులన్నింటి యందు కాలము చాలా విలువైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ టైమ్ ఈజ్ ది మోస్ట్ ప్రెషియస్.
1: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటు.
0: కృష్ణ టాట్ అర్జున, అర్జున, యూ రిమెంబర్ మీ ఆల్వేస్. You offer your mind and intelligence to me.

0: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
1: ఈచ్ వన్ ఆఫ్ us కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ హౌ వీఆర్ యూజింగ్ సచ్ ప్రెషియస్ టైమ్.
0: కాలకాల ప్రపన్నానాం కాలక్యం కరిష్యతి, కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఆఫర్ హిజ్ బాడీ, హిజ్ టైమ్, హిజ్ వర్క్స్ టు ద లార్డ్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ టైమ్.
0: గడిచిపోయినటువంటి కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరల్చలేము.
1: The time that has gone by cannot be turned back and we cannot get it back again.
0: కోల్పోయిన ఆరోగ్యమునైన కూడాను ఏదో ఒక విధంగా సర్వ విధముల ధనమును వ్యయం చేసైనా దానిని సంపాదించుకునవచ్చు.
1: Health which is spoiled or which is lost can be got back by spending money and getting medical aid.
0: మనము గడుపుకున్నటువంటి యొక్క కాలమును ఏమాత్రం కూడాను ముందుకు తెచ్చుకునేటానికి వీలు కాదు.
1: ద టైమ్ విచ్ యూ హ్యావ్ స్పెంట్ ఆల్రెడీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ అగైన్ ఫర్ యూస్.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటకై తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ టు యూస్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
0: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
1: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
0: కానీ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ and we are using all the limited time at our disposal for enjoying the phenomenal world.
0: Mana jeevithamulo manamu sadhinchinatvanti yokka visishtata emiti ani okka thori simhaavalokanam chesina manavattamulo emaatram kudanu taginatvanti jawabu raavatam ledhu.
1: If we retrospect even for a second what we have achieved, how we have spent the time, would be sorry to see that we have not done properly.
0: Puttinappudu manavudu కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు.
1: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ హీ క్రైస్ కోహం హూ ఆమ్ ఐ అండ్ హూ ఆమ్ ఐ.
0: ఇది కేవలం జీవితమంతా కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యక్తం గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
1: ఇఫ్ you were to waste your entire lifetime in thinking of who you are alone, when would you be able to understand who you really are?
0: Kaani mana jeevitham yokka antaratham idi kaadu.
1: But the inner significance of our life is not this.
0: Koham tho prarambhinchi soham tho antyam kavali.
1: We have to start with koham, who am I, and we have to end with soham, that I am.
0: Nene danini అనగా దైవత్వమును అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి తాను ప్రశాంతిని పొందాలి.
1: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ హీఈస్ హిమ్సెల్ఫ్ ది డివినిటీ అండ్ ఒబ్టెయిన్ పీస్ సుప్రీం.
0: కానీ మానవుడు తన ముందున్నటువంటి ఒక వస్తువును మాత్రమే లక్ష్యం నందుంచుకొని వెనుక ఏమి జరగబోతున్నదో వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి ఒక విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ అన్ఫార్చునేట్లీ man has been concentrating all his attention on the present and he is not thinking of what is going to come in the future.
0: Nirantaram kudanu mundu padarthamunu aakarshinchukuneetuvanti oka drishtine taanu abhivruddhi gaavinchukunnaade kaani venuku kalagapoyeetuvanti oka pramaadamunu ettivo taanu vicharinchukovatam ledu.
1: He has been thinking and concentrating in attracting the immediate present but he is not prepared to think the consequences thereof which would follow on account of his concentrating, his doing certain works.
0: Oka kappa mundu undinatvanti purugunu choochi

0: తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
1: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
0: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప క్వేచి ఉంటున్నది.
1: బట్ బిహైండ్ దిస్ ఫ్రాగ్ దెర్ ఇస్ అ స్నేక్ లేయింగ్ వెయిట్ టు క్యాచ్ ది ఫ్రాగ్ అండ్ ఈట్ ఇట్ అప్.
0: అయితే ఈ సర్పమును కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవునో ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుతున్నది. కాని ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
1: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్ బట్ ఇట్ డస్ నాట్ నో దట్ దేర్ ఇస్ పీకాక్ బిహైండ్ ఇట్ విచ్ ఈస్ ఎయిమింగ్ అట్ ఇట్.
0: కానీ ఈ నెమలి ఈ పామును చూచి ఈనాడు నాకు సమృద్ధి అయినటువంటి ఆహారం లభించుతున్నది ఆశించుతూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నది. కాని తన వెనుక ఒక బోయవాడు అంబును తీసుకుని తనను కొట్టడానికి సంసిద్ధమై ఉన్నటువంటి విషయము ఈ యొక్క పక్షి గమనించటం లేదు.
1: ద పీకాక్ ఈజ్ సో ఓవర్ జాయస్ అట్ గెటింగ్ ది ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నేక్ బట్ ఇట్ డజంట్ రియలైజ్ దట్ దేర్ ఇస్ ఎ హంటర్ బిహైండ్ ఇట్ ఎయిమింగ్ అట్ ఇట్ టు కిల్ ఇట్.
0: అదే విధముగా ఒకదాని వెనుక ఒకటి మన యొక్క ఆయుఫ్ నిమిత్తమై పొంచి ఉంటున్నటువంటి యొక్క దృశ్యమును మనం గుర్తించుకోలేక ఏదో మున్ముందు ఏమో మనం చేయగలమనేటువంటి యొక్క ఉత్సాహంతోనూ ప్రోత్సాహంతోనూ ముందంజ వేస్తున్నాము.
1: ఇన్ ది సేమ్ వే వీ ఆల్సో ఆర్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ అవర్ ఫ్రంట్ బట్ నాట్ రియలైజింగ్ వాట్ ఈస్ బిహైండ్ అండ్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్.
0: ఏ క్షణములో ఏ నిమిషములో ఏ ప్రదేశములో ఏ విధమైనటువంటి యొక్క ఇక్కట్లు సంభవించును ఏ విధమైనటువంటి ప్రమాదములు సంభవించును అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించుకొనక కాలం వ్యర్థం గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ టైం నాట్ రియలైజింగ్ వాట్ హార్మ్ ఇస్ గోయింగ్ టు బిఫాల్ వాట్ డేంజర్ మే బి దేర్ ఇన్ ఫ్యూచర్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ వాట్ టైం ఇన్ విచ్ పర్టికులర్ ప్లేస్.
0: కనుక కాలమును మనం సద్వినియోగం ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థం గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: ఇఫ్ యూ హావ్ టు శాంటిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ వీ హావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
0: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకు రాదు.
1: You may be prepared to offer millions of dollars and crores of rupees, but you would not be able to get a second back once the time is spent.
0: Yavvanamu chala pradhanamainatundi pramanamainatundi prati vishayamunandukudunu aadarshavantamaina jeevithanni andinchadaniki idi sariyaina samayam.
1: Youth is the most precious, most sacred time. It offers you an opportunity to utilize the time and sanctify your life.
0: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ ఎ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
0: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
1: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ ఎ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
0: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా ఉంచుకొని తద్వారా మన జీవిత నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
0: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ what is going to happen in future.
0: Manuku jeevita lakshyanni oka pradhanamainatundi drishtilo unchukovali.
1: We have to keep the goal of our life in our own view and vision.
0: Bhagavad Gita lo bhakti yogamulo pradhanamuga
1: in Bhagavad Gita in bhakti yoga primarily a few things are said.
0: Kalamunu pramana roopamlo swaroopinchindi
1: it has proved time as the most important element.
0: ఈ కాలమును నీ కర్తవ్య రూపంలో నీవు ఏ విధమైనటువంటి యొక్క వైరాగ్యమును పొందకపోయినప్పటికీ సర్వకర్మలు కూడాను భగవత్ప్రీత్యార్థంగా గావించడం చేత ఇది సార్థకమవుతుందని కూడాను బోధించాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ ఎ హై సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ బట్ ఇఫ్ యూ కెన్ ఆఫర్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ ఆల్ యువర్ డ్యూటీస్ పర్ఫార్మ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ అండ్ ఆఫర్ ఇట్ టు ద లార్డ్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఫుల్
0: మా మనుస్మరయుజ్జచ్చ మా మనుస్మరయుజ్జచ్చ. అర్జున, నీ యొక్క స్వధర్మమైనటువంటి యుద్ధమును కూడా నీవు ఆచరించు, కానీ మా మనుస్మరయుజ్జచ్చ నన్ను స్మరించుతూ నీవు యుద్ధం చేయి. నీకిందులో ఏ విధమైనటువంటి దోషంలో నిన్ను అంటావు?
1: అర్జున, పర్ఫార్మ్ యువర్ డ్యూటీ, ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు ఫైట్ ఫైట్ బట్ థింకింగ్ ఆఫ్ మీ యూ ఫైట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ సిన్ అవుట్ ఆఫ్ ఇట్.
0: నీ కర్తవ్యం విసర్జించి అరణ్యమునకు పోయి తపస్సు ఆచరించమని బోధించలేదు.
1: యూ ఆర్ నాట్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్ అండ్ డూ తపస్.
0: సర్వసంగ పరిత్యాగి ఏ సంసారమును త్యజించి నీవు ఏదో ఒక సన్యాసిగా రూపొందించమని బోధించలేదు.
1: యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు టేక్ అప్ సన్యాసం గివింగ్ అప్ ఆల్ యువర్ వరల్డ్లీ బాండేజెస్ అండ్ అటాచ్మెంట్స్.
0: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
1: యూ నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
1: Krishna has told Arjuna, whatever you see, whatever you talk, whatever you hear, whatever you think, whatever you do, think of me and do it as my work and offer it to me.
0: Pita manobuddhi. Naaku nee manobuddhulu arpitam gavinchamannadu.
1: You offer your mind and intelligence to me.
0: ఈ విధమైనటువంటి దీనిని అద్భుతం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
1: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
0: కానీ ఈ మాత్రమైన కూడా భగవత్ అర్పితం గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కానీ దృఢ విశ్వాసములు కానీ మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
1: బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే యూ డోంట్ జస్ట్ గెట్ that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
0: nammakamunu manam abhivruddhi gachukovali.
1: We have to develop this faith in that.
0: Kani ee naati vidyavantulu kani ee naati pavrulu kani nammakamunu rendu nayanambule leni andhulairi manjulu avani endu.
1: But today's educated people and today's citizens are unfortunately not having the eyes of faith.
0: Yavarevari janmanu ee yokka karanamunu puraskarinchukoni ee paristhiti lopala ee sthanamunu ponduchunnavo evariki nee artham kaavu.
1: No one would be able to understand on the basis of his own actions, his own merits and his own demerits, what particular life he would be enjoying, in which particular time, and under what circumstances, and in what particular place.
0: Bhakti yandu, drudha shakti ni manatram abhiruddhi parchukovali.
1: A devotee has to develop firmness and strength of mind.
0: Ye karyamunu manam cheyavalannappudikini, oka drudha nischayaniki manam raavali.
1: Whatever work you want to do, you must have a firm resolve.
0: Ee drudha nischayame lekapothe మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
0: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
1: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
0: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము, ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
1: On the banks of a ocean, this particular bird laid eggs and it wanted to have a comfortable life.
0: Adi okoka paryayam alalu peddaga raavatamu ee alallo ee gudlu kottukoni povatamu ee vidhanga jarugutu vachindi.
1: A number of times the waves came and washed away these eggs into the ocean.
0: Taanu pettinatundi gudlu aneka paryayamulu samudrudu ee vidhanga konipoyipochunnadu kada ani ee yokka టిట్టి బొమ్మనకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి ఒక విరక్తి కూడా కలిగింది.
1: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎగ్స్ లేడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
1: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ ఆన్ ద ఓషన్.
0: సముద్రాన్ని ఈ పక్షి ఏమి చేయగలదు?
1: వాట్ కెన్ దిస్ స్మాల్ లిటిల్ బర్డ్ డూ టు ద ఓషన్?
0: కానీ ఇంత పెద్ద సముద్రమే, నేను ఏమి చేయగలను అనేటువంటి నిరాశకు నిస్పృహకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు.
1: He did not think that way, that after all it is a small bird, what can it do for the whole
0: emena sariye ee samudranni khali cheyali aneetunte deekshana pattindi.
1: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
0: Ee drudha nischayam aneetunte tana hrudayamlo chesukundi.
1: It had that firm resolve and determination in its own heart.
0: Tana chinna mukkuto koncham neeru teeskochadam bayata poyatam, చిన్న ముక్కుతో నీరు తేవటం బయటపో, ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
1: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
0: కట్టకడుపుకి ఏమి జరిగింది? సముద్రాన్ని జయించింది ఈ పక్షి.
1: అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఏబుల్ టు కాంకర్ ఓషన్ ఇట్ సెల్ఫ్.
0: ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది.
1: ఇట్ వాజ్ ఏబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది బర్డ్ గరుడ.
0: ఈ గరుడు యొక్క రికమెండేషన్ తో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ విష్ణు గరుడ ఇట్ వాజ్ ఏబుల్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు.
0: సహాయంతో సముద్రాన్ని ఖండించింది, దండించింది.
1: ఇట్ వాజ్ ఏబుల్ టు పనిష్ ఓషన్ విత్ ద హెల్ప్ అండ్ ద గ్రేస్ ఆఫ్.
0: ఇంకా పైన నీ గుడ్లకు ఎట్టి ప్రమాదమును కలవకు నివ్వకుండా చూసుకుంటానని సముద్రుడు ప్రామిస్ చేశాడు.
1: ఓషన్ అష్యూర్ దిస్ పర్టికులర్ బర్డ్ that I will see that your eggs are not destroyed by me.
0: Kani tittima pachi ekkada, samudram ekkada,
1: where is the small little bird and where is the ocean?
0: Kani adhe vidhamgane manam nirashaku kuri karadu. Brahmandamantata prabalachundedi neeku aalayammu namarcha nalaviyeguna ani nirashaku kuri kaakudadu.
1: Even we may be small, but still we should not become desperate and lose hope.
0: Brahmandamantata ప్రబలచుండటి నీకు ఆలయమును మర్చ నలవేయగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
1: వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్, యు ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ టెంపుల్ ఫర్ యూ.
0: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నీకు ప్రమిత ద్వీపమునెవరు పట్టగలరు?
1: ద వన్ యు ఆర్ హూ హ్యాస్ గాట్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ ఎ క్రోర్ ఆఫ్ సన్స్, హౌ కెన్ ఐ హోల్డ్ ఎనీ ల్యాంప్ ఆర్ లైట్ టు యూ?
0: అజహరాదులకైనా అందని వాడవు నీరూపు కనుగొనెవరితరము?
1: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు బి సీన్ బై ఈవెన్ గాడ్స్ లైక్ అజా అండ్ హరా, హౌ కెన్ ఎనీ వన్ డిటర్మిన్ యువర్ ఫారం?
0: సర్వజీవుల యందు సంచరించటి నీకు సరి అయిన పేరుడు సాధ్యమగునా?
1: యు ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ పీపుల్, హౌ కెన్ ఐ జస్ట్ గివ్ ఏ స్పెసిఫిక్ నేమ్?
0: బ్రహ్మాండమంతట ప్రబలుచుండేది నీకు, బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యము ఎవరు పెట్టగలరు?
1: వెన్ ది ఎంటైర్ కాస్మాస్ అండ్ ఆల్ ద వరల్డ్స్ ఆర్ ఇన్ యువర్ స్టమక్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు ఆఫర్?
0: సర్వ జలముల యందు సంచరించటి నీకు స్నానంబు చేయింప సాధ్యమగునా?
1: యు ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ ద వాటర్స్ ఆఫ్ ఆల్ ఓషన్స్ అండ్ ద రివర్స్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు గివ్?
0: ఈ విధమైనటువంటి భ్రాంతులతో మనము భగవంతునికి ఏమీ చేయలేము.
1: విత్ సచ్ థాట్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ సర్వీస్ టు ద లార్డ్.
0: కానీ ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
1: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ సచ్ వీక్నెసెస్ ఇన్ అవర్ హార్ట్.
0: బ్రహ్మాండమంతటి ప్రబలచుండెడి నీవు, నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద లార్డ్ ఇన్ అవర్ హార్ట్, టెలింగ్ ఆల్ రైట్ ఓ లార్డ్ యు ఆర్ రిసైడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ బట్ స్టిల్ యు ఆర్ ఇన్ మై హార్ట్ ఆల్సో, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ మై
0: అనోరణీయాన్ మహతో మహీయాన్. నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్, ఇన్ ఎ స్మాల్ ఫారం యు ఆర్ రిసైడింగ్ ఇన్ మై ఓన్ హార్ట్, ఐ జస్ట్
0: ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించడం సాధ్యమవుతుంది.
1: We will be able to attain the Lord if we have got such firm resolve and such firm faith in our own selves and in our own heart.
0: భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లనే,
1: కింగ్ భగీరథ
0: నిశ్చయం వల్లనే.
1: కింగ్ భగీరథ వాజ్ ఏబుల్ టు గెట్ గ్యాంజెస్ ఫ్రమ్ కైలాస టు ద ఆర్త్ by such firm resolve, firm determination and with an oath which he took.
0: Buddhudu kudanu drudha nischayudai kattagadapu tapas acharinchi taanu ఒక విధమైనటువంటి ఒక దృఢశక్తిని సాధిస్తూ వచ్చాడు. నిర్వాణంను పొందట వీలైనట్టు శక్తిని సాధించాడు.
1: ఈవెన్ గౌతమ బుద్ధ విత్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ విత్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ హి వాజ్ ఏబుల్ టు అచీవ్ నిర్వాణ.
0: ఒకానొక సమయంలో తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు భిక్షమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
1: ఆన్ ఏ పర్టికులర్ డే ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధా వాజ్ బెగింగ్ ఆర్మ్స్ శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధ.
0: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
1: ఓ చైల్డ్, మై గ్రాండ్ పేరెంట్స్ వర్ ఎంపరర్స్ అండ్ కింగ్స్, సో వాజ్ మై ఫాదర్ అండ్ ఐ ఆమ్ ఆల్సో దట్, యు ఆర్ ఆల్సో ఏ మహారాజా.
0: ఇలాంటి రాజకుమారుడైనటువంటి నీవు సామాన్యుల వలె భిక్షమెత్తుతున్నావని విన్నాను.
1: ఐ హావ్ కమ్ టు నో దట్ బీయింగ్ అన్ ఎంపరర్, బీయింగ్ ఎ కింగ్, యూ హ్యావ్ స్టార్టెడ్ బెగింగ్.
0: ధనకనక వస్తు వాహనాదులకు తక్కువ లేదు.
1: దెర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ప్రాపర్టీ, వెల్త్,
0: భోగభాగ్యములకు ఏ విధమైనటువంటి లోటు లేదు.
1: దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనీ లక్షరీ దట్ యు వాంట్.
0: ఆనందంగా భక్ష్యభోజ్యములతో భుజించి హంసతూలికా పానుపైన పవళించగలిగినటువంటి నీవు కేవలము కఠినమైనటువంటి రాళ్లపైన పవళించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటం చేయటము నేను భరించరానటువంటి దుఃఖం అనుభవిస్తున్నాను.
1: ఐఎమ్ సఫరింగ్ అన్ అన్టోల్డ్ సఫరింగ్ అండ్ పెయిన్ ఆఫ్టర్ నోయింగ్ దట్ యూ హూ కెన్ ఎంజాయ్ ఆల్ ది లగ్జూరీస్ అండ్ ఆల్ ది డెలిషియస్ ఫుడ్ అండ్ ఆల్ ది కంఫర్ట్స్ ఆఫ్ ఎ ప్యాలెస్, యూ హ్యావ్ జస్ట్ టేకన్ టు బెగింగ్ అండ్ యూఆర్ లయింగ్ డౌన్ ఆన్ హార్డ్ అర్త్ అండ్ లివింగ్ ఎ వెరీ అన్కంఫర్టబుల్ బెగర్స్ లైఫ్.
0: నీవు వెనుకకు వచ్చుట సిద్ధమైన నేను తగినటువంటి ఏర్పాట్లు గావించి తగిన స్వాగతం చేయిస్తానన్నాడు.
1: If you can, if you agree to come back to the palace, I would welcome you and make all the necessary fitting arrangements.
0: ఈ వార్తను విన్నటువంటి ఒక బుద్ధుడు పక్కున నవ్వాడు.
1: బుద్ధ హూ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ హీ హ్యాడ్ ఎ హార్ట్
0: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితం అంతా సన్యాసిత్వమే.
1: హీ సెంట్ వర్డ్ విత్ ద పర్సన్ హూ బ్రాట్ ద మెసేజ్, వెల్ మై ఫాదర్ వాజ్ కింగ్, గ్రాండ్ ఫాదర్ వాజ్ కింగ్, ఐ ఆమ్ కింగ్, బట్ మై దెర్ ఈస్ అనదర్ థింగ్ విచ్ ఐ బిలీవ్ ఇన్, ఐఎమ్ ఎ సన్యాసిన్, మై పేరెంట్స్ ఆర్ సన్యాసిన్స్, మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ సన్యాసిన్స్.
0: నీవు నన్ను నిజముగా రావాలని కోరుటే సత్యమైనప్పుడు నన్ను మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా? దీనికి మొట్టమొదటి జవాబు చెప్పు.
1: ఇఫ్ యూ వాంట్ మీ టు కమ్ బ్యాక్, ప్లీజ్ ఆన్సర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ది కెపాసిటీ టు సేవ్ మీ ఫ్రమ్ డెత్?
0: రెండవది, నన్ను ఏనాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
1: డూ యూ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ ది సెకండ్ ప్లేస్ వెదర్ యూ కెన్ జస్ట్ గ్యారంటీ మీ ఏ హెల్త్ which is free from any disease?
0: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
1: Do you have the capacity to prevent me from getting into old age?
0: నాకు ఎట్టి రోగములు కూడా నువ్వు సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
1: Do you have the capacity to see, to free me from all the diseases and prevent the diseases from coming to me at all?
0: దీనికి నీవు సరైనటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు.
1: If you can give proper and correct answer for this, immediately I would come to the palace.
0: Janma dukkham, jara dukkham, jaya dukkham, punah punah, antyakale maha dukkham, tasma jagrata jagrata jagrata.
1: It is said birth is sorrowful and life is sorrowful and end is sorrowful, therefore you must be extremely careful. A warning is
0: ivanni kudunu manaku telisi anubhavinchetunte vyaktulu yokka drushyamunu manam chuchi ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయంలో విని ఇంకనూ ఈ అజ్ఞానంలో పడటం అనేటువంటిది ఏమిటి అని తండ్రికి కఠినమైనటువంటి రీతిగా జవాబును అందించాడు.
1: బుద్ధ గేవ్ ఎ రిప్లై టు ఫాదర్ ఇన్ ఎ ఫిట్టింగ్ వే, టెలింగ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ది సారోస్ ఆఫ్ లైఫ్, ఆఫ్టర్ సీయింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఇన్ దీస్ ఏరియాస్ అండ్ స్టిల్ వాల్యూయింగ్ ఇన్ ది ఇగ్నోరెన్స్ అండ్ జస్ట్ సకమింగ్ అవర్నెస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్,
0: ఉన్నందర లోపల మన సత్యాన్ని మనం గుర్తించాలి.
1: Within the time available, we'll have to recognize our own truth.
0: ఇదే నిజమైన మానవుని యొక్క లక్ష్యము.
1: దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: దేహము పంచభౌతికము దేహము.
1: అవర్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: ఇట్ ఈస్ గోయింగ్ టు పెరిష్ సమ్ టైమ్ ఆర్ ది అదర్.
0: దేహి నిరామయుండు.
1: ద ఇండ్వెలర్ ఈస్ అ పర్మనెంట్.
0: దేహికి చావు కుట్టుకలు మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
1: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
0: jambuchuda aa dehiye deva devudu.
1: If truly one can see that particular indweller himself is God.
0: 13th adhyayamlo kshetra kshetragna vibhaga yogam anetundi dinkam balaraju prarambhinchadu. Kshetramunaku kshetragnamunaku undinatundi yokka bhedam emiti.
1: 13th chapter, the chapter of Kshetra Kshetrajna Vibhaga Yoga, Balaraju has commenced. And what is the difference between Kshetra, field, Kshetrajna, that dweller of the
0: field? Okati Kshetra, rendu aksharamulu.
1: One is Kshetra with two letters.
0: Inka rendavadi Kshetrajna, moodu aksharamulu.
1: The second one, Kshetrajna, with three letters.
0: Kshetrajnaku Kshetramuku undinatundi adhikaksharam emiti?
1: What is the extra letter which is more in the Kshetrajna compared to Kshetra?
0: ఇది రెండు అక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞలు.
1: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఈజ్ కామన్, జ్ఞా ఈజ్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
0: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, జ్ఞకారము కూడినటువంటిది క్షేత్ర.
1: ఇట్ మీన్స్ క్షేత్ర ఈజ్ డివైడ్ ఆఫ్ దట్ వర్డ్ జ్ఞా అండ్ క్షేత్రజ్ఞ ఈజ్ హ్యావింగ్ దట్ పర్టికులర్ లెటర్ జ్ఞా.
0: అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞ.
1: ఇట్ మీన్స్ బాడీ ఈజ్ డివైడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ క్షేత్రజ్ఞ ది ఇండ్వెలర్ హ్యాస్ గాట్ దట్ విజ్డమ్.
0: అయితే క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మాన్ విద్య, అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు.
1: ద లార్డ్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండ్వెలర్ బోత్ ఆర్ హీ హింసెల్ఫ్.
0: అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసం.
1: హీ హ్యాస్ డిక్లర్డ్ దట్ క్షేత్రం ఈజ్ his dwelling place.
0: ఈ ఉపాధి అనేటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు.
1: దిస్ ఫార్మ్ విచ్ ఈస్ ది ఇన్డ్వెలింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ హీ కన్సిడర్.
0: మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం.
1: ఇన్ అవర్ డే టు డే లైఫ్ వెన్ యూ రెఫర్ టు ద బాడీ వీ సే ఇట్ ఈస్ మై బాడీ.
0: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
1: ఆల్దో దట్ ఈస్ నాట్ యూ, యూ ఎంజాయ్ ఇట్ యాజ్ యువర్స్.
0: అదే విధంగా క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ, దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
1: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈజ్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిస్.
0: అయితే నాది అన్నప్పుడు తాను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
1: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్ యు ఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
0: ఇది నా కర్చీఫ్,
1: దిస్ ఈజ్ మై కర్చీఫ్.
0: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనకూడదు ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అన్ అథారిటీ ఫర్ మీ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
0: అదే విధంగా నా దేహం అనుకున్నప్పుడు దేహం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
1: వెన్ ఐ సే దట్ దిస్ ఈస్ మై బాడీ, దెర్ ఈస్ రూమ్ ఫార్ మై సెల్ఫ్ బీయింగ్ సపరేట్ అండ్ ది బాడీ బీయింగ్ సపరేట్.
0: అదే విధంగానే క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయ లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
1: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈస్ హిస్, హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
0: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
1: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
0: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
1: బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
0: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
0: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడాను దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
1: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
0: ఐదు కర్మేంద్రియములు,
1: ఫైవ్ కర్మేంద్రియ,
0: ఐదు జ్ఞానేంద్రియములు,
1: ఫైవ్ జ్ఞానేంద్రియ,
0: ఐదు ప్రాణములు,
1: ఫైవ్ ప్రాణాస్ లైవ్ బ్రెత్,
0: ఐదు కోశములు,
1: ఫైవ్ కోశాశీక
0: జీవి. దీనికి తీర్తే 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
1: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
0: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా నాలుగు చేరుతున్నాయి.
1: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్ ఇంటెలిజెన్స్ హార్ట్ అండ్ ఈగో ఇట్ బికమ్స్.
0: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
1: therefore it is said there are 25 items which constitute
0: kanukane mayalone putti mayalone perigi maya nerungaru mandamatadu.
1: Foolish ones being born in illusion, they grow in illusion, but still they do not know what illusion is.
0: Bratukulanniyu maya,
1: all the life is illusion.
0: Bhavabandhamulu maya,
1: all the attachments is illusion.
0: Samsaram adi maya,
1: family life is illusion.
0: Chavu maya,
1: death is illusion.
0: Maya bratukukinta mayalo vadanela,
1: why fall in illusion for this particular life which is itself
0: manam chustunavi anni talatunavi sarvam kudunu mayagane untunnayi.
1: All that you see and all that you think is full of
0: illusion. Okka chanamulo undinatundi sthanam marok chanamulo ledu.
1: Things which you get in 1 second you don't obtain.
0: Kare rajuru rajyamun kalavare garvonnatin pondari vareri.
1: ఎంతమంది
0: చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా నువ్వు చక్రంలో కదిలిపోతున్నది.
1: There were so many people, so many kings, emperors who were very proud of their own accomplishment. Where are they now? They are all rolled into this wheel of time.
0: దినములు, నెలలు, సంవత్సరములు, యుగములు సర్వం కూడా నువ్వు మారిపోతున్నాయి.
1: Days, months, years and eons and yugas, all these are merged into the time.
0: Kanuka kalam oka pravaham,
1: therefore time may be compared to a continuous flow.
0: Ee kala pravahamulo sarva padarthamulu sarva vyaktulu sarva vishayamulu kuda nu kottukoni poyetuvantivi.
1: In this flow of time all the persons, all the things and all the items, everything is washed off.
0: Kottukoni poyetuvanti vastu maraku kottukoni poye vastunu kaapaatanike ematramu sadhyam kaadu.
1: A thing which is washed away cannot become a support for another thing which is being washed away.
0: Evarini evaru kaapaadagalaru?
1: Who can save whom?
0: సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి.
1: The one who can take care of all the people and that is the Lord, he alone can protect.
0: అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు.
1: He is the only bank for this flow of time.
0: ఇదే జీవితానికి గుట్టు.
1: This is the secret of life.
0: ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
1: That is a real person who recognizes this secret.
0: కనుకనే మనము దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
1: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ ది రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
0: జగత్తును నమ్మకూడదు ఒక్కటి.
1: వీ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్, దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్.
0: మృత్యువుకు భయపడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: దైవాన్ని వదలకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ అప్ లార్డ్.
0: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
1: These are the three important principles of life.
0: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
1: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్.
0: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్షణములు 64 లక్షణములుగా నిరూపించింది.
1: In this bhakti yoga the qualities and attributes of a true devotee are 64.
0: 64 లక్షణములు కూడా ఒక వ్యక్తికి కలగాలంటే ఇది అసాధ్యం.
1: It is impossible for any single individual to have all these 64 attributes.
0: ee okka lakshanamaina kudanu manamu aacharanalo pettite ante chaalu.
1: If we can practice one of the 64, it is sufficient.
0: Bhagavantuni vishwasanni gaadhamga vishwasinchali.
1: One should have firm faith in the Lord.
0: ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్.
0: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
1: ఇన్ ఎ స్మాల్ మ్యాచ్ బాక్స్ దేర్ విల్ బి 50 మ్యాచ్ స్టిక్స్.
0: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ ని తీసి కావలసినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ ఫైర్ యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
0: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా గీయనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
0: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడాను మనము ఆచరణలో పెట్టి అంతే చాలు.
1: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్.
0: ఇది ఏ ప్రధానమైన గుణము? ప్రేమ.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్.
0: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: దేర్ ఫోర్ లవ్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ లవ్.
0: లివ్ ఇన్ లవ్,
1: లివ్ ఇన్ లవ్.
0: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
1: ఇఫ్ వీ కెన్ లివ్ ఇన్ డివినిటీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: ఇది భక్తి మాం మే ప్రియో నరహ. ఈ విధమైనటువంటి భక్తిలో నీవుంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
1: This is what is meant by bhakti mar me priyonara. If you have this kind of devotion, you are dear
0: bhakti
1: to me.
0: Bhakti anaga kevalamu edo poojanalu cheyatamu vratamulu cheyatamu bhajanalu cheyatamu inta matrame kaadu.
1: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan.
0: Bhakti lopala nalugu vidhamulainatundi bhakti untundali.
1: In devotion there are four types.
0: Arthi arthati jignasi gnani.
1: Arthi arthati jignasi and gnani, these are the four.
0: Ee samanyamga aarthulu anaga kashtamulu dukkhamulu vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam.
1: Ordinarily arthi refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations.
0: Intilo pasivuko shishuvuko koncham emaina aarogyam chedipothe appudu tirigi bhagavantunni prarthistuntam.
1: If child at home or an animal in the house, if it is
0: andrulo adhikanga upayogistuntaru sankatam osthe venkatramana ani ee naadu manaku kashtam kaligithe appudu venkatramana venkatramana ani prarthistuntam.
1: In that particular way, in Andhra also there is a proverb which says that when we are in difficulties we think of the Lord, pray to the Lord.
0: Kalamulo baghala kalamulo నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
1: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ట్రిబులేషన్స్ డౌట్స్ అండ్ సచ్ ప్రాబ్లమ్స్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్.
0: ఇలాంటి దీనిని ఆర్థభక్తి అని చెప్పని చెప్పారు.
1: దిస్ పర్టికులర్ డివోషన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆర్థ డివోషన్.
0: ఆర్థభక్తి అనగా ఏమి? ధనం కావాలి, అధికారం కావాలి, ఇంకా అనేక విధమైనటువంటి సుఖ సంతోషంలో అనుభవించాలి.
1: అర్థార్థి రెఫర్స్ టు సీకింగ్ మనీ, సీకింగ్ పొజిషన్, సీకింగ్ పవర్.
0: ఇల్లు కావాలి, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు.
1: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
1: సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, వెల్త్ అండ్ మనీ వుడ్ బి సాట్ ఆఫ్టర్ బై అన్ అర్థార్థి.
0: శీలమే సదాచారం.
1: క్యారెక్టర్ ఇస్ గుడ్ బిహేవియర్ అండ్ దట్ ఇస్ లైఫ్.
0: జ్ఞానమే ఐశ్వర్యము.
1: విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెల్త్.
0: సదాచారమే మన సంపద.
1: గుడ్ బిహేవియర్ ఈస్ అవర్ ప్రాపర్టీ.
0: ఇవి నిజమైనటువంటి ధనము, ఐశ్వర్యము, సంపద.
1: దిస్ ఈస్ అవర్ వెల్త్, ప్రాపర్టీ అండ్ అవర్ పొసెషన్.
0: కానీ అంతర్భావంతో దీని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి ఒక వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం.
1: వీఆర్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ ది వరల్డ్లీ గ్రాస్ ఆబ్జెక్ట్స్ నాట్ రియలైజింగ్ ద సటిల్ మీనింగ్ అండ్ సటిల్ సెన్స్ వాట్ దే స్టాండ్ ఫర్.
0: ఇది అర్థార్థి అన్నారు.
1: దిస్ ఈస్ అర్థార్థి.
0: ఇంకా జిజ్ఞాస.
1: ద థర్డ్ వన్ ఇస్ జిజ్ఞాస.
0: జిజ్ఞాస అనగా ఏమిటి? దైవం తెలుసుకోవాలి, దైవం అంటే ఎక్కడుంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు.
1: జిజ్ఞాసి రెఫర్స్ టు ఎన్క్వైరింగ్ ఇన్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. వేర్ ఇస్ గాడ్, హూ ఇస్ గాడ్, వేర్ ఇస్ హీ, హౌ టు ఒబ్టైన్ హిమ్.
0: జ్ఞానం, తత్వత్వం, జ్ఞానం. తత్ అనగా అది, త్వం అనగా నేను. అతనేమిటి, నేనేమిటి, అతనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేననగా ఏమిటి, ఇది గమ్యం ఏమిటి అనేటువంటి దీన్ని విచారించుకోవటమే ఇది జిజ్ఞాస.
1: తత్వజ్ఞానం రెఫర్స్ టు అండర్స్టాండింగ్ హూ ఐఎమ్, హూ ఇస్ హీ అండ్ వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్, హౌ టు రీచ్ హిమ్ అండ్ సచ్ ఎన్క్వైరీ.
0: మొట్టమొదట నేనెవరు అనేటువంటి దాన్ని విచారించాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీల్ హావ్ టు ఫైండ్ అవుట్
0: ఈ జగత్తు ఎక్కడ నుంచి వచ్చింది.
1: హూ ఆమ్ ఐ అండ్ ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ వరల్డ్,
0: నాకు గమ్యం ఎక్కడ,
1: వాట్ ఈస్ మై గోల్.
0: ఇవి మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
1: దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్.
0: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రం ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై దర్ లిజనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్, ఆల్ బై స్టడీంగ్ స్క్రిప్చర్స్.
0: ఇది కేవలం జ్ఞాతం.
1: దిస్ రెఫర్స్ టు ది ఎర్లియర్ ఆస్పెక్ట్ విచ్
0: వినటం మాత్రమే.
1: దిస్ ఓన్లీ లిజనింగ్.
0: ద్రష్టు, తిరిగి దాన్ని చూడాలి.
1: ద నెక్స్ట్ స్టెప్ ఈస్ హీ హాస్ టు సీ ఇట్.
0: ప్రవేశం, దీన్ని చేర్చుకోవాలి.
1: దెన్ హీ హాస్ టు అబ్జార్బ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం.
1: ఆఫ్టర్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు దెన్ ది నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం.
0: ద జ్ఞానం అనగా ఏమిటి? లౌకిక జ్ఞానమా?
1: వాట్ డస్ జ్ఞానం రెఫర్ టు? ఈజ్ ఇట్ సెక్యులర్ నాలెడ్జ్?
0: ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు.
1: దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
0: ఇది భౌతిక జ్ఞానం.
1: దిస్ ఇస్ ఓన్లీ ఫిజికల్.
0: ఇది పదార్థ జ్ఞానం.
1: దిస్ ఇస్ నాలెడ్జ్ ఆఫ్ ద
0: కాని. జ్ఞానం అనగా పరార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
1: ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఈస్ ట్రూ నాలెడ్జ్.
0: అది ఏ జ్ఞానం అనగా ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం.
1: రియల్ జ్ఞానం రిఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
0: సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
1: ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నలీ ఈజ్ సారో. ఎవ్రీథింగ్
0: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కాని, దాని ప్రతిఫలమును కాని, దాని యొక్క ప్రతిబింబాన్ని కాని అనుభవించవలసి వస్తుంది.
1: ఇఫ్ యూ బేస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ది ఓన్లీ నాలెడ్జ్, యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ద రియాక్షన్ ఆఫ్ ఇట్.
0: ఇది పదార్థ జ్ఞానం.
1: ఇట్ ఇస్ దిస్ పర్టికులర్ రోస్ట్. దిస్ ఇస్ ది నాలెడ్జ్ ఆఫ్
0: నేను ఈ యొక్క డెస్క్ కొట్టాను గట్టిగా.
1: ఐ హావ్ హిట్ దిస్ రోస్ట్ వెరీ హార్డ్.
0: కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా. కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది.
1: ఐ సే విత్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ దట్ ఐ హావ్ హిట్ దిస్ పర్టికులర్ టేబుల్, బట్ దట్ హాస్ ఈక్వలీ హిట్ ఇట్ బ్యాక్, హిట్ మీ బ్యాక్.
0: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నా, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
1: ఐ హావ్ హిట్ హర్ అండ్ ఐ గెట్ పెయిన్ అండ్ బికాజ్ ఐ థింక్ దట్ ఇట్ హాస్ బీన్ హర్ట్, బట్ ఐ హావ్ బీన్ ఆల్సో హర్ట్ బై దట్.
0: కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది.
1: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఇస్ రీసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, దీస్ ఆర్ ఇన్హెరెంట్.
0: పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రాన్సెండెంటల్ దేర్ ఇస్ నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్ అండ్ నో రీసౌండ్.
0: ఇది ఏ నిజమైనటువంటి జ్ఞానం? సెకండ్ అనేటువంటిది లేదు. ఏకం దేవ అద్వితీయం.
1: దిస్ ఈస్ ట్రూ నాలెడ్జ్. There is nothing like second. There is only one.
0: రెండవది ఒకటి ఉంటే కదా దాని వల్ల ఒక భయమో, దాని వల్ల ఆనందమో, దాన్ని పొందాలని ఇచ్చను ఏదో ఒకటి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ దర్ ఇస్ అ సెకండ్ ఎంటిటీ దెర్ బి డిజైర్ టు హ్యావ్ ఇట్, దెర్ బి ఎ ఫియర్ అండ్ సచ్ అదర్ ఫీలింగ్స్ ఆర్ లైక్లీ టు కమ్.
0: రెండవదే లేదు జ్ఞానంలో.
1: ఇన్ ది రియల్ నాలెడ్జ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సెకండ్.
0: కానీ దానిని విజ్డమ్ అని చెప్పవచ్చు, కానీ జ్ఞానం అనకూడదు.
1: That may be described as wisdom and not as knowledge.
0: ఆ విజ్డమ్ తత్వం లోపల నువ్వు డఫ్ అండ్ డమ్ అయిపోతావు.
1: In that extreme, that final principle of wisdom, you will be really...
0: ఏది నీవు వినలేవు, ఏది నీవు చూడలేవు, సర్వంలో లీనమైకున్నావు.
1: You will not be able to see anything, you will not be able to hear anything, and enjoy supreme bliss and silence. అది
0: శాశ్వత ఆనందం.
1: That is permanent bliss.
0: ఇది బోధించేటువంటిది ఒక నిజమైనటువంటి దైవత్వం.
1: Divinity is that which teaches this.
0: కనుకని ఇందులో భక్తి మార్గంలో నాలుగు విధములుగా ఉండేటువంటి దానిని ఒక చిన్నగా కథగా చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను.
1: గివింగ్ ఏ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డివోషన్, ఐ విల్ బ్రింగ్ ది డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ వెల్తీ మ్యాన్.
0: ఆ శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉండేటువంటి వాడు.
1: హీ హ్యాడ్ ఫోర్ వైఫ్స్.
0: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
1: ఆన్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ హీ హ్యాడ్ టు గో అబ్రాడ్.
0: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
1: హీ స్పెంట్ ఎ ఫ్యూ మంత్స్ ఇన్ అనదర్ కంట్రీ.
0: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
1: బిఫోర్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ నేటివ్ ల్యాండ్ హీ రోట్ లెటర్స్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్.
0: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు, మూడో భార్యకు, నాలుగో. ఏం రాశాడు? నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేం కావాలి మీరు ఒక పట్టీ రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు.
1: ఇన్ ది లెటర్స్ విచ్ రోట్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్ హీ మెన్షన్ దట్ యుడ్ బి గోయింగ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీ ఇఫ్ దే కెన్ సెండ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ హీ వుడ్ బి గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్.
0: నాలుగో భార్య, చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
1: ద ఫోర్త్ వైఫ్
0: చిన్న వయసు కనుక.
1: The fourth wife, she is the youngest of all the four, and as a youngster, she had a lot of desires.
0: Eemi rasindi emtandi meer vache samayalo aa deshamulo latest fashion ga undetunte cheeralu
1: order
0: fashion guru nagalu anta teeskuramani
1: all the fashion jewelry please get. She has been
0: cheering the tanik papam
1: He got that letter.
0: Rendo bhare rasindi. ఏమిటండి నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందు లిస్టు రాసి పంపించింది.
1: ద సెకండ్ వైఫ్ వాజ్ ఎన్ అన్హెల్తి లేడీ అండ్ షీ జస్ట్ సెంట్ ఎ బిగ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్ టెలింగ్ దట్ మై హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, యూ గెట్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఫర్ ఇంప్రూవింగ్ మై హెల్త్.
0: మూడవ భార్య ఆమె రాసింది, ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉంటున్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
1: షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఆస్పిరేషన్ ద థర్డ్ వన్, షీ హ్యాడ్ సర్టన్ స్పిరిచువల్ ఇన్క్లినేషన్స్, షీ రోట్ దట్ దేర్ మే బి సమ్ గ్రేట్ పీపుల్, సమ్ సెయింట్స్ అండ్ సావెంట్స్, దేర్ మే బి సమ్ గుడ్ బుక్స్ అండ్ గుడ్ వర్క్స్, ప్లీజ్ గెట్ దెమ్ ఫర్ మీ.
0: నాలుగో భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
1: The one of the four, the first one, she wrote that, well, I don't need anything, I will be happy if you can come back safe.
0: Sare naalugu jabalaku taginatundi jababulu. మొదటి భార్యకు కావాల్సినటువంటి నగలు చీరలు తెచ్చి మొదటి భార్యకి ఇచ్చాడు. రెండవ భార్యకు తగినటువంటి యొక్క మందులంతా తెచ్చి రెండవ భార్యకి ఇచ్చాడు. మూడో భార్యకు తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి మూడో భార్యకి ఇచ్చాడు. నాలుగో భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు.
1: వాట్ ఎవర్ దే హడ్ రిటన్ హీ బ్రాట్ దెమ్ అండ్ టు ది ఫస్ట్ వైఫ్ హూ హడ్ ఆస్క్డ్ ఫర్ ది లేటెస్ట్ జ్యువెల్స్ హీ గేవ్ ద జ్యువెల్స్. ద సెకండ్ వైఫ్ హూ ఆస్క్డ్ ఫర్ ది మెడిసిన్స్ హీ గేవ్ సెండ్ ద మెడిసిన్స్. ద థర్డ్ వైఫ్ హూ వాంటెడ్ గ్రేట్ స్క్రిప్చర్స్ ఎట్సెట్రా హీ సెండ్ దోస్. And the fourth wife who wanted him to go, he went to that particular house and he started residing there, stayed there.
0: అప్పుడు ఈ ముగ్గురు భార్య యొక్క చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా నువ్వు భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు, ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
1: దీస్ త్రీ అదర్ వైఫ్స్ దే వర్ జెలస్ ఆఫ్ హర్ ది ఫోర్త్ వన్ యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ అండ్ దే సెడ్ దట్ వాట్ ఈస్ దిస్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ హీ ఈస్ కమింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు అవర్ హౌస్ హీ హాస్ గోన్ దేర్ లెట్ అస్ గో అండ్ ఆస్క్ హిమ్ వై హీ హాస్ డన్.
0: అప్పుడు భర్త చెప్పాడు, నీవు కోరింది నగలు చీరలు, నీవు కోరిందంతా కూడాను మందులు మాకు, ఈమె కోరిందంతా గ్రంథాలు, కానీ ఈమె కోరింది నన్నే కోరింది, కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను. సకలైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు, అతనే శ్రీమంతుడు.
1: హస్బెండ్ రిప్లై, వెల్ వన్ ఆస్క్డ్ ఫార్ ది లేటెస్ట్ జ్యువెల్స్ ఐ హావ్ గాట్ దెమ్.
0: అతను ఇహలోకము నుంచి పరలోకములో ఉంటున్నాడు.
1: ది సెకండ్ ఆస్క్డ్ ఫార్ మెడిసిన్స్ ఐ హావ్ గివెన్ మెడిసిన్స్, ద థర్డ్ ఆస్క్డ్ ఫార్ ద బుక్స్ ఐ హావ్ గివెన్ ద బుక్స్ అండ్ ద ఫోర్త్ వన్ వాంటెడ్
0: మీ. అక్కడి నుంచి ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని ఈ నలుగురు కూడాను అతని సతులు.
1: హీ ఈస్ ద లార్డ్ గాడ్ హింసెల్ఫ్ అండ్ హిస్ ఫోర్ వైస్ మేబీ కంపేర్ టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ జ్ఞాని.
0: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తు తదాస్తు అని అందిస్తుంటాడు.
1: లార్డ్ సేస్ బి దట్ బి సో టు ఎనీ పర్సన్ హూమ్ సో,
0: ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని, ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
1: హూ ఎవర్ ఆస్క్స్ ఫర్ లార్డ్ హింసెల్ఫ్ హీస్ ప్రిపేర్ టు రిసైడ్ ఇన్ దర్ హార్ట్.
0: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
1: Therefore, whatever we ask, God will give that.
0: అతను కల్పవృక్షం.
1: He is wishful willing tree.
0: అతను కామధేనువు.
1: He is
0: ఆర్తుడు ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
1: ఆర్తి మేబి ప్రేయింగ్, అర్థార్థి మేబి ప్రేయింగ్, జిజ్ఞాసి మేబి ప్రేయింగ్, జ్ఞాని మేబి ప్రేయింగ్.
0: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
1: God is omniscient.
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is everywhere.
0: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షం.
1: This world itself may compare to a wishful tree.
0: ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు.
1: He will be satisfying all the people whatever their wants be.
0: కాని ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
0: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు.
1: A traveler was just traveling and he wanted to take rest under a tree.
0: ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు.
1: He was tired walking in the hot sun.
0: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
1: The shade of the tree was giving him a lot of
0: కూర్చున్నాడు, కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో చల్లటి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపోయేనే అని అనుకున్నాడు. కానీ తక్షణం ఒక మరచము చల్లటి నీళ్లు కింద వచ్చింది.
1: He rested for a while, then he wanted to have a cup of cool water and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
0: Marachembu.
1: A small vessel of water came there.
0: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
1: దట్ ఇస్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండర్ విచ్ హి వాస్ టేకింగ్ దిస్. హి డిడ్ నాట్ నో దట్.
0: నీళ్లు తీసుకున్నాడు, ఆహా చల్లగా, చాలా దాహం తీరిందన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయి ఉండొచ్చు కదా అన్న. ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
1: ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ హీ గాట్ ఎ సెకండ్ డిజైర్, ఎ థాట్, హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్, ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్.
0: అది దైవ సృష్టితో వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అది ఎవరిన డెన్ల పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
1: He got a bed and a pillow which was given by Lord himself and therefore they were very comfortable.
0: నేను ఇలాంటి పరుపును ఇలాంటి పిల్లలు దిండును నేను ఎప్పుడు చూడలేదు, నిజంగా నా భార్యనే ఉంటే చూచి ఎంత కుళ్ళి ఉండిరో అన్నాడు. భార్య వచ్చి దిగింది.
1: After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife.
0: తక్షణమే అతనికి భయం ఏర్పడింది. ఈమె నా భార్యనా లేక దయ్యమా అనుకున్నాడు.
1: His wife came and as soon as he saw, he got a little fright in his own mind and he wondered whether it was his wife or some devil.
0: Tachame dayanga maaripoyindi.
1: The moment that thought flashed in his mind, she became a devil.
0: Oh, idu tintundo emo annadu telisesa.
1: Then he got a doubt whether that is going to swallow him and
0: anaga emiti kalpavruchamu krinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
1: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
0: Kaluku jagatantha oka pedda kalpavruchamu.
1: The entire world may be compared to a wishful.
0: Manam manchi bhavalu talisthe manchine manaku phalitam vastundi.
1: If we have got good thoughts, the results will be good.
0: Kalukuni chedda talampulu meeru talachukoddu ani cheppatam.
1: Therefore it is said that you should not have bad feelings and bad thoughts.
0: Be good, do good and see good. This is the way to God.
1: It is said, be good, do good and see good. This is the way to God.
0: కారణం ఏమిటనగా ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
1: The reason is the entire world is creation of God and it is full of his will.
0: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
1: If we have bad thoughts, we get bad results.
0: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should not have bad thoughts. We should have complete control of our senses.
0: కనుకని యువకులైనటువంటి వారు కానీ ఇక వృద్ధులు కానీ ఏ వయసు ఉండేటువంటి వారైనా కూడా మంచి భావములను అభివృద్ధి పరచుకోవాలి.
1: Be it youth or old people,
0: మంచి పనులు చేయాలి.
1: We should always have good thoughts and we should
0: మంచిగా బ్రతకాలి.
1: We should live a good life.
0: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
1: This is the real meaning of humanity.
0: నర,
1: the word నర
0: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటి దేని రా అనేటువంటి అర్థమునకు.
1: ఇట్ స్టాండ్స్ ఫార్ దట్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్, యు షుడ్ కమ్ బ్యాక్ టు మీ.
0: రా అనగా నాశనం.
1: రా రెఫర్స్ టు డిస్ట్రక్షన్.
0: నర అనగా నాశనము కానటువంటి వాడు.
1: నర మీన్స్ ద వన్ హూ ఇస్ నాట్ గోయింగ్ టు బి రూయిన్డ్.
0: అమృత పుత్రుడు.
1: హీఈస్ ది సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: కనుకని ఉపనిషత్తుల నీకుడు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు కాని అమృత పుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది.
1: Therefore, Upanishads have declared in an unmistakable way that you are the child of immortality, you are not the child of mortality.
0: ఇంతే కాదు, మానవ మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు.
1: Another appellation is మానవ used for describing man.
0: మా అనగా అజ్ఞానము.
1: మా refers to ignorance.
0: నా అనగా లేకుండా.
1: నా రెఫర్స్ టు
0: అజ్ఞానంగా వర్తించటం.
1: వా రెఫర్స్ టు బిహేవింగ్.
0: అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
0: కానీ ఈనాడు అంతా అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
1: బట్ టుడే వి ఆర్ ఆల్ బిహేవింగ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
1: వి ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వర్డ్ మానవ.
0: కనుక ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ డిస్టెన్స్ దిస్ ఇగ్నోరెన్స్.
0: Death is sweeter than the blindness of ignorance annaru.
1: It is said death is sweeter than the blindness of ignorance.
0: Mana yokka ajnanam dooram cheskolante gnanam manaku labhinchali.
1: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
0: Ikkadi povalante veltur raavali.
1: If you want to drive away darkness, get light.
0: Ajnanam povalante gnanam kalagali.
1: If you want to drive away ignorance, you have to just get
0: gnanam kalagalante anugraham raavali. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి.
1: ఇఫ్ యు వాంట్ విజ్డమ్, యు షుడ్ ఎర్న్ గ్రేస్.
0: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
1: వన్స్ యు ఎర్న్ గ్రేస్, ది ఇగ్నోరెన్స్ విల్ గో అవే.
0: త్యాగరాజు చెప్పాడు.
1: త్యాగరాజు హస్ సెడ్,
0: రామా అనుగ్రహం అనేటువంటిది ఒక్కటుంటే నాకు ఈ గ్రహములు నన్నేమి చేయగలవన్నాడు.
1: హి హస్ సెడ్ రామా, ఇఫ్ ఓన్లీ ఐ హావ్ యువర్ గ్రేస్ వాట్ కెన్ దిస్ ప్లానెట్స్ డూ టు మీ.
0: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహ మదాచల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
1: Man's life is not based upon the six enemies of man, the lust, desire, anger.
0: కాని అనుగ్రహం పైన ఆధారపడినటువంటి.
1: It is entirely based upon the grace of the Lord.
0: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
1: Therefore, we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
0: సతతం దైవ చింతనం.
1: Always thinking of the Lord.
0: సర్వదా సర్వకార్యేషు సర్వత్రా హరి చింతనం.
1: Always, all places and every time thinking of Hari.
0: నాస్తి నాస్తి మహాభాగా కలికాల సమం యుగం స్మరణాత్ చింతనాదేవ ప్రాప్తవతి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
1: In the age of Kali, there is nothing greater than the reputation of the name of the Lord.
0: Bhajan bina sukha.

0: शिवयेवम् सदाजीवम् जीवयेवम् सदाशिवम् वेत्नैकम् मनयोर्यस्तु आत्मग्नो न चेतरा। ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: శివ ఇస్ గాడ్, గాడ్ ఇస్ శివ. ది ఇండివిజువల్ ఇస్ డివైన్, divine is the individual. The unity of the two, the individual and the divine, is realized by the one of wisdom.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: manavattvamu chala dullabhamainatundi.
1: The human life is very rare.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: హౌ ద డివినిటీ ఈజ్ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇదియే దీనికి ప్రమాణం. నా యందున్నటువంటి ఆత్మనే సర్వుల యందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వం నందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవుడికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ to realize the divinity within.
0: Manavani yandu panchakosamulu kalu.
1: The man has got five sheaths.
0: Annamaya, pranamaya, manomaya, vijnanamaya, anandamaya.
1: There are five sheaths: the sheath of food, the sheath of life, the sheath of mind, the sheath of wisdom, and the sheath of bliss.
0: నాలుగవది అయినటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: ది అదర్ క్రియేచర్స్, లివింగ్ బీయింగ్స్ కెనాట్ అండర్స్టాండ్ ద ఫోర్త్ వన్, ద షీత్ ఆఫ్ విజ్డమ్, ఎక్సెప్టింగ్ మ్యాన్.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఎక్సెల్స్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: సర్వలు ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని ఎందున్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: ద అబిలిటీ టు నో ద డివినిటీ విదిన్ అండ్ ద కెపాసిటీ టు అక్వైర్ విజ్డమ్ అండ్ టు నో ద డివినిటీ విదిన్ ఆర్ ద టూ ఆర్ ది క్వాలిటీస్ దట్ మ్యాన్ ఈస్ ఎండోర్డ్ విత్, గిఫ్టెడ్ విత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ఇండివిజువల్ ఈజ్ ద సోల్ ఆర్ ద స్పిరిట్ అండ్ ది స్పిరిట్ ఈజ్ డివైన్. దిస్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరీడ్ వేస్.
0: సర్వ జీవులు ఎందు ఉండినటువంటి ఒక మోహతత్వాన్ని మానవు ఎందుకును నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ప్రిటెడ్ బై మ్యాన్.
0: అయితే సర్వ జీవులు ఎందుకును మోహం అనేటువంటిది ఉన్నది.
1: హౌఎవర్ దేర్ ఇస్ దిస్ అటాచ్మెంట్ మోహ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కానీ మానవుడు మాత్రమే మోహమును క్షయము గావించుకొని మోక్షమును పొందుతూ వచ్చాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓన్లీ మ్యాన్ హూ కెన్ జస్ట్ రిడ్యూస్ హిస్ అటాచ్మెంట్ మోహ క్షయ అండ్ వర్క్ ఫర్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: కనుకనే మానవుడే దేవుడు,
1: And hence human being is divine himself.
0: ఇది దైవత్వమనేటువంటిది ఒక్కటి ఎందు కాదు అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: And this in fact proves the divinity present in the multiplicity or diversity.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: For the illusion, the foundation happens to be the three attributes, the inertia, the emotion, and that of pious.
0: మోహమునకు ధనేశన ధారేశన పుత్రేశన ఈ మూడు కూడాను మూలాధారము.
1: For illusion, the primordial principles, foundations happen to be the attachment towards money, the wife, and the progeny.
0: రజోగుణ సాత్విక రత్వమునకు కూడాను నిర్మూలము గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు, మాయ తన దగ్గర ఉండదు.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
1: If he wants to get away from this illusion or delusion, he should cut off the three attributes.
0: ఆ త్రిగుణములు ఉండినంత వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
1: So long he is bound by the three attributes, he is drowned in illusion.
0: ఇంకా మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
1: Well, how are we to get away from
0: మోహమును ఏ రీతిగా మనం త్యజించాలి?
1: How to give up this attachment?
0: ధనేశన ధారేశన పుత్రేశన ఈ మూడు రహితమైనటువంటి యొక్క మనసుకి ఈ యొక్క మోహం నిర్మూలమవుతుంది.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family and the children.
0: కనుక మానవుని యందున్నటువంటి మాయాతత్వమును మానవుని యందున్నటువంటి మోహతత్వమును మనం నిర్మూలం గావించుకొని నిశ్చింతగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: In order to cut off this illusion, in order to cut off this attachment and to be steady and pure and steady, we have to kill these three attributes.
0: Inka ataram charame vacha anindi Bhagavad Gita. Charinchavadini charinchaka nistharamga undinatundi vanni nene anindi.
1: Gita describes the divinity as one that is mobile and immobile.
0: ప్రతి మానవుని ఎందు కూడాను చరాచరములు రెండు కూడాను సాక్షాత్కరిస్తూ వచ్చాయి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మోటిలిటీ అండ్ ఇమ్మోటిలిటీ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: నీటిలో నింపినటువంటి కడవను కడవలోనా నీరున్నది, కడవ వెలుపల నీరుంటాయి.
1: వెన్ వన్స్ ది అర్థన్ పాట్ ఇస్ సంక్ ఇన్ వాటర్ యూ ఫైండ్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ అరౌండ్ ద పాట్.
0: కనుకనే అంతర్పహిత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: And hence the principle of God is present inside and also outside.
0: అగ్నిలో కాల్చినటువంటి యొక్క ఇనుప ముక్కను లోపల వేడి ఉన్నది, బయట వేడి ఉన్నది.
1: When iron is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: అదే విధముగానే మానవునికి వెలుపల మానవునికి లోపల సర్వత్రా కూడా ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: So the very same principle of divinity is present within and outside man.
0: ఇక్కడ కేవలం ప్రత్యేకించి రెండు స్థానములు కాదు.
1: Here not two positions.
0: అంతర్భావమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే బహిర్ముఖమునందు మనకు వెలుపుడుతుంటాయి.
1: The immanent, latent, the feeling of the spirit reflects outside.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: This Bhagavan calls it as a reflection of the inner being.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: వాట్ ఆల్ దట్ వీ సే అవుట్ సైడ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ సెల్ఫ్.
0: లోపలనే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
1: వెన్ దేర్ నో రియాలిటీ విద్ ఇన్, దేర్ కెన్ నాట్ బి రిఫ్లెక్షన్.
0: కనుక రియాలిటీ లోపల ఉన్నది,
1: రియాలిటీ ఇస్ విద్ ఇన్,
0: రిఫ్లెక్షన్ బయట ఉన్నది.
1: రిఫ్లెక్షన్ ఇస్ అవుట్ సైడ్.
0: త్రీ సౌండ్ లోపల ఉన్నది.
1: There is sound inside.
0: Sound lopala unnadi. The sound baita unnadi.
1: Sound inside and resound outside.
0: Action lopala unnadi. Reaction baita unnadi.
1: Action is within, reaction without.
0: Reflection, reaction. Resound, ee yokka soundu. Rendu yokka ekatvame ee charachara prakriti yokka sambandhamu.
1: The combination of the action and reaction, sound and resound, the object and the reflection speak of the reality.
0: కానీ ఇట్టి సత్యాన్ని ప్రాచీన మహర్షులు ప్రపంచానికి ప్రబోధించి అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: Ancient sages have taught this principle of truth all over and brought in this identity of the two.
0: సామాన్యమైనటువంటి మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింపచేసింది.
1: The ancient teachings made an ordinary man into an exalted personality.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: ఆల్ ది ఏన్షియంట్ నాలెడ్జ్ హాస్ గాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: కేవలం గ్రంథంలో పరిచయం కాదు.
1: ఇట్స్ నాట్ అకాడమిక్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ అవుట్ వర్డ్ ప్లెజర్.
0: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
1: దట్ ఇస్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
1: అర్లియర్ ది వరల్డ్ పాపులేషన్ ఈజ్ 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: అండ్ టుడే వరల్డ్ పాపులేషన్ ఈజ్ 560 crores.
0: కానీ జనం పెరిగినారు.
1: పాపులేషన్ హెస్ గాన్.
0: జనాభా అభివృద్ధి అయింది.
1: పాపులేషన్ హెస్ ఇంక్రీజ్.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
1: But in a desire for liberation is on the decline.
0: Prajinalu yandu moksha apeksha anetvanti amitanga undetvanti.
1: In ancient good old days there was pining yearning for liberation.
0: 75% ee vidhamaina vanchalato jeevinchutu vachevaru.
1: In olden days 75% of the world population wanted liberation.
0: Ee naadu 20% kudanu moksha apeksha kaligala vaaru leru.
1: In today's population not even 20% desire liberation.
0: కారణం ఏమిటి?
1: Why?
0: భౌతికమైనటువంటి వాంఛల చేత,
1: the worldly desire,
0: భౌతికమైన విద్యల చేత,
1: the worldly knowledge,
0: కోటి యొక్క దీని కోసమని,
1: for living,
0: కోటి వేషములు వేస్తూ,
1: they undertake many ways.
0: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా రూపొందుతుంది.
1: All his knowledge, all his attempts are only to eke out his living.
0: Potta nippukuneetundi chadavu enta maatram moksha apekshana kaligipochestundi.
1: The education that helps you to fill your stomach or belly will not help you to attain liberation.
0: Kanukune ee naati vidyalanni kudanu kevalamu moksha apekshana kaliginchetundivi kaadu.
1: The modern education will not inculcate the desire for liberation.
0: Moha apekshana kaligistu vachayi.
1: In fact, it leads to bondage.
0: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటిది మోహము.
1: దిస్ కైండ్ ఆఫ్ మోహ అటాచ్మెంట్ ఇస్ దేర్ ఇన్ బీచ్ అండ్ వర్ల్డ్.
0: ప్రత్యేకించి మనం చదవాలనా?
1: డు వి స్టడీ ఫర్ ద
0: రీజన్? ప్రత్యేకించి మనం సాధన చేయాలనా?
1: డు యూ నీడ్ ఎనీ ప్రాక్టీస్ ఫర్ దట్?
0: మాకు అక్కర్లేదని త్యజించినటువంటి వారు పూర్వీకులు.
1: Earlier days people have sacrificed these two.
0: ఈ నాటి చదువుల యొక్క మహత్యం చేతనే,
1: because of the modern education,
0: వారు ఎదించినటువంటి మోహమును వీరు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: The attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈ నాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైన రూపముగా మారుతూ వచ్చింది.
1: This is how the distorted, perverted way of education happening.
0: ఆనాడింత కూడబెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితం అంతా చూసుకునేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు దోస్ పీపుల్ దట్ హెల్ప్ దెం టు
0: నేర్పినటువంటి యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: దే ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు ద ప్రిసెప్టర్ ఆర్ టీచర్స్ ఫర్ హ్యావింగ్ హెల్ప్ దేర్ లివింగ్.
0: గురుదక్షిణ రూపంలో వారు కోరినంతా ఇచ్చేటువంటి వారు.
1: దే ఆల్సో ఆఫర్డ్ వాట్ ఎవర్ ద గురు టీచర్ వాంటెడ్.
0: ఆనాటి టీచర్స్, ఆనాటి విద్యార్థులు ఈ విధమైనటువంటి త్యాగభావంతో ఉండేటువంటి వారు.
1: దాట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ అమంగ్ ద టీచర్స్.
0: ఈనాటి విద్యార్థులు ఏ రీతిగా ఉన్నారు?
1: హౌ ఆర్ ది మోడర్న్ స్టూడెంట్స్?
0: ఈనాటి విద్యనంతా చాలా ప్రోగ్రెస్, అభివృద్ధి అయిపోయింది.
1: ది ఎడ్యుకేషన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఎ లాట్.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: వాట్ ఇస్ దిస్ ప్రోగ్రెస్?
0: కూడుబెట్టిన వారిని కుల ద్రోహి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రూయిన్ ది వెరీ మ్యాన్ హూ హెల్ప్డ్ హిస్ లివింగ్.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: హీ విల్ మేక్ ఫన్ ఆఫ్ ది వెరీ టీచర్ హూ టాట్ హిమ్.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: హీ విల్ హార్మ్ ది ఫెలో హూ హెల్ప్డ్ హిమ్.
0: ఇది ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది మన ప్రోగ్రెస్.
1: ఇస్ ఇస్ ద ప్రోగ్రెస్.
0: చాలా విచిత్రమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్.
0: ప్రాచీనపు చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: That's why gulf between the education then and
0: now.
1: If there is slightest of the difference, we can improve. Or totally different.
0: నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయే.
1: And in fact, the morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధ సదనమయ్యే.
1: The heart has become the center of all foulness.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: Hands have turned selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: This is the progress in modern education.
0: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we acquire?
0: ప్రాచీన ఎంత వినయ విద్యాసంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spent their time in humility and obedience.
0: ఏకలవ్యుడైనటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And for the ancient days he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కానీ సాక్షాత్తు ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు విరువిద్య నేర్చలేదు.
1: ఏకలవ్య నెవర్ మెట్ ద్రోణ అండ్ హీ హస్ నాట్ లెర్న్ ఆర్చరీ.
0: కానీ మనసునందు విశ్వసించాడు.
1: He had full faith in his mind.
0: అతనే నా గురువు.
1: He accepted him.
0: అతను అంగీకరించకపోయినప్పటికీ తాను అంగీకరించి అతనిగానే గురువు తీసుకున్నాడు.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is
0: గురువును స్మరించడము వీళ్ళు నేర్చుకోవటం.
1: He always thinks of his guru and starts practicing archery.
0: కట్టకడపటికి
1: ఫైనల్లీ
0: అర్జునుడు తీసుకుని అడవికి వెళ్లాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ went to the forest along with Arjuna.
0: అర్జున్ చేతిలో ఒక రెండు కుక్కలు వచ్చినాయి.
1: టూ డాగ్స్ ఫాలోడ్ అర్జున.
0: అవి మనుషులను చూచి అరిచినాయి.
1: దే స్టార్టెడ్ బార్కింగ్ వాచింగ్ మెన్ అరౌండ్.
0: ఆ శబ్ద ప్రమాణమును పురస్కరించుకుని ఏకలవ్యుడు అంబును విడిచాడు.
1: లిసనింగ్ టు ద సౌండ్ ద బార్కింగ్ ఆఫ్ ద డాగ్స్ ఏకలవ్య షాట్ ది ఎరో.
0: కానీ ఆ అంబు వచ్చి నేరుగా కుక్క నోటిలో పడింది.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అంబులు విడిచాడు.
1: Not one arrow, five arrows have gone.
0: ఐదు ఆయొక్క కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: Arjuna watched this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరు ఇతను?
1: Who is the one expert in archery who could base on the sound
0: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw Ekalavya.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరికి వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును వదలింది?
1: ఆర్ యూ ద సేమ్ పర్సన్ హూ షాట్ దిస్ ఆరో?
0: అవును సార్ అన్నాడు.
1: He said, yes, sir.
0: నీకెవరు గురువు?
1: హూ ఇస్ యువర్ టీచర్?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: He said, my teacher is ద్రోణాచార్య.
0: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య is my
0: నేను కాదు నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: ఆయన ద్రోణాచార్య అట్టడ ఐఎమ్ నాట్ యువర్ టీచర్.
0: స్వామి నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి ఐ హావ్ ఇన్స్టాల్డ్ యు ఇన్ మై హార్ట్. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ టీచర్.
0: మీ చిత్రమే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
0: మీ భావరాగం చేతనే నేను ఈ విరువిద్య నేర్చుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్ ఇన్
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: అండ్ ఐ హావ్ లెర్న్ ఇట్ ఫ్రమ్ విదిన్.
0: విద్యనగా ఆనాడు కేవలం అక్షరస్వీకారం కాదు విద్యలు.
1: Education doesn't mean merely learning alphabets.
0: Anadu grandhamule levu.
1: There were no books at all.
0: Anadu paperle levu.
1: And there nothing was.
0: Anadu booksle kaadu.
1: No books then.
0: Note nundi vacheetundi padamule aksharamulu.
1: All instruction was verbal, vocal.
0: Ee akshara sikaramtone aksharani sadinchadu.
1: And because of this akshara, the letters, he could have
0: akshara. Aksharamulu daivame swaroopude aksharemu.
1: Akshara imperishable is God himself.
0: Akshara swaroopude devudu.
1: God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని కూడా నువ్వు అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ యూ కుడ్ హ్యావ్ దట్ అక్షర గాడ్ బై హిజ్ లెర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు నేనే నీకు గురువు అయితే నా గురు దక్షిణ అందించమన్నాడు.
1: టు సాటిస్ఫై అర్జున ద్రోణ ఆస్క్డ్ ఏకలవ్య, ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్ గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: గురువులో ఎట్టి దోషం ఉండినా పోయి
1: there may be any mistake in it.
0: కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
1: బట్ హియర్ ఈస్ ద డిసైపుల్ వితౌట్ ఎనీ మిస్టేక్.
0: నీకేం కావాలి స్వామి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ ఓ సార్ వాట్ యు వాంట్?
0: నాకు దక్షిణాంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
1: ఐ వాంట్ ద థంబ్ టు బి ఆఫర్డ్.
0: అనగా రైట్ హ్యాండ్ థంబ్ ఇచ్చేసేయమన్నాడు.
1: హీ వాంటెడ్ ద థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్.
0: అప్పుడు ఈ ఏకలవ్యుడు అంపును వదలడానికి వీటికి వీలు కాదు.
1: When once the thumb of the right hand is offered, he cannot shoot any longer.
0: యావత్ జగత్తునకును అర్జునుడే అంపును మించినటువంటి వాడు అవుతాడు.
1: And then Arjuna will stand first in
0: order. అతనికి మించిన వారు ఎవరు ఉండరు.
1: No one can excel him there.
0: ఈ విధంగా అర్జున్ పేరును అభివృద్ధి చెప్పించే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టం అందించాడు.
1: In order to see that Arjuna will have a very big name, ఏకలవ్య offered his thumb. ఏకలవ్య was a disciple then.
0: కత్తి తీసుకున్నాడు, దక్షిణాంగుష్టం కొట్టాడు.
1: He has taken the knife and is cut off, chopped off. He is the thumb of the right hand.
0: అది కొట్టేటప్పటికి,
1: when he did so,
0: దక్షిణాంగుష్టమిచ్చిన దాన చేసి,
1: because of the fact that he has offered his thumb,
0: దక్షిణాంగుష్టమిచ్చిన దాన చేసి,
1: the thumb of the right hand is given.
0: ఎరుకు విలువిద్య హీనుకి హీనుడయ్యే,
1: he lost all the expertise in archery.
0: ఇంక విలువిద్య ఏ రీతి నేర్చగలడు? ఈ దక్షిణాంగుష్టం ఉంటేనే ఇలాగటానికి వీలవుతుంది.
1: లాస్ట్ ది థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్, హౌ కెన్ యూ షూట్ ఎన్ యారో దేర్?
0: బాణ సంధాన లాగు అభంగమయ్యే,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ హ్యూమిలియేటెడ్ హింసెల్ఫ్.
0: ఎరుకు విలువిద్య హీనుకు హీనుడయ్యే,
1: హి హస్ లాస్ట్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆర్చరీ.
0: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితం గెవిచ్చాడు.
1: హి హస్ ఆఫర్డ్ హింసెల్ఫ్ టు హిస్ గురు.
0: ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
1: దట్ వాస్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్.
0: ఏదైనా సరియే,
1: అట్ ఎనీథింగ్ బీ దేర్,
0: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్థం గావించుకునేది.
1: హి వాస్ రెడీ టు ఆఫర్ హిస్ ఓన్ లైఫ్ టు హిస్ గురు.
0: ఈనాటి గురువులు శిష్యులు ఎట్లా ఉన్నారు?
1: హౌ ఆర్ ది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టుడే?
0: చెవులో మంత్రము,
1: ద మంత్ర ఈస్ విస్పర్డ్ ఇన్ ఇయర్.
0: చేతిలో డబ్బులు,
1: and then the teacher whispers mantra in the ear of the disciple and expects money. That is the relationship.
0: Idi kaadu,
1: this is not money.
0: Aa guru nandu vatsalya buddhi adhikanga undetvantidi.
1: The gurus then in those days had full of affection.
0: Gurumula yandu shishyulaku priyamainatunti okka kumara bhavam undetvantidi.
1: And then the preceptor had the feeling of a father towards his disciple.
0: Nayana guruku puttinatunti vaadu kevalamu ఒక ప్రేమ రామపుత్రుడు.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ వన్స్ ఓన్ సన్ ఇస్ అ బిగాటెన్ వన్.
0: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమపుత్రుడు అవుతాను.
1: వెరస్ టు ఏ టీచర్ ఇస్ అ సన్ ఆఫ్ లవ్.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమపుత్రుడు కావాలి.
1: అండ్ దేర్ ఫార్ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్.
0: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు.
1: దట్ వాస్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్.
0: కనుకనే
1: సో
0: ద్రోణాచార్యుడు చాలా శిష్యునికి చాలా ద్రోహం చేశాడు.
1: In fact, Dronacharya betrayed his disciple.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling action, so is the consequence.
0: Ilanti shishyunaku droham cheyatam valla tana kumarulaku kooru droham cheyara.
1: As he has betrayed his disciple, his son also was this betrayed later.
0: Yetti pani manam cheyatamo atti phalitame manaku labhyam avutundi.
1: As is the action, so is the reaction.
0: Kalamane reaction, resound and reflection.
1: So then comes the reaction.
0: Manaku tappinadi kaadu.
1: You cannot escape.
0: మనము పవిత్రమైనటువంటి యొక్క గురువులకు శిష్యులుగా ఉండాలి.
1: వీ షుడ్ బి సేక్రెడ్ డిసైపుల్ స్టూడెంట్స్.
0: ఈనాటి విద్యార్థులంతా కేవలం విద్య నిమిత్తమే మనం కాలంను వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఓన్లీ ఫర్ ఎక్వైరింగ్.
0: గురువుల యొక్క తృప్తి నిమిత్తమే మనము కాలంను సద్వినియోగం చేయాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ టు సాటిస్ఫై గురుస్.
0: కనుక ఏ ఒక్కదానికి కూడా సమత్వం ఏర్పడాలి.
1: దేర్ షుడ్ బి ఇన్ ఈక్వాలిటీ ఫర్ ఎనీథింగ్.
0: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
1: విదౌట్ ఈక్వాలిటీ యూ కెనాట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్.
0: కొన్ని సందర్భం లోపల
1: ఇన్ సమ్ సర్కంస్టాన్సెస్
0: వాళ్ళ సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు.
1: వాళ్ళ సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్.
0: కానీ కొన్ని కారణ సంబంధాల చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ సర్కంస్టాన్సెస్ దే టర్న్డ్ ఎనిమీస్.
0: కానీ వాళ్ళ చిత్రకోటలో తన యొక్క గ్రామంలో ఉన్నాడు.
1: Vali was residing at his place.
0: కానీ సుగ్రీవుడు కొండల్లో ఉంటాడు.
1: సుగ్రీవా వాజ్ ఇన్ మౌంటైన్.
0: ఇలాంటి పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం,
1: అండ్ హౌ టు విన్ ఓవర్ వాళ్ళు,
0: వాళ్ళని ఏ రీతిగా జయించాలి,
1: హౌ టు కాంకర్ హిమ్
0: అని నిరంతరము యోచన చేస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ థింకింగ్.
0: వాళ్ళని జయించేటువంటి వారు వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
1: హూ కెన్ కాంకర్ వాలి unless one excels him.
0: సమాన శక్తి ఉండేటువంటి వాడు ఎవరికి విజయాన్ని సాధించలేడు.
1: ద వన్ దట్ ఈక్వల్స్ హిమ్ కెన్ నెవర్ విన్.
0: కనుకనే చిత్రమూక పర్వతం పైన ఉండేటువంటి యొక్క సుగ్రీవునికి ఎవ్వరూ సహాయం లేరు.
1: సుగ్రీవ had none to help him.
0: హనుమంతుడు మాత్రమే సహాయం ఉన్నాడు.
1: Only Hanuman helped him.
0: ఆ హనుమంతుని పిలిచాడు.
1: He called Hanuman.
0: ఏ రీతిగా మనం ఈ యొక్క వారిని జయించాలి?
1: How can we conquer Vali?
0: చెప్పాడు. హనుమంతుడు చక్కని ఆదేశాన్ని అందించాడు.
1: హనుమాన్ గేవ్ గుడ్ టీచింగ్.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
1: At an appropriate time, at the right moment, things will happen.
0: సుగ్రీవ కాలం కోసం నీవు కాచుకో.
1: Wait for the right time.
0: ఏ నాటికైనా మనకు పవిత్రమైనటువంటి కాలం మనకు ప్రాప్తిస్తుంది.
1: We'll have the right time one day or other.
0: అని వారు సంతోషిస్తూ ఉన్నారు.
1: They were so happy.
0: కానీ కొండలపైన తిరుగుతూ ఉండిన సమయం లోపల
1: as they were moving along the mountain range,
0: ఇద్దరు రత్నాల వంటి అన్నదమ్ములు తిరుగాడుతూ ఉన్నారు.
1: They also found two gems, human beings, moving around.
0: వారి ఇరువురిని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవుల నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
1: As they start staring at these two human beings, వారి
0: చేతులు ఆడుతూ ఉండాలి.
1: Their faces were full of
0: వారి ముఖంలో కెలికలు నవ్వుతున్నారు.
1: They were smiling faces.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూసేటప్పటికి
1: they saw such beings.
0: సుగ్రీవుడి జ్ఞాపకం వచ్చింది.
1: సుగ్రీవ
0: హనుమాన్ వాళ్ళు ఎవరో చూడు.
1: సుగ్రీవ హనుమాన్
0: నా అన్న ఏమైనా మారు వేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమో విచారించుకుంటాను.
1: Is it possible that my brother sent these two spies in this way to kill me?
0: Yavari gili varidi.
1: It's only guilty conscience.
0: Tana bhayam aa vidhangane untundali.
1: It is his own fear.
0: Kani nu bhayapadavadu.
1: Don't be afraid of it.
0: Aa tejomaya murtulu kevalam daivathulu.
1: Those brilliant people are very divine.
0: Nenu velli vastanu.
1: I'll go and tell.
0: Anugrahimmani koraadu.
1: And he wanted permission.
0: తిరిగి హనుమంతుడు క్రిందికి వచ్చాడు.
1: హనుమాన్ గాట్ డౌన్ ద మౌంటెన్.
0: క్రిందికి వచ్చి చూచాడు ఇరువురిని.
1: He saw these two.
0: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
1: బట్ దే స్పీకింగ్ ట్రూత్.
0: నేను రాములు లక్ష్మణ్.
1: అండ్ వన్ సెడ్ ఐఎమ్ రామ అండ్ అదర్ వన్ ఇస్ లక్ష్మణ్.
0: కుమారులము.
1: వీఆర్ ది సన్స్ ఆఫ్ దశరథ.
0: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని
1: బేసింగ్ ఆన్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: మా పినతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
1: వీఆర్ జస్ట్ కండక్టింగ్ లైక్ దిస్ యాజ్ పర్ ది డిజైర్ ఆఫ్ ది స్టెప్ మదర్.
0: మేము అరణ్యవాసము, తన కుమారులకు అయోధ్య వాసము.
1: ఐ హావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఎగ్జైల్ అండ్ హర్ సన్ ఇస్ టు బి కరోనేటెడ్.
0: మేము ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు
1: యాజ్ వి ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్
0: మా ధర్మపత్ని అయిన సీతని ఎవరో అపహరించారు.
1: సమ్వన్ అబ్డక్టెడ్ మై వైఫ్.
0: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చామన్నారు.
1: వీ ఆర్ జస్ట్ రోమింగ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్.
0: ఆ సత్యాన్ని విని
1: హావింగ్ హర్డ్ దిస్
0: రాజులు సత్యమే పలకాలి.
1: కింగ్ షుడ్ అట్టర్ ది ట్రూత్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ద జ్యూవెల్ టు ది నెక్ ఇస్ ట్రూత్.
0: శ్రోతస్య భూషణం శాస్త్రం.
1: జ్యూవెల్ టు ది ఇయర్ ఇస్ టెక్స్ట్ హోలీ టెక్స్ట్.
0: దీనికంటే భూషణాలు ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్ ద జ్యూవెల్స్ యూ వాంట్?
0: నోటి అందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ మస్ట్ బి ట్రూ.
0: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
1: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
0: చెప్పి స్వామి మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
1: హనుమాన్ సెడ్ వి హావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
0: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడంతా చెప్పగలడు అని.
1: I'll take both of you there and he will tell you the whereabouts of your wife.
0: Iruvunni bujal paina kuchcho pettukunnadu hanumantudu.
1: Hanuman made them sit, both of them sit on his shoulder.
0: Parvatham paina digadu
1: and he just landed on the top of the mountain.
0: Digetappudiki veerini chusetappudiki sugrivuniki oka vidhamaina aanandam aavirbhavistu vachindi.
1: Watching both, Sugriva was ecstatic.
0: Enta kaalam nunchino padutunnattu baadha nirmoolam ayipoyindi.
1: He forgot all the sadness.
0: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వారు.
1: The face that never smiled any time now started smiling.
0: స్వామి,
1: స్వామి,
0: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
1: Just take some rest.
0: కొంచెం ఫలమును భుజించండి.
1: Partake some fruits.
0: చల్లటి నీరు త్రాగండి.
1: Have cool water.
0: అని కోరాడు సుగ్రీవుడు.
1: And that was the desire, request of Sugriva.
0: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
1: They didn't like this.
0: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: డేస్ పాస్ బై.
0: రెండవ దినము
1: నెక్స్ట్ డే
0: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ షుడ్ యూ హ్యావ్?
0: పీక్తులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ హార్మ్స్ యూ.
0: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ సాటిస్ఫై యూ దెన్ అండ్ దేర్.
0: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
1: సాక్రిఫైస్
0: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
1: హీ షుడ్ స్పీక్ ట్రూత్, హీ షుడ్ సాక్రిఫైస్ అండ్ హీ షుడ్
0: ప్రొటెక్ట్. రెండు దేహమును ఒక్క ప్రాణము ఉండాలి.
1: There may be two bodies, but there should be one life. Such one should be my friend. So saying, Wali is very strong.
0: It's
1: not possible to estimate his capacity.
0: I want to be a
1: friend of a person who excels Wali. He doubted whether Rama has got that mighty power or not. He took him to some distance.
0: Rama,
1: what tree is this? It's just fig tree, forest fig
0: tree. They're
1: very strong.
0: They're
1: very mighty trees.
0: All
1: the six of them are in a line.
0: కాబట్టి నా అన్న అయినటువంటి వారి తన అమ్మను ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అమ్ము.
1: As my brother Wali shot an arrow, the arrow pierced through the two of the trees. అతనికంటే
0: ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
1: If anyone excels him in this art of archery, I'll be going to be his friend.
0: రామును తీసుకెళ్లి అమ్మను వదలమన్నాడు.
1: He asked Rama to shoot an arrow.
0: రాముని ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
1: When Rama shot an arrow at one instance, it pierced through all the six giants. Sugriva fell at the feet of Rama.
0: ఇలాంటి బలవంతుడే నాకు స్నేహం కావాలి.
1: Such a strong man should be my friend.
0: కానీ ఎట్టివాడు ఆ బలవంతుడు? దైవమే సాక్షాత్.
1: Who is he? God himself.
0: కనుకనే ఇట్టివాడితో నేను స్నేహం చేయాలని హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రదింపులు చేశాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
0: ఆ రెండవ దినమే,
1: సెకండ్ డే,
0: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
1: అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు రామ, కీపింగ్ ద ఫైర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈనాటి నుండి నేను నీ దాసుడిని.
1: రామ, రైట్ ఫ్రమ్ దిస్ డే ఐ యామ్ యువర్ స్లేవ్.
0: ఈనాటి నుండి నీవు నా గురువు.
1: Right from this day, you are my preceptor.
0: నా దుఃఖమును పరిహారం చేయి.
1: Relieve me from this suffering.
0: నాకు ధైర్యాన్ని అందించు.
1: Give me the courage.
0: సాహసాన్ని కలిగించు.
1: Give me the valor.
0: నాకు విజయాన్ని చేకూర్చు.
1: Grant me the victory.
0: ప్రమాణం చేశారు.
1: That was the promise.
0: ఆ ప్రమాణ ప్రకారము,
1: as per the vow,
0: తిరిగి రాములే కట్టగట్టి వాలిని చంపాడు.
1: Rama killed Wali.
0: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
1: Sugriva won because of help of Rama.
0: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వారి బలం కంటే మన స్నేహితులు అధికమైన బలంగా ఉండవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ, బీ సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనిమీ.
0: అప్పుడే మన యొక్క దేశాన్ని మనం సాధించగలము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్.
0: ఈ విధంగా కూడాను
1: ప్రాచీన
0: కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దట్ హ్యాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
0: ఇంకా హనుమంతుడిని పరీక్ష చెయ్యాలి రాముని.
1: రామ హ్యాస్ టు ఎగ్జామిన్ హనుమాన్.
0: హనుమంతుడే సీతాన్వేషణ లోపల కదమ పాదం పుట్టాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ రెడీ టు గో ఇన్ సర్చ్.
0: ఈ హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
1: రామ నెవర్ డౌటెడ్ వెదర్ హనుమాన్ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ద టాస్క్ ఆర్ నాట్.
0: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
1: సుగ్రీవ వాజ్ ఆర్డినరీ మ్యాన్, సో హీ స్టార్టెడ్ డౌటింగ్.
0: అంతేకాదు, గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: గొప్ప చదువరి,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
1: దే డౌట్ ఎవ్రీథింగ్.
0: తనం తానే నమ్మలేరు.
1: దే డౌట్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: తెలివితేటల యొక్క మూల కారణాలు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు చూస్తున్నారే కానీ
1: we go by the intelligence.
0: గుణములు చూడటం లేదు.
1: బట్ వీ డోంట్ వాచ్ ది క్వాలిటీ.
0: నేటి విద్యను తెలివి తేటలనే పెంచు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్
0: ఇంటెలిజెన్స్. గుణము పెంచబోదు.
1: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ వర్చు.
0: ఎన్ని తెలివి తేటలు ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్?
0: గుణము లేని విద్య గ్రుడ్డి విద్య అన్నాడు.
1: అండ్ ది ఎడ్యుకేషన్ వితౌట్ ద వర్చు ఈస్ బ్లైండ్, యూస్లెస్.
0: గుణము కలిగాల.
1: అండ్ దేర్ యు షుడ్ హావ్ వర్చ్యూస్.
0: గుణము లేకపోతే, దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, వితౌట్ వర్చ్యూ యు కెనాట్ అచీవ్.
0: కర్ణుడు మహాబలశాలి.
1: Karna is a very mighty one.
0: కాని అలాంటి బలవంతుడైనప్పటికీ
1: though he is so strong,
0: దైవానికి దూరమైపోయాడు.
1: But he distanced himself from God.
0: ధర్మానికి దూరమైపోయాడు.
1: And is away from righteousness.
0: ఎంత సంపద ఉంది ఏమి ఫలము?
1: What is the use of wealth?
0: దైవ బలము లేక దాసుడగును.
1: If you don't have strength of God, support of God, you become a slave.
0: ఇంత శక్తివంతుడు,
1: though powerful,
0: గుణవంతుడు,
1: virtuous,
0: కాని భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు. కర్ణుడు ఓడిపోయాడు.
1: విత్ ఆల్ ది కెపాసిటీస్ అబిలిటీస్ కర్ణ లాస్ట్ ద బ్యాటిల్.
0: దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ధర్మ అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
0: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
1: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్ హీ విల్ బి స్ట్రాంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: గర్ల్స్ అండ్ బాయ్స్,
0: ముఖ్యంగా మీరు గ్రంథమును పఠించి ప్రయోజనం కాదు.
1: ఇస్ నాట్ నియర్లీ ఎనఫ్.
0: ఈ కాలానికి గ్రంథములు కూడా పఠించవలసిందే.
1: ఇట్స్ నెసెసరీ దట్ యు రీడ్.
0: చదువులు కూడా చదవవలసిందే.
1: యు షుడ్ స్టడీ అండ్ లెర్న్.
0: కానీ
1: బట్
0: భక్తి బలము లేకుండా దేని చదివి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
0: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
1: డివోషన్ ఈజ్ నెసెసరీ.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతుంది.
1: విత్ ఆల్ ది శక్తి పవర్ వితౌట్ భక్తి డివోషన్ ఆల్ విల్ బి యూస్లెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి శిష్యుడి యొక్క తత్వములు,
1: ద నేచర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్,
0: ఎంత పవిత్రమైనటువంటివో మీరు యోచించండి.
1: హౌ సీక్రెట్ దే ఆర్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్.
0: ప్రతి వాని హృదయంలో కూడాను
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్
0: దివ్యమైన భావములు ఆవిర్భవించేటువంటి
1: డివైన్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
0: ఒక్కొక్క భావం కూడా ఒక తేజస్సుగా ఆవిర్భవించేటువంటి.
1: ఎవ్రీ ఐడియా, ఎవ్రీ థాట్ వాజ్ జస్ట్ రేడియేటింగ్.
0: గుణం అనేటువంటి శీలమే లేకపోతే సర్వం కూడా వ్యర్థమైపోతుంది.
1: వితౌట్ దట్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: మీకందరికీ తెలుసు మీ క్లాస్మేటే ప్రహ్లాదుడు.
1: క్లాస్మేట్ యు నో హీస్ యువర్ క్లాస్మేట్.
0: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
1: ప్రహ్లాద సో టెండర్, టైనీ
0: వయసే,
1: యువర్ ఏజ్,
0: ఇంచుమించు పిల్లలు వాటి వాలే ఉండేటువంటి వాడే.
1: జస్ట్ లైక్ ఎ బాయ్, ఎ బాయ్ లైక్ యు.
0: ఆ చిన్న వయసునందు
1: అట్ దట్ ఏజ్
0: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
1: వాట్ ఎ క్యారెక్టర్ ఇట్ ఇస్, వాట్ వర్చ్యూ హి హాస్.
0: కనుకనే ఇతను అనేక మందితో అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హి వాస్ విక్టోరియస్, సక్సెస్ఫుల్.
0: దేవేంద్రుని కూడా జయించి
1: and he conquered all.
0: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
1: He could also conquer ఇంద్రలోక.
0: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
1: దేవేంద్ర ది హెడ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: దేవగురు అనేటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ టు ది ప్రిసెప్టర్ ఆఫ్ దేవాస్,
0: శుక్రాచార్య.
1: శుక్రాచార్య,
0: తాను ఎట్టైన కూడా తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
1: సీ దట్ ఐ గెట్ బ్యాక్ మై కింగ్డమ్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా ఇవ్వడానికి వీలు కాదు.
1: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
0: యొక్క దీనిని మనసును వశం చేసుకున్న వాడికే ఈ రాజ్యం దక్కుతుంది అనుకున్నాడు.
1: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్ యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
1: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
0: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
1: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
0: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
1: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్.
0: ఒకనాడు
1: వన్ డే
0: దేవగురువు దేవేంద్రుడిని పిలిచి నీవు ఫలాని సమయం లోపల విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ద ప్రిసెప్టర్ టోల్డ్ ప్రహ్లాద ఈస్ పర్ఫార్మింగ్ ఏ సీక్రెట్ రిచువల్ బై నేమ్ విశ్వజిత్.
0: ఆ విశ్వజిత్ అనే యజ్ఞం సమయం లోపల నీవు పోయి దానం అడుగుమన్నాడు.
1: యాజ్ హీ పర్ఫార్మ్స్ ది సీక్రెట్ రిచువల్ విశ్వజిత్ యు ఆస్క్ ఫర్ చారిటీ.
0: ఉన్నప్పుడు చిన్న వాని వేషం వేసుకుని
1: హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ బాయ్
0: వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్.
0: వెళితే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
1: హి వెంట్ యాజ్ ఎ బ్రాహ్మణ్.
0: బ్రాహ్మణుడు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
1: ప్రహ్లాద హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
0: అక్కడికి వెళ్ళి
1: హావింగ్ గాన్ దేర్
0: నాయనా నీకేం కావాలి?
1: హి ఆస్క్ వాట్ డు యు వాంట్.
0: నాకు ఏమీ వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు. ఈ గుణమును
1: హి ఆస్క్ డొనేట్ గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
0: మరి పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను, ఈ చిన్న దీన్ని మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్, వై డూ వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్.
0: నాకు ఇదే చాలు అన్నాడు.
1: హి సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
1: హి సెడ్ ఐ గ్రాంట్ యు, బెటర్ యు గో నౌ.
0: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెరుస్తూ ఆ యొక్క ఈవేందుడి దగ్గరికి పోయి చేరిపోయింది.
1: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్ సో మ్యాగ్నిఫిసెంట్.
0: దానికి లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
0: తర్వాత కొంతసేపటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఏ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
0: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద్ హూ ఆర్ యు?
0: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
0: నీ తీరం పోతానే రాజ్యం పోయింది.
1: As you lost your kingdom, well, you
0: కాబట్టి
1: రాజ్యంలోనేపటికి
0: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ గ్రేటర్ వన్ ఆఫ్ వాలర్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
0: అతని చీఫ్ సైన్యాధిపతి
1: అండ్ హిస్
0: కమాండర్ చీఫ్
1: హిస్ కమాండర్ ఇన్ చీఫ్
0: అతను బయటపడ్డాడు.
1: అండ్ హీ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
0: ఎందుకోసం నీవు వెళుతున్నావంటే
1: వై ఆర్ యూ లీవింగ్.
0: రాజ్యలక్ష్మి పోయింది.
1: యు లాస్ట్ యువర్ కింగ్డమ్.
0: రాజవీరుడు పోయాడు.
1: అండ్ యు లాస్ట్ వార్.
0: నేను సైన్యాధిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానండి.
1: అండ్ ది కమాండర్ ఇన్ చీఫ్, వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ నో ఆర్మీ, సో ఐఎమ్ లీవింగ్
0: అనేటప్పటికీ శీలము పోయిన తక్షణమే సర్వమును పోయింది.
1: వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
0: కట్ట కడపకి తానే తిరిగి ప్రార్థన చేశాడు.
1: అల్టిమేట్లీ హీ ప్రే
0: నారాయణ నారాయణ నారాయణ.
1: ఈ ప్రే టు నారాయణ
0: నారాయణ
1: నారాయణ.
0: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
0: ఈ సైన్యం నాకు అక్కర్లేదు.
1: నాట్ ది ఆర్మీ.
0: ఈ వీరులు నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్
0: ధీరులు నాకు అక్కర్లేదు. నాకెవ్వరూ అక్కర్లేదు. నాకు ఒక గుణం మాత్రమే అందించమని.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ ద వారియర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీబడీ. ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్.
0: గుణం యొక్క మహత్యాన్ని గుర్తించుకోలేని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
1: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. దేర్ ఫోర్ ఐ లవ్డ్ హిమ్.
0: ఆ యొక్క క్యారెక్టర్ ను అర్థం చేసుకున్నాడు.
1: దెన్ హీ అండర్స్టుడ్ వాట్ ఇట్ మెంట్.
0: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్ అనుకున్నాడు.
1: త్రీ ఫోర్త్స్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్ హీ రియలైజ్డ్.
0: కనుక దాన్ని నాకు అనుగ్రహించమని కోరాడు.
1: హీ ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
0: అప్పుడు ఇతని త్యాగానికి మెచ్చుకుని
1: అండ్
0: దేవేంద్రుడు కూడా తీసుకున్న వాడు కూడా అనుగ్రహించి ఆ శీలాన్ని వాపసి ఇచ్చాడు.
1: హావింగ్ బీన్ ప్లీజ్ విత్ హిస్ సాక్రిఫైస్ హీ కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హీ సాక్రిఫైస్
0: ఎర్లియర్. కనుక మానవుని యందు ఈ శీలము గుణం అనేటువంటి ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్టుందో యోచన చేసుకోండి.
1: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్, హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్.
0: దీనికి మించిన శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
0: ఇదంతా కూడా కేవలము
1: ఆల్ దిస్ ఇస్
0: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
0: తనయుండి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
0: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
0: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిది అవుతుంది.
1: వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్ యువర్ కాండక్ట్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
0: అట్టి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తన పైన దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
1: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మొట్టమొదటి మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
1: ఫస్ట్ డెవలప్ క్యారెక్టర్.
0: మీరు చదవలసినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
1: దేర్ ఇస్ వన్ బిగ్ బుక్ యూ షుడ్ రీడ్.
0: అది వరల్డ్ అనేటువంటిది పెద్ద బుక్.
1: వరల్డ్ ఈస్ ఎ బిగ్ బుక్.
0: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల
1: in that very big book of the world
0: అన్ని సమాచారాలు ఉంటున్నాయి.
1: All information is there.
0: దీనికి గురువు ఎవరు?
1: Who is the teacher?
0: నీ హృదయమే దీనికి గురువు.
1: Your heart is the teacher.
0: Not physical heart.
1: Not physical heart.
0: స్పిరిచువల్ హార్ట్.
1: ఇట్ ఇస్ ది స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ గురువు.
1: స్పిరిచువల్ హార్ట్ ఈజ్ యువర్ గురు.
0: నీకు ఒక ఫ్రెండ్ నీవు సంపాదించుకో.
1: హ్యావ్ వన్ ఫ్రెండ్.
0: హూ ఇస్ యువర్ ఫ్రెండ్?
1: హూ ఇస్ యువర్ ఫ్రెండ్?
0: గాడ్ ఈజ్ యువర్ మై ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. గాడ్ ఇస్
0: కనుకొని గాడ్ ని ఫ్రెండ్ గా తీసుకొని, హృదయాన్ని గురువుగా తీసుకుని, ప్రపంచాన్ని బుక్గా తీసుకుని నీవు కావలసినంత చదువు చదువు.
1: హ్యావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్. ది హార్ట్ యాజ్ యువర్ టీచర్. ద వర్డ్ ఇస్ ఎ బుక్.
0: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ దట్ బుక్.
0: అది ఏ పుస్తకము అన్నారు?
1: దట్ ఈస్ కాల్డ్ పుస్తకం.
0: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
1: పుస్తక ద బుక్ ఈస్ మస్తక ద హెడ్.
0: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
1: సో రీడ్ దట్ మస్తక.
0: రాజకాల పుస్తకాన్ని నీవు చదవద్దు.
1: నాట్ ద బుక్, ద పుస్తక ఆఫ్ పేపర్.
0: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువుని నువ్వు క్షణ క్షణము కూడా జ్ఞాపకం చేసుకో.
1: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురువు, ద స్పిరిచువల్ హార్ట్.
0: నీ స్నేహితుడిని మాత్రం ఒక క్షణమైనా వదలకుండా వెంట పెట్టుకో.
1: See that your friend God is always with you every moment.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
1: Everywhere at all points of time.
0: దంట ఇంట కంట ఉండి అన్ని విధాలను నిన్ను సంరక్షిస్తాడు.
1: God is with you, in you, above you, below you, around you, and will take care of you.
0: మీ బెస్ట్ ఫ్రెండ్ is God.
1: Who is your best friend? God is your best friend.
0: ఈ ఫ్రెండ్స్ నంతా మీరు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకండి.
1: Don't go by the worldly friends and spoil your life.
0: ఈ స్నేహితులందరూ కూడా కేవలం ఒకానొక సమయం లోపల స్వార్థపరులే.
1: All other friends of the world are self
0: స్వార్థ సప్రయోజనాల కోసమని వెంటాడేటువంటి వాళ్ళే ఈ ఫ్రెండ్స్.
1: వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ బికాజ్
0: ఎట్టి స్వార్థము ఎట్టి స్వప్రయోజనము లేకుండా ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్ హూ ఈస్ సెల్ఫ్ లెస్, హూ హాస్ నో సెల్ఫిష్
0: ఇంట్రెస్ట్ అట్
1: ఆల్. అండ్ హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎట్టి ఆశలు అతని ఎందు లేవు.
1: హి హాస్ నో డిజైర్ అంబిషన్.
0: హృదయమంతా కేవలం ఖాళీ.
1: అండ్ హిస్ హార్ట్ ఈస్ టోటలీ ఎంప్టీ.
0: భక్తుని చూస్తే జాలి.
1: Heart is khali, empty. He has got jali compassion for his friend.
0: Jali galinatunte ko bhagavantunni new friend ga chesko.
1: Have God with jali compassion as friend.
0: Atani property ne adi love is jali.
1: And God's property is jali compassion love.
0: Adi enjoyment prema.
1: That's not of love.
0: Atti prema unnatunte oka property ekkada untunda cheppandi.
1: That property of love, where is it available?
0: Vidyarthulara,
1: students,
0: meeru ee naati nundi ee sariyina bhavamulu abhivruddhi parchukoni తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించి నమస్కరించి దైవాన్ని ఫ్రెండ్గా తీసుకొని
1: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ ఎల్డర్స్, ఆఫర్ సాలిటేషన్.
0: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మను.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ రెన్యూ యువర్ లైఫ్.
0: పరీక్షలు పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి.
1: God may put you to test, but it
0: bhagavantudu yemi chesina this is good for me, good for me, good for me.
1: Whatever God does, have the feeling that is good for you.
0: Anni na manchi kosam ani
1: everything is good for me.
0: Doctor puttana poste katti iskoni puttaku vastadu.
1: When you have got the stomach complaint, doctor will operate.
0: Kani ee patient paina doctor ku dvesham kaadu.
1: It's not out of hatred.
0: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
1: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ ద అపెండిసైటిస్. డాక్టర్ కండక్ట్ ఆపరేషన్
0: నీ మంచి కోసమని.
1: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
1: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ. అదే విధంగానే
0: భగవంతుడు శిక్షించిన అది కూడా నీకు మంచి కోసమని.
1: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక ఏది ఇచ్చినా కానీ ప్రేమతోనే ఇస్తాడు, కానీ ద్వేషంతో ఇవ్వడు.
1: వాట్ ఎవర్ హీ గివ్స్ హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
1: వాట్ యూ షుడ్ నో,
0: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
0: మదాత్మ సర్వభూతాత్మ.
1: యూఆర్
0: నా ఆత్మనే సర్వుడు ఎందుకు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటుండాలి.
1: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
0: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తాను కలిగి ఉన్నాడు.
1: In fact, if you make sincere effort, you will have all the divinity.
0: నాలుగోదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
1: Man would be able to know, reach that fourth sheath of wisdom.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: Of all the living beings, human life is rarest of all.
0: సర్వశక్తులు తన యందే ఇమిడి ఉంటున్నాయి.
1: All faculties are in him.
0: అలాంటి శక్తిమైన మానవుడు,
1: man being so powerful,
0: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
1: Why should he submit himself, become a slave because of the neck and the devices of others?
0: దైవానికి దాసుడు కా.
1: You should be a slave to God.
0: దాసను దాసుడును కావలెను రా.
1: వన్ షుడ్ బి సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: దాసులకు సేవనే చేయవలెరా.
1: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: దాసను దాసుడను కావలెను రా.
1: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళల యందు.
1: The mother and the child at all times together.
0: Aalu biddalu koodi aalirjachanalendu.
1: The children and mother together.
0: Daiva chintana jesi danyulu kavale.
1: They should think of God, think his glory and work for their
0: kanuka meer dasaru dasulu kaandi daivaniki.
1: You should be servant to the servant
0: of God.
1: Don't be a servant to others. The whole world will serve you then. Then if you become a servant to the desire, you are a servant of everybody. Then once you give up desire, the whole world will be your servant. Therefore, let all your desires be directed towards God. Nothing is more than God will protect you in every way. And he will protect you. And he will also liberate you. Students, this age is highly sacred. And this is a golden age. Never make it unsacred. You have got this golden opportunity. If you just lose one moment, you will lose many people. The whole world will be your servant. Therefore, let all your desires be directed towards God. Nothing is more than that. God will protect you.

0: తెలిసినా
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్
0: ఒక దారము చెండు కడుతున్నాం మనం.
1: And here you have got the thread making it a bundle.
0: ఒక చెండు మాదిరి చుడుతున్నాము.
1: You are just rotating, revolving the thread into a bundle.
0: ఒక రౌండ్ మాత్రమే చుడుతున్నాము.
1: You have completed one round.
0: కానీ నీ చేతి నుంచి ఆ చెండు జారిపోయిందంటే ఎన్నో రౌండ్లు తగ్గిపోతాయి.
1: Then once you drop the bundle of threads, all of them will let loose.
0: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి.
1: ఇఫ్ యు జస్ట్ డ్రాప్ దిస్ బండిల్ ఆల్ ద థ్రెడ్స్ విల్ లెట్ లూజ్.
0: వదలకుండా గట్టిగా పట్టుకోండి.
1: హోల్డ్ ఇట్ టైట్లీ.
0: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ కెన్ హ్యావ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదువులు చదవండి,
1: స్టడీ.
0: లౌకిక విద్యలు కూడా ఉండాలి.
1: సెక్యులర్ నాలెడ్జ్
0: హేమధారక విద్య, పరములు స్కింప బ్రహ్మ విద్య.
1: Secular knowledge for living, spiritual knowledge for liberation.
0: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
0: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
1: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్ జీవితం వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టని నింపుతుంది.
1: ది ఇంటెలిజెన్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు ఫిల్ యువర్ బెల్లీ.
0: కానీ ఆధ్యాత్మిక విద్య,
1: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్,
0: మన హృదయాన్ని పండిస్తుంది.
1: వెల్ ఆల్సో ఫ్రక్టిఫైడ్ ఇన్ యువర్ హార్ట్.
0: పండ్లు మన హృదయంలోనే పండుతాయి.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఫ్రక్టిఫైడ్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
1: బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఒకటి రైట్ అండ్ లెఫ్ట్,
1: వన్ ఈజ్ రైట్ అదర్ ఇస్ లెఫ్ట్.
0: కనుకని ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
1: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్,
0: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
1: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
0: లెఫ్ట్ లెఫ్ట్ చేయండి.
1: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
0: రైట్ గానే పెట్టుకోండి.
1: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
0: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
1: దెన్ వన్స్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord with the right hand is your right.
0: బలహీనమైనటువంటిది.
1: లెఫ్ట్ ఇస్ వీక్,
0: కాబట్టి లెఫ్ట్.
1: సో వీక్ is left,
0: right,
1: it has got to be left.
0: సంపాదించుకోండి.
1: అండ్ హ్యావ్ దట్ రైట్.
0: అయితే మానవ నడచాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
1: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
0: లేకపోతే మనం నడకనే జరగదు.
1: ఆర్ ఎల్స్ యు కాంట్ వాక్.
0: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
1: టు మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
0: కానీ లక్ష్యం మాత్రము రైట్ నుండే ఉంచుకోవాలి.
1: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ లోకము లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతా కూడా చాటుతూ పోండి.
1: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

snappy, snappy, snappy.

జై జై గోపాల జై జై గోవింద జై జై గోపాల జై

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
1: Parama Pavanamaina Parama Pavanamaina Bharatavaryandu Sahanamam Ajamanaku Chakkadanam Parama Pavanamaina Bharatavaryandu సహనం అన్నదే మనకు చక్కదనము.
2: ఇన్ దిస్ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్, ఇట్ ఈస్ ద ఫర్బేరెన్స్ దట్ కాన్స్టిట్యూట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: వ్రతములన్నిటి అందు వన్యగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడ్హిరెన్స్ టు ట్రూత్ ఈజ్ ద టఫెస్ట్ వన్, కెన్ బి వ్యూడ్ యాజ్ పెనెన్స్.
1: మధురభావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెది.
2: What is the nectarine feeling in this country, Bharat? It is a feeling towards the mother. Feeling towards the mother is the noblest. What else could be greater than this?
1: Pranam bekantenu, manam beghanamanu, manadesa neetini mantagalpi.
2: In fact, in this country, more than the life, it is the character which is important. This code, this principle of morality is totally gone.
1: Netikichiri paradesa nisurarasi.
2: And we have today amidst us all that is present in other countries, other lands.
1: ఔరం ఏమందు భారత పాలనంబు.
2: అలాస్, వాట్ ఈస్ టు బి సెడ్ అబౌట్ దిస్ అడ్మినిస్ట్రేషన్?
1: ఏనుగట్టుల తన బలమెరుగలేదు, అట్టుడైనారు మన భారతీయులు నేడు.
2: జస్ట్ యాజ్ ది ఎలిఫెంట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, similarly is the situation with the inhabitants, citizens of Bharat, who do not know their own legacy and the heritage.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Bharat desam anna deeni visishtata deeni gopyata deeni gamyamu deeni pavitramu evvaru intavaraku kudanu దాన్ని చెవి చూడలేదు.
2: ట్రూలీ స్పీకింగ్, ద గ్రేట్నెస్, ద ప్రొఫండిటీ, ద సిగ్నిఫికెన్స్, ద ఆబ్జెక్టివ్స్, ద పర్పస్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ హ్యావ్ నాట్ బీన్ రియలైజ్డ్ బై ఎనీబడీ టిల్ దిస్ డేట్.
1: అన్ని సంస్కారముల కంటే భారతీయ సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
2: Of all, it is the culture of Bharat that is most sacred and noblest.
1: ఈ కల్చర్ అనేటువంటిది అణు వస్తువు నుంచి ఘనమైన వస్తువు వరకు కూడా సమత్వంగానే చేరి ఉన్నది.
2: This culture is present right from the microcosm to the macrocosm equally.
1: ఇట్టి సంస్కృతిని ఈనాడు భారతీయులు విస్మరించి పరదేశ సంస్కృతులంతా కూడాను ప్రాక్టీస్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
2: ది నేటివ్ కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఫర్గాటెన్ బై ద సిటిజన్స్ అండ్ ఆర్ ఏపింగ్ ఫాలోయింగ్ ఫారిన్ కల్చర్.
1: సత్యధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
2: ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ హ్యావ్ నో ప్లేస్ టుడే.
1: కానీ దీన్ని నిర్మూలన చేయటకు ఎవరి తరము కాదు.
2: హవెవర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు అన్హిలేట్ దెమ్ టోటలీ.
1: ఇది కేవలము తుడిచిపెట్టామని చెప్పుకోగలరు, కానీ దాన్ని నిర్మూలన చేయడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వైప్డ్ అవుట్ బట్ దే ఆర్ నాట్ టోటలీ కిల్డ్.
1: సత్యధర్మముల కంటే శాంతిమైనటువంటిది పవిత్రమైనటువంటిది మరొకటి లేదు.
2: ఇట్స్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ దట్ ఎన్ష్యూర్ ద పీస్. దేర్ ఆర్ నో హైయర్ వాల్యూస్ బియాండ్ దీస్ టూ.
1: ఈ సత్యధర్మములు రెండు కూడాను మానవునికి రెండు నేత్రములు వంటివి.
2: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ కంపేరబుల్ టు ది టూ ఐస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఇట్టి నేత్రముల యొక్క దృష్టిని మనం కోల్పోతున్నాము.
2: We are losing the very vision, the eyesight.
1: ఈనాటి విద్యార్థులు కూడాను క్రమక్రమేణా పెరుగుతూ పెద్ద చదువులు చదివి సత్యము ధర్మం అంటే ఏమో వారికి కూడా అర్థం కావటం లేదు.
2: స్టూడెంట్స్ ఆర్ లెర్న్డ్, దే ఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్ మోర్ అండ్ మోర్, బట్ యెట్ దే డు నాట్ నో వాట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్.
1: ఇట్టి పవిత్రమైన గోప్యమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మనం వెంటబెట్టుకుని కాలము గడుపుకోకుండా ఏదో వీధి వీధి తిరుగుతున్నాము మనం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ నోబుల్ పాత్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ హిడెన్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ బ్లడ్ ద లైఫ్ స్ట్రీమ్, ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ లాయిటరింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: కానీ ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు భారతదేశమునకు ఒక విధమైనటువంటి నేతను అభివృద్ధి పరిచేటువంటి యొక్క స్థానములని చెప్పవచ్చును.
2: ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ దట్ దీస్ ఫోర్ బేసిక్ ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్ వుడ్ హెల్ప్ టు హ్యావ్ ద లీడర్షిప్ అండ్ టు ట్రైన్ లీడర్స్.
1: సత్య ధర్మముల కంటే శాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: More than these two, the truth and righteousness, peace stands at a higher level.
1: ఈ శాంతి కంటే పవిత్రమైనటువంటిది త్యాగము.
2: And more than this peace, the very sacred thing is that of త్యాగ, sacrifice.
1: త్యాగం అనగా కేవలము సర్వసంగ పరిత్యాగము చేయటము త్యాగం కాదు.
2: త్యాగ or sacrifice does not necessarily mean renunciation or giving up what all that you have.
1: కనుక త్యాగం అనగా వేద త్యాగమే నిజమైనటువంటి త్యాగం, కానీ మిగిలినటువంటి యొక్క ప్రాకృత లక్షణములంతా త్యాగం చేయటం అది త్యాగం కానేలేదు.
2: దేర్ఫోర్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ ఇస్ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ నాట్ మియర్లీ గెటింగ్ రీడ్ ఆఫ్ మండేన్ మెటీరియల్ థింగ్స్.
1: ఇట్టి గోప్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క సత్యమని ఈనాడు తిరిగి మనము జ్ఞప్తి తెచ్చుకోవాలి.
2: We have got to remind ourselves these inner secrets and the divine principles of truth.
1: ఇట్టి సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పోషించుకున్నప్పుడే మనం భారతీయులం అవుతాము.
2: We can call ourselves Bharatiyas if only we sustain, foster the human values, satya dharma, shanti, prema.
1: ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా కూడాను మనం భారతీయులమే కాదు.
2: If we miss one of these four values, we cannot call ourselves Bharatiyas.
1: Satya dharmamulanu prakritiyan unchukoni dini practice chestu jeevithanni dani anusarinchadame nijamainatvanti yokka tyagam.
2: We have to imbibe these values in our day life, day to day life, and proceed with all our activity.
1: Satyam budhanmundi shanti premala varaku oke prayaname.
2: It is a sort of a continuous journey from truth along the way of righteousness, peace, and end up in love.
1: ఇవి ఎక్కడ కూడా ఆగునవు కాదు.
2: In fact, they do not stop at any point.
1: అది ప్రతి మానవుని ఎందుకు హృదయం నందు కూడా ప్రసరింప చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది.
2: They percolate, they circulate from the human heart.
1: ఇటువంటి సత్య ధర్మములను మనము ఈనాడు కోల్పోతున్నామంటే ఎంత దురదృష్టం చెప్పవచ్చును.
2: It is bad luck misfortune to have forgotten, to have missed these twin principles, satya and dharma.
1: సత్యంబునందుండి సర్వమే సృష్టించి సత్యంబునందు అడగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదిగే చూడరయ్యా.
2: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ అండ్ ద హోల్ థింగ్ విల్ గెట్ మర్జ్డ్ ఫైనలీ ఇన్ ట్రూత్. యూ డు నాట్ ఫైండ్ ఎనీ స్పాట్, ఎనీ స్పెక్ హియర్ ఇన్ దిస్ కాస్మోస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
1: సమస్తం కూడాను మానవుని యొక్క గర్భం నుండి ఆవిర్భవించినంత వరకు కూడాను సత్యధర్మంలే పోషిస్తూ ఉన్నాయి.
2: Right from birth is only human values that sustain the human being.
1: భారతీయ స్త్రీలు కన్న కష్టమునకు ఓర్చి అనేక బాధలను అనుభవిస్తూ ఇంటి పనులను చూసుకుంటూ తమ బిడ్డలను తాము పోషించుకుంటూ బిడ్డలకు సరి అయినటువంటి సద్బోధన సరిపుతూ వచ్చారు.
2: The women of Bharat undergo so many troubles and difficulties. They bear all the pain and suffering, attend to household work, take care of children and teach them values.
1: ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను పోషించడానికి ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడుతుంటాయో అది స్వామికి తెలుసు.
2: భగవాన్ ఓన్లీ నోస్ ద కైండ్ ఆఫ్ సఫరింగ్ దట్ ద పేరెంట్స్ అండర్ గో టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్.
1: కానీ తల్లిదండ్రులకు తినడానికి గంజి లేకపోయినప్పటికీ వారు పస్తైనా ఉంటుండి తమ బిడ్డలను పోషించుకుంటూ వచ్చారు.
2: ద పేరెంట్స్ మే నాట్ హ్యావ్ స్క్వేర్ మీల్ టు ఈచ్, బట్ దే వుడ్ రాదర్ ఫాస్ట్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్యధర్మములను మనం ఏనాడో మనం పోషించుకోవాల్సినటువంటి వారము, కానీ ఈనాటి వరకు కాలమని వ్యర్థం చేస్తున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ లాంగ్ ఎగో, బట్ వీ హ్యావ్ ఫర్గాటన్ దెమ్, వీఆర్ అవుట్ ఆఫ్ ట్రాక్.
1: కానీ ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది పెద్ద విద్య కాదు, పెద్ద డిగ్రీలు కాదు, సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క సారాంశం గుర్తించుకుంటే చాలు.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ స్టూడెంట్స్ ఆర్ టు అక్వైర్ ఈజ్ నాట్ వెరీ హైయర్ నాలెడ్జ్ నార్ అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్, ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ దే నో సత్య ద ట్రూత్ ధర్మ రైచియస్నెస్.
1: సత్య ధర్మములనగా ఏమిటి, దీని అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to understand the inner significance of these two, satya and dharma.
1: Satya dharma.
2: Satya dharma.
1: Satya anaga pavitramainatvanti yokka oka nishabdamto koodinatvanti yokka shabdam.
2: Satya is so sacred. It is a sound in a state of silence.
1: Dharma anaga dani aacharinchadame dharmamu.
2: Dharma, efficacy lies in its practice.
1: Satiya, mooda aksharalu untunnayi.
2: There are three letters, Satiya.
1: Sa anaga satvikamu.
2: Sa stands for piousness, satvik.
1: Aa satvikaniki anni manamu tyagam cheyali.
2: To be satvik, to be pious, we should be prepared to sacrifice.
1: Ya, yavani maalato dinni poshinchali.
2: Ya stands for holding on to the discipline, yama niyama, the societal and individual code of conduct.
1: ఇటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలతో కూడినటువంటి యొక్క పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు మనము ఏ దినము నుంచినో కోల్పోతూ వస్తున్నాం.
2: And the four principles, the human values, satya dharma shanti prema are totally given up, are totally lost today.
1: ఈనాడు మానవులకు సత్యం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో తెలియదుండి.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ట్రూత్, హ్యాస్ నో ఐడియా ఆఫ్ ధర్మ.
1: ధర్మం అనగా ఏదో మన యొక్క డ్యూటీ అనుకుంటున్నాడు.
2: Man of today considers dharma as his duty.
1: Kadu kadu.
2: No.
1: Ee duty anetvantidi satyamunaku sambandhinchindi kadu.
2: This duty has got nothing to do with that.
1: Duty kevalamu aangla bhashaku sambandhinchinatvantidi.
2: Duty carries with it the responsibility in your living.
1: Kani mana satyamu anetvantidi chaala pavitramainatvanti udayanaabhi nundi yerpadinatvantidi.
2: But the truth satya lies deeper, right there at the navel of your body.
1: Satya, satya, satya.
2: This combination of two, satya, satya.
1: Ee rendu cherinappude idi pavitramainatvanti oka padamuga maarutundi.
2: These two together would help us to take to sacred activity.
1: Ee sambandhamainatvanti vishayanni pandavulu ద్రౌపదిని అడ్డుపెట్టుకుని అనేక రకములుగా సత్యధర్మమును చాటుతూ వచ్చారు.
2: పాండవర్స్ ప్రాపగేటెడ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ అలాంగ్ విత్ ద్రౌపది.
1: సత్యమనగా ఏమిటో అనేటువంటిది ద్రౌపదే బోధిస్తూ వచ్చింది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ వాజ్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద్రౌపది హర్ సెల్ఫ్.
1: సత్య అనగా హృదయనాభి నుండి ఏర్పడినటువంటి యొక్క మూడు ప్రధాన అక్షరములు.
2: Satya, the truth meant the three important qualities of truth which arises from the very heart.
1: Trigunam tijanakaram trinatanti jayadam tijatma papa samvaram ekabilvam sivarpanam.
2: This represents the Trinity, the triune Godhead, the three attributes, the three periods of time.
1: Itvanti satyamunaku entati ghanata untunnado iri yochinchukovachu.
2: You just imagine yourself. The grandeur of truth.
1: Satyamunu ekkada daachukodanu daachutuku veelu kaadu.
2: It is not possible to hide truth anywhere.
1: Idi enta marugu pettinano marugu padeyatundi kaadu.
2: In spite of it, how deep you may just you can keep it, but you cannot hide it.
1: Ee satyamu bazaarlandu povunappudu kodanu deeni yokka viluva manaku ento artham avutuntadi.
2: You will understand the importance of truth as you move about.
1: ఈ సత్యమును ధర్మంతో మనము కంపేర్ చేసుకోవాలి.
2: వి హావ్ టు కంపేర్ సత్య విత్ ధర్మ.
1: ధారయతీతి ధర్మ అన్నారు.
2: ధారయతీతి ధర్మ, దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ పుట్ ఆన్ వెస్ట్య.
1: అనగా ఇది ధరించినటువంటిది ధర్మము.
2: ధర్మ ఇస్ ద వెస్ట్యర్ దట్ ఈస్ పుట్ ఆన్.
1: ధర్మం అనేటువంటిది మానవునికి అంగవస్త్రం అనే ఉండేటువంటిది.
2: ధర్మ, దిస్ రైచియస్నెస్ ఈజ్ సో ఇంపార్టెంట్ as food and drink.
1: Kanuka idi mana dharmamulo manam kaapadukovatamu chethagaakunda manamu ee dharmamulo visarjinchi manam kevala avamana palavutunnamu.
2: We have given up this fundamental principle of dharma and we are put to shame and insult because of this reason.
1: Satya dharmamu nundi shanti premala varaku oke prayanam sarpinatvantidi deeni yokka అంతర్ప్రవాహము.
2: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అడిహరెన్స్ టు ట్రూత్, ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ, దిస్ ఎటర్నల్ జర్నీ షుడ్ కంటిన్యూ ఆన్ అండ్ ఆన్ టిల్ వీ అక్వైర్ పీస్ అండ్ లవ్.
1: ఎక్కడో ఒక తల్లి స్నానం చేస్తున్నది పుణ్యనదుల్లో.
2: ఎ మదర్ టేకింగ్ హర్ బాత్ ఇన్ ఎ రివర్.
1: కానీ ఒక కొత్త నీటి తెప్ప కొట్టుకొని వచ్చింది.
2: However, they came across suddenly, all of a sudden, a boat floating towards her.
1: ఆ బిడ్డ ఆ అలల పైన తేలాడుతూ వచ్చింది.
2: And you could also see the child on the surface of the water.
1: ఆ బిడ్డను ఆ తల్లి కాపాడుకుంటూ వచ్చింది.
2: The mother has been taking care of the child.
1: 16 సంవత్సరాల వరకు కూడాను ఆ బిడ్డను పోషించింది.
2: She has taken care of the child up to the age of 16.
1: కానీ 15 సంవత్సరం అయిపోయిన తర్వాత తల్లి తండ్రి అనగా సాకిన తల్లి తండ్రి కంటిదారిని కార్చుకుంటున్నారు.
2: ఆఫ్టర్ ది ఏజ్ 15, ద మదర్ అండ్ ఫాదర్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్, షెడ్డింగ్ టీయర్స్.
1: పిల్లవాడు ఆశ్చర్యంగా, అమ్మా ఏమిటి ఈనాడు కంటిదారిని కార్చుటకు కారణమేమిటి?
2: ద బాయ్ క్వశ్చన్, మదర్ వై డూ యూ క్రై, వై యూ షెడ్ టీయర్స్?
1: నాయన నీ కొరకై మేమింత నియమించుకున్నాము.
2: In fact, we have been living only for you.
1: నీవి నాడు మమ్మల్ని వదిలిపెట్టుకోవటం చేత మాకు ఇంకే సుఖముంది.
2: Today as you decide to leave us, what comfort, what joy can we have?
1: ఈ 16 సంవత్సరం వరకు కూడాను భగవంతుడు నేను కాపాడతానన్నాడు.
2: Till all these 16 years God promised that he would take care of you.
1: ఇంకా భగవంతుడు చేయి వదిలిన తర్వాత ఇంకా మాకు ఎవరు దిక్కు?
2: When once we are away from God, who will take care of us?
1: ఆ మాట విన్న తక్షణమే ఆ కుమారుడు పరిగెత్తి శివదేవాలయానికి వెళ్ళాడు.
2: After listening to this, the boy ran to that Shiva's temple.
1: తల్లిదండ్రుల యొక్క ఏర్పును చల్లార్చాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు.
2: He went on praying to Ishwara there in order to pacify his parents.
1: ఈ ప్రార్థిస్తూ వస్తుండగా ఆ పిల్లవాడు తన్మయత్తుడైపోయాడు.
2: As he was praying, he has lost himself.
1: ఈ లోపల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు.
2: In the meantime, parents also happened to be there.
1: నాయనా, నీవు కేవలము ఎక్కడ ప్రధానమైనటువంటిది, ఎక్కడ ఫండమెంటల్, ఎక్కడ మూలాధారమైనటువంటి, అక్కడికే వచ్చి నువ్వు చేరావు నాయన.
2: The parents were quite happy because the boy could go to the right place at the right time.
1: అప్పుడు ఈ తల్లిదండ్రులు ఈశ్వర పార్వతుల యొక్క పాదముల పైన పడి మా కుమారుని రక్షించమని కోరారు.
2: The parents fell at the feet of Ishwara and Parvati and wanted Ishwara to take care of the child.
1: అప్పుడు ఈశ్వరుడు తల్లి అయినటువంటి యొక్క గౌరికి అప్పచెప్పాడు.
2: And then Ishwara entrusted the responsibility to Mother Gauri.
1: ఈ వాత్సల్యము తల్లికే ప్రధానం కాని తండ్రికి కాదు.
2: The affection is best known to the mother more than the father.
1: కాబట్టి తల్లియే తనని రక్షించాలి అని చెప్పాడు.
2: So it is clearly said, it's only the mother who would come to her.
1: అప్పుడు ఆమె శక్తి అంతా కూడా ఈశ్వరుని పాదములకు అర్పితం చేసి నేను ఈ పిల్లవాడిని రక్షించగలను అని మాట ఇచ్చింది.
2: And then she could offer what all she had and promised that he would certainly come to the rescue of the child.
1: అప్పుడు తల్లిదండ్రులు ఈశ్వరుడు అందరు కూడా ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని తమ ఇంటికి వెళ్లారు.
2: And the parents, Ishwara Parvati, they were mighty happy and they escorted the child.
1: ఇది కేవలము ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటిది కాదు.
2: This is not the achievement of a single individual.
1: శక్తి యొక్క సంపాదన ఈ యొక్క యుక్తి.
2: Here we find the acquisition of the capacity and the needed skill.
1: దైవం యొక్క అనుగ్రహం కలిగితే ఇలాంటివన్నీ కూడా ఏమాత్రము పని చేయలేవు.
2: And in fact it's only God's love, God's grace that would empower to achieve these tasks.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇరువురికి నీ తగినటువంటి వరం అందించాడు.
2: And Ishwara manifested there and blessed both of them.
1: వారికి నీలకంఠ అని పేరు పెట్టారు.
2: And the boy is named as నీలకంఠ.
1: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందినటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రము బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.
2: నీలకంఠ, though there is poison which is most dangerous, but it would not victimize, it would not affect the boy.
1: ఇలాంటివి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యముల చేత సాధించలేనటువంటి యొక్క విచారమైనటువంటి యొక్క విషయములు కూడా సాధించడానికి ప్రయత్నించారు.
2: Therefore that which is impossible they could make it possible because of their abilities and skills.
1: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని, డాక్టర్స్ మేము మందులు ఇస్తామని, డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని అనేక ప్రామిసులు చేస్తుంటారు, కానీ ఈ ప్రామిసులంతా మిస్సులే.
2: Many doctors make so many promises that they will diagnose, they will treat, that they will give medicines. They are all the promises, but every promise is missed.
1: Okka daivam tappa deeniki addu tagileetunte vaaru evvaru kudano prapanchamlo ledu.
2: It's only God who is the protector and no one else.
1: Ilanti daivam yokka anugraham undinappudu entati goppa shakti nenu manam sadhinchavachu.
2: With God's grace you can achieve anything, accomplish anything.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి యొక్క శబ్దము చాలా పవిత్రమైనటువంటిది.
2: దిస్ టర్మ్ నీలకంఠ ఈజ్ హైలీ సీక్రెట్.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి దాంట్లో అన్ని పాయిజన్, అనగా నీలకంఠం అనగా పాయిజన్ తో కూడినటువంటిది ఆ కంఠము.
2: నీలకంఠ సింబలైజెస్ పాయిజన్ ఇన్ ద థ్రోట్.
1: అతని అంది ఇది ఉంచుకొని కూడాను తాను తన రక్షింపబడుతూ వచ్చాడు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ద పాయిజన్ దేర్ హీ సేవ్డ్. Nothing had happened to him.
1: Vidyarthulara,
2: స్టూడెంట్స్
1: మనం చిన్నవారం అయినప్పటికీ చిన్న వయసు నుంచి మనం రక్షించుకోవడానికి తగిన ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కావడానికి తగిన ప్రయత్నాలు చేయాలి.
2: యు మే బి క్వైట్ యంగ్, యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ ప్రే టు గాడ్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్ సీకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్.
1: ఆ విధంగా ప్రారంభం నుంచినే మనము భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఎంతటికైనా మనము రక్షింపబడతాం.
2: Therefore, if you learn to how to pray right from this age, you will be protected at any cost.
1: ఈ నాడు ఈశ్వరుడు తన కుమారుడైనటువంటి యొక్క ఇతనికి నీలకంఠ అని పేరు పెట్టాడు.
2: So this is the name Neelakantha, given symbolizing the protection.
1: ఆ నీలకంఠుడనేటువంటి వాడే తన కుమారుడు.
2: And this Neelakantha is his own self.
1: కనుక మనమందరూ కూడాను ఈశ్వరుని యొక్క బిడ్డలమే అనేటువంటి రీతిగా భావించుకుని మనకందరికీ నీలకంఠుడని పేరు పెట్టుకోవచ్చు.
2: Therefore, we are all the children of God. Everyone is a Neelakantha.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామములు ఈశ్వర సంకల్పం చేతనే ఏర్పడుతూ ఉంటాయి.
2: దీస్ టర్మ్స్ ఆర్ గాడ్స్ గిఫ్ట్, ద రిజల్ట్స్ ఆఫ్ గాడ్స్ విల్.
1: అచింత్య అంటారు.
2: ఇన్కాంప్రిహెన్సిబుల్ అచింత్య
1: అనగా చింతపట్టడానికి వీలు లేనటువంటి దేహం అని.
2: ఇట్ అదర్ మీనింగ్ బీయింగ్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ ఎన్ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: అప్రమేయుడు,
2: అప్రమేయ బియాండ్ మెజర్,
1: ఎట్టి ప్రమాణములు కూడా లేనటువంటి వాడు.
2: ఇమ్మెజరబుల్.
1: కానీ ఈ ప్రమాణములకు ఏదో ఒకటి హద్దు ఉండాలి.
2: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు దీస్ పారామీటర్స్.
1: ఇది కేవలము దైవానుగ్రహం తప్ప అన్యానుగ్రహములు ఏమాత్రము పనికిరావు.
2: యూ కెన్ కాంప్రిహెండ్ దీస్ ఆస్పెక్ట్స్ విత్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ.
1: దైవం యొక్క సంకల్పం ఒకటి ఉంటేనే సర్వం కూడా మనం సాధించవచ్చు.
2: విత్ ద డివైన్ విల్ ఫాలోయింగ్ యూ, డివైన్ గ్రేస్ విత్ యూ, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: దైవమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
2: And this is the divinity which is the main principle.
1: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.
2: In fact, this divinity is changeless. It is eternal, immortal.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నీలకంఠ తత్వము ఈశ్వర తత్వమే తప్ప అన్యుల తత్వము కాదు.
2: Therefore, the significance of Neelakantha is actually the principle of Ishwaratva or Shiva.
1: అమర్త్య అని పెట్టడం చేతనే ఇతనికి మృత్యు లేనటువంటి వాడు అని అర్థము.
2: అమర్త్య ఇమ్మోర్టల్, డెత్ లెస్నెస్.
1: అటువంటి అమర్త్యుడు అనేటువంటి పేరు నీలకంఠనకు సార్థకమైనటువంటిది.
2: అమర్త్య డెత్ లెస్నెస్ ఈజ్ ద రైట్ నేమ్ క్రిజన్ టు ఈశ్వర.
1: ఈ విధంగా భగవంతుని యొక్క నామములు అనేక అర్థములతో కూడి ఏర్పడుతూ ఉంటుంటాయి.
2: దీస్ నేమ్స్, దీస్ టర్మ్స్ have got inner depth and inner significance.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Ee naadu Shivaratri.
2: Today is Shivaratri.
1: Shiva Shiva Shiva Shiva anaga mangalakaramainatundi oka padavadi.
2: Shiva means auspiciousness.
1: Atte shivam unna chota ekkadukonu shivam erpattaku veeru kaadu.
2: Where there is Shiva auspicious, there cannot be Shiva inauspicious.
1: ఇటువంటి శివతత్వములకు మనం ఎంతైనా ఘనత ఇవ్వాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ అటాచ్ ప్రాపర్ వాల్యూ టు దిస్ ఆస్పిషియస్.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులనంత వరకు కూడా శివనామంతోనే మనం నృత్యం చేస్తూ కాలాన్ని గడపాలి.
2: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, ద మోమెంట్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్, వీ షుడ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఈనాడు చదివేటువంటి చదువులు కానీ చెప్పేటువంటి విద్యలు కానీ అవన్నీ కూడా కేవలము ఒక అర్థరహితమైనటువంటి యొక్క పదములే.
2: All the education we receive and the books that we go through are almost meaningless.
1: Itte atrayatamainatvanti padamunu upayog pettukoni prayojanam enti?
2: What is the advantage, what are the benefits by going through this meaningless book?
1: Mottamottam manu sadhinchadaniki prayatnam cheyali.
2: We should make every attempt to realize these objectives.
1: Ee vidhamainatvanti yokka tattvamu manamu daivattvam nunchi nechukovali.
2: These things we have to learn from God only.
1: Kanuka దైవత్వం అనేటువంటిది కేవలము నిత్యతత్వం నేర్చుకుంటూ కూడింది కానీ సామాన్యంగా లభించేది కాదు.
2: డివినిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ విచ్ ఇస్ సింప్లీ గివెన్.
1: ఈ డివినిటీ అనేటువంటిది ఎవరికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు.
2: డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టుడ్ ఇన్ ద ట్రూయెస్ట్ సెన్స్.
1: ఏదో మార్పులు లేనటువంటిది అని భావిస్తున్నారని తప్ప డివినిటీ అనేటువంటిది ఏమాత్రం కూడాను చరణము లేనటువంటిది అని కూడాను భావించాలి.
2: We just to feel the divinity is changeless, but we should also know it is unshakable.
1: ఏ నాటి కూడాను ఇది మార్పు చెందేటువంటిది కాదు.
2: It will never change at any time.
1: అటువంటి నామాన్ని మనము ధరించాలి.
2: In fact, we should have that attribute, that name.
1: దాన్ని మృత్యుంజయుడు అని పేరు పెట్టారు.
2: Also another name, Mrityunjaya.
1: మృత్యుంజయ అనగా మీ మృత్యువును సాధించినటువంటి వాడు అని.
2: It means the one who conquered death.
1: అది సామాన్యమైనటువంటి లోక పదములుగా ఉంటుంటాయి.
2: This is taken as an ordinary term in the worldly
1: parlance. కానీ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క పదము ఈ మృత్యుంజయ పదము కాదు.
2: Therefore, what we consider novel, unique and fresh is not the one the way how we understand Mrityunjaya.
1: ఇది సత్యదిత్యమైనటువంటి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలంటే కేవలం శివపార్వతంతోనే మనం దీన్ని పోషించాలి.
2: Therefore, this eternal truth of Mrityunjaya can be understood if only we pray to Shiva and Parvati.
1: కానీ ఒకానొక సమయం లోపల శివునకును పార్వతికిని కొంచెము భేదాభిప్రాయం కలిగింది.
2: At one time there is difference of opinion between Shiva and Parvati.
1: Parvati aneka tattvamu cheta illillu tirigeetundi ame.
2: Parvati visits every residence in the vicinity.
1: Endukati grahastha dharmamu ee sthirato chudinatundi kaari itharato sambandhinchindi kaadu.
2: In fact, the tradition and custom are maintained by housewives only.
1: Kanuka aa yokka ishwarathamunu కొంతవరకు సందేహించింది.
2: She was doubting ఈశ్వరత్వ, the divinity.
1: ఈశ్వర, నీవు సర్వసంపన్నుడు, సర్వగోచరుడు, సమస్త ప్రాణులకు నాథుడవు, అట్టి నీకున్నటువంటి ఒక పేరు లోపల ఒక్క నేమ అయినా నీవు చెప్పలేవా?
2: ఓ లార్డ్, యువర్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపోటెంట్, ద గివర్ ఆఫ్ లైఫ్, కాంట్ యూ ప్రూవ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్, వన్ ఆఫ్ ద నేమ్స్?
1: కనుక ఈ పేరును ఆ పిల్లవాడికి పెట్టాలి అని చెప్పి.
2: అండ్ హి సెడ్ ద బాయ్ షుడ్ బి నేమ్డ్ ఆఫ్టర్ దీస్ అట్రిబ్యూట్స్.
1: ఈ విధంగా ప్రపంచం లోపల ఎందరో స్త్రీలు పురుషులు కూడాను వాదోపవాదం చేస్తూ ఉంటుంటారు పేర్లపై.
2: టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్ వీ ఫైండ్ మెన్ అండ్ విమెన్ ఆర్గ్యూయింగ్ రిగార్డింగ్ ద నేమింగ్ ఆఫ్ ది చైల్డ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే కాని అమృతపుత్రుడు కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, అమృతపుత్ర, బట్ నాట్ అమృత పాల్సిటీ.
1: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు.
2: లిసన్ టు దిస్, యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడే కాని అమృతపుత్రుడు కాదు.
2: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, నాట్ అ ఫాల్సిటీ.
1: అమృతపుత్రుడైనప్పుడు కదిలిపోతుంటారు, చనిపోతుంటారు.
2: Those that go by this falsity, they are born and they die, they go on changing.
1: కాని అమృతపుత్రుడైనటువంటి వాడు ఎప్పటికీ మార్పు చెందడు.
2: But the one who is really mortal will never change.
1: కనుక దైవత్వమునకు ఎప్పుడు కూడాను శక్తి మార్పు చెందనటువంటిదే ఉంటుంటుంది.
2: The divine power is changeless.
1: It changeless అనేటువంటి ఒక పదము భగవంతుడు మాత్రమే అబ్బుతుంది.
2: It's only God who doesn't undergo any change. He is changeless totally.
1: ఒకానొక సమయం లోపల
2: వన్ టైం
1: పార్వతి గణపతిని బియ్యంలో పెట్టుకుని జోలపాట పాడుతూ ఉండాలి.
2: పార్వతి వాజ్ సింగింగ్ లలబీ కీపింగ్ గణేష ఇన్ క్రేడల్.
1: నిద్రపో గణేష, నిద్రపోవయ్య.
2: ఓ గణేష, గో టు స్లీప్.
1: నీవు నిద్ర మేల్కొని ఉంటే ప్రపంచమే మేల్కొంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ స్లీప్ ద హోల్ వరల్డ్ విల్ హ్యావ్ టు బి అవేక్.
1: కనుక నీవు నిద్రపో.
2: దేర్ఫోర్ యూ స్లీప్.
1: ఈ దృశ్యాన్ని చూసింది లక్ష్మీదేవి వచ్చింది.
2: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై లక్ష్మి.
1: ఈ బిడ్డ పేరు ఏం పేరమ్మా అని అడిగింది.
2: అండ్ షీ ఆస్క్డ్ వాట్స్ ద నేమ్ ఆఫ్ ది చైల్డ్.
1: అప్పుడు ఈమె అమృతపుత్రుడు అన్నారు.
2: అండ్ దెన్ రెస్పాన్స్ వాజ్ ఈజ్ అమృతపుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ అమృతపుత్రుడా, ఎక్కడ నుంచి వచ్చింది ఈ పేరు?
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ నేమ్?
1: ఈశ్వరుడే ఇచ్చాడమ్మా.
2: దట్ ఇట్ ఇస్ ద నేమ్ గివెన్ బై ఈశ్వర హింసెల్ఫ్.
1: ఈశ్వరుడు ఇచ్చినటువంటి పేరు అమృతము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఈశ్వర నేమ్ దిస్ అమృత.
1: కనుక ఈశ్వరుడే అమృతపుత్రుడు.
2: ఈశ్వర హింసెల్ఫ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: అట్టి ఈశ్వరత్వం నుంచి ఏర్పడినటువంటిది అది కూడా ఈశ్వరమే.
2: Therefore, whatever that comes from Ishvara is equally mortal.
1: Premaswarupulara.
2: Embodiments of law.
1: Meeru kramakramena konni paathagrandhamulu meeru em maatram chadavatam ledu.
2: In fact, you are not going through those sacred texts.
1: Avi kuda meeru chadivite gaani meeku ee naadu chadivetundi chadavulu meeku artham avutayi.
2: If you go through them, well, study them, the ancient sacred texts, you will understand the present day books much better.
1: కనుక విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: కేవలం అమృతం అంటే ఏమిటో కూడా మీకు అర్థం కాదు.
2: యు డు నాట్ నో వాట్ అమృత ఈజ్.
1: శృణ్వంత విశ్వే అమృతస్య పుత్రః అన్నాడు.
2: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ అమృత పుత్రుడైనటువంటి వాడికి ఎట్టి మృతులు కూడా ఉండవు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాజ్ నో ఎండ్.
1: అటువంటి పేరును ధరించుకుని ఈనాడు విద్యార్థులు కాలేజీలకు వస్తుంటే అమృతపుత్రుడు అంటుంటే అమృతపుత్రుడు అనేటువంటి వానికి అనేక అర్థములు కూడా తీసుకుని అందరూ అమృతపుత్రుడుగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి మోర్టల్ యాజ్ వి మూవ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ టు లివ్ ఇన్ అకార్డెన్స్ ద టైటిల్ గివెన్ ద సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: కనుక మనం పేర్లు పెట్టుకోవటం కూడాను తమాషాల కింద కాదు, శాశ్వతంగా పెట్టుకోవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ నాట్ సింప్లీ గివెన్, వీ హావ్ టు లివ్ అప్ టు దోస్ నేమ్స్.
1: కనుక మనము పేర్లలో ఉన్నటువంటి యొక్క పవిత్రత మనం గుర్తించుకోవడానికి ఎంతైనా గ్రంథాలు చదవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గో త్రూ దిస్ టెక్స్ట్ విచ్ సర్టన్లీ స్పీక్ ఆఫ్ ద డెప్త్ అండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ సేక్రెడ్ నేమ్స్ గివెన్ టు అస్.
1: ఇటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ధర్మమును, సత్యనిత్యమైనటువంటి యొక్క పవిత్రతను మనం తెలుసుకోనలేకనే తప్పు మార్గంలో పడి అనేక రకములుగా మన చేతులారా మన వాక్ ద్వారా మనము క్షీణింపజేసుకుంటున్నాము.
2: సిన్స్ వీ హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ, వీఆర్ రూయింగ్ అవర్ సెల్స్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, వీఆర్ డైవర్టెడ్, వీఆర్ పర్వర్టెడ్.
1: కేవలము మన నోటితోనే సత్యధర్మ శాంతి ప్రేమలని పలుకుతూ ఉన్నాం.
2: వి జస్ట్ ఎక్స్ప్రెస్ వెర్బలీ బై వర్డ్.
1: కానీ పలుకుతూ ఉన్నాం, కానీ ఆ పలికేటువంటి పలుకులకు తగినటువంటి యొక్క అర్పితం ఏమాత్రము చేయటం లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద వెర్బల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ లీడింగ్ టు ట్రాన్స్లేషన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్.
1: కనుక అమృతపుత్రుడు అనేటువంటిది అమృతపుత్రుడే కానీ అమృతపుత్రుడు కాదు.
2: దేర్ఫోర్ వన్ ఈజ్ ఇమ్మోర్టల్ అండ్ నాట్ మియర్లీ ఇమ్మోర్టల్.
1: ఇటువంటి అమృతపుత్రుడు అనగా ఎప్పటికీ వృత్తి లేకుండా ఉండేటువంటి వాడు.
2: దేర్ఫోర్ ఇమ్మోర్టల్ మీనింగ్ ద వన్ హూ హాస్ నో ఎండ్ ఎనీ టైమ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే.
2: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: అందరూ అమృతపుత్రులే.
2: ఆల్ ఆర్ ఇమ్మోర్టల్.
1: అమృతపుత్రులైపోయి దానికి పెట్టినేమనేటువంటిది కొన్ని కల్పించుకుంటున్నాము.
2: హౌఎవర్ వి హావ్ గాట్ అవర్ ఓన్ థింగ్స్ అట్రిబ్యూటెడ్ టు దీస్.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడాను ఈ పేర్ల యొక్క తత్వమును చక్కగా గుర్తించి వర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: యు ఆల్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ద నేమ్స్ దట్ యు హ్యావ్.
1: ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎక్కడ కూడా ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు.
2: నో వన్ హ్యాస్ సీన్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర.
1: అతను కేవలం కైవాస నివాసి అని
2: వి సే దట్ హి డ్వెల్స్ దేర్ ఇన్ కైలాస.
1: ఈ కైలాసవాసికి ఎట్టి పేరు కూడా ఉంటుండదు.
2: సో ద వన్ హూ రిసైడ్స్ దేర్ ఇన్ కైలాస ద పారడైస్ హ్యాస్ నో స్పెసిఫిక్.
1: కైలాసం అనగా ఎక్కడ ఉంటుండాలి?
2: కైలాస వేర్ ఈస్ ఇట్ ప్రెసెంట్?
1: మన వాక్ బంధన అయినప్పుడే కైలాసం అని కనిపెడుతుంది.
2: ద కైలాస యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వెన్ వన్స్ వీ రిఫ్రెయిన్ ఫ్రమ్ టాక్ ఇన్
1: మౌనం వహించాలి.
2: వీ హావ్ టు అబ్జర్వ్ సైలెన్స్.
1: ఏ విధమైనటువంటి మౌనం?
2: వాట్ కైండ్ ఆఫ్ సైలెన్స్?
1: మాట యొక్క మౌనం ధరించాలి.
2: We have to just withdraw from talk.
1: Kevalam maatadam maatram maanivesthe adi prayojanam ledu.
2: Not simply keeping quiet, not simply not talking.
1: Kanuka maatala yokka tattvamu mana yokka marmam yokka tattvamu divyatvamto koodinatundi maatalato untundali.
2: In fact, every word carries with it the principle of divinity, the principle of life.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: మీరందరూ కూడా అమృతపుత్రులే.
2: యూఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ అమృతపుత్రులు అయినటువంటి మీకు ఈ మృతి రావడానికి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ దిస్ ఎండ్ ద లాస్ట్ మూమెంట్ బీయింగ్ ఇమ్మోర్టల్?
1: మీరు మృతిని మీరు తప్పక స్మరిస్తున్నారు.
2: Because you always think of this end, the death.
1: You
2: should never think of the last moment.
1: We
2: have to constantly entertain the thought, remind ourselves that we are immortal. Therefore, truly speaking, you are immortal and you should not think otherwise.
1: కనుక మీరు ఎక్కడ ఏ పేరు వచ్చినప్పటికీ మీరు మొట్టమొదట అమృతపుత్రుడని పెట్టుకోండి.
2: వాట్ ఎవర్ నేమ్ యూ మే హ్యావ్, ఫస్ట్ నో దట్ యు ఆర్ ఇమ్మార్టల్ అమృతపుత్ర.
1: అమృతపుత్రుడు అనుకుంటే కూడా చాలా దోషం ఏర్పడుతుంది.
2: అండ్ ఇఫ్ యూ థింక్ అమృత ఫాల్స్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
1: అమృతపుత్రుడు అని చెప్పారు.
2: యూ షుడ్ సే అమృతపుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.

0: విద్యార్థులారా, ఈనాడు రాత్రి పూర్తి కూడాను మేల్కొని భజన చేస్తూ రావాలి.
1: యు బి అవేక్ అండ్ యు సింగ్, యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్.
0: మీరు ఎంతవరకు మేల్కొన్నారు, ఎంతవరకు మీకు ఫలితం అనేది పెడితే మీకు నిరూపిస్తాను.
1: భగవాన్ విల్ ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డివోటెడ్, హౌ లాంగ్ వీ రిమైన్ అవేక్ దిస్ నైట్.
0: కనుక మేము బలవంతంగా మీరు ఏమాత్రము భజన చేయకూడదు. ఉత్సాహంగా
1: యు షుడ్ నాట్ డూ భజన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్, యు షుడ్ డూ ఇట్ విత్ ఆల్ బబ్లింగ్ ఎంథూజియాజం.
0: కనుక మీరందరూ నవ్వు ముఖంతో ఈ భజనలో ఏర్పడుకొని కూర్చొని నేను తెల్లవారి వచ్చినప్పటికీ మీ ముఖాలంతా తేజస్గా మారుతూ రావాలి.
1: యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్. బై ది టైమ్ భగవాన్ విల్ బి అమిడ్స్ట్ అస్ టుమారో మార్నింగ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ హీ షుడ్ ఫైండ్ గ్లో ఆన్ అవర్ ఫేసెస్.
2: You are listening to the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

తత్వమెరుగకున్న తాపమబ్బు. ఆత్మతత్వమెరుగ ఆనందమబ్బును తత్వమెరుగకున్న తాపమెబ్బు. బ్రహ్మనెరిగినంత బ్రహ్మయే తనగూ

0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: ఇఫ్ వన్ కెన్ కాంప్రహెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, హీ వుడ్ గెట్ ద సుప్రీం డిలైట్. ఇఫ్ వన్ డస్ నాట్ నో వాట్ ఇట్ ఈస్, వన్ కెన్ ఓన్లీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ థర్స్ట్. If one knows Brahman, one becomes Brahman himself. This is a matter of fact and truth which is conveyed to you.
0: Mrutpindhamekam bahubandharupam. Mrutpindhamekam bahubandharupam. Suvarnamekam bahubhushanani. గోచీరమేకం బహుదేను తాప. ఏకం పరాత్మ బహుదేనవర్తి. మట్టి ఒక్కటే కాని కుండల రూపములు భిన్నములు. సువర్ణము ఒక్కటే కాని ఆభరణములు వివిధమైనటువంటి రూపమును ధరిస్తుంది. గోవుల రంగులు భిన్నములు కాని గోవు యొక్క క్షీరము పవిత్రము అనగా తెలుపు రంగు. ఆత్మ ఒక్కటే అయితే మానవత్వమునందు భిన్నత్వమైనటువంటి రూపమునందు ఏకత్వంగా ప్రకటిస్తూ ఉంటుంది.
1: Mud and the earth is one, but the pots which are made out of it are different. Gold is one, but the jewelry made out of gold may be different. The colors of the cows are different, but
0: there is a color.
1: There is a difference of colors in cows, but milk is one. Similarly,
0: one color.
1: The milk has only one color. Similarly, Paramatma is one, but the way that he manifests himself in different forms of human beings, they are many and different.
0: Eko devo sarvabhuteshu gudaha. ప్రతి భూతమునందును అంతర్భూతముగా ప్రకటించేటువంటి దేవుడు ఒక్కడే.
1: There is only one God who is manifesting himself as an indweller of all the living beings.
0: అతడే సత్యస్వరూపుడు.
1: He is the very embodiment of truth.
0: అతనే అనంత ప్రభావుడు.
1: He is the one who has extraordinary power and impact.
0: కాని సత్యం ఒక్కటైనప్పటికీ,
1: ఆల్దో ట్రూత్ ఈజ్ వన్,
0: అనుభవజ్ఞుడు దానిని అనేకంగా అనుభవిస్తూ వచ్చారు.
1: ది నాలెడ్జబుల్ పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ది సేమ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఉన్న సత్యం ఒక్కటైనప్పటికీ వారి వారి అనుభూతులను వారి వారి అనుభవములను పురస్కరించుకుని భగవంతునకు అనేక విధములైనటువంటి రూపనామములను కల్పించుతూ వచ్చారు.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ ఇన్ ది లైట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పీపుల్ దే హావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు ద వన్ గాడ్ డివినిటీ.
0: మూలాధారమును ఎవ్వరూ మార్చలేరు లేక కూర్చలేరు.
1: No one would be able to change the basic truth, the basic support and the basic element.
0: ee naadu bhagavantuni yokka tattvanni artham chesukonaleni varu anekulu.
1: There are innumerable people today who have not understood the principle of God.
0: artham chesukunnattuga abhinavam cheseetunte varu marinta adukulu.
1: There are quite a few people who pretend to have understood God.
0: కానీ దైవత్వమును ఎవరు కూడాను ఏనాటికి పరిపూర్ణంగా అర్థం చేసుకునలేరు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు కాంప్రహెన్సివ్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: యేసో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటి దివ్యత్వాన్ని పవిత్రతను ఏ రీతిగా వారు వర్ణించగలరు, ఏ రీతిగా వారు చిత్రించగలరు?
1: హౌ కెన్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ the principle which transcends the mind and the world.
0: Manavulaku avasaramainatundi vastu annintini bhagavantudu uchitamuga srushtistu vachadu.
1: God has created all the requirements of man free.
0: Matti, nippu, neeru, gali, suryakanti.
1: It is the earth, the water, the fire, the air and sunlight.
0: కానీ భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించిన ఈ పదార్థముల నుండి వ్యక్తి వైజ్ఞానికుడు అనేక విధములైనటువంటి రూపనామములను సృష్టిస్తూ వస్తున్నాడు.
1: Men, especially scientists and technologists, have been making use of those articles which have been freely bestowed by God and creating different forms and different items.
0: కానీ ఈ వైజ్ఞానికుడు ఈ పదార్థములను సృష్టించినట్టుగా భ్రమిస్తున్నాడు.
1: సైంటిస్ట్ దే డెల్యూడ్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ క్రియేటింగ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్.
0: లేని పదార్థమును ఏ వ్యక్తి కూడాను సృష్టించలేడు.
1: నో ఇండివిజువల్ కెన్ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్.
0: ఉన్నదానికి కన్న రూపములను ఏర్పరచి భిన్న భిన్నమైనటువంటి మార్గమునందు ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: They have been only transforming one the existing things into different shapes and different objects.
0: Neerulo nippunnadi.
1: There is fire in water.
0: Kani vaigyanikudu tana vigyana shakti cheta danu nundi vidyut shaktini kudanu prasarimpa chestunnadu.
1: Scientists have been able to produce electricity out of water.
0: కానీ ఈ విద్యుత్ శక్తి ఈ వైజ్ఞానికుడు సృష్టించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ.
0: ఇది అగోచరమై గుప్తంగా ఉండేటువంటి ఒక శక్తిని తాను వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు.
1: ద ఓన్లీ థింగ్ దట్ దే హావ్ డన్ ఇస్ దే హావ్ బీన్ ఏబుల్ టు మానిఫెస్ట్ ద ఇన్విజిబుల్ పవర్ విచ్ వాస్ ఆల్రెడీ దేర్.
0: ఈ నీరునందే ఈ యొక్క విద్యుత్ శక్తి లేకుండా తాను ఏమాత్రం కూడాను దీనిని సృష్టించలేడు.
1: ఇఫ్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ వాజ్ నాట్ దేర్ ఇన్ వాటర్ హీ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: ప్రతి పదార్థమునందు గుప్తముగా గోప్యముగా ఉండినటువంటి యొక్క తత్వమును వ్యక్తీకరింపచేసేటువంటి వ్యక్తులు ఈనాడు అధికమైపోతూ వచ్చారు.
1: ది పీపుల్ హూ హావ్ బీన్ ఏబుల్ టు మేనిఫెస్ట్ ది ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ నంబర్.
0: దీనిని ఆధారముగా కొని వైజ్ఞానిక శాస్త్రము విరివిగా పెరుగుతున్నదని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వీఆర్ బిలీవింగ్ దట్ సైన్స్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: కానీ ఈ యొక్క ఉత్పత్తి మానవుడు ఒక ప్రత్యేకముగా తాను లేనటువంటి దానిని సృష్టించినట్టుగా భ్రమించటము ఇది అజ్ఞానము.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు థింక్ దట్ హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్.
0: భూమిలో అట్టడుగున జలమున్నది.
1: ఇన్ ది బౌల్స్ ఆఫ్ ఎర్త్ దేర్ ఈస్ వాటర్.
0: కానీ ఉన్న జలమును ఈ వైజ్ఞానికుడు ఈ వైజ్ఞానిక శాస్త్రంగా సాంకేతిక విజ్ఞానంగా దీనిని పైకి తెప్పిస్తూ ఉన్నాడు.
1: ఆల్ దాట్ ది సైంటిస్ట్ అండ్ ది టెక్నాలజిస్ట్ హావ్ బీన్ ఏబుల్ టు డూ ఈస్ టు బ్రింగ్ వాటర్ అవుట్.
0: కానీ పూర్వం ఉన్నదే కానీ వీడు ప్రత్యేకంగా నూతనంగా సృష్టించలేదు.
1: హి హస్ నాట్ క్రియేటెడ్ వాటర్. Water was already there in earth.
0: Leka unna yokka moola dhatuvunu taanu samharam cheyaledu.
1: He cannot even destroy the existing basic elements.
0: Idi nirmoolamu gaavinchatam kaani nirmaanamu gaavinchatam kaani idi maanavuni chetulo ledu.
1: It is not within the hands of man either to create or destroy basic things.
0: Ee yokka divya tattvanni ప్రతి వ్యక్తి కూడాను గుర్తించినప్పుడే ఈ యొక్క దైవత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలడు.
1: ఓన్లీ వెన్ ఎవ్రీవన్ రియలైజెస్ దిస్ బేసిక్ ట్రూత్ వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ డివినిటీ.
0: మ్యాన్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నా కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
1: మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
0: మానవుని చేత ఇది కేవలం సృష్టించడమో లేక దీనిని సంహరించడమో జరుగుతున్నదని మనం భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ థింగ్స్ హావ్ బీన్ క్రియేటెడ్ ఎయిదర్ బై మ్యాన్ ఆర్ దే హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై హిమ్.
0: ఇది కేవలము మానవుని యొక్క ఊహలు మాత్రమే.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటిది అనాది నుండి కూడాను మనకు అగోచరంగా ఉంటూనే ఉన్నది.
1: దిస్ డివినిటీ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ ఏన్షియంట్ డేస్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఇది సహజమైనటువంటిది.
1: పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ న్యాచురల్ ఫర్
0: కానీ న్యూటన్ పరిశోధన చేత దీనిని వ్యాప్తి చేసుకుంటూ వచ్చాడు, ప్రకటితం గావిస్తూ వచ్చాడు.
1: న్యూటన్ హ్యాస్ ఓన్లీ డిక్లేర్డ్ ఇట్ అండ్ అనౌన్స్డ్ ఇట్ by discovering this particular truth.
0: ఈ యొక్క ఆకర్షణ శక్తి న్యూటన్ ప్రకటన చేయక పూర్వము కూడాను ఈ యొక్క భూమి యందు ఉన్నది.
1: This power of gravitation was there to earth even before Newton discovered it.
0: అదే విధముగానే దైవ శక్తి అనేటువంటిది గుప్తముగా గోప్యముగా సర్వత్రా ఉండినప్పటికీ వారి వారి సాధన సంపత్తి ద్వారా దానిని సాక్షాత్కరింపజేసుకోగలుగుతున్నారు.
1: ఇన్ ద సేమ్ వే ద డివైన్ పవర్ ఈస్ దేర్ ఇన్హెరెంట్ అండ్ సటిల్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ బై సాధన హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ఆల్రెడీ ప్రివలెంట్ అండ్ ఆల్ ప్రవేసివ్.
0: మానవుని యందు అనేక తెగలుగా అనేక మతములుగా అనేక కులములుగా అనేక వర్ణములుగా ఉండేట్టుగా మనము భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ that there are different types of castes, communities and such kind of differences between
0: ee vanni manavuni yokka bhramale.
1: All these are a type of illusions on the part of man.
0: Ee vidhamaina bhramalu manavuni yandu undinanta varaku kudanu brahmanu taanu karinchaledu
1: darshinchaledu. As long as man suffers from these illusions he would not be able to get a vision of brahma.
0: Satyamu
1: truth
0: satyamu okkati.
1: Truth is one.
0: కాని ఇది బ్రాహ్మణుల సత్యము, క్షత్రియుల సత్యము, భారతీయుల సత్యము, అమెరికా వారి సత్యము, రష్యా వారి సత్యము అని ఈ సత్యాన్ని ఒక్క దేశమునకు, ఒక్క కాలమునకు, ఒక్క తెగకు, ఒక్క కులమునకు ఇది ఏమాత్రము పరిమితం చేయలేరు కదా.
1: Truth cannot be separate for Brahmins, cannot be separate for Kshatriyas, and it cannot be separate for Bharatiyas and for Americans and so on. We cannot separate truth and make that particular truth as unique for one caste, creed,
0: community. అదే విధముగానే నిప్పు నీరు యొక్క తత్వమును కూడాను ఇది బ్రాహ్మణుల నిప్పు, ఇది శూద్రుల నిప్పు, ఇది క్షత్రియుల నిప్పు, ఇది భారతీయుల నిప్పు, ఇది విదేశీయుల నిప్పు అని దీనికి కూడా ఎట్టి భేదములు కూడా లేవు కదా.
1: ది సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ ఫైర్ అండ్ వాటర్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఫైర్ విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్రాహ్మిన్స్ ఆర్ ఫర్ క్షత్రియాస్ ఆర్ ఫర్ భారతీయాస్ ఫర్ అమెరికన్స్ అండ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ టైమ్స్.
0: గంగదేకులము గాలిదేకులము అందరూ అనుభవిస్తున్నాము కదా.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో ఎయిర్. ఆల్ ఆఫ్ us ఆర్ షేరింగ్ ఎ కామన్.
0: ఇదే విధముగానే దైవత్వం అనేటువంటిది ఏకత్వమై ఉండినప్పటికీ మన యొక్క భ్రాంతుల చేత భిన్నత్వంగా విభజించి దానిని భ్రాంతితోనే అనుభవిస్తున్నాము.
1: ఇన్ ద సేమ్ వే ఆల్ ద డివినిటీ ఈస్ వన్. బై అవర్ ఓన్ ఇల్యూజన్స్ we have been dividing that into different things and experiencing differently.
0: ఇది కేవలము దైవత్వాన్ని జాతి మత దేశ కాలమునకు ఏ మాత్రం కూడాను మనము దీనిని పోల్చుకొనరాదు.
1: We cannot associate divinity exclusively to a particular nation, to a particular region, caste, community or time.
0: ఒక కృష్ణుని విషయం చూడండి.
1: Let us take the instance of Krishna.
0: కృష్ణుడు ఏ తెగకు చేరినటువంటి వాడు, చెందినవాడు?
1: To which particular caste did Krishna belong?
0: ఇది బ్రాహ్మణులకు కులదేవత కాదు.
1: It is not to Brahmins.
0: క్షత్రియులకు ఒక సంపద కాదు.
1: This is not exclusive wealth of Kshatriyas.
0: వైశ్యులకు ఇది ఒక ఐశ్వర్యం కాదు.
1: This is not the wealth for vaisyas either.
0: ఇది లోక సంరక్షణకై అవతరించినటువంటి యొక్క స్వరూపము.
1: This is incarnation which has come down for the protection of the entire humanity.
0: ఈ కృష్ణుడు నావాడు నీవాడు అని అనుకోవటము కేవలం ఒక విధమైనటువంటి యొక్క మమకారమే, అభిమానమే.
1: To think Krishna as belonging exclusively to one or the other is only an attachment.
0: కృష్ణుడు కేవలం మావాడు అని అనుకోవటం చేతనే యాదవుల లోపల ముసలం పుట్టి యాదవులు అందరూ కూడా క్షీణించిపోయారు.
1: Yadavas came to ruin and they were destroyed because they felt that Krishna was theirs exclusively.
0: కనుక దైవత్వం అందరి వాడు, ఏ ఒక్కరి వాడు మాత్రమే కాదు.
1: We have to understand that divinity is for all. He is not exclusively meant for one.
0: Unnadi okkate okkade daivamu.
1: There is only one God who is existing.
0: Ee okkade netunte devamu daivamu pekkuga roopamulanu pondi aneka vidhamainatunte yokka bhrantulanu santrupti paristhu vastunnadu.
1: But he is manifesting himself in different forms and names in order that many people may derive satisfaction.
0: ఇలాంటి దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కేవలం సాధన మాత్రమే కాదు, విచారణ కూడా అత్యవసరము.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ యునిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ, ఈ సాధన అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఎన్క్వైరీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈనాడు భిన్నత్వమును ప్రోత్సహించి అభివృద్ధి పరిచేటువంటి వారు అధికమైపోతున్నారు.
1: టుడే పీపుల్ హూ ట్రై టు బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్.
0: ఏకత్వమును అనేకత్వంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ ట్రైయింగ్ టు టేక్ ది సింగిల్ యూనిటీ ఇంటూ డిఫరెంట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటిది మరింత అడుగున పడిపోతున్నది.
1: దట్ ఈస్ వై డివినిటీ హాస్ నాట్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాపర్లీ.
0: లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహముల చేతను,
1: బై అటాచ్మెంట్స్ అండ్ ఇన్ఫాచుయేషన్ రిలేటింగ్
0: వ్యాపారముల చేతను,
1: బై సచ్ బిజినెస్ అప్రోచ్,
0: ఈ దైవత్వాన్ని వేరువేరుగా విభజిస్తూ వస్తున్నారు.
1: They are trying to differentiate and divide this divinity.
0: దీని వలనని దైవత్వం యొక్క నిజ తత్వాన్ని మానవులు గుర్తించలేకపోతున్నారు.
1: That is the reason why man has not been able to understand the truth behind divinity.
0: తద్వారా ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: On account of that he has not been able to understand what is righteous conduct and what is unrighteous.
0: ఏ దేశమున ధర్మదేవత శాంతి దేవత కలకలలాడుచుండును ఆ దేశమునంది సంపత్తి కిలకలలాడుతూ ఉంటారు.
1: ఇన్ విచ్ ఎవర్ కంట్రీ ది గాడెస్ ఆఫ్ ధర్మ అండ్ గాడెస్ ఆఫ్ శాంతి ఆర్ ఫ్లరిషింగ్, దే అలోన్ విల్ బి హావింగ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ.
0: ఈనాడు ధర్మములకు విరుద్ధముగా,
1: టుడే పీపుల్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ధర్మ,
0: నీతికి విరుద్ధముగా,
1: దే ఆర్ ఆల్సో గోయింగ్ కాంట్రరీ,
0: జాతిని ఆధారము చేసుకుని,
1: దే ఆర్ బేసింగ్ ది ఎంటైర్ థింగ్ ఆన్
0: దేశమునందు అనేక విధములైన అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు.
1: దే ఆర్ గివింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ అగ్నీ అండ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ కంట్రీ.
0: ఇలాంటి అధర్మమును అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తులను అనేక మంది పెద్దలైనటువంటి వారు చూస్తున్నారు.
1: గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్ దీస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్.
0: అజ్ఞానులు పండితులు దీనిని కూడా పరికిస్తూ ఉన్నారు.
1: స్కాలర్స్ అండ్ లీడర్స్ ఆల్సో ఆర్ మియర్లీ వాచింగ్ దిస్.
0: గొప్ప గొప్ప ఉన్నత స్థాయి ఉన్నటువంటి యొక్క అధికారులు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు.
1: పీపుల్ హు ఆర్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్.
0: కానీ ఎవరు కూడా దీనిని అరికట్టలేకపోతున్నారు.
1: బట్ నో వన్ హెస్ బీన్ ఏబుల్ టు స్టాల్ అండ్ కంట్రోల్ దిస్.
0: ఇది అధర్మము అని ఎదుర్కోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ స్టేటింగ్ దట్ దిస్ ఇస్ అధర్మ అండ్ అన్రైచియస్.
0: కనుకనే వీరి జ్ఞానము, వీరి స్థానము, వీరి బుద్ధి కుశలత కూడా కేవలం నిర్మూలమైపోయినట్టుగా చూస్తున్నారు.
1: దట్ ఈస్ వై దే ఆర్ ఆల్సో లూజింగ్ ఆల్ దేర్ పవర్స్ అండ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ఇట్టి వారు అధర్మమును ఆచరించకపోయినను అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి వారుగా తోస్తూ ఉంటున్నారు.
1: దీస్ పీపుల్ హూ ఆర్ మియర్లీ వాచింగ్ may not be doing adharma but encouraging adharma.
0: దీనికి ఒక చిన్నది ఉదాహరణ.
1: There is a good example for
0: మహాభారతం నందు.
1: ఇన్ మహాభారత్
0: ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచమునకి చాలా ప్రమాదం కలిగించేటువంటిదని గుర్తించి ధర్మజుడు కృష్ణుణ్ణి రాయబారంగా అంపాడు.
1: ధర్మజ రికగ్నైజింగ్ దట్ వార్ వుడ్ బ్రింగ్ గ్రేట్ కెలామిటీస్ టు ద వరల్డ్ prayed to Krishna and asked him to go on a mission of peace.
0: Nindu sahalopala Krishnudu praveshinchi deeni valana jarigeetunti yokka pramadamulu ee yokka పరిస్థితులు కూడాను చక్కగా వర్ణించాడు.
1: కృష్ణ ఎంటర్డ్ ద ఫుల్ కోర్ట్ ఆఫ్ దుర్యోధన అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్లీ ద ఇంప్లికేషన్స్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వార్.
0: కానీ ఈ విషయములను మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి, అశ్వత్థామ ఇలాంటి పండితోత్తములు కూడాను చక్కగా వింటూ ఉన్నారు.
1: గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ వైజ్ పీపుల్ లైక్ భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అండ్ అశ్వత్థామ వర్ ఆల్ దేర్ లిజనింగ్.
0: కానీ వీరు విని కూడాను ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోయింది.
1: దే హర్డ్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ బట్ దేర్ వాజ్ నో యూస్.
0: దుష్టులు దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క చెంత చేరటం చేతనే, వారి సహవాసం చేతనే వీరు కూడాను దానిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు.
1: అన్ అకౌంట్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ వికెట్ కౌరవాస్ దే ఆల్సో బికేమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్.
0: ఈ అధర్మమును అర్థమును గుర్తించినటువంటి విదురుడు దానిని ఎదుర్కొనుటకు ప్రయత్నించాడు.
1: విదుర హూ రికగ్నైజ్ దిస్ అధర్మ అండ్ అన్రైచియస్ యాక్ట్, హీ వాంటెడ్ టు అపోజ్ దిస్.
0: ఇది మంచిది కాదని, కృష్ణ పరమాత్మ యొక్క పవిత్రమైన సూక్తులను మనము ఆచరణయందు ఉంచి దీనికి తగినటువంటి పరిహారము గావించవరనని అనేక విధములుగా నచ్చ చెప్పాడు.
1: హీ టోల్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ స్టేటింగ్ దట్ విల్ హావ్ టు ఫాలో ది వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ అండ్ వీ షుడ్ గివ్ అప్ వార్.
0: కానీ ప్రయోజనం లేకపోయింది.
1: బట్ ఇట్ వాజ్ ఆల్ ఫ్యూటైల్.
0: ఈ దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి చేత ఉండటం కంటే ఏదైనా యాత్ర పోవటం మంచిదని విదురుడు ఆ రాజ్యమునే విసర్జించిపోయాడు.
1: విదుర వాజ్ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ హి సెడ్ దట్ ఐ వుడ్ గో ఆన్ ఎ పిల్గ్రిమేజ్ రాదర్ దాన్ స్టే ఇన్ దిస్ పర్టికులర్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో రైచియస్నెస్.
0: ఈ భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి వీరందరూ కూడాను పాండవుల యొక్క పప్పు పులుసు తినటం చేతనే వారికి ఏదో ఒక విధమైనటువంటి ఒక సహాయకారులుగా ఉండాలని, వారి రాజ్యంలో మేము జీవించినామనేటువంటి అభిమానం మమకారం చేత ఈ దుష్టులైనటువంటి వారి యొక్క దీని ఎందే వారు జీవిస్తూ వచ్చారు.
1: భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య హూ ఏట్ ది ఫుడ్ ప్రొవైడెడ్ బై కౌరవాస్ వాంటెడ్ టు జస్ట్ పే బ్యాక్ దర్ గ్రాటిట్యూడ్ బై సపోర్టింగ్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్.
0: అందరూ గొప్ప ఆచార్యులే.
1: ఆల్ దోస్ త్రీ వర్ గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ ఆచార్య.
0: అందరికీ ధర్మాధర్మం విషయం గుర్తించినటువంటి వారే.
1: దే న్యూ వాట్ వాజ్ ధర్మ అండ్ వాట్ వాజ్ అధర్మ.
0: నిత్యానిత్య విషయమును పరిశీలించినటువంటి వారే.
1: దే ఆల్సో హ్యాడ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆచరణలో లేనటువంటి యొక్క ఈ జ్ఞానములన్నీ కూడా నిరుపయోగములైపోయాయి.
1: ఆల్ ద విజ్డమ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈస్ యూజ్లెస్.
0: కనుకనే కట్టకడపటికీ యుద్దము లోపల కౌరవులు ఏ విధంగా మరణించారో అదే విధంగానే ఈ ఆచార్యులు కూడా మరణించారు.
1: అల్టిమేట్లీ దే వర్ ఆల్సో పార్టీ టు ద వార్. దే కేమ్ టు ది సేమ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ డెత్ ది వే దట్ అదర్స్ వెంట్ ఇన్ ద వార్.
0: అన్యాయమును అక్రమమును ధిక్కరించి దానిని సరిచేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను దానిని ఎవరు సరిచేయుటకు ప్రయత్నించరో వారు కూడా దుష్టులతో సమానమనే భావిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ బిలీవ్ దట్ ఈవెన్ ఇఫ్ ది పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ అపోజ్ అన్రైచియస్నెస్ అండ్ ఇంప్రాపర్ థింగ్స్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ అ పార్టీ టు ద హోల్ ఎపిసోడ్.
0: మన కంటెదుట ఇంత అన్యాయములు, అక్రమములు, అనాచారములు జరుగుతున్నప్పటికీ మనము చూస్తూ కేవలం దానిని ఏమాత్రం కూడా ఎదుర్కొనలేక దాన్ని సరిదిద్దలేకపోయినటువంటి యొక్క వ్యక్తులు కూడాను ఆ దుర్మార్గములో కూడినటువంటి వ్యక్తులుగానే తయారవుతున్నారు.
1: ఆల్ దోస్ పీపుల్ హూ వాచ్ హెల్ప్లెస్లీ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ అండ్ అన్రైచియస్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్టీ టు ఆల్ ది వికెడ్ యాక్ట్స్ ఆల్సో.
0: కనుకనే దుర్మార్గుల యొక్క ఫలితాన్ని కూడా వీరు కూడా అనుభవించవలసి వస్తుంది.
1: దే విల్ ఆల్సో షేర్ ది ఫ్రూట్స్ ఆఫ్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాడ్ యాక్ట్స్.
0: సహవాసమే ప్రోత్సాహములకు మూల కారణం.
1: ఇట్ ఈస్ ది అసోసియేషన్ ది కంపెనీ విచ్ హెస్ ఎన్కరేజ్డ్ దెమ్ టు ఇండల్జ్ ఇన్ సచ్ బ్యాడ్.
0: లౌకికంగా మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి కొన్ని ఉదాహరణలు.
1: A few examples from day to day life can be taken to illustrate this.
0: రాత్రి వేళలందు మనలను ఏదో ఒకటో రెండో దోమలు కుడతాయి.
1: In nights, one or two mosquitoes might bite us.
0: నల్లులు కరుస్తాయి.
1: Bed bugs may give trouble.
0: కానీ ఈ బాధను సహించుకోలేక మనము ఏదో ఒక విష సంబంధమైనటువంటి స్ప్రేను మనం చేస్తాము.
1: In order to destroy them, we may spray some insecticide.
0: కానీ కుట్టినది కొన్ని దోమలైతే చచ్చేది అన్ని దోమలు చస్తాయి.
1: ఇట్ మే బి వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ మైట్ హావ్ గివెన్ యూ ట్రబుల్ బట్ ఆల్ ది మస్కిటోస్ ఆర్ డెస్ట్రాయ్డ్.
0: కరిచినది ఏ ఒకటో రెండో నల్లులైతే దాని సమీపంలో ఉండేటువంటి అనేక నల్లులు కూడా చచ్చిపోతాయి.
1: ఇట్ ఈస్ నాట్ మేర్లీ దోస్ వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ హావ్ గివెన్ యూ ట్రబుల్ విచ్ విల్ బి డైయింగ్, ఆల్ ది అదర్ మస్కిటోస్ ఆల్సో విల్ బి ఎ ప్రే టు.
0: కానీ కరిచిన దాన్నే చంపుతున్నామా, కుట్టిన దాన్నే చంపుతున్నామా?
1: Are we killing only one or two mosquitoes which have bitten us, or the bugs?
0: అదే విధముగాని దుష్టులు దుర్మార్గుల యొక్క చెంత మనం కూడాను మన జీవితాన్ని గడపటం చేతను, ఆ యొక్క దుష్ట సంబంధమైనటువంటి దానిని అరికట్టలేకపోవడం చేతను మనకు కూడాను ఆ ప్రభాదములో ఒక భాగం ఉంటుంటుంది.
1: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ వీ డు నాట్ కంట్రోల్ ద వికెడ్ పీపుల్స్ యాక్షన్, వీ విల్ ఆల్సో హ్యావ్ ఎ షేర్ ఇన్ ది వికెడ్నెస్ అండ్ ది ఫ్రూట్స్ విచ్ దోస్ వికెడ్ పీపుల్ విల్ బి రీపింగ్.
0: దైవము కూడాను అన్యాయ అక్రమ అనాచారములు జరుగుతున్నటువంటి సమయం నందు దానిని ఆదరించి దాని అరికట్టలేనటువంటి వ్యక్తులను, దానిని ఎదుర్కోలేనటువంటి వ్యక్తులను కూడాను సమంగా కూడాను దుష్ట సంహారంగా చేస్తూ వస్తాడు.
1: గాడ్ ఆల్సో విల్ కన్సిడర్ ఆల్ దోస్ పీపుల్ హూ డు నాట్ కంట్రోల్ సచ్ వికెడ్నెస్ అండ్ సచ్ అన్రైచియస్.
0: వీడు పండితుడే, వీడు పామరుడే అని కానీ, వీడు జ్ఞాని అజ్ఞానే అని కానీ ఏమాత్రం కూడా చూడడు.
1: హి విల్ నాట్ సే దట్ హీఈస్ అ స్కాలర్ అండ్ ఈస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్. హీఈస్ అ
0: జ్ఞాని అయితే దీనిని ఎందుకు ఎదుర్కోలేకపోతే,
1: if only you are a wise person, why did you not
0: endukku ee telisinatundi satyanni vaaniki bodhinchalekapothevi,
1: why did you not teach those people the truth which you knew?
0: Aa yokka dosham ee neelo kuda untundadi.
1: An account of this particular defect,
0: doshinchina doshiniki sariyinatti bodhana cheyaleentundi dosham ee nee dosham.
1: Your defect is not controlling the defect and
0: kanukane samajamlo jarugutunnatundi anna anyaya akrama aacharamlanta kodanu sadhyamainta varaku manu danni edurkoni danu sarichesetundi yokka విషయంలో మనం పాల్గొన్నప్పుడే నిజముగా మనము ధర్మ సంస్థాపనకు కొంత తోడ్పడినటువంటి వారం అవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వి అపోజ్ ఆల్ ది అన్రైచియస్ యాక్ట్ అట్రాసిటీస్ దట్ హవ్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సొసైటీ కెన్ వి రైట్లీ సే దట్ వి ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ధర్మ సంస్థాపన.
0: త్రేతాయుగం నందు కూడాను రావణుడు చేయుచున్నటువంటి అన్యాయ అనాచారములన్నీ కూడాను చూస్తున్నటువంటి సోదరుడు విభీషణుడు సహించుకోలేకపోయాడు.
1: ఈవెన్ ఇన్ త్రేతాయుగ Vibhishana did not tolerate all the unrighteous acts of his own brother Ravana.
0: Aneka vidhamulaga daniki addu tagili tana sodaruniki chaala vidhamulaga bodhisthu vachadu.
1: In a number of ways he opposed that and taught what was right to his own brother.
0: Kaani mitimiri poyetam vitiki ee vibhishanudu inka aa sthanam nande undutaku ishtapadaleka dharmamurti entunte ramuni yokka padavulu pattadu.
1: When all the limits were crossed, he did not want to associate with Ravana. He left the court and joined Rama.
0: కానీ దోషములు గావించినటువంటి వాడు రావణుడు ఒక్కడే.
1: బట్ ది పర్సన్ హూ హాస్ కమిటెడ్ ది అట్రాసిటీస్ ఓన్లీ,
0: ఈ దోషుడైనటువంటి రావణుడికి అనేక విధమైన ప్రోత్సాహం ఇచ్చినటువంటి రాక్షసులు కూడాను ఈ యుద్ధంలో మరణించవచ్చు వస్తుంది.
1: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ రావణ హూ డైడ్ ఇన్ ద వార్, ఆల్ దోస్ డెమన్స్ హూ గేవ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎన్కరేజ్మెంట్ ఆల్సో,
0: తాను చేసినటువంటి దోషములంతా కూడా మెచ్చుకుంటూ వచ్చారు ఈ రాక్షసులు.
1: His demons gave a lot of encouragement and appreciation for all the acts.
0: Mechukoni ee raakshasa kodanu chichana puchukoduka tappadu.
1: For giving all that appreciation you have to receive the punishment.
0: Mana bandhulu kaani mana putrulu kaani mana yokka sanheetamainatundi sambandhulu kaani doshamunu aacharinchinappudu aa doshamunuku sariyainatundi shikshana isthu daanni edurkuntu aa doshamunu sarididdutuku manam prayatninchinappude manam dosharahitulu kavalu kaani dosharahitulu avudunu kaani దోషములు ప్రోత్సహించుకుంటూ దాన్ని సవరించుకుంటూ వచ్చినటువంటి వాడు వీడు కూడా పరమ దోషుడే.
1: వెదర్ హీఈస్ ఎ రిలేటివ్, ఎ ఫ్రెండ్ ఆర్ ఎ సన్, వెన్ హీఈస్ కమిటింగ్ సమ్ మిస్టేక్ యూ హావ్ టు అపోజిట్, కరెక్ట్ ఇట్ అండ్ రెక్టిఫై ఇట్, అదర్వైజ్ యూ విల్ ఆల్సో బికమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్స్ అండ్ ఫాల్ట్స్.
0: కనుక మనం దోషరహితుడుగా ఉండవలనన్నా, దోషమును చూచినా, దోషమును విన్నినా, దోషమును అనుభవించేటువంటి స్థానంలో ఉండినా దానిని సరైన రీతిగా ఎదుర్కొని ఆ దోష పరిహారార్థమయ్య కొంత ప్రయత్నములు చేయాలి.
1: Whenever any person sees an unrighteous act is being done, he should not merely see, he should oppose it, and then only you will have done the correct thing.
0: Kani purvakalamunandu,
1: but in the olden days,
0: Duryodhanudu Duryodhanuga, Shakuni Shakuniga, Dharmajudu Dharmajuniga prakatistu undetunte varu.
1: Duryodhana was behaving like Duryodhana himself, and so also Shakuni and other wicked people.
0: Kani ee naadu ధర్మజుడు దుర్యోధనుడుగా ప్రకటన చేస్తున్నాడు.
1: బట్ టుడే ధర్మజ ఈజ్ బిహేవింగ్ లైక్ దుర్యోధన.
0: పేరు ధర్మజుడు,
1: నేమ్ ఈజ్ ధర్మజ.
0: వారి యొక్క వినయ విధేయతలు చూస్తే చాలా ధర్మంగా కనిపిస్తాయి.
1: హిజ్ ఓన్ హ్యూమిలిటీ అండ్ ఒబిడియన్స్ విల్ మేక్ ఎనీ
0: మనోభావములు ప్రవర్తన చూస్తే శకునిగా గోచరిస్తాయి.
1: బట్ ఇఫ్ యు ఓన్లీ అబ్జర్వ్ హిజ్ ఇన్నర్ ఫీలింగ్స్ హీజ్ ఎ శకుని.
0: అందరూ భక్తులుగానే కనిపిస్తారు.
1: All people appear to be devotees.
0: దుష్ట రక్తులతో కూడినటువంటి యొక్క వ్యక్తులే కానీ భక్తులు కాదు అనేటువంటి యొక్క స్పష్టమైనటువంటి నడవడికల్లో కనిపిస్తుంటాయి.
1: బట్ ఇన్ ది కాండక్ట్ దే షో
2: దే ఎగ్జిబిట్ అండ్ ఎక్స్పోజ్.
0: నిజముగా భక్తులు అయితే
2: పీపుల్ దే ఆర్ భక్తులు చేయవలసినటువంటి పనులు చేస్తున్నారా?
1: ఇఫ్ యు ఆర్ రియలీ డివోటీస్ ఆర్ దే పర్ఫార్మింగ్ ది యాక్ట్స్ విచ్
0: పేరుకు భక్తులే
1: విచ్ విల్ బి పర్ఫార్మ్ బై ది డివోటీస్ బై నేమ్.
0: సామెత ఉన్నది,
1: దెర్ ఈస్ ఎ ప్రోవర్బ్
0: మా బజార్ అంతా బ్రాహ్మణులే కోడిపెట్ట కనిపించలేదు అన్నారట. బజార్ అంతా బ్రాహ్మణ్ అయితే కోడిపెట్ట ఎక్కడ పోతుంది?
1: ఇన్ అవర్ బజార్ ఓన్లీ బ్రాహ్మణ్స్ ఆర్ రిసైడింగ్ బట్ ఎ చికెన్ హాస్ డిసపియర్డ్ సడన్లీ. ఇప్పటి
0: నిజముగా భక్తులేగినైతే అక్కడ ఈ విధమైనటువంటి అశాంతికి కానీ దుర్మార్గమునికి కానీ దూషణకు కానీ అవకాశములు ఏర్పడతాయా?
1: ఇఫ్ ఇట్ వాట్ విత్ ది బ్రాహ్మణ్స్ హౌ వుడ్ సచ్ ఎ నాక్ హ్యాపెన్ ఆఫ్ డిసపియరెన్స్.
0: కనుక మనం భక్తులము అనుకున్నప్పుడు భక్తి ప్రవర్తనలు కదా మనం నిరూపించాలి.
1: ఇఫ్ వి కాల్ అవర్ సెల్ఫ్ డివోటీస్ విల్ హావ్ టు ప్రూవ్ బై యాక్షన్ అవర్ ఓన్
0: డివోషన్ ఉండినటువంటి యొక్క దదివత్వము మనకు వ్యక్తమవుతుంది.
1: దెన్ ఓన్లీ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ మేనిఫెస్ట్
0: చూచినప్పటికీ ఏకత్వమే దృక్పథమై ఉండాలి.
1: వేరెవర్ యు లుక్ టు యు షుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్నెస్ అండ్ యూనిటీ.
0: ఏ ప్రదేశమునందైనా కూడాను తన విశ్వాసం విశ్వాసంగానే ప్రకటితం కావాలి.
1: ఇన్ విచ్ ఎవర్ ప్లేస్ బి హిస్ ఫెయిత్ మస్ట్ బి ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
0: కానీ ఈనాటి యొక్క భక్తి తత్వములు విరుద్ధముగా మారుతూ ఉన్నవి.
1: బట్ టుడేస్ డివోషన్ ఈస్ టేకింగ్ ది ఆపోజిట్ ట్రెండ్ ఇన్ ద డైరెక్షన్.
0: కనుకనే దైవత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులుగా తయారవుతున్నారు.
1: దట్ ఈస్ వై పీపుల్ ఆర్ బికమింగ్ ఫూల్స్ హూ కెనాట్ అండర్స్టాండ్.
0: దీనికి కారణము స్వార్థము స్వప్రయోజనమే.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: దురాశ అహంకారమే దీనికి మూల కారణములు.
1: ఇట్ ఈస్ గ్రీడ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
0: మానవుని యందు దుష్టబుద్ధులు ప్రవేశించినప్పుడు ఎట్టి మార్పునైనప్పుడు చేసుకోవడానికి వీలవుతుంది.
1: వెన్ వికెట్ థాట్స్ ఎంటర్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్ దెర్ విల్ బి నో అబ్స్ట్రక్షన్ ఫర్ దర్ యాక్ట్స్.
0: ఎంత క్రూరుగానైనా కూడా తయారు కావడానికి సిద్ధమవుతారు.
1: పీపుల్ ఆర్ ప్రిపేర్ టు బికమ్ వెరీ క్రూయల్ పీపుల్.
0: ఇది కాదు మానవత్వం యొక్క విశిష్టత.
1: దిస్ ఈస్ నాట్ ది స్పెషల్ క్యారెక్టరిస్టిక్.
0: ఇది దివ్యత్వం యొక్క పవిత్రతను మనం చవిచూడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి తత్వమునందు
1: ఇన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్
0: మన ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటన చేయాలి.
1: వీ హావ్ టు ఆల్సో ఎక్స్ప్రెస్ ది డివినిటీ విచ్ ఇస్ ఇన్ ఏ వన్లీ
0: ఏక కాలమునందు
1: అట్ ద సేమ్ టైమ్
0: అనేక విధములైనటువంటి యొక్క వ్యక్తిత్వమును
1: పర్సనాలిటీ విచ్ హెస్ గాట్ డిఫరెంట్ డైమెన్షన్
0: ప్రకటితం అయినప్పుడు
1: వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్
0: దీనిని భౌతికవాదులు అంగీకరించరు.
1: దిస్ ఈస్ నాట్ believed by the materialists.
0: భౌతికవాదుల యొక్క విశ్వాసము చాలా కొంత అదుపులో ఉండేటువంటిది
1: Materialist faith and belief has extraordinary limitation.
0: ఒక్కొక్కరి యొక్క విశ్వాసములు ఒక్కొక్క పరిమితిలో ఉంటాయి.
1: Each one's faith has certain limits.
0: ఒక రసాయన శాస్త్రజ్ఞుడే ఉన్నాడు.
1: One person may be a chemistry professor.
0: తన యొక్క సబ్జెక్ట్ లోపల చాలా ఉత్తీర్ణుడు చాలా గొప్ప వ్యక్తి.
1: He has mastered his subject and accomplished
0: గొప్ప పరిశీలన చేసినటువంటి యొక్క అనుభవజ్ఞుడు.
1: He has got a lot of experience in that particular subject.
0: కానీ రసాయన శాస్త్రజ్ఞుడుకు పదార్థ విజ్ఞాన శాస్త్రము అంతగా తెలియదు.
1: బట్ ఏ కెమిస్ట్ మే నాట్ బి నోయింగ్ మచ్ ఆఫ్ ఫిజిక్స్.
0: అంత మాత్రం చేత పదార్థ విజ్ఞానాన్ని విమర్శించడానికి వీలవుతుందా?
1: జస్ట్ బికాస్ హీ డస్ నాట్ నో కెన్ హీ గో ఆన్ క్రిటిసైజింగ్ ఫిజిక్స్.
0: ఒక MBBS చదివేటువంటి డాక్టరు ఇంజనీర్ యొక్క విషయం లోపల తనకి ఏమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు.
1: ఏ పర్సన్ హూ హాస్ పాస్డ్ హిస్ MBBS మే నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: తన తెలివితేటలు తన యొక్క విద్య ఎందు మాత్రమే అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఆల్ హిస్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ మైట్ హావ్ బ్లాజమ్డ్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా.
0: మరొక విషయం తన యొక్క తెలివితేటలు ఏమాత్రం కూడా పనికిరావు.
1: బట్ ఇన్ అనదర్ ఏరియా హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మే నాట్ బి యూస్ఫుల్.
0: అదే విధముగానే భౌతిక శాస్త్రజ్ఞ యొక్క విశ్వాసం యొక్క పరిమితి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క దీనితో పోల్చుకున్నట్టుకు వీలు కాదు.
1: ఇన్ ద సేమ్ వే మెటీరియలిస్ట్ మే బి హావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ది మెటీరియలిజం.
0: అది చాలా అల్పమైనటువంటి స్థితి.
1: బట్ దే మే నాట్ బి నోయింగ్ ఎనీథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అలాంటి వారు అధికమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం సాధ్యమవుతుందా?
1: మెటీరియలిస్ట్ హావ్ ఏ నారో వ్యూ. హౌ కెన్ దే అండర్స్టాండ్ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్పిరిచువాలిటీ?
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాడు
1: టుడే
0: మోడర్న్ ఏజ్ అనగా ఆధునిక యుగము.
1: నౌ వీఆర్ హ్యావింగ్ మోడర్న్ ఏజ్.
0: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విలుసిల్లినట్టు కాలం.
1: వీ హ్యావ్ డెవలప్డ్ టెక్నాలజీ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్.
0: ఈ సమయమునందు కొన్ని కొన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే దీనిని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ వీఆర్ బిలీవింగ్ సర్టన్ థింగ్స్.
0: ఒక ఢిల్లీ లోపల,
1: ఇన్ ఢిల్లీ,
0: ఆకాశవాణిలో,
1: ఇన్ రేడియో స్టేషన్,
0: ఒక వ్యక్తి తన పాటలు మాటలు ప్రసరించుతూ ఉన్నాడు.
1: వన్ ఇండివిజువల్ ఈస్ గివింగ్ ఎ పర్ఫార్మెన్స్ ఇన్ రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ.
0: ఢిల్లీలో ఈ వ్యక్తి పాట పాడుతుంటే కొన్ని లక్షల మంది తమ తమ ఇండ్ల ఎందు కూర్చొని రేడియో ద్వారా దీనిని వింటూ ఉన్నారు.
1: ద సాంగ్ విచ్ ఇస్ గివన్ ఇన్ రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ ఈజ్ హర్డ్ బై లాక్స్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ దర్ హోమ్స్ త్రూ దర్ రేడియోస్.
0: ఢిల్లీలో పాట పాడేటువంటి విషయం లోపల ఆ శృతి, లయ, రాగ చాలా బద్ధమైనటువంటి రీతిగా మన ఇంటిలో కూడా మనం వింటున్నాము. ఏ మార్పు కూడా లేదు.
1: We have been able to hear the song in all its aspects, in terms of tune, tone, everything, the same way as is given in Delhi.
0: అదే విధముగానే ఢిల్లీ లోపల టెలివిజన్ లోపల ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతుంటారు.
1: In the same way, another person is giving a performance in television.
0: ఆ వ్యక్తిని మనం ఇంత దూరంలో ఉండినప్పటికీ మన ఇంట్లో వీడియో నుంచి మనం చూస్తున్నాము.
1: Although we may be at such a long distance as in Puttaparthi, we still
0: manavalane aneka kotla mandi kuda chustunnaru.
1: Crores of people will have been able to witness
0: Delhi lo paata paadeetunte paatanu, Delhi lo maatalaadeetunte vyaktini mani intilo valane andar indallo kodanu chudagalugutunnaru, vinagalugutunnaru.
1: The song given in Delhi and a television program given in Delhi has been heard and seen in various houses, in a number of lakhs of houses.
0: Eka kaalamulo
1: simultaneously
0: భిన్న భిన్న ప్రదేశమునందు,
1: ఇన్ డిఫరెంట్ ప్లేసెస్,
0: అదే వ్యక్తి అదే మాటలను ఏ రీతిగా వినగలుగుతున్నారు, ఏ రీతిగా చూడగలుగుతున్నారని ప్రశ్నిస్తే దీనికి వైజ్ఞానిక శాస్త్రంగా అనేక విధమైన సమాధానాలు ప్రారంభమవుతున్నాయి.
1: When you ask a question, how so many people have been able to listen simultaneously the same song and performance in different places, they give an explanation in terms of science and technology.
0: అదే ఆనాటి గోపాలకృష్ణుడు 16,000 గోపికల ఇంట ఎందు ఒకే పర్యాయం దర్శనమిచ్చాడు, ఒకే పర్యాయం అతను చూడగలిగినాము అని చెప్పితే దీనికి అనేక విధమైనటువంటి ప్రశ్నలు.
1: బట్ వెన్ యూ సే దట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ త్రేతా ఏజ్ కృష్ణ వాజ్ ఏబుల్ టు అపియర్ ఇన్ 16,000 హౌసెస్ ఆఫ్ గోపికాస్,
0: ఇది సాధ్యమా అని కొన్ని విధమైనటువంటి విమర్శలు.
1: దే క్రిటిసైజ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్,
0: ఈనాడు ఈ మంత్రశక్తికే ఈ విధమైన శక్తి లేదని మీరు విశ్వసించేటువంటి వారు, యంత్రశక్తికి ఏ రీతిగా కలిగింది?
1: ఇఫ్ పీపుల్ క్వశ్చన్ ది కెపాసిటీ ఆఫ్ మంత్ర, హౌ కెన్ ది బిలీవ్?
0: ఒక యంత్రశక్తి అంటే ఇంత పవర్ ఉండినప్పుడు ఈ మంత్రశక్తిలో ఎందుకు ఉండకూడదు?
1: ఇఫ్ దెర్ ఇస్ సచ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇన్ ఎ మెషిన్ అండ్ యంత్ర, వై షుడ్ నాట్ బి దెర్ ఇంతే కాక
0: దీనికి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోలేని వ్యక్తులు మూర్ఖులుగా దీనిని విమర్శిస్తూ వస్తుంటారు.
1: People who do not understand the inner significance and meaning of all this go on criticizing foolishly.
0: Aa akashavani lo undinatvanti oka shabda tarangamulu ye vidhanga manaki ikkadiki vastunnayi.
1: How have you been able to get the sound waves here from
0: ee shabda tarangamulu anni kudanu vidyut shakti tarangamulato leenamayi?
1: All these sound waves are merging themselves into electric waves.
0: Ee vidyut shakti tarangamulu anni kudanu anithyamainatvanti nityamuga mari
1: these electrical waves are transforming themselves.
0: అశాశ్వతమైనటువంటి ఈ తరంగమంతా శాశ్వతమైన రూపంలో ధరించి
1: they get the form of a permanent status.
0: సర్వత్రా ఈథర్ అనేటువంటి దీంట్లో సంచారం జరుపుతూనే ఉంటాయి.
1: All these things enter into ether and become all.
0: ఈనాడు మనం రేడియోను గుర్తించిన తర్వాత ఢిల్లీలో ఉండినటువంటి పాటలు మనం ప్రశాంతంలో వింటున్నామని చెప్పి ఈనాడు చెప్పగలుగుతున్నామే కానీ ఇవి ఆనాడు కూడాను ఈ విద్యుత్ శక్తి తరంగం లోపల ఈ శబ్ద తరంగంలో లీనమై ఉంటున్నాయి.
1: బికాస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ దీస్ వేవ్స్ గెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ గెట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ది రేడియో ఇన్ యువర్ ప్లేస్ హియర్, యూ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్. బట్ ఇన్ ది సేమ్ వే ఈవెన్ దోస్ డేస్ దిస్ థింగ్ వాస్ పాసిబుల్.
0: దీనికి ఒక జీవితం ఉండనక్కర్లేదు, జీవిత తదుపరి కూడా దీనిని మనం అనుభవించడానికి వీలవుతుంది.
1: This is possible to experience even after death. It is not necessary.
0: ఎట్టనగా దీనికి మరొక ఉదాహరణము.
1: There is another example for this.
0: Gantasala shavyanga paadetunti vaadu.
1: Gantasala used to sing melodiously.
0: Kaani atanu gatinchi maraninchi bhasmi bhootamayyadu.
1: He is dead and gone.
0: Kaani ee naati kudanu atani yokka swaramulu swachhanga manam vinagalutunnamu.
1: But even today after his death we have been able to hear his sound.
0: Ye Madras radio lokamlo atani yokka tape record vesthe danni ikkada kuda manam vinagalutunnamu.
1: If we play the record in Madras station, we have been able to hear it here.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the
0: ఈ శబ్ద తరంగములు విద్యుత్ తరంగములతో కూడి ఉంటున్నాయి.
1: What is the reason for this? It is because
0: ఈ తరంగములు ఏ నాటికైనా కూడాను ఎన్ని యుగములకైనా నిలిచిపోతుంటాయి.
1: These sound waves, they merge into electrical waves and then they
0: వీరు కనిపెట్టక పూర్వం కూడాను ఈ తరంగములు ఉంటున్నాయి.
1: They get permanently recorded in ether and they are available at any time later on.
0: అన్ని తరంగములు కూడాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి.
1: All these waves are
0: అన్ని తరంగములు కూడాను సర్వత్రా నిండి ఉంటున్నాయి.
1: All these sounds are available everywhere.
0: అయితే ఎవరి చిత్తము పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ తరంగములు వినపడుతుంటాయి, కనిపిస్తుంటాయి.
1: Only that person whose chitta and heart is pure would be able to tune himself and receive these sounds.
0: ఈ ఢిల్లీలో పాడేటువంటి పాటలు రేడియోలో లేనటువంటి ఇంట్లో వినిపిస్తున్నాయా?
1: సాంగ్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ హర్డ్ ఇన్ ఎ హౌస్ వేర్ దర్ ఇస్ నో రేడియో.
0: ఓన్లీ రేడియో ఉండినటువంటి ఇంటిలో కూడాను ఢిల్లీలో పాడుతున్నటువంటి స్టేషన్ వేయకుండా మెడ్రాస్ స్టేషన్ వేస్తే వినిపిస్తుండదా?
1: ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ రేడియో, ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూనింగ్ ఢిల్లీ స్టేషన్, ఇఫ్ యూ ట్యూన్ మెడ్రాస్ స్టేషన్, వుడ్ యూ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఫ్రమ్ ఢిల్లీ?
0: కనుక ఏ స్టేషన్ లో పాడుతున్నాడో ఆ స్టేషన్ ఆ సరైనటువంటి ట్యూన్ లో మనం పెట్టి ఇది చేసినప్పుడే మనం వినగలుగుతున్నాము.
1: యూ వుడ్ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఓన్లీ వెన్ యూ ట్యూన్ ది రేడియో టు ది కరెక్ట్ స్టేషన్.
0: అదే విధముగానే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దైవత్వాన్ని మన చిత్తము అనేటువంటి రేడియో ఎందు ఏకాగ్రత అనేటువంటి స్విచ్ని వేసి దివ్యత్వమైనటువంటి యొక్క ఆనందంలో మనం మునిగినప్పుడు ఆ దివ్యతత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ వీ కెన్ ప్యూరిఫై అవర్ హార్ట్ అండ్ ట్యూన్ ద రేడియో ఆఫ్ అవర్ హార్ట్ టు ది ప్రాపర్ ట్యూన్, వి కాన్సన్ట్రేట్ వెల్ అండ్ కాంటెంప్లేట్ అండ్ మెడిటేట్, వుడ్ బి ఏబుల్ టు గెట్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక మన యొక్క శబ్ద తరంగములు ఒక్కటైన కూడా వ్యర్థం కావటం లేదు.
1: Therefore, we should know that none of our words
0: ee shabda tarangalu sarvatra nindi untunnavi.
1: These sounds are prevalent all over.
0: Danni manu jyoti tarangulaga marchukovali.
1: We have to transform them into jyoti.
0: Adi ye dhyana shakti.
1: This you can get only
0: yoga shakti
1: through the power of meditation.
0: Itti shaktini varu anubhavinchi aanandinchatam chetane gopikalaku ee vidhamainatundi darshanam praaptinchagaligindi.
1: As gopikas had this power of meditation and yoga shakti, they were able to get this experience.
0: కనుక వారి చిత్తమును ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క రూపంతోన నామంతోన హత్తుకుని పోయి ఉన్నాయి.
1: దేర్ హార్ట్స్ ఆర్ ఆల్వేస్ సాచురేటెడ్ విత్ ద ఫామ్ అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ విధమైనటువంటి భక్తి తరంగములకు ఏమాత్రం కూడా రీజన్ అనేటువంటి మనం వెతకడానికి అధికారం లేదు.
1: వీ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైండ్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్.
0: ఇలాంటి అనుభూతులు బియాండ్ రీజన్.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ ఆల్వేస్ బి బియాండ్ రీజన్.
0: అన్నింటికి ప్రత్యక్ష ప్రమాణములు వీలు కాదు.
1: It is impossible to get direct experience and proof for everything.
0: Ravanchaka sambandhamainatundi chinna chinna vishayamulike pratichya pramanamulu emaatram kuda pani cheyaleninappudu divyattamainatundi aatma tattvayamaina bhagavat tattvaniki ee reetiga pramanamulu uri kaavagalu chustayi.
1: If direct experience and proof are not possible for many worldly things, how can you apply this?
0: Idi kevalam adhyanam yokka tattvam.
1: This is the principle of atma.
0: కనుక ఈ ఆధ్యాత్మిక తత్వమును అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ విధమైనటువంటి వ్యర్థ మార్గంలో ప్రవేశించడు.
1: A person who has understood the principles of spirituality would never take a wrong and useless
0: yavarevari bhavamu varike telusunu.
1: Each one knows what
0: yavarevari bhakti prapattulu varike artham avutai.
1: Each one understands his own devotion and his own
0: okari bhakti pravartulu marokariki artham chesukovatam chala kashtamu.
1: One would not be able to understand the other person's devotion and
0: kanaka prachina kalam nundi kudanu aneka maharshulu aneka yogulu అనేక దివ్య పురుషులు కూడాను ఇలాంటి దర్శనములు అనుభవించి ఆనందించి తాను అనేక విధములుగా కూడా ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
1: ఇన్ ద ఏన్షియన్ డేస్ ఆల్సో మెనీ ఆఫ్ ది సేజెస్ సియర్స్ అండ్ సెయింట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ డివినిటీ అండ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్
0: ఇలాంటి అనుభూతులు అన్ని మతముల యందు కూడాను ఉంటున్నవి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫౌండ్
0: క్రిస్టియన్ మతముల యందు కూడాను ఇలాంటి దర్శనములు గావించినటువంటి సందర్భములు ఎన్నో ఉన్నవి.
1: Even in Christian religion also, you have instances of this kind, but the experience is the same among all religions. This must be correctly understood.
0: ఇలాంటి స్థాయికి రాకపోవటము మన యొక్క దోషములే కాని దైవం యొక్క అనుగ్రహములో ఏమాత్రం కూడా లోటు లేదు.
1: If we have not been able to reach that stage, the defect lies with us. There is nothing wrong with our
0: ఏమాత్రం ఉండినప్పటికీ కుండన మనం బోళ్ళ పెట్టినప్పుడు ఒక్క చుక్కైన అందులో ప్రవేశించదు.
1: If there is a continuous downpour, if you keep the pot topsy-turvy, not even a drop of water can
0: collect. Varshamunuku edurga tana yokka కుండను మూతిగా పెట్టినప్పుడు ఏ కొన్ని చుక్కలైనా అందులో ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ యు కీప్ ది పార్ట్స్ ప్రాపర్లీ ద మౌత్ అప్వర్డ్స్ అట్లీస్ట్ ఎ ఫ్యూ డ్రాప్స్
0: భగవత్ అనుగ్రహం అనేటువంటిది సర్వత్రా దండిగా నిండుగా ఉంటున్నదే ఉన్నది.
1: టుడే గాడ్స్ గ్రేస్ ఈజ్ అబండెంట్లీ అవైలబుల్ ఆల్ ఓవర్ అండ్ అట్ ఆల్ టైమ్,
0: కానీ దానికి సూటిగా మన హృదయాన్ని తిప్పటం లేదు.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఓపెన్ అవర్ హార్ట్స్ ప్రాపర్లీ టు రిసీవ్ ద గ్రేస్.
0: పవిత్రమైన దివ్యత్వాన్ని మన హృదయంలో నిండుగా నింపుకోలేదు.
1: We have not been able to fill our hearts with the sacred grace of the divine.
0: కనుకనే అడుగడుగున మనకు అనుమానములే.
1: That is why at every step we are facing doubts.
0: క్షణ క్షణము కూడాను మనకు సందేహములే.
1: Every minute we are having some kind of doubt.
0: తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు.
1: Man has not been able to have faith in himself.
0: 4 నిమిషాలు నరుణ్ణి నమ్మలేనిటువంటి వాడు నారాయణుని నమ్మగలడా?
1: If a person cannot have faith in himself, how can he have faith in God?
0: కనుక మన నమ్మకంలో ఉండినటువంటి దోషములే కాని దైవంలో ఎట్టి విధమైనటువంటి మార్పులు గాని కూర్పులు గాని రావు.
1: ఆల్ దీస్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఓన్ ఫెయిత్. యూ కెనాట్ ఫైండ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ గాడ్ అండ్ హిస్ గ్రేస్.
0: విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి.
1: యు షుడ్ హావ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: క్షణక్షణముకు కూడాను మనం మార్పు చెందరాదు.
1: మొమెంట్ టు మొమెంట్ షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్.
0: ఇలాంటి చిత్తశుద్ధి లేనటువంటి వానికి ఎంత కాలము తిరిగినప్పటికీ, ఎన్ని విధమైన సాధన చేసినప్పటికీ దైవానుగ్రహం ఏమాత్రం కూడా అందుకునలేడు.
1: ఫర్ వన్ హూస్ హార్ట్స్ ఈస్ నాట్ ప్యూర్, వన్ హూ గోస్ ఆన్ డూయింగ్ సాధన వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఇట్ ఈస్ యూజ్లెస్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద గ్రేస్.
0: హృదయాన్ని మాత్రమే పరిశీలన చేయగలడు కానీ నీ యొక్క పూజలు పునస్కారములు ఏమాత్రం కూడా తాను చూడగలడు.
1: గాడ్ ఓన్లీ ఎగ్జామిన్స్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. He doesn't care for the type of worship that you offer without
0: ye poojanu neevu cheyakapoyinappudiki ye dhyanamulu cheyakapoyinappudiki nee chitta shuddhini neevu ayen reetilo unchukunnappude daivam andulo praveshisthadu.
1: Even if you are not offering any type of worship and not undertaking any type of meditation, if your heart is pure, God is prepared to enter into your heart.
0: Kanukane ninnadinu mana vidyarthi cheppinattuga motta mota neevu naavadu.
1: Just as one student explained yesterday, you are mine in the first place.
0: Rendavadi kaadu kaadu neevu naa vaadaithe nenu ahankariga maaragalanu.
1: In the second stage, it is you are not mine. If I say that
0: nenu nee vaadu,
1: it will be an expression of egotism, and therefore it will be I am yours is the second stage.
0: Gopikalu memu mee vaaramu ani prarthincharu.
1: Gopikas always said that we are yours.
0: Yadavulu krishnudu maavadu ani vishwasincharu.
1: Yadavas firmly believed krishna
0: ee maavadu aneetundi yokka vishwasam chethane ahankaram perigipoyindi.
1: On account of the feeling that you are ours, they developed
0: ahankaram. Ekkada undunu varu atappataram aipothadu.
1: Where there is ego, they come to ruin and destruction.
0: Kanukane yadav kulamlo musalam puttindi.
1: That is why the yadavas developed that kind of
0: enta kaalamainappudikini swami memu mee vaaram ani prarthinchinatundi gopikalaku ఎప్పటికీ క్షేమ సంతోషాన్ని అనుభవించారు.
1: గోపికాస్ హూ పర్ఫెక్చువలీ ప్రేడ్ దట్ దే ఆర్ కృష్ణాస్ దే ఎంజాయ్డ్ ఆల్ ద బ్లిస్.
0: కనుకనే పిల్లలకంతా కూడా నేను మూడు ముచ్చటైనటువంటి మాటలతో చెప్పాను మొన్న.
1: దట్ ఇస్ వై స్వామి సెడ్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ టు ఆల్ ద చిల్డ్రన్ విత్ అ లాట్ ఆఫ్ లవ్.
0: నీవు నా ముందు నీవు నడచడానికి ప్రయత్నం చేయవద్దు.
1: యూ డోంట్ ట్రై టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: Don't walk in front of me.
1: First one is don't walk in front of me.
0: I may not follow you. Don't walk behind me.
1: The second one is don't walk behind me.
0: I may not lead you. Still walk beside me. And you be my friend. నా ముందు నీవు నడచడానికి ప్రయత్నం చేస్తేవా, నీవు నాకు కూడాను తప్పు మార్గం చూపవచ్చు. మార్గం నీకు తెలియదు.
1: ఇఫ్ యు వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, యూ మే ఆల్సో లీడ్ మీ ఆన్ ద రాంగ్ పాత్ బికాస్ యూ డు నాట్ నో ద కరెక్ట్ పాత్.
0: పోనీ నాకు వెనకలేమైనా నన్ను అనుసరించడానికి ప్రయత్నం చేస్తే అంటే నన్ను తప్పించుకుని నీవు వెళ్ళొచ్చు.
1: సపోజ్ యు ఆర్ వాకింగ్ బిహైండ్ మీ, యూ మే లీవ్ మీ అండ్ గో అవే.
0: నాకు ప్రక్కలోనేరా, తప్పించుకోవటం కానీ ముందు నీవు తప్పు మార్గం పోవటం కానీ అవకాశం ఉండదు.
1: బికాస్
0: ఐ ఆమ్ విత్ యూ, నేను నీ వెంటనే ఉన్నాను.
1: ఇఫ్ యు ఆర్ వాకింగ్ బిసైడ్ మీ, నైదర్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ నార్ యు ఆర్ ఎస్కేపింగ్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నీవు నేను ఒక్కటిగానే ఉన్నాం, అనగా దైవత్వం సర్వత్రా ఉంటున్నాడు.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యు ఆర్ అండ్ ఐ ఆర్ వన్ అండ్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ప్రతి శరీరమునందు కూడా నువ్వు శరీరి అయి ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇండ్వెలర్ ఇన్ ఎవ్రీ
0: దేహమునందు నువ్వు దేహి అయి ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ బాడీ ఈజ్ ఆల్సో ద ఇండ్వెలర్.
0: అలాంటి సమయంలో నీవు ముందు పోవటం కానీ వెనుక రావటం కానీ వీలు కాదు.
1: If that is so, it is not possible for you to walk before me or to walk behind me.
0: కనుకనే దైవత్వాన్ని నీతో కూర్చుకొని రావాలి.
1: Therefore, you have to take divinity with you.
0: దైవాన్ని నీతో చేర్చుకొని రావాలి.
1: You should take divinity in you.
0: ఇది నిజమైన సాధకుని యొక్క లక్షణం.
1: This is a good characteristic of.
0: ఎక్కడ ఉండినా కానీ స్వామి సేవ మేము చేసుకుంటాము అని అనుకోవచ్చును, కానీ అంత విశాల హృదయం తనలో లేదు కదా.
1: Wherever I am, I will serve Swami, you may say. But do you have that broad heart?
0: ఇది కేవలము స్వార్థపరుని యొక్క మూర్ఖత్వం.
1: This is foolishness of a selfish man.
0: ఇలాంటి పరిస్థితి యందు తాము అనేక విధమైనటువంటి దోషములను కప్పిపుచ్చుకునేటువంటి యొక్క దీనితో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.
1: This is a method by which he covers many of the defects and wastes his life.
0: అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండినటువంటి వానికి ఏ విధమైనటువంటి వాంఛలు ఉండవు.
1: ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ సచ్ ఫుల్ ఫెయిత్, హి విల్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: అట్టి స్థితిని మనకు లభించేంత వరకు కూడాను మనం అనుసరించక తప్పదు.
1: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ హ్యావ్ టు ఫాలో.
0: కృష్ణుడు కూడాను రాములు కూడాను గురువుల దగ్గర అనేక విధమైనటువంటి విద్యలను అభ్యసించి వారిని ఆనందపరిచేటువంటి ఒక దీనిలో వారు ప్రయత్నం పూర్వకంగా సాధించారు.
1: Even incarnations like Rama and Krishna approached a preceptor, served him, learned from him, and made efforts to satisfy him.
0: Kanukane guru tattvanni vaaru chakkaga shishyulaku bodhisthu vacharu.
1: That is why they were able to just teach the principle.
0: Taanu anubhavinchi aanandinchi 10 mandiki panchali.
1: One should enjoy, experience, and then share it with others.
0: Ee dushtavantulu abhivruddhi kaavatam chetanu
1: on account of developing wicked thoughts,
0: laukikamainatundi jeevithamunu penchukovatam chetanu,
1: on account of developing worldly life,
0: prapanchakame satyamani visrasinchatam chetanu,
1: on account of believing world to be true,
0: jeevithamainatundi dushta buddhulu pedamargam padutuntai.
1: This kind of bad thoughts center in
0: enni vidyanu nerchi emi phalamu.
1: What is the use of learning a number?
0: Tanna satavata tappimpa evaritamu.
1: Who can save you from the fate?
0: Chetta buddhulu taratatti talatala cherineni.
1: If bad ideas and thoughts were to enter into your head,
0: endabarunu buddhulu bendubaru,
1: all your intelligence goes dry,
0: bandabaru,
1: they become barren.
0: Ilanti buddhulaku inka daivathamunu ee reethiga artham chesukogalaru.
1: Such people, how can they understand divinity?
0: Ilanti murkullu kuda manam chetta chechukoni variki thotpaatuga manam anusaristunnamu.
1: We are also entertaining those people and also
0: వారికి తగినటువంటి బుద్ధిని చెప్పి వారి తగిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించకపోవటమే మీ దోషము.
1: యువర్ డిఫెక్ట్ ఈస్ నాట్ టు టీచ్ దెమ్ వాట్ ఈస్ రైట్ అండ్ నాట్ టు కరెక్ట్ దెమ్.
0: కనుకనే ఆ దోషములు నీకుడును దోషములుగా ఏర్పడతాయి.
1: దిస్ డిఫెక్ట్ విల్ బికమ్ యువర్ ఓన్ డిఫెక్ట్ ఆల్సో.
0: కనుక సమాజంలో ప్రవేశించి జరుగుతున్నటువంటి దోషములను, జరుగుతున్నటువంటి అన్యాయములను, అక్రమములను, అనాచారములను సాధ్యమైనంత వరకు మనం ఎదుర్కొని దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore, we have to enter into the society and oppose all the defects, all the mistakes, all the sins and all the unrighteous conduct and set them right. This is the effort which you have to
0: do. అర్హత ఉండినటువంటి వాడే సమాజ సేవకు సరైనటువంటి అధికారి.
1: Only that person who has this qualification can serve the society properly.
0: కనుక ఇట్టి అధికారమును మనం సంపాదించాలి.
1: Therefore, you have to acquire this particular authority.
0: ఎట్టి ప్రమాదములు వచ్చినప్పటికీ మనం భయపడనక్కర్లేదు.
1: Whatever difficulties and
0: ఎట్టి నిందలు మనకు వచ్చినప్పటికీ మనం వెరవనక్కర్లేదు.
1: You need not be afraid of anything at all.
0: నిందలు నిష్ఠూరములు జగత్తుకు మాత్రమే.
1: The criticism is only to the world.
0: నీకు కాదు.
1: They do not touch you at all.
0: నీవు నిత్యుడు సత్యుడు.
1: You are a permanent entity and a true entity.
0: అలాంటి వాడు నిందలు నిష్ఠూరములకు భయపడనక్కర్లేదు.
1: Such a person need not be afraid of criticism.
0: దైవం విశ్వాసాన్ని దృఢముగా చేసుకుని
1: develop firm faith in God.
0: ఆ విశ్వాసాన్ని మనం ఆచరణలో ఉంచి
1: practice that particular faith.
0: ఆనందాన్ని అనుభవించినప్పుడు
1: when we experience the delight coming from
0: దైవ ఏనుగులంత బలం కూడా నీకు లభిస్తుంది.
1: You get the strength of 1000.
0: దైవ్యం సర్వసాధకం.
1: Through God you can achieve anything.
0: నేను చెప్పాను.
1: Yesterday Swami said,
0: మన శీలత్రయములు అని.
1: ది ట్రినిటీ ఆఫ్ శీలాస్ దే డు నాట్ టచ్ యు అట్ ఆల్.
0: నీవు నిత్యుడు సత్యుడు.
1: యు ఆర్ ఏ పర్మనెంట్ ఎంటిటీ అండ్ ఏ ట్రూ ఎంటిటీ.
0: అలాంటి వాడు నిందలు నిష్ఠూరములకు భయపడనక్కర్లేదు.
1: సచ్ ఎ పర్సన్ నీడ్

0: ది ట్రినిటీ ఆఫ్ సీలాస్.
1: మన పరిశుద్ధము అనగా పవిత్రము,
0: ప్యూరిటీ సహనము, పేషెన్స్
1: ఒక ధైర్యము,
0: పర్సీవరెన్స్.
1: ఈ యొక్క దీనిని మనం సాధించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
0: ప్యూరిటీ
1: పవిత్రము లేనటువంటి వాడికి ఈ విధమైనటువంటి సహనం లేకుండా పోతుంది.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ప్యూరిటీ అలోన్ విల్ నాట్ హ్యావ్ పేషెన్స్.
1: సహనము లేనటువంటి వాడికి ధైర్యము చాలదు.
0: ఏ పర్సన్ వితౌట్ పేషెన్స్ కెనాట్ హ్యావ్ పర్సీవరెన్స్ అండ్ కరేజ్.
1: ఈ ధైర్యము లేనప్పుడు వాడు మహాబలహీనుడైపోతాడు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ పర్సీవరెన్స్ అండ్ కరేజ్ హి బికమ్స్ ఎ వీక్లింగ్.
1: తాను చెదటమే కాకుండా పరిసర ప్రాంతములు కూడా నువ్వు చెడగొడతాడు.
0: నాట్ ఓన్లీ విల్ హి బి స్పాయిల్డ్, హి విల్ పొల్యూట్ ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్.
1: ఇలాంటి జీవితము మానవ జీవితమే కాదు.
0: దట్ కైండ్ ఆఫ్ లైఫ్ కెనాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ అట్ ఆల్.
1: కనుక మనము బాగుపడి
0: పది
1: మందిని బాగు చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీల్ హావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్ అండ్ బీ గుడ్ అండ్ మేక్ మెనీ అదర్ పీపుల్ గుడ్.
1: మనం ఈ విధమైనటువంటి మార్గంలో ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించి
0: వీల్ హావ్ టు ఫాలో దిస్ పాత్ అండ్ హ్యావ్ ఫౌల్ ఫెయిత్ ఇన్ ది యూనిటీ ఆఫ్
1: సర్వమును. కోల్పోయినా కూడా పర్వాలేదు, దైవాన్ని మాత్రం కోల్పోరాదు.
0: వీ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నెవర్ లూజ్ గాడ్.
1: అలాంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి యొక్క దీనిపైన విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: We have to develop such a strong and firm faith in that idea. Thus, Swami is bringing his divine discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్,
0: అష్టాదశ పురాణములు కాదు,
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధురత్.

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: ద టంగ్ ఇస్ యూస్డ్ టు డిఫరెంట్ టేస్ట్.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ టంగ్.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థములు తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్? హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్ ఇస్ ద క్వశ్చన్ వీ హావ్ టు పుట్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యూ హావ్ ఈటన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వ యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, సాక్రిఫైస్ దిస్ సెన్స్ ఆఫ్ టేస్ట్.
0: ఆకలిని నీవు భుజించు.
1: ఈట్ ఫర్ హంగర్.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని భుజించు.
1: యు ఆల్సో వర్షిప్ ద కెపాసిటీ ఇన్ ఆల్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇది రెండవ పుష్పము.
1: సెన్స్ కంట్రోల్ ఇస్ ద సెకండ్ ఫ్లవర్.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది, సర్వభూతములు ఎందుకు నువ్వు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఈ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్టా సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో మా ప్రేమగా నీవు జీవించు.
1: ఎనీవే యూ హావ్ టు లివ్ ఇన్ లవ్ విత్ అదర్స్.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: ఇక నాలుగవది,
1: ద ఫోర్త్,
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: క్షమా పుష్పం నసోచచ.
1: The flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలు అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కాని ధర్మజుడు ఎట్టి పరిస్థితిని ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుకనే క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పమును అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other flowers?
0: ఈ పుష్పములన్నీ కూడాను వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కాని భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness
0: పుష్పము,
1: the flower of sense control, the flower of non violence.
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారత దేశమందు మాత్రమే కాదు.
1: Not merely in Bharat.
0: అన్ని దేశములందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్ ఆడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజార్లకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు కన్నులు లేనటువంటి వారకు అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి.
1: He waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
0: ఆమె చెప్పింది, "నాయన, నేను దేవతా గణ్యను."
1: He replied, "I am an angel."
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నాను అన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబిబెన్ ఆడమ్.
1: Abuban Adam asked, "Is there my name in the list?"
0: నాయన, ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, "My dear son, your name is not here."
0: చాలా సంతోషం.
1: He said, "I'm happy."
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abuban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abuban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, "Mother, what is that you are writing today?"
0: నాయన, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను అన్నాడు.
1: Today I am writing the list of names of those who are liked by God.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: Yesterday I made the list of those people that love God.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: Today the list of those who are loved by God.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find
0: ఒక్క పేరు తప్ప అన్యం ఏమాత్రము లేదు అన్నది.
1: She said, "Your name is the only one, no one else."
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: Nava vidhamainatundi sevalu chepparu prapanchamulo.
1: In this world 9 parts of service were explained.
0: Kani ee nava vidhamainatundi bhaktulu endukudanu kevalamu seva chala pradhanamainatundi.
1: In all the 9 parts of devotion, service is highest.
0: Javanam,
1: listening,
0: kirtanam,
1: singing,
0: vishnu smaranam,
1: chanting,
0: pada sevanam,
1: service,
0: vandanam,
1: salutation,
0: archanam,
1: worship,
0: dasyam,
1: servitude,
0: sneham,
1: friendship,
0: atmanivedanam,
1: self surrender.
0: ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loved
0: him. ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరినీ ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమే తన యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: బట్
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact, if you have got that compassion, God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతురులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: The fifth one is the flower of peace.
0: ఈ శాంతి,
1: peace.
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనుభవించినప్పటికీ,
1: in spite of all difficulties,
0: ఎటువంటి అటంకములు జరిగినప్పటికీ,
1: all obstacles,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: all those objections on the way,
0: శాంతం వహించాలి.
1: You should observe peace.
0: Patience. ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: Out of this patience you can be compassionate.
0: ఈ దైవానుగ్రహమునకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace, you should have this patience.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: త్యాగరాజు
0: సఫర్డ్ ఎన్ని బాధలు కలిగినాయి?
1: సో ఆల్సో ద్రౌపది.
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
1: తుకారావు హెడ్ మెన్
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: దే కుడ్ రెసిస్ట్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కుడ్ అబ్జర్వ్ పేషెన్స్.
0: శాంతి పుష్పం,
1: దిస్ ఫ్లవర్ ఆఫ్ పీస్ అండ్ పేషెన్స్.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: ద వన్ హూ ఇస్ పేషెంట్ ఎనఫ్ కెన్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ప్లెంటీ.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: సో త్యాగరాజు డిక్లేర్డ్ వితౌట్ బీయింగ్ పేషెంట్ యు
0: శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: How to be peaceful?
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: In the outer world, it's not
0: there.
1: బయట
0: వస్తువాహనాదుల్లో లేదు.
1: Not in the material.
0: విషయాలలో లేదు.
1: Not in the man.
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి, కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద
0: వరల్డ్. ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: దట్. ఇవన్నీ సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించే కోసం రాలేదు.
1: It's not given not to enjoy the convenience.
0: ఇవన్నీ కూడా మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదో పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు,
1: పెనెన్స్,
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves.
0: అది నిజంగా తమస్ అని చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ నాట్ తపస్ పెనెన్స్ బట్ ఇట్ ఇస్
0: తమస్. తపస్సుగా ఏమిటి? అన్నింటి ఎందుకు తాను ప్రతిదానికి కూడా సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడా ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాకాయముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ all the kinds of agitation.
0: సత్వ రజో తమగుణమత ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: We should control all the agitations and the disturbances.
0: సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: We should have that equanimity in all moments of inertia, the passion.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: We should concentrate on God all the time.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: He is the true man if he concentrates on God.
0: దస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కాలంను వ్యర్థం చేయటం కాదు.
1: నాట్ మియర్లీ వేస్టింగ్ టైం.
0: దుర్వినియోగం చేయటం కాదు.
1: నార్ మిస్యూజింగ్ టైం.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్మనీ యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ ది అట్రిబ్యూట్స్.
0: యోగి.
1: హి ఇస్ యోగి ద రెనన్షియంట్.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word and deed.
0: Natapa.

0: No penance, no pilgrimage, no sacred text, no penance, nothing will be helpful to cross this ocean of life. What is the main cause?
1: మూడు గుణములను కూడాను ఏకం చెయ్యాలి.
0: We should unify the three attributes.
1: కోపం వచ్చింది,
0: we are angry,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: You should control it.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are more emotional, you should control.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are ecstatic, you should control.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: The grief has to be unchecked.
1: సుఖదుఃఖే సమేకృత్వా లాభోలాభం చేయాలి. సుఖదుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: The spirit of equanimity has to be maintained both in times of pleasure and pain.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: That is the true penance.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా,
0: you do anything,
1: ఏ సేవలైనా చేస్తురా,
0: serve in any capacity,
1: కానీ వాంఛను నీ యందు ఉంచుకోకు.
0: But don't have desire.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: That desirelessness state is penance.
1: ఇంకా ధ్యాన పుష్పము,
0: the flower of meditation.
1: ఏడవది.
0: This is the seventh flower.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మని స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: We consider meditation meant sitting, keeping quiet with eyes closed.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: This is a physical, a worldly level of observance.
1: ఇదంతా కొన్ని ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వీ డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు,
0: వాట్ ఎక్స్టెంట్,
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: అంటిల్ యూ హ్యావ్ ఆల్ ది కెపాసిటీ ఇన్ ఫుల్నెస్ యూ హావ్ టు ఫాలో ద వరల్డ్.
1: ధ్యానం అనగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: మెడిటేషన్ మెన్ మర్జర్ ఆఫ్ ది ఇండివిజువల్ మైండ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా,
0: జస్ట్ ఎస్ వాటర్ మిక్సెస్ ఇన్ మిల్క్,
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగానే భగవంతునితో ఏకమైనటువంటి యొక్క ప్రేమతత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్ యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: జస్ట్ ఎస్ ఐరన్ పుట్ ఇన్ ఫైర్,
1: ఇనుమంతా నిప్పుగానే మారిపోతుంది.
0: ద హోల్ ఐరన్ బికమ్స్ రెడ్ హాట్ లైక్
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: ఇట్ బర్న్స్ యూ వేర్ ఎవర్ యు టచ్.
1: మన యొక్క ప్రేమతత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of
1: Brahmaiva Bhavati annadi Vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: Rendu ekamaipovali,
0: both become one.
1: Agni veru inu veru kaakurdu.
0: The fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamaipovali,
0: the iron and fire should become one.
1: Mana manasu bhagavantuni yokka bhavamulo ekamaipovali,
0: our mind should merge in the thought.
1: ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుడిలో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleshu sarvatra hari chintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానము.
0: దిస్ ఇస్ ట్రూ మెడిటేషన్.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైం.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: బట్ ఫుల్ టైం డివోషన్ ఇస్ నీడెడ్.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతుని అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతుని అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: సత్యం
1: అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu Preeti Karam Bhavet. Inka Satyamu.
0: Truth.
1: Idi enimidovadi.
0: This eighth one.
1: Idi chaala mukhyamainatundi.
0: This very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: Satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: Satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane Satyam chaala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా.
0: If you
1: Suddha Sattvamidiye Chudaraya.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth
1: pervading all over. Trikala Bhagyam Satyam.
0: The truth remains the same
1: in all the Satyam.
0: You cannot divide
1: it. Satyam.
0: It is total existence.
1: Satyam
0: Everything might vanish, but the truth remains.
1: Satyame Bhagavantudu.
0: The truth is God.
1: Kalukane, truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: This truth is the eighth flower.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: God receives these offerings of flowers of this sort.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kalukane ahim praha prasavam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Indriya nigraham.
0: The flower of sense control.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యు కెన్ అచీవ్ ఎనీథింగ్
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్వాలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting agitation all over.
1: ఇంద్రియాని కూడాను మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact, we should teach a lesson to every
1: నోటికి బుద్ధి చెప్తాము. హే నోరా, ఎంత కాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: Oh tongue, how long you want to consume food?
1: ఎంత కాలం భుజించినా నీకు తృప్తి లేదు.
0: You are not contented in spite of eating.
1: జీవితమే ఎంత?
0: Your nature is that.
1: అని ఏ విధంగా నాలుక బోధించామో,
0: as you teach a lesson to your
1: tongue, అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
0: You should also teach your eye.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: You have been watching me.
1: ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: You have been happy.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: Are you not satisfied?
1: దేనిని నీవు చూడాలి?
0: What is that you should see?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: You in fact you experience all the
1: things. నీవు చూడవలసినటువంటి ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: You in fact you should look at God
1: only.
0: He is the form of truth.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: Expect God.
1: దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
0: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: ఓ టంగ్,
1: దేనిని భుజించాలి?
0: వాట్ షుడ్ బి ఈటెన్?
1: ప్రొద్దుపోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ.
0: When it is a matter of divine and spirituality, you are not ready.
1: ఓ చెవులా, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ టు వెయిన్ గాసిప్.
1: ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ ఆల్ ద
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: యు హావ్ బీన్ లిసనింగ్
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: రేడియో అండ్ రేడియో.
1: ఇది నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఇస్ షేమ్ ఇయర్, డోంట్
1: లిసన్. నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.
1: ఎట్టి విషయాలు నీ వింటువో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుకనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: యూ హావ్ పొల్యూటెడ్ ఈవెన్ యువర్ హార్ట్.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: యూ హావ్ పొల్యూటెడ్ యువర్ మైండ్.
1: మనసు మాలిన్యమైందంటే ఇంక నీవు అనుభవించేది ఏమిటి?
0: వెన్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్, వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్?
1: అంతా నిరుపయోగమైనటువంటి,
0: ఎవ్రీథింగ్ ఇస్ యూస్లెస్.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku vastayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get the
1: kanuka mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed
1: there. నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలుపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
0: Whatever you write with this,
1: అదే రంగే
0: వస్తుంది. You will find love there.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: We should lead a sacred life.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: God wants us to have that sacred.
1: ఈ వాడిపోయే పుష్పమును కాలిపోయే పుష్పమును తీసుకోడు.
0: He is not bothered of the flowers that fade out nor get burned.
1: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
0: The priest brings so many kinds of flowers.
1: ఓ ప్రీస్ట, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
0: He tells the priest, what is it you have learned?
1: లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
0: You go on by these flowers which
1: లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
0: And you collect the jasmine flowers.
1: మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
0: And all the flowers.
1: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనము?
0: What is the use of all this worship?
1: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
0: The flower offered today would be decayed tomorrow.
1: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
0: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
0: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
1: ప్రేమ పుష్పం కావాలి.
0: ద ఫ్లవర్ ఆఫ్
1: ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది. ఇలాంటి పుష్పాన్ని పూజి
0: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
1: అహింస ప్రథమ పుష్పం అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: అహింస,
0: వాట్ ఈస్ నాన్ వైలెన్స్?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
0: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రం హింస కాదా అనుకుంటారు చాలా మంది.
0: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
1: కాదు కాదు.
0: నో నో,
1: ఆ ఉన్న బాధను నివారణ చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టనకు వస్తాడు.
0: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: అండ్ దస్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యూ హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
0: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కానీ హింస కాదు.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది, అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
0: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
1: Man chesetundi pannantha kuda nu kurugayalu sambandhinattu kaadu.
0: Is not related to vegetables alone.
1: Vruchamulaku deeniganta pranam undi.
0: In fact the vegetables have got life.
1: Kaani manasu ledu.
0: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
0: Since they have no mind, the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kuda nu ledu.
0: They do not have wisdom either.
1: Oka kaayini manu kosithamante akkada neeru kaarutundi.
0: If you cut the fruit over there, you find the water sap oozing out of
1: it. Ee kaayini koyatam cheta adi edustundade, kantidaralu kaalustundade ani anukuntavu.
0: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
1: Adi sahajamaina jalame kaani.
0: It's a natural process.
1: Dukha jalam kaadadi.
0: It is not the tears.
1: Dukham anepindi eppudu manasu undinappude dukham vastundi.
0: Where there is mind, there is grief.
1: మనసు ఉన్నటువంటి వారికి ఆనందం కలుగుతుంది.
0: The one with mind would be delightful.
1: కనుకనే మనసు ఉన్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
0: It's all the mankind that has got the mind. But
1: పక్షి పక్షి మృగాదులకు కూడా మనసు ఉంది.
0: The birds and beasts have got mind.
1: క్రిమి కీటకాదులకు కూడా మనసు ఉంది.
0: So also insects.
1: కానీ వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంత ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
0: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
0: ద వన్ వితౌట్ ద మైండ్ విల్ నెవర్ సఫర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
0: ఆల్ వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
0: ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్
1: యూ. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
0: ఇట్స్ ఆల్ ఇండివిజువల్ రిచువల్.
1: కానీ ఫండమెంటల్, ఈ యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సాధన నీవు చేయాలి.
0: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
0: అండ్ యూ షుడ్ అండర్స్టాండ్
1: సామాజిక సేవలు చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
0: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంతకాలము?
0: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంతకాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
0: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
0: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
0: If you offer sacred service, they turn sacred.
1: కేవలం బాధల నివారణ కాకుండా
0: Not only they are relieved
1: of the pain,
0: you also sanctify them.
1: వారిని అభివృద్ధి కావించటము,
0: వారిని
1: సాత్వికులుగా కావించటము,
0: యు ఆల్సో మేక్ దెం హ్యాపీ.
1: సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: విత్ ఆల్ ద పైయస్ ఫీలింగ్,
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
0: యు సర్వ్ టు యువర్ ఎక్స్టెంట్ పాసిబుల్.
1: భజనలు చేస్తున్నారు, ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
0: The singer will have satisfaction.
1: కాలి వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
0: Listener also will have satisfaction.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
0: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
0: The impact is
1: తాత్కాలికమైనటువంటిది.
0: The influence is
1: చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
0: Students recited భజగోవిందం.
1: జన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అరి నిమిషం కూడా ఉండదు.
0: The pride of wealth and power and youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
0: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయే మేఘముల వలె యవనం కూడా నువ్వు కదిలిపోతుండాలి.
0: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైనటువంటి యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
0: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
0: Why so many desires?
1: కనుకొని దీన్ని కూడా మనం త్యజించాలి.
0: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
0: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అంతేకాని దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
0: Do not take it to heart.
1: మంచి కానీ చెడ్డ కానీ,
0: గుడ్ ఆర్ బ్యాడ్,
1: ఇదంతా నా మంచి కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ మై గుడ్.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ గాడ్స్ గిఫ్ట్.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
0: టైమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ కాలంను మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
0: వీఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఉన్నటువంటిది 24 గంటల లోపల,
0: విదిన్ 24 అవర్స్,
1: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్
1: మిగిలిన ముక్కాల భాగం అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నాము.
0: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ వేస్టెడ్.
1: ఊరి వారి చింతలు,
0: థింక్ ఆఫ్ పీపుల్,
1: ప్రాకృతమైన చింతలు,
0: ద వరల్డ్లీ థాట్స్,
1: అపవిత్రమైన భావములు,
0: అన్సేక్రెడ్ థాట్స్,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
0: స్పాయిల్ ఆల్ ద టైమ్.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ స్పెండ్ టైమ్ ఇన్ అన్సేక్రెడ్.
1: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
0: We should render service in order to sanctify the time.
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to participate.
1: సమాజ సేవలు చేసేంత వరకు కూడాను మనకు దుర్భావాలు మనలో ప్రాబల్యం.
0: So long we serve in the society, there will be no chance.
1: సమాజ సేవలు చేసేంత వరకును ఏ చింతలు మనకు జ్ఞప్తికి రాదు.
0: No worry would be there in your mind if you serve society.
1: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
0: The one who is in society will not be egoistic.
1: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం చేయటమే కాకుండా,
0: not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
0: there will be no scope for pomp and show.
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి కావిస్తున్నాం.
0: Your mind would be sacred.
1: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని,
0: ఆల్ యాక్షన్స్ వుడ్ గివ్ యూ ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్.
1: చిత్తశుద్ధి కర్మ అన్నది వేదం.
0: ద గోల్ ఆఫ్ ది యాక్షన్ ఇస్ ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీస్ ఓన్లీ టు ప్యూరిఫై ద మైండ్.
1: కలిగినటువంటి కర్మలు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the purity of the mind, the action is
1: useless. ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
0: Many waste time.
1: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
0: Time is wasted.
1: ఎంతనో కర్మను వ్యర్థం చేస్తున్నాము.
0: All actions are also useless.
1: ఒక్కదాని ఎందైనా కూడా శాశ్వతమైన శాంతి ఉన్నదా?
0: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
0: There is no peace whatsoever.
1: వస్తుంది పోతుంది, passing clouds.
0: Peace appears and passes off like a passing
1: cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
0: We should aspire for that permanent peace.
1: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
0: It should originate out of our heart.
1: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
0: when we desire that peace,
1: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
0: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
0: Dharmaja maintained peace in spite of
1: Draupadi. పరాభవం జరిగే సమయంలో భీముడు లేచాడు.
0: When Draupadi was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
0: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
0: ధర్మజ ఆబ్జెక్టెడ్,
1: నాయన ధర్మమే జయం.
0: బ్రదర్, రైచియస్నెస్ విల్ బి సక్సెస్.
1: మనం ఓడిపోయినటువంటి వారము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి లాస్ట్.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
0: వి ఆర్ అండర్ దర్ కంట్రోల్.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: లెట్ దెమ్ యాక్ట్ యాస్ దే లైక్.
1: కానీ ఓడిన వానికి వారిపై యుద్ధం చేయటము అధికారం లేదు.
0: ద వన్ హూ ఇస్ డిఫీటెడ్ కెనాట్ ఫైట్, హ్యాస్ నో అథారిటీ.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు. ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
0: ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీస్ is at the hands of you, not me.
1: ఎలాంటి పరిస్థితులే అయినా కూడా శాంతిని మనం వహించాలి.
0: Under any circumstances, maintain your peace.
1: అదియే మనకి ఎంతో గొప్ప బలమునిస్తుంటారు.
0: That gives you the mighty strength.
1: దానివల్లనే దైవ బలం కూడా మనకి ఏర్పడుతుంది.
0: And there you find love principle.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
0: You will have the divine power.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
0: You will have beautiful thoughts.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
0: And you will have that eternal permanent
1: peace. లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
0: You will have the permanent reputation in this world.
1: కౌరవులు ఎంతమందో పుట్టారు.
0: There are many Kauravas.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
0: పాండవాస్ ఆర్ ఫాన్
1: కానీ ఇరువురు పోయారు.
0: బోత్ ఆర్ గాన్
1: కానీ పాండవుల యొక్క కీర్తి
0: ద నేమ్ ఆఫ్ పాండవ
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
0: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్డ్ ఆల్
1: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
0: ధర్మజ ఇస్ లైక్డ్ బై ఎవ్రీబడీ.
1: ధర్మజ ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
0: ధర్మజ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచ్యూస్నెస్.
1: ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచ్యూస్నెస్ ఫాలోస్ రైచ్యూస్నెస్.
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
0: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ అన్ రైచ్యూస్.
1: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
0: ఎవ్రీ మినిట్ వి అటర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
0: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము?
0: వేర్ ఇస్ ట్రూత్?
1: ఎక్కడ పవిత్రత?
0: వేర్ ఇస్ సెకండ్?
1: ఎక్కడ ధర్మము? ఎక్కడ కనిపించడం లేదు.
0: నో వేర్.
1: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
0: వెన్ దేర్ ఇస్ ధర్మ ఇన్ దిస్ వరల్డ్ హౌ డు యు ఎక్స్పెక్ట్
1: ఎడ్యుకేషన్? ఈ విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
0: వై రెస్ట్లెస్నెస్?
1: ఈ విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతాయి?
0: వై కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్?
1: ఈ కల్లోలం అంతా ఎందుకు వస్తుంది?
0: వై ఆల్ డిస్టర్బెన్స్?
1: మనలో అది లేకపోవడం చేతనే కల్లోలములు.
0: బికాజ్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ us, దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్.
1: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ as a reflection of the inner being, as a reaction.
1: Prapanchamlo allara ledu.
0: There's no agitation.
1: Manamulu endu untundadi ee allara.
0: It is within you.
1: వాని యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటున్నాయి.
0: All your actions are disturbing.
1: వాని మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటున్నాయి.
0: All your words are agitating.
1: కనుక వారి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
0: So the whole life is a
1: జన్మ నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేర మనం తీసుకోవాలి.
0: Human life is the rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సెక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
0: డివైన్.
1: భవ్యమైనటువంటిది.
0: న్యూ.
1: జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
0: హైలీ వాల్యుబుల్.
1: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
0: వీ పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరులకు కూడా హింసించి
0: వీ హార్మ్ అదర్స్.
1: పరులకు కూడా బాధ పెట్టి
0: వీ సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ?
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
0: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్
1: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సేఫ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు
1: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
0: యువర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్.
1: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యు ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేట్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
0: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
0: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: వెన్ వన్స్ యు హావ్ సెన్స్ కంట్రోల్ యు కెన్ అచీవ్ ఎ లాట్.
1: కోసమనే చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
0: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంకా లోకానికంతా విరుద్ధమే.
0: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐ విల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
0: ఓ పీస్, యు ఆర్ మై ఫ్రెండ్.
1: నీకు నేను దూరం కాకూడదు.
0: ఐ కెనాట్ డిస్టెన్స్ మై.
1: నీకు నేను దూరం అయిపోతే జగత్తుకే నేను దూరం అయిపోతాను.
0: ఇఫ్ ఐ యామ్ అవే ఫ్రమ్ యు, ఐ యామ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వరల్డ్.
1: శాంతిని మనం వహించాలి.
0: వి షుడ్ అబ్జర్వ్ పీస్.
1: కర్మ భగవంతుడు ఆశించేటువంటిది
0: వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్.
1: నీవు చేసే పూజలు,
0: నాట్ యువర్ వర్షిప్.
1: నీవు చేసే అర్చనలు,
0: నాట్ యువర్ వర్షిప్ ఆర్
1: రిచువల్. చేసే దాన ధర్మాలు,
0: ఆల్ ఇట్ యాక్ట్స్ ఆఫ్ క్యారిటీ.
1: చాలా అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
0: He just, I offered 10 bags of rice.
1: 500 mandiki cheerlu ichanu, panchalu ichanu.
0: I distributed clothing to 500 people.
1: Ee ekkadanta nee income tax ku raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
0: All the accounts can be submitted to the income tax department, not to God.
1: God ki ivanni akkaledu. Ee bhavamto chesanu?
0: God goes by your
1: ee hrudayamto chesanu?
0: With what thought?
1: Ee premato chesanu?
0: With what spirit?
1: Adhe bhagavantun dishlo vastundi.
0: That goes to the account of God.
1: Kanuka manam premato cheyali.
0: Do with love.
1: శాంతంతో మనం భావించాలి.
0: అబ్జర్వ్ పీస్.
1: త్యాగంతో మనం చేయాలి.
0: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కనుక ఈ 7 విధమైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
0: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
1: మొట్టమొదటి అహింస ప్రథమం పుష్పం అన్నారు.
0: The first flower of non-violence.
1: అది చాలా ప్రధానమైనటువంటిది.
0: It's very very important.
1: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
0: ద సెకండ్ ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్
1: సర్వభూత దయా పుష్పం మూడవది.
0: కంపాషన్
1: ఈ నాలుగవది. క్షమా పుష్పం.
0: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్
1: ఐదవది. శాంతి పుష్పం.
0: ద ఫిఫ్త్
1: ఆరవది. తప పుష్పం.
0: అండ్ పెనెన్స్
1: ఆరవది. ఏడవది ధ్యాన పుష్పం.
0: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్
1: ఎనిమిదవది. సత్య పుష్పం.
0: ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్
1: అహింసలో ప్రారంభమై
0: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్
1: సత్యంతో అంత్యమైపోయింది.
0: ఎండ్స్ ఇన్ ట్రూత్
1: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఏ కనెక్షన్.
1: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
1: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
0: పీపుల్ సే గీత స్పీక్స్ ఆఫ్ విజ్డమ్,
1: భక్తిని బోధించింది అంటారు.
0: ఇట్ స్పీక్స్ ఆఫ్ డివోషన్,
1: కర్మను బోధించింది అంటారు.
0: యాక్షన్
1: కాదు కాదు.
0: నో నో.
1: మొదటి శ్లోకం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫస్ట్ స్టాంజా?
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమకా పాండవాచేవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
0: ద ఫస్ట్ వర్స్ బిగిన్స్ విత్ ధర్మ.
1: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
0: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
1: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
0: What is the last word?
1: Yatra yogishvare krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvani tirmati mama.
0: The last word of the last verse is mama.
1: Mama.
0: Mama.
1: First word dharma.
0: First word dharma.
1: ఈ last word mama.
0: The last word mama.
1: రెండు mama dharmam. నీ ధర్మం నీకు బోధించింది.
0: If you connect both it is mama dharma. Your duty is to.
1: నీ ధర్మం ఏంటి?
0: What is your duty?
1: నేను మానవుడు. నేను మానవుడిగా బ్రతకాలి.
0: I am a human being. I should lead a human life.
1: I am not animal.
0: I am not animal.
1: I am man.
0: I am man. I am man.
1: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
0: Being a man, have manly quality.
1: మానవుడిగా పుట్టి అనిమల్గా ప్రవర్తిస్తున్నావు.
0: Having been born a human being, you behave like animal.
1: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
0: You are cruel.
1: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
0: యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ ఫాల్స్హుడ్.
1: కనుక నీ మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
0: As a human being, cultivate human values.
1: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
0: We have to follow human values in order to lead a sacred life.
1: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
0: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow
1: this. ప్రతి మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
0: This is very important for everyone.
1: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
0: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌవ్
1: ఆల్. సత్యమే లేకపోతే జగత్తే లేదు.
0: విదౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: కాబట్టి సత్యం చేతనే జగత్తంతా నిలిచి ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
1: భోగ భాగ్యములు సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్ని వరించినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్ కన్వీనియన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సత్యాన్ని ఆశ్రయించినాయి.
0: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
0: విదౌట్ ట్రూత్
1: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
0: Without truth you cannot have the grain in the prosperity.
1: ఏమి ఈ భోగములు? క్షణభంగరం, వస్తుంది పోతుంది.
0: All that is momentary, it vanishes.
1: దీనికోసం కాదు మానవత్వం రావటం.
0: Human life is not
1: that. శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
0: We should set a permanent ideal.
1: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
0: To lead an ideal life you are born as
1: a ఇంతకాలం నీవు బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
0: You lived so long, what ideal you have set?
1: ఏమి నీవు సాధించావు?
0: What is that you achieved?
1: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
0: If you put a question, you get the zero as the final answer.
1: కానీ మన ఆన్సర్ ఏమాత్రం సరైనది రావటం లేదు.
0: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
0: We do certain good things in
1: this world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
0: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు. అన్ని మంచి పనులు గానే రావాలి.
0: We should do all that is good.
1: చేసిన చేతలు,
0: actions,
1: పలికిన పలుకులు,
0: words,
1: విన్న వాక్కులు,
0: and thoughts,
1: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
0: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
0: గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
1: కనుక మనం మంచి పనులు చేయాలి.
0: వి షుడ్ డూ గుడ్.
1: మంచి పనులు అనగా ఏమిటి?
0: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
1: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
0: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకోని ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
0: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
0: వోంట్ యు ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
0: యు షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
0: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్ డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
0: దట్ ఈస్ ద ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
1: మన హృదయాన్ని కాన్షియస్ తృప్తి పరచుకోవాలి.
0: వి షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడద్దు.
0: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
0: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్
1: మంకీ. డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ. డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్.
0: అది ఆత్మ. ది కాన్షియన్స్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మను నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
0: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అంటు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేత నీ జీవితం ధన్యమవుతుంది.
0: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
0: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
0: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: లేకుండగా తిరుగుతుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే.
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: What is that mighty power that is responsible for all the worlds to exist in perfect harmony and synthesis?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jnanada potta nimpukona chikkula nanduchu koti vidyalanu punaganeyachi paripurna sukhamunu pondaleka ee manava jati lokamuna mraggaganeetiki.
0: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
1: నిత్య జీవితంలో సత్య వస్తువును దర్శించవలనన్నా ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
1: Brahma, Vishnu, Maheshwarali, అనేక విధములుగా పేరు చెప్తున్నాం మనం.
0: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
1: ఈ రూపములు చూచిన వారెవరు?
0: Who have seen those forms of these three?
1: ఎవరికి ఈ రూపములు కనిపించడం లేదు.
0: None have seen these forms.
1: కేవలం శక్తి ఒక్కటి మాత్రమే ప్రేమ స్వరూపమై సంచరించుతున్నది.
0: It is only the power of love that exists in all these three aspects of the divine.
1: ప్రేమ చేతనే సర్వ సంగములు సమకూరుచున్నవి.
0: It's only out of love we are able to acquire, possess all.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సంఘ?
1: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
0: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
1: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
0: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
1: డివినిటీ లేకుండా ఏ విధమైన మానవత్వం కనిపించదు.
0: Without divinity, humanity cannot exist.
1: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా సమర్థుడు అయిపోతావు.
0: When once you establish intimate contact with the inner divinity, you'll be able to accomplish.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
0: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
1: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
1: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
0: ద డివైన్ పవర్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
0: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
1: మమైవాహం అంటాడు.
0: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
1: తత్ త్వం అసి.
0: And it is also said that
1: prajnanam brahma,
0: and that awareness prajnanam,
1: ayamatma brahma. Ilanti mahavakyamulu entayo geeta yandu imidi unnavi.
0: The four primordial principles that I am awareness prajnanam brahma, tattvamasi that thou art, ayamatma brahma, these are the Vedic dicta.
1: Ivanni kudunu kevalamu manavuni mayalo munchi pettunnavi gaani ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వి ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
1: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ మ్యాన్ ది డివినిటీ గాడ్ ఎగ్జిస్ట్.
1: ఈ దివ్యత్వము మానవత్వము రెండూ చేరే శక్తిత్వంగా మారుతుండాలి.
0: సో ది హ్యుమానిటీ అండ్ ది డివినిటీ టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ఎంటైర్ పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి ఒక సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
0: The human society is totally involved to achieve something, to accomplish something out of all the faculties of power. శరీరమునకు
1: ఎన్నో బాధలు ఉన్నవి.
0: The body suffers from so many afflictions.
1: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రమో.
0: Out of all the sufferings, what just the power that you have.
1: అనేక పరిణామం చెప్పారు. పుట్టుట ఒక చింత.
0: The very birth itself is a matter of worry.
1: భూమి నిండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: The family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: The childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: చెడుపు చింత.
0: And the failure.
1: కర్మలన్నీ చింత.
0: All actions.
1: కష్టములు ఒక చింత.
0: Difficulties.
1: సంతసం ఒక చింత.
0: Happiness.
1: వింత చింత.
0: The mystery.
1: ఏది చింత లేనటువంటిది.
0: And it's all full of worries and anxieties.
1: అన్ని చింతలు చేయలే కూడి ఉన్నవి.
0: Life is full of worries and worries.
1: ఇది చింతలు కాదు.
0: In fact, they are not.
1: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
0: We have to consider them as steps to take man towards God, essence of man.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపాదిస్తున్నామని చెప్పుకుంటారు.
0: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
1: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని కూడా అంటుంటారు.
0: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
1: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
0: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్
1: సీయింగ్? అసలు స్వప్నమే లేదు.
0: There is no dream at all.
1: ఈ స్వప్నంలో కనిపించేటువంటి ఇవన్నీ కూడా వ్యక్తిత్వములు కావు.
0: All that you encounter in dream, that's not a reality at all.
1: ఇవన్నీ కేవలము మాయ శక్తులే.
0: That's all illusion, false identification.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It is delusion, imagination.
1: ఈ భ్రాంతిని మనం ఏనాడు పోగొట్టుకుందామో ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభమవుతుంది.
0: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ అండ్ ఇమాజినేషన్ వీల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
1: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
0: Some say that they sit in meditation, in full concentration, and they see a ray of light in the state of meditation.
1: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
0: What exactly is meditation?
1: ఏకాగ్రత అని.
0: It's concentration.
1: ఎట్టి చలనము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైనటువంటి దృశ్యం కనిపించడం.
0: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
1: ఎక్కడ చూసినా గాని మనిషి ఉన్నాడు.
0: Man is present all over the world.
1: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
0: Wherever man is present, there exists the mind.
1: ఈ మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
0: There is no place where there is no mind.
1: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: సో ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: మన ఏ మనుష్యానాం కారణం బంధమోచయో.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: మోక్షం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మోక్ష? లిబరేషన్.
1: ఆనందాన్ని అనుభవించటము.
0: ఎక్స్పీరియన్సింగ్ ద స్టేట్.
1: ఆనందం ఎక్కడి నుంచినో రాదు.
0: You don't get bliss from anywhere else.
1: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
0: It arises from one's own heart.
1: ఈ మనసు యొక్క తత్వము,
0: ద నేచర్ ఆఫ్ ద మైండ్,
1: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది,
0: ఈజ్ దట్ ఆఫ్ వేవరింగ్ టైప్.
1: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
0: దిస్ వేవర్డ్ నేచర్, అన్స్టెడీనెస్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఈజ్ నాట్ ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యములంతా కూడాను మా యొక్క సంబంధం అని.
0: Therefore, every association is the fructification or the result of illusion.
1: నీ ఒక పెళ్లి చేసుకున్నావు.
0: You supposing get married.
1: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు.
0: You consider it as the relationship between husband and wife.
1: కానీ ఇంత పూర్వం కూడా ఆమె ఉండది, నీవు ఉన్నావు.
0: Prior to the wedding, both of you were present without any relationship.
1: కేవలం మనసు యొక్క సంబంధమే.
0: It is only association because of the mind.
1: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తి.
0: It is the power of the illusion.
1: ఈ విధమైనటువంటి యొక్క మాయాశక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తులు అని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
1: మాయా ఎప్పుడు తొలగుతుందో అప్పుడే నీకు సర్వము తొలగిపోతుంది.
0: The moment the curtain of illusion drops, the reality reveals.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Aa maya kudanu prema cho cheri untuntadi.
0: And we also find the love along with this illusion.
1: Prema lenatvanti oka padamu ekkada kudanu kanipinchadu.
0: You don't find any place in this world without love.
1: Kanuka premane sarvamu.
0: Love is everything.
1: Sambandha bandhavyam anni kudanu prema chetane kalugutunnavi.
0: The associationship, the relationships are because of love. All things happen because of love. They grow because of love. Things grow, they increase, they diminish, they vanish because of love. Number
1: 9. 9 + 1 = 10. అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: ద నంబర్ 10, హౌ డిడ్ యూ గెట్ ఇట్?
1: ఒకటి చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
0: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ 1.
1: 10 లోపల ఒకటి తీసివేసి
0: రిమూవ్ 1 అవుట్ ఆఫ్ దిస్ నంబర్ 10,
1: 9 మాత్రమే మిగులుతుంది.
0: అండ్ యూ ఆల్సో ఓన్లీ
1: ఆ మిగిలినటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ దెన్ నంబర్ 9?
1: అది కూడా మనం తీసిపెట్టినవి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ అవర్ క్వశ్చన్ సబ్స్ట్రాక్షన్.
1: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా మనం కూడటము మనం తీయటము ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధం.
0: సో ది రిలేషన్షిప్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, దట్స్ ఆల్.
1: ప్రపంచంలో,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
0: వీ కమ్ అక్రాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్.
1: బ్రహ్మ సాధనం ఒకటి ఉంటుంది. బ్రహ్మ సాధనం,
0: బ్రహ్మ సాధన ఇస్ వన్ టైప్.
1: బ్రహ్మ సాధనం,
0: భ్రమ సాధనం.
1: ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటిది.
0: భ్రమ సాధన, దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ, ఇల్యూషన్.
1: కనుక బ్రహ్మ కాని, విష్ణువు కాని, మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించడం.
0: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ, విష్ణు, అర్మహేశ్వర.
1: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములే.
0: ఆల్ దట్ వీ సీ, feel to see, are just the reflections of
1: Brahma. Jagatunandu ledu.
0: Brahma is not present separate.
1: Vishnu jagatunandu ledu.
0: Nor Vishnu.
1: Isharu jagatunandu ledu.
0: And there is no Ishwara in
1: him. Ishavasyam idam jagat.
0: Ishavasyam idam jagat. God is present everywhere.
1: Unnatanta kuda oka manavatame.
0: It is only the humanity, just one way.
1: Ee manavatvani nammaka daivatvam kavalani ee manavatvamlo mana vicharam chesthe edi kanipistundi?
0: Without consideration for humanity, how do you expect to attain divinity? You will only come across the demonic temperament, danavatva.
1: నీవు తలచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: నీవు చూస్తున్నటువంటి యొక్క విష్ణు స్వరూపము అది విష్ణు కాదు.
0: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
1: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
0: It is only your yearning, pining for God.
1: కనుక విష్ణువు లేడు.
0: దేర్ ఇస్ నో విష్ణు.
1: బ్రహ్మను లేడు.
0: నార్ బ్రహ్మ.
1: ఈశ్వరుడు లేడు.
0: నో ఈశ్వర. ఇది
1: ఉన్నది ఒక్కటే మానవుడు.
0: ఓన్లీ మ్యాన్ దట్ ప్రెసెంట్.
1: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
1: కనుక మానవత్వమును ఈ విష్ణుత్వాన్ని చూసినట్టే అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
0: యు ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు. నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నాట్ లెఫ్ట్.
1: నీవే విష్ణువు.
0: యు ఆర్ విష్ణు.
1: నీవే బ్రహ్మ.
0: యు ఆర్ బ్రహ్మ.
1: నీవే శివుడవు.
0: యు ఆర్ శివ.
1: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
0: ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యు డోంట్ నీడ్ టు వరీ.
1: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
0: లెట్స్ హావ్ ద ఫీలింగ్ అహం బ్రహ్మ ఐఎమ్ బ్రహ్మన్, అహం విష్ణు ఐఎమ్ విష్ణు,
1: అన్నింటికీ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
1: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
0: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
0: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
1: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
0: All that you see, all that you declare to see is only just the stretch of your imagination.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
0: Some say swami appeared in my dream.
1: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
0: Bhagavan is not reaching your dreaming state.
1: Nee sankalpame poorthi danni valavarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
0: It is only your thought that has appeared in the form of a dream.
1: Kanuka bhagavantudu oka roopanni marchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
0: God does not take upon himself any form and change to another form.
1: Daivaniki kopam vachindi anukuntaru.
0: We think God is angry.
1: Daivaniki kopamu ledu, prema ledu.
0: God has neither love nor anger.
1: Kanuka ee kalpanalanni kudanu నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
0: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
1: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
0: యు బీ ఇన్ లవ్ కంటిన్యూ.
1: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కల్పించవు నీకు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హేట్రెడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
1: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
0: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
1: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
0: The child is born with love.
1: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
0: The child grows in love.
1: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
0: The whole form of human life in different steps, stages is because of love.
1: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
0: No other power can ever change love.
1: ఈ విధంగా మీరు విచారణ చేసి
0: you investigate this way.
1: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
0: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
1: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
1: భ్రమ నీకు బ్రహ్మం కాదు.
0: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
1: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమను కావు.
0: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
1: బ్రహ్మలో భ్రమ లేదు. బ్రహ్మలో భ్రమ లేదు.
0: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, the
1: illusion.
0: So they are all just your imaginations and your thoughts only. Embodiments of divine Atma.
1: Divyatma naga yevati.
0: What is the meaning of Divyatma?
1: Divyamainatvanti Atma.
0: Atma, the self is divine. Divya.
1: Atma naga chaitanyame.
0: Atma means awareness.
1: Chaitanyam sarvatra untundali.
0: This chaitanya is everywhere.
1: Chaitanyam lenetundi sthanam ekkada kodanu manaku kanipinchadu.
0: You cannot come across any place without this awareness, chaitanya.
1: Chaitanyame sarvashakti ayinatundi oka shakti.
0: And this chaitanya is all powerful.
1: Ikkada manam oka vishayanni chakkaga pradarshinchali.
0: Here we have to investigate very clearly one important aspect.
1: Chaitanyam unnadi.
0: Here there is chaitanya.
1: Kadutu unnadi.
0: It is set in motion.
1: Ee kadaleetundi chaitanyam anaku manam kadalinaatundi oka branthini కల్పించుకుంటున్నాం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ విత్ ఫుల్ ఆఫ్ వైబ్రేషన్ వీ అట్రిబ్యూట్ అనదర్ థాట్
1: అనదర్చేతనే ఈ కల్పించుకున్న చైతన్యము కదులుతూ ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: అండ్ దెన్ దేర్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
1: ఏ కదలిక గాని ఏ స్థిరత్వం కానీ ఏ యొక్క బ్రహ్మత్వం కానీ ఎక్కడ కూడా జగత్తులో కానరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
1: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
0: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
1: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పటం లేదు.
0: Bhagavan will never object your bubbling enthusiasm.
1: మీ సత్యమునకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
0: Bhagavan is teaching us the true form of truth.
1: ఎందుకనగా మీరు భ్రమల చేతనే కాలమంతా కూడా పెంచుకుంటున్నారు.
0: Because we are wasting our time drowned in delusions.
1: కనుక ఈ కాలమును ఈ భ్రమలను మీరు పెంచుకోకండి.
0: Therefore, we should not waste our time in delusions.
1: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
0: The true power is latent in you.
1: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మ అనగా చైతన్యము.
0: This Atma is Chaitanya or awareness.
1: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
0: This Chaitanya, the power of awareness, is all pervasive.
1: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాలను దర్శింపజేస్తుంది.
0: In fact, this power manifests in varied forms and dimensions.
1: ఒక మానవత్వం తప్ప ఇంక ఏ తత్వం కూడా మీకు భ్రమింపచేయడానికి ప్రయత్నించదు.
0: So it is only in human this awareness manifests in totality, totally.
1: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
0: The power latent in man is divine.
1: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని సంతోషాన్ని చేకూరుస్తుంది.
0: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
1: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
0: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
0: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
1: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: Therefore, we should make every attempt to realize the divinity within.
1: ఈ గ్రంథములో చదివేటువంటి వారికి కానీ,
0: those that go through books,
1: గ్రంథములో రాసినటువంటివి కానీ,
0: those that compose,
1: ఏది కూడా సత్యములు కాదు,
0: are not necessarily true.
1: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
0: only to give you a sort of imagination,
1: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
0: And the textual knowledge amounts to imagination.
1: కాని కొన్ని శక్తులు,
0: బట్ సమ్ పవర్స్,
1: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తుంటాయి.
0: ఆర్ బోర్న్ ఇన్స్టంటేనియస్లీ అండ్ డిసపియర్ దేర్ ఆఫ్టర్.
1: ఆ నశించేటువంటివి మనవి కాదు.
0: దోస్ ది పవర్ దట్ వానిషెస్ డస్ నాట్ బిలాంగ్.
1: పుట్టేటువంటివి మనవి కాదు, పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
0: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఈ పుట్టి పెరిగి నశించేటివన్నీ కూడా మన యొక్క భ్రమలే.
0: ద పవర్ that is born, that grows and vanishes, is not true.
1: ఈ భ్రమకు మనం ఏ మాత్రము లొంగకూడదు.
0: We should never submit ourselves to this illusion.
1: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవలనంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడాను పొట్టి భ్రమలే.
0: In fact, the eternal truth is beyond your imagination.
1: వేదాన్ని అధ్యాసం చేస్తున్నారు.
0: You practice Veda.
1: కానీ ఈ వేదము నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడాను మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
0: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
1: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అదే మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
0: దేర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యూ గెట్ ఇట్ దాట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యూ ప్రొనౌన్స్.
1: ఎక్కడైనా కొండ సముద్రంలోకి పోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
0: If you just stand all alone and say Om, the same sound comes back to the
1: resound.
0: This resound does not mean there is separate sound.
1: నీ యొక్క నిజమైనటువంటి శబ్దమే ప్రతిధ్వనిగా మారుతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ సౌండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసౌండ్.
1: ప్రతి మంచి చెడ్డ రెండు కూడాను నీ నుంచి ఏర్పడినటువంటి.
0: They are born, made out of you.
1: ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మనలో చేరటం లేదు.
0: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక పదమును తీసుకుని మీరు ఆ పదమిని మీది మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
1: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
0: దోస్ దట్ యు గెట్ బై హార్ట్ డు నాట్ బిలాంగ్ టు యు.
1: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
0: ఇట్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్.
1: ప్రతిధ్వని యొక్క రియాక్షన్.
0: ఇట్ ఇస్ ది రియాక్షన్ ఆఫ్ ద రిసౌండ్.
1: ప్రతిధ్వని యొక్క రిసౌండ్.
0: ఇట్ ఇస్ ది రిసౌండ్.
1: అన్ని రియాక్షన్, రిసౌండ్, రిఫ్లెక్షన్, ఈ మూడే తప్ప అన్యమైనటువంటి లేదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఓన్లీ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మనం వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మన యొక్క భ్రమనే కాని అన్యమైనటువంటివి కాదు.
0: ఆల్ దట్ వీ థింక్ ఇస్ జస్ట్ అవర్ ఇమాజినేషన్, డిల్యూషన్, నథింగ్ బియాండ్.
1: రామాయణం నందు
0: రామాయణ
1: రామశక్తిని గొప్పగా వర్ణిస్తూ వచ్చారు.
0: ది పవర్ ఆఫ్ రామ ఇస్ డిస్క్రైబ్డ్ టోటలీ.
1: కానీ పవర్ ఆఫ్ రామాది కూడాను ఒక నిజమైనటువంటి పవర్ కాదు.
0: అండ్ ఇట్స్ ఆల్సో నాట్ ట్రూ.
1: ప్రజలకు ఒక విధమైనటువంటి చైతన్యం మేల్కొల్పే నిమిత్తమై ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
0: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్, టు కిండిల్ ద ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక అన్ని కూడా జగత్తునందు ప్రతి ధ్వని కూడాను డిప్రెషన్, రియాక్షన్, రిసౌండ్.
0: ఇన్ దిస్ వరల్డ్ విల్ సెటిల్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ రియాక్షన్ అనేటువంటిది నువ్వు సత్యమని భావిస్తున్నావు.
0: You consider this reaction as true.
1: Resound anetundi kuda nu satyam ani bhavistunnavu.
0: You think resound is also true.
1: Kanuka ivanni kuda nu resound, reflection, reaction ee moodu kuda nu reaction le tappa nijamaina reaction kaadu.
0: Therefore the reaction, reflection, resound, they are not true.
1: Ee hrudayam nunchi vacheetundi oka bhavamu ee roopam ostunnado ade nijamaina roopam.
0: Therefore that which comes out of your heart, from the depth of your heart,
1: అది కూడా నీయందే ఉంటున్నది.
0: ద ట్రూత్ ఈజ్ ఇన్ యూ.
1: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అచీవ్ ఎనీథింగ్ బియాండ్ దిస్.
1: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
0: యూ వాంట్ టు విజువలైజ్ ద
1: రామస్వరూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
0: యూ వాంట్ టు సీ ద మానిఫెస్టేషన్.
1: ఆ రామస్వరూపాన్ని నువ్వు కన్నులు మూసుకొని చింతిస్తురా.
0: యూ వాంట్ టు సీ ద ఫార్మ్ ఆఫ్ రామ, క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్ అపాన్ ఇట్.
1: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
0: అండ్ దట్ వెరీ థాట్ కమ్స్ బ్యాక్ టు యూ రిఫ్లెక్షన్.
1: అదే రియాక్షన్ గా వస్తుంది.
0: అండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ బై వే ఆఫ్
1: పలుకులే రీసౌండ్ గా మారుతుంది.
0: అండ్ దట్ ఈస్ ది రీసౌండ్.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కంప్రైజెస్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
0: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
1: అనగా ఏమిటి? నీకు నీవుగానే ఈశ్వరుడిగా భావించవచ్చు.
0: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
1: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
0: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
1: నీవే కృష్ణుడు గాని భావించుకుంటున్నా.
0: Consider yourself as Krishna.
1: ఆ కృష్ణుడే నీవవుతావు.
0: అండ్ దెన్ యూ బికమ్ కృష్ణ.
1: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
0: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
1: ధ్యానంలో కూర్చుంటున్నావు.
0: You sit in meditation.
1: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు, కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలుగుతలేదు.
0: You sit for meditation. To go, to march forward in concentration, not to see the manifestation of God.
1: Kanuka ee concentration anetundi kuda nu oka meditation ga bhavistunnaru.
0: You think that concentration is meditation.
1: Ee concentration anetundi kuda nu oka vidhamainatundi resound ga bhavistunnaru.
0: And people consider concentration a sort of resound.
1: Kaadu kaadu kaadu.
0: No,
1: ivanni kuda nu reflection, reaction, resound le.
0: These are all reactions, reflections and resounds.
1: You are real.
0: You are real.
1: నీవే సత్యమైనటువంటి వాడు.
0: You are the truth.
1: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికైనా మానవాకారములు అంతే కనిపిస్తున్నాయి, కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించు.
0: You see God in human form everywhere, nothing else, nothing beyond.
1: ఇప్పుడు ఏదో ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
0: You think that you have seen Ishwara.
1: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు, కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలుపడం లేదు.
0: You can see the manifestation of Ishwara in a human form only.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా మనకంటే పెద్దది మరొకటి లేదు.
0: So there's nothing different from you, the reality.
1: సర్వము నీయందే ఉంటున్నవి.
0: Everything is within you.
1: సర్వము నీవే అవుతున్నావు.
0: యు ఆర్ ఎవ్రీథింగ్.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ రియాలిటీ అండ్ యు సూపర్ ఇంపోజ్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్ ఎల్స్.
1: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ రియాక్షన్.
1: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
0: వాచ్ యువర్ రీసౌండ్.
1: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
0: అండ్ ఆల్సో సీ యువర్ రిఫ్లెక్షన్.
1: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
0: దీస్ ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్స్ బాండ్ విత్ ఇన్ యూ.
1: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వెన్ వన్స్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ భ్రమ ఆర్ ఇల్యూజన్, యూ విల్ బి క్లోజర్ టు బ్రహ్మ ద రియాలిటీ.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దీని అన్నిటి కూడా ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ మోర్.
1: ప్రేమనే మనం వదులుతామంటే ఏదీ లేదు మనకు.
0: When once you give up love, you will not
1: have anything.
0: Everything becomes empty.
1: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
0: Therefore, it's the love that takes different forms.
1: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుంది నీ అందరూ.
0: You can also visualize love in a particular form and experience it.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: You should make an effort to know this truth.
1: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
0: People, they think they sit in meditation. They go on imagining things and they spend time in imagination.
1: నిన్ను నీవు మర్చిపోతే నీ కల్పించేది ఏది కూడా లేదు.
0: When you forget yourself, there's nothing to be seen.
1: నేనే సర్వము.
0: I am everything.
1: నేనే దైవము.
0: I am God.
1: నేనే అన్ని విధాల ఆకారము.
0: ఐ టేక్ ఆల్ ఫార్మ్స్.
1: మన ఆకారంలో మనకు ఎన్నో మారుతున్నాయి.
0: అండ్ ఫార్మ్స్ చేంజ్.
1: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణ ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
0: ఇన్ఫెంట్ గ్రోస్ ఇన్ ఏజ్.
1: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
0: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
1: ఈ బాయ్ క్రమక్రమేణ నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
0: ద బాయ్ గ్రోస్ ఇన్ టు ఎన్ అడల్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
0: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
1: ఆ యువకుడే నీ ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
0: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
1: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరు అనుకున్నావు?
0: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: బి అలైక్ టు ఎవరీ వన్.
0: బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
0: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
0: Make your love strong enough.
1: ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: There is no other spiritual practice beyond love.
1: Spiritual practice అంటే అదే divine practice.
0: The spiritual practice is the divine practice of
1: divine practice. అనగా డివైన్ అనగా ఏమిటి? కేవలము ఆ దివ్యత్వంతో కూడినటువంటి భావము.
0: The divine love, meaning the divinity,
1: దివ్యత్వం అన్ని కూడా కదులుతూనే ఉంటుంటుంది.
0: And it's full of vibration.
1: కనుక ఆ కలిగినటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
0: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
1: నీవు నిర్దిష్టం ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
0: అండ్ యూ ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
1: ఆ కలిగినటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
0: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
1: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
0: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకెన్స్.
1: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: The direct manifestation, Sakshat, you don't encounter anywhere.
1: Sakshat.
0: Sakshat.
1: Anaga, satyamainatuvanti vastuvunu manam sakshatga chudali.
0: The direct manifestation, you should be able to experience.
1: Sakshat anaitvanti, akadinchipoyinatvanti.
0: The Sakshat is the one that stands in front of you.
1: Adiye neeku swarupanga kanipistuntadi.
0: That you will be able to see a
1: different form.
0: You will see it. With open eyes
1: or closed eyes.
0: And that form is the reality permanent. We should practice to keep this permanent form steady constantly with us.
1: We
0: will be able to see the direct manifestation with our eyes open or closed. Embodiments of love.
1: ఎన్నెన్నో రూపాలు మీరు ఆశిస్తున్నారు.
0: We want to see many manifestations.
1: ఎన్ని ఆశించినప్పటికీ మిమ్మల్ని మీరు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు.
0: You may aspire to see many visualizations, but never forget yourself.
1: నీవే ఇన్ని రూపాలతో ఉంటున్నావు.
0: In fact, you yourself exist here.
1: నీవే ఇన్ని రూపాలుగా మారిపోతున్నావు.
0: You only manifest into many.
1: కానీ ఆ రూపంలో ఏమాత్రము మారటం లేదు.
0: Actually, the reality does not change.
1: దివ్యమైన భవ్యమైన ఈ రూపము నీ అందే ఉంటున్నది.
0: That permanent, the eternal, effulgent, vibrant form is within you.
1: కలగా కనిపిస్తుంటాయి.
0: That appears in your dream, no doubt.
1: ఈ కలన నేను కలనే.
0: And all this kala, the dream, is kala, false.
1: కనుక నీ యొక్క భ్రమను నీవు కొంచెం దూరం చేసుకో.
0: Therefore, distance yourself from these thoughts or illusions.
1: భ్రమను ఏనాడు దూరం అవుతుందో అలానే నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.
0: The moment you are away from Brahma, the delusion, you are closer to Brahma.
1: ఆ భ్రమ ఏది? నీ యొక్క స్వరూపమే.
0: And this Brahma is your truly your own form.
1: ప్రతి భ్రమందు కూడా నీ యొక్క ఆకారం ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ థాట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫామ్.
1: నువ్వు స్వప్నంలో ఏదో చూచావు అని చెప్పింది, కానీ చూచినది నిన్ను నీవే కానీ స్వప్నంలో ఏదో కాదు.
0: యూ సే దట్ ఇన్ ఎ డ్రీమ్ యూ హ్యావ్ సీన్ ఎ సర్టన్ థింగ్, యూ హ్యావ్ సీన్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ద డ్రీమ్.
1: ప్రతి ఒక్కదానికి కూడా నువ్వు నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం.
0: దేర్ ఫోర్ యూ సీ యువర్ ఓన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవ్రీవేర్.
1: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి.
0: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్, నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ద డివినిటీ విత్ యు.
1: ఆ సాక్షాత్కరించేటువంటి యొక్క తత్వం నీవే కాని మరొకటి కాదు.
0: ది మేనిఫెస్టేషన్ ఈజ్ ఓన్లీ ద రియాలిటీ, నథింగ్ మోర్ దాన్.
1: ఇంతకాలం ట్రూ నేచర్ ఈ విధంగా చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒకటి భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు.
0: You have been spending time in these imaginations or delusions.
1: Munmundu is discourse anni deentone vastayi.
0: All those things that you should learn in future, they are contained here in this talk.
1: Future ante emti?
0: What is future?
1: Munduku jaragoyetundi.
0: What is going to happen?
1: Munduku em jarugutundi?
0: What is going to happen?
1: Present ide munduku jarugutundi.
0: The present is going to happen in future.
1: Ee present ide eppudu jarugutundi?
0: What is the present?
1: Past ni marchipoyinappudu present nilustundi.
0: When once you forget the past, you live in the present.
1: Ee present ni kuchavarku marchipoyinappudu future vachestundi.
0: When once you forget the present, you live in future.
1: Kabatti anni kudanu neevi past present future.
0: So you are the only one in the past, present and future.
1: Ninnu neeve kalpinchukuntunnavu.
0: You only appear in these three periods of time, past, present and future.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Anni kudunu bhraman cheda kaligeetundi.
0: These are all the results of one's own thought.
1: Daiva shaktulu, daiva vibhutulu anni kudunu manavuni ende untunnavu kani maroka pradesham nunchi raavatam ledu.
0: The divine power, the divine capacities are within man, not from outside.
1: Nijanga avi meeve anetundi meeku eppudu telustundi ante,
0: when would you come to know they are latent?
1: Konchi ee vidhanga practice chestu chestu randi.
0: When you go on practicing this spiritual path,
1: neeku nivve kanipistavu.
0: You will be able to see your own reality.
1: Kaluka nee reality nee ende unnadu kani reality marokaru endu raadu.
0: Your true nature, reality is within you, not from outside.
1: Kaluka reality ni man chudalante reflection kavali.
0: So if you want to see the reality, you should also consider
1: this. Reflection kavalanukunte ee sound undali.
0: And for this reflection, the sound is also necessary.
1: Ee resound undalante reality ni pechukovali.
0: So for this resound and reflection, you should also develop this reality.
1: Resound, reflection, moodu kulanu nee ende unnavu kani bayata nunchi vachi cheripovu.
0: So reality, reflection and resound are within you, not from outside.
1: Meeku brother untadu.
0: Here is your brother.
1: ఆ బ్రదర్ కూడా పెరుగుతాడు, పెద్ద అయిపోతాడు.
0: Your brother also grows along with you.
1: అతను సమాజంలో చేరుతాడు.
0: And he is in society.
1: సమాజం నుంచి మంచి పేరు పొందుతాడు.
0: And he earns all good name there.
1: ఆ పేరు పొందింది ఎవరు?
0: Who earned that reputation?
1: ఆ బ్రదరే.
0: Your own brother.
1: ఆ బ్రదర్ అనేటువంటి వాడు ఎవరు?
0: Who is that brother?
1: ఒక ఆకారమే.
0: Your brother has a form.
1: ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from he got that
1: form? రియాలిటీ నుంచినే వచ్చింది.
0: The form is out of the reality.
1: కనుక మనం నుంచి వచ్చి మనల్ని మనము అన్ని విధాలా మోసం చేస్తుండాలి.
0: In fact, that which comes out of you, that which comes within you, deludes you.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీకు కొన్ని సాక్షాత్కరించాలంటే కొంతకాలం తీసుకుని మీకు చెప్తాను.
0: Bhagavan is prepared to teach us the various aspects of manifestations and the reality.
1: మీరు చేస్తున్నటువంటి మెడిటేషన్ చాలా పొరపాటు.
0: The kind of meditation that you are following is wrong.
1: ఆకారాన్ని పెట్టుకొని దాన్ని మీరు పెంచుకుంటూ పోతున్నారు.
0: You keep a particular form in front and go on meditating upon it.
1: ఈ యొక్క ఆకారం ఎవరు తెచ్చుకున్నారు? మీరే తెచ్చుకున్నారు.
0: This form is of your choice.
1: ఈ షాపింగ్ లోపల వచ్చినటువంటి బెవ ఎక్కడ?
0: Where is this thought?
1: ఆకారం నుంచి కొనే బెవలు కలుగుతున్నాయి.
0: The thought is out of the form of your taste and choice.
1: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ బెవల్ని వదిలితేపితే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
0: సో ది మూమెంట్ యూ గివ్ అప్ దిస్ ఫార్మ్ గ్రాడ్యువలీ యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్లెస్.
1: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ గాడ్ అట్ ఎ డిస్టెంట్ ప్లేస్.
1: దైవం మీరే దైవము.
0: You are God.
1: మీ ఆకారమే దైవము.
0: Your reform.
1: మీ ఆనందమే దైవము.
0: Your bliss is God.
1: మీ రిఫ్లెక్షన్ దైవము.
0: Your reflection is God.
1: మీ రియాక్షన్ దైవము.
0: Your reaction is God.
1: అన్నిటికీ దైవము నీరే.
0: Everything is God divine.
1: నేనే నేనే నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
0: We should never give up. We should never forget our true nature, our true identity, the reality.
1: అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఈ పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: What is the meaning of అహం బ్రహ్మాస్మి?
1: నేను బ్రహ్మగా ఉన్నాను.
0: I am Brahma.
1: అంటే నీవే ఆ ఆకారంగా మారిపోతున్నావు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యూ హావ్ టేకెన్ దట్ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ. యూ బికమ్ దట్ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: యు సే తత్వం అసి.
1: ఆ ఉన్నటువంటిది నేనే.
0: యు సే ద వన్ దట్ ఎగ్జిస్ట్ ఇస్ మై సెల్ఫ్.
1: తత్వం ఇది త్వం.
0: దట్ అండ్ దిస్ ఆర్ వన్.
1: రెండు కూడినప్పటికీ అసి.
0: దట్ అండ్ దిస్ ఆర్ వన్.
1: అసి అనేటువంటిది రెండు కూడిన తర్వాత ఒక్కటైపోతుంది.
0: వెన్ వన్స్ దట్ అండ్ దిస్ అసి బీయింగ్ వన్ యు ఫైండ్ వన్నెస్ యూనిటీ.
1: కనుక మీరు ఉన్నటువంటి పదవుల లోపల ఏ దాన్ని కూడా మీరు వదలకండి.
0: Therefore never give up these important aspects.
1: అన్ని దివ్యమైన భవ్యమైనటువంటి పదములే.
0: All are novel and beautiful standard.
1: శంకరుల వారు అనేక రకమైనటువంటి యొక్క దీనంత చూపారు.
0: Shankara demonstrated this fact.
1: అన్ని చూపి కట్టబెట్టి తానే అందులో లీనమైపోయాడు.
0: And he has got merged in his own doctrine.
1: కనుక మీరు అన్ని కూడా చూచి చూచి తిరిగి అందులోనే లేపినటం మంచిది కాదు.
0: సో ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గో బై ఆల్ ద వేస్ దట్ యు కమ్ అక్రాస్ అండ్ ఆల్ ద రీడింగ్ దట్ యు డూ.
1: మీకు ఎవరికి ఏ విధమైనటువంటి ఆశ కావాలనో, ఎవరికి ఏ విధమైనటువంటి రూపం కావాలనో, ఆ రూపతత్వం అనేటువంటిది మీరు మొట్టమొదట హృదయంలో చిట్టించుకోండి.
0: దేర్ఫోర్ పిక్చర్ ఐస్ ద ఫార్మ్ దట్ ఈస్ సో ఎండీరింగ్ టు యూ.
1: హృదయంలో మీ పెంచుకున్నటువంటి పిక్చరే ఈ క్రమక్రమేణా కళ్ళకి వచ్చేస్తుంది.
0: Therefore, the form that you picturize in your heart will appear in front of your eye.
1: ఎప్పుడు హృదయంలోకి వచ్చిందో అదే నీ కన్నుల్లో కనిపిస్తుంది.
0: The form of the heart will appear in front of your eyes.
1: ఈ యొక్క కన్నుల్లో కనిపించినటువంటిదే సత్యమైపోతుంది.
0: The form that you see in your eye, with your eye, is the reality.
1: కన్నులతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నువ్వు తలుచుకుంటుంటే అది నీకు సరైనటువంటిది కాదు.
0: Without visualizing, if you are carried by all that imagination, it is not a reality.
1: కనుక మీ రియాలిటీని నీ అందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచి రావటం లేదు.
0: Reality is within you, it's not coming from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
0: This thing you can achieve through love.
1: ప్రేమ లేకుండా ఏది కూడా మనం సాధించలేము.
0: Without love you cannot achieve anything in this world.
1: ప్రేమే సర్వమునకు ఆధారము.
0: Love is the foundation for
1: everything. ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి ఒక ప్రేమ తత్వాన్ని మీరు మొట్టమొదటి పెంచుకోండి.
0: We should develop this principle of love that exists between the human and the divine.
1: ఆ బొమ్మ నుంచి ఈ ప్రేమ రాలేదు.
0: The love is not the product of
1: ఈ ప్రేమ తిరిగి ఆ బొమ్మలో చేరలేదు.
0: And this love has not gone into Brahman.
1: ఆ బొమ్మ నుంచి వచ్చినటువంటి ప్రేమ, ఈ ప్రేమ బొమ్మలో చేరినటువంటి ప్రేమ రెండు కలిసి ఒక్కటే.
0: అండ్ దేర్ఫోర్ ద రియాలిటీ అండ్ ద లవ్ ఆర్ వన్ అండ్ ద సేమ్. నాట్ వన్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది అదర్.
1: కాబట్టి దైవం ఎవరు?
0: హూ ఇస్ గాడ్?
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి.
1: నేనే దైవము.
0: ఐఎమ్ గాడ్.
1: నేనే దైవము.
0: ఐఎమ్ గాడ్.
1: నేనే దైవము.
0: ఐఎమ్ గాడ్
1: అనేటువంటి భావము మీరు పెంచుకుంటూ పోండి.
0: Entertain this thought that I am God, I am God.
1: కట్టగడబడి నీవే బ్రహ్మగా మారిపోతావు.
0: Ultimately you become God.
1: కొంతకాలం బ్రహ్మ వేరు, నీవు వేరుగా ఉంటావు.
0: But sometime you are separate from God.
1: క్రమక్రమేణా ఈ ఊహాగానం చేత రెండు కలిసి ఒకటే అయిపోతుంది.
0: Gradually with the passage of time you become God.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ దైవ స్వరూపులే.
0: You are all the forms of the God.
1: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
0: God has taken all these different forms.
1: దైవము మీరు ఒక్కటే.
0: యు అండ్ గాడ్ ఆర్ వన్.
1: ప్రత్యేకం కాదు.
0: నాట్ సెపరేట్.
1: కనుక నీవు నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ యందే ఉంటున్నారు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, బోత్ ఆఫ్ యు ఆర్ వన్.
1: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
0: దిస్ యూనిటీ, వన్నెస్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ. ట్రూత్ ఈజ్
1: ఏకమే సత్యం, ఏకమే దైవం.
0: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్.
1: అదే నీవు.
0: అండ్ దట్ ట్రూత్,
1: నీవు అదే.
0: యు ఆర్ ద ట్రూత్ అండ్ యు ఆర్ గాడ్.
1: అది నీవే.
0: అండ్ గాడ్ ఈజ్
1: నేనే. అది అదే నేను. నేనే అది అదే నేను.
0: దట్ దౌ ఆర్ట్, యు ఆర్ గాడ్. God is you only, nothing more.
1: నీకంటే గాడ్ తత్వం వేరే.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: నీ ఎందే గాడ్ ఆవిర్భవిస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నిన్నే మర్చిపోతున్నావు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ యువర్.
1: నువ్వు మర్చిపోతే నించేది ఏమిటండి? దైవం ఒక్కడే.
0: అండ్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్ దట్ దేర్ ఇస్ గాడ్ విత్ ఇన్ యూ.
1: నిన్ను నీవు మర్చిదివా, అన్నింటినీ మర్చిన వాడవుతావు.
0: ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఫర్గెటింగ్ ది హోల్.
1: నిన్ను నీవు మాత్రం మర్చకూడదు.
0: Never forget your true identity.
1: నీవు మర్చకుండా నీకు నీవే ధ్యానం చేస్తున్నారు.
0: Never forget your true identity.
1: ఎక్కడ పోయినా కానీ నేను పోతున్నాను.
0: You say, I am going.
1: దైవం ఎక్కడున్నాడంటే నేనే దైవము.
0: If anyone asks you, where is God? Say that, I am God.
1: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
0: This kind of steadiness, unchangeable feeling of one's own true nature.
1: ఎప్పటికీ అది కదలనటువంటిగా పెట్టుకున్నప్పుడే అది శాశ్వతమైనటువంటి సత్యం.
0: And if this remains constant throughout, that will give you true experience.
1: కనుక మీ యొక్క భావాన్ని మీరు మీ స్వరూపంగా మార్చుకోవాలి.
0: Therefore, let the feelings take a definite form.
1: తత్వం అసి.
0: తత్వం అసి.
1: అది వేదాంతంలో చెప్పినటువంటి తత్వం అసి.
0: That is the essence of Vedanta. That thou art తత్వం అసి.
1: తత్.
0: తత్.
1: త్వం.
0: త్వం.
1: అసి.
0: అసి.
1: ఇన్నిటి యొక్క ఏకత్వమే.
0: That thou art, both are one.
1: ఈ రెండింటి యొక్క ఉత్తమమైనటువంటి భావము మీ యొక్క దీంతో స్థిరంగా నిలుపుకోండి.
0: Therefore, strengthen the conviction that you are the reality, that you are God.
1: దేవుడు కల్లో వచ్చాడు, రాముడు కల్లో వచ్చాడు, కృష్ణుడు కల్లో వచ్చాడు, స్వామి మా కల్లో వచ్చాడు. ఈ విధంగా మీరు క్రమక్రమైన అజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు.
0: When you go on saying that Rama appeared in your dream, Krishna appeared in your dream, Bhagavan appeared in a dream, this is just your imagination.
1: That's a dream.
0: That's all a dream.
1: Ee dreamulu nu satyamettatam.
0: How can the dream be?
1: Aa nidra undinanta varaku neeku kanipistundali.
0: That is there so long you are fast asleep.
1: Aa nidra potene kanipinchavu.
0: When you are awake, the dream vanishes.
1: Kanuka nidrane idi rendittiki nee moola karanamu.
0: It is asleep that is the cause for the dream.
1: Ee nidrane rendittiga maarutundali.
0: And it is the sleep that takes you to the dream, and out of the sleep you are in the waking state.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ee premanu bhadranga pettukondi.
0: Safeguard this love, strengthen
1: it. Aatakamlo vachinappudiki aa premanu matram vadalakoddu.
0: Let there be any trouble or obstacle, but strengthen your love.
1: Ee prema kante michinatru daivamu marokati ledu.
0: There is no god beyond love, other than love.
1: Premane mee nijamaina daivamu.
0: Love is God in truth.
1: Aa premane meeku anni vidala margamu.
0: And the love is the proper path to God.
1: Aa premane meeku gamyamu.
0: And love is the goal.
1: Kanuka mee gamyamu sanyamu sadhana annintu endu ekatvanni teeskondi.
0: Sadhana, practice is love. Gamya, the goal is love.
1: Kani appudu meeku konni doubts kaliginappudu anukondi.
0: Safeguard this love, strengthen.
1: Inni aatakamlo vachinappudiki aa premanu matram vadalakoddu.
0: Let there be any trouble or obstacle, but strengthen your love.
1: ఈ ప్రేమ కంటే మించినటువంటి దైవం.

0: love. Gamya, the goal is love.
1: కాని అప్పుడప్పుడు మీకు కొన్ని డౌట్స్ కలిగినప్పుడు నన్ను అడగండి, నేను తప్పక క్లీన్ చేపిస్తాను.
0: If you have doubts, feel free to ask Bhagavan. He will clarify your doubts.
1: తప్పగా ఈ యొక్క సత్యాన్ని తెలపడానికి నేను ఎప్పుడు వెనుకంజ వేయను.
0: Bhagavan is always prepared, always ready to clarify your doubts.
1: క్రమక్రమేణా మీ యొక్క భావంను కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
0: We should cut short our imaginations.
1: బయటపడిపోతుండాలి మీ యొక్క భావములు.
0: And let's see that we express these thoughts.
1: ఈ భావం అంతా భ్రమగా మారిపోతున్నాయి.
0: And all our feelings sometimes amount to imagination.
1: బ్రహ్మనే బ్రహ్మగా మారుతుంది.
0: And this Brahma should take us to Brahma, the reality.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటి బ్రహ్మనే తప్పక అన్ని విధాలు చెల్లిస్తూ ఉంటుంది.
0: And this Brahma is the reality that is with us all through.
1: అది నిజమైనటువంటి ప్రభ.
0: And that is the real Prabha or effulgence, brilliance.
1: Sat annati emiti ade.
0: Sat is existence, divinity.
1: Tat anaga emiti ade.
0: Tat is divine.
1: Tvam anetundi emiti ade.
0: Tvam is equally divine.
1: Tat tvam asi.
0: Tat tvam asi.
1: Ee tattvam asi anetundi ahankara roopamlo bayaletundi. Asi anetundi ahankarame.
0: When once I say asi, the combination of tat and tvam is just an indication of ego. This asi is the union of tat and tvam, that and this. When once we are aware of tat, tvam, that and this, they are asi, they become one.
1: ఈ విధమైనటువంటి సులభ మార్గంలో పోయినప్పుడే మానవుడికి తన ఆకారాన్ని తాను భద్రంగా పెట్టుకుంటాడు.
0: When once we proceed along this easy path, we can know our true nature.
1: ఏదో ఈ దేహము ఆ బ్రహ్మదేహాన్ని చూచినాడు అని మీరు భావించుకోవటము అది చాలా పొరపాటు.
0: It is a mistake to think that with this body you have seen Brahma.
1: ఈ బాడీ ఎందు ఆ యొక్క బ్రహ్మ కూడా ఉంటుంది.
0: Brahma, God, is within this body.
1: కాబట్టి బ్రహ్మ అహం రెండు కలిసి ఒక్కటే.
0: Therefore, అహం, yourself, Brahma, God, are one.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వానికి మీరు సాధన చేయండి.
0: మేక్ ఎవ్రీ స్పిరిచువల్ పాత్ టేకింగ్ యూ
1: అది దివ్యత్వం దైవత్వానికి తప్పక మార్గం అవుతుంది.
0: దెన్ విల్ సర్టన్లీ ఫైండ్ అవుట్ ఎ ట్రూ స్పిరిచువల్ పాత్ టు నో ది యూనిటీ ఆఫ్ ది టూ.
1: కనుక మీరు నిజంగా ధ్యానం చేయాలంటే ఈ ధ్యానంలో కూర్చొని దేనిదేందో మీరు తలుచుకోకండి.
0: When you sit in meditation, don't have separate specific thoughts.
1: ఈ వస్తువాహనాలను ఏమాత్రమే మీరు తలుచుకోకండి.
0: Never think of comforts and convenience.
1: మీ ఆకారాన్ని మీరు చేర్చుకోండి.
0: You know your own reality while you sit for meditation.
1: కనుక మీ ఆకారాన్ని మీరు ధ్యానించుకోండి.
0: Concentrate on your the true self.
1: అందులోనే సర్వము ఇమిడి ఉంటుంది.
0: The self contains everything.
1: అప్పుడే మీకు ఏకత్వం గుర్తించుకోవడం వీలవుతుంది.
0: Then you find the harmony, the unity, oneness.
1: యూనిటీ అనేటువంటి ప్యూరిటీ కలిగిస్తుంది.
0: దిస్ యూనిటీ వి టేక్ యూ టు ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఒక ఆకారం రూపొందుతుంది.
0: అండ్ దిస్ ప్యూరిటీ విల్ టేక్ యూ టు ద డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ ఆకారం.
1: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
0: ద ప్యూరిటీ ఈజ్ ట్రూ డివినిటీ.
1: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
0: Therefore, your own purity will take the form of the divinity.
1: ఈ నిజమైనటువంటి యూనిటీ ఎట్ట వస్తుంది?
0: How do you get this true unity?
1: మీకు యూనిటీగా మారినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
0: When once there is unity within you, you'll be able to achieve unity.
1: అది నేను రెండు ఒకటే.
0: That and this, that I are one.
1: కనుక మీరు ఒకదానికే తీసుకోండి కానీ అనేక రకాలుగా పెంచుకుంటూ పోకండి.
0: Go by this oneness only, not by
1: multiplicity.
0: If you go on by multiplicity, what is it that you get? Add on, you get only zero.
1: ఈ జీరోకు అనేక రకంగా కూడినటువంటి అనేక అంకెలుగా వస్తుంది.
0: And when once you just add one after one,
1: అంకెలు పెరగటం కానీ అంకెలు పెరగటం కానీ మన యొక్క భ్రమలే.
0: And the change in the number is only our imagination.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రారంభాన్ని మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
0: వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్ నౌ, మేక్ ఇట్ స్టడీ.
1: తత్వం అసి, ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వం అసి అనేది.
0: తత్వం అసి ఇస్ వేదిక్ దిక్తం.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
0: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
1: అహం బ్రహ్మాస్మి,
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మ.

0: ఈ రెండు చేరి ఒకటే.
1: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
0: కనుక ఇవన్నీ కూడా రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
1: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
0: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణ ఏకత్వం అవుతుంది.
1: స్లోలీ గ్రాడ్యువల్లీ విల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
0: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎన్ని పర్యాయములు నేను చెప్పుకుంటున్నారు.
1: టు లెర్న్ స్పెల్లింగ్ యూ గో ఆన్ రిపీటింగ్ ఇట్.
0: మిల్క్ అనేటువంటి దాని ఎంఐఎల్కే మిల్క్ ఎంఐఎల్కే మిల్క్ ఎంఐ అమ్మా ఎలకే మిల్క్ అన్నట్టుగా అయిపోతేస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పెల్లింగ్ ఆర్ ద వర్డ్ మిల్క్ ఎంఐఎల్కే యూ గో ఆన్ రిపీటింగ్ దట్ అమ్మా ఎలకే అమ్మా ఎలకే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అమ్మా మదర్ ఎలికే ద ర్యాట్ బట్ ఇట్స్ ఎంఐఎల్కే
0: అని అనుకుంటూ వచ్చేస్తే అమ్మ కర్ర తీసుకుని వస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ గో ఆన్ సేయింగ్ అమ్మా ఎలకే ద ర్యాట్ మదర్ విల్ కమ్ దేర్
0: ఎక్కడ ఎలకా.
1: Then she'll ask you, where is Elka, the rat?
0: Kanuka, manu cheppukovatam kodanu pavitranga unnatundi danni pavitramainatundi vidiga cheppovali.
1: Therefore, our pronunciation, diction should be correct and exact, accurate.
0: Ee vidhamainatundi vakyalu kontha varaku manam chakkaga telusukunnappude satyamainatundi nee nunchine meeku avibhavistundi.
1: Then once you know the Vedic dicta clearly, you'll find out your own latent truth.
0: ప్రేమ ముదిత మనసే కహు కామ రామ కా కామ రామ కా.

0: వెతుక బోదు రెచ్చటికి వెర్రి మనసా, వెతుక బోయదు రెచ్చటికి వెర్రి మనస, అతియో మీలో నేనున్నది వెతుకుమచట, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. బ్రహ్మదార్శన భాగ్యంబు పడయగోరి వెతుక భోజుదురచటికి వెర్రి మనస, అదియు మీలోన ఉన్నది వెతుకుమచట, ఇంతకన్నను భాగ్యంబు ఏది కలదు.
1: విత్ ద సోల్ డిజైర్ టు సీ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్, ఓ ఫూలిష్ మైండ్ వేర్ డు యూ వాంట్ టు గో ఇన్ సర్చ్ అ విమ్ దట్ ద డివైన్ ఈస్ విత్ ఇన్ యూ, యూ ఎంక్వైర్ అండ్ సర్చ్ within, what else more to be communicated to this august assembly of noble souls,
0: prema swarupulara,
1: embodiments of love.
0: Bhagavat srushti chala chitra vichitranga untuntadi.
1: God's creation is wonderful and mysterious.
0: Brahma bhagyani pondagori అనేక విధములుగా కూడాను సాధకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: పీపుల్ ఫాలో వేరియస్ స్పిరిచువల్ పాత్స్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ విజన్, ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఇందులో దైవత్వానికి చక్కని అవకాశం అందించే విధానము నిరూపిస్తూ వచ్చాడు.
1: This also gives ample evidence to experience the same.
0: Prati padamanandu kudanu oka mantramu, prati mantramunaku konni padamulu cheta ee mantramunu pavitramainatvanti oka antarathanga nirupistu vachadu.
1: Every mantra is a combination of words full of fathomless depth of meaning.
0: ఈ మంత్రమునకు అర్థములు ఎన్నియో ఉన్నవి, అయినను మనకు అనుకూలమైన మంత్రాన్ని అర్థాన్ని మనం స్వీకరించాలి.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ మిరియడ్ మీనింగ్స్ బట్ యెట్ వి హావ్ టు థింక్ ఆఫ్ దాట్ విచ్ వి కెన్ కాంప్రిహెండ్ అండ్ అండర్స్టాండ్.
0: దక్షిణామూర్తి యొక్క తత్వమును లోకమునకు ప్రచరింపచేసుకోరి అనేక విధములైనటువంటి యొక్క మార్గమును అవలంబించి అంతరాత్మను ప్రబోధించి ఆనందమును కలిగిస్తూ వచ్చాడు సాధకులకు.
1: దక్షిణామూర్తి హ్యాస్ షోన్ సో మెనీ పాత్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్ బై ద సీకర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: అయితే ఈ మంత్రములు ఏ రీతిగా వచ్చాయి?
1: What is the origin of all these mantras?
0: సామాన్యమైనటువంటి ఒక లౌకిక జగత్తుకునకు సామాన్య పదములైన మంత్రమే వినియోగం చేసి సామాన్యమైనటువంటి ఒక రీతిగా ఈ మంత్రమును అనుగ్రహించి వచ్చాడు.
1: All these mantras are passed on to the humanity in an ordinary way from the worldly parlance, making use of the words which are well known.
0: మూడు పదములు మాత్రమే ముచ్చటగా వర్ణిస్తూ వచ్చాడు.
1: Three words were emphasized here.
0: భూత భవిష్యత్ వర్తమానములని మూడు కాలములను నియమించాడు.
1: They represent the three periods of the time, past, present and future.
0: మూడు రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: They have been explained backed by forms.
0: ఆత్మ మనసు ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
1: there are three here. One is Atma, the self. Manas, the mind. In between the Jiva,
0: Jeevudu,
1: the individual.
0: Devudu, Manasu.
1: The two here, Jiva, the individual, Deva, the divine, and in between, Manas, the mind.
0: Aite, ee Jeevunaku, Devunaku, Madhyana unnatundi Manasu, ye pani chestu vachindi.
1: What is the task assigned to the mind which stands between the individual and the divine?
0: Jeevudu, Jadamu.
1: The individual is jada or inert.
0: Devudu, Chaitanyam.
1: Divine, God is Chaitanya.
0: ఈ జడ చైతన్యములను రెండింటినీ కలిపే నిమిత్తమై మనస్సు అనేటువంటిది మధ్యలో నియమిస్తూ వచ్చాడు.
1: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
0: జీవుడు దేవుడు మనస్సు.
1: Individual, God and the mind.
0: ఇది కూడా ఒక మంత్రమే.
1: This also constitutes a mantra.
0: జీవేశ్వర ప్రకృతి అని దీనికి ఒక మంత్రము.
1: This is called Prakriti, the nature comprising these two, Jiva individual, Ishvara God.
0: ఈ ఈశ్వరత్వను జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
1: Manas is kept here as a witness to transform the human into the divine.
0: అయితే ఈ మనస్సు ఈ జీవుని దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
1: How does the mind make an attempt to transform the man into God?
0: Kevalamu jeevudu vyastisvarupudu.
1: The individual is a member in a community.
0: Devudu samastisvarupudu.
1: God is the cosmic form.
0: Kani manasu anetundi samasti vyastisvarupamai.
1: Whereas mind is the combination of the community as well
0: manasu
1: as the universe.
0: Inta pavitramaina shaktini నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇట్ హెస్ బిన్ వెరీ క్లియర్లీ స్టేటెడ్ ద మైటీ పవర్ ఆఫ్ ద మైండ్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ వీ కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్, కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
0: ఇది పిచ్చుకోతి వంటిది అన్నారు.
1: వీ సే ఇట్ ఇస్ ద మంకీ మైండ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్కైండ్.
1: It is a sacred mankind, not monkey mind.
0: ఈ మ్యాన్కైండ్ ను మ్యాన్ తోన దైవం తోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
1: This mind is there to link the man with God.
0: కనుక మనస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: And so mind is highly sacred.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
1: Mind is responsible for the bondage and liberation.
0: Manasu chala shaktivantamainatundi annaru.
1: Mind is highly powerful.
0: Manasuku unnatundi shakti mari deniki kudunu ledu.
1: The power immanent in the mind is not noticed anywhere else.
0: Kanuka itti manasunaku taginatundi shaktini andinchukuntu raavatam chetane ee daivattam anetundi kramakramena konchi gauravam taggutu vachindi.
1: As the mind is dominating, it is not able to know in full, in depth, God.
0: Unna gauravamu eppatiki untunnadi.
1: In fact, the honor and the grandeur lies there.
0: Kani manasunaku ee prapanchamlo unnatundi vyaktulu antati gauravam nandinchaledu.
1: But people have not attached the proper appropriate value to the mind.
0: Laukikamaina bhautikamaina prakrutamaina ఈ యొక్క పదములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేదు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్ నార్ ఇన్ ఇట్స్ డెప్త్.
0: కనుక జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ ఇండివిజువల్ అండ్ గాడ్, మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్.
0: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
1: Mind has got very powerful sword with it.
0: Idi suratvamto kodinatvantidi.
1: It is full of valor.
0: Dhiratvamto kodinatvantidi.
1: Courage.
0: Parakramato kodinatvantidi.
1: And full of strength.
0: Pavitratato kodinatvantidi.
1: No sanctity.
0: Ilanti manasu yokka tattvamnu gurtinchukoneyadaniki evariki chetakakapoyindi.
1: It's not possible and given to everybody to know the nature and the power of the mind.
0: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి యొక్క విలువనే జగత్తుకు కానరాదు.
1: Without the mind, no one can know the value of the individual and also of God.
0: కన మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: Therefore is the power of the mind that proves clearly the strength of the individual and of God.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానస్తత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
1: సో వీ హ్యావ్ టు నో క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివినిటీ ఇన్ మ్యాన్, ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ అవేర్నెస్, విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇట్ హాస్ బిన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ and one pointed even above the level of
0: kanukane ee manasune vishnu swaroopamu annaru.
1: So vishnu swaroopa, the sustenance principle is the mind.
0: Ninnadu dinam cheppinattuga manasu vishnu swaroopame.
1: As Bhagavan said yesterday, the mind is Vishnu.
0: Swasamu kevalamu brahma swaroopame.
1: The breath is brahma.
0: Ee brahmam nundi aavirbhavinchinatundi oka vishnuvuku దైవస్వరూపం అనే నిజమైనటువంటి ఒక దేవము విష్ణువు అని పేరు పెట్టారు.
1: Therefore, Brahma is the origin and Vishnu is God.
0: ఆ శ్వాస స్వరూపమనే నిజమైనటువంటి ఈశ్వరత్వం అన్నారు.
1: Therefore, the divinity is this principle of breath.
0: ఈ ఈశ్వరత్వమునకు, ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది.
1: What gulf of difference lies between the principle of Brahma, the walk, and also Ishwaratva, the divinity.
0: బ్రహ్మత్వం నుంచి వరించినటువంటిది వాక్కే.
1: Therefore, the speech faculty or talk has originated out of Brahma.
0: వాక్కు ఉండేటువంటి శక్తి మరి దేనికిని లేదు.
1: Walk or talk is highly powerful.
0: విశ్వస్థుడు, చక్రసూర్యుడు, మహావీరుడు,
1: the man of valor and courage,
0: విశ్వస్థుడు, చక్రసూర్యుడు,
1: చక్రసూర్యుడు,
0: మహావీరుండు,
1: మహావీరుడు,
0: గోరాసచే
1: విత్ టూ మచ్ ఆఫ్ డిజైర్,
0: అశ్వత్థామ శిరోజములు తరిగి,
1: yes, beheaded అశ్వత్థామ,
0: చూడాంతర్ మహారత్నమును,
1: and you want to carry the precious
0: శశ్వత్ కీర్తి ఎరింగ పుచ్చుకొని,
1: has been picked up
0: విశ్వాసమల్ నుంచి ద్రబ్బే శిభిరోర్ విభాగమును బాసిపోనన్నాడు. అనగా ఈ దివ్యత్వం అనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
1: The divinity is highly powerful.
0: Anadu paddavyuhamunandu yerpadinatvanti okka maha shaktivantamaina yantranni bhedinche nimittamai ee okka ashwatthama chaala powerfulga vachadu.
1: It was only to break that device, a special device in archery, padma vyuha. It was the plan of అశ్వత్థామ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ పద్మవ్యూహమును కూడా సామాన్యుడు దీన్ని నిర్మించలేదు.
1: దిస్ పద్మవ్యూహ ఈజ్ నాట్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్
0: ద్రోణాచార్యుడు. అతను కూడా ఆచార్యుడే.
1: ఇట్ వాస్ డిజైన్డ్ బై ద్రోణాచార్య.
0: ద్రోణాచార్యుడు ఈ పద్మవ్యూహమును పన్నాడు.
1: ఇట్ వాస్ ది ద్రోణాచార్య హూస్ డిజైన్ ఈజ్ దిస్ పద్మవ్యూహ.
0: ఈ పద్మవ్యూహం సామాన్యమైనది కాదని,
1: దట్ పద్మవ్యూహ ఈజ్ నాట్ సింపుల్,
0: తన కుమారుడు దీన్ని భేదించలేడని,
1: దట్ ఇస్ సన్ కెనాట్ గెట్ ఇన్ టు ఇట్,
0: కనుకనే ఆ యొక్క దీనికి ఆపివేసేసింది సుభద్ర.
1: దేర్ఫోర్ సుభద్ర బ్రాట్ ఎ టోటల్ హాల్ట్ యాజ్ అశ్వత్థామ కెనాట్ గెట్ ఇన్.
0: కనుకనే ఆనాటి నుండి ఈ శబ్దములకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
1: సిన్స్ దట్ టైమ్ దీస్ సీక్రెట్ వర్డ్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ వెరీ పవర్ఫుల్.
0: ఈ శక్తి మాటలు ఎందు మాత్రమే కాదు,
1: the power is not merely natural.
0: Kriya swaroopam nandu kudanu ee shaktini nirupinchutu vachindi.
1: The power is also as well demonstrated in action.
0: Kanukane moodu moodu padamulu cheri okoka mantram ga nirupinchindi ee yokka geeta.
1: Therefore three words constitute a mantra.
0: Ee vedamulandunu uparishattulu endu kudanu ee vidhamainatundi okka antramule mantramuluga maarutu vachinayi.
1: And we find such mantras in Veda and Upanishads.
0: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైన రీతిగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: కనుక ప్రతి మంత్రమునకు తత్ త్వం అన్నారు.
1: ఎవ్రీ మంత్ర స్పీక్స్ ఆఫ్ దీస్ టూ తత్ త్వం.
0: అయమాత్మ బ్రహ్మ అనింది.
1: ఇట్ ఆల్సో సెడ్ అయమాత్మ బ్రహ్మ.
0: సర్వం కల్విదం బ్రహ్మ అనింది.
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: కల్విదం బ్రహ్మ అనగా ఇది ఒక మంత్రమే.
1: కల్విదం బ్రహ్మ ఈజ్ ఎ మంత్ర.
0: తత్ త్వం అసి ఇది ఒక మంత్రమే.
1: తత్ త్వం అసి ఈజ్ ఎ మంత్ర.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అది ఒక మంత్రమే.
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఈజ్ ఆల్సో మంత్ర.
0: అయమాత్మ బ్రహ్మ.
1: సో ఆల్సో అయమాత్మ బ్రహ్మ.
0: బ్రహ్మవత్ బ్రహ్మైవ భవతి.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ఇవన్నీ కూడాను కేవలము ఉపనిషత్తులు ఎందు వచ్చినటువంటి యొక్క పదములు. ఇవి కేవలం మంత్రస్వరూపములే.
1: దిస్ ఆర్ ఆల్ ద డిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
0: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్రస్వరూపమే.
1: ఎవ్రీ వర్డ్ ఈజ్ నాట్ దట్ సింపుల్ యాజ్ యూ థింక్. ఇట్ ఈస్ మంత్ర.
0: ఈ మంత్రమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
0: ఇవి వేదములలోని నాలుగు పదములు అని చెప్పారు.
1: దీస్ ఆర్ ఆల్ ఫోర్ మెయిన్ స్టేట్మెంట్స్.
0: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతా కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ మంత్రాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ ఆఫ్ వేదాస్. ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు ఎందుకు కూడాను ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
1: వన్ పర్టికులర్ శ్లోక ఈజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది వేదస్.
0: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఎవ్రీ వేద. ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఇట్స్ మీనింగ్.
0: అన్ని మంత్రముల యొక్క సారము ఒకదాని ఎందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మంత్రాస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అసి అనగా ఏమిటి? చేర్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: జాయినింగ్ తత్.
0: దానితో నేను చేర్చటము.
1: ఇన్ ఫ్యాక్ట్ జాయినింగ్ దిస్ విత్ దాట్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: నేనే బ్రహ్మగా ఉంటున్నాను, బ్రహ్మతో చేరినాను.
1: ఐఎమ్ బ్రహ్మ, ఐ జాయిన్డ్ బ్రహ్మన్.
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తే సర్వం కల్విదం బ్రహ్మ.
1: When we investigate like that, we will know sarvam kalvidam brahma.
0: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడాను కేవలము ఒక ఏకత్వాన్ని బోధించేటువంటిది.
1: In fact, all of them connote same meaning.
0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రముల యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice wants us to know the oneness, the unity of all
0: the statements. బ్రహ్మమిత్ బ్రహ్మైవ భవతి. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ద నోవర్ బికమ్స్ ద నోన్.
0: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
1: దిస్ ఈస్ ది ట్రూ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ముఖ్యంగా మీరు తెలుసుకున్నటువంటిది నేనే దైవము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ నో దట్ ఐఎమ్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులు.
1: ఈచ్ వన్ ఇస్ డివైన్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులైనప్పుడు ఇంకా దైవాన్ని ఎందుకు కొల్చాలి?
1: Then where is the need to worship God?
0: అయితే దైవాన్ని కొల్చేటువంటి ఒక శక్తి సామర్థ్యములు కానీ, దైవమును కొల్చేటువంటి ఒక శక్తి నాలో ఉన్నదని కానీ మీరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
1: However, it's not possible for you to estimate whether you have got the
0: eligibility to worship God or not. సామాన్యమైన జగత్ జీవితాన్ని జరుపుతూ,
1: being so common, moving in the world,
0: సహజమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: You are just leading a natural life.
0: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
1: లీడింగ్ అన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు నో
0: అది దివ్యమైనటువంటి ఒక విస్తృత స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద లైఫ్ వీ లీడ్ ఈస్ కాస్మిక్.
0: అది సమష్టి స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ యూనివర్సల్.
0: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా విస్తృత స్వరూపాలు.
1: ఆల్ వీఆర్ ఆల్ ఇండివిజువల్స్ ఇన్ ద ఆర్డినరీ
0: వ్యష్టి. సమష్టి స్వరూపాన్ని ఏదైతే గుర్తించగలడు,
1: హౌ డు ఎక్స్పెక్ట్ ది వ్యష్టి ది ఇండివిజువల్ టు నో ద సమష్టి ది కాస్మిక్ ఫామ్.
0: కనుక ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని సాధనలు జరిపినప్పటికీ, ఎన్ని మంత్రములు ఉచ్చరించినప్పటికీ వ్యష్టి సమష్టి స్వరూపుడు కాడు.
1: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths, one would adopt.
0: నేను సమస్త స్వరూపుడను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే ఇది నీకు సమస్త స్వరూపుడు అవుతాడు.
1: When once you know that I am God, you will be knowing the cosmic form.
0: I am God, I am God, I am God అనేటువంటి ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: You have to know the basic truth that I am God.
0: అయితే మీరు ఎట్లా చెప్పగలరు ఐ ఆమ్ గాడ్ అని?
1: హౌ కెన్ యూ డిక్లేర్ దట్ ఐఎమ్ గాడ్?
0: ఆ నమ్మకం పూర్తి అభివృద్ధి తెచ్చుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు ఫాస్టర్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్.
0: మంత్రమునకు ముడి వేసి,
1: వీ హావ్ టు టై అప్ మంత్రస్,
0: ఈ ముడి యందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి,
1: అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇన్ దిస్.
0: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
1: And we have to untie the combination, making use of mantra.
0: Mudi veyatamu, mudi vippatamu.
1: Tying up and untying.
0: Adiyandu, antyamandu.
1: Beginning and the end.
0: Kanukane, daniki sariyinatundi arthanni meeru gurtinchukoni vartinchali.
1: We have to know the exact meaning and conduct ourselves.
0: Yedi prarambhamlo ayindo vachindo,
1: that which comes in the beginning,
0: adiye ee yokka antyamlo kuda kalugutundi.
1: Will also come towards the end.
0: Prarambhamlo vachinatundi bidda,
1: the child born,
0: ye vidhanga teliyinatundi sthitilo untundo,
1: just as being not able to move,
0: adhe vidhamgane antyamlo kaligeetundi oka bidda kudanu aa rakamainatundi sthitike vastundi.
1: Similar position would be met with towards the end.
0: Adi antyamlo ekkada poyinappudiki denikainanu ye vastuvulakainanu okkate.
1: Therefore the beginning and the end for any is uniform.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాం.
1: We have gone to a river and brought some mud with us.
0: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
1: And you brought forward that mud and kept in front of your house.
0: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగా ఉంటుండాలి.
1: But it has been growing like a mound there.
0: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
1: And you have mixed that water in that mud.
0: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
1: అండ్ యు ప్రాసెస్డ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీల్ అండ్ మేడ్ ఇట్ ఏ పాట్.
0: కానీ క్రమక్రమేణా దానిని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
1: అండ్ యాజ్ యు మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మడ్ గ్యాదర్ ఓవర్ దేర్, అల్టిమేట్ యు ఫైండ్ పిట్ దేర్.
0: కనుక గుంత గుట్ట మాదిరి మారిపోయింది, గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
1: దేర్ఫోర్ ద హీప్ హాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ పిట్ నౌ, విచ్ వాస్ వన్స్ అపాన్ ఎ టైమ్.
0: కానీ మట్టి కుండగా మారిపోయింది, కుండనే మట్టిగా మారిపోయింది.
1: ద మడ్ హాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ది పాట్ అండ్ ద పాట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ద మడ్.
0: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
1: బట్ ద వాటర్ ఇఫ్ కెప్ట్ ఇన్ దట్
0: నిలిచిపోతూ వస్తున్నాయి.
1: ఇట్ లెవెల్ కమ్స్ డౌన్ గ్రాడ్యువల్లీ.
0: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
1: దిస్ హాస్ టు బి ప్రాసెస్డ్ ఇన్ ఫైర్.
0: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు నిలుస్తుంది.
1: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
0: కనుకనే మనము మట్టి వంటి వారు.
1: So we say it is full of mud only.
0: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
1: Therefore it is the divinity that transforms the mud into the human.
0: అది ఏ విష్ణుత్వము?
1: That is sustenance,
0: vishnutva. ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత,
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్ విష్ణుత్వ మేడ్ దిస్ పాట్.
0: దానిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
1: As this pot is made use of, it is broken on the way.
0: కాదు కాదు, జ్ఞానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
1: ఇట్ మస్ట్ బి, ఇట్ షుడ్ బి ప్రాసెస్డ్ కెప్ట్, ఇట్ షుడ్ బి బర్న్.
0: ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The true jnana, wisdom, is experienced
0: non-dualism.
1: When once you experience that oneness, non-duality, it will be burnt
0: in front.
1: Then only all the material you keep there would be retained.
0: కనుకనే దీన్ని పగలగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ పాట్ ఈస్ నాట్ బ్రోకన్.
0: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ కేర్ యాజ్ ఇట్ ఈస్.
0: అది అగ్ని సంస్కారం అన్నారు.
1: దట్ ఈస్ వాట్ వీ కాల్ ద ప్రాసెస్ ఆఫ్
0: రిఫైన్మెంట్. కాల్చడం అనగా సంస్కారమే.
1: దిస్ బర్నింగ్ ప్రిన్సిపల్ ఈస్ రిఫైన్మెంట్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను,
1: ఎవ్రీథింగ్,
0: సంస్కారం చేతనే సర్వ విధమైనటువంటి శక్తులు మారుతూ ఉన్నాయి.
1: బై రిఫైన్మెంట్ ఇట్ విల్ హ్యావ్ స్పెషల్ పవర్స్.
0: అగ్ని సంస్కారం చేత కుండలు ఏ విధంగా గట్టిపడిపోతుండదో,
1: జస్ట్ ఇస్ పాట్స్ ఆర్ స్ట్రాంగ్ బై బీయింగ్ కెప్ట్ ఇన్ ద ఫైర్.
0: దైవ అనుగ్రహం అనేటువంటి సంస్కారం చేత,
1: బై ద రిఫైన్మెంట్ ఆఫ్ గాడ్,
0: జీవుడు దేవుడిగా మారిపోతున్నాడు.
1: ద ఇండివిజువల్ బికమ్స్ గాడ్.
0: అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రతి మానవుడు కూడాను మాంసముక్తంతో చేరికూర్చి వచ్చినాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్.
0: ఇది ఒక మలినపు కొంప.
1: ఇట్ ఇస్ డర్టీ.
0: ఇది ఒక మాంసముద్దతో చేసినటువంటి బొమ్మ.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
1: అండ్ దిస్ టాయ్, హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్?
0: దీనికి ఏమి శక్తి కూడా లేదు.
1: ఇట్ హాస్ నో పవర్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: క్రమక్రమేణా దీన్ని సంస్కారం చేసుకుంటూ రావటం చేత,
1: Because it has been refined gradually,
0: ఈ శక్తి కూడా పెరుగుతుంటుంది.
1: Its power increases.
0: దీనికి విలువ కూడా పెరుగుతుంటుంది.
1: The value also rises.
0: ఇప్పుడు మట్టిగా వచ్చినటువంటి కుండను
1: The pot which is made up of mud,
0: మనం ఏ విధంగా కూడా ఉపయోగించుకోలేము.
1: We cannot use it.
0: అదే విధంగానే బంగారు భగవంతుని అంతా కూడాను బంగారు బంగారు బంగారు అని పిలుస్తుంటాను.
1: భగవాన్ కాల్స్ ఎవ్రీవన్ బంగారు బంగారు.
0: బంగారు అనగా గోల్డ్ అని.
1: బంగారు మీనింగ్ గోల్డ్.
0: హిరణ్య గర్భుడే భగవంతుడు.
1: హిరణ్య గర్భ ఈస్ గాడ్.
0: కనుక ఈ బంగారు అనేటువంటి దాన్ని మీరు సంపాదించుకున్నారు.
1: యూ హ్యావ్ ఎర్న్ దిస్ గోల్డ్.
0: బంగారు సంపాదించుకున్నంత మాత్రం అలంకారం చేసుకోలేకపోయారు.
1: Merely acquiring gold, you cannot have jewels.
0: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: The gold must be made into jewels.
0: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల
1: As we make ornaments,
0: మనం ఎంత బంగారును చూసామో
1: the gold we have,
0: అంత దానికి ఒక రాగో లేక పిత్తాడో కొంచెం వేరే లోహములు కలపాలి.
1: We have to mix some other metal like copper.
0: అప్పుడు ఆ లోహములు కలిపినప్పుడే
1: when the other metal is mixed,
0: మంచి శక్తి వస్తుంది.
1: The gold we have all the strength.
0: శక్తే కాకుండా దీన్ని బరువుగా నిలుస్తుంది.
1: And the weight also increases.
0: Weight కూడా పెరుగుతుంది.
1: Weight increases.
0: అయితే దానిని త్రుంచడానికి వీలు కానటువంటి స్థితి వస్తుంది.
1: And it will be unbreakable, so strong.
0: కనుకనే మనము భగవ సంకల్పం అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి ఒక వజ్ర సంకల్పము.
1: God's will is very strong.
0: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: God is Hiranyagarbha.
0: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is Hiranyagarbha?
0: మన యందే ఉన్నాడు.
1: God Hiranyagarbha.
0: అది మనమే తెలుసుకోవాల్సినటువంటిది.
1: Is in you, which you are supposed to know.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
1: There are many students of science.
0: దీంట్లో ఆమ్లం అంటారు.
1: And we say acid, ఆమ్లం.
0: ఆమ్లం.
1: Acid, ఆమ్లం.
0: ఆమ్లం అనగా యాసిడే కాదు. అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది అవుతుంది.
1: యాసిడ్ ఆల్సో హాస్ గాట్ ద పవర్.
0: క్రమక్రమేణా దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
1: అండ్ వి ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
1: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లాక్స్ ఆఫ్
0: ఈ లక్షలు లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణా దేహాన్ని సృష్టింపజేస్తాయి.
1: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లాక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఎ బాడీ.
0: కనుకనే ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల
1: The food that we partake,
0: ఇనుము పిత్తళి ఆమ్లమం అమ్మ బంగారు అన్ని కూడా చేరుతున్నాయి.
1: The food that we partake has got all this acid and metals.
0: కనుక ఈ యాసిడ్ అనేటువంటిది మనం చెప్పడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వి సింప్లీ కాల్ ఇట్
0: యాసిడ్. కానే కాదు,
1: ఇట్స్ నాట్ యాసిడ్.
0: ఇది కూడా ఒక లోహమే.
1: ఇట్స్ ఆల్సో ఎ మెటల్ ఇన్ వన్ వే.
0: ఈ లోహం కూడా కొంతవరకు మార్పు చేయటం వల్ల మరొక లోహంగా మారిపోతుండాలి.
1: దిస్ మెటల్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అనదర్ టైప్ ఆఫ్ మెటల్.
0: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
0: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
1: అండ్ ది వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
0: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో వరకు కూడా చాలా వరకు కూడా ఇనుము బయలుదేరుతుండాలి.
1: ద గ్రీన్ వెజిటబుల్స్ ద లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్ కంటెంట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము చింతపండు పులుసుతో.
1: అండ్ వి ఆల్సో మేక్ ఎ సూప్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
0: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము,
1: టామరిండ్ సూప్,
0: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
0: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము,
1: ఆర్ వి మేక్ రసము ఆఫ్ వి మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
0: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థం అందు కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
1: అండ్ వి ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వి మేక్.
0: ఇవన్నీ కూడా క్రమక్రమేణ దేహం అందున్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
1: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువలీ.
0: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలి అంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
1: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి టేక్.
0: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
1: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
0: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
1: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్.
0: కనుక మన ఆహారాన్ని సక్రమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వీ థింక్ ఆఫ్ ద ప్రాపర్ ఫుడ్ దట్ వీ పార్టేక్ వీ కెన్ అండర్స్టాండ్ ద రెస్ట్.
0: కనుక మీకు ఆమ్లం అంటే మీకు అర్థం కాకుండా పోతుండాలి.
1: దో ఐ సెడ్ ఇట్ ఈస్ యాసిడ్ ఇట్స్ నాట్ సో.
0: యాసిడ్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది యాసిడ్ కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: మనం ఒక విధమైనటువంటి యొక్క పదార్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ పాసిబుల్ ఫర్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇస్ అ మ్యాటర్.
0: ఈ విధమైనటువంటి దీన్ని ఇంత సెల్స్ గా మారిపోతుంది.
1: అండ్ దే బికమ్ సెల్స్.
0: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
0: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్త బిందువే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ సెల్ హాస్ గాట్ ద డ్రాప్ ఆఫ్ బ్లడ్.
0: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఈ విధమైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ఇన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ దేర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్.
0: కానీ
1: బట్
0: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుండాలి.
1: ఇన్ వాట్ వే ఇట్ ఈస్.
0: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇట్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం కూడా ప్రాప్తిస్తుంటుండాలి.
1: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ద డివినిటీ టు ఎవ్రీవన్ దట్
0: స్పెల్స్. అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
1: అండ్ వీ నేచురల్లీ డ్రీమ్.
0: కానీ ఇది స్వప్నంలో కాదు.
1: దిస్ నాట్ ఎ డ్రీమ్.
0: ఆహారం యొక్క వ్యారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్ లో.
1: ఇట్ ఇస్ ఆల్ ఎ రియాక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఇస్ పార్ట్ టేకెన్.
0: ఈ ఆహారంతో కనిపించేటువంటి యొక్క స్వరూపాలు.
1: దేర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
1: అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుండాలి.
1: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ దీన్ని ప్రసరించుకొని
0: వేదాంతం అందు యత్ భావం తద్ భవతి అన్నాడు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: మన యొక్క భావాన్ని పురస్కరించుకుని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటది.
1: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజెస్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
1: హియర్ వి హావ్ మ్యాగ్నెట్.
0: అయస్కాంతం లోపల
1: హియర్ ఇన్ మ్యాగ్నెట్
0: దీనికి ఎంత ఎట్ట వచ్చింది ఈ పవర్.
1: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్.
0: కేవలం అయస్కాంతంలో లేదు.
1: ఇట్స్ నాట్ దేర్ ఇన్ మ్యాగ్నెట్.
0: ఈ క్రమక్రమేణ మన దేహంలోనే ఉంటుండాలి.
1: దట్ మ్యాగ్నెట్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక లేదనే అయస్కాంతంగా మారిపోతుండాలి.
1: అండ్ బికాస్ ద కాంబినేషన్ ఆఫ్ సర్టెన్ మెటీరియల్స్ విత్ ఇన్ ద బాడీ
0: అయస్కాంతమే మన లోపల ఒక విధమైనటువంటి బ్యాటరీగా తయారవుతుండాలి.
1: అండ్ దిస్ మ్యాగ్నెట్ సర్వ్స్ ఎస్ బ్యాటరీ విత్ ఇన్ అస్.
0: ఈ బ్యాటరీని కొంచెం లైట్ గా మారుతుండాలి.
1: దిస్ బ్యాటరీ బికమ్స్ లైట్.
0: ఈ లైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
0: మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుంది.
1: అవర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
1: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెట్ ప్రిన్సిపల్ వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ అస్ టు హియర్ వాట్ ఈస్ సెడ్.
0: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందుకు ప్రారంభమవుతున్నాయి?
1: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ అస్.
0: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
1: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్
0: దీనికి తేజస్ అనేటువంటి ఒక ప్రకాశం కూడా లభిస్తుండాలి.
1: వీ ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
0: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగలము మనం తేజస్సు చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటుందో
1: జస్ట్ ఎస్ జ్యువెల్స్ దట్ వీ మేక్ వెన్ వీ పాలిష్ ద షైన్.
0: అదే విధంగానే ప్రతి పదార్థములకు కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
1: ఎవ్రీ మెటీరియల్ ఆల్సో హాస్ గాట్ సమ్ స్పెషల్
0: తేజస్సునే చైతన్య శక్తి అన్నారు.
1: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్.
0: అది ఆ తేజస్సుని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
0: ప్రతి మానవుడి ఎందుకు కూడా దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు అని పదార్థములు ఎందుకు అని విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
1: God is present in every human being, in every material, in all of the attributes.
0: ఎట్టి పదార్థములైనా కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
1: వీ కెనాట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మ్యాటర్.
0: ఇదంతా పదార్థము అనాలి. పదార్థం అనగా దివ్యత్వము.
1: పదార్థ ఇస్ దివ్యత్వ.
0: కనుకనే ఈ దివ్యత్వంకు పదార్థం అనేటువంటిది మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంటుంది?
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దివ్యత్వ స్పిరిచువాలిటీ అండ్ ఆర్డినరీ మ్యాటర్.
0: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
1: అండ్ దిస్ ఇస్ ఫిజికల్
0: లౌకికమైన పదార్థము.
1: ఇట్ ఇస్ వరల్డ్లీ మెటీరియల్.
0: ఈ ప్రాకృతమైనటువంటి పదార్థము.
1: ఇట్ ఇస్ ఫిజికల్ మెటీరియల్.
0: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
1: ద స్పిరిచువల్ ఇస్ నాట్ ఫిజికల్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైన తేజస్తో కూడినటువంటి చైతన్య శక్తి.
1: That power of the awareness, Chaitanya, is spiritual, transcendental, novel, ever fresh. Because we have taken that sacred, transcendentless ordinary, we are not able to know its
0: value.
1: We attach value.
0: విలువ తెగించుకునేది మనమే.
1: అండ్ వీ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది మనసు యొక్క భావమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్.
0: ఈ మనోప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
1: దట్స్ హౌ ద మైండ్ వేవర్స్ చేంజెస్.
0: కనుక మంచి విలువైనటువంటి దాన్ని విలువ లేకుండా చేసుకుంటున్నాం.
1: ఎ వెరీ వాల్యుబుల్ థింగ్ ఇస్ వ్యూడ్ యాస్ వాల్యూ.
0: విలువైనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
1: దట్ విచ్ హాస్ నో వాల్యూ వీ కన్సిడర్ ఇట్ హైలీ వాల్యుబుల్.
0: కనుక నేను మనస్సు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ ఆల్సో నో ద వెగరీస్ ఆఫ్ ది మైండ్.
0: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఇన్ రియాలిటీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ వీ కెన్ ఆల్సో నో ద
0: స్పిరిట్. ఈ మనస్సు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
1: మైండ్ సమ్ టైమ్స్ థింక్స్ ఆఫ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: బై హావింగ్ బ్యాడ్ థాట్స్ వీ లూజ్ అవర్ ఎనర్జీ.
0: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పములు రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: కనుక ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
1: వాట్ సార్ట్ ఆఫ్?
0: ప్రతి ఒక్కటి కూడా నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడాను దైవ స్వరూపమే.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై బాడీ.
0: ఈ రక్తం ఏ విధంగా తయారవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఇది కూడా ఈ ఆహారం చేతనే.
1: ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: ప్రతి శక్తి కూడా ఆహారం చేతనే.
1: ఆల్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: పూర్తి దైవ శక్తి వల్లనే మారుతుంది.
1: అండ్ దట్ బికమ్స్ డివైన్ ఎనర్జీ.
0: కనుకనే దైవ శక్తికి ఈ లోకశక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: We have to know the difference between the divine power and the worldly energy.
0: నీకు నిజముగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకొని,
1: if you have got strong faith,
0: నా యందున్నటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ సంకల్పమే అని పట్టుకోండి.
1: And catch hold of this principle that every thought is divine.
0: కానీ ఈనాటి మానవుల లోపల పిచ్చి సంకల్పముల చేత ఇదంతా కూడా లౌకిక సంకల్పములు అనుకుంటున్నాం.
1: Because of bad thoughts, we consider everything worldly.
0: ఇది బ్యాడ్ థాట్సే కాదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ బ్యాడ్.
0: లౌకికమైన థాట్సే కాదు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ థాట్.
0: అది దివ్యమైనటువంటి థాట్స్.
1: ఇన్ రియాలిటీ
0: అది భవ్యమైనటువంటి థాట్స్.
1: దర్ న్యూ థాట్స్.
0: అది దైవ యొక్క చింతలు.
1: అండ్ దట్ ఈస్ ది థాట్.
0: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి పవిత్రంగా మారుతుంది.
1: వెన్ వన్స్ వీ మిక్స్ విత్ ది డివైన్ థాట్ డివైన్ ఫీలింగ్ ఇట్ బికమ్స్ పవర్ఫుల్.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను ఇది పదార్థంగా మనం తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పదార్థ మెటీరియల్ ఇస్ పదార్థ స్పిరిచువల్.
0: ఒక చిన్న విషయం చూడండి.
1: ఎ స్మాల్ పాయింట్.
0: ఒక మూటలు బియ్యం తెచ్చాం, ఒడ్డు తెచ్చాం మనం.
1: యు బ్రాట్ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ ప్యాడీ.
0: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనము?
1: వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
0: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
1: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
0: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్ ద ప్రైస్ విల్ గో అప్.
0: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
1: బికాస్
0: కౌడు వేరు చేయటం వల్ల
1: ఇట్ ఈస్ రిమూవ్డ్,
0: ఈ క్రమక్రమేణా దీని వేల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్.
0: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకి అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది అది.
1: ద ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇన్ టు రైస్ ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
0: అనగా ఈ రైస్ మార్గానికి ఏది, అది ఏ సంస్కారము?
1: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
0: అది ఏ దంచటము,
1: ఇస్ రిఫైన్మెంట్,
0: అది ఏ తౌడు తీయటము,
1: గ్రైండింగ్
0: చేయటము,
1: సపరేటింగ్ ది హస్క్,
0: ఈ హస్క్ వేరే చేయటము, బియ్యం వేరే చేయటము.
1: యూ సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ప్యాడీ.
0: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము?
1: వాట్ ఇస్ ది వాల్యూ?
0: అంత విలువ ఇస్తున్నామా? వడ్లకి ఇస్తున్నామా?
1: అండ్ యూ డోంట్ గివ్
0: ప్యాడీకి మనం అంత విలువ ఇవ్వటం లేదు.
1: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
0: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
1: ప్యాడీ ఈజ్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
0: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
1: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్
0: సపరేట్లీ, మనం దాన్ని భుజించడానికి
1: ప్రైస్ విల్ గో అప్, దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
0: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ?
0: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
1: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
0: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్.
0: దానికి తగినటువంటి సంస్కారములు మనం చేయాలి.
1: సో ఇట్ హ్యాస్ టు బి పాలిష్.
0: సంస్కారం చేయకుండా
1: Without that,
0: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
1: if you want to have things straight away,
0: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ జస్ట్ పాస్ త్రూ
0: కష్టే ఫలి.
1: All difficulties will give you the fructification.
0: కనుక మనం కష్టం పడే కొద్దీ పడే కొద్దీ ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
1: If you work hard, you will have good thoughts.
0: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్.
0: ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
1: అండ్ వీ షుడ్ బి రిఫైన్ బై దిస్ డిఫికల్టీ.
0: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యూ సేక్రెడ్.
0: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు.
1: యు ఆర్ స్టూడెంట్స్ నౌ.
0: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసినప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
1: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
0: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
1: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
0: తినటం ఒక సంస్కారమే.
1: సో ఆల్సో
0: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవడం ఒక సంస్కారమే. పరిగెత్తడం ఒక సంస్కారమే. నవ్వటం ఒక సంస్కారమే.
1: స్మైలింగ్,
0: ఏడ్చడం ఒక సంస్కారం,
1: క్రైయింగ్
0: అన్ని సంస్కారాల చేతనే లభ్యమవుతుంది.
1: దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఈ ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటని,
1: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ క్రైయింగ్.
0: ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి సంస్కారాలు మార్పు చెందుతున్నాయి.
1: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
0: ఎట్లా చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
1: బై క్రయింగ్ యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్.
0: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
1: ద బ్యాడ్ వాటర్ గోస్ అవుట్.
0: కానీ నీవు మంచి సంస్కారం చేసుకుంటే అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
1: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
1: ఆక్సిజన్ ఇస్ గుడ్.
0: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు రిటైన్ ఆక్సిజన్.
0: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
1: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ది ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్ చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని తోరణాలు కట్టుకుని ఏదో అరిటాకులు కట్టుకుని కొన్ని మామిడి తోడాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
1: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పిషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంటింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్.
0: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
1: పీపుల్ కాంగ్రిగేట్.
0: చేరి వారి గారినంతా కూడా ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణా తాము స్వీకరిస్తాయి.
1: అండ్ ది ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై ది లీవ్స్ దేర్.
0: కలుగునే వాడు దానిలో ఉన్నటువంటి ఆక్సిజన్ బయట పంపుతుంది.
1: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
0: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
1: ఆక్సిజన్ ఇస్ సేక్రెడ్.
0: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
1: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
1: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్ రెండర్డ్.
0: ఈ పచ్చని ధనం అనేటువంటిది ఎంత గొప్పది.
1: దిస్ గ్రీనరీ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్.
0: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం ఇప్పుడు.
1: అండ్ వి హావ్ ఫర్గాటెన్ దట్ ఐడియా టుడే.
0: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాం.
1: టుడే ఇన్ ద మోడర్న్ వెడ్డింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బంటింగ్స్ ఆఫ్ మ్యాంగో లీవ్స్ వి హావ్ ప్లాస్టిక్ లీవ్స్.
0: ద్వారాలకంతా కూడా ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
1: వి హావ్ గాట్ ద ప్లాస్టిక్ బనానాస్.
0: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది నీకు.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బనానాస్ యు గెట్ ప్లాస్టిక్ రిజల్ట్.
0: రాదు. ఈనాడు అంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్ చూస్తున్నారు.
1: వీ జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
0: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి,
1: హైలీ డేంజరస్.
0: ఇలాంటి ఆధునికమైనటువంటి మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
1: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వీ ఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
0: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ ఆఫ్ ది ఫుడ్.
0: దానివల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీంట్ లోపల మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: కొన్న కూర పావల.
1: ఆఫ్టర్ ఆల్ వీ పర్చేజ్ ది వెజిటబుల్ విత్ సో చీప్ పావల ఫోర్ అండ్ హాఫ్.
0: కూలీ అర్ధ రూపాయి.
1: వేర్ యాజ్ యూ పే మోర్ డబుల్ ఫర్ లేబర్ టు క్యారీ.
0: దాన్ని తీసుకోవటానికి నీవు చేతు పట్టుకుని పోలేవా?
1: కాంట్ యూ క్యారీ ది వెజిటబుల్స్ దట్ యూ బాయ్?
0: ఈనాడు మనము మానవుడు సోమరిపోతుగా తయారవుతున్నాడు.
1: మ్యాన్ టుడే హాస్ బికమ్ లేజీ.
0: కొన్ని కూరగాయలు నువ్వు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నువ్వు తీసుకుని పో.
1: యూ క్యారీ వెజిటబుల్స్.
0: తప్పేమిటి?
1: వాట్స్ రాంగ్?
0: ఆ కూరగాయలు రేపటి దినం నువ్వు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
1: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్. వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్?
0: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
1: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
0: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
1: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే,
0: ప్రతి విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతనో సుఖాన్ని చెందుతున్నావు.
1: సో వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ క్లియర్లీ ఎవ్రీథింగ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విధంగానే మన ఆరోగ్యాలంతా పాడు చేసుకుంటున్నాము.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్ టుడే.
0: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఫుడ్ as padartha material, but you should know the padartha.
0: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: అండ్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి సేక్రెడ్.
0: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఫుడ్ ఈస్ నాట్ స్పాయిల్డ్.
0: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ ద ఫుడ్ ఈస్ రాటన్ ఇట్ బికమ్స్ పాయిజన్.
0: కనుక విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతనో సుఖాన్ని చెందుతున్నావు.
1: సో వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ క్లియర్లీ ఎవ్రీథింగ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

0: కొట్టుకోవేటువంటి విషయంగా మారిపోతుంది.
1: When once the food is rotten, it becomes poison.
0: కనుక ప్రతి పదార్థం నందు దైవత్వం ఉంటుండాలి.
1: Therefore, there is divinity in every material.
0: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కనరాదు.
1: There is no place where there is no God.
0: దైవత్వం లేనటువంటి చోటే మనకు చూడలేము.
1: There is no spot where there is no God.
0: అన్నింటినందు కూడా దైవత్వమే ఉంటుండాలి.
1: God is present everywhere.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
1: We should follow the correct path to experience God.
0: ప్రతి పదార్థం కూడా సంస్కరింప చేయటం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
1: As every material is refined and processed, we can know the spiritual content within.
0: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థం అంతా నిజమైన దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కావుండాలి.
1: The worldly material is to be experienced from the spiritual point of view by processing the
0: కనుకనే దీనికి వెల పెరిగిపోతుంది.
1: The price will go up then.
0: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
1: And you'll also develop the sacred quality in you.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అన్ని చదువుతున్నారు.
1: You study.
0: కానీ చదువుతున్నారే కానీ చదివిన ఆచారంలో పెట్టడం లేదు.
1: But what you all you study you don't practice.
0: ఏమిటి చదువుతున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ యు స్టడీ?
0: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేస్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
1: వి సే వాట్ విల్ హ్యాపెన్ ఆక్సిజన్ హైడ్రోజన్ యు సే ఇట్స్ వాటర్.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
1: యు ఆల్సో సీ ది సేమ్ H2O.
0: కానీ ఆ నీరును నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
1: బట్ డూ యు టేక్ వాటర్ యాజ్ ఫుడ్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
1: Therefore, but what you do there in the laboratory, you find the combination of water.
0: లాబొరేటరీ లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటి?
1: What is it that you get by experimenting in
0: the laboratory? ప్రాక్టికల్ లో పరిశీలన చేయాలి.
1: You have to experience practically.
0: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
1: You experience a practical life.
0: ఇలాంటి నీరు లేకుండా ఎంత అవస్థపడుతున్నాము.
1: Just as we suffer for want of water.
0: దాని లోపల ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి నీరుగా తయారు చేయండి.
1: So you should make water out of hydrogen.
0: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
1: You are wasting water.
0: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: There are many rivers today.
0: ఒక భారతదేశంలో ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: In Bharat there are many rivers.
0: కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
1: And water flows incessantly.
0: కానీ కట్టకడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
1: So much of water is just getting into the
0: కానీ మాకు వాటర్ లేదని స్టేట్ టు స్టేట్ పోట్లాడుతున్నారు.
1: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ది స్టేట్స్ ఫర్ వాటర్.
0: ఆ వచ్చిన నీరు మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్?
0: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే ఇది నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
1: ఓన్లీ వీక్ పీపుల్ హూ కెనాట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ ఫైట్ ఫర్ వాటర్.
0: లోకంలో ఎన్ని నీరు సముద్రంలో వృధా అయిపోతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ గెటింగ్ ఇన్ టు ద ఓషన్.
0: నువ్వు దానిని అంతా కాపాడుకో.
1: You just retrieve.
0: దాని సద్వినియోగం చేసుకో.
1: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
0: ఎన్ని నదులు ఉంటున్నాయి మన భారతదేశం లోపల? భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప కళ్యాణకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక భూమి.
1: భారత్ ఇస్ ఎ సేక్రెడ్ ల్యాండ్. ఇట్స్ ఎన్ ఆస్పీషియస్ ల్యాండ్.
0: ఇది అన్నపూర్ణా దేశము.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ అన్నపూర్ణ ప్లేస్.
0: ఇంట్లో అన్నమే లేకుండా అవస్థపడుతున్నామంటే దీనికి కారణం ఏమిటి?
1: వెన్ వీ సఫర్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్
0: ప్రతి పదార్థాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: వీఆర్ మిస్యూజింగ్ ఆల్ ద మెటీరియల్.
0: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
0: నువ్వు అనుభవిస్తావు.
1: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
0: నువ్వు అనుభవిస్తావు. నీ తోటి బంధువులు కూడా ప్రజలకు కూడా అందించవచ్చును.
1: యూ కెన్ ఎంజాయ్ అండ్ షేర్ ది హ్యాపీనెస్ విత్ అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
0: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
1: Many people to wash their hands.
0: నీరు పోస్తున్నాయి. ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు?
1: సో మచ్ ఆఫ్ వాటర్ ఇస్ వేస్ట్.
0: నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్.
0: నువ్వు ఎంత నీరు అంత తీసుకో.
1: Make use of water to the extent necessary.
0: బిగించేసేయి.
1: And immediately close the tap.
0: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది?
1: Then you will be able to save water.
0: Don't waste water.
1: Don't waste water.
0: కాబట్టి ఈ వాటర్ వేస్ట్ చేయడం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుంది.
1: And misusing of water.
0: Don't waste food.
1: Don't waste food.
0: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు.
1: And eat to the extent necessary.
0: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు.
1: You are wasting food and throwing it away.
0: వేదాంతం ఏమని చెప్తారు తెలుసునా? ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే కుక్కలు తింటాయి, ఇంకేమైనా జీవులు తింటాయి, పారేయటం వల్ల తప్పేముంది అంటారు.
1: అండ్ యూ మే సే ది ఫుడ్ ఇస్ థ్రోన్ అవుట్, ఇట్ విల్ బి ఈటన్ అవే బై అదర్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈనాటి ఫుడ్.
1: దిస్ ఫుడ్ దట్ యూ థ్రో ఇట్ అవే ఇస్ నాట్ యాక్సెప్టబుల్.
0: అంత పాడు చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా? అవి కాదు వారికి ప్రాణం లేదా?
1: అండ్ దోస్ అనిమల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ డు నాట్ రిలీజ్ దిస్ రాటన్ ఫుడ్.
0: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ దిస్ కలి ఏజ్ అనిమల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా మోడర్న్.
0: వాసన ఇది సరిగా ఉంటే తింటాయి, లేకపోతే నువ్వే తీసుకుని పోమని వాడికి పడేస్తాయి.
1: దే విల్ స్మెల్ అండ్ ఇమీడియట్లీ ఐడెంటిఫై వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్.
0: ఆ ఫుడ్ ను కూడా పవిత్రమైన శుద్ధంగా ఉంటుండాలి.
1: సో వీ షుడ్

0: keep the food clean and pure.
1: ఇంకా మిగతా అంతా కూడా ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు.
0: And we are wasting in other ways.
1: కనుక మనం దేనిని కూడా వేస్ట్ చేయకూడదు. నీరుని వేస్ట్ చేయకూడదు, తిండిని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, మనీని వేస్ట్ చేయకూడదు.
0: We should not waste water. We should not waste time. We should not waste food. We should not waste energy.
1: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు.
0: Today we are wasting a lot of time.
1: ఈ టైంను వేస్ట్ చేయటం మన లైఫ్ వేస్ట్ అయిపోతుండాలి.
0: Time waste is life waste.
1: Don't waste word.
0: Don't waste your words.
1: కనుక వేస్ట్ చేస్తే నీ అన్ని వేస్ట్ అయిపోతుంది.
0: If you waste your words, the rest will be wasted.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
0: So no one should waste any matter.
1: కానీ గట్టిగా మాట్లాడకూడదు.
0: You should not
1: అది వేస్టే.
0: If you shout, you are wasting your words.
1: ఎందుకంటే నీకు మాటలు ఎవరికి వినాలో వారికి మాత్రమే వినాలి.
0: And in fact, the words should be heard by the person for whom it is
1: meant. రోడ్లో మాట్లాడుకుంటూ పోతుంటుంటే ఎక్కడో వంట రూములో ఉండేటువంటి వంట వాడికి కూడా వినపడుతుంటాయి.
0: If you walk, if you talk along the street, those in the kitchen can also hear you.
1: నీ గౌరవం కూడాను పోతుంది.
0: You lose your respect.
1: ఏమిటయ్యని ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాదిరి అనుకుంటారు.
0: And people will consider you mad if you shout.
1: మన గౌరవాన్ని కూడాను మాటల్లో కూడా నిలుపుకోవాలి.
0: So you should show your respect as you speak.
1: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ అండ్
1: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
0: ఈవెన్ వాకింగ్ స్టైల్
1: ప్రతి ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ అప్హోల్డ్ అవర్ రెస్పెక్టబిలిటీ.
1: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్ వాట్ ఈస్
1: చాలా మంది చెప్తారు నేను తొందరగా నడచవచ్చును.
0: People, you may walk fast.
1: కాని నేను నడచడానికి నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజన్ వాంట్ టు వాక్ సో.
1: నిదానంగా నడిస్తే
0: when you walk slowly,
1: అందరూ చూస్తారు.
0: All can have darshan of Bhagavan.
1: ఆనందిస్తారు.
0: All will be happy.
1: నేను సంతోషిస్తాను.
0: Swami will be happy.
1: కాబట్టి ఇతరులకు ఆనందం ఇవ్వాలని నేను స్లోగా వాక్ చేస్తాను.
0: To make everyone happy, Bhagavan walks slowly.
1: Now walking slow.
0: Bhagavan walks slowly.
1: కానీ ఇట్లా స్లో చేయటం వల్ల ఎంతమంది ఆనందిస్తున్నారు?
0: By walking slow, many people are delightful and happy.
1: నేను త్వరగా వెళ్ళినంటే ఏ స్వామి వచ్చాడు వెళ్ళిపోయినాడు నేను చూడలేదే అంటారు.
0: If Bhagavan walks very fast, many of us feel miserable. We could not see him.
1: వాళ్ళకు బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే.
0: నేచురలీ భగవాన్ విల్ మేక్ అస్
1: సఫర్. కాబట్టి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్
1: కూడా మీరు చూసుకోవాలి.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది ట్విన్ ప్రిన్సిపల్.
1: ఇతరులకు సహాయం చేయాలి మనము.
0: వి షుడ్ హెల్ప్ అదర్.
1: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి.
0: టుడే వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ టు వేస్ట్ చేయకండి. డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమందో ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్.
1: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చు.
0: యూ ఆల్సో కెన్ సర్వ్ దెమ్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్.
1: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయడానికి ప్రయత్నం చేయకూడదు.
0: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
1: ఆ పారేయించినటువంటిది మట్టిలోనో చెత్తలోనో దేంట్లో చేరిపోతాయి.
0: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్ దేర్.
1: కడపటికి నీ యొక్క అన్నము నీ ప్రసాదము కాకులు కూడా తినము.
0: Even the crows also won't touch the food that you throw.
1: అలాంటి ప్రసాదం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: Then what is the use by throwing it out?
1: చాలా పరిశుద్ధంగా ఉండాలి.
0: The food should be pure.
1: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
0: అండ్ when out of the purity of the food,
1: ఎట్టి ఆహారమో అట్టి మనసుగా మారుతుంది.
0: As is the food, so is the mind.
1: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
0: As is the mind, so is the sanctity.
1: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
0: And that will take you to the divinity.
1: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
0: In order to reach, attain divinity, you have got to
1: కావాలంటే పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
0: All the food must be pure.
1: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
0: Then by consuming pure food, our conduct will be good.
1: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: And this conduct is based on the pure food.
1: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
0: Out of this purity leads to gain.
1: పవిత్రత నుంచి ప్రాప్తిని మనకు పొందుతాము.
0: And then you will have all the deservedness ప్రాప్తి.
1: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడా పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
0: Therefore every item of the food that we take must be pure and clean.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: యూ లెర్న్.
1: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు.
0: యూ పాస్ ఇన్ హై గ్రేడ్.
1: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు.
0: యూ గెట్ హై గ్రేడ్స్ ఇన్ ఎవ్రీ క్లాస్.
1: సంతోషమే,
0: ఇట్స్ గుడ్.
1: కానీ
0: బట్
1: ఆ ఉత్తమ స్థితిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
0: అండ్ యూ షుడ్ ఆల్సో ఫాలో ద నోబుల్ పాత్.
1: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
1: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
1: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
0: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
0: అండ్ కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్
1: మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
0: We have to respect everybody.
1: మీకు అందరికీ తెలుసును.
0: You all know this.
1: అమెరికా లోపల
0: in America
1: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
0: అండ్ హి వాస్ బోర్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: తినడానికి కూడా తిండి లేదు.
0: హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఫుడ్.
1: చాలా చిన్న పిల్లవాడు.
0: సో యంగ్.
1: వాడు డర్టీ వస్తువులంతా వేసుకుని స్కూల్ కు పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడా అతని గేలి చేసేటువంటి వారు.
0: వెన్ హి వాస్ వేరింగ్ ద టార్న్ అవుట్ క్లోత్స్ attending the school, he was made fun of by friends.
1: Okanadu school nunchi venikku vachadu pillavadu.
0: One day he returned from the school.
1: Talli daggariki vachi todapaina kurchoni edichadu.
0: And he cried sitting on the lap of the mother.
1: Enduku nayana edustunnavu ani bujjiginchindi.
0: Mother said, why do you cry?
1: Amma naaku manchi vastralu levani nenu chaala dattiga unnanani nenu chaala beedavaadnani vaadanta nannu avamana parustunnaru annadu.
0: And he said, people have been making fun of me because I am born in a poor family that I am wearing torn out
1: clothes.
0: Let them think as they like.
1: నీవు అందరినీ గౌరవించు.
0: You respect everybody.
1: వాడు నువ్వు ద్వేషించద్దు.
0: Don't hate anybody.
1: మనకున్న స్థితి నీవు తెలుసుకో.
0: You know your position.
1: నీవు కూడా దాన్ని పవిత్రంగా ఉతుక్కొని ధరించు.
0: You wash your clothes and wear them.
1: వాళ్ళు ఏమైనా అనుకోండి.
0: Let them think as they
1: మన స్థితిని మనం చూసుకోవాలి.
0: Let's consider our position.
1: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: And we should have our respect.
1: నాయన నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటుపడు.
0: And right from this day you work hard to keep this self respect.
1: నీవు కేవలం అంబ్రి గంజి తాగినా తప్పులేదు.
0: Doesn't matter even if you take starch.
1: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పులేదు.
0: There's nothing wrong in wearing
1: clothes. కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
0: But they should be
1: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
0: You wash them, maintain them clean. That's what
1: తల్లి చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
0: All these words have gotten into his heart.
1: ఆత్మ గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
0: And I should have my respect.
1: అని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వస్తే సార్ నమస్కారం సార్.
0: And he paid his respects to everybody.
1: అందరికి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు.
0: And he has shown respect.
1: అందరిని గౌరవించేటువంటి వాడు.
0: He was very courteous.
1: అందరిని గౌరవించి గౌరవించి గౌరవించి కట్టగడ అతనే అమెరికా ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
0: Later he became president of America.
1: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనిటువంటి వాడు అందరిని గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావటం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
0: Initially he didn't have enough of food to eat. By showing respect to everybody,
1: కనుక మనము ఈ అలంకారం కోసమని డబ్బును వేస్ట్ చేసే కోసమని మనం గొప్ప హోదాగా పోకూడదు.
0: You should not run after position because of your ego.
1: నేను యథార్థంగా నేను చెప్తున్నాను నా యొక్క విషయమే.
0: భగవాన్ మెన్షన్స్ హిజ్ ఓన్ బయోగ్రఫీ.
1: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు
0: భగవాన్ వెన్ హి వాస్ వెరీ యంగ్
1: నేను మూడో తరగతి నాలుగో తరగతి చదివే సమయం లోపల
0: వెన్ హి వాస్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్ అండ్
1: ఫోర్త్ ఒక నిక్కరు ఒక చొక్కానే.
0: హి హాడ్ ఓన్లీ వన్ నిక్కర్ అండ్ వన్ షర్ట్.
1: స్కూల్ నుంచి వస్తానే డబ్బాలు కట్టుకోవటము, నిక్కర్ని బాగా ఉతుక్కోవటము, చొక్కాను కప్పుకోవటము, చొక్కాను ఉతుక్కోవటం, దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం.
0: దెన్ ఆఫ్టర్ రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ హీ విల్ వేర్ ద టవల్ అండ్ వాష్ ది బోత్ ఆఫ్ హిస్ ద షర్ట్.
1: వాడికి స్త్రీకి వేసిందంటే వాడు ఒక నానో రెండు నాలుగు అడుగుతాడు.
0: ఫర్ ఐరనింగ్ హీ హాస్ టు పే మనీ.
1: నాకు ఒక నా రెండు నాలుగు ఇచ్చేందుకు నా దగ్గర శక్తి లేదు.
0: వెల్ భగవాన్ వాస్ నాట్
1: నా చొక్కాను నేనే ఎందుకు ఉతుక్కోకూడదు.
0: వై కాంట్ ఐ వాష్ మై క్లోత్.
1: నా చొక్కాను నేనే ఎందుకు ఇస్త్రీ చేసుకోకూడదు.
0: వై కాంట్ ఐరన్ మై క్లోత్స్.
1: అంతకంటే పని నాకేముండాలి.
0: వాట్ ఎల్స్ ఐ హావ్.
1: స్కూల్ నుంచి వస్తానే పోయేది దాన్ని బాగా ఉతుక్కునేది.
0: ఇమీడియట్లీ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ స్కూల్ హీ వాష్డ్ హిస్ క్లోత్స్.
1: ఉతుకున్న తర్వాత ఇంట్లో అగ్ని ఉంటుంటది.
0: అండ్ దేర్ ఇస్ ఫైర్ దేర్.
1: ఆ పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని ఒక చెంబులో వేసుకునేది.
0: అండ్ ఆల్ దట్ హాట్ కోల్ ఇస్ కెప్ట్ ఇన్.
1: ఆ చెంబుతో నీళ్లు కాచి బాగా దాన్ని తుడుచుకునేది.
0: అండ్ ఇట్ వాస్ యూస్డ్ ఫర్ ఐరనింగ్
1: పర్పసెస్. నున్నగా తాడైపోతుంది.
0: అండ్ విల్ బి క్వైట్ సాఫ్ట్ అండ్ ఐరన్ క్లోత్స్ కెన్ బి.
1: ఆ విధంగా నేను చేస్తుండేటువంటి వాడిని.
0: దట్ వాస్ డన్ ఇన్ దోస్ డేస్.
1: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
0: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ టూ నిక్కర్స్ అండ్ టూ షర్ట్స్ ఓన్లీ.
1: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకమరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.
0: వెన్ యువర్ పెద్ద వెంకమరాజు ఆస్క్డ్ హిమ్
1: నాకెందుకు ఉన్నాయి, నాకేం కుట్టించవద్దు అనేది.
0: హి సెడ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్, ఐ డోంట్ నో.
1: డబ్బును వేస్ట్ చేయకూడదు.
0: యు షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: అప్పుడేమిటి ఒక అణా ఇస్తే రెండు గజాలు వచ్చేటువంటి గుడ్డ.
0: విత్ వన్ అణా వన్ కెన్ హ్యావ్ టూ యార్డ్స్ ఆఫ్.
1: ఒక అణాతో ఒక చొక్క, ఒకటిన్నర అణాతో ఒక నిక్కర్.
0: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై పేయింగ్ వన్ అణా అండ్ నిక్కర్ వన్ అండ్ హాఫ్ అణా.
1: ఇంత చీప్ గా ఉండేటువంటిది ఆనాడు.
0: క్లోత్స్ వర్ సో చీప్.
1: అప్పటికి కూడా దీన్ని కొనేటువంటి వాడు కాదు.
0: భగవాన్ డి బై దోస్ థింగ్స్.
1: నేను ఎప్పుడు నా పని నేను చేసుకునేటువంటి వాడు.
0: భగవాన్ డిడ్ హిజ్ వర్క్.
1: ఈనాడు కూడా మీరు చూడండి నా రూమ్ లో నేను ఎప్పుడు నా పని నేనే చేసుకుంటుంటాను.
0: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
1: కనుక మీరు అనుకుంటారు ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారు, ఎంతమంది సేవకులు ఉంటారు, ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు.
0: యూ థింక్ దర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్? నో.
1: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్.
1: నా పని నేనే చేసుకుంటుంటాను.
0: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
1: కనుకనే ఆ విధంగా చేసుకోవటం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను.
0: And Bhagavan has been respecting everybody.
1: ee naadu prapanchame nannu gauravistu vastadu.
0: Today the whole world respects Bhagavan.
1: అది మీకు నిన్న కూడా చెప్పాను.
0: భగవాన్ సిద్ధాదే,
1: నీవు అందరినీ ప్రేమించు.
0: యు లవ్ ఆల్,
1: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు.
0: అండ్ యువర్ ఫెలో మెన్ విల్ లవ్ యూ,
1: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు.
0: ఇఫ్ యు లవ్ ఎవ్రీబడి బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ, గాడ్ విల్ లవ్ యూ.
1: ఎంత నీవు ఇతరులకంత త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వచ్చేస్తుంది.
0: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్.
1: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది.
0: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్.
1: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టం ఏం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్.
1: ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంత ఉంటారు,
0: that very young boys,
1: తండ్రి ఇంటిలో లేకుండా ఉంటాడు.
0: And father is not at home,
1: ఫ్రెండ్ వచ్చేసి నాయనా మీ తండ్రి ఎక్కడా అని అడిగితే పో పో పో నాకు తెలియదు అంటారు.
0: If anyone asks where is your father, they speak.
1: ఈనాటి పిల్లలకు గౌరవం అని కాని మర్యాద అని కాని వినయం అని కాని ఏమాత్రమూ తెలియదు.
0: They speak in a disrespectful way, with no humility, with no obedience.
1: వినయంగా మాట్లాడాలి,
0: వన్ షుడ్ స్పీక్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ,
1: మాట్లాడాలి
0: విత్ ఆల్ కర్టసీ,
1: ప్రేమతో మనం మాట్లాడాలి
0: విత్ లవ్,
1: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ నేమ్.
1: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను,
0: ఆల్ అవర్ చిల్డ్రన్,
1: మన కాలేజీ పిల్లలందరూ కూడాను,
0: కాలేజ్ స్టూడెంట్,
1: మొట్టమొదటి అందరినీ గౌరవించడం నేర్చుకోండి.
0: ఫస్ట్ దే షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ఆల్.
1: అందరినీ గౌరవించడమే కాకుండా
0: నాట్ ఓన్లీ దాట్,
1: అందరికి తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
0: యూ షుడ్ ఆల్సో షో ద కర్టసీ,
1: ప్రేమను కూడా చూపాలి.
0: అండ్ యూ షుడ్ లవ్,
1: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ.
1: కనుకనే నీవు మంచితనం రావాలంటే, మంచి కీర్తిని పోవాలంటే మంచి దీంట్లో నువ్వు వెలగాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్, యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
1: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తుంటే నేను అందరినీ గౌరవించాను కదా.
0: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
1: అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే, ఎవరైనా వస్తే నాయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో.
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్.
1: ఇంత మంచి మాటలను మీరు ఎందుకు నేర్చుకోకూడదు?
0: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్?
1: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైన పదాలు రావటం.
0: వై డూ యూ స్పీక్ హార్ష్ వర్డ్స్?
1: వద్దు వద్దు,
0: యూ షుడ్ నాట్.
1: మృదుమధురమైన పదాలు నేర్చుకోండి.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అప్పుడు నీవు కూడా మృదుమధురమైన గౌరవాన్ని పొందుకుంటావు.
0: దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్.
1: ఎంత గొప్పవాడైపోయినాడు, కట్టగలపటి ప్రపంచానికి ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
0: అండ్ లింకన్ బికమ్ సో గ్రేట్ అండ్ బికమ్ ద ప్రెసిడెంట్.
1: మొట్టమొదటి దాన్ని భుజించడానికి చేత కాకపోతే బజార్ లోపల లైట్లు అంతా ఉంటాయి చూడండి, స్ట్రీట్ లైట్, అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు.
0: When he didn't have enough of food to eat, he studied under the street light.
1: ఇంతే కాదు, వాడు తల్లి ఎలాంటిది తెలిసినా,
0: యునో హిస్ మదర్,
1: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేదిని, దాంతో కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది.
0: షీ స్టిచ్డ్ ది క్లోత్స్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ అండ్ ఎర్న్ లిటిల్ పిటెన్స్.
1: ఇంత వినయంగా ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునే కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు.
0: ఆల్ విమెన్ వర్క్డ్ టు మెయింటైన్ ది రెస్పెక్ట్ అండ్ ద కర్టసీ డీసెన్సీ.
1: ఈనాడు గౌరవమే లేదు.
0: టుడే దేర్ ఇస్ నో రెస్పెక్ట్.
1: ఎంత జలస, ఇష్టం వచ్చినట్టుగా మరణించాము.
0: People want to lead an extravagant life.
1: కనుక అది మనకు మంచిది కాదు.
0: It's not good.
1: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
0: It's necessary.
1: మన దాంట్లో మనం తృప్తి పడదాం.
0: Let's be satisfied with the lot.
1: ఏం దానికోసం ఎందుకు మనం ప్రయత్నించాలి?
0: Why should we struggle for that we don't have?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: అన్ని విధములు కూడా ఉపనిషత్తులు అంతా కూడాను ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
0: Upanishads taught the principle
1: of obedience. మన మృదుమధురంగా మాట్లాడమని చెప్పినాయి.
0: And Upanishads want us to speak softly and sweetly.
1: కష్టపెట్టినటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
0: And use words that way as not to hurt anybody.
1: అలాంటి రీతిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
0: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
1: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో.
0: యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్ మనకు వద్దు.
0: నాట్ ఈవెన్ గుడ్ నేమ్,
1: గ్రేట్ నేమ్.
0: యూ షుడ్ గెట్ గ్రేట్ నేమ్,
1: గొప్ప పేరు తెచ్చుకోవాలి.
0: గ్రేట్ నేమ్,
1: గొప్ప మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి?
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్ లో మనకి ఏమీ రాదు.
0: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్.
1: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
0: గ్రేట్ నేమ్, విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: గ్రేట్ నేమ్ కావాలి.
0: గ్రేట్ నేమ్ ఇస్ నెసెసరీ.
1: దీన్ని మనం సంపాదించాలి. గ్రేట్నెస్ అనే లేదు వాళ్లకు.
0: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ టుడే.
1: ఇంతే, అంత స్టంట్ చేస్తూ వస్తుంటారు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
1: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
0: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
1: వీళ్ళు మాత్రం జెల్సగా వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంటు షర్ట్.
0: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
1: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
0: అవుట్ సైడర్స్ మై రెస్పెక్ట్ యూ.
1: కానీ నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
0: బట్ హ్యావ్ యూ ఎర్న్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: అయితే మనం ఎక్కడ చూసినా కానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
0: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ యూ ఆర్.
1: భజన వినాశిత శాంతి నహి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmanyeva adhikaras ma phaleshu kadacha. Arjuna, te niku karmanyeva adhikaras adhikaraha. నీకు కర్మ ఎంది అధికారం ఆస్తి కలదు.
2: అర్జున, యూ హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. ఫలమునందు అధికారం ఉన్నది, ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెడ్ దాట్ దెర్ ఈస్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దేర్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ది ఇంజంక్షన్.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెడ్ నఫలేషు, మా ఫలేషు ఇట్ ఈస్ సెడ్.
1: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
2: ఇట్ ఈస్ నాట్ సెడ్ దట్ దేర్ ఇస్ నో ఫ్రూట్స్. డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్.
1: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమునందు ఉంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ ఫ్రూట్.
1: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
1: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ. Tree and seed, seed and
1: విత్తనము లేక మొక్క రాదు.
2: Without seed, you would not get a plant.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: Without plant becoming a tree, you would not get seed.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: This is a natural state.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం అందించుకోవాలి?
2: That being so, why should you care for the fruits of action?
1: కర్మను ఆచరించడమే నీ ప్రధానమైన కర్తవ్యం.
2: Your primary responsibility and duty is to perform action.
1: ఈ యుద్ధమునందు నా వారు ఏమవుతారు, నా పరిస్థితి ఏ గతి పడుతుందో అనేటువంటి ఈ ఫలితమును నీవు లక్ష్యం అందించుకోవద్దు.
2: In this battle, you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ the weapons which are left on you by your enemies.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనినైనా కూడాను తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: They may employ any type of weapon against you.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
2: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
1: లౌకికమైన జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము.
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
2: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
2: ఇన్ ది బ్యాటిల్ అండ్ ద వార్ రిలేటింగ్ టు ద వరల్డ్ దెర్ విల్ బి ఎ ఫ్యూ షెడ్యూల్డ్ అవర్స్.
1: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: దిస్ వార్ ఆర్ బ్యాటిల్ మే లాస్ట్ ఓన్లీ ఫార్ ఎ ఫ్యూ డేస్, ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ కమ్ టు ఎన్ ఎండ్.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: బట్ ద ఫైట్ అండ్ ద బ్యాటిల్ దట్ హస్ బీన్ ఫాట్ బై మ్యాన్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: మంచి చెడ్డలతో,
2: ఫైట్ ఈస్ విత్ గుడ్ అండ్ బ్యాడ్,
1: పాప పుణ్యములతో,
2: విత్ సిన్ అండ్ వర్చ్యూ,
1: రాగద్వేషములతో,
2: విత్ అటాచ్మెంట్ అండ్
1: డిటాచ్మెంట్, భావములతో,
2: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్,
1: మమత్వము అహంకారములతో,
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఎన్ ఎండ్లెస్ వార్ విత్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
1: ఇవి మహాభయంకరమైనటువంటివి.
2: దీస్ ఆర్ రియలీ డ్రెడ్ఫుల్.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: దీస్ టూ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు, జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
2: But the man who is fighting is not so strong, he is weak.
1: ilante balahinudainatundi jeevudu balamainatundi gunamulato poratam salipetundi samayam lopala oka gnana kavachamu aadhyatmika kavachamu leka mare vidhamainatundi vairagya kavachamuno dharinchavalsi vastundi.
2: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and a armor of wisdom, spirituality or some such very powerful one.
1: గొడుగును చేతిని అందు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు.
2: For a person who wears sandals or footwear, there may not be any trouble of with thorns.
1: కవచమును ధరించినటువంటి వానికి ఎదురు వారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడా బాధించవు.
2: ఫర్ వన్ హూ వేర్స్ ఎ షీల్డ్ అగెన్స్ట్ ది వెపన్స్, దే విల్ నాట్ బి ఏబుల్ టు బాదర్ హిమ్.
1: కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
2: దేర్ ఫోర్ అర్జున, యూ మస్ట్ వేర్ సమ్ టైప్ ఆఫ్ షీల్డ్ ఆర్ ది అదర్.
1: నీకు ఈ పరిస్థితి ఎందు జ్ఞాన కవచము అత్యవసరము.
2: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఇస్ బెటర్ యూ వేర్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొదట అతనికి అందించాడు.
2: Therefore, in the Sankhya Yoga, he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: నీ అభిమాన మమకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
2: Your attachment and possessive instinct are not, you have not acquired them yesterday or the day before.
1: ఎన్ని ఎన్ని జన్మల నుండియో నిన్ను వెంటాడుతున్నది.
2: They have been coming with you for a number of births.
1: వీని యొక్క బాధ ఎప్పటికి నివారణ అవుతుందని కూడాను నీవు గుర్తించలేవు.
2: యూ కెనాట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది పెయిన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
1: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
2: దేర్ ఫోర్ యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ గెటింగ్ రిడ్ ఆఫ్.
1: వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
2: యూ హావ్ టు ఫైండ్ అవుట్ ఎ మీన్స్ ఆఫ్ ఓవర్కమింగ్ ది పెయిన్ విచ్ ఇస్.
1: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ టు సర్చ్ ఫర్ ఎ డాక్టర్ వెన్ యు ఆర్ ఫేస్డ్ విత్ ఎ డిసీజ్.
1: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
2: ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ టు సీ దట్ యు డు నాట్ గెట్ ద డిసీజ్ అట్ ఆల్. ప్రివెన్షన్ ఇస్ బెటర్.
1: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
2: ఇన్ ద బ్యాటిల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫైట్ నౌ యు హావ్ ఆల్రెడీ వోర్న్ ఎ వరల్డ్లీ ఆర్మర్.
1: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
2: యూ మే బి ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ ఫ్రమ్ ది ఎనిమీస్.
1: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరల్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
2: బట్ హౌ డు యు ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీస్ హు ఆర్ ఇన్సైడ్ యువర్ ఓన్ సెల్ఫ్?
1: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
2: టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్ యు హావ్ టు వేర్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
2: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
2: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
2: ఫర్ వన్ హూ హాస్ yielded to the inner enemies, how can he conquer the external enemies?
1: కనుక మొట్టమొదట లోని శత్రువు నీవు జయించు.
2: యూ షుడ్ కాంకర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ది ఇన్నర్ ఎనిమీస్.
1: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారము.
2: రైట్ ఫ్రమ్ డేస్ లాంగ్ బ్యాక్ దీస్
1: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను రాగద్వేషములు తప్పినవి కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
1: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు కర్మనే కారణం.
2: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
2: యూ పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
2: యూ ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
1: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
2: ద సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
1: కర్మమునను వృద్ధి పొంది కర్మమున చను.
2: హీ డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హీ డైస్ ఇన్ యాక్షన్.
1: కర్మమి నరునకు దైవము.
2: Action is God for man.
1: కర్మమి సుఖదుఖములకు కారణమేలలో ఉన్నాడు.
2: It is action which is responsible for good or bad, happiness or
1: joy. సుఖమునకు దుఃఖమునకు.
2: For your joy or sorrow.
1: నీ పాపమునకు పుణ్యమునకు.
2: For your sin or for virtue.
1: నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు.
2: For your joy and delight.
1: నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం.
2: For the profit of the loss is
1: నీ జన్మమునకే కర్మ కారణం అన్నారు.
2: For your very birth, action is responsible.
1: కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
1: నీ జీవితం అంతా కూడాను కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
2: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
2: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
2: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
1: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
2: It may start as a small sapling but may grow into a very big tree.
1: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
2: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
2: When it becomes a big tree, it will be able to offer you fruits.
1: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షం లోపల జ్ఞాన ఫలములను నీవు అందుకోగలవు.
2: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
2: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
1: దేనికి చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
2: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
1: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
2: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, దీని అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారించాలి.
2: ఎవరీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
1: బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
2: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
1: ఏరోప్లేన్ ఒక 300, 400 లేక 500 ప్రయాణం చేస్తుంది.
2: An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
1: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: బట్ ఇన్ ద వరల్డ్ దెర్ ఈస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
1: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
2: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
1: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
2: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
1: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
2: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
1: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
2: ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్
1: ఒక గంటకు
2: ద లైట్ ట్రావెల్స్
1: 67 కోట్ల మైళ్ళు ప్రయాణం చేస్తుంటుండాలి.
2: అట్ ద రేట్ ఆఫ్ 67 crore miles an hour.
1: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని, ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600,00,000 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుండాలి.
2: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 lakh crores of miles.
1: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
2: ది సన్ హూమ్ యూ కెన్ సీ వీ కన్సిడర్ హిమ్ టు బి వెరీ నియర్ అస్.
1: ఇంచుమించు మన భూమికి సూర్యునికి 9 crore chillara miles దూరం ఉంటుండాలి.
2: అప్రాక్సిమేట్లీ ది డిస్టెన్స్ బిట్వీన్ ది అర్త్ అండ్ ది సన్ ఈస్ అబౌట్ 9 crore miles.
1: ఈ సూర్యుడే మనకు ఎంతో ప్రకాశంగాను, సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
2: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈస్ సో మచ్ ఫర్
1: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
2: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ స్టార్స్.
1: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
2: ది డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 light years.
1: అనగా 23-24 lakh crore miles దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
2: ది డిస్టెన్స్ ఈస్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
1: మనకు కనిపించేది ఒక చుక్క ఒక చుక్క ప్రక్క పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
2: ది స్టార్స్ లుక్ యాజ్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
1: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు ఒక్కొక్క నక్షత్రమునకు కోట్ల మైళ్ళు దూరం ఉంటుండాలి.
2: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
1: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికీ ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
2: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ మిల్క్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
1: మనకు కనిపించేటువంటి నక్షత్రములే కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
2: ది స్టార్స్ దట్ వి సీ ఆర్ సంథింగ్ నంబరింగ్
1: ఇంకా మనకు కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ విచ్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ.
1: ఇలాంటి కోట్లకు మైళ్ళ దూరము, కోట్ల విస్తీర్ణము, కోట్లమైనటువంటి నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రమే.
2: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఏ యూనివర్స్ వేర్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్
1: సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది.
2: వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్.
1: ఈ భూగోళము లోపల భారతదేశం ఎంత చిన్నది.
2: ఇన్ దిస్ అర్త్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఇండియా.
1: ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది.
2: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్
1: ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంతది.
2: How big is Anantapur district in Andhra Pradesh?
1: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది.
2: How small is our village in Anantapur?
1: మన గ్రామంలో నీవెంతటి వాడు.
2: And how small you are?
1: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు.
2: Whom are you seeing and
1: దేనిని చూచి నీకు అహంకారం వస్తుంటుండాలి.
2: Why are you getting this egoistic feeling?
1: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా.
2: ఇఫ్ ఓన్లీ యూ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ది వాస్ట్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ యూ గెట్ ఈగోయిస్ట్.
1: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కానీ భూమండలం యొక్క విషయాన్ని కానీ తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ who has not recognized the greatness of the universe and the volume of the earth, one would be charged with egoism.
1: Poni ee dehamane emaina chuchi neevu ahankara padutunnava?
2: All right, are you proud of your own body?
1: Dehamu panchabhautikamu.
2: Body consists of only five elements.
1: Dehamu koolaka tappadeppudu.
2: One day or the other it has to perish.
1: Dehi niramayundu.
2: The indweller is permanent.
1: Ganutimpaka dehi chaavu puttukal moh nibandha bandhanalu mudra levu.
2: If only you look into the indweller does not have birth, death or
1: chivada marinapu kompa.
2: Oh mad person, this particular body
1: rogamula braggedu sevaka gampa.
2: It is full of all diseases.
1: Jata sanchalanamu pondu dumpa.
2: It undergoes many changes.
1: Bhavasagara meedagaleni kampa.
2: It has not been able to travel the ocean of samsara.
1: ఈ మీను చిలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే.
2: ఓ మైండ్, డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
1: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీన్ని నీవు ఆధారంగా తీసుకుంటామా అంటే ఇది కేవలం జడమైనటువంటిది.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ యు ఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ ఓన్లీ ఇనర్ట్.
1: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
2: హౌ డస్ దిస్ బాడీ మేనిఫెస్ట్?
1: ఏడు బకెట్ నీళ్లు.
2: This consists of seven buckets of water.
1: Chunnapu neellu.
2: This consists of water of chunam.
1: Rendinchala pramanam tho kalinatundi nalugu mulikalu. Nails.
2: Four nails with the size of about 2 inches.
1: 1100 matchsticks lo unnatundi okka aa mundu unnatundi mandu.
2: The volume of 11,000 matchsticks. The phosphorus, the total phosphorus contained in
1: 11,000
2: the lead which are there in four pencils.
1: Rendu lux soaplu.
2: Two lux soaps.
1: Ivanni cherite oka deham tayar avutundi.
2: When you put all these things together, it becomes one body.
1: Mana chunname ee raktanga maaripothundi chunnapu neellu.
2: It is a tune of water which becomes blood.
1: Inkone iron untundali.
2: There is iron in this.
1: Ee vidhanga jadamainatundi padarthamto yerpadinatundi ee deham jadam kaaka chaitanyam ettavutundi.
2: The body which is made up of this inner
1: kalukune idi dehamu annaru.
2: That is why this has been described as a body which will be destroyed.
1: Ee dehi aneetundi vaadu dehamlo undatam chetane idi nadustu untundali.
2: This body is able to move about because there is indweller inside.
1: అదొక వాల్ క్లాక్.
2: దేర్ ఇస్ అ వాల్ క్లాక్ దేర్.
1: అక్కడ మూడు పిన్నులు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ త్రీ హ్యాండ్స్ దేర్.
1: ఒకటి సెకండ్ది.
2: వన్ స్టాండ్స్ ఫర్ ది సెకండ్స్.
1: రెండవది మినిట్స్ది.
2: ది సెకండ్ వన్ ఈజ్ మినిట్స్ హ్యాండ్.
1: మూడవది గంటలది.
2: ద థర్డ్ వన్ ఈజ్ అవర్స్ హ్యాండ్.
1: కీ ఇచ్చేస్తే మూడు తిరుగుతూనే ఉంటున్నాయి.
2: When you wind the watch, all these three hands will be moving.
1: Enta varaku ivi tirugutayi?
2: For how long they keep moving?
1: Key undinanta varaku tirugutayi.
2: As long as the power of winding is there, they will be
1: key nilchipothane danni idi nadi kalchukodu ekkada akkade nilchipothayi.
2: The moment the total power is exhausted, they stand still wherever they are.
1: Mana hrudayam aneetundi oka wall.
2: Our heart may be compared to a wall.
1: Ee hrudayaniki body aneetundi wall clock tagilicharu.
2: To this we have hung the body as a wall clock.
1: Akkada swasame key.
2: The breath is may be compared to
1: mana karmale secondlu.
2: Our actions may be compared to
1: mana bhavamle minutes.
2: Our feelings may be compared to minutes hand.
1: Mana aanandame indulo hours.
2: Our joy may be compared to the hours hand.
1: Aiti karmalu enduku chosin cheyali ani.
2: In that context, why should we perform action?
1: Seconds mullu 60 indu తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
2: ది సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60
1: ఇండు. ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
2: వెన్ ది సెకండ్ హ్యాండ్ మూవ్ వన్ రౌండ్ ఫుల్, ఇట్ మూవ్స్ ఓన్లీ వన్ హౌస్ 160th.
1: మినిట్స్ ముళ్ళు 60 ఇండు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
2: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses, ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై వన్ హౌస్.
1: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
2: బట్ వీ సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
1: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్ ది
1: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
2: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
1: అయితే ఈ మూడు కూడాను గంటకు ఒకతోరి మూడు కలుస్తున్నాయి.
2: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ త్రీ హ్యాండ్స్ మీట్.
1: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జీవేశ్వర ప్రకృతి.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
2: ది ప్రకృతి ఆర్ నేచర్
1: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
2: ప్రకృతి
1: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ
2: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
1: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాము.
2: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమనేటింగ్.
1: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
2: ఇఫ్ యు గెట్ ఏ గుడ్ ఫీలింగ్ వీ హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
1: మనం 60 మంచి భావమును మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
2: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్.
1: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
2: దేర్ఫోర్ అర్జున జస్ట్ ఆస్క్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్.
1: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
2: వెన్ యూ డూ ఇన్యూమరబుల్ గుడ్ యాక్షన్స్ యు ఆర్ లైక్లీ టు గెట్ వన్ ఆర్ టూ గుడ్ ఫీలింగ్స్.
1: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
2: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
1: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
1: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
2: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
1: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్.
1: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
2: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హెస్ బీన్ గివన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: కర్మకాండ అనగా కేవలము దానము యజ్ఞము ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
2: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
1: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
2: Among the action, there is an action which does not
1: lead to nishkama karma. Leka edi karma yogamu.
2: What is karma yoga or nishkama karma?
1: Ahankaram lekunda, aasakti lekunda chesetundi karmalu anni kudanu karma yogamu le.
2: Without having any desire and a feeling of egoism, all the actions which are performed may be compared to karma yoga.
1: Aasakti tho chudinatundi ahankaram undinappude ఇది కర్మగా మారిపోతుంది.
2: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్
1: కర్మయోగం కూడా కాదు.
2: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
1: ఇది యజ్ఞం కూడాను కాదు.
2: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
1: కనుక అహంకారమును దూరం చేసి
2: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
1: ఆసక్తిని అణగదొక్కి
2: సప్రెస్ యువర్ ఓన్
1: కర్మల ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
2: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
1: కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
2: పెనన్స్ సాక్రిఫైస్ ఆర్ యోగా ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
1: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్
1: ఆ యజ్ఞ భావం హృదయమునందు ఉంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
2: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్
1: అహంకారంతో కూడినటువంటి పనులు అన్నీ కూడాను కేవలం ఆడంబరమైనటువంటివి. ఇది అత్యల్పమైనటువంటివి.
2: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
1: కనుకనే కర్మను ఆచరించు.
2: Therefore, perform action.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
2: Inhaling and exhaling is also an action.
1: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైన ఉండడానికి వీలు కాదు.
2: Without performing action, man cannot live even for a moment in the world.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
2: As the actions are, so the results would be.
1: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
2: Actions will depend upon the feelings also.
1: తలంపులు ఎట్టివో భావములు అట్టివిగా ఉంటాయి.
2: As thoughts are, so the feelings would be.
1: ఆహారం ఎట్టివో తలంపులు అట్టివిగా ఉంటాయి.
2: As food is, so the thoughts would be.
1: కనుకనే ఇందుకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం అన్నారు.
2: Therefore it is said in this context there is need for సాత్విక ఆహారం.
1: ఒక చిన్న ఉదాహరణము.
2: One small example.
1: మనం ఒక మంట వేసుకుంటాము.
2: We are just having a small fire.
1: మంట ఎట్టిదో పొగ అట్టిది.
2: The smoke depends upon the type of fire that is.
1: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
2: The cloud depends upon the smoke.
1: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
2: Rain depends upon the cloud.
1: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
2: The crop depends upon the rain that.
1: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
2: The food depends upon the crop that.
1: వంట ఎటువంటిదో మన ఒంటి అటువంటిది.
2: Our
1: దేహం అటువంటిది.
2: Our body is in the same way as the food.
1: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
2: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
1: కనుక మొట్టమొదటి కర్మలు సరైనటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
1: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పని, ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పి కూడాను బోధిస్తూ వచ్చాడు. అధికారం అంతా కర్మ పైన ఉంచు కాని కర్మ ఫలం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దు అన్నాడు.
2: కీప్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్, డూ నాట్ కేర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
2: వీ మే బి అసోసియేటెడ్ విత్ గుడ్ ఆర్ బ్యాడ్, వీ మే బి సఫరింగ్ ఫ్రమ్ సారో.
1: దుఃఖాన్ని మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
1: దుఃఖం దేని వల్ల లభించింది?
2: వై ఆర్ యూ గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
1: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
2: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కర్మ వల్లనే పాపం వచ్చింది.
2: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి ఈ దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సిన్ అండ్ సారో.
1: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
2: త్రూ యాక్షన్ అలోన్ యూ హావ్ టు గెట్ రీడ్ ఆఫ్ దెమ్.
1: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
2: వై యాక్షన్ ఇస్ బీన్ గివెన్ ప్రైమరీ ఇంపార్టెంట్.
1: కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
1: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థమైపోతుంది.
2: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఎ వేస్ట్.
1: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
2: Life has been given in order to prove action as an ideal.
1: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
2: The real meaning of action does not mean the
1: దేహమునకి కర్మ అని ఒక పేరు.
2: One name of body itself is karma.
1: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికి కర్మ స్వరూపం.
2: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
1: కనుక కర్మ దేహం ఇది.
2: This body is the consequence of action.
1: ఈ కర్మల ద్వారానే,
2: through action alone,
1: కాలమును
2: time
1: సార్థకం చేసుకోవాలి.
2: Time has to be sanctified.
1: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
2: Body is associated with the time, causation and circumstances.
1: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
2: But this is restricted only for the waking state.
1: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
2: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ మైండ్.
1: సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
2: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
1: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
2: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
1: అదే కారణ స్వరూపం అన్నారు.
2: That is described as
1: ఈ కారణమునకు అతీతమైనటువంటిది మహాకారణము అని.
2: Time has to be sanctified.
1: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
2: Body is associated with the time, causation and circumstances.
1: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపి

0: అదే కారణ స్వరూపం అన్నారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ కారణమునకు అతీతమైనటువంటిది మహాకారణం అని.
1: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
0: ఈ మహాకారణ తత్వమే దైవత్వము అని.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈస్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు,
1: ఇన్ ద వేకింగ్ స్టేట్,
0: 4:15
1: బై 4:15
0: నీ దేహము,
1: యువర్ బాడీ,
0: హాస్టల్ నుంచి
1: హాస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్,
0: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
1: ఇట్ హాస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
0: 4:15 నీవు బయలుదేరావు.
1: By 4:15 you have started.
0: 4:30 ప్రశాంతిలో చేరినావు.
1: You have reached ప్రశాంతిలో by 4:30.
0: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
1: It has taken 15 minutes.
0: కాయము నడిచింది.
1: The body has moved.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: The object is to listen to the discourse.
0: కాలము, కర్మ, కర్తవ్యము.
1: The time, the action and the duty.
0: కారణం,
1: reason,
0: జన్మ సార్థకం చేసుకోవాలి.
1: ఫర్ శాంక్టిఫైయింగ్ వన్స్ ఓన్ బర్త్.
0: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
1: బై లిసనింగ్ టు దిస్ భగవద్గీత ఐ విల్ బి
0: శాంక్టిఫైడ్. కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
0: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది, భగవద్గీత వినాలి.
1: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
0: దీని యొక్క ఫలితము,
1: the fruits thereof is
0: కారణం జన్మ సార్థకం.
1: To sanctify one's own life.
0: మనకు ఇక్కడ కాల, కర్మ, కారణ, కర్తవ్యాలు 4 ఉంటున్నాయి మనకు.
1: In this particular context we can just see కాల, కారణ, కర్తవ్య, కర్మ.
0: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
1: After this discourse is over you will be going back to the hostel.
0: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
1: యూ హ్యాడ్ యువర్ డిన్నర్ అండ్ యూ హ్యావ్ రిలాక్స్డ్ ఆన్ ద బెడ్.
0: నిద్ర వచ్చింది.
1: యు హావ్ స్లెప్ట్ ఆఫ్.
0: నీకు ఒక కల వచ్చింది.
1: యూ హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఎక్కడ ఉన్నావు?
1: వేర్ వర్ యూ ఇన్ ద డ్రీమ్?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
0: కాలము లేదు.
1: There was no time there.
0: కార్లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా? ఏదీ లేదు.
1: Have you traveled by car, by bus or by plane?
0: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
1: Why did you go to Madras? There is no
0: అక్కడ అనుభవించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
1: What is it that you have enjoyed there? There is no duty there.
0: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ 4 లేవు.
1: In the dream state the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
0: Mari tachanam evaru vachi ninnu leparu.
1: Immediately someone woke you up there.
0: Lechi chustepudiki 5 nimishamulu kuda kaledu ee swapnam.
1: By the time you got up from the dream,
0: ee 5 nimisham lopale nee Madras poi Mount Road lo teriyadaniki ee vidhanga avakasam chikkindi.
1: Within the course of the 5 minutes of your dream, how did you?
0: Idi kevalam manasika sancharame.
1: How did you go to Madras and enjoy? It was only a mental experience.
0: ఈ కాయం చేత, ఇంద్రియముల చేత నీ ఏమాత్రం కూడా ఆచరించలేదు.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: కనుక అది సూక్ష్మ స్వరూపము.
1: That may be described as a subtle form.
0: కారణ, కర్మ, కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
1: The gross body is associated with the time, the action and the circumstances and the
0: కాల, కర్మ, కారణ, కర్తవ్యములు లేకుండా కేవలము మానసిక తత్వం మాత్రమే సూక్ష్మము.
1: Without having all these things, only this
0: subtle mental.
1: The none of these things exist in the
0: dream state. ఈ మనోకల్పన చేత అనేక స్వరూపాన్ని సృష్టిస్తుండాలి.
1: On account of the tricks of the mind, you have been able to create a new world there.
0: ఎంత జనాన్ని మౌంట్ రోడ్ లోపల, ఎన్ని బిల్డింగులు, ఎంత జనాలు, ఎంత ట్రాఫిక్, ఇదంతా సృష్టించింది ఈ మనసు.
1: మైండ్ హెస్ క్రియేటెడ్ సో మెనీ పీపుల్ ఇన్ ద మౌంట్ రోడ్ అండ్ సో మచ్.
0: మనసుకు ఇంత శక్తి ఉంటుండాలి.
1: మైండ్ హ్యాస్ దిస్ ఎక్స్ట్రాడినరీ
0: బలవత్తరమైనటువంటిది మనసు.
1: ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వన్.
0: మహాశక్తివంతమైనటువంటిది మనసు.
1: ఇట్ హెస్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
0: కనుకనే ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: When you offer such a powerful mind at the lotus feet, everything.
0: మన సమస్త కర్మలకును మూల కారణము మనసే.
1: For all your action it is the mind which is responsible.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
1: When you offer your mind to the Lord, then everything will be offered to him.
0: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
1: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
0: కర్మ, వకర్మ, అకర్మ అని 3 రకములైనటువంటి

0: గా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ, కర్మ, వికర్మ అండ్ అకర్మ.
2: ఈ కర్మ, అకర్మ, అకర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్, కర్మ, కర్మ అండ్ అకర్మ?
2: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
2: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యూ కెన్ డూ రామ భజన టేకింగ్ ది ఆయిల్ యాజ్ ది టేకింగ్
2: సారమైనది చమురు.
1: The essence may be compared to the oil.
2: సత్యమైనది ఒత్తి.
1: The wick is truth.
2: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
1: When you join these two together,
2: వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
1: When this light goes, disappears, neither the oil comes nor the wick comes.
2: అదే విధంగానే ఇక్కడ సారము అయినది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి, ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
1: For this oil of the essence and for this wick, there should be some holder, isn't it?
2: అది మన దేహమే ప్రవేద.
1: This body may be compared to that container.
2: మన డిజైర్స్ ఇక్కడ ఆయిల్.
1: Our desires may be compared to oil.
2: మన యొక్క జ్ఞానమే ఒత్తి.
1: The wisdom may be compared to the wick.
2: ఈ యొక్క ఆనందం అనేటువంటిది దీనిలోని వెళ్తురు.
1: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
2: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్ర నారిపోతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్, ఇట్ విల్
2: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
1: ఇఫ్ యు వాంట్ లైట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్, యు
2: ఆయిల్ ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
1: వెన్ ది విక్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆయిల్ వెన్ యు లైట్ ఇట్ విల్ బి ఏబుల్ టు బర్న్.
2: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
1: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
2: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి క్రమక్రమేణ ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
1: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
2: ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది.
1: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
2: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికీ ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
1: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్.
2: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
1: But these attributes, do they belong to effulgence or the wick?
2: ఇది కేవలం జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి గాని ప్రకాశానికి ఒకే గుణము.
1: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
2: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
1: For this flame, it will flicker when there is a breeze.
2: నీళ్లు పడితే చిటపటమని శబ్దం ఇస్తుంది.
1: When the water comes there, it gives sound.
2: పొగ వస్తుంది.
1: It gives smoke.
2: వేలు పెడితే కాలుస్తుంది.
1: If you put your finger, it burns.
2: కానీ జ్యోతికి మాత్రము అందరికీ వెలుతురు అందించడమే దానికి ఒక్క గుణం.
1: But this effulgence has only one attribute of giving light to all the people.
2: కనుక వెలుతురును మాత్రం అందరికీ సమానంగా ఇస్తుంది.
1: The light will be given equally to all the people.
2: అది నీకు ఆత్మజ్యోతి.
1: That may be compared to ఆత్మ.
2: అది అందరి ఎందుకు సమానంగానే ఉంటుండాలి.
1: It is equal in all the people.
2: అయితే ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు, పొగలు, ఈ విధమైనటువంటి ఆడటం, పాడటం, చెంచలత్వం ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
1: But in the flame of life, all these changes, all these problems will be coming.
2: స్టడీగా ఉండేటువంటి, స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
1: A steady light and flame may be compared to
2: ఆడేటువంటిది వికర్మ. ఆడేటువంటిది
1: when it moves about and flickers, it may be వికర్మ.
2: ఈ వెలుతురే అకర్మ.
1: The light may be compared to అకర్మ.
2: అనగా దీనికి ఎట్టి విధమైనటువంటి ఇది లేదు.
1: There is no
2: ఫలము ఉండదు.
1: There is no fruit thereof.
2: అకర్మ అంటే కర్మను ఆచరించకుండా ఉండటం కాదు.
1: అకర్మ డస్ నాట్ మీన్ నాట్ పర్ఫార్మింగ్.
2: కర్మను ఆచరించి ఫలమును కోరకుండా అందరినీ సమర్థంగా అందించేటువంటి ఒక స్వభావమే ఇది నిజమైనటువంటి అకర్మ.
1: వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ట్రీటింగ్ ఆల్ ద పీపుల్ అలైక్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ ఈజ్ అకర్మ.
2: కనుక అకర్మ అనగా కర్మ చేసి కూడాను కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: A person who does akarma will be performing action, but he will not
2: ఇది ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది, కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
1: This has got a spiritual connotation and not in a worldly sense.
2: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కానీ విమర్శించటం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: We don't have any right in entering into arguments and counter arguments in the doctrine of karma.
2: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటారు.
1: One's feeling may be in a particular
2: way. ఏ కర్మల యందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: All these actions can take you only up to heaven.
2: స్వర్గము తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
1: We should not be under the impression that beyond heaven.
2: ఎందుకనగా తిరిగి అదే వేదమే చెప్పింది, చీనే పుణ్య మధ్య లోకం విచంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: The same Veda has declared that at the end of the merits of your action you will be brought down to
2: earth. వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: These fruits thereof will not be growing.
2: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: A particular MLA has stood for
2: election. అందులో జయించాడు.
1: He has achieved victory in that.
2: ఒక 5 సంవత్సరం అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
2: ఒక సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
2: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years he'll have to return home.
2: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చొని తిరిగి మరి క్షీణించిపోతాను మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
2: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits last, you will be in heaven.
2: అది తీరిపోతానని తిరిగి క్రిందికి వచ్చి పడిపోతావు.
1: Once that merits get exhausted, you will be falling down.
2: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్నే కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
2: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to
2: come back. రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach that goal?
2: చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then he wants to bring the discourse to a close.
2: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
2: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
2: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
2: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
2: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చెట్టే బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోమని చెప్పాడు.
1: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
2: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పాడు.
1: You collect all your articles and be ready.
2: వాడు ఏమాత్రం కూడాను జంకలేదు లేక ఆనందపడలేదు.
1: He was neither happy nor unhappy.
2: ఉండండి బాబు ఇక్కడే ఉండండి అన్నాడు.
1: He said, well, let me spend my time here.
2: నీ శిక్ష అయిపోయింది ఇంటికి పోమని చెప్తే నీ సామాన్లంతా ఇక్కడ నీకు పెడతావు అన్నాడు.
1: The thief said, let the articles be here, and then the jailer said, why should you not
2: take this photo tisravata tirigi repo unnadu mari vastani tirigi ee jail ke vastanu kabatti ikkade undani annadu.
1: Then the thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
2: Anaga tirigi bayatiki poyina kuda dongataru mananu తిరిగి చేస్తాను, తిరిగి జైలుకి వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
1: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీవ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్ బ్యాక్.
2: అదే విధంగానే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగిపోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రం మనం వెళ్ళిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
2: kanuka marpu chendinatvanti jnana tattvanni bodhichadu Krishnudu.
1: Therefore Krishna has taught a changeless
2: సత్యనిత్యమైన యొక్క స్థానమును నిరూపించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ ఎ ప్లేస్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
2: దివ్యమైనటువంటి బోధన చేశాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ గివన్ సేక్రెడ్ టీచింగ్.
0: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ఆత్మగ్ను నచేతరః స ఆత్మగ్ను నచేతరః. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివునకు జీవునకు భేదము లేదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఆత్మజ్ఞాని.
1: హీ నోస్ ద సెల్ఫ్ హూ డస్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ శివ.
0: వైజ్ఞానులు ఈనాడు సృష్టిని గురించి అనేక విధములుగా వివరిస్తున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రము పలు పలు విధములుగా కూడాను ఈ సృష్టిని గురించి ప్రబోధిస్తూ ఉన్నది.
1: స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వేరీడ్ వేస్.
0: ఎవరెన్ని బోధించినప్పటికీ మనకు గోచరమయ్యేటువంటిది అణువు.
1: వాట్ ఎవర్ మే బి టాట్ దట్ వాట్ వి సీ ఇస్ అన్ ఆటమ్.
0: ఈ అణువు లేక విశ్వం లేదు.
1: విదౌట్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: శిలామయమైన పర్వతములు, కాష్టమయమైనటువంటి అడవులు, జలమయమైనటువంటి సముద్రము, మృణ్మయమైనటువంటి భూమి, మాంసమయమైనటువంటి దేహము, అన్నింటి యందు కూడాను అణువుల యొక్క చేరికే.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ అండ్ ద ఓషన్ ఆఫ్ వాటర్ అండ్ దేర్ ఇస్ వుడ్ దేర్ ఇన్ ఎ ట్రీ అండ్ ద ఎర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మడ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఫ్లెష్.
0: అణువునే లేక ఏ పదార్థం కూడాను గోచరం కాదు.
1: Without an atom, anything cannot be seen.
0: త్రాగే నీరు, తినే తిండి, చూచే చూపు, నడిచే నడక, అన్నీ కూడాను అణువుల యొక్క చేరికే.
1: The water that we drink and the food that we partake is full of atoms, combination.
0: కనుక ఈ పరమాణువుల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఈ పరమాణువు యొక్క స్వరూపమే ఈ ప్రపంచము.
1: సో ద హోల్ వరల్డ్ ఇస్ ద వెరీ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్ అన్నది వేదం. అణువులో అణువుగను ఘనములో ఘనముగను ఉన్నది.
1: ద వేద డిక్లేర్స్ దట్ హి ఇస్ ఇమ్మనెంట్, స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: అణు అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ అన్ ఆటమ్?
0: అణు అనగా కేవలము కంటికి కనిపించినటువంటి యొక్క పదార్థమని భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యు థింక్ దట్ ఆటమ్ ఇస్ దట్ విచ్ ఇస్ సీన్.
0: అణు అనగా రాశి భూతమైనటువంటి యొక్క శశిఖరము. ఈ యొక్క కణముల యొక్క స్వరూపము కంటికి కానరాదు.
1: యు కెనాట్ సీ ది ట్రూ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ ది నేకెడ్ ఐ.
0: ఈ కణము యొక్క స్వరూపమే దైవమని భావిస్తూ వచ్చారు పూర్వ ఋషులు.
1: ది ఏన్షియంట్ రిషీస్ థాట్ దట్ గాడ్ ఇస్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి

0: 84 లక్ష జీవముల అనయమ్మున నెడవాయ కుందువట అడుగురేణు తృఢకాష్టము మొదలుగా అఖండరు పుడవై వెలయుదిబట ఇనుగనుగొన గలమా.
1: ఓ లార్డ్, యు ఆర్ స్మాలర్ దెన్ ఆటమ్ అండ్ బిగ్గర్ దెన్ ద బిగ్గెస్ట్ స్ప్రెడ్ ఇన్ అమంగ్ ది 84 lakhs ఆఫ్ స్పీషీస్. కెన్ వీ ఎవర్ నో యు?
0: ఈ అణుతత్వాన్ని గుర్తించుటకై ఈ విజ్ఞానులు 1000 సంవత్సరములు పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: Scientists have investigated for 1000 years to know the nature of an atom.
0: కానీ బారుడైన ప్రహ్లాదుడు ఏనాడో ఈ అణుస్వరూపమే దైవత్వం అనేటువంటి యొక్క దీనిని గుర్తించుతూ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: బట్ ప్రహ్లాద కుడ్ నో దట్ ది డివైన్ ఈజ్ ఇన్ అన్ ఆటమ్ అండ్ టాట్ ఇట్.
0: ఇందుగలడనులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
1: యు కెనాట్ సే దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ హీస్ నాట్ దేర్. వేర్ ఎవర్ యూ సర్చ్ యూ విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
0: కనుక యంత్రశక్తి కంటే మంత్రశక్తి చాలా ఉత్తమమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని ఈనాటి యువకులు గుర్తించాలి.
1: The modern youth should know that the mantra is more mightier, is stronger than machinery.
0: Pranava hrutkalamlo kala uddedamlo undu shakti shiva ane tattamuni yundi untundavi.
1: There is this principle of shakti in pranava.
0: Ee shakti ki ee shivatvamunaku rasayanika shastrajnulu dinini ఎలక్ట్రానిక్ ప్రోటానిక్ అని పేరు పెట్టారు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి అండ్ శివ, ది కెమిస్ట్ కాల్డ్ ఇట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్.
0: అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటిది శివశక్తిమయములు అనేటువంటిది ఇందులో బోధపడుతున్నది.
1: ఇట్ విల్ బి క్వైట్ ఎవిడెంట్ దట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ శివ అండ్ శక్తి.
0: ప్రోటాన్ అనేటువంటి పరమాణువులు అణువులో కేంద్రంగా ఉంటున్నాయి.
1: Protons are the centers in every atom.
0: కాని ఈ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా చుట్టూ తిరుగుతూ ఉంటున్నవి.
1: However, electrons revolve at a high speed round the protons.
0: దీనిని వేదము అనేక విధములుగా వివరిస్తూ వచ్చింది.
1: This is explained by Veda in different ways.
0: శివ ఊర్ధము మయం శక్తి, శక్తి ఊర్ధమయం శివ అనేది, అనగా ఈ శక్తియే శివం, శివమే శక్తి, ఈ రెండింటి యందు కూడాను భేదము లేదు అనేటువంటిది వివరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ శివ ఈజ్ శక్తి అండ్ శక్తి శివ, నాన్ డ్యూయల్.
0: ఎలక్ట్రాన్ కు ప్రోటాను ఆత్మ వంటిది అన్నారు.
1: Then it is said for an electron, proton is a spirit or atma.
0: ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పుట్టక పూర్వమే కూడాను న్యూట్రాన్ పుట్టింది.
1: న్యూట్రాన్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ ఎలక్ట్రాన్.
0: దీనిని వేదము సత్ అని చెప్తూ వచ్చింది.
1: వేద కాల్స్ ఇట్ సత్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ సత్?
0: సత్ అనగా ప్రకాశవంతమైనటువంటిదని భావిస్తున్నారు. కాదు కాదు, చీకటి.
1: వి థింక్ సత్ ఈజ్ ఎఫల్జెన్స్, నౌ ఇట్ ఈస్ డార్క్నెస్.
0: ఈ చీకటి నుండి ఏ వెలుగు పుట్టుతూ వచ్చింది?
1: The light comes out of darkness.
0: Ashantuloni prashanti, prashantuloni prakanti, prakantuloni paramjyoti, paramjyotiye paramatma swaroopamuni. Kanuka ee ashanti aneetundi chikati nundiye prashanti aneetundi velugu aavirbhavistu vachindi.
1: Therefore, out of this ashanti or restlessness, this darkness, the light comes out thereafter, prashanti.
0: Deenine taha maha annaru, anaga tamaha ani.
1: This is called tamaha.
0: Taha ante amrutamu ani oka arthamu, rendavadi garbhamu ani rendava artham.
1: One meaning is that's amrita and nectar, the other one is the womb.
0: Ee garbhamune manamu space ani pilustu vacharu vijnanulu.
1: The scientists call this womb as the space.
0: Inka rendavadi maha అనేటువంటి యొక్క పదమునకు విషము కాలము అని అర్థం ఉంటుంది. అది
1: ద సెకండ్ వర్డ్ మహా కన్వేస్ టూ మీనింగ్స్, వన్ ఇస్ పాయిజన్, ద అదర్ ఇస్ టైం.
0: కనుకనే తమహా అనేటువంటిది స్పేస్ అండ్ టైం అంటుంది. ఈ రెండింటి యొక్క జీవితమే మానవత్వము అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: సో తమహా కన్వేస్ ది టైమ్ అండ్ స్పేస్ విచ్ వీ ఫైండ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మానవత్వం ఏ రీతిగా జన్మిస్తూ వచ్చింది?
1: హౌ డు యూ ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్ అపియరింగ్ ఆన్ ఎర్త్?
0: మొట్టమొదట గర్భము, గర్భం అనేటువంటి స్పేస్.
1: ఫస్ట్ స్పేస్ గర్భ.
0: ఇందులో ఏడవ దినము బుద్భుదముగా రూపొందుతుంది.
1: ఇట్ షేప్స్ ఇంటూ బుద్భుద ఆర్ ఎ బబుల్ ఆన్ సెవెంత్ డే.
0: 15వ దినము పిండముగా రూపొందుతుంది.
1: ఆన్ ద 15th డే ఇట్ విల్ బి ఎన్ ఎంబ్రియో.
0: 30వ దినము కఠినంగా మారిపోతుంది.
1: ఆన్ ది 30th డే ఇట్ బికమ్స్ స్ట్రాంగ్.
0: 60వ దినము శిరస్సు ప్రారంభమవుతుంది.
1: ఆన్ 60th డే ఎమర్జెస్ ద హెడ్.
0: 210వ దినము దీనికి ప్రాణం ప్రవేశిస్తుంది.
1: ద లైఫ్ ఎంటర్స్ ఆన్ ది 210th డే.
0: 240వ దినము రూపం పూర్తి ప్రారంభమవుతుంది.
1: ఫుల్ ఫామ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ 240th డే.
0: 270వ దినము ప్రపంచంలో ప్రవేశిస్తుంది.
1: అండ్ ఇస్ డెలివర్డ్ ఆన్ 270th డే.
0: ఇది మానవ జన్మమునకు కాలము స్పేస్ ఈ రెండింటి యొక్క ప్రమాణము అత్యవసరమని నిరూపిస్తూ వచ్చింది వేదం.
1: వేద స్పీక్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని మానవుడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైన విషయాల యందు మానవుడు తన కాలమును, కాయమును, కర్మమును కూడా ఇమిడ్చి వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ఫిజికల్ వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ఎసెన్షియల్.
0: కనుక వేద ప్రమాణమునకు, విజ్ఞాన ప్రమాణమునకు అనేక విధములైనటువంటి యొక్క భేదములు కనిపించినట్టుగా ఉంటుంది, కానీ భేదములు లేదు.
1: సో వేద అండ్ సైన్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సో.
0: విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయములు కూడాను వేదము గుర్తిస్తూ వచ్చింది.
1: వేద కుడ్ ఫైండ్ అవుట్ దాట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు సైన్స్.
0: వేదము గుర్తించినటువంటి విజ్ఞానుడు ఈనాటి వరకు కూడాను ఏమీ గుర్తించలేదు.
1: ద సైన్స్ హాస్ నాట్ యెట్ రికగ్నైజ్డ్.
0: ఈనాటి విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయము చాలా తక్కువ.
1: The scientists have known very little.
0: Kanuka ishtarattamanaku undinatvanti oka divya shakti manavattamlo enta varaku unnadaneetvanti danni vicharinchali.
1: We should investigate the power of divinity present in man.
0: Jeevudu devudu veru kaadu.
1: The individual and God are not different.
0: Aithe jeevudu dehabhimani ayi aneka vidhamulaga dehamulato kattupadi ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ఇండివిజువల్ ఇస్ బౌండ్ బై బాడీ అండ్ క్యారీస్ అవుట్ ద లివింగ్.
0: ఏనాడు ఈ జీవుడు ఆత్మాభిమానమును పెంచుకును ఆనాడే జీవత్వము శివత్వము రెండింటి యొక్క ఏకత్వమును గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే వెన్ హీ అటాచెస్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్ అండ్ ఆత్మ హీ విల్ నో ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ప్రపంచంలో వెలుపల ఏమాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: ఏ చిన్న వస్తువు కూడా లేదు.
1: There's no small thing
0: in anta kudunu antarbhagamunande untunnadi.
1: Everything arises from within.
0: Prati okkati kudunu manam chustunnatundi prati drishyam kudunu mana lopalide kaani bayatadi kaadu.
1: The scene outside is actually present within.
0: Ee satyanni manavudu chakkaga gurtinchali.
1: Man should know this truth clearly.
0: కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివి కానీ బయట వచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది హెడ్స్ హియర్ ఆర్ ప్రెసెంట్ విత్ హిమ్ నాట్ అవుట్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు.
1: యు ఎస్పైర్ యు వాంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: కానీ అది తనయందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు.
1: బట్ యు ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ ప్రెసెంట్ విత్ ఇన్ యు బట్ యు వాంట్ ఇట్ అవుట్ సైడ్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ప్రతి ఒక్క వస్తువు కూడా లోపల నుండే వెలుపల వచ్చి వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అండ్ దెన్ గెట్ ఇన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్షం కురుస్తుండాలి.
1: దర్ ఇస్ రెయిన్ దేర్.
0: వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
1: థౌజండ్స్ ఆఫ్ రివర్స్ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు.
1: In spite of the merger of the rivers, the sea does not increase. Why?
0: ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి.
1: The thousands of rivers that have merged into the ocean have arisen out of the
0: ocean. మేఘరూపంలో బయటపోయి కొంతకాలం బయట సంచరించి తిరిగి ఆ సముద్రంలోనే ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
1: In fact, they have come out of ocean, settled in the form of a cloud.
0: సముద్రం నుండి వెలుపలకొనేటువంటి ఒక జలము తిరిగి సముద్రానికి రావడానికి వీల్లేదు.
1: Therefore, that which doesn't come out of the ocean cannot
0: come back. So, all that merged in the ocean was all once came out of it. So, all that merged in the ocean
1: once came out of it. So, all that merged in an ocean once came out of it.
0: కనుకని మనకు ఈనాడు కనిపించేటువంటివన్నీ కూడాను మన నుండి ఏనాడో బయటపోయినటువంటివి అవి.
1: So, all that we see around, in fact, have come out of it.
0: విషయములు కాని వ్యక్తులు కాని లేక పదార్థములు కాని ఇవన్నీ కూడా మన నుండి వెలుపల పోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి.
1: సో మెటీరియల్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ ఎట్ వన్ టైం.
0: అదే విధముగానే దైవం నుండి అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రోకాజమ్ అండ్ ఎ మాక్రో.
0: అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ ది ఎంటైర్ కాస్మోస్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మగుచు మేటి వస్తువునందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువు ఎగును.
1: ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్, ఈస్ ప్రెసెంట్ ఇన్ మైటీ ఎంటైర్ కాస్మస్ అండ్ ఈస్ ప్రెసెంట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్. ఆటమ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ అన్ ఆటమ్.
0: సముద్రం నుండి బయటపోయినటువంటి జలము సముద్రం యొక్క రూపము సముద్రం యొక్క రుచి మారిపోతుంది.
1: The water that comes out of an ocean is different in its form and taste.
0: కానీ వెలుపల పోయిన తర్వాత అది పవిత్రమై మధురమైన రుచితోపల తిరిగి ఇంకొక రూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశిస్తుంది.
1: Having come out of the ocean, it takes a different form and different taste and ultimately merges in an ocean.
0: ఇక్కడ ఎన్ని అవస్థలను పడింది, ఎంత సంస్కారం పొందింది.
1: What sort of refinement it has been through.
0: ఆవిరిగా మారి
1: becomes vapor,
0: మేఘములుగా రూపొంది,
1: settles as a cloud,
0: వర్షముగా కురిచి,
1: comes down,
0: వంకలుగా ప్రవహించి,
1: flows as a,
0: నదులుగా ఇందులో ప్రవేశిస్తుంది,
1: shapes into a river and merges into an ocean.
0: ఈ ఆవిరిగా మారటమే సత్యము.
1: Transforming into vapor is satya.
0: మేఘములుగా ఉండటమే ధర్మము.
1: Settlement as a cloud is dharma.
0: Rain drops అనగా వర్ష బిందువులుగా రూపొందటమే ప్రేమ బిందువులు.
1: The shower of rain is drops of love.
0: ఈ ప్రేమ బిందువుల యొక్క ఏకత్వమే ఆనందమనే ప్రవాహము.
1: The drops of love become this flow.
0: ఈ ఆనందమనే ప్రవాహము తిరిగి అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: The flow of bliss merges in the ocean of grace.
0: కనుక ఏ నాటికైనా కూడాను తిరిగి గమ్యంలో చేరక తప్పదు.
1: One day or other, it must reach the goal.
0: ఎచ్చట పుట్టి నచ్చటికి నేకుట నైజము ప్రాణికోటికి.
1: It's quite natural for the living beings to go back to the place of origin.
0: కనుక మానవుడిగా పుట్టి జీవుడిగా జీవించి తిరిగి మాధవునిగా రూపొంది తిరిగి దివ్యత్వంలో లీనమైపోతుంది.
1: Therefore, man stops his life and lives like an individual and merges in the divinity.
0: దైవం రూపరహితుడు కదా.
1: God is formless.
0: కనుక ఇతనికి ఏ రీతి మనం నిర్ణయించవచ్చు.
1: How can you decide then?
0: అన్ని కొన్ని రకములైనటువంటి యొక్క శాస్త్రములు దీన్ని తర్కిస్తూ వచ్చింది.
1: సర్టన్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఆర్గ్యూ ఆన్ దిస్ లైన్.
0: రూపరహితమైనటువంటి జగత్తులో ఎక్కడా లేదు.
1: There is nothing in this world that is formless.
0: Chinna paramanavu kudanu oka roopanni dharinchundi.
1: In the smallest atom has a form.
0: Telini murkhulu deeniki roopam ledani bhavistaru kani tatti chinna anuvu kudanu roopam undi.
1: A fool thinks it has no form, but in fact it has.
0: Kanuka roopam ledani cheppadaniki veedu kaadu.
1: How can you deny its form?
0: Andukoneme kosame prachirapa maharshulu roopanni aaradhistu vacharu.
1: So ancient saints worship various forms.
0: అనేక బిందువుల యొక్క ఏకత్వమే ఈ రూపమని.
1: That all drops have given this form.
0: అనేక అణువుల యొక్క స్వరూపమే ఈ రూపమని.
1: This form is the combination of atoms.
0: కరుకని అనేక రూపంతో కూడినటువంటి ఈ అణువును ఆరాధించడం చేత ఆత్మతత్వం మనకు ఆవిర్భవిస్తుందని.
1: By worshiping an atom, one can know the spirit.
0: ఆనాటి వారి విశ్వాసం.
1: That is the faith of those people then.
0: ఈ శివరాత్రి అనేటువంటి యొక్క పరమతత్వమునకు అనేక విధమైనటువంటి అర్థం కూడా ఉంటుంది.
1: శివరాత్రి హ్యాస్ వెరీ ఇన్నర్ మీనింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్.
0: తమహ అనగా చీకటి.
1: తమహ మీన్స్ డార్క్నెస్.
0: అనగా ఈ రాత్రి అన్ని రాత్రుల వలె కాక, చీకటి రాత్రి వలె కాక, ఇది శివరాత్రిగా రూపొందింది.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డార్క్ నైట్ లైక్ అదర్ నైట్స్ బట్ ఇట్ సీక్రెట్.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ మీన్స్ డార్క్నెస్.
0: కానీ ఈనాటి రాత్రి కూడా నువ్వు చీకటే.
1: Even today is bound to be dark.
0: మంగళకరమైనటువంటి యొక్క రాత్రి.
1: But it is very auspicious.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అనేక పరమాణువుల యొక్క ఏకత్వము ఈనాడు మనకు ప్రకటిస్తమవుతుంది.
1: Today we find the combination of atoms.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. ఇది వేదం యొక్క ప్రమాణం. చంద్రమా మనసో జాతః. చంద్రుడనగా మనసు యొక్క స్వరూపమే.
1: మైండ్ ఇస్ ది మూన్.
0: ఈ మనస్సుకు 16 కళలు ఉంటున్నాయి.
1: This mind has 16 digits.
0: చంద్రుడి కూడాను 16 కళలు ఉంటున్నాయి.
1: So also moon.
0: ఈ చతుర్దశి దినమును 15 కళములు లయమైపోయి ఉంటాయి.
1: On this day 15 digits are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటుంది.
1: Only one trace is left.
0: కనుక దివ్యత్వమునకు అత్యంత సమీపంలో ఉంటుంది ఇది.
1: It means it's so close to the divine. This night is close to divinity.

0: That day when all devotees gather together and praise the Lord.
1: Sattvattulandaru bhagavantudayanchu chevulakimpuga smarana cheyudinamu.
0: That day when all devotees gather and sing the glory of the Lord.
1: Vidalagatalanni pitito neravechi annadammula maatkinunna dinamu.
0: That day when we alleviate the suffering of the poor people and mingle with them as brothers.
1: Daiva chintana cheyu dasa brundambulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when we serve delicious food to the servants of God.
1: Mahaniyulavaraina manakadake tenchi chelimi bhagavat kathalu cheppu dinamu.
0: That day when noble souls come to us and speak of spiritual matters.
1: Dinamu kaka aadiname dinam.
0: That's only the day.
1: Migilinavaninu taddinaru.
0: The rest is an obituary.
1: Tat dinamulu tad dinamulu.
0: That is an obituary.
1: Shraddhamulu kaadu.
0: It is not the other way around.
1: Ee naadu ee pavitramainatvanti oka tattavulo 15 gunamulu layamai untunnayi.
0: Today 15 digits are merged.
1: Plato kudanu cheppetunti vaadu.
0: Plato also said
1: truth, goodness and beauty.
0: He referred to truth, goodness and beauty.
1: Dinne upanishattulu satyam shivam sundaram.
0: Upanishads called it Satyam Sivam Sundaram.
1: Kanukane, ee yokka Sivam aneetvanti oka vidhamaina mangalakaramaina yokka tattvam.
0: Sivam means that which is auspicious.
1: Oka vaipana sundaramu, oka vaipana satyamu, renditti yokka ekatvamto koodinatvanti.
0: It is the combination of truth and
1: ilanti dinamunu manamu pavitra dinamuga bhavistu vacharu prachinu.
0: The ancients considered this day very sacred and auspicious.
1: వారు సర్వమును గుర్తించి వర్తించినటువంటి ఆనందమును ఈ జగత్తుకు అందిస్తూ వచ్చారు.
0: They have recognized this blissful state and shared with everybody.
1: సమస్త ఆనంద పరిపూర్ణ కణములన్నీ కూడాను మన లోపల నుండి వెలువడుతున్నవి.
0: All that is blissful has emanated out of us within.
1: అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: But we are not making an attempt to know this truth.
1: ఎందుకోసం తెలుసుకోవటం ప్రయత్నించడం?
0: Why?
1: మనం ఈ భౌతిక జీవితమే సత్యమైన జీవితంగా ఎంచుకుంటున్నాం.
0: We consider this physical life as truth.
1: ఇది ఎంతకాలం సత్యం?
0: How long does it last?
1: ఇది మధ్యలో జరిగిపోయేటువంటి మేఘముల వంటివి.
0: It's something like a passing cloud.
1: కనుక ఈ బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇవన్నీ కూడా నువ్వు గతించిపోయేటువంటివి.
0: Therefore, the childhood, the youth and the recluse.
1: ఒకదానిలో ఒకటి చేరినటువంటివి ఇవన్నీ.
0: One is present in the other.
1: కనుక ఏ విధంగా సముద్రం నుంచి బయలుదేరినటువంటి జలము మరో నదిగా రూపొంది ఈ సముద్రంలో ప్రవేశిస్తూ వచ్చినాయో అదే విధంగానే మానవత్వము ఒక్క బిందువుగా రూపొంది తదుపరి అదే అనేక రూపములు మార్చి తిరిగి అందులోనే లయమైపోతుంటాయి.
0: Just as out of the ocean the river has taken form and merges in the ocean back, so also the individual.
1: పిల్లలకి ఎన్ని పర్యాయంలో చెప్పాను, పుట్టిన తక్షణమే చేంజ్.
0: At the time of birth one is a child.
1: 10 సంవత్సరంలోపు బాయ్.
0: At the age of 10 boy.
1: 30 సంవత్సరంలోకు మ్యాన్.
0: At the age of 30 man.
1: 75 years కు గ్రాండ్ ఫాదర్.
0: 75 గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాలుగు ఒకదాని వీడి ఉంటున్నాయి.
0: సో చైల్డ్ బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
1: అదే విధంగానే మానవత్వం లోపల ఈ సర్వము కూడా ఇమిడి ఉంటుండాలి.
0: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ మనం దానిని గుర్తించగలలేక బాల్యం బాల్యంగా, యవ్వనం యవ్వనంగా, వార్ధక్యం వార్ధక్యంగా మనం భావిస్తున్నాం.
0: బట్ వి కన్సిడర్ దెమ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్, ద చైల్డ్ హుడ్ అండ్ ద యూత్.
1: దీనిని పురస్కరించుకునే శంకర్ల వారు

0: గర్వం. ఈ యవ్వనం లోపల ఎక్కడా లేనటువంటి గర్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యుల్ బి హైలీ ఎగోయిస్టిక్.
0: తనకంటే అందరూ చిన్నవారుగా తాము భావిస్తుంటారు.
1: హీ కన్సిడర్స్ ఎవ్రీవన్ లో.
0: తానే గొప్ప వీరుడనని సూర్యుడని భావిస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వాలియంట్ అండ్ బ్రేవ్.
0: ఎంతకాలము,
1: హౌ లాంగ్,
0: కదిలిపోయే మేఘముల వంటిది.
1: దే లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ దీనికి ఇంత మిడిమిట్లు ఎందుకు?
1: దెన్ వై షుడ్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలం కల్పితములే.
1: దట్స్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: కనుకనే కల్పితములను మనం అనుసరించడం చేతనే సత్యమైనటువంటి యొక్క ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యాజ్ ద లైఫ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్ వి ఆర్ అవే ఫ్రమ్ ట్రూత్.
0: మనం చదివిన చదువులు కానీ, చేసిన ఉద్యోగములు కానీ, సంపాదించిన ధనము కానీ, సర్వము కూడాను ఏదో ఒకనాటికి మనల్ని అవైనా వదులుతుంది, లేక వాటిని మనమైనా వదులుతాం.
1: ఆల్ ది లెర్నింగ్ అండ్ ది జాబ్ అండ్ ది మనీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ దెమ్ ఆర్ దే విల్ లీవ్ యు.
0: ఇది తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక శివత్వమైనటువంటి మంగళత్వాన్ని మనము చక్కగా గుర్తించుతూ రావాలి.
1: సో వీ హావ్ అండర్స్టాండ్ దిస్ ఆస్పిషియస్ నేచర్ ఆఫ్ శివ.
0: అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును.
1: When every atom is divine, some may question.
0: ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపం లేనా అని ప్రశ్నించవచ్చు.
1: You may question this untruth, the lies, the unrighteousness, injustice or the divine.
0: పరమ సత్యము,
1: ఇట్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడాను భగవత్ స్వరూపములే.
1: దిస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: When?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్ స్వరూపమని విశ్వసించినటువంటి వాడికి అవి భగవత్ స్వరూపం.
1: ద వన్ హూ హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ డివైన్. Yes, they are.
0: ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది.
1: ఈవెన్ ఇన్జస్టిస్ బికమ్స్ జస్టిస్.
0: అక్రమం కూడా నువ్వు ఆ ఆనందంగా రూపొందుతుంది.
1: డిసార్డర్ బికమ్స్ బ్లెస్ ఫుల్.
0: క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇట్ విల్ బి అలాంగ్ ప్రాపర్ లైన్.
0: కానీ మనం ఇది అన్యాయము అని, అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకుని ఇది భగవత్ స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం, అన్యాయమే భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపం.
1: When you think that injustice is separate, you never find identity with the divinity.
0: అన్ని భగవత్ స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్నవానికి చెడ్డ అనేది కనిపించదు.
1: When one has faith in the divine, there is nothing like bad in this world.
0: భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వచ్చాడు.
1: This is taught by Krishna to Arjuna in Bhagavad Gita.
0: అర్జున, ఎందుకు నీవు సందేహిస్తున్నావు?
1: Why do you doubt?
0: ఈ యుద్ధములకు నేనే కారణము.
1: And the cause for the war.
0: మరణాలకు నేనే కారణము.
1: And the cause for the death.
0: కాబట్టి చావును, చంపించేవాడు, చచ్చేడు అంతా కూడా నేనే కారణం.
1: So the death and the killer are myself.
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నీవు నిమిత్తంగా ఉంటున్నావు.
1: You are only an instrument.
0: అన్ని జరిపేది నేనే.
1: I am the director.
0: అయితే అన్నింటి యందు నేనే.
1: I am in all.
0: దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి.
1: Act according to the role.
0: తానే డైరెక్టర్, తానే యాక్టర్.
1: He is the director and actor.
0: కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేనితోనూ కూడా అతనికి బాధ ఉంటుంది.
1: When he knows the relationship between the two is not affected by pain.
0: నేను అనే పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ
0: ఆగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
1: నాగయ్య హస్ టేకెన్ ద రోల్ ఆఫ్
0: త్యాగయ్య. అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించడు.
1: ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హీ విల్ నాట్ ఫీల్ దట్ హీ
0: నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు.
1: వితౌట్ బీయింగ్ నాగయ్య కెనాట్ బి త్యాగయ్య.
0: కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: బట్ ఇన్ ద రోల్ ఆఫ్ త్యాగయ్య హీ యాక్ట్స్ అకార్డింగ్లీ.
0: ఆ డ్రెస్ ను విప్పివేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: దెన్ వన్స్ హీ చేంజెస్ ద డ్రెస్
0: నాగయ్య త్యాగయ్య రెండు కూడా ఒక్కటే.
1: నాగయ్య త్యాగయ్య ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: న్యాయాన్యాయములు రెండు కూడా ఒక్కటే.
1: జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ వన్.
0: అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు.
1: When once along in justice line,
0: నిజముగా న్యాయాన్ని కనిపించినప్పుడు, సర్వం కూడా న్యాయమే అని విశ్వసించినప్పుడు ఏది అన్యాయమే మనకు కనిపించదు.
1: In fact, you find justice everywhere, you don't notice injustice.
0: త్యాగయ్యలో నాగయ్య నేనే ఉంటుంది యాక్ట్ చేస్తున్నానని అనుకునేవాడు నాగయ్యని ఏడే అని తాను ఏమాత్రం విచారించడు.
1: When నాగయ్య takes the role of త్యాగయ్య, he will not deny his existence. నాగయ్య
0: అదే విధంగానే
1: also
0: నేను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను, నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వానికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు.
1: సో వెన్ యూ థింక్స్ దట్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ ప్రాంప్టెడ్ బై గాడ్, దేర్ ఇస్ నో ట్రీజన్.
0: నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: బికాస్ హీ హస్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఎన్ ఇండివిజువల్ హీస్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ భ్రమ మాత్రమే.
1: ఇట్స్ యువర్ ఇల్యూషన్.
0: కానీ ఈ భ్రమను వదిలేటువంటి వరకు బ్రహ్మ మాత్రం కనిపించదు.
1: Until you give up illusion, you cannot see Brahman.
0: కనుకనే బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు సీ బ్రహ్మ యూ షుడ్ గివ్ అప్
0: బ్రహ్మ వదలాలి. దేహ భ్రాంతి వదలాలి.
1: బాడీ అటాచ్మెంట్
0: అనగా దేహమే. నీకు ఉండవలసిందే. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు.
1: Yes, body is needed with which you act.
0: దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము.
1: Without body you cannot act.
0: అయితే ఈ యొక్క పనిముట్టుగా మనం తీసుకోవాలి.
1: Yet the body is an instrument.
0: ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి.
1: Taking body as an instrument, perform various activities.
0: కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పటికీ దివ్యత్వం అనేటువంటిది అందరి యందు ఒకటిగానే ఉంటుంది.
1: నో మ్యాటర్ ఇస్ థీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
0: కాన మనము దైవస్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ జగత్తులో జీవితం అనిపాలి.
1: Therefore, we should follow the command of the divine, consider ourselves divine and lead of lead our life.
0: ఈ నాటి సైంటిస్ట్ అంటాడను దేవుడు లేడంటారు.
1: Many scientists deny God.
0: కానీ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయని అంటారు.
1: But they say electrons and protons exist.
0: ఈ న్యూట్రాన్స్ అనేది కూడా ఉంటుందంటారు.
1: There's also neutrons.
0: పేర్లు మార్పే కానీ పదార్థములు ఒక్కటే.
1: It's only difference in names, but material is same.
0: ఈ కప్పులో జలం ఉంటుండాలి.
1: There's water in this cup.
0: దీన్ని నేను జలం అంటున్నాను.
1: Bhagavan calls it water.
0: ఫారినర్స్ అంతా దీన్ని వాటర్ అంటారు.
1: ఫారినర్స్ కాల్ ఇట్.
0: తమిళ వాళ్ళు వస్తారు తన్ని అంటారు.
1: తమిళియన్స్ తన్ని.
0: హిందూ వాళ్ళు వస్తారు పాని అంటారు.
1: హిందూస్ కాల్ ఇట్ పాని.
0: సంస్కృత వారు వస్తారు వారి అంటారు.
1: సంస్కృత్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: పేర్లు మారినాయి కానీ పదార్థాన్ని వాళ్ళు మార్చలేదు కదా.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ బట్ నాట్ ఇన్ ద మెటీరియల్.
0: అదే విధంగానే
1: సో
0: ఈ జగత్తునందు ఏ దీనికి సంబంధించినటువంటి వారైనా కూడా దైవత్వం అనేటువంటిది పేరు లేకుండా ఉపయోగిస్తున్నారే కానీ దైవత్వం లేకుండా పోవటం లేదు.
1: సో వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద నేమ్ గాడ్ yet they call it in different
0: ways. ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: At one time one came to Buddha and asked a question.
0: ఎందుకు ఈ వాదోపవాదంతో కాలమును వ్యర్థం చేస్తున్నారు మీరు?
1: Why do you waste your time in arguing?
0: దైవము అని చెప్పినా మీరు నమ్మరు.
1: You don't believe if I say God.
0: అలాంటి పరిస్థితి నుండి మీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? నా కాలమును వ్యర్థం చేయకండి.
1: Then why should I teach you? Don't waste my time.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటి సత్యము ధర్మము అహింస.
1: The basis for the entire world is truth, righteousness, and non-violence.
0: Truth is God.
1: Truth is God.
0: అది నీవు దాన్ని ఆధారం చేసుకో.
1: Take it as the basis.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించు.
1: Follow the truth.
0: అన్ని కూడా నీకు సంసిద్ధమవుతాయి.
1: Everything would be ready.
0: దేవుడు అంటే ఎట్ట ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనుకుంటారు.
1: You may say, how is God?
0: రూపం లేదు కదా, దీన్ని ఎట్ట మేము ప్రమాణంగా అమ్మేది అనుకుంటాం.
1: God has no form. How do we go by that?
0: ఇది కేవలం మూర్ఖత్వమే.
1: It's all foolishness.
0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: This is a flower.
0: పుష్పమునకు రూపం ఉంది.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ
0: కానీ దీని వాసనకు రూపం లేదు.
1: బట్ ద స్మెల్ హ్యాస్ నో ఫామ్.
0: కానీ వాసనకు రూపం లేదని నీవు నమ్మకుండా వదులుతావా?
1: బట్ వుడ్ యూ డినై బికాస్ ద స్మెల్ హ్యాస్ నో ఫామ్?
0: వాసనకు రూపముంది. ఏమిటి ఆ రూపము?
1: వాట్ ఇస్ దాట్?
0: వాసన అందించేటువంటి పువ్వు రూపమే వాసన.
1: ది ఫామ్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ దట్ ఆఫ్ ఎ ఫ్లవర్.
0: ప్రేమ
1: లవ్.
0: ప్రేమకు రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ లవ్?
0: నీవు నమ్మలేకపోతున్నావు.
1: యూ డోంట్ బిలీవ్ దాట్.
0: కానీ అది ఎవరి దోషము?
1: Whose mistake is that?
0: ప్రేమకు కూడా రూపం ఉంది.
1: లవ్ హ్యాస్ ఎ ఫామ్.
0: ఎట్లా ఉంది?
1: హౌ?
0: ప్రేమించేటువంటి వారి ద్వారా ప్రేమ నమకు లభ్యమవుతుంది.
1: ది లవ్ విల్ టేక్ ది ఫామ్ ఆఫ్ ద లవ్.
0: ప్రేమించేవాడే లేకపోతే ప్రేమనే లేదు.
1: విదౌట్ లవర్ దెర్ ఇస్ నో లవ్.
0: అందించే పుష్పమే లేకపోతే దీనికి వాసనే లేదు.
1: విదౌట్ ఫ్లవర్ దెర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్.
0: కాబట్టి ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: తనక రూపం లేకుండా ఉండదండి చాలా మూర్ఖత్వం అని చెప్పవచ్చు.
1: సో ఇట్స్ ఫూలిష్నెస్ ఇఫ్ యు సే దట్ దెర్ ఇస్ నో ఫామ్.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఆ వ్యక్తికి రూపనామములు చెప్పినప్పుడే నేను నమ్ముతానంటావు.
1: ఇఫ్ యు టెల్ ద నేమ్ అండ్ ఫామ్ ఐ విల్
0: ఎంత బ్లైండ్, ఎంత మూర్ఖత్వం.
1: వాట్ బ్లైండ్నెస్ ఇట్ ఈస్.
0: ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: 6 అడుగులు ఎత్తు,
1: 6 ఫీట్ హైట్,
0: 40 అడుగులు లావు,
1: 40 ఇంచెస్ విత్,
0: 70 కిలోస్ వెయిట్,
1: 70 కిలోస్ ఆఫ్ వెయిట్.
0: కాబట్టి వెయిట్, హైట్, ఫ్యాట్ మూడు చెప్పినంత మాత్రం అతను నువ్వు గుర్తించినట్టు అయిపోయిందా?
1: బట్ కెన్ యూ ఐడెంటిఫై బై నోయింగ్ ద హైట్ అండ్ విత్ అండ్
0: అతని లోపల నీకు కనిపించినటువంటి ఎంత సహనభావం ఉంటుందాది, ఎంత శాంతభావం ఉంటుండాలి, ఎంత సౌమ్యభావం ఉంటుండాలి, ఎంత ప్రేమభావం ఉంటుండాలి, ఎంత త్యాగభావం ఉంటాయి, అవన్నీ లేవా?
1: బట్ విత్ ఇన్ హెమ్ దర్ సో మెనీ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, ద ఫర్ బ్యారెన్స్, సాక్రిఫైస్ అండ్
0: అవన్నీ ఉండినప్పుడే వీని విలువ వస్తుంది.
1: ద బాడీ విల్ హ్యావ్ వాల్యూ.
0: కేవలం హైట్, వెయిట్, ఫ్యాట్ చూసినంత మాత్రమే కాదు.
1: హైట్, వెయిట్ అండ్ ఫ్యాట్ ఆర్ ఆఫ్ నో
0: యూజ్. రూపాన్ని నమ్మేటువంటి మూర్ఖులు ఈ రకంగా ఉంటారు.
1: ఓన్లీ ఫూలిష్ పీపుల్ గో బై ద ఫామ్.
0: రూపమే కాదు, దానికి రూపరహితమైనటువంటి యొక్క సద్గుణాలు కూడా అతని ఎందుంటున్నాయి.
1: ద ఫార్మ్లెస్ వర్చ్యూస్ ఆర్ దేర్ బిహైండ్.
0: కనుక గుణములను మాత్రమే మనం విశ్వసించినప్పుడే రూపం ఏ రీతిగా ఉంటున్నప్పటికీ మనం విశ్వసించినక్కర్లేదు.
1: ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్చ్యూ, యూ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
0: ఇది జనక మహారాజ్ ఆస్థానం నందు
1: This in the court of Janaka.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే
0: అష్టావక్రుడుగా దేహము ఎనిమిది వంపులు చేరినటువంటి.
1: The body has eight bends.
0: అతన్ని చూచారు పండితులందరూ.
1: Scholars saw him.
0: పక్కున నవ్వారు.
1: They laughed.
0: కానీ అష్టావక్రుడు మాత్రం సామాన్యుడు కాదు.
1: అష్టావక్ర is not ordinary.
0: వారికంటే గట్టిగా నవ్వుతూ వచ్చాడు.
1: He laughed more.
0: ఆ పండితులకందరికీ ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: నీ రూపం చూచి మేము నవ్వినాము. దీనికి కారణం ఉంటుండాలి. నీవు నవ్వడానికి ఏమి కారణం ఉంది?
1: We have one reason to laugh at you. Then why do you laugh?
0: అప్పుడు అతను దానికి జవాబు చెప్పాడు.
1: He gave a reply.
0: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
1: ఐ కన్సిడర్ దట్ ఆల్ ఆర్ స్కాలర్స్.
0: కానీ ఇంత మూర్ఖులు ఈ సభలో ఉంటున్నారని నేను భావించలేదు. కనుక ఈ మూర్ఖులు చూసి నేను నవ్వుతున్నాను.
1: ఐ నెవర్ థాట్ దట్ దేర్ బి ఫూల్స్ ఇన్ ది కాంగ్రిగేషన్. దెర్ఫోర్ ఐ లాఫ్.
0: మీరు పండితులు కాదు.
1: యు ఆర్ నాట్ స్కాలర్స్.
0: చర్మాకారులు దేహాన్నే చూస్తారు.
1: ఏ కాబ్లర్
0: పండిత సమదర్శన సమత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని పండితులు చూస్తారు.
1: ఏ స్కాలర్ విల్ అండర్స్టాండ్ ది ఈక్వల్.
0: ఈ సమత్వము లేనటువంటి ఒక పండితులు చర్మకారులు చర్మం యొక్క మనిషి చెందిన వాళ్ళు తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ కాబ్లర్ హూ థింక్స్ ఆఫ్ ది స్కేల్.
0: కాబట్టి మీరు పండితులు కాదని ఈ మహారాజు ఇలాంటి వారిని ఎందుకు ఆహ్వానించాడని నాకు నవ్వు వచ్చిందన్న.
1: ఐ లాఫ్డ్ బికాజ్ వై కింగ్ ఇన్వైటెడ్ కాబ్లర్స్.
0: కనుక ఈనాడు ఆకారమునే విశ్వసించేటువంటి వారు ఇలాంటి మూర్ఖులు వంటి వారు.
1: టుడే హూ గో బై ద ఫామ్ ఆర్ సచ్ ఫూల్స్.
0: ఇంకా కొంతమంది బుద్ధుల దగ్గరకు వచ్చి చాలా వాదోపవాదం చేస్తూ వచ్చారు.
1: సమ్ అప్రోచ్ బుద్ధ అండ్ ఆర్గ్యూ.
0: అక్కడ ఒక చిన్న కథ ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక పండితుడు
1: స్కాలర్
0: ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు.
1: వాస్ పాసింగ్ బై.
0: అలసిపోయి ఒక ఛత్రంలో దిగాడు.
1: హి వాస్ టైర్డ్ అండ్ రెస్టెడ్ దేర్ ఇన్ ఎ చౌట్రీ.
0: ఆ ఛత్రం లోపల ఒక వృద్ధివాడు ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: కూర్చొని ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని నిన్ను విచారిస్తున్నాడు.
1: జస్ట్
0: ఈ లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది.
1: ఇన్ ది మీన్ టైమ్ ఎనీ క్రేన్స్ కేమ్ దేర్ మేకింగ్ లౌడ్ సౌండ్.
0: ఆ శబ్దం విన్నాడు ఈ వృద్ధివాడు.
1: దిస్ బ్లైండ్ మ్యాన్ హర్డ్ ద సౌండ్.
0: ఏమిటండి ఆ శబ్దము అన్నాడు.
1: హి సెడ్ వాట్స్ దట్ సౌండ్.
0: అప్పుడు ఈ పండితుడు చెప్పాడు.
1: ద స్కాలర్
0: నాయన కొంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి.
1: యు నో ద క్రేన్స్ విల్ బి ఇన్
0: దానిలో ఉన్నటువంటి యూనిటీ ఐకమత్యం మరొక దాంట్లో లేదు.
1: ది యూనిటీ అమంగ్ దెమ్ ఇస్ వెరీ
0: కొన్ని వందల కొంగలన్నీ కూడా ఒక తూరి ఎగిరిపోయినాయి. ఆ శబ్దమే వినిపించింది అని.
1: సో హండ్రెడ్స్ ఆఫ్ క్రేన్స్ వర్ పాసింగ్ బై. దట్స్ ద సౌండ్.
0: కొంగలంటే ఎట్టుంటాయండి అన్నాడు.
1: దెన్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్ హౌ డస్ ఇట్ లుక్.
0: తెల్లగా ఉంటాదండి.
1: సెడ్ ఈస్ వైట్ ఇన్ కలర్.
0: తెలుపు అంటే ఎట్టుంటాదండి.
1: వాట్ ఈస్ వైట్ కలర్?
0: పాల వలె ఉంటాదండి అన్నారు.
1: ఇట్ లుక్స్ లైక్ మిల్క్.
0: పాలంటే ఎట్ట ఉంటాదండి అన్నారు.
1: హౌ డస్ ది మిల్క్ లుక్?
0: ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసేదానికంటే పోవటం మంచిదని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు.
1: దెన్ ద
0: స్కాలర్ ఏమీ తెలియనటువంటి వాడికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద పర్సన్ హు డజంట్ నో ఎనీథింగ్.
0: వివాహం కాని కన్యను నీకు కాబోయే భర్త ఎట్ట ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు?
1: యూ కెనాట్ ఆస్క్ ఎన్ అన్మ్యారీడ్ గర్ల్ హౌ హర్ వుడ్ బి హస్బెండ్ లుక్.
0: అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యమైనటువంటి వాడికి దైవం అంటే ఎట్టుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు?
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ హిస్ ఫామ్?
0: కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నా వానికే దైవత్వం అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ కెన్ నో గాడ్.
0: కనుక దైవత్వం అనేది ఎక్కడ ఉంటుందది?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మన యొక్క కాన్షియన్స్. మన యొక్క హృదయ సాక్షియే. దైవం హృదయం అందు ఉంటున్నాడు.
1: God is present in our heart.
0: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్.
0: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: We should develop divine thoughts to have relationship with the divinity.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: for the divine thoughts
0: కొన్ని విధములైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: We should undertake spiritual practices.
0: ఇప్పుడు నీరు ఉంటుండాలి.
1: Here is water.
0: నీరుకు రూపం ఏమిటి?
1: What is the form of water?
0: ఏ రూపము లేదు.
1: No form.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటారు.
1: యాజ్ ఇస్ ది